0: కమిట్ దట్ మిస్టేక్ స్వామి విల్ కమ్ టు యూ అండ్ టాక్ టు యూ.
1: వర్షానికి మనం ప్రార్థించుకుంటే వంకలు దానిపాటికే కారుతాయి, దానిపాటికే ప్రవహిస్తాయి.
0: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ప్రే ఫర్ ది రెయిన్ ది రివర్స్ ఆటోమేటికలీ ఫ్లో వెన్ దేర్ ఇస్ రెయిన్.
1: వర్షానికి ఒక ప్రార్థన, వంకలు పొర్లటానికి ఒక ప్రార్థన, ప్రవహించడానికి ఒక ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ సెపరేట్ ప్రేయర్ ఫర్ ద రెయిన్, ఎ సెపరేట్ ప్రేయర్ ఫర్
1: ఆజ్ఞను శిరసా వహించుకుంటే అనుగ్రహం అక్కడే లభిస్తుంది.
0: ఫాలో ది కమాండ్స్, గ్రేస్ డాన్స్ దేర్.
1: విద్యార్థులారా, మొట్టమొదట మీ మాటలకు మీరు విలువను పెట్టుకోండి, మాటలను విలువలో సంపాదించుకోండి, మాటను విలువ స్థాయిలో ఉంచుకోండి.
0: డియర్ స్టూడెంట్స్, రెస్పెక్ట్ ది వర్డ్ విచ్ యూ హావ్ జస్ట్ గివెన్. Consider your own world as a valuable.
1: రెండు కన్నులు ఉన్నాయి, రెండు చూడొచ్చు మీరు.
0: You have got two eyes.
1: రెండు చెవులు ఉన్నాయి, రెండు వినొచ్చు మీరు.
0: You have two ears.
1: కానీ నాలుగు ఒక్కటే ఉంది.
0: But you have got only one.
1: కనుకనే మాటకు ప్రాణము సత్యము.
0: That is why truth is the very life of the world.
1: మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణము వాలు, కోటి తరితిం.
0: For the promissory note, it is the signature which gives.
1: కోటకు.
0: For the fort, it is the army which is the life.
1: జాతికి ప్రాణము మానము.
0: It is the respect and honor which is the life. For
1: నోటకు ప్రాణము రాలు.
0: For a promissory note, it is the signature.
1: మరి సిగ్నేచర్ లేకపోతే దాని ప్రామిసరీ నోట్కి ఎక్కడ విలువ ఉంది?
0: Promissory note is valueless without the signature.
1: కనుకనే మన మాటకు సత్యమే ప్రాణము.
0: Therefore, truth is the life of our world.
1: అప్పుడు సత్యమే వజేతి.
0: That is the meaning of truth always triumphs.
1: కనుక దైవతత్వాన్ని గుర్తించాలనుకుంటే ఇది అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు.
0: It is not possible for everyone to understand.
1: సై దైవం దేనికి కూడాను కుంగడు పొంగడు.
0: God never sinks or
1: ప్రపంచమంతా వచ్చి దూషించినా గానీ నేను కుంగరు.
0: Let the whole world come and criticize me.
1: ప్రపంచమంతా వచ్చి వర్ణించినా నేను పొంగను.
0: I don't get flattered even the whole world.
1: నా సత్యము నాది.
0: My truth is truth by itself.
1: కుంగి పొంగేటువంటి వారికి వారిలో ఉండేటువంటి దోషమే దీనికి రియాక్షన్.
0: The person who sings on account of
1: దోషము లేనప్పుడు ఎందుకు కుంగాలి, ఎందుకు పొంగాలి?
0: A person who is free from defects, where is the need for him either to sing?
1: కనుకని ఈ హృదయ స్థాయి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే అదే పవిత్రము అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటే ఇంకా దేనికి మనం ఏ విధమైనటువంటి విచారముకు అవకాశమే ఉండదు.
0: If you can strengthen the faith that heart is a divine entity and if you fix your sight on that, there is no need for
1: anybody. క్రమక్రమేణ మన యొక్క సమ్మర్ క్లాస్ క్లోజ్ అంతా కూడాను సమీపిస్తుంటున్నాయి ముగించడానికి.
0: Our summer classes are gradually coming to an end.
1: అందువల్ల ఇలాంటి అవకాశం అనేటువంటిది చాలా దుర్లభము.
0: ఇట్ ఈస్ వెరీ రేర్ టు గెట్ సచ్ ఎ నైస్
1: ఆపర్చునిటీ. నేను కూడాను కొన్ని అధిక కాలం తీసుకుని మీతో సంభాషించడానికి అవకాశం ఇస్తున్నాను.
0: టేకింగ్ దిస్ ఆపర్చునిటీ, ఐ ఆమ్ ఆల్సో గివింగ్ యూ ఎన్ ఆపర్చునిటీ టు.
1: ఇంకా ఉన్నది రెండు దినములే.
0: దేర్ ఆర్ ఓన్లీ 2 డేస్ లెఫ్ట్.
1: ఈ రెండు దినముల లోపల కూడాను స్వామి యొక్క నిజతత్వాన్ని, నిజబోధనను, నిజాకారాన్ని సరైన రీతిలో గుర్తింపజేయడానికి తగినటువంటి ఒక అవకాశం కూడా ఉంటుండాలి.
0: దేర్ విల్ బి ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్వామి.
1: దానిని మీరు అర్థం చేసుకుంటే
0: రియల్ ఫార్మ్ ఆఫ్
1: స్వామి మీరు అర్థం చేసుకోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్.
1: కుమ్మరింటిలో పోయి కుండలన్నీ మట్టితోనే చేసినవనేటువంటి అర్థం చేసుకుంటే ఇంకా దానికి కుండలు ఏవైనా కూడా పేర్లు పెట్టుకోవచ్చు.
0: వన్స్ యు నో,
1: ఆధారాన్ని ముందు చూడాలి.
0: వన్స్ యు నో దట్ ఆల్ ది పార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద సేమ్ క్లే, దాట్ ఈస్ ఎనఫ్.
1: కనుక స్వామి యొక్క ఆధారతత్వాన్ని మీరు కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: కేవలం ఆధేయాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి ప్రయత్నించనక్కర్లేదు.
0: The real basis of Swami, not merely
1: ఆధేయం అంతా మార్పు చెందేటువంటిది.
0: The form may be changing.
1: ఆధారమే మార్పు చెందనటువంటిది.
0: The basis does not change.
1: అదే సత్యం,
0: that is
1: అదే నిత్యం, అదే ఆత్మ, అదే హృదయం, అదే నేను.
0: That is heart, that is ఆత్మ, and that is yourself.

ఎల్ల నక్షత్రాలు నేలరాలక మింట నిలిచియుండే. ఎల్ల నక్షత్రాలు నేలరాలక మింట నిలిచియుండే. ఏ ప్రేమ శక్తిచే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకునియే. ఏ ప్రేమ శక్తిచే ఇరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే. ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్లం.

0: That power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restricted to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavan today prema.
0: God is love.
1: Prema ye Bhagavantuni Swarupam.
0: Love is the form of God.
1: Mama Ivamsu Jiva Loke Jiva Bhuta Sanatanahani Gita Bodhinchit.
0: The lesson of Gita is that we are all the sparks of the divine.
1: Atti prema veda netvanti yokka bhagavantuni yokka premanu tanu ye vidhamga jagattantayunu prakatimpa chestunnado ade vidhamgane prati manavudu kudanu tama premanu jagattunuku prakatimpa cheyali.
0: God, the very embodiment of love, spreads his principle of love all over the universe. It is the bounden duty of every human being to share this love.
1: Anirvachaniyam prema.
0: Love is beyond all definition.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka tana premanu prakrutamainatunti bhautikamainatunti yokka vastu vahanala nimittamai dinni upayoginchukuntunnadu.
0: Man could not understand the greatness of love. On the other hand, he makes use of this love for worldly, physical, fleeting purposes.
1: Bhagavantudu gunatitudu.
0: God is beyond attributes.
1: Prema kudanu gunatitamainatundi.
0: Love transcends attributes.
1: Atti gunatitamainatundi premanu gunamulato cherchi manavattvamu tayaka janmamunu vyarthamu gavinchukuntunnadi.
0: Such love which transcends attributes has taken upon itself the attributes in human life and thus ruins itself.
1: Ee prakrutamaina jagattunandu talli biddala prema.
0: In this world we find a love between the mother and the child.
1: Ee prakrutamaina jagattunandu bharya bhartala prema.
0: In this world we find love between the husband and wife.
1: Anna tammula prema.
0: Love among brothers.
1: Bandhu mitrula prema.
0: Relations.
1: Ivannintri kudunu prema aneetundi padamutu upayoga petti ee jeevitanni gadupthunnadu manavudu.
0: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
1: Ee puttaka puramu ee bidda evaru ee talli evaru.
0: Before your birth, who is a mother, who is the child?
1: Appudu ee talli ki aa bidda paina prema unnada?
0: Do you expect mother to shower love on the child then?
1: Led.
0: No.
1: Bidda janminchina tarvatane ee talliki prema yerpadutundi.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: Pendiki puramu bharya bhartanu bharta bharyanu preminchukuntaru. Ivi kevalam eppati nunchi jarigindi. Pendi tarvatane jarigindi.
0: The love between husband and wife start only after wedding, not before that.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగిటివ్.
0: దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్ అమంగ్ రిలేషన్స్, అమంగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈజ్ జస్ట్ బాడీ రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: యూ కెనాట్ కాల్ దిస్ లవ్ బేస్డ్ ఆన్ ద బాడీ. Cannot call it love in the true sense.
1: ఇది కేవలం ప్రాకృతమైన సంబంధ బాంధవ్యమైనటువంటి దానిగా పోల్చుకోవచ్చు.
0: We can call it only physical, worldly attachment, relationship.
1: నిజమైన ప్రేమకు ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధం కానీ ఇంకా ఏ విధమైన సంబంధం కానీ లేదు.
0: Actually speaking, the true love has neither giving nor receiving. It is beyond the two.
1: భగవంతుని ప్రేమిస్తారు భక్తులు.
0: devotees love God.
1: భగవంతుడా నాకు ఈ కార్యం జరిమేరినప్పుడు నీకు ఈ విధమైనటువంటి ముడుపుని చెల్లిస్తానంటాడు.
0: The devotee vows pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కానీ ఇది భక్తియ?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనటువంటిదే కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికంలా మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కాని ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: కనుక ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యమును మనం దూరం గావించుకుని హృదయ సంబంధమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే లోకములో శాంతి భద్రత చేకూరుతాయి.
0: యూ ఎక్స్పెక్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ వరల్డ్ వెన్ వన్స్ వీ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ అండ్ డెవలప్ లవ్ హోల్ హార్టెడ్లీ.
1: సృష్టి తంత్రము ధర్మాధర్మములు సత్యాసత్యములు పాప పుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద్వ సమన్వయమై ఉంటున్నది.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డ్యూయాలిటీ. You find righteousness, unrighteousness, the truth and untruth, the sin and the merit, the heat and cold.
1: కాని ఈ జగత్తు నందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: లేక అధర్మం మాత్రమే ఉండుటకు సాధ్యం కాదు.
0: It's not possible to expect unrighteousness either.
1: అధర్మం నిర్మూలం చేసి ధర్మం స్థాపించాలని ఆశిస్తుంటారు.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: ఇది అసాధ్యం.
0: It is impossible.
1: ధర్మా ధర్మముల యొక్క మిశ్రమమే ఈ జగత్తు.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: ఇవి రెండు ఉండినప్పుడే మానవత్వమునకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: There lies the entire secret of happiness in human life.
1: ఈ జగత్తునందు ధర్మా ధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: This world cannot sustain without the twins dharma and adharma, that satya and asatya, that truth and falsehood.
1: కనుక రెండింటి యందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరీక్షించుతూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to spend our life discriminating, accepting only dharma and righteousness, giving up adharma and unrighteousness.
1: కానీ ఈనాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to understand his human temperament, human dharma, as against the pashudharma, the bestial quality.
1: Ahimsa, satyamu, sanubhuti, ee moodu kudanu sarva jeevulu yokka samanamaina dharmamu.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence, satya, the truth, the sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi కేవలం పశుత్వమును స్వీకరించి గుణమునందు బుద్ధి యందు పశుత్వమునే అభివృద్ధి పరచుకున్నంత వరకు కూడాను మానవుని యొక్క హృదయంలో శాంతి భద్రత ఏమాత్రం కూడాను నిలువజాలవు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ల్యాండింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో లాంగ్ హీస్ బీస్టియల్ ఇన్ హిస్ బిహేవియర్.
1: ఆహార నిద్ర భయమైదనాదులు మానవునకు పశువునకు సమానమైనవి.
0: The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: Manava dharmam yemiti, pashu dharmam yemiti.
0: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
1: Nenu manavudanu ani anukovatamu visvasinchatamu ardha satyame.
0: To say that I am a human being is only half truth.
1: Rendava ardha satyamu నేను పశువుని కాదు అని నిర్ణయించుకోవాలి.
0: The decision that lies in the other half truth is to say that I am not an animal.
1: ఏకత్వమే నిత్య సత్యము.
0: That the eternal truth is the combination of these two.
1: నేను మానవుడను పశువుని కాదు, నేను మానవుడను పశువుని కాదు, నేను మానవుడను పశువుని కాదు అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: He should establish the synchronicity between the two, that I am a human being, I am not an animal.
1: ఇంతతో మాత్రము ధర్మము నెరవేరదు.
0: Well, that doesn't factify the principle of
1: నేను మానవుడనే.
0: I am a human being.
1: అయితే నేను స్త్రీనా పురుషుడనా?
0: Then am I a man or a woman?
1: నేను గృహస్థుడనా బ్రహ్మచర్యనా?
0: Am I a householder or a
1: servant? వానప్రస్థినా సన్యాసినా?
0: Am I a recluse or a renunciate?
1: ఈ అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
0: We have to inquire discreet clearly.
1: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మమును మాత్రమే మానవుడు అనుసరించాలి.
0: Man should follow appropriate to his situation at that moment of time.
1: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
0: Man being a celibate cannot have experience of a householder.
1: అప్పుడే ఈ జగత్తు నందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
0: There lies the mixing of confusion in
1: సంఘములో కల్లోలం ఏర్పడుతుంది.
0: There lies the agitation in mankind.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకునేలేక ప్రవర్తిస్తున్నాడు.
0: Man is behaving without understanding in the least what is meant by dharma or righteousness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మం ఆచరిస్తూ రావాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్షియేట్.
1: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
0: The one who is expected to follow a particular code of conduct should not adopt a different
1: మానవులకు అందరికీ ఒకే ధర్మం అని భావించకూడదు.
0: We should never consider that dharma is uniform for the entire mankind.
1: అది అధర్మానికి మూల కారణం అవుతుంది.
0: This is the cause for unrighteousness today.
1: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయ ప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మంనే ఆచరించాలి.
0: Every man must find out his age and conduct himself accordingly.
1: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి.
0: Because he doesn't follow the discipline expected of him at that age, we find confusion in dharma.
1: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: It is not possible to expect the world without the twins dharma.
1: ఈ రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
1: కనుక పశుత్వం అంటే ఏమిటి?
0: What is bestial temperament?
1: ఈ పశుత్వమునందు కూడాను తన యొక్క నియమమును పురస్కరించుకొని
0: in animality there is discipline.
1: ఆహార నిద్ర భయనాదుల నుంచి మాత్రమే తన జీవితాన్ని అంకితం గావించుకోవాలి.
0: One has to spend his life restricting to the food, fear, sleep and procreation.
1: ఈ పశువుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Animal has a discipline.
1: అదే విధముగానే మానవుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: So also man has a discipline.
1: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
0: It is impossible to expect same discipline for animal and a man.
1: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలకు విరుద్ధంగా భావిస్తున్నారు.
0: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against something.
1: భారతదేశంలో ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతమనే మూల కారణమని భావిస్తున్నారు.
0: We consider the caste and religion differences are responsible for all the obstacles, problems and violence all over the country.
1: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
0: And this Bharat is a combination of many religions.
1: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎ రిలిజియన్.
1: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటి కాదు ఈ కల్లోలములు.
0: ది అజిటేషన్స్ ఆర్ నాట్ డ్యూ టు రిలీజియస్ డిఫరెన్సెస్.
1: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
0: రిలిజియన్ ఇస్ నాట్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్.
1: అది సహజమైన ధర్మములు.
0: ఇట్ ఈస్ ఎ నేచురల్ కోడ్ ఆఫ్ లైఫ్.
1: కనుక మానవులు కేవలం తన ధర్మములను, తన యొక్క ఆరాధనలు, తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ దట్ అవర్ పాత్ ఆఫ్ లైఫ్, అవర్ మోడ్ ఆఫ్ వర్షిప్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఎడ్యుకేషన్ అండ్ కన్ఫ్యూజన్ అరౌండ్.
1: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాస్ట్ అండ్ రిలిజియన్ ఆర్ ఇన్ నో వే రెస్పాన్సిబుల్ ఫర్ కన్ఫ్యూజన్.
1: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
0: The inner feelings of man are responsible for all the agitation.
1: Oka chinna udaharanam,
0: a small example.
1: Germany desham lopala,
0: in Germany
1: kulamathamulu em mathramu levu.
0: There are no religions in community.
1: Kani rendo mahabharata yuddham jarigina tarvata,
0: of the second war in Mahabharata, second world war,
1: ee German desham nu nalugu bhagamulaga vibhajinchi,
0: Germany is divided into four parts.
1: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
0: There lies the administration having been divided into four parts in Germany.
1: కులమతముల యొక్క భేదమా కారణము?
0: Well, do you think that the caste and religion are responsible?
1: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి,
0: Japan is also divided.
1: కొన్ని దినముల అందులో కూడా కల్లోలములు ఏర్పడుతూ వచ్చాయి.
0: You find lot of agitation over there.
1: దీనన్నిటికీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
0: For all this, the mode of worship, the caste and religion are not responsible.
1: మానవుని యొక్క మన ప్రమాణం లే దీనికి మూల కారణములు.
0: It's only man's feeling that is responsible.
1: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
0: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this.
1: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికీ,
0: though there are many religions in
1: భారత, ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావమును పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
0: For many long years in Bharat, people spent their life in unity and fraternity in spite of religions and communities caste.
1: Matamulanniyu veru margambu okkate.
0: Religions are many but the path is one.
1: Vastra bhedamu veru vastu okkate.
0: The cloth is varied but yarn is one.
1: Shringaramulu veru bangaram okkate.
0: Jewels are many but gold is one.
1: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
0: కలర్స్ ఆఫ్ ది కౌస్ ఆర్ డిఫరెంట్ బట్
1: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే.
0: అండ్ దెన్ దర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ బీయింగ్స్ బట్
1: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: బ్రతుకు కోసం బహుబాధ బద్ధులైది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బౌండ్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్.
1: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కానీ కేవలం ఒకరికొకరు కల్లోలము అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: ఆల్ దిస్ ఈస్ డ్యూ టు ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్ టు క్యారీ అవుట్ హౌ అవర్ లివింగ్. Nothing to do with other aspects.
1: మతములో ఏమాత్రము ద్వేషం లేదు.
0: In fact, there is no hatred in the field of religion.
1: మతుల్లో ఉన్నది ద్వేషం.
0: Everything lies with mati the mind.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: If mati the mind is good, what is wrong with matamu the religion?
1: కనుక మతం పైన దీని కారణాన్ని పొందటం చాలా పొరపాటు.
0: It is a mistake to consider that mata the religion is responsible.
1: భారతదేశమునందు,
0: in Bharat,
1: అనేక మతములు పేరుతో పెట్టుకుని,
0: there are many religions.
1: ఈ జాతులు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు.
0: అండ్ వీ హావ్ గాన్ బై ది కమ్యూనిటీ కాస్ట్.
1: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి.
0: లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ దిస్ కాస్ట్.
1: జాతి
0: దిస్ జాతి ఆర్ నేషన్.
1: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
0: దిస్ జాతి ఆర్ నేషనాలిటీ యాజ్ ఎ ఫామ్.
1: ఇది పూల జాతి.
0: This belongs to the community of flowers.
1: Akarame deeniki moola jaatiga unde.
0: Its very form testifies it.
1: Idi batta jaati.
0: This belongs to the cloth.
1: Idikanta cotton e deeniki moola kaaranamu.
0: And the cotton is the cause.
1: Kanukane okka vyakti valla jaati yerpattam ledu.
0: And the nationality is not the combination of the single.
1: Okka vyaktini manam naasanam cheyavachunu.
0: You may kill a single person.
1: Kaani manava jaatini maatram nirmoolam cheyadaniki veelu kaadu.
0: It is impossible to annihilate the entire humanity.
1: Aneka vrikshamulu untunnayi.
0: You have many trees.
1: Maamidi vrikshamulu untunnayi. Peepa vrikshamulu untunnayi.
0: You have got mango trees and mee.
1: Ivanthe ikkunu vriksha jaatiye.
0: They belong to the world of trees.
1: Vriksha jaati ainanta maatramana.
0: Because of that.
1: Maamidi vittanam naati veepa pandu korthe vastunda.
0: Having sown the seed of neem, you cannot expect the mango tree
1: of it.
0: And so also true when sowing the mango tree, you cannot expect the neem
1: out of it.
0: But they all belong to the world of trees. But fruits are many. And the fruits have different tastes, many, many tastes. 400 types of tastes.
1: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ దిస్ యూనిటీ అమాంగ్ ది ట్రీస్ విత్ 450
1: టైప్స్? కనుక నీ మానవ జాతి ఎందుకును? మానవ జాతి ఒక్కటే.
0: ద హ్యూమన్ రేస్ ఇస్ వన్.
1: కానీ మానవులు వేరు వేరు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్
1: వారి మనోభావములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: సంకల్ప వికల్పములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: ప్రవర్తన వేరు వేరు.
0: అండ్ ది బిహేవియర్ ఇస్ డిఫరెంట్.
1: ఇవన్నీ కూడాను అంతఃకరణ యొక్క ప్రమాణములే.
0: దే ఆల్ గో బై ది ఇన్నర్ ఫీలింగ్.
1: కాబట్టి జాతిని నిర్మూలన చేయటం అనేటువంటిది వెర్రితనం.
0: ఇట్ ఇస్ ఫూలిష్నెస్ టు ఎక్స్పెక్ట్ టు కిల్ ది ఎంటైర్ రేస్.
1: జాతిని ఎవరు కూడా నిర్మూలన గావించుకోలేరు.
0: నన్ కెన్ రిమూవ్ ది హ్యూమన్ రేస్ ఇన్ టోటల్.
1: వ్యక్తిని నిర్మూలన గావించవచ్చు కానీ జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: యూ కెన్ కిల్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ ఎనిహిలేట్ కిల్ ది ఎంటైర్ సొసైటీ.
1: మానవ జాతి,
0: దట్ ఈస్ హ్యూమన్ రేస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలం కొన్ని కల్లోలములకు మూల కారణమని చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
0: It is utter state of ignorance to consider that the castes are responsible for the entire confusion in the
1: jagatlo inni vidhamaitundi kallolamulaku moola karanamu manasika pravanamle.
0: For all the disturbances in the world, it is our mental makeup that is responsible.
1: Vyakti yoktam anetundi veritanam.
0: It is foolishness to expect to kill the entire race.
1: జాతిని ఎవరు కూడా నిర్మూలన గావించుకోలేరు.
0: None can remove the human race in total.
1: వ్యక్తిని నిర్మూలన గావించవచ్చును.

0: the disturbances in the world, it is our mental makeup that is responsible.
1: వ్యక్తి యొక్క ప్రవర్తనలే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ ఇండివిజువల్ బిహేవియర్ దట్ ఇస్ ద కాజ్.
1: జాతి మత కుల భేదము ఏమాత్రము దీనికి కారణాలు కావు.
0: అండ్ the reason such as based on caste, community and religion
1: ee mooladhara satyame gurtinchukoleni vyaktulu maatrame jaati mata kulamule ee yokka kalahamulaku moolakaranam ani bhavistunnaru.
0: Those who could not understand the main secret reason behind it consider the caste and the religion
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: జగత్తులో ఈ కలహములకు కల్లోలములకు జాతి మతములు కారణమే కాదు.
0: For all the agitation, disturbances and conflicts in the world, the caste and religion are not
1: responsible.
0: It is only the individual culture and individual behavior that is responsible.
1: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
0: So we should make our culture
1: sacred. ప్రాచీన భారతీయ సంస్కృతి యందు,
0: in the ancient culture of Bharat,
1: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
0: In fact, there is one principle of unity.
1: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి అందు ఉంచుకోవాలి.
0: We have to keep this oneness, spirit of oneness as the main view.
1: కానీ నక్షత్రములు వేరు వేరుగా ఉన్నాయి.
0: The many stars,
1: but sky is one.
0: But the sky is one.
1: Beings are many.
0: Beings are many.
1: Breath is one.
0: Breath is one.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: చూసారా, ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటూ పోవాలి.
0: We have to recognize this truth.
1: కనుక వ్యక్తిత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం ప్రవర్తనగా భావించుకోవాలి.
0: We have to consider the divinity in the personality as sacred.
1: అన్నింటికీ మూల కారణము ప్రేమనే.
0: Love is the main cause for all.
1: ఈ ప్రేమ ఒకరి వల్ల ఏర్పడినటువంటిది కానీ ఒకరి వల్ల అందుకున్నటువంటిది కానీ కాదు.
0: The love is neither given, handed over or passed on.
1: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిదే.
0: It is quite natural.
1: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
0: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
1: దైవమే ప్రేమ. ప్రేమనే దైవము.
0: గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్.
1: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
0: హౌ డు యూ కన్సిడర్ దిస్ లవ్ ఎస్ ఎ డివినిటీ? గో బై ది వర్డ్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ?
1: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
0: ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
0: God is love, is the very embodiment
1: prema,
0: of love.
1: Prema to sandhimpa neemamagunu.
0: There can be a discipline by
1: kaana premanu gattiga kaligi unna.
0: If you have the strong love,
1: advitiyamunandanga arhudagunu.
0: You attain the state of non-duality.
1: Mana advitiyamanta kudanu kevalam prema yende imidi untunnadi.
0: That non-dual state is born out of love.
1: Kevalam sharira abhimanamunu puraskarinchukoni,
0: basing on the body attachment,
1: deha bandhamunu veru veruga bhavinchukovatam chetane.
0: Because we go by multiplicity.
1: ఈ ప్రేమ భిన్న భిన్నంగా రూపొందుతుండాలి.
0: లవ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్ ఆర్ సెగ్మెంటెడ్.
1: ఈ భిన్న భిన్నంగా ఏర్పడేటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు.
0: The divided love is not love at all.
1: ఈ సంబంధ బాంధవ్యంతో వచ్చినటువంటి ప్రేమ.
0: It goes by the association and relationship.
1: ప్రేమ ఒక్కటే.
0: Love is one.
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: let him anyone,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: కానీ ప్రేమతత్వం ఒక్కటే.
0: But love is one.
1: స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు, ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? ఇస్ ద డౌట్.
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమ ఈశ్వరహై, ఈశ్వర ప్రేమహై.
0: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
0: And this very love is God himself.
1: ఈ ప్రేమ అనేటువంటిది హృదయమే.
0: And this heart is the center of love. And this exists.
1: ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మనే.
0: And this love is
1: ఆత్మ. ఈ ప్రేమ అనేటువంటిది బ్రహ్మనే.
0: And this love is Brahma.
1: కాబట్టి ఏదిగానే భావించుకో నీవు, అన్నిటికీ ప్రేమ ఒక్కటే.
0: Give any name, but love is one and the same.
1: బ్రహ్మ ప్రేమనే.
0: That Brahma is God.
1: మన మూలాధారమైనటువంటి తత్వం ప్రేమనే.
0: The main primordial principle is love.
1: ఆత్మ ప్రేమనే.
0: Spirit, Atma is love.
1: హృదయము ప్రేమనే.
0: The heart is love.
1: సర్వము ప్రేమమయమే.
0: Everything is full of love.
1: ఇలాంటి ప్రేమకు ఏ రూపం అని చెప్పగలరు?
0: What form can you definitely
1: say? కనుకనే నీ యందున్నది నా యందున్నది ఒకే ఆత్మనే.
0: So that in you and in me is same Atma.
1: నీ యందున్నది నా యందున్నది ఒకే హార్టే, హృదయమే.
0: The same హృదయా, the heart is present in you and me.
1: కాబట్టి హృదయాన్ని హృదయం ప్రేమిస్తుందాది.
0: So it's only connection heart to heart.
1: ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ద్వేషం అనేటువంటి ఉండదు.
0: When once we understand this principle of unity, there's no scope for hatred.
1: ఈనాడు ఈ ఏకత్వం అనేటువంటి దాన్ని భిన్నత్వంగా భావించుకోవటం చేతనే అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
0: Because unity is viewed as diversity, leading to all conflict and disturbances and agitations.
1: కనుక మన అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: It's only the atmic principle consciousness.
1: దేహమును వేరు

0: వేరుగా ఉండవచ్చును.
1: బాడీస్ మే బి డిఫరెంట్.
0: ఇవన్నీ వేరు వేరుగా భావించుకున్నంత మాత్రమున ఆత్మ తత్వం వేరు కాలేదు.
1: Because you think of variety, diversity, you cannot consider consciousness
0: fragmented.
1: It is only one consciousness present in all beings.
0: Advaitam Brahma annaru.
1: The non-dualism is cosmos.
0: Brahmane advaitamu.
1: That Brahma is non-dual.
0: Brahma anaga prottaramainatvanti swarupamu.
1: Brahma means vastness.
0: Sarvatra nindinatvantide atma tattvamu.
1: That vastness spirit of Brahma is all pervasive.
0: Sarvatra pravesinchetvantide bhinnatvamai kaakunda Brahma tattvamu.
1: Therefore, it cannot be plurality or multiplicity, it is only unity.
0: కనుక ఈ ఏకత్వాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
1: We have to strengthen the faith in this unity.
0: దేహాన్ని అభిమానం చేసుకుని,
1: because the body
0: attachment, ఈ దేహాభిమానం చేతనే అనేక విధములైనటువంటి భేదములు ఏర్పడుతున్నాయి.
1: It is only the body attachment that is responsible for multiplicity.
0: కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంభము ఇలాంటివంతా రావడానికి ఈ యొక్క దేహాభిమానమే.
1: It is only body attachment that is responsible for pomp and show and aggrandizement. There are many people.
0: Venkateshwara devalayamku velutaru.
1: They go to Venkateshwara temple.
0: Swami, neevu naa korikalu nerveetsutunte neeku oka brahmotsavam jeevisthanu untadu.
1: They go to Venkateshwara temple and say, Swami, if you fulfill my desire, I will offer.
0: Swami, naa bittaku vivaham ayyindante neeku oka kalyanam jarpisthanu untadu.
1: If my daughter is married, Swami, I will perform your marriage.
0: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
1: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ గాడ్?
0: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
1: యూ మీన్ సే గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ హూ హాస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్?
0: నీవు ఈ విధంగా ఒక ఆశను చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
1: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
0: ప్రతి ఫలాపేక్షతో ఫల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
1: That prayer born out of selfishness expecting something in return is not
0: ఫలాపేక్ష లేకుండా.
1: Without any expectation.
0: ఒకే ఆత్మనే.
1: Only one cosmic principle.
0: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
1: I see my own
0: consciousness. నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
1: It's my consciousness that speaks.
0: నా భగవంతుడితో నేను కూడి ఉంటున్నాను.
1: I'm the company of God.
0: ఈ ఏకత్వంలో మనం అభివృద్ధి కావాలి.
1: We have to develop faster this oneness.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: అనేక పర్యాయాలు మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
1: భగవాన్ అడ్రస్సెస్ రిపీటెడ్లీ as
0: ఈ రూపం ఈ దేహాభిమానంతో కూడినటువంటివి కాదు.
1: In fact, you don't have this body attachment.
0: ప్రేమ స్వరూపమే మీ సత్యజీవం.
1: In fact, your true nature is love.
0: అది నిర్గుణమైనటువంటిది.
1: That is attributeless.
0: అందుకోసమే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: It is eternal, it is unsullied, it is immortal, it is unpolluted.
0: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దట్ గోస్ బై ఫార్మ్, యూ కెన్ అక్సెప్ట్.
0: ఈమె నా తల్లి అనే ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
1: అండ్ యూ కన్సిడర్ యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్.
0: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు?
1: Since when you have this motherly feeling?
0: ఆమెకు పుట్టిన తర్వాత, నీ పెద్దవాడైన తర్వాత, నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
1: After birth, as you grow, when once you understand your mother, you call her mother.
0: ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసమే లేకపోతే నీవు ఆమెను ప్రేమించలేవు.
1: If you have no faith that so and so is your mother, you can't love her.
0: కాబట్టి ఈ విశ్వాసమే ప్రేమకు మూల కారణము. Where there is confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth too.
1: Where there is peace,
0: where there is truth, there is bliss.
1: Where there is truth, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకని ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
1: You consider the form as your mother.
0: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
1: Don't give up at that stage.
0: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Investigate the truth and develop thereafter.
0: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
1: And then you can acquire peace out of it.
0: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
1: And then from peace travel towards truth.
0: ఈ సత్య శాంతిని ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
1: When once there is truth and peace, you are redeemed.
0: ఇది ఎక్కడో బయట లేవు.
1: It's not outer world.
0: నీ యందే ఉంటున్నది.
1: It is within you.
0: Truth is in you.
1: Truth is in you.
0: Bliss is in you.
1: Bliss is in
0: peace
1: you.
0: Is in you. You are the embodiment of peace.
1: You are the embodiment of
0: you
1: peace.
0: Are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: ఎక్కడ నీవు వెతుకుతావు?
1: Why do you investigate such?
0: ఆ బయట వెతకడమే నీ యొక్క పొరపాటు.
1: You are in search of this outer world. That's your mistake.
0: ఏది కూడాను నీకంటే బయట ఒక్కటి లేదు.
1: Nothing is present in the outer world.
0: Everything is reflection of the inner being.
1: Everything is out of the inner being.
0: నీ నుంచి వచ్చినటువంటివే.
1: It is reflection of the inner being.
0: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యూ ప్రే గాడ్?
0: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
1: Just as you love your own reflection, love
0: God. ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని ఆశించు.
1: Consider every body as a mirror where you find your reflection.
0: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకొని భగవద్గీత యందు మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual is ancient and eternal.
0: నేను నీవు వేరు కాదు.
1: I and you are not separate.
0: కాబట్టి నా ప్రేమ నీ ప్రేమ వేరు కాదు.
1: యువర్ లవ్ అండ్ మై లవ్ ఆర్ నాట్ డిఫరెంట్.
0: ప్రేమలు ఒక్కటే.
1: Both are one.
0: దేహాభిమానంతో కొన్ని మార్పులు కలగవచ్చును కానీ
1: there may be changes due to body.
0: ప్రేమ యొక్క తత్వం ఒక్కటే. ప్రేమ ప్రేమనే.
1: Love is love. Its nature is one.
0: Love. In love.
1: Live in love.
0: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Understand the spirit very well.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రేమ స్వరూపుడే.
1: ఇది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను వదలి ఎన్ని సాధనలు చేసినప్పటికి ఇవి నిష్ప్రయోజనమే.
1: విదౌట్ లవ్ యూ మే ప్రొసీడ్ ఇన్ ఎనీ స్పిరిచువల్ పాత్ ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్.
0: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
1: యూ డూ సంథింగ్ ఇన్ ఎక్స్పెక్టేషన్.
0: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
1: యూ డూ జప.
0: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
1: యూ మెడిటేట్.
0: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
1: దేర్ ఆల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్.
0: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రమో నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ సచ్ ఎక్స్పెక్టేషన్.
0: ప్రతిబింబమే
1: ఇన్ఫాక్ట్ ఆర్ రిఫ్లెక్షన్.
0: కానీ బింబస్వరూపుడు కాదు.
1: బట్ యూ షుడ్ గో బై దిస్ ఆబ్జెక్ట్.
0: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
1: కెన్ యూ కాల్ ఎ రిఫ్లెక్షన్ ఎస్ అన్ ఆబ్జెక్ట్?
0: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
1: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
1: యూ సే దిస్ మై రైట్ ఐ.
0: కానీ నీ కుడి కన్ను అద్దంలో ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: బట్ ఇన్ ది మిర్రర్ ద రైట్ ఐ ఇస్ సీన్ ఎస్ ద లెఫ్ట్ వన్.
0: అది నీ ప్రతిబింబం.
1: That is your reflection.
0: కానీ అద్దమే లేకపోతే నీ బింబం బింబమే.
1: Without a mirror, you are just an object.
0: కాబట్టి ప్రపంచమే యొక్క అద్దము.
1: The whole world is a mirror.
0: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
1: You carry on this world.
0: ఈ అద్దములో చూసే అన్నీ కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
1: All that you view in the mirror is negative.
0: ఇవన్నీ ఆపోజిట్స్ అవుతుండే.
1: They are just opposite.
0: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: రైట్ వన్ ఈజ్ సీన్ యాజ్
0: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
1: రైట్ హ్యాండ్ ఇస్ ద లెఫ్ట్.
0: ఎట్లా నీవు సత్యం అనుకుంటావు?
1: హౌ డు యూ కన్సిడర్ ట్రూత్?
0: కాదు కాదు.
1: నో.
0: అందుకోసమనే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
1: దేర్ఫోర్ సాక్షాత్ ఆకారం ది వెరీ మానిఫెస్టేషన్ ఇస్ అవతారం ఇన్కార్నేషన్.
0: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
1: వెల్ ఐ హావ్ సీన్ ద మానిఫెస్టేషన్ ఇన్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: సాక్షాత్ ఆకారం కాదు, ప్రతిబింబమే.
1: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మానిఫెస్టేషన్. ఇట్స్ ఎ రిఫ్లెక్షన్.
0: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
0: అదంతా సాక్షాత్కారం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మానిఫెస్టేషన్.
0: ఏది సాక్షాత్కారము?
1: వాట్ ఇస్ మానిఫెస్ట్?
0: నీ రూపమే నీకు సాక్షాత్కారం.
1: యువర్ వెరీ ఫార్మ్ ఇస్ ద ట్రూ మానిఫెస్టేషన్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తన ఆకారం తాను సొంతంగా భావించుకుని
1: కన్సిడర్ యువర్ ఫార్మ్
0: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.
0: దీని ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు
1: worldly relationships
0: తాత్కాలికమైనటువంటివి
1: or temporary.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయి?
1: హౌ డూ దే?
0: కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటాయి, తరువాత మారిపోతుంటాయి.
1: దే ఎగ్జిస్ట్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, లేటర్ వానిష్.
0: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు.
1: ద ట్రూ ఫార్మ్ విల్ ఎవర్ చేంజ్.
0: ఎప్పటికీ మారదు.
1: ఎనీ టైమ్.
0: ఏనాటికి మారదు.
1: ఎనీ డే.
0: ఎక్కడా మారదు.
1: ఎనీవే.
0: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద చేంజ్లెస్ ప్రిన్సిపల్.
0: అది ఏ ప్రేమతత్వము?
1: దట్ ఈస్ లవ్.
0: ప్రేమ ఏనాటికి కూడా మారదు.
1: లవ్ ఇస్ చేంజ్లెస్. ఎనీ.
0: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా వస్తుంది.
1: వరల్డ్లీ లవ్ మే బి హియర్ టుడే, టుమారో ఇట్ బికమ్స్ హేట్రెడ్.
0: ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది.
1: టుడే ఇట్ మే బి లైక్స్, టుమారో ఇట్ డిస్లైక్స్.
0: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి.
1: ఇట్ హాస్ లవ్ హాస్ నథింగ్ టు డూ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే.
1: సీక్రెట్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: దానికోసమనే భజనలు కూడా పాడుతుంటారు. ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
1: ఇన్ భజన్ యు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ద గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్.
0: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది?
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్.
0: జీసస్ అనండి, జీసస్ అనండి, అల్లా అనండి, ఇంకే బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లే ఇవి.
1: యు మే గివ్ గాడ్ ఎనీ నేమ్, అల్లా, బుద్ధ, నానక్, జీసస్, ఎనీ నేమ్, బట్ దే ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై యూ.
0: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు?
1: హూ హాస్ గివెన్ దిస్ నేమ్ టు దిస్
0: బాడీ? ఎవరు పెట్టిన పేరే ఇది.
1: ఇట్ ఇస్ నేమ్ గివెన్ టు యూ.
0: కానీ పుట్టిన పేరు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద వన్ దట్ యు ఆర్ బోర్న్ విత్.
0: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ.
1: బట్ ద లవ్ ఇస్ ది నేమ్ గివెన్.
0: ఈ దేహానికి అంతా పెట్టిన ప్రేమలు.
1: ది అదర్స్ ఆర్ క్రిజన్డ్.
0: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చును.
1: వెల్ ద నేమ్స్ గివెన్ టు యూ, యూ కెన్ చేంజ్.
0: మారేటువంటివే.
1: యూ కెన్ చేంజ్ దెమ్.
0: కానీ ఇది మారనటువంటిది ప్రేమతత్వం.
1: లవ్ ఇస్ చేంజ్లెస్.
0: దైవ ప్రేమ అనేటువంటిది ఏనాటికి మారదు.
1: డివైన్ లవ్ విల్ నెవర్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: అట్టి మారనటువంటి తత్వము,
1: దట్ చేంజ్లెస్ నేచర్,
0: ఏ విధమైన యొక్క చలనము రానటువంటి తత్వము,
1: దట్ విచ్ హాస్ నో మోటిలిటీ,
0: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి.
1: That love we should run after.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి.
1: That is true devotion.
0: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి.
1: Devotion is the synonym of love.
0: ఈ భక్తి వల్ల
1: out of devotion
0: అనేక శక్తులు కూడా వస్తాయి.
1: You will have so much of
0: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి.
1: Out of this bhakti devotion you have yukti.
0: ఈ భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది.
1: This bhakti devotion leads to rakti, the fulfillment.
0: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి.
1: This bhakti devotion leads to virakti, renunciation.
0: భక్తి రక్తి ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటివి.
1: And therefore virakti, renunciation, mukti, the liberation, the rakti, the fulfillment lies in bhakti devotion.
0: టీక్ టీక్ టీక్ టీక్ ఒకటే.
1: But in all these synonyms the tea is common.
0: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ.
1: For divinity a small illustration.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ, అనేక ప్రేమ.
1: మెనీ లవ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
1: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ?
0: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్నారు.
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టు లెటర్స్.
0: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల.
1: బట్ దేర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ.
0: కకారము,
1: క,
0: రుకారము,
1: రు,
0: హకారము,
1: ఆ,
0: చకారము,
1: ష,
0: అకారము, ఐదు ఉంటుంది.
1: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్.
0: కృష్ణ,
1: కకారము,
0: కకార, రుకారము,
1: రుకార.
0: చూసారా, కకారం అనేటువంటిది ఎవరికి పేరు?
1: క స్టాండ్స్ ఫర్ వాట్?
0: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు.
1: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి, గాడెస్ ఆఫ్ వెల్త్.
0: కకారం అనగా రమాదేవి.
1: క మీన్స్ రమాదేవి.
0: రుకారం అనగా సీతాపతి.
1: రుకార సీతాపతి.
0: సీత,
1: సీత.
0: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పాదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి.
1: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్.
0: షకారము,
1: ష.
0: ఈ షకారం అనేటువంటిది శాంతికి.
1: ష స్టాండ్స్ ఫర్ పీస్.
0: ఇంకా అకారము,
1: ఆ.
0: ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి.
1: ఆ ఇస్ ప్రైమల్ పవర్.
0: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియ తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది.
1: దేర్ఫోర్ ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనే పదమునకు కర్షతీతి కృష్ణ అన్నారు.
1: వీ డిఫైన్ కృష్ణ ఇస్ కర్షతీతి కృష్ణ.
0: కర్షం అనగా దున్నటము.
1: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్.
0: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే.
1: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్.
0: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే.
1: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్.
0: కనుకనే కర్షతీతి కృష్ణ.
1: సో వీ సే కర్ష
0: కృషితీతి కృష్ణ.
1: దెన్ ఇట్ ఇస్ సెట్
0: ప్రయత్నం చేసేవాడు కూడా కృష్ణుడే.
1: అండ్ ఈస్ ద వన్ హూ మేక్స్ ఆల్ అటెంప్ట్ ఇన్ ఎఫర్ట్.
0: ఆకర్షతీతి కృష్ణ.
1: ఆకర్షితీతి కృష్ణ.
0: అంత ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడే.
1: ద వన్ హూ అట్రాక్ట్స్ ఇస్ కృష్ణ.
0: కనుక భగవతత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చును.
1: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ అబౌవ్ దిస్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
1: దేర్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
0: అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈ బట్ట దివ్యత్వమే, ఈ పుష్పం దివ్యత్వమే, ఈ పవన్ దివ్యత్వం, అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ.
0: ఏది దివ్యత్వం కాదు.
1: వాట్ ఇస్ దట్ నాట్?
0: నిజంగా ఇది దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
1: హౌ ఐ డు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్.
0: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము?
1: వై డూ లవ్ దిస్ లవ్?
0: ఎందుకు ప్రేమతత్వం ఉంది?
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ దిస్ లవ్ దేర్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మనము అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
1: దట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ది హృదయ, ద హార్ట్.
0: ఐ లవ్ యూ అంటారు, ఐ పెడతారు, ఇట్ ఒకటి గీసేసి యూ అని పెడతారు.
1: వీ సే ఐ లవ్ యూ ద ఐ ఫస్ట్ అండ్ యూ లేటర్.
0: ఇది ఇట్ గీసి పెట్టినటువంటిది ఏమని దీనికి అర్థము?
1: వాట్ యు మీన్ బై ది టూ లైన్స్ ఇన్ ది
0: ఐ? ఆ మార్క్ యు అని పెడతారు.
1: ఐ అండ్ దెన్ దిస్ అనదర్ మార్క్ యు.
0: ఇదే హృదయము.
1: దిస్ ఇస్ హార్ట్.
0: ఐ లవ్ యు అనగా లవ్ అనేటువంటి హృదయమే.
1: లవ్ మీన్స్ హార్ట్.
0: ప్రేమ అనేటువంటి హృదయమే.
1: లవ్ ఇస్ హార్ట్.
0: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ లవ్.
0: ప్లస్ దయ హృదయ.
1: హృత్ ప్లస్ దయ.
0: కారుణ్యముతో కూడినటువంటిది హృదయము.
1: హృదయ ఇస్
0: ప్రేమతో కూడినటువంటి హృదయము
1: అండ్ లవ్.
0: కనుకనే ప్రేమనే హృదయము, హృదయమే ప్రేమ.
1: సో లవ్ ఇస్ హృదయ, ద హార్ట్.
0: కాబట్టి హృదయమే దైవ స్వరూపము.
1: అండ్ ద హార్ట్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
0: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
1: And God resides in human heart. God dwells in all beings. This God is located in the heart of everyone. The whole cosmos is fully divine. God is present in all beings. Everything is divine essentially. You find cosmic divine divinity everywhere.
0: అది ఏ ప్రేమ?
1: దట్ ఈస్ లవ్.
0: కనుక మీ ప్రేమనంతా కూడాను
1: ఆల్ యువర్ లవ్
0: మీ అందే ఉంచుకొనక
1: డోంట్ కీప్
0: భగవంతుడు ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని
1: దిస్ డివైన్ లవ్
0: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు.
1: డూ నాట్ లిమిట్ టు మ్యాన్ కైండ్
0: పశుపక్షి మృగాదులు కూడా పంచాలి.
1: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్
0: ప్రతి జీవికి కూడా ఈ ప్రేమతత్వాన్ని పంచాలి.
1: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీయింగ్
0: అందరికీ ఐకమత్యం కావాలి.
1: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్
0: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
1: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మాస్.
0: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు కోపాలు ఈ తగాదాలు ఉండవు.
1: వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్స్ ఆర్ ఎనిమిటీ.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కల్లోలములు కలహములు దీనికి కారణం ఏమిటి?
1: టుడే ఇన్ ద వరల్డ్ వేర్ ఎవర్ యూ గో వేర్ వాట్ ఎవర్ యూ సీ యూ ఫైండ్
0: మానవుని యొక్క విశాలత్వం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ మ్యాన్ ఈస్ నాట్ బ్రాడ్ మైండెడ్ టుడే. He has contraction love.
0: Not expansion love.
1: It's not expansion love.
0: విశాలమైన హృదయం లేదు.
1: He is not broad minded.
0: సంకుచితమైన హృదయాలు పెట్టుకున్నారు.
1: He is narrow minded.
0: ఆ సంకుచితమైన హృదయాలు మానవుడు సృష్టించుకున్నటువంటి.
1: The narrow mindedness is your making.
0: భగవంతుడు సృష్టించేటువంటి విశాలమైన హృదయం.
1: God's creation is broad mindedness.
0: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
1: It is not bound by any limitation.
0: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
1: That which is infinite is limitless.
0: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం.
1: You have put limits to this limitless spirit or conscience. Therefore, you are in conflict. Embodiments of love. Today is Guru Purnima.
0: Guru ante emti ni?
1: Who is Guru?
0: Dukaro gunatita.
1: Guru stands for attribute.
0: Dukaro roopavarjita.
1: Ru stands for formless.
0: Gunatita mane untadi roopam ledatundi.
1: That which is attributeless and formless.
0: Dukaro kevalam andhakaramu.
1: Guru stands for darkness.
0: Dukaro tannivarana.
1: Ru means that dispels
0: darkness. Andhakaram nivarana gavinchetundi prakashame.
1: That light that dispels darkness.
0: కనుక నేను భగవంతుడు అంటూ బా బా అనేటువంటి ప్రకాశమే.
1: బా మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
0: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
1: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బిన్ ది లైట్.
0: భగవంతుడే.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
1: సో యు షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈనాడు లోకంలో
1: టుడే
0: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
1: నారో థాట్స్
0: ద్వేషము ద్వేషము ద్వేషము.
1: We find hatred.
0: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము.
1: And we give importance to caste.
0: ఎంత పాపం.
1: What a mistake.
0: దైవాన్ని నీవు కొట్టినట్టే అవుతుంది.
1: And it seems you are betraying God himself.
0: కనుక అది చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
1: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
1: And it means you are hating your own self.
0: కనుక మనం ఎవరినో ద్వేషిస్తున్నాము ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ
1: you are happy that you are hating somebody, that you are
0: accusing
1: somebody. It is not true happiness at all.
0: అది కేవలం రాక్షస ఆనందము.
1: It is only demonic pleasure.
0: ఎవరిని సంతోష పెట్టు అదే నీకు ఆనందము.
1: Make others happy, you will be blissful.
0: ఆ ఆనందమే నిజమైన స్వరూపం నీది.
1: That very happiness is your true form.
0: ఎవరిని బాధ పెట్టకూడదు.
1: Don't hurt anybody.
0: ఈనాడేమో నీవు హింసిస్తావు ఇతరును.
1: You may harm somebody.
0: అది నా నేచర్ అనుకుంటున్నావు.
1: You think it's your nature.
0: కానీ రేపటి దిన నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు.
1: Tomorrow you will find somebody who will harm you.
0: ఆనాడు నీ గతి ఏమిటి?
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
0: కనుకనే ఎవరిని కూడా మనం తెలియకోకుండా హింసించకూడదు.
1: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్ ఈనాడు
0: అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
0: అందరినీ హింసించుకోవటం ఫ్యాషన్.
1: వి గో ఆన్ హార్మింగ్
0: అందరినీ బాధ పెట్టడం ఫ్యాషన్.
1: అండ్ వి హర్ట్ ఎవ్రీబడీ.
0: అందరినీ చంపటం ఫ్యాషన్.
1: అండ్ టు కిల్ సంబడీ ఇస్ ఎ ఫ్యాషన్. అల్ట్రా మోడర్న్.
0: కీటకమైన గాని చంపుతుంది.
1: Well, even insect also can kill. Why man?
0: Champadam goppatanam kaadu.
1: Nothing great in killing anybody.
0: Atani betikinchadam goppatanam.
1: And in fact, you have to protect him. There lies greatness.
0: Kanukane manam champi champi champi champi kattagalapudu mana jeevitham emi pothundadi.
1: If you go on killing everybody, what will happen?
0: Ikkuda okalaadiki chastundi.
1: Ultimately, you will die.
0: Etta chastundi.
1: How does it die?
0: Ee vidhamainatti karmalu aacharinchavo aa karmalu yokka tatpantame neeku moola kaaranamga vastundi.
1: As is the action, so is the reaction that will put you to suffering.
0: Kanukane prema swaroopulara, reaction, resound and reflection, idi eppudu kuda tappindi kaadu.
1: Embodiments of love, never forget these three: reaction, reflection
0: and resound. Ee nodu tappinchukunnanu nee aanandinchochu kaani రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఫలితం లభిస్తుంది.
1: Today you may be happy by harming somebody, tomorrow you have to face the consequence. You cannot escape. Do good, then you will experience goodness. Never be disappointed for the other thing. Wait for some time.
0: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది.
1: Then you will have positive result.
0: ఏ మానవుడికి కూడాను తత్ఫలితం తప్పింది కాదు.
1: No one can escape from the result.
0: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటి కొంత సహాయం చేస్తుంది.
1: However, while you suffer bad results, your prayer can help to some extent.
0: అదే కృతజ్ఞత.
1: You can express gratitude by prayer.
0: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
1: You should be grateful.
0: కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
1: You should be grateful.
0: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
1: And you should
0: కృతజ్ఞతాయ నమః అన్నారు.
1: And we say that
0: కనుకనే వెంకటరామను కూడా చెప్పాడు క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ బేరెన్స్ క్షమ ఇస్ ఇంపార్టెంట్.
0: క్షమ సత్యము.
1: ఫర్ బేరెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఫర్గివ్నెస్ ఇస్ ధర్మ.
0: క్షమ వేదము.
1: ఫర్గివ్నెస్ ఇస్.
0: క్షమ అహింస.
1: పేషెన్స్ ఇస్ నాన్
0: వైలెన్స్. క్షమ సర్వంబౌ.
1: ఫర్ బేరెన్స్ ఇస్ ఎవ్రీథింగ్.
0: క్షమ సంతోషము.
1: ఇట్ ఇస్ హ్యాపీనెస్.
0: క్షమ స్వర్గము.
1: ఇట్ ఇస్ హెవెన్.
0: క్షమ సర్వస్వంబు.
1: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్
0: సర్వజీవులయందు.
1: It is present in all of the beings.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను క్షమ చాలా గొప్పది.
1: In every man, this forgiveness is great.
0: వాడెవడో నాకు అపకారం చేశావంటే నువ్వు క్షమించు.
1: If anyone harmed you, forgive him.
0: This is good for me, good for me, good for me అనుకో.
1: Have the feeling that it is good for me.
0: వాడెవడో నిన్ను తిట్టాడు అనుకుంటే అది that is good for me, good for me.
1: If anyone accused you, take it that is good for me.
0: ఆ తిట్టినటువంటి తిట్టు నీకు కాదు వచ్చిండేది.
1: That accusation charging is not to you.
0: ఈ దేహాన్ని ఆధారం పెట్టుకుని వాడు తిట్టాడు.
1: In fact, what is it? He has criticized.
0: దేహానికి వచ్చింది దేహానికే పోతుంది.
1: It is only the body to body accusation.
0: కనుకనే దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా ఇదే శంకరాచార్యులు విచారం చేసింది.
1: This what Shankara said. Is it the body that is accused, criticized or
0: ఆయన అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
1: All non-dualism is based on inquiry.
0: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
1: Has he criticized the body?
0: ఈ దేహం నేనే నేను తిట్టుకుంటున్నాను.
1: And in fact, I only accuse my body.
0: ఏమిటి ఈ పాడు దేహం?
1: What this body?
0: ఏమిటి అనిత్యమైన దేహము?
1: What this temporary body?
0: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
1: It's foul, full of urine and the fecal matter.
0: పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: It has got nothing to do with the central or fragment.
0: నేనే నేను తిట్టుకుంటున్నాను వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
1: I only blame my body. The other man accusing it is a help to me.
0: ఆత్మ తిట్టాడా?
1: Has accused the Atma spirit?
0: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The very same spirit exists
0: in both. తను తాను తిట్టుకున్నాడు అనుకో.
1: It amounts to accusing for one's
0: own self. ఎంత క్షమ ఇది.
1: So what kind
0: ఈ క్షమ అనే భావం ఎంత విశాలమైనది.
1: Forgiveness is broad-mindedness.
0: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి.
1: This kind of broad-mindedness we should have.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు గురు పూర్ణిమనుగా.
1: Today గురు పూర్ణిమ.
0: గురువు అనిగా కేవలం అజ్ఞానము దూరం గావించుకోవాలి.
1: గురు మీన్స్ హి స్టాండ్స్ ఫర్
0: ఇది నా దేహము నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ.
0: దీన్ని నేను సత్యమని భావించుకోను.
1: ఐ కెనాట్ కన్సిడర్ ఎస్ ఎటర్నల్.
0: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు.
1: Body is gifted to undertake action or
0: activity.
1: His body is God's gift.
0: Deho devalaya prakto jivo deva sanatana.
1: Body is the temple of God. The indweller is eternal.
0: Jivude devudu.
1: And the individual is divine.
0: Kabatti body temple jivude devudu. Nivu inkevarni aashistavu?
1: So body is the temple and the indweller is divine.
0: Kabatti ye dehanu chusina gaani idi bhagavantuni temple anukoni daniki namaskaram cheyi.
1: Consider every body as the temple of God and offer your salutation.
0: Virodhaina paravaledu.
1: He may be worst of your enemies.
0: Namaskaram cheyi.
1: But salute him.
0: Sarvajeeva namaskaram kesavam pratigacchate. Adanike chendutundi.
1: All our salutations to anyone amounts to offering respect to God.
0: Sarvajeeva tiraskaram kesavam pratigacchate. Adi kuda adanike chendutundi.
1: If you deny anybody, it amounts to denial of God.
0: Kanukane manam ekatma bhavanni abhiruddhi pachukovali bangaru.
1: We should have this feeling of oneness.
0: మిమ్మల్ని అందరినీ నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అంటుంటాను.
1: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
0: బంగారంగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై బంగారు?
0: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
1: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
0: హిరణ్య గర్భాయ నమః.
1: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మీ యొక్క హృదయం అంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
1: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్
0: డివినిటీ. కాదు,
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్.
0: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చు.
1: యూ కెన్ మేక్ ఇట్ గోల్డ్ కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్. కానీ
0: ఏ నగ లేకపోతే ఒక కాయలుగా పెట్టుకోవచ్చును.
1: At least you can keep it as it is.
0: కాబట్టి రూపాలు మారేది బంగారే.
1: And the jewels forms are
0: made.
1: The formless without any jewels
0: remains.
1: The one with a form, the one without formless is God. Inquire this nature of gold to some extent. And if you take gold to some extent, you have to pay 500 rupees.
0: కానీ దాంట్లోపల కొంచెం కాపర్ కలిపితే 300 దిగుతుంది.
1: If you mix copper in gold, the price comes down.
0: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేర్తే ఇంకా 200 దిగుతుంది.
1: If you add brass, the price
0: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కల్తీలు కారణము.
1: Because you pollute it, adulterate it, mix it with
0: other metals. ఈ కాపరు ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
1: The copper and brass, why have
0: they
1: been mixed? Because of mixing with other metals. In fact, at the time of birth, we are pure and sacred. Highly valuable. As we grow more and more, the copper, the desire, gets in. And all the brass also joins.
0: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంటుంది.
1: And the human value goes down.
0: విలువ తగ్గిపోవడానికి కారణం ఏంటి?
1: What are the cause?
0: విలువలేని పదార్థములు విలువైన దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
1: Because valueless cheap desires are mixed with highly valuable priceless gold.
0: మనం ఆ చీప్ దీన్ని మనం చేరకూడదు.
1: So we should not allow cheap things to get in.
0: దుర్జన సంసర్గం,
1: run away from bad company.
0: మధ్య సాధు సమాగమం,
1: join in good company.
0: పూర్వ పుణ్య మహోరాత్రం,
1: do good activity day and night.
0: భజ నిత్యం అనిత్యత,
1: మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఎ ఫ్యూచర్ అండ్ దట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ క్లియర్లీ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ ఇస్ మొమెంటరీ, దట్ ఇస్ అవర్ ధర్మ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మానవ జన్మ మెత్తి,
1: హ్యాంగ్ వి మోనే
0: హ్యూమన్, జంతూనాం నరజన్మ దుర్లభం.
1: వి షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మ మెత్తినందుకు నోరిచ్చాడు భగవంతుడు.
1: గాడ్ హస్ గివెన్ దిస్ మౌత్ ద టంగ్.
0: ఆ నోటితో ఇష్టమొచ్చిన మాటలంతా పలకకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ యాజ్ వి లైక్.
0: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
0: అది బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ.
1: If you hurt the feeling of anybody, you will have your turn tomorrow.
0: చెడ్డ చూపు చూడకూడదు.
1: Don't have bad looks.
0: చెడ్డ చూపు చూచాడు.
1: You have bad looks.
0: కీచకుడు.
1: కీచక had bad looks.
0: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు.
1: And he had bad looks towards
0: Draupadi.
1: What happened to him?
0: భీముడు పోయాడు, బ్రద్దలు కొట్టి వాడి తలను కూడా ముక్కలు చేశాడు.
1: Bhima had hit his head, broke into two parts and killed him.
0: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత చెడ్డ అయిపోయింది.
1: That is the result of bad looks.
0: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
1: సో డోంట్ థింక్ ద సేమ్ బ్యాడ్ లుక్స్.
0: దీన్ని బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: మొట్టమొదట దృష్టి,
1: ఫస్ట్ విజన్,
0: దృష్టిని మార్చుకున్నాడు.
1: కరెక్ట్ యువర్ విజన్.
0: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
1: చేంజ్ యువర్ సైడ్, దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
0: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
1: సో కరెక్ట్ యువర్ లుక్స్.
0: కన్నులు ఉన్నాయి కదా అని అన్నింటినీ చూడకూడదు.
1: యాజ్ యూ హ్యావ్ ఐస్, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: ఏది చూచినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
1: వాట్ ఎవర్ యూ మే లుక్ ఎట్ కన్సిడర్ ఇస్ డివైన్.
0: ఏది విన్నా కూడాను ఇది దైవ చింతనగా విను.
1: వాట్ ఎవర్ యూ మే హియర్, లిసన్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ డివైన్.
0: దైవ విషయంగా చెప్పు.
1: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్.
0: అది ఏ నీ దైవత్వంగా మారుతుంది.
1: దట్ బికమ్స్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ వాట్ ఈస్ గుడ్.
0: అదే నీకు ముఖ్యం కావాల్సింది.
1: దట్ ఈస్ ఇంపార్టెంట్.
0: హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ వాట్ ఈస్ గుడ్.
0: ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాలం నుంచి కూడాను నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ ఇస్ హైలీ బ్లిస్ఫుల్.
0: ఇంకా 75 వస్తూ ఉంటుంది.
1: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్.
0: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ హస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
1: Because the spirit of oneness, unity is recognized.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి. తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
1: You can also be blissful if you know
0: this. నాకెవ్వరూ ద్వేషులు లేరు.
1: Bhagavan doesn't hate anybody.
0: నేనెవరికి ద్వేషిని కాదు.
1: No one hates Bhagavan.
0: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
1: So no fear here.
0: ఎట్టి భయమైన ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
1: Where there is fear, there is doubt.
0: కనుక నాకే భయము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా నాయకు స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ భగవాన్.
0: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
0: నాకు ఎవరు ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్.
0: ద్వేషులు లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
1: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
0: ఎవరు నన్ను ద్వేషించలేరు.
1: నో వన్ కెన్ హేట్ హిమ్.
0: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటాది.
1: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్. నీ వెనక
0: నిల్చుని పోతుంటాడు. ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
1: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
0: అమాయకు బిడ్డ.
1: ద ఇన్నోసెంట్ చైల్డ్.
0: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
1: అండ్ ద చైల్డ్ స్మైల్స్ యు ఆల్సో స్మైల్.
0: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారు.
1: వెన్ భగవాన్ స్మైల్స్ బ్లిస్ఫుల్లీ యు ఆల్సో స్మైల్.
0: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
1: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
0: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ప్యూర్
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
1: నథింగ్ బ్యాడ్ అంటువర్డ్ హ్యాస్ హ్యాపెన్.
0: మంచి మంచి మంచి.
1: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్ టిల్ నౌ.
0: కనుకనే మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్ ది అదర్ వన్ విల్ బి గుడ్.
0: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావం రావాలి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
0: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
1: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
0: ఎట్టి నింద నిష్ఠూరములు సంభవించినప్పటికీ,
1: యు మే బి బ్లేమ్డ్ అక్యూజ్డ్,
0: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్.
0: భగవంతుని పైన విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
1: యు షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
1: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
1: దట్ విశ్వాస ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: ప్రేమస్వరూపుడే.
1: ఈజ్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము, తాపము, ఈశూయ, అసూయ, డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్, జెలసీ, పాంప్, షో, ఎగ్రాన్మెంట్.
0: ఫుడ్
1: as is the foot,
0: at the head
1: so is the head,
0: yet
1: the
0: head
1: as is the head,
0: at the god
1: so is god.
0: కాబట్టి ఫుడ్ హెడ్ గాడ్ మూడు కూడా ఒక సంబంధమైన.
1: so food head god have got inter relationship.
0: కాబట్టి మనం మొట్టమొదట మంచి ఫుడ్ ని తీసుకోవాలి.
1: so we have to part a good food at the
0: మంచి
1: beginning.
0: మంచి ఫుడ్ అంటే విలువైనటువంటి ఫుడ్ కాదు.
1: good food not costly.
0: సాత్వికమైనటువంటి ఫుడ్.
1: it should be sattvic food.
0: అదే మన నిజమైనటువంటి యొక్క దివ్యమైన ఆహారము.
1: That is the divine food that we can partake.
0: ఆ దివ్యమైన ఆహారం తీసుకున్నప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి మనకు.
1: Then you will have divine thoughts.
0: ఏ పలుకు పలికినా కానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాయి.
1: And you start speaking sacred words.
0: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను కానీ కోపం లేదు నాకు.
1: భగవాన్ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ. హీఈస్ నెవర్ యాంగ్రీ ఎనీ టైమ్.
0: వాళ్లను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
1: హి జస్ట్ బ్యాంగ్స్ యూ.
0: ఏ తిట్టు తిడతాను?
1: వాట్
0: దున్నపోత.
1: He calls you dunnapota, he buffalo.
0: Ante.
1: That's all.
0: Adhe na tittu.
1: That's only worst of the accusation.
0: Dunnapota ante he buffalo.
1: He buffalo.
0: Neevu buffalo ne.
1: You are only buffalo.
0: Endukante neevu manchi palin cheyagaru ledu kabatti neevu buffalo ne.
1: You have not done anything good. You fellow is a buffalo now.
0: Nijanga neevu manchi pani cheyi.
1: Do good things.
0: You good fellow aitavu.
1: Then you become a good fellow.
0: Kanuka na tittanta ittantivi.
1: That's how Swami banks you.
0: Dunnapota.
1: దున్నపోత హీ బఫెలో.
0: ఇది ఎంత మంచి పని.
1: వాట్ ఎ గుడ్.
0: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ హీ బఫెలోస్.
0: కారణం ఏమిటి? మంచి పని చేయటం లేదు.
1: వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్.
0: దున్నపోతకు ఏ విధమైనటువంటి వర్షం కురిచినా కానీ కేర్ చేయదు.
1: హీ బఫెలో ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
0: ఏ ఒక ఆవో దూడైనా పరిగెత్తాయి కానీ వర్షం వస్తే దున్నపోత పరిగెత్తదు.
1: ద కవ్ అండ్ ద కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్.
0: కూర్చుంటూ కూర్చుంటుంటుంది.
1: ఈ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
0: అంటే ఎన్ని నిందలు, ఎన్ని నిష్ఠూరములు, ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్లేమ్ ప్రైజ్.
0: మానవుని అంటే పరివర్తన రావాలి.
1: దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
0: పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు.
1: In this transformation you can be a true human.
0: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
1: మానవ ఇస్ ఎ సీక్రెట్ వర్డ్ హ్యూమన్.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం ద్రష్టు పట్టించుకుంటున్నాం.
1: That human value is lost today.
0: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
1: And we should not use harsh words.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
1: And the one who hates him still భగవాన్ లవ్స్
0: him. ఒక స్వరూపము.
1: Love is his form.
0: అదే నిజమైనటువంటి శక్తి.
1: దాట్ ఈస్ ద ట్రూ పవర్.
0: అదే నిజమైన పవర్.
1: దాట్ ఇస్ ద ట్రూ పవర్.
0: అదే నిజమైన యొక్క దివ్య స్వరూపము.
1: దాట్ ఇస్ ద డివైన్ ఫార్మ్.
0: ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
0: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నాను?
1: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
1: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్, షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
1: దెన్ యూ హ్యావ్
0: టు యాక్సెప్ట్. మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్సో డివైన్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చంతోడడం.
1: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and
0: advance.
1: Never doubt this.
0: So
1: embodiments of love.
0: Today. We have to
1: dispel this ignorance of
0: darkness. And
1: let us light the effulgence of
0: wisdom.
1: And see that love also merges in that effulgence of
0: wisdom. స్వామి యొక్క సందేశము.
1: దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.
0: ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే బంగారం కూడా మనం ఆశించము.
1: When you don't have love, you don't
0: like even gold.
1: So you don't expect anything.
0: Kabatti premane.
1: That which expects is love.
0: Diamond premane.
1: God is love.
0: Aa diamond kaladuriki diamond avutundi.
1: And what happens to diamond? It becomes diamond ultimately.
0: And
1: annihilation, withdrawal of the mind.
0: అన్నిటికీ ప్రేమనే ప్రధానము.
1: Love is main thing for everything.
0: ప్రేమ చేతని ఎన్ని రోగములో నివారణ చేసుకోవచ్చును.
1: In fact, love cures many ailments.
0: ప్రేమ చేతని ఎన్ని రోగములో తెప్పించుకోవచ్చును.
1: And you can also suffer if you don't have
0: love. అంతా ప్రేమనే మూల కారణము.
1: Everything, love is the main thing.
0: కానీ దైవ ప్రేమ అనేటువంటిది నివారణ గావించే ప్రేమ.
1: The divine love cures you.
0: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
1: అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ డివైన్ లవ్.
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: అందరినీ ఆశించండి.
1: లవ్ ఆల్.
0: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమ తత్వాన్ని మీరు బోధించుకోవాలి.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ, ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
1: Love not merely the body. Love meant here loving your heart.
0: దేహం కూడా దాని దగ్గరకు వస్తుంది.
1: And with that the body also comes closer to you.
0: కనుకనే మనం హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
1: So you have to love the divine principle in your
0: heart. ఒక మ్యాటర్.
1: It's all matter.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
1: The mind, the inner senses, the intellect.
0: నీవే హెడ్.
1: You are the master of all this.
0: కాబట్టి మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: అది మీరు సాధించాలి ఈనాడు.
1: దాట్ యూ షుడ్ అకంప్లిష్.
0: మాస్టర్ ది మైండ్.
1: మాస్టర్ ద మైండ్.
0: మీరు మైండ్ కి బానిసలు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి స్లేవ్ టు యువర్ మైండ్.
0: మాస్టర్ కావాలి మైండ్ కు.
1: యూ షుడ్ బి మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఈ విధమైన దివ్యత్వాన్ని,
1: దిస్ డివినిటీ,
0: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
1: ఎంక్వైర్ దిస్ ఎవ్రీడే.
0: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
1: అండ్ విత్ దిస్ ఫీలింగ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: ఏ నామం చెప్పినప్పటికీ,
1: యు మే స్పీక్ ఎనీ నేమ్,
0: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
1: ఎనీ ఫార్మ్ యు మే మేక్,
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఒక్కడే, ఒక్కడే. ప్రేమ ముదిత మనసే క

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Shambho. But he who confers on every being, without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Swarup,
0: embodiment of love.
1: కటి యొక్క పరిణామములు శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడా ఉంటున్నది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ యాజ్ ద ఫినామినా ఇన్ నేచర్ లైక్ హీట్ అండ్ కోల్డ్, సో ఆల్సో ఇట్ ఇస్ నేచురల్ దట్ వన్ థింగ్స్ అబౌట్ హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖమును అందిస్తుంది.
0: ఆన్ ద వన్ సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ మ్యాన్ సెక్యూర్స్ కంఫర్ట్ త్రూ ద మీడియం ఆఫ్ హీట్.
1: మరొక సమయంలో చలి మానవునికి సుఖమును అందిస్తుంది.
0: ఆన్ ద సర్టన్ అదర్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ కోల్డ్ విత్ గివ్స్ హిమ్ కంఫర్ట్.
1: ఏ తర్వాత ఉష్ణ చలులు రెండు కూడాను మానవునికి సుఖం అందించినవి.
0: ఆల్ సడన్ దాని ట్రాన్స్పాస్ దట్ బోత్ హీట్ అండ్ కోల్డ్ వెంచర్ టు గివ్ కంఫర్ట్ టు మ్యాన్.
1: కనుక ఉష్ణ శీతలములు మానవునికి సుఖం అందించేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి పరిస్థితికే ప్రాకృత సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ ఆర్ ది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దట్ హ్యాస్ బీన్ స్ట్రక్ ఇన్ నేచర్. Where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమునే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishads.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము, జయము అపజయము, నష్టము కష్టము, నిందలు నిష్ఠూరములు, ఈ స్థుతులు దూషణలు, ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కో ఎగ్జిస్టింగ్, లైక్ గ్రీఫ్ అండ్ జాయ్, లైక్ విక్టరీ అండ్ డిఫీట్, లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్, ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టు యూ ఇన్ పేర్స్.
1: మానవుడు లాభమునకు ఆనందిస్తున్నాడు, నష్టమునకు కృంగిపోతున్నాడు.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: భూషణకు కృంగిపోతున్నాడు, దూషణకు విచారపడుతున్నాడు.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: ఇవన్నీ కూడాను కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడాను సమతత్వంతో మానవులకు సుఖం అందించడమేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rock.
1: నివసించు భూమి మృమ్మయము.
0: And the earth on which you are living is also inert.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: The trees which give you shade and shelter are made of wood.
1: ప్రాణములు మాంసమయము.
0: And life as such is nothing but flesh.
1: ఇవన్నీ కూడాను పంచభూతములు వికారములే.
0: All these are different manifestations of the five elements.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుకొనుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమత్వము త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: Kanukani natiki netiki loka samasta sukhino bhavantu annade bharatiyulaka samskruti.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: మానవుడు ఏనాటికైనను త్యాగమును ఊనక తప్పదు.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or the other.
1: చివరి సత్యము.
0: This is the ultimate truth that he has to realize.
1: మానవుడు బుద్ధిపూర్వకంగా త్యాగమే చేయకుండినా ప్రపంచము నిర్బంధముతో వానికి త్యాగమును నేర్పుతుంది.
0: If man does not willfully come forward with sacrifice, the world will teach him a lesson where he has to follow suit.
1: కనుక త్యాగేయనికి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: That's why the Vedas have this lesson that it is through sacrifice that you really can get something lasting.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభను అందిస్తుంది.
0: It is buddhi of one's intellect which gives you some glow, something or the other.
1: చివరి సత్యము.
0: This is the ultimate truth that he has to realize.
1: మానవుడు బుద్ధిపూర్వకంగా త్యాగమే చేయకుండినా ప్రపంచము నిర్బంధము.

0: మానవ జీవితమునకు శోభను అందిస్తుంది.
1: ఇట్ ఈస్ బుద్ధి యువర్ వన్స్ ఇంటెలెక్ట్ విచ్ గివ్స్ యూ సమ్ గ్లో టు యువర్ లైఫ్.
0: బుద్ధియే నశించిన మానవత్వమే క్షీణిస్తుంది.
1: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence. Even as you grow in your jnana, you also become a wholesome personality.
0: Subuddhimam manushyeshu ani kevalamu manav aakaramu dharinchinanta matramana manavudu kaneradu.
1: Merely by adorning a physical form, he does not become man.
0: ఆకు పచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున,
1: ఆల్ దోస్ బర్డ్స్ విచ్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ కెన్ దే స్పీక్ లైక్ ద ప్యారట్,
0: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మగలగున,
1: సో ఆల్సో దీస్ ఇన్సెక్ట్స్ విచ్ క్రీప్ ఆన్ ఫ్లవర్స్ కుడ్ దే బి లైకెన్ టు ద బీ,
0: పులిచర్మము కప్పినట్టి గాడిదగా పులియగున,
1: లైక్ వైజ్ ఎ డాంకీ covered with the skin of a tiger, would it become a tiger?
0: Yenuganta balisi unna pandu yenuga unnataya,
1: so also pig which may talk, which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
0: Kanuka manava akaramu dharinchinante matramana manavunu kaneyadani manava buddhulu manavuni yendu prakashinchinappude itanu nijamaina manavudani kudanu cheptu vachindi upanishattulu.
1: In the same way, by merely having a form resembling that of man, one does not become man in the true sense of the word. It's only when he has a good buddhi, good thoughts, good ideals, and a set of principles to govern his life, would he be called a man. This is what the Upanishads have been telling.
0: Manavudu sukha vilashi.
1: Man by nature seeks comfort.
0: Ananda pipasi.
1: He also aspires for happiness.
0: అతను నిరంతరం కూడా ఆనందముని ఆశిస్తుంటాడు.
1: ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ సెక్యూరింగ్ హ్యాపీనెస్.
0: దీనికి వైజ్ఞానిక సత్యం కూడా లేకపోలేదు.
1: దేర్ ఈస్ ఇన్ దిస్ ఫ్రీక్ ఇన్ మ్యాన్స్ నేచర్ ఎ సైంటిఫిక్ బేసిస్.
0: అగ్నికి దహన శక్తి దాని యొక్క స్వభావం.
1: ద నేచర్ ఆఫ్ ఫైర్ ఈస్ టు రిడ్యూస్ ఎనీథింగ్ టు యాషెస్.
0: మంచుగడ్డకు చల్లదనము దాని స్వభావం.
1: సో ఆల్సో ఐస్ హ్యాస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ బీయింగ్ కోల్డ్.
0: చక్కెరకు తీపి దాని స్వభావం.
1: స్వీట్నెస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ షుగర్.
0: అదే విధముగానే మానవునకు ఆనందము స్వభావం.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఫ్రమ్ మ్యాన్ హ్యాపీనెస్ ఈస్ ఇన్ న్యాచురల్ స్టేట్.
0: కనుకనే మానవుడు ఆనందమును ఆశించటము దుఃఖమును ద్వేషించటము జరుగుతున్నది.
1: దట్స్ వై వి ఫైండ్ దట్ మ్యాన్ సీక్స్ హ్యాపీనెస్, tries to remove himself away from troubles or distress.
0: Nitya jeevitamulo manamu nivasinchetunte lokamulo prati dinam kudanu manamu itti anubhutini anubhavistu unnam.
1: Ever since we were born, probably every second of our existence this has been our experience in our day to day life.
0: Baga padutunna vyaktunu chusi enduku neevu edustunnavani prashnistuntam.
1: If you come across a person who's distressed, you ask him a question, why are you subjected to this grief?
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: నీకు ఏడుపు సహజం కాదు కనుక ఎందుకోసం ఏడుస్తున్నావు అనేటువంటిదే దీని అంతరార్థం.
1: The reason is, to cry is not your natural state, so you ask a question of this nature.
0: అదే వ్యక్తి ప్రసన్నుడై ఆనందముగా ఉంటున్న సమయం చూచి, అయ్యా నీవు ఎందుకు దుఃఖించడం లేదని ఎవ్వరు కూడా ప్రశ్నించరు.
1: Now the same person who is enjoying a state of happiness, nobody would come and ask him, why is it that you are not in a state of distress?
0: కారణము దుఃఖము అతని స్వభావము కాదు కనుక.
1: The reason is that this state of distress is foreign to man's nature.
0: అయితే ఇట్టి సహజమైనటువంటి ఆనందమును మానవుడు ఎందులకు సహజముగా అందుకోనలేకపోతున్నాడు.
1: But now the question is, this state of happiness which is natural to man, how come he is not in a position to experience this?
0: ప్రాకృత సంపర్కము చేతను సహవాసము చేతను మానవుని యొక్క రాగ ద్వేషములు ఇంద్రియములను కప్పబడిన చేత ఇతను సహజానందాన్ని అందుకోలేకపోతున్నాడు.
1: By a combination of factors, part of which go in the society around him, and by virtue of the fact that he has these two qualities of attachment and hatred, man comes to a state where he is not in a position to

0: feeling the sense of joy within him.
1: మానవుడు ఈ జగత్తులో అనేక అస్థిరమైన సుఖములను ఆశిస్తున్నాడు.
0: In this world around him, man tries to seek comfort from things which are fleeting and transient.
1: ఈ ఆశించటమే రాగము.
0: Now this way of his to seek happiness from these fleeting things is raga or attachment.
1: ఈ ఆశించినటువంటి యొక్క ఆశ విఫలమైనప్పుడు ఇది ద్వేషం.
0: Now when he tries to seek something of this nature and he is not successful, that turns into a case of hatred.
1: కనుక రాగ ద్వేషములు ఆశల వల్లనే లభించుచున్నవి.
0: So these two, attachment and hatred, come because of your primary desire.
1: కనుక మానవుని యొక్క సంకల్పములు యందు ఈ ఆశలు కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే ఇంద్రియముల యొక్క మాలిన్యము పరిశుద్ధమవుతుంది.
0: So when man makes an effort to curb his senses, which in turn would put an end to this desire, he would be in a state where he can possibly secure happiness.
1: దురదృష్టవశాత్తు మానవుడు తన యందున్న ఆనందాన్ని మరచి బయట ప్రపంచమునందు ఆనందమును అపేక్షించి వెతుకుతున్నాడు.
0: Unfortunately, man has become forgetful of his true nature, happiness, which is within him. Instead, he goes hither and thither in the world outside of him.
1: తన ఉద్యోగమునందు సాయంకాలం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి తన ఆనంద నిమిత్తమై క్లబ్బునకు వెళుతున్నాడు.
0: He spends all his time during the day at the office by way of doing his job. He comes back in the evening. When he wants relaxation or comfort, he starts visiting clubs.
1: ఈ మానవుడు ఆనందము తనకు క్లబ్బులో ఈ కార్ప ఆటంలో లభిస్తుంది అని భ్రమిస్తున్నాడు.
0: This man deludes himself into believing that he can get some happiness by playing cards in the club.
1: మరి కొంతమంది ఆనంద అపేక్షతేత సినిమాలకు వెళుతున్నారు.
0: Then there are those who visit the cinema houses for the sake of getting some happiness.
1: తాను ఆశించిన ఆనందము సినిమాలో లభ్యమవుతుందని భ్రమిస్తున్నాడు.
0: Here again, man believes in a false way that the happiness that he is trying to get, he would be able to get in the cinema house.
1: మరి కొంతమంది తమ ఆనంద నిమిత్తమై మద్యమును స్వీకరిస్తున్నారు.
0: Then you have that other category which takes to drinking.
1: ఇవన్నీ కూడాను కేవలము వారి భ్రమలే తప్ప తన ఆనందము ఆ పదార్థములో ఏమాత్రం కూడాను లేదు.
0: Either all of these are indicative of man being deluded.
1: తన ముక్కుపై ఉన్నటువంటి సులోచనములో తాను మరచి ఇల్లంతా ఎంతకాలం వెతికినప్పటికీ ఆ సులోచనములు తనకు లభించవు.
0: యూ హ్యావ్ యువర్ పేర్ ఆఫ్ స్పెక్టికల్స్ రెస్టింగ్ ఆన్ యువర్ నోజ్, యూ ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. యూ స్టార్ట్ లుకింగ్ ఆల్ అరౌండ్ ద హౌస్ బై వే ఆఫ్ లొకేటింగ్ దిస్ స్పెక్టికల్స్.
1: తన ఎందున్న ఆనందమును మానవుడు మరచి బయట ప్రపంచంలో ఆనంద నిమిత్తమై అనేక విధములుగా కృషి సల్పుతున్నాడు.
0: ఇన్ ద సేమ్ మేనర్, man has become forgetful of this happiness which is within him and he starts making a search for it in the outside world.
1: తాత్కాలిక విషయానందము తనకు లభించవచ్చునేమో కాని శాశ్వత ఆత్మానందం అనేటువంటిది తన యందే ఉంటుందని సత్యాన్ని గుర్తించవచ్చు.
0: Perhaps it's likely that he might be able to secure the material happiness which is temporary, but he'll never be able to secure happiness which is lasting, which is linked to the Atma.
1: కనుక మానవుడు తన స్వస్థానమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే తనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంది.
0: Only when man is in a position to explore and understand the nature of his Atma, will he be in a position to get lasting happiness.
1: తాను ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి తత్వాన్ని తాను విచారించాలి.
0: Where has he come from? This should be the primary question for him.
1: భాగవతమునందు ఎచ్చట పుట్టె నచ్చటకి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినప్పుడే తనకు నిజమైన ఆనందం లభిస్తుంది.
0: In the Bhagavata it has been stated that man, when he reaches the point from where he has come, he will be securing happiness. This is what has been stated in the Bhagavata.
1: మానవుడు ఒక కార్యార్థమై ఒక ప్రదేశమునకు వెళ్ళాడు.
0: Now a certain person, by way of fulfilling some objective of his, goes to a certain place.
1: అక్కడ ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ, తన కార్యము ముగించుకొని తిరిగి తన స్వస్థానము చేరినప్పుడే తనకు శాంతి విశ్రాంతి.
0: The spot he goes to is extremely convenient for him. is also one which tends to give him a sense of comfort. He fulfills his objective. But only when he returns back to his place would he be in a position to enjoy a sense of peace or comfort.
1: అదే విధముగానే మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడుగా ఈ జగత్తును వచ్చాడు.
0: In the same manner, man has come down into this world as a traveller, the weary traveller who has to undertake tasks of varying magnitude.
1: ఈ చక్రమునందు ఎన్ని విధములైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములు ఉండినప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి చక్రమే కాని తన యొక్క స్వస్థానము కాదు.
0: Now this world at best is like a chowdhury which can certainly offer a few things to him, but certainly it is not his permanent abode.
1: జీవుడు ఒక విధమైనటువంటి యొక్క మోక్షపురికి ప్రయాణికుడు.
0: The jiva is like the traveler who set on the path of journey leading to moksha.
1: ఈ ప్రయాణములో దేహం ఒక చక్రం వంటిది.
0: In this journey of his, this body that's been given to him is like the chowdhury.
1: మనసు కాపలాదారి.
0: The mind is like the watchman.
1: కనుక దేహమా చక్రము, మనక వాచ్మ్యాన్, జీవుడా ప్రయాణికుడు, ఈ ముగ్గురికి ఉండేటువంటి తల్లి సంబంధం ఏమిటి?
0: Therefore, the body is like the chowdhury, the jiva is the traveler, and the mind is like the watchman. Now, what is the possible relationship amongst these three?
1: ఈ యొక్క చౌకీదారులకు ఈ యాత్రికులకు ఎట్టి సంబంధము లేదు.
0: There is absolutely no relationship between this watchman and this jiva, the traveler.
1: లేక చక్రమునకు ఈ యొక్క ప్రయాణికుడుకు ఎట్టి సంబంధము లేదు.
0: Nor is there any relationship between this chowdhury and this jiva.
1: తాత్కాలికంగా విశ్రాంతి నిమిత్తమై కొంతకాలం ఉండి తదుపరి ఆ చక్రమును ఆ యొక్క చౌకీదారుని త్యజించి వెళుతున్నాడు ఈ ప్రయాణికుడు.
0: So what you find is, after a certain period of time, this jiva goes on his onward journey by leaving this body and leaving behind the watchman.
1: కాని ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఇది ఈ చౌత్రి తన ఇల్లుగా తాను భావించుకుని ఈ కాపలాదారి తన యొక్క సర్వెంట్ గా విశ్లేషించుకుని ఈ యాత్రికుడు అక్కడనే నిలిచిపోవటానికి కృషి చేస్తున్నాడు.
0: But man has forgotten this salient truth. He believes that this body, this chowdhury, is his permanent abode. He believes that this watchman is his servant and starts doing things accordingly.
1: తన యాత్ర నిమిత్తమై వచ్చినటువంటి లక్ష్యమును మర్చిపోతున్నాడు.
0: He has forgotten the purpose for which he has set on this journey.
1: కనుకనే తన యొక్క యాత్రను పూర్తి గావించుకొనగా తన సత్కారమును చేరుకొనలేక మధ్య మార్గములో అనేక అవస్థలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు.
0: So we find that this man, because he is forgetful of this, because he tends to feel that this temporary one is his permanent abode, he gets bogged down at every stage. He is up against obstacles and difficulties, and he is not in a position to proceed with his journey.
1: సర్వం ఆత్మమయం సుఖం, సర్వం పరమయం దుఃఖం అన్నది ఉపనిషత్తు. అనగా తన యొక్క ఆత్మతత్వమును తాను లక్ష్యంలో పెట్టుకున్నప్పుడే తనకు సుఖములు ఏర్పడుతుంది.
0: The Upanishad has said that for one who has the Atma as the center of things, he is bound to enjoy happiness. For one who tends to look to outside things, he is bound to come across difficulties.
1: Kanuka matti nunchi putinatvanti yokka patra yenatikaina kudanu tirigi mattilone cheripothunnadi.
0: So we find that a pot or earthen pot made of clay will one day become one with clay.
1: సముద్రం నుంచి ఆవిరిగా మారినటువంటి జలము ఏ మేఘములుగాను ఏ వర్షములుగాను ఏ వంకలుగానో ప్రవహించి కట్టగడప్పటికీ ఏనాటికైనా సముద్రంలో చేరిపోతున్నది.
0: The water of the oceans evaporates, becomes vapor, becomes clouds, and in course of time comes down again in the form of raindrops.
1: సముద్రం నుంచి పుట్టినటువంటి జలము తన స్వస్థానమైన సముద్రములకి చేరుకొనుచున్నది.
0: To take the form of rivers, but one day the rivers again reach the ocean.
1: మట్టి నుండి పుట్టినటువంటి యొక్క కుండ ఏదో ఒక విధముగా తన యొక్క అంత్యములో మట్టికి చేరిపోతున్నది.
0: So also the pot which is born of this clay will one day in some form or the other reach its natural form, that of clay.
1: కాని మానవుడు తన యొక్క స్వస్థానమును తాను మర్చిపోయి ఈ మధ్యలో ఏర్పడినటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటి యొక్క ప్రకృతితోనే తాను బంధితుడవుతున్నాడు.
0: But man alone is an exception. He doesn't know that he has to get back to his state, his original abode. And he gets bogged down. He tends to get into new relationships, new understandings, and all of which tend to mislead him.
1: కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి అపోహలకు కానీ తన యొక్క సత్య స్వరూపాన్ని గాని తన గుర్తించుకోలేక నిజ మార్గమునకు దూరం అవుతున్నాడు.
0: సో హీఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ హిస్ ట్రూ నేచర్ అండ్ హీఈస్ గెటింగ్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ట్రూత్.
1: కొన్ని రాగద్వేషములకు కూడా నువ్వు గురి అవుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో గెటింగ్ సబ్జెక్టెడ్ టు ది సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్
1: హేట్. ఈ రాగద్వేషములకు కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ దీస్ టూ?
1: మానవుడు నిరంతరము ఏదో ఒక వస్తువును లేక వ్యక్తిని చింతిస్తూ ఉంటాడు.
0: బికాజ్ మ్యాన్ ఎవ్రీ సెకండ్ హ్యాస్ థాట్స్ ఫిక్స్ ఆన్ ఐదర్ ఎ మెటీరియల్ థింగ్ ఆర్ ఎన్ ఇండివిజువల్.
1: తాను నిరంతరము ఏ వ్యక్తిని చింతించునో ఆ వ్యక్తి ఒక విధమైన ఆసక్తిగా మారిపోతుంది.
0: Now that person who's uppermost in the thoughts of this man tends to gain ascendancy gradually.
1: ఈ ఆసక్తియ బలపడటం చేత ఒక కోరికగా రూపొందుతుంది.
0: And once you have this desire increasing in you, it takes the form of a full-fledged desire.
1: ఈ కోరికలలో కొన్ని కోరికలు ఫలించవచ్చును, కొన్ని కోరికలకు నిష్ఫలము కావచ్చును.
0: Now some of these aspirations of ambitious of yours could find a sense of fulfillment. Some probably do not meet this end.
1: ఈ కోరికలు విఫలము కావటం చేత ఒక విధమైనటువంటి క్రోధము ప్రారంభమవుతుంది.
0: And when your wishes are not fulfilled, anger takes over.
1: ఈ క్రోధము ఆవేశమును వ్యక్తి చేసి మానవత్వాన్ని మరిపింప చేస్తుంది.
0: This in turn whips up your emotions and feelings and makes you forgetful of your own nature.
1: తన స్వరూపాన్ని తాను మరచి మంచి చెడ్డలేనటువంటి విచార జ్ఞానము లేకుండా తాను తన తోచినట్టుగా తాను ప్రవర్తిస్తాడు.
0: And then he loses track of his own true nature. And then he starts behaving in a manner which is quite foreign to his nature.
1: ఈ ప్రవర్తనలో అనేక విధమైనటువంటి పాప కార్యములకు గురి అవుతున్నాడు.
0: And in the course of this conduct or this period of his, he starts committing acts which he would not have done.
1: ఈ పాపములకు కారణం ఏమిటి?
0: Now these sins that he is committing, కోరికలే cause nothing but wishes or desires.
1: కనుకని మానవుడు మొట్టమొదట మనసును అరికట్టుకున్నటకై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేయాలి.
0: సో అట్ ద వెరీ అవుట్సెట్ మ్యాన్ మస్ట్ టేక్ ఇట్ అపాన్ హింసెల్ఫ్ టు ప్లేస్ హిస్ సెల్ఫ్ ఆన్ హిస్ మైండ్.
1: అయితే ఈ మనస్సు ఏ విధంగా మనం అరికట్టుకోవటానికి సాధ్యమవుతుంది?
0: బట్ హౌ కెన్ వి పాసిబ్లీ కంట్రోల్ దిస్ మైండ్?
1: చాలా మంది మనసును అరికట్టుకున్నట్టుకు మార్గం ఏమిటో గుర్తించుకునలేక తెలుసుకునలేక అయోమయ పరిస్థితిలో మనసును మరింత ఒక స్వేచ్ఛకు గురి కావిస్తున్నారు.
0: There are quite a few who do not know a way of curbing or controlling the mind. In the process, they get confused and they are led further astray.
1: Indriyamulanu arikattaka manasunu swadhinam chesukunnataku prayatninchadamu idi maha porapatu.
0: Without controlling the senses in the first place, if you want to put an end to the activities of the mind, it's a great mistake.
1: Manasu indriya swadhinam ayinukuntadi.
0: Mind is something which is subservient to the senses.
1: కనుక ఈ ఇంద్రియములను ఏమాత్రమో అరికట్టుకొనక మనసును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది ఏమాత్రమో ఫలించదు.
0: సో ఇఫ్ యూ స్టార్ట్ లెటింగ్ లూజ్ ద సెన్సెస్ అండ్ స్టార్ట్ కంట్రోలింగ్ ద మైండ్ ఇన్స్టెడ్ యు విల్ నాట్ బి సక్సెస్ఫుల్.
1: కనుకనే నేను అప్పుడప్పుడు దృష్టి దోషమును అదుపులో పెట్టుకో.
0: దట్స్ వై ఐ కీప్ అడ్మానిషింగ్ యూ అట్ టైమ్స్
1: వాగ్దోషమును రాకుండా చూసుకో.
0: కంట్రోల్ యువర్ సైట్. See that you don't commit any sin by way of your words.
1: Kudanu raakunda chuchuko.
0: Also let not your sense of hearing go astray.
1: Kadukani aadhyatmika margamulaku moodu pradhanamaina sutramulu untunnavi.
0: That's why in the aadhyatmic path there are three fundamental principles.
1: Asatyanito dushitam karatunti vaakku.
0: Your word should be free from untruth.
1: Hinsatanto dushitam karatunti dehamu.
0: Your body should be free from any act of violence.
1: రాగద్వేషములతో దూషితం కానటువంటి యొక్క మనస్సు.
0: అండ్ యువర్ మైండ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్
1: ప్రధానమైనటువంటి యొక్క సాధన సంపత్తి.
0: నౌ దీస్ త్రీ వన్ కెన్ అక్రూ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: కనుకనే మానవత్వంలో ప్రధానమైనటువంటిది ఇంద్రియము.
0: సో ఇన్ మ్యాన్స్ నేచర్ సెన్సెస్ ఆక్యుపై ఎ ప్రైమరీ ప్లేస్.
1: ఈ ఇంద్రియములను భగవత్ మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే ఈ మనస్సు సులభంగా మనకు స్వాధీనమవుతుంది.
0: You divert these senses or sensory organs towards God and then you can control your mind.
1: మన ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి దొంగ ఎవరో మొట్టమొదట గుర్తించాలి.
0: Now first try to understand who this thief is who has robbed you of this ఆధ్యాత్మిక jewel.
1: ఈ ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి వాడు మనస్సు.
0: Now this person who has robbed you of this adhyatmika jewel is the mind.
1: Kaluka it donga inatvanti yokka manasunu manam sikshinchaka niraparadhi anukunte dehanni manam sikshistunnam.
0: So this mind, who is the culprit, goes scot-free, and you are trying to punish the body which is blameless.
1: Kaluka motta motta manasunu manam sikshinchinappude taginatvanti ratnam manaku labhistundi.
0: So when you punish the mind, then you can get the jewel in its possession.
1: కనుకని ఇట్టి పవిత్రమైన మనసు కలిగి ఇంద్రియముల చేత ఆనందాన్ని అందించి నిశ్చార్థము నిష్కళంకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింప చేయడానికి ఒక విధమైనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
0: సో వి మస్ట్ అండర్టేక్ దట్ పార్ట్ విచ్ ఇస్ సేక్రెడ్, వేర్ ద మైండ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్, వేర్ ద ఇంద్రియస్ డూ వాట్ ఎవర్ టాస్క్ ఆర్ గివెన్ టు దెమ్, యూ బికమ్ సెల్ఫ్లెస్, యువర్ యాక్టివిటీస్ ఆర్ ప్యూర్. దిస్ ఇస్ ద పార్ట్ దట్ యు మస్ట్ ట్రై టు ఎంబార్క్ ఆన్.
1: బైబుల్లో భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని ఒక స్థానంలో ఉంటున్నది.
0: ఇట్ హస్ బీన్ స్టేటెడ్ ఇన్ ద బైబుల్ దట్ ద డివోటీ దే ఆర్ సర్చింగ్ ఫర్ గాడ్.
1: అయితే ఇక్కడ మనము చక్కగా విచారించాలి, భక్తులు భగవంతుని వెతుకుతున్నారా లేక భగవంతుడే భక్తులను వెతుకుతున్నాడా?
0: నౌ హియర్ వి వుడ్ డూ వెల్ టు ఆస్క్ ఆర్సెల్వ్స్ ఏ క్వశ్చన్, ఆర్ ద డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్ or is God searching for his devotees?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, అతన్ని వెతకనక్కరలేదు.
0: God is everywhere, we need not search for him as such.
1: ఈనాడు సర్వత్రా ఉండినటువంటి భగవంతుడే నిజమైనటువంటి భక్తుని వెతుకుతూ ఉంటున్నాడు.
0: Now today you find God who is everywhere is searching for his devotee.
1: భగవంతునికి ఎట్టి భక్తుడు కావాలి?
0: What is the type of devotee that God wants?
1: నిజమైన నిక్కమైన నిస్వార్థమైన ఒక భక్తుడు కావాలి.
0: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ ఎ డివోటీ హూస్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్, సెల్ఫ్లెస్నెస్ అండ్ ప్యూరిటీ.
1: ఇంతే కాదు, మానవత్వాన్ని ప్రకటించేటువంటి ఆదర్శ పుత్రుడు కావాలి.
0: నాట్ ఓన్లీ దిస్, హీ షుడ్ బి సచ్ యాజ్ టు అప్హోల్డ్ ద డిగ్నిటీ అండ్ ఐడియల్ ఆఫ్ ఎ ట్రూ నోబుల్ లైఫ్.
1: తాను ఎక్కడ చూసినా కూడాను అట్టి భక్తుని తాను వెతుకుతూ ఉంటున్నాడు.
0: సో యూ ఫైండ్ దట్ గాడ్ ఇస్ కాన్స్టెంట్లీ ఇన్ ద సర్చ్ ఫర్ సచ్ ఎ డివోటీ.
1: అయితే ఈనాటి భక్త బృందములో అట్టి భక్తులు చిక్కుతుక చాలా దుర్లభంగా ఉన్నాయి.
0: బట్ టుడే యూ ఫైండ్ దట్ అమంగ్ ద లార్జ్ నెంబర్స్ ఆఫ్ డివోటీస్ టు కమ్ అక్రాస్ వన్ సచ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టాస్క్.
1: ఈనాటి భక్త బృందములో నవవర్షన సమయంలో ఏడుస్తున్నారు.
0: బట్ టుడే యూ ఫైండ్ దట్ అమంగ్ ద డివోటీస్ where they should laugh, they tend to cry.
1: ఏడ్చవలసిన సమయంలో నవ్వుతున్నారు.
0: And where they ought to cry, they tend to laugh.
1: ఎక్కడ చూసినా కానీ ఇట్టి కపట భక్తులే కనిపిస్తున్నారు.
0: So wherever you see, you find such devotees who are hollow.
1: కనుకనే వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను.
0: So I have been searching.
1: వెతుకుచున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని.
0: I have been searching, I'm still searching for the true man.
1: కనుక నా ప్రేమ, నా కర్మ, నా సర్వభావములు దైవార్పితము అనేటువంటి యొక్క సాత్విక భావము ఉండినటువంటి భక్తుడు భగవంతునికి అత్యవసరము.
0: సో దట్ డివోటీ, where he feels that his sense of love, his sense of karma, his thoughts and all that goes within him in his personality are directed towards God. Such is the devotee that God wants today.
1: Sarva jeevula yokka samattamanu, sarvula yokka badhalaku, dukkamunu prakatinchetundi yokka vyaktudu, bhaktu.
0: Now that person who has this sense of equanimity, who tends to look upon all living beings on the same footing, he is a true devotee indeed.
1: అట్టి పవిత్రమైనటువంటి యొక్క హృదయుడే గీత.
0: Such an individual endowed with such a pure thought, with such a pure heart was Jesus.
1: మొట్టమొదట జీసస్ అండ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, అనగా దేశమనేటువంటి దానిని మెసెంజర్ గా తీసుకుని తాను ఈ దేశం సంబంధమైనటువంటి యొక్క కార్యకలాపములో పాల్గొన్నాడు.
0: At the very outset, Jesus proclaimed, I am the messenger of God. The meaning He took it to be the messenger of God, directed towards activities connected.
1: ఈ దేహముతో దీనుల యొక్క దుఃఖములను దుఃఖితులుగా ఉండేటువంటి బాధలను సేవల ద్వారా వారికి ఈ దేహమును అర్పితముగా ఉంచి ఇది దైవం పంపినటువంటి యొక్క నేను ఒక పరిచారకునిగా అని భావిస్తూ వచ్చాడు.
0: Where his body would be directed towards taking up activities in the upliftment of the poor, bringing solace, consoling the poor and the downtrodden, taking care of them. In this way he visualized his body as a messenger of God towards the well-being of his fellow men.
1: దేహముతో ప్రజలకు సందేశాన్ని అందిస్తూ వచ్చాడు క్రియల ద్వారా.
0: He brought home the message of God through this activity conducted through the medium of this body.
1: క్రమక్రమేణా దేహము నుంచి మనసులో ప్రవేశించాడు.
0: Then gradually from the state of the body he entered the realm of the mind.
1: ఈ మనస్తత్వాన్ని తాను and son of God అనేటువంటి భావంతో ఊహిస్తూ వచ్చాడు.
0: And this identity of his with the mind he proclaimed in these words, and the son of God.
1: ఈ మనస్తత్వంతో నిత్య అనిత్యమైన విషయ పరిశీలనను ఆవిస్తూ వచ్చాడు.
0: And then through his mind assist he started finding out the truth, the untruth.
1: ఏది సత్యము ఏది అసత్యము.
0: What is the truth, what is untruth?
1: జగత్తంతా ఇప్పుడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క దృశ్య కల్పితమైనటువంటిది.
0: This world around you is nothing but something which is born of your sight.
1: సర్వ కర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములు.
0: And all that goes on around you is nothing but a manifestation of your own thoughts and ideas.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని తాను గుర్తించుకుంటూ వచ్చాడు.
0: He started recognizing such a truth.
1: తిరిగి ఈ మనస్సు యొక్క తత్వాన్ని విచారణ పూర్తి చేస్తూ బుద్ధి వరకు చేరిపోయాడు.
0: In the course of this questioning process in his mind, he finally reached the stage of his buddhi or intellect.
1: ఈ బుద్ధి వరకు చేరేటప్పటికి I am my father are one అన్నాడు.
0: And at this stage he said, I and my father are one.
1: అనగా ఏమిటి? తండ్రి కొడుకులు ఒకరికొకరు సన్నిహిత సంబంధం.
0: That is, there is this close bond of relationship between the father and the son.
1: ఇక్కడే ప్రతి ఒక్క సాధకుడు కూడాను చక్కగా గుర్తించవలసినటువంటి.
0: Now every true sadhaka must try and understand the significance of these words.
1: ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని బిడ్డలే.
0: Every being is the child of God.
1: తండ్రి యొక్క గుణములే కుమారునికి రావచ్చు వస్తుంటాయి.
0: And it's also natural that the qualities of the father are given to the son.
1: పులి గర్భములో మేక పుట్టదు.
0: You don't have a goat born in the womb of a tiger.
1: మేక గర్భములో పులి పుట్టదు.
0: Or for a goat you don't have a tiger.
1: పులి గర్భములో పులియే పుట్టినట్టుగా,
0: just as you have the tiger cub in the womb of a tiger,
1: తండ్రి అయినటువంటి దైవత్వం నుంచి కుమారుడైనటువంటి మానవుడు తండ్రిగా తండ్రి యొక్క గుణములే పుట్టాలి.
0: So in the same manner the son is born of the father, imbibing all the qualities of the father.
1: కనుక నాకు నా తండ్రికి ఎట్టి భేదము లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే హోలీ గోస్ట్ అన్నాడు.
0: So when he said that there is absolutely no difference whatsoever between me and my father, he started talking about the Holy Ghost.
1: కనుకనే మనం దేహరీతిగా ఒక కర్మ కలాపములో మనం ప్రవేశించాలి.
0: So through the medium of this body we must enter activity of karma.
1: మానసికంగా నిత్యానిత్య విషయ పరిశీలన చేయాలి.
0: And then through the medium of the mind start asking questions regarding the truth.
1: విచారణ శక్తితో సన్నిహిత సంబంధాన్ని మనం పెంచుకోవాలి.
0: Even as we start debating and discussing that within ourselves.
1: తదుపరి బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి. రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి శక్తి కలుగుతుంది.
0: We reach a stage where we'll say that which is Brahma is indeed the truth proper.
1: కనుక ప్రతి మహనీయుని యొక్క పుట్టిన దినములంతా కూడాను ప్రపంచంలో తమ యొక్క అనుచరులు ఆచరిస్తూ ఉంటారు.
0: Now it is a known fact that over centuries men tend to celebrate occasions like this of birthdays of people who have come in the ages gone by.
1: అయితే ఈనాడు జీసస్ పుట్టిన దినమని మనం కేవలము ఇంటిలో ఒక పండుగగా చేసుకుని స్వేచ్ఛగా ఆఫీసులకు లీవులున్నది కదా అని ఇష్టముచ్చినట్టుగా సంచరించుకోవటం ఇది పర్వదినముల యొక్క అంతరార్థం కాదు.
0: బట్ ఆన్ ఎ డే లైక్ దిస్ విచ్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ది బర్త్ డే ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ఎ హాలిడే వీ మేక్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్సెల్ఫ్ టెంట్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ లీజర్ This is not the way in which we ought to celebrate an occasion of this type.
1: ఇదే విధముగానే భారతీయుల యొక్క పర్వదినములు కానీ ఏ మతముల యొక్క ఏ దేశముల వారి యొక్క పర్వదినములు కానీ ఈ విధంగానే బాహ్య దృష్టితోనే వారు ఆచరిస్తూ చూస్తూ వస్తున్నారు.
0: Today we find it's a common feature either in this country Bharat or elsewhere. The tough festive occasions are given a sense of exhibitionism and outwardly behavior.
1: 24వ తేదీ ఏదో చర్చలకు పోవటము, అక్కడ ఏదో ప్రార్థనలు చేయటము, ఇంటికి రావటము, చక్కగా త్రాగటము, తినటము, ఆనందాన్ని అనుభవించటము.
0: So on the 24th, we visit the church, take part in the prayers there, come back home, then relax, then make a feast for ourselves, drink deeply, and then we feel we are happy.
1: ఇది కాదు క్రిస్మస్ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
0: This is not the significance of the occasion of Christmas.
1: ఇలాంటివే కాదు పవిత్ర పురుషుల యొక్క జన్మదినముల యొక్క రహస్యాలు.
0: And this is not the meaning associated, to be associated with the birthday celebration.
1: పర్వదినములు అనగా పాయస పరమాన్నాలతో తృప్తి పట్టడం కాదు.
0: These festive occasions do not mean that you feel contented by drinking in.
1: హృదయాన్ని పులిమి ఆరగట్టేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన లక్ష్యం.
0: By drinking or eating sweet dishes, you must try and undertake a thorough search of the heart.
1: హృదయములో చేరినటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం చేసి ఆ మాలిన్యం యొక్క ఆశయాలు ఏమిటో లక్ష్యంలో పెట్టుకుని ఒక్క ఆశయాన్నైనా మన జీవితంలో మనం ఆచరించటము ఇది పర్వదినముల యొక్క పవిత్రమైన యొక్క అర్థం.
0: Purify your heart by removing all the dirt and filth from it. Then keep in view the high ideals set by such noble personages. And try and put into practice at least one among the many which they would have shown to you.
1: ఈ నాడు ప్రతి మానవుడు కూడాను ఆశల నిమిత్తమే జీవిస్తున్నాడు కానీ ఆశయాల నిమిత్తము జీవించటం లేదు.
0: Today man lives for the sake of fulfilling his desire, not for the sake of any ideal.
1: నాకు దీర్ఘ జీవితము కావాలని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితము కావాలని ఆశించటం లేదు.
0: I want a long life. He doesn't want a life full of enlightenment.
1: మహనీయుల యొక్క అడుగుదారులను అనుసరించడానికి ప్రయత్నించటం లేదు.
0: He is not making an effort to follow in the footsteps of these noble souls.
1: అదే ఈనాడు సాధకులు చేయవలసినటువంటి ప్రధాన కర్మలు.
0: This is the main task ahead for the true sadhaka.
1: ప్రతి సాధకుడు కూడాను ఇంటి యజమానుడు కావాలి కానీ ఇంటి పరిచారకుడు కారాలి.
0: Every true sadhak should become the master of his house.
1: అధికారికి లేక పరిచారకుడికి ఉండినటువంటి భేదమేమిటి?
0: Now what is the distinction or difference between the master and the servant?
1: పరిచారకుడు ఇంటిలో ఉండినటువంటి యొక్క బయట పదార్థములు మాత్రమే తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
0: Now this servant, he is in the house and he makes a recognition of the things which are present in the house.
1: ఇంటి యజమాని విలువైనటువంటి పదార్థములు ఏ లోపల ఏ భద్రమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాయో తాను గుర్తిస్తుంటాడు.
0: బట్ ద మాస్టర్ నోస్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఈస్ హిడెన్ ఆర్ ఆర్ హిడెన్ ద ట్రూలీ వాల్యుబుల్ వన్.
1: కనుకనే ఈనాడు మనం పరిచారకులుగా తయారు కావటం వల్ల బయట ప్రపంచంలో ఉండేటువంటి రూపనామములపైనే మన దృష్టి ప్రసరింప చేస్తున్నాం.
0: సో టుడే వి ఆర్ లైక్ ది సర్వెంట్ అండ్ వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు టేక్ ఎ లుక్ అట్ ది థింగ్స్ అరౌండ్ us వితౌట్ రియల్లీ నోయింగ్ వాట్ ఇస్ వాట్.
1: మనమే యజమానుడైనప్పుడు మనలో ఉన్నటువంటి సద్గుణములు, సదాచారములు, సత్వవత్తులైనటువంటి రత్నాలు ఏ ప్రదేశములు ఉంటున్నాయో తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
0: ఇఫ్ వి ఆర్ ద మాస్టర్ ఇన్స్టెడ్ we would really know where these priceless possessions, the jewels are, the sadgunas, the good traits, the good behavior, the noble thoughts within us.
1: Kevalamu prayatinchakame kaadu atuvanti vilavainatunte ratnamulu bhadram chesukuntaru.
0: We make an effort to secure them. Not merely that, after securing we will try and make them a permanent possession.
1: Inaadu evariki vaaru manam ee vilavainatunte yokka gunamulanu manam bhadram chestunnama లేక అనిత్యము అకాష్టము అసత్యమైనటువంటి రూపనామంలో మనం జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామా అని ఎవరికి వారు విచారించుకోవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ మేక్ ఎ క్వశ్చన్ ఆఫ్ దిస్ నేచర్. ఆర్ వీ మేకింగ్ ఆర్ ఆమ్ ఐ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు సెక్యూర్ మై ప్రైస్లెస్ పొజిషన్స్ ఆర్ ఆమ్ ఐ గోయింగ్ ఆఫ్టర్ ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
1: ప్రకాశించేటువంటి జ్యోతులు పై స్థానంలో పెట్టినప్పుడే తరుగులకు దాని యొక్క ప్రకాశం అందుతుంది.
0: That lamp which sheds light all around, if it is kept at a high point, that the light could be seen and shared by others across a distance.
1: అలాంటి ప్రకాశించేటువంటి జ్యోతిని ఏ పల్లమునందు ఏ యొక్క గుంత ఎందో పెట్టినప్పుడు దాని ప్రకాశం నిరుపయోగం అయిపోతుంది.
0: The very same lamp, if it is kept in a pit or at a low level, it cannot possibly shed light on.
1: కనుక ఈ దివ్య భావములు అనేటువంటివి, ఆత్మభావములు అనేటువంటివి, పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఆచరణ అనేటువంటి పరిస్థానంలో ఉంటుండాలి.
0: ఆల్సో వాట్ యు కాల్ ది నోబుల్ ట్రైట్స్ ఇన్ యూ, ఆల్ ది క్వాలిటీస్ అసోసియేటెడ్ విత్ ది ఆత్మా, హావ్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ థాట్, ఇన్ యువర్ బిహేవియర్, ఇట్స్ ఓన్లీ వెన్ యూ పుట్ దెమ్ అట్ ఎ హై పాయింట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ హావింగ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ అస్ సచ్ విల్ అదర్స్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్
1: ఇట్. మానవుని ఎందున్నటువంటి సద్భావములు సద్విచారములు కూడాను తాకటపై ప్రయత్నించాలి.
0: So man must make an effort to give coverage, to give a sort of publicity.
1: ఇటువంటి విలువైనటువంటి యొక్క భావములను కేవలము ఏదో హృదయంలో మనం దాచిపెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే దీనివల్ల ప్రయోజనం ఉంటుండదు.
0: All these good things in him, if he were to share with others, that will be something. If he were to keep them within himself, no point is secured.
1: అదే విధముగానే తన ఎందున్నటువంటి దివ్య మనులను
0: where there is good, there is bound to be bad in the power of a shadow.
1: తన నీడను వదిలి తాను విడుటకు ఏ మాత్రం కూడా అవకాశం ఉండదు.
0: It's not possible for anyone to be free from his shadow.
1: కనుకని ఈ జీసస్సునకును అనేక విధమైనటువంటి కష్టములు తన వెంటాడుతూ వచ్చాయి.
0: So we find that even in Jesus' life, there are quite a few troubles and movements of distress for him.
1: కట్టెలకు తనను అనుసరిస్తూ, తనను ఆచరిస్తూ, తనను ఆరాధిస్తూ ఉన్నటువంటి యొక్క తన యొక్క శిష్యుడి తనకు అపకారములకు గురి అవుతా వచ్చారు.
0: So we find that in the end, those very same disciples who were part of him, who were following him and who were attached to him, they in turn turned against him.
1: ఉపకారికి అపకారము లేక ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ.
0: Trying to do good to someone who has done you a good turn is not creditable in any way.
1: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
0: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఎ హార్మ్, దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఆ విధముగా తనకు అపకారము చేసినటువంటి వ్యక్తులకే ఉపకారాన్ని ఆశించినటువంటి వాడు జీసస్.
0: In tune with this, Jesus was one such individual who tried to do good to those who did him harm.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణమే ఈ జగత్తునకంత ఒక జ్యోతిగా వెలుగుతూ వస్తుంది నేడు.
0: So we find that this true noble trait in him is now shining forth in all its splendor to the world at large.
1: ప్రతి మానవుడు కూడాను తమకు ఎట్టి అపకారం చేసినప్పటికీ దానిని లెక్క చేయక సర్వుడి యొక్క ఉపకారమును ఆశిస్తూ తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ దేర్ఫోర్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ హిస్ లైఫ్ ఆఫ్ సచ్ ఎ నేచర్ దట్ హీ వుడ్ డూ గుడ్ ఈవెన్ టు దోస్ హూ ఆర్ డూయింగ్ హిమ్ హార్మ్.
1: మంచికి చెడ్డ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంటా అనేది మీకు తెలుసును.
0: యు నో ఫుల్ వెల్ దట్ వేర్ దర్ ఇస్ గుడ్ దర్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్ అటాచ్డ్.
1: కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏమాత్రం కూడాను వెనుకంజ వేయరాదు, బలహీనులు కారాదు.
0: ఈవెన్ ఇన్ సచ్ మూమెంట్స్ we should not be reduced to the state of weakling.
1: మనం చేసేటువంటి పని పవిత్రమైనటువంటిది, సత్యమైనటువంటిది అనే విశ్వాసం గాఢంగా ఉండినప్పుడు దానిని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
0: If we have the fullest conviction and confidence that what we are attempting to do is good, we must go ahead whatever be the consequences or repercussions.
1: ఇటువంటి ఆదేశాన్ని జగత్తునకు అందించి తాను సాత్రత పొందినటువంటి జీవి జీసస్.
0: Such an individual, Jesus, who immortalized himself by following such a path.
1: Kani atti pavitramainatuvanti vaani yokka jeevithanni chakkaga artham chesukoleka edo konni gaurava maryadalaku maatrame manamu guri avutunnamu.
0: But we have not really understood such true sacred
1: satyanni gurtinchali.
0: Today we must try to find that is more important to love rather than to honor and show respect.
1: Ee gaurava maryadalu manaku akkaraledu.
0: We really need not going for this securing respect.
1: Premane hrudayani hrudayani cheerchetundi.
0: It is love which brings one heart closer to another.
1: Kanukane dayagala hrudayame daiva mandiram annadu Jesus.
0: That's why Jesus said the heart of compassion is the temple of God.
1: Kevalam karuna sanubhuti leinatundi hrudayamu idi raatito samanam annaru.
0: He also said that a heart which is hard to the extreme
2: ఈజ్ వెరీలీ లైక్ ఏ రాక్.
3: మానవునికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము కృతజ్ఞత అన్నాడు.
2: హి ఆల్సో సెడ్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ షోయింగ్ గ్రాటిట్యూడ్.
3: కనుక మనము దేనిని ఎవరి ద్వారా మనం అందుకున్నాము దీని జీవిత పర్యంతము మనం మరువరాదు.
2: సో వాట్ వి హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ వి షుడ్ నెవర్ ఫర్గెట్.
3: ఇలాంటి యొక్క బోధనలు జీసస్ కలుపుతూ వచ్చారు.
2: సచ్ వర్ ద లెసన్స్ బీయింగ్ టాట్ బై జీసస్.
3: కనుక ఈనాడు జీసస్ యొక్క పుట్టిన దినం అంటే అనుకున్నప్పుడు ఏదో కొన్ని డ్రామాలు వేయటము, కొన్ని యాక్టింగ్లు చేయటము, కొన్ని పాటలు పాడటము, కొన్ని భజనలు చేయటము, ఇంత మాత్రంతోనే దీన్ని సార్థకతగా భావించరాదు.
2: So today, when you are trying to celebrate the birthday of Jesus, you should not feel that by merely enacting some dramas, singing some songs or bhajans is the true way of celebrating.
3: అతని యొక్క ఆదేశములలో ఏ కొన్నింటినైనా మనము ఆచరిస్తూ దాన్ని ఆచరణలో పెట్టు రావాలి.
2: Out of all his commands, out of all that he has handed down to us, we must try and practice at least a few of them.
3: ఇదే ఈనాటి క్రిస్మస్ అనేటువంటి దాని యొక్క నిజమైనటువంటి యొక్క భావంగా గుర్తించాలి.
2: There is then that we'll be in a position to understand the true significance of an occasion like this.
3: ఈనాడు కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి వారి యొక్క వార్షికోత్సవం కూడా.
2: Today also happens to be the anniversary day of Kingdom of Mother Sai.
3: పాత విద్యార్థినుల యొక్క సంఘం ఇది.
2: This is an association of the old students of the college.
3: సంఘం అనగా 10 మంది చేరినటువంటి యొక్క గుంపు.
2: An association would connote a collection of individuals like
3: ఈ 10 మంది చేరి 10 మార్గములు యందు నడచక 10 మంది కూడా ఒక మార్గంలో ప్రవేశపెట్టేటువంటిది సంఘం.
2: Association of society would also tell you that these 10 individuals should not take up 10 different paths. Instead, they should all take up one path and move.
3: కేవలము ఒక్క మార్గమే కాదు, ఒక్క బాటనే కాదు, ఒక్క మాట పైన కూడా నిలవాలి.
2: Not merely that they must try and take up one path as such.
3: సంగమనగా దీనికి ప్రత్యేకించినటువంటి యొక్క పంచభూత స్వరూపము లేదు.
2: They should also be bound by one word.
3: దీనిలో ప్రవేశించినటువంటి యొక్క వ్యక్తులకు మాత్రం రూపం ఉంటున్నాయి.
2: Society does not mean a collection of 5 elements. It is the individuals which give a meaning to a society.
3: ఈ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి లోపల అందరూ విద్యార్థినులే.
2: In this kingdom of Mother Sai, all the members are girl students.
3: వీరిని స్త్రీలు అని చెప్తూ వచ్చారు.
2: Now these are being referred to as women.
3: ఈ స్త్రీలు అనేటువంటి యొక్క పదములో ఎన్ని పదములు ఉంటున్నాయి, ఎన్ని అక్షరములు ఉంటున్నాయి అని మనం విచారం చేయాలి.
2: Now we must try to understand the different meanings normally attached to the word woman.
3: ఇప్పుడు ఒక గాడ్ అనేటువంటి పదములో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి.
2: Now we normally talk of God. How many alphabets make up this word God?
3: G-O-D. 3 అక్షరములు చేస్తే గాడ్ అయింది.
2: The word God is made up of these 3 component alphabets. G-O-D.
3: అదే విధముగానే తెలుగునందు, సంస్కృతనందు, ఇంకా అన్ని భాషలు ఎందుకు ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని అక్షరములు చేరుతూ వస్తుంటాయి.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఐదర్ ఇన్ సంస్కృత్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వెన్ ఎ ఫ్యూ ఆల్ఫాబెట్స్ కమ్ టుగెదర్ యూ హ్యావ్ ఎ వర్డ్.
3: ఇక్కడ స్త్రీలు, స్త్రీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి.
2: నౌ గోయింగ్ బై దిస్ తెలుగు ఈక్వలెంట్ ఆఫ్ దిస్ వర్డ్ వుమన్, స్త్రీ, స్త్రీలు ఇస్ ప్లూరల్.
3: స్త్రీ అనేటువంటి పదంలో సకార, తకార, ప్రకారములు 3 కూడా చేరి ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ వర్డ్ స్త్రీ we have 3 of these syllables, sa, ta and ra.
3: Ta, ta, ra.
2: Sa, ta, ra.
3: Sa anaga mottamota sattvikam.
2: The first word, the first syllable sa stands for sattvik.
3: Ta, tamogunam.
2: The second ta for tamoguna.
3: Ra, rajogunam.
2: The third ra for rajogunam.
3: Tri anaga trigunatmaka swarupuni ani kuda deeniki artham.
2: So the word three stands for an individual where you have all these 3 gunas.
3: ఇక్కడ సకారము. సకారము అనగా ఏమిటి? సాత్వికం అనగా ఏమిటి?
2: First one, sa, standing for sattvic. What do we mean by this?
3: మృదువైనటువంటి భాష.
2: Words which are sweet.
3: మధురమైనటువంటి వాక్కు.
2: Words which are melodious.
3: వినయ విధేయతతో కూడినటువంటి యొక్క ప్రవర్తన.
2: And conduct which has its hallmark humility. humility and obedience and all the good traits.
3: ఈ సాత్వికమైనటువంటి యొక్క సకారము యొక్క అర్థములు.
2: All these come under the single syllable, standing for sattvic.
3: ఇది మొట్టమొదటి స్థానం నందే ఉంటుంది.
2: Now this occupies the primary spot in this world.
3: కనుక స్త్రీలు మొట్టమొదట మృదు మధురమైనటువంటి మాటలతో ఉండాలి.
2: So the three should have as a first thing words which are sweet.
3: వినయ విధేయతను ప్రకటించాలి.
2: They should have humility and obedience.
3: సత్యీల సంపత్తిని పోషించాలి.
2: And they must try and foster and progress good qualities, good traits.
3: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనతో కూడినటువంటి సకారం.
2: So all these could be put under this word sa.
3: ఇంక సకారం. ఈ సకారం అనగా ఏమిటి?
2: Then we come to this second of these syllables sa. What does it mean?
3: Siggu.
2: A sense of
3: vidiyamu,
2: shyness,
3: bhayamu,
2: and a sense of fear.
3: ఈ మూడు కూడాను స్త్రీలకు రెండవ స్థానంలో ఉండే తీరాలి.
2: Now this sense of being shy, this sense of being afraid or having a sense of fear.
3: మూడవ స్థానం నందున్నటువంటిది రకారము. ఇది రజోగుణ సంబంధమైనటువంటిది.
2: Also a part of one's nature. The third one is rajoguna.
3: ఇక్కడ ధైర్యము,
2: courage or bravery,
3: త్యాగము,
2: sacrifice,
3: సౌశీల్యము,
2: గుడ్ కాండక్ట్
3: అనగా ఇక ధైర్య సాహస త్యాగములంతా కూడా చేరినటువంటి ఉంటుందా.
2: సో హియర్ ఇన్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ సెన్స్ ఆఫ్ కరేజ్ ఆఫ్ బ్రేవరీ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ అ గుడ్ క్యారెక్టర్ ఆల్ కమింగ్ టుగెదర్
3: మనలో ఉండేటువంటి వినయ విధేయతలు అనేటువంటి మధ్య పెట్టెను ఇక్కడ త్యాగము ధైర్యం అనేటువంటి గాడు పెట్టెనుగా పెట్టుకుని ముందు వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మృదు మధురమైనటువంటి ఇంజిన్ తగిలించుకొని వెళుతున్నారు ఈ స్త్రీలు.
2: So what these priests or the women folk are doing is, at the rear they have the bogi standing for courage, sacrifice, good conduct in the form of God. In the middle they have this sense of shyness and this sense of, a sense of fear as the middle bogi. And at the head of this train, in the form of the engine, they have sense of humility, sense of obedience and a sense of sacrifice which will lead them on.
3: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించినప్పుడే ఈ స్త్రీ అనేటువంటి యొక్క పదమునకు సార్థకం అవుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వన్ అండర్స్టాండ్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ బిహేవ్స్ అకార్డింగ్లీ.
3: అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ధైర్యము, సాహసము, స్వేచ్ఛ మొదలొస్తా ఉంటుంది.
2: బట్ టుడే వి ఫైండ్ దట్ డ్యూ టు ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ డే టైమ్స్ దిస్ కరేజ్, దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ నాన్ ఛాలెంజ్ which ought to come at the rear is coming
3: avasarame idi kuda no avasarame
2: we do need them no doubt
3: ee naadu streelalo aa dhairyamu aa saahasamu aa sheekhane lekapothe vaaru samajane saadhinchaledu
2: today of course if they are not given a sense of freedom if they don't have that courage they can't possibly achieve anything
3: aithe eppudu ee gunanni manam vinniyogichali
2: but when should we put them out under what circumstances
3: idi మన యొక్క సాధనను మించిపోయినప్పుడు దీన్ని ఉపయోగించాలి.
2: We must try and make use of them once we have reached a certain stage.
3: యుద్ధంలో కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
2: Now, even in warfare, there are certain methods adopted.
3: సామ, దాన, భేద, దండోపాయములు అని. కనుక మొట్టమొదట మంచిగా దానిని సాధిస్తూ రావటము, దానికి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ ధైర్య సాహసాలను ఉపయోగించుకోవటము అవసరం.
2: సో ద ఫస్ట్ ఇస్ యూ ఫస్ట్ అడాప్ట్ ఎ సాఫ్టర్ అప్రోచ్. ఇఫ్ దట్ డజంట్ కమ్ ట్రూ దెన్ యూ టెన్ టు బికమ్ హార్ష్ అండ్ మేక్ ఎ సక్సెస్ ఆఫ్ యువర్ వెంచర్.
3: అయితే మన కళాశాల యొక్క విద్యార్థినులు, మన ఇన్స్టిట్యూట్ యొక్క విద్యార్థినులు మొట్టమొదట ఈ స్త్రీ అనేటువంటి యొక్క సహజత్వాన్ని ఆచరిస్తూ రావాలి, ఇతరులకు ఆదర్శంగా నిరూపిస్తూ రావాలి.
2: సో స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజ్ దిస్ ఐడియల్, కనెక్టెడ్ అండ్ అసోసియేటెడ్ విత్ దిస్ వర్డ్ స్త్రీ.
3: మొట్టమొదట సకారం అనే దానిని మీరు ఒక విధమైనటువంటి ఆయుధంగా తీసుకుని బయలుదేరారు.
2: సో బీ ఆర్మ్ విత్ ద వెపన్ కాల్డ్ ద సకార,
3: మృదువైనటువంటి మాటలు,
2: యువర్ వర్డ్స్ స్వీట్ అండ్ మెలోడియస్,
3: మధురమైనటువంటి యొక్క పలుకులు.
2: And let your words be such as
3: vinay vidhayato kudinatvanti yokka gunamulu.
2: Let your traits be such a full of obedience and humility.
3: Deenni manam motta motta aadharam cheskovali.
2: These two should come ahead of the rest of it.
3: Appude kattakadapataga dhairyamu, saahasamu, swechcha anepudi darani manam anubhavinchukotaniki veelavutundi. ఈ స్వేచ్ఛ కట్ట కనపడింది. ఎలాంటిది మన స్వేచ్ఛ?
2: And then in the rear should come your sense of courage, your sense of commitment, and your sense of being venturesome. Now you talk of freedom. When should you put this to good use?
3: The end of wisdom is freedom.
2: The end of wisdom is freedom.
3: Swechchaga manam sancharinchadam kaadu.
2: Freedom does not mean moving in a free way.
3: Sarvatra daivatvanni gurtinchukunnatundi yokka ఏకత్వంలో మనము ఈ విధమైనటువంటి యొక్క స్వేచ్ఛను మనం అనుభవించాలి.
2: రికగ్నైజింగ్ ద డివినిటీ విచ్ ఇస్ ఇమినెంట్ ఎవ్రీవేర్ దట్ కనోట్స్ ఫ్రీడమ్.
3: అది నిజమైనటువంటి విద్య.
2: దట్ ఈస్ ద ట్రూ ఫామ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
3: కనుకని విద్య తపోభ్యాం హుతాత్మా అని చెప్పింది శాస్త్రం. విద్య తపోభ్యాం హుతాత్మ. కేవలం విద్య ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు, దీనికి తపస్సు కూడా ఉంటుండాలి.
2: Therefore the Shastra has said, merely having vidya or education is of no use. You must also have the associated element of tapas.
3: Tapas anaga emiti?
2: What does this word tapas mean?
3: Tala kinda vetti kaalu paina pettadam kaadu.
2: Tapas does not mean you stand on your head.
3: Tattva rajo tamo gunamulu yokka ekatvame tapas.
2: Tapas means trying to bring together in a happy blend the sattvic, the tamasic and the rajasic elements in you.
3: ఇవి విడివిడిగా మనం ఆచరించకుండా మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
2: We should not try to experience each of these in its own way. Try to bring them together in a harmonious
3: way. అంతేకాదు మనోవా కాయమును కూడా ఏకం చేయాలి.
2: Also, there should be a perfect harmony between the thought, word and deed.
3: దీనిని పురస్కరించుకుని ఈ ఒక విధమైనటువంటి మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతూ వచ్చింది.
2: So it's in keeping with this that we also have this statement with regard to the true nature.
3: The proper study of mankind is man.
2: True nature of man. In the form, the proper study of mankind.
3: Words to action. What type of one?
2: The proper study of mankind is man. And there you have a harmony between thought, word and deed. This is the true form of tapas.
3: Manam aranyaniki ponakkarledu.
2: We need not go to the
3: far. పర్వతంగ పరిత్యాగులు కానక్కర్లేదు.
2: We need not renounce everything.
3: ఆడ బిడ్డలు వదలనక్కర్లేదు.
2: We need not leave behind the family.
3: మన ఇంటి అందే ఉండి మన డ్యూటీస్ మనం అనుసరిస్తూ మన కర్తవ్య కర్మలు మనం ఆచరిస్తూ ఈ పవిత్రమైనటువంటి యొక్క మూడింటి యొక్క ఏకత్వానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: Very much being part of the household, while living where we are, we can still try and undertake a tapas in the true sense of the term.
3: కానీ ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క వాతావరణం కోల్పోయినాం.
2: But today we have lost track, lost sight of such a situation.
3: విద్యార్థినులారా, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ నందు విద్యను అభ్యసించినటువంటి వారు కనుక మీరు ఈ విధమైనటువంటి పవిత్ర భావాన్ని సమాజంలో మీరు ఆచరించి అనుభవించి మీరు అనుభవించిన ఆనందాన్ని సమాజానికి అందించండి.
2: Students of the women's campus of the Institute of Higher Learning, you have been students as part of this mainstream of activity. You are in the best possible position not only to understand but also to experience the true set of ideals laid before you and try and imbibe them and show them to the world.
3: Manam chadivinadi chaduvu kosam kaadu.
2: What we study is not for the sake of study.
3: Chaduvunu samskaram kosam.
2: Studies in turn should lead us on
3: samskaramunu aacharinche kosam.
2: To samskara, a form of life.
3: Ee aacharana samajam kosam.
2: And that life should be reflected in your actions for the sake of the
3: samajamu sarthakata kosam.
2: And the society in turn is giving you a way to sanctify your life.
3: Kanuka manamu vidya vidya vidya ante ee laukikamainatundi vidyato paatu aadhyatmika vidya kudanu atyavasaram.
2: So even as we talk of vidya in the form of the worldly education, we should know that the aadhyatmika vidya is equally important.
3: Ee laukika vidyato paatu aadhyatmika vidya cherinappudu negative positive cherinattiga untadi.
2: So along with the secular education, if you have the spiritual education too, it's like the coming together of the positive and the negative.
3: Rendu rekkalu galinatundi pakshe aakashamlo egaragalutundi.
2: That bird which has got two wings will be able to soar up in the sky.
3: Rendu chakramulu galinatundi rathame road paina prayanam sarapagalutundi.
2: Likewise, that vehicle which has got two wheels can possibly roll along.
3: Adhe vidhamugane manavunaku ఈ లౌకిక ఆధ్యాత్మికము రెండు కూడా ఉండినప్పుడే ఈ సుఖ జీవనము అనుభవించడానికి వీలవుతుంది.
2: సో ఆల్సో ఫర్ మ్యాన్ వెన్ హి హాస్ దిస్ వరల్డ్లీ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ ఎలిమెంట్ గైడింగ్ హిమ్.
3: మన ఉద్యోగము చేసి ధనమును సంపాదించడంతో పాటు గుణమును కూడా సంపాదించాలి.
2: హిల్ బి ఏబుల్ టు లివ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ ఈవెన్ యాజ్ వి ట్రై టు టేక్ అప్ దిస్ ఎడ్యుకేషన్. వీ షుడ్ నో దట్ ఇన్ అడిషన్ టు సెక్యూరింగ్ ఎ జాబ్ ఆర్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, గుణస్ ఆర్ గుడ్ క్యారెక్టర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
3: ధనము నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
2: మనీ కుడ్ బి యోర్స్ టుడే బట్ గాన్ టుమారో.
3: గుణము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోవటకు వీలు కాదు.
2: క్యారెక్టర్ వన్స్ ఇట్ కమ్స్ టు యూ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఇట్ టు గో అవే.
3: అందుకోసమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గోస్.
2: దట్స్ వై ఐ ఆఫెన్ టెల్ యూ, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
3: కనుక మనీతో పాటు మొరాలిటీ కూడా మనం పెంచుకోవాలి.
2: సో అలాంగ్ విత్ మనీ వి షుడ్ ఆల్సో ట్రై అండ్ ఫాస్టర్ మొరాలిటీ.
3: సమాజ సేవలో ఈ విద్యార్థినులు పాల్గొనాలి.
2: Our students should jump into activities relating to the society.
3: విద్యాహీనుడైనటువంటి వారిలో ప్రవేశించి వారికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని బోధించి వారిని సరైన మార్గంలో అవలంబింపచేసినప్పుడే మన విద్య సార్థకమవుతుంది.
2: Once we are educated, once we plunge into such activities and show to the world, show to the members of the society what a true life could possibly be like, therein we are sanctifying what we have really learned.
3: చదువుకున్న వారంతా ఒక వైపున, చదువు లేనిటువంటి అమాయకులంతా మరొక వైపున అయితే ఈ జగత్ ఏమాత్రం కూడా శోభించదు.
2: All the educated ones on one side, the uneducated ones on the other side, no link whatsoever. What is the meaning of this world?
3: కలిపినప్పుడే ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
2: What is the meaning to this world then? When you bring them together, then you have the spark of divinity.
3: దానిని unity is divinity అన్నారు.
2: That's why it's been said, unity is divinity.
3: కనుక యూనిటీ కావాలి. మనం డివినిటీ డివినిటీ డివైన్ డివైన్ డివైన్ డివైన్ డివైన్ డివైన్ అంటే ఇప్పుడు డీప్ వైన్ కాదు, డివైన్ యూనిటీ అది నిజమైనటువంటి.
2: సో ఇట్ ఈస్ యూనిటీ, ఇట్ ఈస్ కమింగ్ టుగెదర్, ఇట్ ఈస్ షేరింగ్ విత్ ఈచ్ అదర్. దట్ ఈస్ వాట్ కనౌట్స్ డివినిటీ. ద వర్డ్ డివినిటీ డస్ నాట్ రిఫర్ టు డివైన్ డివైన్. ఇట్స్ నాట్ టు బి టేకెన్ టు బి డీప్ వైన్. యూ గెట్ ఇమ్మర్స్డ్ అండ్ యూ డ్రింక్ డీప్ అండ్ దెన్ యూ
3: మొట్టమొదటి ఈ డివినిటీ పైన కాన్ఫిడెన్స్ ఫెయిత్ రావాలి.
2: So at the very outset, you must have absolute and total confidence in this element of
3: faith.
2: Every individual is endowed with this element of faith. There is no individual in this world who does not have this element of faith. If he really says that he doesn't have this element of faith, he is like the person who doesn't have this inhaling faith in him.
3: ఈ విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ మనకు అభివృద్ధి అవుతుంది.
2: సో వేర్ యూ హ్యావ్ దిస్ ఫెయిత్, యూ సర్టన్లీ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
3: ఎక్కడ ఈ ప్రేమ విశ్వాసం రెండు కలుగుతుందో అక్కడ మనకు శాంతి లభిస్తుంది.
2: అండ్ వేర్ యూ హ్యావ్ లవ్ అండ్ ఫెయిత్ టుగెదర్ యూ హ్యావ్ పీస్.
3: ఎక్కడ శాంతి మనకు ఉంటుంటుందో అక్కడే మనకు సత్యం రూపొందుతుంది.
2: అండ్ వేర్ యూ హ్యావ్ పీస్ యూ సీ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
3: ఎక్కడ సత్యం ఉంటుంటుందో అక్కడే మనకు ఆనందం ఉంటుంటుంది.
2: వేర్ యూ హ్యావ్ ట్రూత్ యూ హ్యావ్ బ్లిస్.
3: ఎక్కడ ఆనందమో అక్కడే దైవం.
2: అండ్ వేర్ యూ హ్యావ్ బ్లిస్ యూ హ్యావ్ గాడ్.
3: Where there is faith, there is love. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. Where there is bliss, there is God. ఆయన ఆనందమునకు పరమాత్మ తత్వానికి మానవత్వానికి ఇంత సంబంధం ఉండాలి. కనుకనే మానవుడు ఆనంద పిపాసి అన్నాడు. ఈ ఆనందం ఉండినప్పుడే మనకు ఈ విధమైనటువంటి జీవితం శోభిస్తుంది. కనుక మానవత్వానికి ఆనందమునకు సన్నిహిత సంబంధం.
2: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. And where there is bliss, there is God. This is the relationship between man and God. That's why man tries to seek happiness as a first and foremost task. And in this search of his, he is really trying to seek a union with God.
3: Kanukane daivam anaga em chitte poorna aanandame daivam.
2: So what you mean by God is nothing but a state of total bliss.
3: Manavudu kodanu aanandanni aashistunnadu, aananda pipasiga unnadu kanaka manavudu kodanu daivame.
2: So because man also has as his nature a sense of happiness, he seeks happiness at every point, he is also a form of God.
3: Tanu daivamuga unnadu kanakane aanandanni aashistunnadu.
2: Because he is taken to God or he is God, he seeks happiness.
3: Kanuka manavudu anetuvanti vaadu aananda pipasi, aananda swabhavu.
2: So man is that individual or that entity which aspires for happiness.
3: Nirantaramu aanandamutone daivatvanni chintinchali.
2: It is through this medium of happiness or bliss that you can think of God.
3: Kanukane mana unity anetuvanti ekkada undali ante aanandamutone untundali.
2: So where is this concept of unity or coming together?
3: Happiness is union with God.
2: Manam daivamutone manaku nijamaina aanandam untundali. It's only through God that we can secure true happiness. We can't secure happiness through any other material thing. Even if you are to secure some degree of happiness, it is fleeting and temporary. This is a dream world. In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
3: ఈనాటి సాధకులు సుఖ దుఃఖములను పాప పుణ్యములను అనేక ఆనంద కష్టములను కాని అన్నింటినీ ఏకత్వంగా భావించుకోవాలి.
2: సో టుడేస్ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ట్రై అండ్ వే ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రాపర్ పర్స్పెక్టివ్, ద గుడ్ అండ్ ద బ్యాడ్ అండ్ యువర్ పాప అండ్ పుణ్య, యువర్ సెన్స్ ఆఫ్ కంఫర్ట్, యువర్ సెన్స్ ఆఫ్ డిస్ట్రెస్, ఆల్ షుడ్ బి
3: భగవద్మయంగా మనం భావించాలి.
2: ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ టువర్డ్స్ గాడ్.
3: దీనికి ఒక్కటే ఒకటి మార్గం.
2: There is only one way of doing this. దీనిని
3: లిబరేషన్ అంటూ వచ్చారు.
2: This is what has been called liberation.
3: ఇమ్మార్టాలిటీ ఏ మాత్రము లేదు.
2: In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
3: కనుకనే ఈనాటి మానవులు ఈనాటి సాధకులు సుఖ దుఃఖములను పాప

0: దీనినే లిబరేషన్ అంటూ వచ్చారు.
1: దిస్ ఇస్ వాట్ హాస్ బీన్ కాల్డ్ లిబరేషన్.
0: దీనినే ఇమ్మార్టాలిటీ అని చెప్తూ వచ్చారు.
1: ద సేమ్ హాస్ బీన్ టాక్డ్ ఆఫ్ అస్
0: మోక్షము అని చెప్తూ వచ్చారు.
1: ఆల్సో టాక్ ఆఫ్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: మోక్షం అనుకున్నా ఇమ్మార్టాలిటీ అనుకున్నా దీనికి మార్గం ఏమిటి?
1: యు టాక్ ఆఫ్ లిబరేషన్, యు టాక్ ఆఫ్ మోక్ష, యు టాక్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: వాట్ ఇస్ ద వే ఆఫ్ పాత్ టు ఇమ్మార్టాలిటీ?
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ ఇస్ ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: ద రిమూవల్
0: లో ఉండేటువంటి యొక్క ఈ దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం ఏనాడు మనం వేరు తీసి పారవేస్తామో ఆనాడే మనకు ఈ విధమైనటువంటి అమృతత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ద రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ఇమ్మార్టాలిటీ. దిస్ వాట్ హెస్ బీన్ సెడ్ అబౌట్ ఇమ్మార్టాలిటీ.
0: కనుక ఇలాంటి ఇమ్మొరాలిటీస్ అంతా కూడా వెనుకకు తీసివేసి తన జీవితమును నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క హార్ట్ గా తాను నిరూపించుకున్నటువంటి వాడే జీసస్. అందువల్లనే తన యొక్క హార్ట్ ను అన్ని రకములుగా చూపిస్తూ వస్తుంటారు.
1: ద డే వి ఆర్ ఏబుల్ టు రిమూవ్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఇన్ us, దట్ డే విల్ బికమ్ ఇమ్మార్టల్. జీసస్ వాజ్ వన్ హూ మేడ్ హిస్ హార్ట్ ప్యూర్, సెరీన్, సెల్ఫ్లెస్ అండ్ త్రూ ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్ హీ అప్హెల్డ్ దీస్ నోబుల్ ట్రెయిట్స్ ఆఫ్ బిహేవియర్ ఇన్ హిమ్. దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ సీక్రెట్ హార్ట్.
0: ఈ సీక్రెట్ హార్ట్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి.
1: ఇట్ ఈస్ దిస్ సీక్రెట్ హార్ట్ దట్ విల్ హ్యావ్ టు
0: హార్ట్ ఉంది మనకు ప్రయోజనం ఏమిటి?
1: వి డూ హ్యావ్ ఎ హార్ట్
0: బట్ వాట్స్ ద యూజ్? కాదు కాదు, జీసస్ యొక్క హార్ట్ గా మన హార్ట్ తీసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ దట్ లైక్ దట్ ఆఫ్ జీసస్.
0: కనుక నేను మొట్టమొదట మనం అందరూ కూడా ప్రార్థించవలసింది ఏమిటంటే మీరు ఐ ఆమ్ ఇన్ ది లైట్. సెకండ్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ. థర్డ్ ఐ ఆమ్ ది లైట్. ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడే ఆ హార్ట్, ఈ హార్ట్ రెండు ఏకమైపోతాయి.
1: So what is the first and foremost prayer that you must keep uttering? You must begin by saying, I am in the light. Then you proceed to the stage where you will say, the light is in me. And then comes the ultimate step, I am the light. When you have reached this stage, then you have a direct link between that heart and this heart. Your heart has become sacred and pure.
0: Swami, anukunnanta matram prayojanam ledu. Swami neelo cheripovali.
1: So there's no point in merely saying, Swami. You must be such that Swami becomes part of you.
0: లేక నీవు స్వామిలో చేరిపోవాలి.
1: Or you must become part of Swami.
0: చక్కెరలో నీరు కలిపినా, నీరులో చక్కెర కలిపినా రెండు ఒక్కటే అనుకుంటాం.
1: Either you mix water in sugar or sugar in water, both give you the same effect.
0: మొట్టమొదట నీవు దైవములో చేరిపోవటానికైనా ప్రయత్నించు.
1: So at the outset, you try and make an effort to become one with God, to merge in Him.
0: లేక దైవాన్ని నీలోనైనా చేరిపోవటానికి తగిన కృషి చేయి.
1: Or make an effort to say that you become part of God.
0: కనుక ఇందులో రెండు మార్గములుగా వస్తున్నాయి అనాది కాలం నుంచి.
1: సో యూ హ్యావ్ టూ సచ్ పాత్స్ లేడ్ డౌన్ ఫర్ యూ ఫ్రమ్
0: నీవు దైవములో చేరిపోవటానికి భక్తి అని చెప్తూ వచ్చారు.
1: సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్ దట్ పాత్ ఇస్ కాల్డ్ భక్తి.
0: దైవమును నీలో చేర్చుకునేటువంటి దానికి జ్ఞానము అని చెప్తూ వచ్చారు.
1: వై ఇఫ్ గాడ్ హ్యాస్ టు బికమ్ పార్ట్ ఆఫ్ యూ దట్ పాత్ ఇస్ కాల్డ్ జ్ఞాన.
0: కనుక దైవాన్ని నీలోనైనా చేర్చుకో లేక నీవు దైవమునన్నా చేరు, ఈ రెండింటిలో ఏదో ఒకటి నీవు సాధించు.
1: సో ఐదర్ మేక్ గాడ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్. ట్రై టు అడాప్ట్ వన్ ఆఫ్ దీస్ ఎట్లీస్ట్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని ప్రకాశింపచేసే నిమిత్తమై జీసస్ ఒక మెస్సెంజర్ గా వచ్చాడు.
1: సో బై వే ఆఫ్ అప్హోల్డింగ్ ది ఎఫికసీ ఆఫ్ ఐదర్ ఆఫ్ దీస్ పార్ట్స్ అండ్ బై షోయింగ్ ఇన్ అల్టిమేట్ అనాలిసిస్ దట్ బోత్ లీడ్ టు ద సేమ్ స్టేజ్, జీసస్ లివ్డ్ ఎ లైఫ్.
0: కేవలం జీసస్ ఒక్కడే కాదు మెస్సెంజర్స్, మీరందరూ మెసెంజర్స్.
1: జీసస్ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ మెసెంజర్ ఆఫ్ గాడ్. నౌ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ దట్ జీసస్ వాజ్ ద ఓన్లీ మెసెంజర్. ఆల్ ఆఫ్ యూ ఆర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: ఒక జీసస్ ఒక్కడు మాత్రమే సన్ ఆఫ్ గాడ్ కాదు, మీరందరూ కూడా దైవం యొక్క బిడ్డలే.
1: అండ్ అగైన్ ఇట్స్ నాట్ అస్ ఇఫ్ జీసస్ అలోన్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆల్ ఆఫ్ యూ ఆర్ సన్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: జీసస్ అండ్ ది ఫాదర్ ఇద్దరు ఒక్కటైనారు మాత్రమేనే కాదు, మీరు దైవము ఒక్కటైపోతారు.
1: సో ఇట్స్ నాట్ అగైన్ అస్ ఇఫ్ జీసస్ అండ్ హిస్ ఫాదర్ బికేమ్ వన్. All of you also would become one with God.
0: ఇది కేవలము ప్రజల యొక్క ప్రతినిధిగా తాను వచ్చి ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
1: So he merely came as a representative of mankind at large and proclaimed this message.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాలను ఈనాడు మనం అభివృద్ధి చేసుకుని మన యొక్క సార్థకతను కూడాను లక్ష్యంలో పెట్టుకోవాలి. కానీ కేవలము ఏదో ఈ విధమైనటువంటి పర్వదినములను ఈ లౌకికమైనటువంటి యొక్క ఆనందాలతో మాత్రం అనుభవించినంత మాత్రం చాలదు.
1: So it is these sacred thoughts, such noble ideals, which must inspire us on occasions like

0: is not a mere celebration in an outwardly form.
1: కనుక ఈనాడు అనేక దేశముల నుంచి కూడాను ప్రశాంతి నిలయంలో చేరిపోయారు.
0: So today you have a congregation of individuals drawn from all parts of the world.
1: ఇంత దూరం నుంచి ఇన్ని శ్రమలకు వచ్చి ఇన్ని విధమైనటువంటి బాధలకు వచ్చి ఈ ప్రదేశంలో చేరినందుకు ఇక్కడి నుంచి ఏదైనా ఒక విలువైన పవిత్రమైన దివ్యమైన భావాన్ని మీ హృదయంలో చేర్చుకుని పోయినప్పుడే ఈ ప్రదేశానికి వచ్చినందుకు ఒక ఫలితం ఉంటుంది.
0: You have come here from vast distances, from far off places, making many sacrifices, undergoing many troubles and subjecting yourself to a lot of discomfort. Having come, having stayed here, you must try and pick up at least one thing which will become a permanent part of yourself.
1: మీరు ఇండియాకు వచ్చినందుకు ఏదో ఒక టూరిజం మాదిరి తిరిగేసేసి ఈ లౌకికమైనటువంటి యొక్క ప్రదేశములంతా చూచి అనేక విధములుగా ఇండియా ఇట్ల ఉంటుండాలి అనేటువంటి యొక్క భావము చేత కంటే ఇండియాలో ప్రవేశించినందుకు ఈ దివ్యమైనటువంటి యొక్క విషయాలను మీరు కొన్ని స్వీకరించి తద్వారా మీ జీవితాన్ని కూడాను దివ్యమైన జీవితంగా మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: You should not regard yourself as having come to India as a mere tourist, content and satisfied in going round places, in seeing people, in making acquaintances and making your impressions and then putting an end to your experience at that point. Having come, you must try, dive deep within, try to understand the noble traits, the sacred ideas and such invigorating thoughts which are part and parcel of the country's tradition. Pick them up, imbue them and try to understand the significance of them.
1: ఒక చిన్న విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: Here, understand one small thing.
1: ఈ దివ్యమైన భావాలతో కూడినటువంటి భారతీయులకు ఈ దివ్యమైన భావాల యొక్క అంతరార్థమును చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: What you must realize is that this country, which is a home of such spiritual truths, where you have the local people, these local people are in a position where they are not able to appreciate in the fullest significance such contents, such truths.
1: ఎక్కడ లైట్ స్తంభం ఉంటుందో ఆ లైట్ యొక్క ప్రకాశము చుట్టూ మాత్రమే పోతుంది గాని క్రింద మాత్రం పడదు.
0: Where you have a light atop a tower, you will find that in the immediate vicinity of this light there is darkness.
1: అదే విధముగానే ఎక్కడ దివ్యత్వం ఉంటుంటారో ఎక్కడ పవిత్రం ఉంటుంటారో ఆ చుట్టూ కొంతవరకు ఈ చీకటి కూడా ఉంటుంటారు.
0: And the light could be seen and spread or shed all around. In the same way, where you have this spark of divinity, this spiritual truth, in the immediate vicinity,
1: బయట ప్రపంచం యొక్క స్థితిగతులు కూడా చక్కగా అర్థం చేసుకుంటే దీని యొక్క సత్యం మనకు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
0: ఇన్ ద సేమ్ వే దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ డార్క్నెస్ అరౌండ్ దిస్. ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ ఎ లిటిల్ డీపర్ ది సర్కమ్స్టాన్సెస్ దట్ ప్రివైల్ జనరలీ యాజ్ ఎ హోల్ విల్ బి రిచర్ బై దట్.
1: మనం 24 గంటల సేపు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ సీట్ అవర్సెల్వ్స్ ఫర్ 24 అవర్స్ ఇన్ ద డే ఇన్ అన్ ఎయిర్ కండిషన్ రూమ్, we cannot really understand the significance of the air conditioning apparatus.
1: Prakka gantaina kodanu baita prapanchamlo poi aa endalo manam tiriginappudu tirigi air condition lo vachinappude dani vilu manaku chakkaga telustundi.
0: Whereas just for 1 hour we come out and subject ourselves to the intense heat prevailing in the outside parts, then we come back and sit in the room, then we'll understand the worth of this air conditioning unit.
1: Adhe vidhamugane swami swami swami swami స్వామి స్వామి అని ఆశ్రమంలో వేల మంది అంతా ఉంటున్నారు.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దేర్ ఆర్ థౌజండ్స్ లివింగ్ ఇన్ దిస్ ఆశ్రమ్ హు కీప్ టాకింగ్ ఆఫ్ స్వామి స్వామి.
1: ఈ స్వామి యొక్క తత్వము చాలా దగ్గరగాను అనంతకాలంగా ఉండటం చేత క్రమక్రమేణా ఒక విధమైనటువంటి యొక్క దాని యొక్క విలువ అంత గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉంటాయి.
0: సో హావింగ్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ పర్మనెంట్ ఎంటిటీ, హావింగ్ బీన్ ఇన్ ఎ పొజిషన్ టు బీ క్లోజ్ టు స్వామి ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, they tend to lose sight of the majesty of Swami's nature.
1: ఇది ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న పిల్లవానికి అన్నప్రాసం అని మనం చేస్తాం.
0: Now a small illustration. A small child is first given his first morsel of food.
1: మొట్టమొదట పెట్టినప్పుడు తాను కొంచెమైనా కూడా బాగా తింటేస్తాడు.
0: Now when he is first given food for the first time in his life, he partakes of it with great relish.
1: ఆ టైం లోపల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు.
0: At that point of time, the father and mother get delighted.
1: అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంటారు.
0: then we are also given to a sense of hunger.
1: క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ తట్టలు తట్టలే తినేసేస్తారు.
0: They are also given to a sense of wonder. But gradually you will find that the very same child, as he grows up, starts eating platefuls of food.
1: ఒక్క మెతుకు తిన్నప్పుడు అంత ఆనందించినటువంటి వాడు ఇన్ని మెతుకులు తిన్నప్పుడు ఎంత ఆనందించాలి.
0: Now, when you are delighted because the child partook of a few grains, cooked grains of food, now how much delighted you should be if he is eating platefuls of food now.
1: కానీ కారణం ఏమిటి?
0: But you are not given to that
1: hunger. అన్నమే ఇది అన్నమే ఆనాడు తిన్నది అన్నమే ఈనాడు తిన్నది అన్నమే.
0: That day,
1: దీంట్లో మార్పు లేదు కానీ తనలో వచ్చింది మార్పు.
0: That day what he ate was rice. Today what he is eating is also rice. But you are not getting wonder. The reason, the change that has come over the individual.
1: దీనికి ఎట్లా ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: I'll also give one more illustration and then close my discourse.
1: Side by side. ఒకటి పెద్ద హోటల్ ఉంటుంది.
0: You have adjacent to each other, one side you have got a big hotel.
1: పెద్ద హోటల్.
0: A big hotel, a reputed one.
1: రెండో దానికి ఆనుకొని ఒక మెడికల్ షాప్ ఉంటుంది.
0: And then alongside this hotel, you have got a medical shop.
1: ఇక్కడ భోంచేయటము ఈ అధీనమైనటువంటి దానికి ఇక్కడ మందు తీసుకోవటము ఈ రెండు పక్క పక్కనే ఉంటున్నాయి.
0: You eat food here in this hotel, then you are given to indigestion. To cure yourself of it, you go to the next door, take a proper medicine.
1: అయితే ఈ హోటల్లో ఉన్నటువంటి సర్వర్ ఏం చేస్తాడు? సర్వింగ్ చేసి చేసి చేసి చేసి అలసిపోయి హెడ్ ఏక్ వచ్చేస్తుంది.
0: Now this bearer, a server in the hotel, by virtue of the fact that he has been serving for long hours, he is fatigued, he has a headache and he feels a sense of
1: ఈ హోటల్ సర్వర్ వచ్చేసేసి ఈ యొక్క మెడికల్ షాప్ లో వచ్చి నాకు హెడ్ఏక్ గా ఉంటుంది టారిడోన్ పిల్ సార్ అంటాడు.
0: So this server in the hotel, because he's got a headache now, he goes to the next shop next to the hotel, says, sir, I've got a headache, please give me a Saridon pill.
1: ee shop vaadu medicine anta shop lo undi mandulu ammi ammi vaadiki headache vachestundi.
0: So now the shopkeeper, he has been selling medicine, he's been spending all his time in the shop as such.
1: ee headache vachinatundi shop vaadu hotel ipotadu sir, naaku headache ga untundadi, oka hot cup coffee ivandi sir antadu.
0: Now this shopkeeper who has been dispensing drugs and who's been selling medicines for hours on end, he has a headache now. So what he does is, he goes to the hotel next door and says, I've got a very strong headache. Please give me a hot cup of coffee.
1: ee hotel vaaniki headache, shop vaaniki headache, headache okate.
0: Now here both the individuals, the shopkeeper as well as the server in the hotel, have got a headache. Headache is a common feature.
1: Kaani medical shop vaani headache coffee tho nivaran avutaru. హోటల్ వాడు హెడ్ ఏక్ సడన్ పిల్లితో నివారణ అవుతాడు.
0: బట్ హియర్ వి ట్రై టు సీ ద రెమెడీ దట్ ఐదర్ ఆఫ్ దెమ్ ఇస్ సీకింగ్. ద షాప్ కీపర్ సీక్స్ ద రెమెడీ ఇన్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ద హోటల్ మ్యాన్ సీక్స్ రెమెడీ ఇన్ ఎ సారిడాన్ పిల్.
1: అదే విధంగానే ఈ మెడికల్ షాప్ వాడి మెడిసిన్ వానికి పని చేయదు.
0: సో ఇన్ ద సేమ్ వే ద షాప్ కీపర్ ఫీల్స్ దట్ హిస్ ఓన్ మెడిసిన్ వుడెంట్ క్యూర్ హిమ్.
1: ఈ హోటల్ వాడి యొక్క హాట్ కప్ కాఫీ వానికి అక్కడ హెడ్ ఏక్ పని చేయదు.
0: సో ఆల్సో ద హోటల్ మ్యాన్ ఫీల్స్ దట్ హిస్ కప్ ఆఫ్ కాఫీ.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: నిరంతరము దాంట్లోనే మునిగి తేలిపోవటం వల్ల వాడికి ఆ విలువ తెలియటం లేదు.
0: The reason is that he day in and day out, he is immersed in the task of his. He is not able to understand the value of what he is doing.
1: కనుకనే అందరూ కూడా నిరంతరము దైవములోనే ఉంటున్నారు.
0: So in the same way, everybody and all people are in God.
1: దైవత్వాన్ని అనుభవిస్తున్నారు.
0: They are experiencing God every second.
1: కానీ దాని విలువ వారికి తెలియటం లేదు.
0: But they are not able to understand the significance.
1: ఏదో ఒక జ్ఞానములోనో లేక మరొక పరిస్థితిలోనో ఒక్క తూరి కొంచెం దైవత్వం అనేటువంటి కనిపించిన గొప్ప ఆశ్చర్యపడిపోతున్నాడు.
0: When for a fleeting moment in the course of their meditation, if they experience or if they visualize something, they feel thrilled.
1: ఒక చిన్న ఉదాహరణ మరొకటి.
0: Another illustration over here.
1: స్వామి ఇక్కడ ఒక్క రెండు గంటల నుంచి కూర్చున్నాడు.
0: Swami has been sitting here for the last 2 hours.
1: ఇంతసేపు మీరు చూసినా కూడాను దీనికి ఒక ఆశ్చర్యంగా ఉంటుండదు.
0: Now even if you have been seeing him for 2 hours, you're not given to a sense of wonder.
1: మీరు రూముకు వెళ్లి ధ్యానంలో కూర్చోండి, అక్కడ ఒక్క సెకండ్ ఏమైనా స్వామి కనపడినా ఆ స్వామి నాకు దర్శనం ఇచ్చాడు ఆనందిస్తారు.
0: Now you go back to your room, sit in meditation. And there, even for a fleeting second, if Swami were to appear before you, you'll feel thrilled and overjoyed. Oh, Swami has given me his son.
1: అనగా సహజానికి విరుద్ధమైనప్పుడే ఆశ్చర్యం వస్తుంది.
0: So here you are given to a sense of wonderment when you have something happening which is not natural.
1: ఈ ఆశ్చర్యము స్థిరమైనది కాదు.
0: Now this sense of wonder is not
1: permanent. సహజానందాన్ని పొందాలి.
0: You try to experience that happiness which is
1: ఈ దేహంతోనే ఉంది. దేహంతోనే అనుభవించి దేహానందాన్ని పొందాలి.
0: So experience that happiness which is natural to you. That is through the medium of this body.
1: దీనిని పొందే నిమిత్తమే జీసస్ అనేక విధములైనటువంటి యొక్క కార్యముల్లో పాల్గొని తద్వారా దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: It is to secure this permanent happiness through the medium of his body that Jesus undertook all that he did finally. Going on the world and trying to do everything possible to see that he secures a permanent state of happiness through this body of his.
1: మీరు ఏమి చేసినా, ఏమి చూసినా, ఎక్కడ ఉండినా, ఏ విధంగా చింతించినా సర్వము దైవమయంగానే, సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగానే మీరు భావించి సార్థకతను అందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Embodiments of love, wherever you may be, whatever you might be doing, whatever you might be thinking, be assured, have the confidence that you are doing so for the sake of pleasing God. Sanctify your life thus. I hope and bless that you may achieve this task of yours. And I bring this discourse to a close. Blessings.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ది గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: ఫర్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

తెలియబడదో. ఏది తెలియక సర్వంబు తెలియబడదో. అట్టి

0: That if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము, ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాస్ ఐరన్, ద సోప్, లైమ్, వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంక సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను, దుఃఖములను, విచారములను, ఆనందములను, భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self. It creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi ante kodunu mayaga sankalpam cheta sarva srushti kodunu jarugutundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary. And so it is illusory.
1: ఇవి అప్పటికి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు, లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు, మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త సుషుప్తులు ఎందుకు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ ద వేకింగ్, డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలం ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body which is just the reflection.
1: Yeni pratibimbamu,
0: so what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: అండ్ దెర్ఫోర్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్, ద డ్రీమింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూసివ్, వైల్ ద కాజల్ బాడీ రిఫ్లెక్షన్, వైల్ సూపర్ కాజల్ బాడీ ఈజ్ ద ఆబ్జెక్ట్.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: బీయింగ్ సూపర్ కాజల్ ఇట్ జస్ట్ అపియర్స్ ఇమాజినరీ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life all the three states are present.
1: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kudanu indulone imindukunnavi.
0: Within the human life all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము చూడటము అనుభవించటము ఆనందించటము సర్వం కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్ లిజన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము కర్మ కారణ కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్, ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎట్ల పోయావు? రైల్లో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ ఇట్ యు టుక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: హౌ డిడ్ యు రీచ్ దేర్?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: వేర్ డిడ్ యు గో?
1: బొంబాయి చేరావు.
0: యు రీచ్ బాంబే.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రీచింగ్?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: యు హావ్ గాట్ సమ్ వర్క్ ఇన్ ద ఆఫీస్.
1: కాలము
0: టైమ్,
1: కర్మ
0: యాక్షన్,
1: కర్తవ్యము
0: రెస్పాన్సిబిలిటీ
1: కారణము
0: అండ్ కాజ్,
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ఇస్ ద మైండ్.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: యు డ్రీమ్ ఇన్ ద నైట్.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: యు హావ్ సీన్ దట్.
1: ఆనందించావు.
0: యు డిలైటెడ్.
1: కానీ ఇందులో కాలము కర్మ కారణము కర్తవ్యము నాలుగు లేదు.
0: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్, దేర్ నో టైమ్, దేర్ నో రిజల్ట్.
1: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల కర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు.
0: Peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: They are sacred for all the world.
1: ప్రజలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి. ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటివి అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment. Jagratalo,
1: 40 samvatsaramu jariginatvanti yokka anubhutulu, swapnavastha lopala 2 nimishamulo jarigipothuntai.
0: All our experiences, spread over 40 years of time in a waking state, will just pass on in a fraction of time in dream.
1: Deeniki chinna udaharanamu.
0: For this, a small example.
1: Jagratavasthalo, neevu puttavu.
0: You are born in the waking state.
1: నీకు 25 సంవత్సరాలంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
0: యు స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
1: తర్వాత 25వ సంవత్సరం లోపల వివాహం జరిగింది.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యు మ్యారీడ్.
1: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యు హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: యు ఎడ్యుకేట్ యువర్ సన్.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
0: అండ్ యు ఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
0: హౌ లాంగ్?
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములైపోయింది.
0: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
1: కానీ రాత్రి నిద్రించావు.
0: బట్ యూ స్లెప్ట్ ఇన్ ద నైట్.
1: 3 గంటలకు నీవు లేచావు.
0: యు గాట్ అప్ అట్ 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు.
0: యు అటెండెడ్ టు నిక్
1: కాల్. తిరిగి 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
0: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: వాట్ ఇస్ ద డ్రీమ్?
1: నీవు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్,
1: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: వివాహం జరిగినట్టు,
0: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
1: కుమారుడు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్, ఆల్ ద హ్యాపెనింగ్స్.
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరం జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education. But in a dream, all these things happened just in 2 minutes of time.
1: Jagratta kalamu 40 samvatsaramu ainappudu swapnavastha kalamu 2 nimishamulaga untundi.
0: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
1: Swapnavasthalo 2 nimishamulu jariginatvantidi.
0: That which happens in 2 minutes in dream,
1: jnanavasthalo chananga maaripothundi.
0: It just becomes a moment in the causal state.
1: Kanaka swapnavasthanu idi super mind annaru.
0: So the dreaming state is called super mind.
1: Kala karma karana kartavyalato kalisinatundi oka anubhutulanu andistundi ee swapnavastha.
0: It is only the dream that gives you all the experiences relating to the times, is cause and effect.
1: Kanaka sahaja manasu kante ee super mind, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: అండ్ దేర్ఫోర్ ద నేచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: ఇంకా 3వది హయ్యర్ మైండ్.
0: ద 3rd one ఈస్ హయ్యర్ మైండ్.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైమ్.
0: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
1: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు,
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు,
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యూ సే దాట్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
1: ఎట్టి అనుభూతులను అందించక,
0: without giving an experience,
1: kevalam sukhanantamunu chekurustundi.
0: It gives, it confers all the happiness of sound sleep.
1: Kevalam sukhamu anantamu indriyatitamainatundi, manasuku atitamainatundi.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind and
1: ee gaadha nidra yandu jariginatundi kevalam pranam unnadi.
0: In deep sleep state there is life.
1: Gaadha nidralo manasu ledu.
0: In deep sleep there is no mind.
1: Manasu lenappudu sukadukkamulu levu.
0: When there is no mind there is neither pleasure nor pain.
1: Sukadukkam lenappudu prapanchame ledu.
0: When there is no pleasure and pain there is no world.
1: Kevalam okka aanandam maatrame untundi.
0: Only bliss remains.
1: Neeku telusunu.
0: You know that.
1: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
0: ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ యూ డు నాట్ నో వాట్ ఇస్ ప్లెజర్.
1: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
0: వాట్ ఇస్ ద రీజన్? దేర్ ఇస్ నో వరల్డ్ దేర్.
1: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
0: వెన్ డు యూ ఫైండ్ ద వరల్డ్?
1: ఎప్పుడు మనకు సుఖ దుఃఖములు అనుభవానికి వస్తాయి?
0: వెన్ డు యూ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ అండ్ పెయిన్?
1: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
0: వెన్ యూ హ్యావ్ ద మైండ్ ద ప్లెజర్ పెయిన్ వరల్డ్ విల్ ఫాలో యూ.
1: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
0: సో ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ హయ్యర్ మైండ్.
1: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
0: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
1: ఇది కారణము.
0: దిస్ ఇస్ ద కాజ్.
1: కానీ
0: బట్
1: కర్త ఒకడున్నాడు.
0: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
1: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ కాజ్.
1: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: రీజన్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
1: కారణము దైవము, కార్యము జగత్తు.
0: కాజ్ ఇస్ డివినిటీ, ది ఎఫెక్ట్ ఇస్ ది యూనివర్స్.
1: ఈ కారణము ఎవరు?
0: కాజ్.
1: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ.
1: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
0: This main cause, the divinity, is responsible for all the activity.
1: దీనిని illuminated mind అన్నారు.
0: This is called illuminated mind.
1: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతకుడను వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
0: It is the divine power that illumines, that spreads its effect all over the world.
1: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
0: To experience that, we need divine form too.
1: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
0: That is super divine self.
1: అది పురుషత్వము.
0: That is called పురుషత్వ.
1: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
0: పురుషత్వ stands for divinity.
1: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
0: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
1: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
0: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
1: అది ఏ దైవత్వము?
0: దట్ ఈస్ డివినిటీ.
1: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
0: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
1: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
0: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్?
1: సర్వ జీవులు ఎందు ఉంటుంది.
0: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుని వరకు ఉంటుంది.
0: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుంది.
0: ఫ్రమ్ ఎ బిగ్గర్ టు ఎ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
0: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
1: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
0: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ దిస్ సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
1: ఇదే మహాపురుష తత్వము.
0: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
1: పురుష అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై పురుష?
1: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
0: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
1: ఉపమాం ఇచ్ఛా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి. పుం, పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
0: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ. దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: పుం అనగా పురుషత్వము.
0: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
1: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
1: దేహమునకు పురము అని పేరు.
0: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
1: పురమునందు నివసించేటువంటి వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
0: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెల్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
1: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ ఎ ఉమెన్ బట్ ది వెస్టర్ ఇస్ సేమ్.
1: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
0: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
1: గుణముల యొక్క ప్రభావము కూడా ఒక్కటే.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
1: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
0: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్,
1: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
0: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
1: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
0: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
1: కనుక కామక్రోధ లోభ మోహమదమాశ్చర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
0: అండ్ దేర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ స్టోరీ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
1: ఒకరు అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
0: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్
1: ఇన్ పబ్లిక్. దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
0: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
1: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్
1: టు బాడీ. దేహములే,
0: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
1: కనుక ప్రతి దేహమునందు కూడాను
0: ఇన్ ఎవ్రీ బాడీ
1: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
1: ఈ ప్రపంచమంతా కూడాను,
0: దిస్ ఎంటైర్ వరల్డ్,
1: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
0: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
1: Karuka karakudu paramatmude.
0: The main cause is God himself.
1: Karyame ee prapanchamu.
0: This entire cause is this
1: world. Ee karana karya swarupame ee yokka vishwamu.
0: The effect, the relationship between cause and effect is universal.
1: Samasta vishwamanandu kudanu ee yokka స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఇన్ ది యూనివర్స్ యు ఫైండ్ ద గ్రాస్, సటిల్ అండ్ కాజల్ ఆస్పెక్ట్స్.
1: ఇది ప్రతి మానవునికి నిత్య అనుభూతిలో తాను ఆనందించేటువంటివి.
0: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: పంచభూతములు,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: పంచకోశములు,
0: ఫైవ్ షీట్స్,
1: పంచేంద్రియములు,
0: ద ఫైవ్ సెన్సెస్,
1: పంచ ప్రాణములు,
0: ద ఫైవ్ లైఫ్,
1: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము,
0: ద మైండ్, ద ఇంటెలెక్ట్.
1: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
0: All this comes to 24.
1: ఈ 24 తత్వములతో పల సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
0: In all the 24 aspects, the one that dwells is the all divinity.
1: కరుణనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
0: So human body has got all these 24 aspects of divinity.
1: ఈ దేహములో 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నవో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
0: Just as the 25 aspects are present in the body, deha, all these 25 are present in desha, the country.
1: ee bimba pratibimbamlo etti bhedamulu levu.
0: There is no difference between the object and the reflection.
1: Kani,
0: but
1: manava drishti yandu prakrutamainatundi oka drishtito deenini chuchinappudu aneka bhedamulu manaku gocharistuntayi.
0: But man visualizes from the worldly point of view and hence he finds variation.
1: Idantai kudunu maya yokka swabhavame.
0: It's all the illusion.
1: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
0: వీ డు నాట్ అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అండ్ హెన్స్ వీ సఫర్.
1: దీనిని రామదాస్ చెప్పాడు.
0: దిస్ వాట్ రామదాస్ సెడ్.
1: పాటు అయినది చెట్టురా,
0: ఇట్ ఈస్ ద ట్రీ దట్స్ డికే.
1: పట్టు అయినది కొమ్మరా,
0: ఇట్ ఈస్ ద బ్రాంచ్ దట్ యూ హోల్డ్ ఆన్.
1: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
0: ఇఫ్ యూ జస్ట్ లీవ్ దట్ హోల్ యూ విల్ సర్టన్లీ రీచ్ బ్రహ్మన్.
1: సారమైనది చమురురా,
0: ది ఎసెన్స్ ఇస్ ఆయిల్.
1: సత్యమైనది ఒత్తిరా,
0: ద ట్రూత్ ఇస్ ద విక్.
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
0: వెన్ ద లైట్ ఇస్ పుట్ ఆఫ్ నోబడీ విల్ ఫాలో యూ.
1: కోట ఏడు చుట్టురా,
0: దేర్ ఇస్ ఫోర్ట్ ఆల్ అరౌండ్.
1: కోట లోపల తోటరా,
0: దేర్ ఇస్ ద థీఫ్ విదిన్.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: హౌ టు రీచ్ దట్, హౌ డు యూ నో దట్ పాత్.
1: మాయ 25 మర్మములతో కూడి మాయా మాయా మాయా మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
0: దిస్ ఎంటైర్ నేచర్ ఈస్ బట్ అన్ ఇల్యూజన్ విత్ ఆల్ ది
1: 25.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూజన్.
1: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడా వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ వీ సీ, వీ లిసన్, వీ ఎక్స్పీరియన్స్.
1: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
0: ఇన్ స్లీపింగ్ స్టేట్ ఇన్ ద డ్రీమ్ యూ డ్రీమ్ దేర్.
1: ఈ స్వప్నావస్థ ఎందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
1: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
0: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
1: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
0: యు కన్సిడర్ దట్ ద డ్రీమ్ ఇస్ రియాలిటీ.
1: ఆ స్వప్నం ఎంతవరకు?
0: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
1: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
0: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
1: అది సత్యమా, ఇది సత్యమా?
0: Is that the truth or is this the truth?
1: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
0: This is a day dream, that is a night dream.
1: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
0: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
1: ఒకనొక సమయంలో
0: at one time
1: జనక చక్రవర్తి మహాజ్ఞాని
0: కర్మయోగి ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫంక్షన్
1: దేహ భ్రాంతి లేనటువంటి వాడు
0: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్
1: రాత్రి భుజించి
0: after taking food in the night
1: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు
0: హి వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్
1: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది
0: ఇమీడియట్లీ హి గాట్ స్లీప్
1: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు
0: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్
1: కొంతసేపటికి అయ్యేటప్పటికీ
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: లేచాడు
0: హి గాట్ అప్
1: అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తుంటున్నాడు
0: హి స్టార్టెడ్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూత్ ఇస్ దిస్ ట్రూత్
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: వెన్ ఎవ్రీవన్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హీ హాస్ నో రిప్లై బికాజ్ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ
1: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు
0: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్ అదర్ పీపుల్ వర్ సమ్
1: ఎవరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హీ హాడ్ నో రిప్లై ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దట్స్ ద థింగ్ హీ రిపీటెడ్
1: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమని మహారాణి గారిని కూడా పిలిపించాడు
0: విత్ ద థాట్ దట్ హీ మైట్ రిప్లై ద క్వీన్ వాజ్ ఆస్క్డ్ టు అపియర్ దేర్
1: చక్రవర్తి ఏమిటి మీ విచిత్రము ఎందుకు ఈ విధంగా అంటున్నారు ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు
0: The queen started questioning emperor what is that you dreamt what is that you have seen
1: rani kaadu right kaadu evvaru ochina ye jawabu ledu adi nijama idi nijama
0: no matter queen or farmer no reply is that true is this true
1: tirigi vasishtha maharishini pilipincharu
0: then saint vasishtha was to come there
1: atanu yoga drishtito chuchadu
0: he just visualized
1: atanu jawabu cheppadu maharaja
0: then he gave reply
1: adi nijamu kaadu idi nijamu kaadu neevu nijamu annadu
0: He said, O king, that is not true. This is not true, but you are true.
1: Swapnamlo neevu anubhavinchavu konni.
0: You experience in the dream.
1: Jagratalo konni anubhavinchavu.
0: In waking state you dream.
1: Jagratalo swapnam ledu.
0: In that waking state there is no dream.
1: Swapnamlo jagrata ledu.
0: In dream there is no waking
1: state. Jagratalo neevu unnavu. Swapnamlo neevu unnavu. You are truth.
0: In the waking state you are there. In the dreaming state you are there. You are true.
1: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు స్వప్నంలో జాగ్రత్త లేదు
0: Therefore there is no dream in the waking state
1: జాగ్రత్త స్వప్నం ఎందు రెండింటి ఎందు కూడా నువ్వు అనుభవించిన వాడు నీవే
0: The experience are in both the states
1: కనుక you are omnipresent
0: So you are omnipresent
1: అనగా మానవత్వం అనేటువంటిది omnipresent దివ్యమైనటువంటి ఒక జీవితము
0: So human life is divine life omnipresent
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలముగా మనం అనుసరించకూడదు
0: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమరల్ టెంపరరీ
1: ఈ వర్తమానంలో మనం ఉన్నామని భ్రమించకూడదు
0: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ద ప్రెసెంట్
1: భవిష్యత్తులో ఉన్నాము
0: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్
1: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలమునందు ఉంటున్నాము
0: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ
1: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి
0: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
1: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము
0: వి కాల్ దట్ గాడ్ హాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: కాదు మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు
0: నో మ్యాన్ హాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం
0: is permanent unsullied eternal and immortal
1: ivanni kudunu kavalam kevalam manavudu oka balahina cheta nenu samanya manavudu bhagavantudu atitamainatundi yokka divya shakti kalavadu ani manam bhramistunnamu ee bhavanni manam poorthi nirmoolam cheyali
0: man considers himself because of weakness low but he is divine we should get away from that feeling
1: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు
0: An individual may accomplish many powers and may learn many forms.
1: విద్యంత ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from the different forms of education?
1: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
0: Because he could accomplish wholeheartedly.
1: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
0: At the time of birth he would not have any accomplishment.
1: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
0: Out of the steadfastness he can achieve anything.
1: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి
0: How far our life travels.
1: నేను నా కుటుంబము నేను నా కుటుంబము ఇటు వరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
0: Our life travels only between the two positions, I and my family.
1: స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
0: It's full of selfishness and self-interest.
1: నేను నా కుటుంబం తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
0: Beyond I and my family, there is society.
1: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ నీవెక్కడ?
0: When there is no society, where are you and your family?
1: Society varaku manam prayanam cheyatam ledhu.
0: We are not travelling up to the position of society.
1: Kanukane manilo undinatundi divyattanni manam artham chesukolekapothunnam.
0: So we are not able to understand the divinity within us.
1: Neevu prapanchanni premistunnavu.
0: You love the world.
1: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఎస్పైర్ వర్డ్
1: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
0: ఎస్పైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
1: దీనికోసం కోరుతున్నావు.
0: వాట్ ఫార్
1: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
0: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
1: సేక్ ఆఫ్ ద వరల్డ్ సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
0: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్
1: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్
1: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ
1: నీ క్షేమం అంతకు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్
1: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ సమాజము.
0: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ
1: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్
1: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము కుటుంబం నుంచి మనం సమాజం వరకు ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
1: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
0: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
1: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం తాను తన కుటుంబము ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
0: Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society.
1: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుంచుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
0: Therefore, if man proceeds towards the society, aspiring to the security of society,
1: సమస్త విచారములకు సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
0: ఫర్ ఆల్ ద లాసెస్ ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్
1: కనుకనే వేద కాలమునందు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థనను ప్రారంభిస్తూ వచ్చారు.
0: In ancient times they offered prayer with large heartedness saying that entire universe be happy.
1: Vedahametam purusham mahantam adityavarnam tamasah parastat anindi vedam anaga వేదాహమేతం పురుషం మహాంతం నేను మహాపురుషుణ్ణి చూచాను.
0: ఐ హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచావు?
0: వేర్ హావ్ యూ సీన్?
1: స్వప్నంలో చూచావా?
0: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
1: ఎక్కడ సినిమాలో చూచావా?
0: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
1: టీవీలో చూచావా?
0: ఆర్ యు హావ్ సీన్ ఇన్ టీవీ?
1: కాదు కాదు. తమసః పరస్తాత్ అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
0: నో నో ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ ఇగ్నోరెన్స్ అజ్ఞానమైనటువంటి ఎక్కడ ఉంటుండాలి?
0: Where does this ignorance lie?
1: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
0: The ignorance is absolute ignorance.
1: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
0: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
1: చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
0: There's wide scope if you understand these small factors.
1: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా.
0: You and your family, if they are important, you can as well live in a forest.
1: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
0: Why do you construct house in this big city?
1: ఈ సమాజంలో మనం జీవించడం చేత
0: because you live in society
1: అనేక అనుభూతులు
0: many experiences
1: అనేక విధమైనటువంటి అనుకూలములు
0: many conveniences
1: అనేక విధమైనటువంటి విశాలతలు
0: many other comforts
1: ఆవిర్భవిస్తాయి.
0: They come
1: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
0: Therefore we live in society.
1: దీని వల్లనే మానవత్వం.
0: Then you will have that.
1: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
0: There's wide scope if you understand these small factors.
1: నీవు నీ కుటుంబమే గనైపోతే

0: అందుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: దేర్ఫోర్ వి లివ్ ఇన్ సొసైటీ.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పాండ్.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
1: వన్ ఇండివిజువల్ రిమైన్స్.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద లైఫ్ ఆల్ అలోన్.
0: వివాహం ఆడతాడు,
1: హి గెట్స్ మ్యారీడ్,
0: ఇద్దరు అవుతారు,
1: దే బికమ్ టు,
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
1: హావ్ ఎ సన్, దే
0: బికమ్ కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
1: అనదర్ సన్ ఫోర్,
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
1: వెన్ హి గెట్స్ మ్యారీడ్ హిస్
0: డాటర్, వివాహం ఆడేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుని తల్లి వస్తారు, అల్లుని తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు, ఒకదాని కోటి చేరిపోతుంటుంది ఇదంతా.
1: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్, ద సన్ ఇన్ లా అండ్ దేర్ ఫ్యామిలీ.
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత.
1: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ది వేద సెడ్ విత్ ఇన్ ఏ కన్వీనియంట్ వే.
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఏ బ్రాడ్ సెన్స్.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
0: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishad yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ది ఎసెన్స్ ఆఫ్ వేద కెన్ బి సెడ్ ఇన్ వన్
0: సెంటెన్స్. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ డివినిటీ.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యువాలిటీ.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి, ఇది అద్వైతం.
1: What we experience in the world, tatvamasi, that the what, is non-duality.
0: Aham brahmasmi.
1: I am the Brahman.
0: Idi advaitamu antunnamu.
1: We say it is non-duality.
0: Idi chala murkhatvamu, advaitam kadidi.
1: It is foolishness.
0: Idi dvaitame.
1: It is dualism.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say, I am the Brahman. You say, I. But there is Brahman on the other hand.
0: I am Brahma. నేనే బ్రహ్మను.
1: You say, I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే ఇక్కడ.
1: Now here there are two, I and Brahma, not one.
0: ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యువలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యువలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుంది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బు లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటా ఉంటుంది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వేరియింగ్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: దిస్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
0: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
1: దిస్ ఇస్ సిగ్నిఫికెన్స్.
0: ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: దిస్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: టుడే దేర్ ఆర్ నన్ టు టీచ్ నాన్ డ్యువలిజం. దేర్ ఆర్ నన్ టు లిసన్ టు ద
0: భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: బికాజ్ ఆఫ్ డిఫరెన్సెస్ ది హేట్రెడ్ ఇస్
0: అమంగ్ మీ మతము నా మతము. ఈ మతముల యొక్క దీంట్లో మతం చర్చుకుంటున్నారు.
1: We say this is my religion mata and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundali.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together thought good.
0: Telisi meligovalanu telivi thoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse, mad.
0: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: the Indian culture which is so broad,
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
1: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ డివినిటీ,
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఫాలోస్ వన్నెస్.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన

0: మానవత్వము మసిగల్చిపోయింది.
1: And therefore humanity is brought down to ashes.
0: మానవత్వమే లేకుండా పోతుంటుంది.
1: There is no human quality.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాము.
1: There is no honesty and morality.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: This is the progress now.
0: ఇది కాదు మన పరిణామము.
1: This is not
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: The spiritual progress.
0: ధార్మిక పరిణామము.
1: The progress in
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: today
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: ఈ దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: ఈ రెండింటికి ఆధారమైన సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness. The entire universe will be protected.
0: ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందు ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two. Speak truth and do righteous actions.
0: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ee naadu bulb velugutu undali, light manaku kanipistuntundali.
1: And today the bulb illuminates, we see the light.
0: Kaani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: Gaadu.
1: It's not the bulb that illuminates.
0: Current.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
0: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిక్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిక్, హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్?
0: టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
1: సో గాడ్ ఈజ్ ఆధార, ద జగత్ ఈజ్ ఆధేయ.
0: కనుక భగవంతుడు జగత్ అంతా కూడాను కార్యకారణ స్వరూపుడే.
1: సో గాడ్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause and effect.
0: విశ్వ స్వరూపమే.
1: The entire universe is the form of
0: ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the principle of unison between the individual.
0: అనేక జన్మల నుండి కూడాను మనము ఈ దేహభ్రాంతిని మనం పోషించుకుంటూ వస్తున్నాము.
1: Over many long births previously we have been developing
0: ఇది మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఇది ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: There are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రక్తంలోన ఉన్నాడు, ప్రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual.
0: అన్ని భగవత్ స్వరూపమే.
1: Everything is the form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్డ్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం. కానీ
0: సత్య స్వరూపం ఒక్కటే.
1: బట్ ద ట్రూత్ ఇస్ వన్.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: Phalamu manchi antunnamu.
1: You call the fruit.
0: Ee phalame repadi dinam oka malam maaripoyindi.
1: The very fruit that you have eaten.
0: Malamu chedda antunnamu.
1: Becomes feces tomorrow.
0: Ee ajnanamu.
1: You call it bad, it's ignorance.
0: Oh pichivada. ఆ ఫలమనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్, గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి.
1: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: యూ కాల్ ఇట్ బ్యాడ్.
0: కానీ నీకు రసం అందించింది.
1: బట్ ఇట్ హెస్ గివెన్ ద జ్యూస్.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: అండ్ ది షుగర్ కేన్ హెస్ గాట్ ద జ్యూస్.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: ద మూమెంట్ యూ స్క్వీజ్.
0: కాబట్టి ఆ పిప్పి ఆధారము.
1: Therefore for the juice pulp is the base.
0: Neeru daati tappa nippulo badaveyu. Ee naadu manam rasamunu annukunna tarvata pippini baita paarevestunnamu.
1: Therefore you take the juice and throw away the pulp.
0: Neeru daatin tarvata aa teppanu nippulo vestunnam. Idi ena mana krutagnata?
1: The moment you cross the boat you put on the
0: nadi daatinchinatvanti padava idiye.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
1: The gratitude,
0: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is
0: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
1: Then where is human quality?
0: కనుక మానవ అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: సో ది హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ ది డివైన్ పవర్.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education,
0: ఏ విద్యను వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్యమార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: If you have broad feelings and tread along the path of truth, you are good.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: The time of Ramakrishna Paramahamsa, there
0: are కానీ రామకృష్ణ పరమహంస శారదా దేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: బట్ పరమహంస శారదా దేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు అనేది ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రెప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సత్యమార్గాన్ని అన్వేషించాడు, సత్యాన్ని దర్శించాడు,
1: విజువలైజ్
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: నేను
0: చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వీ హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు మై ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చటివి నీవు అచ్చటికే గవలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
1: రామకృష్ణ పరమహంస though he didn't have any formal education,
0: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
1: They go on worshipping.
0: వర్షానికి ఒక్క తూలి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
1: But every moment is an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is this సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: ట్రూత్ ఈస్ ద హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
0: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్
0: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
1: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వి షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గమైనటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు, కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్. బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు
0: ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: ఫర్ వాట్ ఫార్ షుడ్ యూ గో టు?
0: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: అదే మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
0: పవిత్రమైనటువంటి యొక్క దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ లైఫ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: ఈ సహజ మైండ్స్,
1: ఇట్స్ న్యాచురల్,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఎలిమినేటెడ్ మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుడు విశ్వస్వరూపుడు.
1: మ్యాన్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
0: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America in return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: నీవు జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes. You will experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: యు ఆర్ సో స్మాల్, బట్ యెట్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ద జర్మనీ జపాన్ ఇన్ యు? నీవు
0: విశాలమైనటువంటి వాడు.
1: యు ఆర్ రియల్లీ వాస్ట్.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: యు ఆర్ బ్రాడ్ హార్ట్.
0: దేహము చిన్నదే.
1: ద బాడీ స్మాల్.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: స్టార్స్ దట్ షైన్ ఇన్ ది ఇన్ఫినిట్ స్కై.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: టేక్ ఎ స్మాల్ మిర్రర్, దట్ స్కై ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దట్ మిర్రర్.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ మిర్రర్.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చును మనం.
1: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
0: అదే విధంగానే మన హృదయమే అద్దము.
1: సో హార్ట్ ఇస్ ఎ మిర్రర్.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ యామ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fourth discourse on Gita Bhagavan delivered on 5th August 1984. In this totally enlightening discourse, Bhagavan teaches us the true nature of world, the right meaning of the word Maya, and how man can get over it. Sri Bhagavan Vacha.
1: జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తరిపీదనకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
2: యాక్టివిటీస్ అండ్ ప్రొసీజర్స్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్ దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగ.
1: ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మభావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికే ధ్యానము అన్నారు.
2: ధ్యానం మెడిటేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ అండ్ బికమ్స్ వన్ విత్ ది థాట్ ఇట్సెల్ఫ్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: ద్వై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం.
2: The word dhyanam, meaning meditation, is derived from dvai chintam.
1: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani kudanu cheppabadutundi.
2: Dvai chintayam refers to the remembering of the Lord.
1: Kevalam appudappudu chintinchinanta matramana idi dhyanamu kaneradu.
2: Thinking of the Lord now and then cannot become meditation.
1: సతతం చింతన చేయటం సర్వకాలముల యందు సర్వావస్థల యందు సర్వ ప్రదేశముల యందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు.
2: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం అండ్ ఇట్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ నౌ అండ్ దెన్ అలోన్.
1: అభ్యాసం అనేటువంటిది కాలముతో కర్మముతో కారణంతో కూడి ఉంటుంటాది.
2: ప్రాక్టీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: కాలకర్మ కారణములకు అతీతమైన స్థితినే ధ్యానం అని చెప్పబడుతుంది.
2: మెడిటేషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రాన్సెండ్ ద ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లేస్ అండ్ థింగ్స్ లైక్ దట్.
1: కనుకనే అభ్యాసముల కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని.
2: Therefore, meditation has been described as superior to practice.
1: ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని.
2: Knowledge is considered to be superior to meditation.
1: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
2: Knowledge is associated with inquiry.
1: విచార ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
2: It is looking into and inquiring about the nature of object.
1: క్రమక్రమేణా ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగములకు కూలుకున్నటువంటి స్థితికే శాంతి అని చెప్పబడుతుంది.
2: గ్రాడ్యువలీ క్రాసింగ్ ఓవర్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ రీచింగ్ ది స్టేజ్ ఆఫ్ పీస్ అండ్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది లాస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పురస్కరించుకుని శిష్య సూక్తమునందు న కర్మణ న ప్రజయ సరేన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అదే శాంతితత్వము అని బోధిస్తుంది భగవద్గీత.
2: విత్ రెఫరెన్స్ పురుష సూక్త హెస్ ఆల్సో జస్ట్ ఎక్స్టోల్డ్ ది సాక్రిఫైస్ అండ్ ఆల్సో భగవద్గీత హెస్ టాట్ సర్వసంగ పరిత్యాగ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానం ఉంటుంది.
2: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
1: ఒకటి, మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
2: వన్ థింగ్ ఇస్ టు కీప్ ఏ గోల్ విచ్ ఈస్ యునిక్ అండ్ విచ్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
1: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు ఎట్టి సాధన ఎందుకు ప్రవేశించలేడు.
2: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఎ గోల్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ది స్టేజ్ కాల్డ్ జిజ్ఞాసి.
1: జిజ్ఞాసి నుండి సాధకుడు అనేటువంటి దీంట్లో ప్రవేశిస్తుంది.
2: ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసి వన్ ఎంటర్ ది స్టేజ్ ఆఫ్ సాధక.
1: అక్కడ నుంచి అరుడు అనేటువంటి గమ్యము చేరుతుంటాడు.
2: ఆఫ్టర్ దాట్ హీ రీచెస్ ది గోల్ ఆఫ్ అరుడ.
1: జిజ్ఞాసి అనేటువంటి విషయాన్ని మీకు సులభంగా అర్థం కావాలనుకుంటే విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
2: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఏ ఈజియర్ టర్మినాలజీ, ఇట్ విల్ బి కంపేర్డ్ టు స్టూడెంట్షిప్.
1: అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నట్లో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి.
2: దిస్ రెఫర్స్ టు ది స్టేజ్ వెరీన్ వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్.
1: కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి ఆశించి ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే.
2: Therefore, in this particular stage, the person who is enquiring has to enquire into the great powers of God, the secret behind God, and the principle of God.
1: Tattvamasya tattvanni vicharana dwara telusukovadam.
2: Trying to understand the principle of tattvamasya through enquiry.
1: Tattvamasya anaga tat tvam asi. Danini, dinini, రెండింటిని గుర్తించుకుని రెండింటి యొక్క ఏకత్వాన్ని కూడా తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం.
2: తత్వమసి రెఫర్స్ టు ద ఎఫర్ట్ మేడ్ టు ఫైండ్ అవుట్ దాట్ అండ్ దిస్ అండ్ రికగ్నైజ్ అండ్ టు అచీవ్ యూనిటీ బిట్వీన్ దీస్ టూ.
1: ఇలాంటి దాన్ని తెలుసుకున్న తర్వాత సాధక అనగా దీనిని ప్రాక్టికల్ లో పెట్టేటువంటి యొక్క వినియోగించుకునేటువంటి విధానంలో ప్రవేశిస్తాడు.
2: One has to know this first. After knowing this, one has to put it into practice, and that is called the stage of sadhaka.
1: ఈ సాధక స్థాయిని ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
2: The sadhaka stage we compare it to the stage of employment, profession, practicing.
1: విద్యనే లేకపోతే ఉద్యోగం అనేటువంటిది లభించదు.
2: If one does not have education and qualification, one may not be able to get a job.
1: కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
2: దేర్ఫోర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ది నెక్స్ట్ స్టేజ్ ది స్టేజ్ ఆఫ్ సాధక వన్ ప్రాక్టీస్ అండ్ యూజ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్.
1: అరుడు అనేటువంటిది పెన్షనర్ మాదిరి ఉంటుంటారు.
2: ది నెక్స్ట్ స్టేజ్ అరుడు మేబీ compared to the stage of pensioner.
1: Pension eppudu teesukuntadu? Udyogam aina tarvatane pension teesukuntadu.
2: One receives pension and becomes a pensioner only after completing his job and
1: udyogam eppudu chestadu? Vidyanu abhyasinchina tarvatane udyogam chestadu.
2: One gets employment only after one acquires education and qualification.
1: Kalukane mottamodati vidyarthi sthayi, rendavadi udyoga sthayi, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
2: దీస్ త్రీ స్టేజెస్ ఆర్ ది స్టేజ్ ఆఫ్ ది స్టూడెంట్ షిప్, ది సెకండ్ ఇస్ ఎంప్లాయ్మెంట్ స్టేజ్ అండ్ ది థర్డ్ వన్
1: అరుణ స్థాయియే పరమశాంతంగా కాలమును పవిత్రమైన దీనిలో ఏకత్వంలో గురించి విచారించేటువంటి స్థితి.
2: Aruda stage may be compared to the stage wherein one would enjoy complete peace of mind and he would be able to just enjoy that unity in all the beings.
1: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి జ్ఞానమభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
2: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ ది వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
1: ఈ విషయములకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కాని విషయగ్రస్తుడు కారాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
1: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
2: The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry.
1: Mir chakkar gurtincharo ledu. Brothers and sisters of Sai family ani cheptuntaru. Ikkada brothers and sisters of half. Ikkada brothers and sisters half lo untuntaru.
2: I don't know whether you have keenly observed this or not. In the while addressing, it is said, brother,
1: Sai family lo full brothers and sisters ane rujiga ledu ikkada. Half brothers and sisters ga untundare.
2: The word brothers and sisters of Sai family, it is not of Sai family, it is half Sai family.
1: Deenine part time devotees ani cheppavachu.
2: And this stage that we described as the stage of part time devotees.
1: Kani Bhagavad Gita lo aa vidhanga cheppaledu.
2: In Bhagavad Gita, this is not given in that particular fashion.
1: నీవు పూర్తి శరణాగతిని కమ్మని బోధించింది.
2: It has taught complete surrender.
1: ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం.
2: For this principle of complete surrender, the time factor is very important.
1: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
2: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
1: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు కాలమును ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
2: హీఈస్ నాట్ మియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం బట్ హీ హస్ కెప్ట్ ది ఎంటైర్ టైం అండర్ హిస్ కంట్రోల్.
1: కాలవశుడు జీవుడు.
2: The one who is bound by time is man.
1: Kalatitudu devudu.
2: The one who has transcended the time is God.
1: Mrutyukristudu jeevudu.
2: The one who is mortal is
1: amaravasarupudu devudu.
2: The one who is immortal is God.
1: Kanukane daivattamunu aashrayinchinappude kalamuto koodinatundi jeevatattamu saarthakamunundutundi.
2: Only when you take shelter in divinity you would be able to transcend the element of time.
1: Kalakaludu ani bhagavantunu oka peru.
2: One of the name of God is kalakala.
1: Kalakala prapannanam kalakrinna karishyati ani kalamu jeevunni dengutu untundali.
2: Time is consuming man.
1: Kalamune mingeetunte vaadu devudu.
2: God consumes time itself.
1: Kanukane కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చెయ్యాలి.
2: Therefore, man has to base his activity on the principle of time and worship.
1: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
2: ఉపనిషత్ హ్యాస్ డిస్క్రైబ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్.
1: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
2: In the first place, one has to pay salutations to the work and activity.
1: కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యములకు కాని పాపములకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధతికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణం కాలమే ప్రధానం.
2: It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit.
1: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మను సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
2: Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi.
1: దృష్టికల్పితమైనటువంటి జగత్ అంతయు కూడాను కాలముతో లీనమైనటువంటిది.
2: The entire world, which is the result of the sight itself, is
1: కాలములో చేరినటువంటిది.
2: ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టైమ్.
1: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్.
1: కాలము ఎవరి కోసము ఆగదు.
2: టైమ్ డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
1: కాలమును జీవులు అనుసరించవలసినదే కానీ జీవులను కాలము అనుసరించదు.
2: TVs are life. People, the men will have to follow the time. Time does not follow men.
1: Kalamu pedda pravaham vantidi.
2: Time may be compared to a tremendous flow.
1: Samasta jeevulu samasta padarthamulu ee kala pravahamulo kottukoni povuchunnavi.
2: Only living beings and all men are washed away by the flow of time.
1: Pravahamulo kottukoni poyetundi vyakti తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు.
2: A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
1: తాను ఆశ్రయించినటువంటి పదార్థము రెండు కూడాను ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి వస్తువులే.
2: The man himself and the object in which he has taken shelter, both are washed away by the flood of time.
1: Kanuka గుడ్డివాడిని గుడ్డివాడు అనుసరించినట్టుగా ఉంటుంటాది ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించడం.
2: ఇఫ్ యూ టేక్ షెల్టర్ టు ఇన్ పీపుల్ హు ఆర్ సబ్జెక్ట్ టు టైమ్ అండ్ ది ఫ్లో ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ లైక్ బ్లైండ్ ఇమిటేటింగ్ ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్.
1: ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితుడు కాగలడు.
2: If one were to take shelter in a person who is on a bank, one may be able to save, get saved.
1: Ah, vatte daivam.
2: And that particular person or that bank.
1: Ah, gatte daivam.
2: That is God.
1: Atta daivani aapayinchinatundi vyakti, ee pravahamulaku dooramai, baadhalaku dooramai, dukkhamulaku dooramai, vicharamulaku dooramai, aanandamuto tana kaalamunu ankitam gaavinchukuntadu.
2: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with the time.
1: Kanukane, Nayana, Neevi Kala Pravahamulo Kottukoni Poyekunte Jeevudam. Neeku Ottu Nenu. Nannu Aashrayinchinappude నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
2: God has been declaring the principle of surrender and the importance of surrender by telling the man, oh man, you are washed away by the flood of time. The only one who can give you shelter is myself. You take shelter in me and then
1: pray. సాధకుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకు అన్యం లేదని శరణాగతి అవుతాడు. ఏ విధంగా అవుతాడు? మదీయ ధన దారాది సర్వసార సమర్పితం ఆత్మానాం దేశభూతం రక్షమాం శరణాగతి అన్నాడు.
2: After listening to this, man takes shelter in God, offering himself, his wealth, his property, his entire wife, children, everything, and at the lotus feet, and takes shelter, surrenders himself to God.
1: I say, ఇట్టి శరణాగతి తత్వమునకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ కర్టన్.
1: ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక దైవమునకు అర్పితం చేయలేక తన మనతత్వాన్ని పూర్తి గావించుకునలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
2: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
1: Adi maya.
2: That custom is delusion.
1: E maya naga emiti.
2: What is the meaning of delusion?
1: E maya anetundidi lenidi. யாமா சா மாயா அன்னார். ஏது ஏதோ அதே மாயா.
2: மாயா ஆர் இல்யூஷன் ரெஃபர்ஸ் டு தட் விச் டஸ் நாட் எக்ஸிஸ்ட்.
1: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయ.
2: ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయా.
1: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
2: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఎత్తి లేదను చుట్టిమో అది కలదు.
2: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఉన్నదొక్కటి సత్యము ఎన్నటికీ.
2: రిమెంబర్ దట్ ఆల్వేస్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ట్రూ.
1: లేనిదయ్యను లోకము చూడరయ్యా.
2: ట్రూలీ స్పీకింగ్ ద వరల్డ్ రియలీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ప్లీజ్ సీ,
1: మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం.
2: వి సీ ఎ రోప్ అండ్ మిస్టేక్ ఇట్ టు బి ఎ స్నేక్.
1: కానీ పాము లేదు.
2: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని పామును ఉన్నదని భ్రమించడం చేతనే భయభ్రాంతులు గురి అవుతున్నాడు.
2: వీఆర్ సబ్జెక్టెడ్ టు ఫియర్ అండ్ టెన్షన్ బై ఇమాజినింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ వేర్ దేర్ ఇస్ నో స్నేక్ రియలీ.
1: ఈ భయమునకు కారణమేమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ ఫియర్?
1: లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ.
2: ఇమాజినింగ్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎగ్జిస్టింగ్ దట్ ఈస్
1: ఈ భ్రమనే బాధలకు కారణం.
2: దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద ట్రబుల్స్.
1: కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞాన తత్వంలో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాడుగా మనకు రూపొందుతుంది.
2: ఇఫ్ యూ వర్ టు జస్ట్ సీ దిస్ ఇన్ టోటల్ అవేర్నెస్ యూ ఫైండ్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ రోప్ దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: అప్పుడు ఎట్టి భయం కూడా ఉంటుంటది.
2: దేర్ విల్ బి నో ఫియర్ వాట్సోఎవర్.
1: దానిని పొందటానికి దానిని చెందడానికి దానిని పట్టుకోవడానికి కూడా ఏమాత్రము భయం ఉండదు.
2: To reach it, to hold it, and to feel it, you will not be afraid because it is only a rope.
1: Ade vidhamgane ee drishtikalpitamainatu jagat anta ikkodanu kevalam brahmamayamainatu oka swarupamaneku satyam gurtinchukovalekapotam cheta idi kevalam maapuru kindeetu jagat ga bhavinchatam cheta deenini manaku aneka vidhamuluga dukkhalam guri avutunnam.
2: We are experiencing a number of sorrows because we are forgetting the fact the entire world is the very embodiment of God and it is not the one which we are thinking to be.
1: Manavu ee jagatnu vishaya drishtito chustunnam.
2: We are viewing it from the point of view of the objective world.
1: Vicharana drishtito manam chudatam ledhu.
2: We are not looking through enquiry.
1: Dinni vicharana drishtito chusinappudu ee jagat anedi pravahika satyam.
2: If you were to look at the world through the eyes of enquiry, this is only a truth of a flow as such.
1: Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi.
2: Pravahika satyam or continuously refers to a continuous change which will be taken.
1: Nadiloni jalamu pravahinchutune untuntadi.
2: The waters in a river will be continuously flowing.
1: Aithe aa yokka pravahinchinatvanti jalamu ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుక జలం చేరిపోతూ ఉండాలి.
2: ది వాటర్ వెన్ ఇట్ మూవ్స్ ఆర్ వెన్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్ అండ్
1: ఇది నిరంతరం ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
2: ద వర్డ్ నది రివర్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
1: ఈ నదిలో నీరు ఉండినా ఉండకపోయినా దాని పేరు నది.
2: Whether there is water in the river or not, it is still described as a river.
1: నీవు ఈ జగత్తులో ఉండు ఉండకపో
2: Whether you live, exist in the world or you do not exist, still it is the world.
1: Ini satyam.
2: This is the truth.
1: Maapu chendaka me pravahim.
2: Change itself may be flow.
1: Kanaka pravahim satyam ee jagat.
2: Therefore, this particular truth associated with...
1: Anaga satyamuto cheyina nityamu ani.
2: This is truth associated with a untruth.
1: Nityamuto koodinatuvantide satyam.
2: Associated with untruth is truth.
1: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
2: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
1: కనుకనే సదసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్తు.
2: సదసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరిన్ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూత్.
1: ముడిగట్టితో చేరినటువంటి దర్బను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
2: Father now refers to that particular aspect by which we separate the truth and untruth and take the truth.
1: దీనినే భగవద్గీత ఎందుకు కూడాను నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు.
2: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ నిత్య అనిత్య విభాగ యోగ, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ, శ్రద్ధాత్రయ విభాగ యోగ.
1: కనుకనే ఇది త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి మాయ.
2: Maya is associated with three attributes.
1: ఈ మాయ అన్న, అజ్ఞానము అన్న, ప్రకృతి అన్న, తమస్సు అన్న, ఇంత పర్యాయ పదములే కాని ఈ అన్ని ఒక్కటి.
2: Illusion, ignorance, both, all these are synonyms. Tamas and tamas, all these are
1: tamas అన్న మాయని, అజ్ఞానం అన్న మాయని,
2: తమస్ also refers to
1: ప్రకృతి అన్న మాయని,
2: నేచర్ ఆల్సో రిఫర్స్ టు ఇగ్నోరెన్స్.
1: మాయ అన్న మాయ.
2: వెల్ ఇల్యూజన్ ఈజ్ ఇల్యూజన్.
1: అనగా లేని దానిని గమించి దానిని సత్యముగా భావించి దానికి మనము గురి కావటమే ఇది మాయ యొక్క ప్రభావం.
2: థింకింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ ఎగ్జిస్ట్ అండ్ కమింగ్ అండర్ ఇట్స్ స్పెల్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మాయ.
1: అనేక మంది బ్రహ్మ సత్యం జగత్ విద్య అని చెప్తుంటారు.
2: క్వైట్ అ ఫ్యూ పీపుల్ డిస్క్రైబ్ యాజ్ బ్రహ్మ సత్యం, బ్రహ్మ ఇస్ ట్రూత్ అండ్ జగత్ విద్య ఓన్లీ ఇస్ అట్రూత్.
1: జగత్ భావం మాత్రం విద్య కాదు, జగత్ విద్య కాదు.
2: ద ఫీలింగ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాట్ ట్రూ, బట్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ఈజ్ ట్రూ.
1: కనుక బ్రహ్మ ఈ విద్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
2: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ విద్య.
1: కనుకనే భగవద్గీత ఎందు అర్జున నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
2: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యూఆర్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్. యూఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ మీ.
1: నన్ను తెరగదు, సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
2: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్.
1: భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా బాధించదు.
2: వెన్ యూఆర్ అసోసియేటెడ్ విత్ గాడ్, వెన్ యూఆర్ నియర్ టు గాడ్, ఇల్యూజన్ కెనాట్ హార్మ్ యూ, కెనాట్ డు ఎనీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: స్మాల్ ఎగ్జాంపుల్.
1: పెద్ద పెద్ద శ్రీమంతుల భవనముల ముందు ఒక పెద్ద కుక్కను ఉంచుతారు.
2: ఇన్ ది ప్యాలెసెస్ ఆర్ ఇన్ ది బిగ్ బంగ్లోస్ ఆఫ్ రిచ్ పీపుల్ దేర్ విల్ బి వాచ్ డాగ్ కెప్ట్ అట్ ద గేట్.
1: ఈ కుక్క అన్ని బజారు కుక్కల వంటిది కాదు.
2: This dog is not like a street dog.
1: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
2: This has been brought up by a person who has been showing such an affectionate.
1: అటు ఇటు పోయే వారిని చూసి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు.
2: This dog does not go on barking when it sees people moving around.
1: ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపై చర్య తీసుకుంటుంది ఈ కుక్క.
2: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to.
1: ఎంతమంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు, ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు.
2: Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away.
1: అయితే కొంతమంది టీచర్ పోని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప, దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
2: సమ్ పీపుల్ టేక్ ఎ రిజర్వ్ సమ్ హౌ టు మీట్ ది ఓనర్ ఆఫ్ ద హౌస్ అండ్ ది స్టాండ్ దేర్ ఫర్మ్ అండ్ షౌట్ ఎ లిటిల్ లౌడర్ టు గెట్ ది
1: ఆ యజమాని ఉన్నత భవనంపై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
2: దట్ ఓనర్ ఫ్రమ్ ది బంగ్లో హీ లుక్స్ అట్ ద పర్సన్ హు ఇస్ అట్ ద గేట్.
1: అయ్యో ఇతను నా మిత్రుడే అని తాను కిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనలో తీసుకుని పోతాడు లోపల.
2: ద ఓనర్ రికగ్నైజెస్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ హి కమ్స్ డౌన్ అండ్ గోస్ టు ద గేట్ టేక్స్ హిమ్ అలాంగ్ విత్ హిమ్సెల్ఫ్.
1: ఈ వచ్చిన వ్యక్తి యజమానితో లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమి అతన్ని చేయదు.
2: When the stranger who has come goes with the master of the house, this dog does not bark or harm.
1: అదే విధముగానే మోక్ష సౌధములకు, భక్తి సౌధములకు, ఆనంద సౌధములకు ప్రథమ స్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి.
2: ఇన్ ది సేమ్ ఫ్యాషన్ దిస్ ఇల్యూజన్ విచ్ కంపేర్డ్ టు ద డాగ్ విచ్ వి హావ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ నౌ, if that would be there to the bungalow of moksha or deliverance and bliss.
1: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కానటువంటి వాడో లేక యజమానుతో ఎక్కువ పనిలేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
2: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ దేర్ అండ్ స్టిల్ హీ కమ్స్ దేర్ ది డాగ్ క్యాచ్ హోల్డ్
1: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అట్టే వెనుకలు వెనుకకు వెళ్లిపోతారు.
2: Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back.
1: Dhruda nischayudaina tundi vaadu, dhruda sankalpudaina tundi vaadu, yajamanunni cheralentundani sankalpa siddhudaina tundi vaadu. Akkada nenu nichi, maayanaku ee maatram kuda bayapadakunda, yajamanunni pichi, yajamanunito cheri, taanu indulo praveshistadu.
2: But a person with a firm resolve, firm determination, so doesn't mind the dog at all. He stays there, shouts, attracts the attention of the master and goes with him to the bungalow.
1: Kanuka, dhrudanischayudai, sharanagatudainatundi vaadu, ee yajamanudainatundi mitrulato koodi, ee shanti saudhamunu cherutadu.
2: Therefore, the one with a firm resolve and who has decided to just see the master, will stay there and enter the palace of peace.
1: Kanukare, Arjunudi, Nayana, neevu aneka vishayavadulato koodi, aneka vidhamainatundi yokka, drishyakalpitamainatundi jagat vyavaharamulato koodi, neevu tappipoyipothunnavu.
2: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
1: ఏకాగ్రచిత్తుడు కాలేకపోతున్నావు.
2: You have not been able to develop concentration.
1: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
2: You have not been able to establish me in your heart.
1: అభ్యాస యోగము చేయి.
2: Continue, cultivate, practice, constant practice.
1: అప్పుడు ఈ చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
2: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
1: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణ దొచ్చుతావు.
2: ఓన్లీ వెన్ యూర్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యూల్ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్ సర్వ్.
1: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
2: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ. థింక్ ఆఫ్
1: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
2: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్ థింక్ ఆఫ్ మీ.
1: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు.
2: ఈవెన్ వెన్ యూఆర్ మేకింగ్ ఎ వార్ డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
1: మామను స్మరించు. యుద్ధమునందు కూడా నన్ను స్మరించు.
2: ఈవెన్ వెన్ యూఆర్ మేకింగ్ ఎ వార్ యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: ఇది యుద్ధం కాదు.
2: దిస్ ఇస్ నాట్ వార్.
1: కేవలం లౌకికమైన ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
2: This is not something like a ordinary quarrel with the individual.
1: Nee indriyamulato, nee durgunamulato, nee duraalochanalato, nee durbuddhulato, neevu yuddham chesinattuga bhavinchu, nanne smarinchu.
2: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties, and think of me and face the war.
1: Meeru cheyavalsina kutti yuddhamu parulato kaadu, vyaktulato kaadu, jeevulato kaadu.
2: You did not wage a war with others, with individuals, with a person.
1: నీవు అంతర్హిందయములతో నీవు యుద్ధం చేయాలి.
2: యు ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
1: వాటిని నీవు సాధించాలి.
2: యు హావ్ టు కంట్రోల్ దెమ్.
1: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
2: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశిపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
2: యు హావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ఇన్ ఎ ట్రైల్.
1: ఇంద్రియాలోకము గెలువజాలవు.
2: బట్ యు నాట్ బీన్ ఏబుల్ టు విన్ ది సెన్స్, ది వరల్డ్ ఆఫ్ సెన్స్.
1: నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రమే నీవు రాజు కావచ్చును.
2: ఫాదర్, బై విన్నింగ్ ది ఆల్ ద వరల్డ్,
1: నీవు ఇంద్రియాలు జయించినప్పుడు రాజనికి రాజ, మహారాజ రాజ, నీవు మహారాజుగా అవుతావు.
2: Only when you control and completely adhere
1: to Vishnuvuniki adhipathya avutavu.
2: Your senses, you will become the king of the entire universe.
1: Kani loni shatruvulaku longi poyina vaadu baita dipulu nekku pattagaladu.
2: But if you are defeated by the inner senses, how can you just win the enemy?
1: Nivu gadilone bandhinchi ninnu arrest chesi kurchobettappudu baita vachina vaadu nee veerithiga poradagalavu.
2: If you are arrested and tied down and kept inside the hall, how can you fight?
1: Kanaka mottamottandi loni indriyalu nuvvu sadhinchadaniki prayatninchu.
2: ఇన్నర్ ఎనిమీస్ ఇఫ్ యు విన్ యు కెన్ విన్ ది ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది.
2: వెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యు సరెండర్.
1: నాది, నేను, నా వారు అనేటువంటి భావాలు ఉండినంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు.
2: My objects, myself and my people, so long as you have such feelings, it is not possible for you to surrender.
1: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
2: This is only an activity in భూతాకాశం.
1: భూతాకాశము జయించాలి.
2: You have to win the భూతాకాశ.
1: చిత్తాకాశమును సాధించాలి.
2: You have to win even the చిత్ ఆకాశ also.
1: చిదాకాశములో ప్రవేశించాలి.
2: And you have to enter.
1: అందులో ప్రవేశించిన తర్వాత వీళ్ళవన్నీ తానే చూసుకుంటాడు.
2: Once you enter చిదాకాశ, all the other things are taken care of.
1: రైలు స్టేషన్ కు మనము పోయేంత వరకు మన లగేజ్ ని ఒక కూలీను, ఒక జట్కాను, ఒక రిక్షాను, ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
2: Until we reach the railway station, we'll have to carry the luggage by some mode of transport like a tonga, a rickshaw or something like that.
1: ఎవరు చిక్కినప్పుడు మన లగేజ్ ని మనమే మోసుకుని పోవాలి తలపైన చేతిలో పెట్టుకుని.
2: If there is no one else to help you, we'll have to carry the luggage all by yourself.
1: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
2: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్, యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యూ లైక్ అండ్ యూ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
1: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
2: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
1: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిండి మీద పెట్టుకుంటాడు.
2: But these
1: fools are pettukoni manam chusukoni povali.
2: Until we reach the railway station, we'll have to carry the luggage by some mode of transport like a tonga, a rickshaw or something like that.
1: Yavaru chikkinappudu mana luggage ni maname

0: లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిండి పైన పెట్టుకుంటాడు.
1: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే సిట్ ఇన్ ద ట్రైన్ బట్ స్టిల్ కీప్ ద లగేజ్ ఆన్ దర్ హెడ్.
0: కనుకనే శరణాగతి అయిన తర్వాత సర్వము తనకే అర్పితం చేయి.
1: Once you surrender yourself to the Lord, offer everything.
0: ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలో తానే చూసుకుంటాడు.
1: What is to be done, when it is to be done, how it is to be done is taken care of by himself.
0: ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రం ఉండకూడదు.
1: There should not be any trace of ego and yourself.
0: దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
1: This also has been proved in a beautiful way in Ramayana by Lakshmana himself.
0: Chitrakuta Parvatam cheraru Sita Lakshmana Samesudai Ramudu.
1: Rama reached the mountain of Chitrakuta along with or accompanied by
0: Bhagavantu eppudu Leela Manasa Vigrahudu.
1: Bhagavan is always a Leela Manasa Vigraha.
0: And kevalam natana sutradhari.
1: He is only a perfect actor.
0: ఏ బాధలు ఏ దుఃఖము ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను విచారంగాను కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
1: He does not have any sorrow, any pain whatsoever. But still, sometimes he'll be acting as if he is having.
0: దైవం మానుష రూపేణ మనుష్యాకారమును పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సన్నిహిత సంబంధుడవుతాడు.
1: This is done by God when he comes down in the human form, because in the human form he should conduct himself in the natural
0: form. అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారం ధరిస్తుంటాడు.
1: This human form is taken so that he will be easily accessible to people.
0: రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
1: Rama acted as if he is tired and he
0: sat down. Tired ayinattuga Lakshmana neeku nadavalenu ani chemudalu dukkukoni kinda vestunnadu.
1: He was removing sweat from his brow and telling Lakshmana, I am tired, I will not be able to move.
0: Ikkada edaina oka chinna parnasara kutiram nirminchu andulo vishrantu teesukundam annadu.
1: You put up a hut somewhere here, we can take a little rest there.
0: ఎక్కడ వెయ్యాలి నా అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఆస్కర్ కాటేజ్
0: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
1: రామ సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
0: రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ బిగాన్ జస్ట్ టెలింగ్ రామ రామ వాట్
0: నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటను నేను వినవలసి వచ్చింది అన్నాడు.
1: వాట్ ఆర్ మై మిస్టేక్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ యామ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
0: లక్ష్మణుడు పడేటువంటి బాధను చూచి రామునికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
1: Rama knew the mind of Lakshmana and why he was telling. But still, in order to make Sita understand this particular thing, he said, Lakshmana, what mistake have I committed? What is it that I have asked? Why are you feeling so
0: bad? He said, Anna, Tallini, Tandini, Bharyanu, Biddanu, Rajyamunu, Sarvasanga Parityagude, Tama Aagnani, Naku, ప్రాణంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తను వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా నాకు? నాకొక్కటి నేను.
1: లక్ష్మణ
0: ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వేమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత క్రూరుణ్ణి అని తాను బాధపడినాడు.
1: Lakshmana said that I have given up everything, wife, father, mother and the kingdom, everything I have come along with you, thinking that you are the father and Sita herself is the mother and this itself Ayodhya, and I have only to implement your will and I don't have my own will at all, and you are asking me to construct and choose a place where I can construct it.
0: Naaku rendu vaanchaneetundi ledu, nee aadane naa yokka ishtam.
1: Your command is my wish and I don't have
0: ishtam edo adhe naa ishtam.
1: Whatever is your will, that is my wish.
0: నీవు ఏది చెప్పినా నేను శిరసా వహించడమే నా కర్తవ్యం.
1: ఐ ఓబే అండ్ దట్ ఇస్ మై డ్యూటీ.
0: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
1: మై గోల్ అండ్ మై ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ హావ్ సెకండ్ థాట్.
0: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ మరొక పర్యాయము లక్ష్మణ్ ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
1: సీత మా ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ

0: చోట్ల సెకండ్ చోట్ల
1: అనగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రము ఒక్కటి ఉండకూడదు.
0: దిస్ ఓన్లీ దిస్ ఇల్లస్ట్రేట్స్ దట్ మ్యాన్ ఆర్ జీవ షుడ్ నాట్ హావ్ రిసోర్ట్ దట్
1: అంతా నీది, అంతా నీది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్, ఆల్ ఈజ్ యువర్.
1: చెప్పిన దానిని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం.
0: సరెండర్ రెఫర్స్ టు ఇంప్లిసిట్లీ ఇంప్లిమెంటింగ్ వాట్ హెస్ బీన్ ఆస్క్డ్ టు బి డన్.
1: ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను.
0: ఇన్ దట్ పర్టికులర్ వే యూ కమ్ అండ్ సిట్ ఇన్ మై ట్రైన్ అండ్ ఐ క్యారీ యూ యువర్ లగేజ్
1: ఎవ్రీథింగ్ అనేటువంటి భావంతో నీ లగేజ్ మీ తలపైన పెట్టుకుని బాధపడదు.
0: ఆఫ్టర్ కమింగ్ హియర్ ఆల్సో డోంట్ క్యారీ యువర్ లగేజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఓన్ ఈగో సెన్స్ ఆర్ యువర్ హెడ్ అండ్ సఫర్.
1: కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమనందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: Krishna has been teaching in this context the importance of surrender as the highest point of devotion.
1: అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికి ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు.
0: Once you surrender, you will be able to just get the grace of God wherever you are, and that will be in the form of permission. Grace will be flowing.
1: Anamula yandunna.
0: Whether you are in the forest.
1: Akashamunanunna.
0: Whether you are in the sky.
1: Pattanamunanunna.
0: Whether you are in the town.
1: Pannanunna.
0: Whether you are in the village.
1: Uttabidanunna.
0: Whether you are in the
1: village. Kattetabadiyunna.
0: Even if you are in the
1: river. Ekkadunna nene dippu annadu.
0: Wherever you are, I will be your shelter.
1: Avidamga naam saranagatri kammani adeshichadu.
0: In that particular order, come and surrender to me. That is the order and command of Krishna.
1: కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటం అత్యవసరమని గుర్తించాలి.
0: Therefore we have to recognize that to sanctify the principle of time and to sanctify our work, we have to surrender ourselves and reach the goal.
2: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of the world. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: Sairam, dear listeners, Baba often gave the example of the same current that flows through different bulbs to emphasize that all of us are one, although we differ externally in form, language, country, and so on. In today's discourse, Baba talks about the unity in diversity in God's creation. He urges us to bear this principle in mind and serve all our fellow beings as extensions of ourselves. Let us now listen to the divine shower of grace from Bhagwan Baba, delivered on the 21st of November 1999 in Prashanthi Nilayam during the Sai World Youth Conference.
1: Antaratmakamma అధ్యాపకుడు లేడు అంతరాత్మ కన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమగురుడు అరయ కాలమే మీకు పరమగురుడు గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే ఎవరు

0: There is no other greater teacher than one's own conscience. On inquiry you will know the time is your teacher. The life is the real text or the scripture. God is only
1: not
0: your
1: life.
0: True friend.
1: The whole world is your name.
0: The whole world. God is only your friend.
1: భావి ప్రపంచ పౌరులైన యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్, ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మీ ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ యువర్ కాండక్ట్.
1: మీ నడతలు మంచిగా ఉండినప్పుడే దేశం కూడాను సుభిక్షంగా, సుఖంగా, సునాయాసంగా, శాంతిగా జీవిస్తుంది.
0: When your behavior is good, the country will progress. It will be safe and secure and peaceful too.
1: ఈనాడు లోకమునకు కావలసినటువంటిది సిరి సంపదలు కాదు, భోగ భాగ్యములు కాదు.
0: What the world needs today is not affluence, is not comfort, convenience, nor wealth.
1: గుణవంతులైనటువంటి యువతి యువకుడు అత్యవసరం.
0: The world needs men and women of character.
1: ఈ యువతి యువకులు యందు సరి అయినటువంటి ప్రవర్తనలే లేకుండినా దేశం యొక్క స్థితి, గతి, సంపత్తి కూడా సర్వము నాశనమవుతుంది.
0: When the behavior of the young men and women is not proper, the position, the plight and the affluence, prosperity of the country will go.
1: మానవుడనగా ఏమిటి?
0: Who is a human being?
1: సత్యమే నీతి.
0: Truth is the true conduct.
1: ధర్మమే రీతి.
0: Righteousness is the procedure, way.
1: త్యాగమే ఖ్యాతి.
0: And sacrifice is the true reputation.
1: నీతి, రీతి, ఖ్యాతి, ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే మానవ జాతి.
0: The human race is the comprehensive totality of morality, the procedure and sacrifice.
1: ఇట్టి మానవ జాతి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: Where from the human race has arisen?
1: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వ సృష్టి.
0: The entire creation has originated out of truth and it gets merges back in truth.
1: సర్వమహిమచేని సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నాం శుద్ధ సత్వమదియే చూడరయ్యా, శుద్ధ సత్వమదియే చూడరయ్యా.
0: Is there any place in this universe where there's no principle of truth? No. It is the pure, unsullied truth.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీన ఋషులందరూ కూడాను సత్యం బ్రూజాత్, ప్రియం బ్రూజాత్.
0: Basing on this, ancient sages and seers said, speak truth in an acceptable, pleasing way.
1: Na bhuyat satyam apriyam.
0: Never speak any lie. Never speak in an unpalatable way.
1: Anaga yemiti?
0: What do you mean by speak truth?
1: Desam yokka naitika viluvane satyam bhuyat.
0: The moral values are essential principles of truth.
1: Morality. Manavattvamlo neetiye lekundina మానవ జాతియే లేదు.
0: When there is no morality, neeti, there is no jati or human race.
1: కనుక దేశమునకు నీతి అత్యవసరమైనటువంటిది.
0: Therefore morality is most essential for any country.
1: ఆ నీతిని పోషించే నిమిత్తమై యువతి యువకులు సత్యమును పోషించాలి.
0: In order to uphold this morality, young men and women should determine to uphold
1: సత్యమును ఆచరించాలి.
0: They should practice truth.
1: సత్యమును మీ జీవితంలో ప్రాక్టికల్ గా పెట్టాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూత్ హ్యాస్ గాట్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: దీనిని సత్యం బ్రూయాత్ అన్నారు.
0: This is what is meant by Satyam
1: Bruyat.
0: This is the main duty of every human being.
1: ఈనాడు ప్రపంచంలో అనేక సమస్యలతో తారుమారైపోతున్నది.
0: The whole world is highly confused because of so many problems.
1: అన్యాయ, అక్రమ, అనాచార, అవినీతి, అసత్యముల చేత తాండవమాడుతున్నది.
0: We find injustice, unrighteousness, corruption dancing.
1: ఇట్టి పెడమార్గములను అదుపులో తేవడానికి యువతి యువకులే దీనికి తగిన సమర్థులు.
0: యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ ప్రాపర్ పీపుల్ టు పుట్ అండర్ చెక్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ ర్యాంపెంట్.
1: మానవుని యందు నీతిని పోషించుకున్నప్పుడే సమత్వము, స్వేచ్ఛ, సోదరత్వము అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ అపోల్డ్ మొరాలిటీ, దేర్ కెన్ బి ఈక్వాలిటీ, ద ఫ్రీడమ్ అండ్ ఫ్రెటర్నిటీ.
1: Brotherhood of man. కనుకని నీతి అనేటువంటిది జగత్తుకు ఎంతైనా ప్రధానమైన జాతి.
0: Therefore, morality is most essential for this world.
1: ఇట్టి నీతిని పోషించే నిమిత్తమే సత్యం బ్రూయాత్.
0: In order to uphold this morality, one has to speak truth.
1: రెండవది నబ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమైనటువంటి సత్యమును చెప్పకూడదు.
0: Never tell the truth which is unpalatable, unacceptable.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత,
0: బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత,
1: సత్యం బ్రూయాత్ అనగా సత్యమును చెప్తూ ఉన్నావు కానీ అది ప్రియమైన హితమైనటువంటి సత్యం చెప్పాలి.
0: యు ఆర్ స్పీకింగ్ ట్రూత్ నో డౌట్ బట్ యు షుడ్ బి సెడ్ ఇన్ ఎ ప్లీజింగ్ వే, ఇన్ ఎ స్వీట్ మేనర్.
1: అది ప్రియముగాను, హితముగాను, సత్యముగాను, ఆనందముగాను అది నిరూపించాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో డెమోన్స్ట్రేట్ దట్ ఇస్ క్వైట్ ప్లీజింగ్, యాక్సెప్టబుల్, ఇట్స్ క్వైట్ గుడ్ అండ్ ఇట్స్ బ్లిస్ఫుల్.
1: అది ఏ దేశమునకు ధర్మము
0: అండ్ ధర్మ.
1: అది నైతిక విలువ, ఇది ధార్మిక విలువ.
0: దట్ ఇస్ మోరల్ వాల్యూ, దిస్ ఇస్ ధార్మిక్ వాల్యూ.
1: ఇంకా ఆధ్యాత్మిక విలువ ఏమిటి?
0: వాట్ ఈస్ ద స్పిరిచువల్ వాల్యూ?
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: నెవర్ టెల్ ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్, విచ్ ఇస్ నాట్ ప్లీజింగ్.
1: ఆ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడే యువతి యువకులు ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ ఫాలో వీల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ స్పిరిచువల్ పవర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: భారతదేశంలో సరిహద్దులు హిమాచల పర్వతములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్రాంటియర్స్, ద బార్డర్స్ ఆఫ్ భారత్. We have got the range of Himalaya.
1: Himachala parvatham anaga deeni yokka antarartham emiti?
0: What is the inner meaning of Himalayas?
1: Hima anaga challani ice.
0: Hima stands for the ice that is
1: challani ice.
0: It's white and bright.
1: Challadanamunaku nirmalamu.
0: White stands for purity.
1: Challadanamunaku prashanti.
0: The cold represents the peace.
1: Achalamunaku sthiramu.
0: That which is non-motile,
1: nirmala, nischala, prashantamainatvanti yokka హిమాచలములే ఇండియా దేశమునకు సరిహద్దులు.
0: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ ప్యూర్, దట్ విచ్ ఇస్ స్టడీ, దట్ విచ్ ఇస్ అన్వేవరింగ్, దే ఆర్ ప్రెసెంట్ సింబలైజింగ్ ఓవర్ దేర్ ది హిమాలయ.
1: భారతదేశములో గంగా, యమున, సరస్వతి ఈ మూడు కూడాను మానవుని యందు ప్రసరించేటువంటి యొక్క రక్త ప్రసరములే.
0: ద సేక్రెడ్ రివర్స్ లైక్ గంగా, యమున, సరస్వతి ఆర్ లైక్ ది బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ మ్యాన్కైండ్.
1: ఈ యొక్క గంగా, యమున, సరస్వతుల యొక్క ప్రభావం చేతనే మానవుడు ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు.
0: బికాస్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది సీక్రెట్ రివర్స్ హ్యాస్ లైఫ్ బ్రెత్ లైక్ ది బ్లడ్ స్ట్రీమ్, మ్యాన్ ఈస్ ఏబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: వివేకమును వికసింపజేస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఇంటెలెక్ట్ బ్లాజమ్స్.
1: ఇంకా రామాయణ, మహాభారత, గీత.
0: ఫర్దర్ వి హావ్ గాట్ సీక్రెట్స్ లైక్ రామాయణ.
1: ఈ రామాయణ, భారత, భాగవతములు మూడు కూడాను మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటి యొక్క మహాసూత్రములు.
0: Therefore, the sacred epics like Rama, Bharata, Bhagavata, they manifest, they symbolize the sacred human
1: value. పవిత్రమైన శక్తులు కలిగినటువంటి భారతీయులు కేవలం భారతీయుడు అనిపించుకోవటం మాత్రమే కాకుండా ఆచరణ యందు దీన్ని సాధించి నిరూపించాలి.
0: It's not enough if one is called a Bharatiya, citizen of Bharat by name. One has to follow the principle and practice the reality.
1: ఏమిటి దీని అర్థము?
0: Three letters, Bharata.
1: Bhava.
0: Pa, first letter, feeling.
1: Ra, raga.
0: Ra is raga, the tune.
1: Ta, taalam.
0: Ta is taala.
1: Bava raga taalamunto sammilitamainatuvanti Bharat Desham.
0: Bharata is the combination of the tune, of the feeling and the beat.
1: Ba anaga kanti.
0: Ba also
1: prakashamu.
0: Radiance.
1: Velugu.
0: Light, effulgence.
1: Itti velugunu aasinchetuvanti Bharatiyudu.
0: Bharatiya
1: ittini kaantini prakashimpajeseetuvanti vaaru Bharatiyulu.
0: Bharatiya show that radiance, brilliance.
1: Itti velugunu andinchetuvanti vaaru Bharatiyulu.
0: They just pass on, share this brilliance.
1: Meeku etti chaduvulu lekapoyinappudikini.
0: You may not have any formal
1: ఎట్టి అధికారం లేకపోయినప్పటికీ,
0: you may not have position,
1: ఎట్టి పరిస్థితులు ఎందు మీరు దిగజారిపోయినప్పటికీ,
0: you may not be in proper positions,
1: ఒక్క క్వాలిఫికేషన్ మాత్రమే ఎందు గట్టిది ఒకటుంది.
0: There is one specific qualification within you.
1: నేను భారతీయుడిని, భారతీయుడను, భారతీయుడును. ఇదే మీ క్వాలిఫికేషన్.
0: Your correct qualification is, I am Bharatiya.
1: ఈ భారతదేశం యొక్క పవిత్రత చెప్పడానికి వీలు కాదు.
0: The sacredness of Bharatiya is beyond all estimate.
1: అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వం ప్రసరింపజేసినది భారతదేశం.
0: In fact, it's Bharata that has shared the ఆధ్యాత్మిక spiritual principles.
1: కనుకనే అన్ని దేశముల యందుకును సమస్త లోకస్సు వినోభవంతు అని చెప్తూ వచ్చింది.
0: Therefore, it pronounced prayed for welfare of the entire human society.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భారతదేశమే కాకుండా అన్ని దేశముల యందు కూడాను అందరు కూడాను జీవులు ఒక్కటే.
0: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ వన్ బీ దట్ వాట్ యువర్ కంట్రీ మే బి.
1: జీవతత్వం ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ఓన్లీ వన్.
1: ప్రేమతత్వం ఒక్కటే.
0: లవ్ ఇస్ వన్.
1: త్యాగతత్వం ఒక్కటే.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్
1: వన్. యోగతత్వం ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఏకత్వంగా ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఎందుకు విభజించుతున్నారు?
0: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ యూనిటీ, వై డు యు ఫ్రాగ్మెంట్ ఇట్, వై డు యు డివైడ్ ఇట్.
1: కేవలం నా దేశము నీ దేశము అనేటువంటిది విభజించుకోకూడదు.
0: You should never divide yourself, calling yourself.
1: దేశములు వేరు కావచ్చును.
0: Countries may be different.
1: దేహములు వేరు కావచ్చును.
0: Bodies may be different.
1: భావములు వేరు కావచ్చును.
0: Feelings may be
1: different. ప్రాంతులు వేరు కావచ్చును.
0: Ideas may be different.
1: కానీ ఆత్మతత్వం ఒక్కటే, ఒక్కటే, ఒక్కటే.
0: But the principle of the spirit, ఆత్మా, is one and the same.
1: చూడండి, ఇక్కడ ఎన్నో బల్బులు అంతా వెలుగుతూ ఉన్నాయి.
0: Here you find so many bulbs shining.
1: బల్బులు ఎన్ని రకములుగా చూచినప్పటికీ,
0: there may be so many bulbs variety.
1: విడివిడిగా మనకు కనిపించినప్పటికి,
0: there may be separate.
1: కరెంటు ఒక్కటే.
0: But the current is one and the same.
1: ఇట్టి ఏకత్వాన్ని ఈనాడు యువతి యువకులు ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: This is the principle of unity that has got to be propagated by youth all over the world.
1: Nations are many.
0: Nations are many.
1: But earth is one.
0: But earth is one.
1: Jewels are many.
0: Jewels are many.
1: Gold is one.
0: Gold is one.
1: Stars are many.
0: Stars are many.
1: But sky is one.
0: But sky is one.
1: Cows are many.
0: Cows
1: milk
0: are
1: is
0: many.
1: One.
0: Cows are many. Milk is one.
1: దేహములు వేరు.
0: Bodies are many. Different.
1: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
0: బట్ ది స్పిరిట్ ఆత్మా ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఈ ఏకత్వాన్ని మీరు గుర్తించి పవిత్రమైనటువంటి సేవలు యందు పాల్గొన్నప్పుడే సర్వములో యందు ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ఇఫ్ వి అసోసియేట్ అవర్ సెల్ఫ్ ఇన్ సీక్రెట్ సర్వీస్ యాక్టివిటీ, వి కెన్ లీడ్ ఏ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ మానవుని యందు క్షీణించిపోవడం చేతనే,
0: యాజ్ ద లవ్
1: దేశమునందు కానీ వ్యక్తులు యందు కానీ రాష్ట్రముల యందు కానీ అన్ని విధమైన అశాంతి ప్రబలిపోయింది.
0: యాజ్ లవ్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే, ఎయిదర్ ఇన్ ఇండివిజువల్ ఆర్ ఇన్ సొసైటీ, కంట్రీ బై అండ్ లా,
1: మనం ప్రేమను పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ లా.
1: మనం ప్రేమ నుండియే పుట్టాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ టేకెన్
1: ప్రేమలోనే జీవిస్తున్నాము.
0: లివ్ ఇన్ లవ్.
1: ప్రేమ యందే అంత్యమైపోతున్నాము.
0: అండ్ వి ఎండ్ అప్ ఇన్ లవ్.
1: భారతదేశం గాని ఏ దేశమందు కాని మానవ జన్మకు మూల కారణం మట్టియే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ భారత్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ వి ఆర్ బోర్న్ ఆఫ్ ద డస్ట్.
1: డస్ట్,
0: డస్ట్, dust and dust alone.
1: Matti nundi pantala pandi,
0: and we grow the harvest.
1: Aa panta nundi mana aaharanga mari,
0: and we take part the crop.
1: Aa aahara swaroopame manavatvanni dharistundadi,
0: and it is the very food that takes the form of the body.
1: Kalukane matti manaviki janma nandistundadi,
0: and therefore is the dust which is the cause for our birth.
1: Chettu gaali nandistundadi,
0: and the tree that gives us the breeze.
1: Ee gaali emiti?
0: What is this?
1: ఇదే ఆక్సిజన్.
0: This wind has got oxygen.
1: మానవుడు వదిలినటువంటి డస్ట్ గాలినంత కూడా అది స్వీకరిస్తుంటుంది. అదే కార్బన్ డైఆక్సైడ్.
0: The carbon dioxide exhale, breathed out, is accepted by the tree.
1: మానవుని చెడ్డనంతా అది తీసుకుంటుంది.
0: In fact, tree accepts all that is bad.
1: మానవునికి మంచిని అందిస్తుంది.
0: And tree gives you all that is good.
1: ఇంకా గాలి.
0: And then we have
1: పంచభూతములు యందున్నటువంటి ప్రాణతత్వములు గాలి.
0: And this the air, this important.
1: ఈ గాలి మానవునికి ప్రాణమును శ్వాసను అందించి జీవితాన్ని ప్రాప్తి చేస్తుంది.
0: And it's the air that is the life principle, which is responsible for our breath.
1: సూర్యుడు ప్రకాశవంతుడిగా ఉండి
0: the sun shines,
1: ప్రాణమును అందించి
0: gives us life,
1: సమస్త లోకమునకును వెలుతురును అందించి
0: in fact gives life to everybody, to all the world,
1: జీవితాన్ని కాపాడుతుండాలి
0: and sustains the life.
1: అట్టి భూమియందు భూమి యొక్క వడియందు మనం పుట్టి జీవించి జీవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఆ భూమి యొక్క త్యాగాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతే ఏం ప్రయోజనం?
0: Having been born on earth, having been grown, having been developed over here, if we don't understand the principle of sacrifice,
1: తల్లి వడియందే నీవు జీవించుకుంటూ తల్లి యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం ఎంత దురదృష్టం.
0: Right where on the lap of mother earth, but we have not understood its sacrifice.
1: అర్థ్ భూమి అనేటువంటిది ఏ ఒక్క ఫలితాన్ని ఆశించటం లేదు.
0: In fact, earth is selfless, does not accept
1: సర్వ విధములైనటువంటి ఒక ఫలమును అందిస్తుండాలి.
0: And it gives us all fruits.
1: Selfless love.
0: It demonstrates selfless love.
1: At selfless love anetundi prakriti andu putti manam enduku selfish ga undali.
0: Having been born in this nature, the stand for selfless love, why can't we ekkada
1: chusinappudu swarthamu swapriyojanamu swarthamu swapriyojanamu.
0: Everywhere we find selfishness and self interest.
1: Ee yuvati yuvukulu endu ee naadu ee swarthamu nirmulam cheyali.
0: Young men and women should kill this selfishness totally.
1: All are one, my dear son. Be alike to everyone, annadu Jesus.
0: Jesus said, all are one, my dear son, be alike to everyone.
1: Andaru oka talli biddalame.
0: In fact, all are the children.
1: Andaru oka matti oka swaroopamule.
0: We are all out of dust.
1: Andaru galani pilicheetunti vare.
0: We all breathe.
1: Andaru kudunu pranamunu vidicheetunti vare.
0: And we are bound to leave this
1: world. Ilanti ekatvamendunu kudunu manam bhinnatvanni enduku paatinchali?
0: Having been this principle of unity, why are you carried away by diversity?
1: కనుక మనం భిన్నత్వాన్ని దూరం చేయాలి.
0: వీ షుడ్ బి అవే ఫ్రమ్ డైవర్సిటీ.
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ యూనిటీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క యువతి యువకులు చేయవలసినటువంటివి.
0: దిస్ ఇస్ థింగ్ దట్ షుడ్ బి టేకెన్ అప్ బై యంగ్ మెన్ అండ్
1: విమెన్. ఏదో విలేజ్ సేవ చేస్తున్నాము, బీదల సేవ చేస్తున్నాము, ఆ సేవ చేస్తున్నాము, ఈ సేవ, ఇవన్నీ కూడా కేవలం ఆర్టిఫిషియల్ యొక్క సేవలే.
0: వీ సే వీ టేక్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీ సే వీ సర్వ్ పీపుల్, poor people, that's all artificial.
1: అది మానవుని యొక్క కర్తవ్యము.
0: That's your responsibility of man.
1: సేవ కాదు.
0: It's not service.
1: మనం పుట్టిండేదే సేవ నిమిత్తమే.
0: In fact, we are born to serve.
1: ఈ సేవ కోసం పుట్టి నాయకత్వాన్ని మనం ఆశించటము ఇది చాలా పొరపాటు.
0: Having been born to serve, but you want to be a leader, is a mistaken idea.
1: కనుకనే మీరు నిరంతరం కూడా సేవకులుగా ఉండాలి.
0: So you should be servants throughout.
1: ఎందుకంటే సేవకులు ఎందున్నటువంటి భావము నాయకులు ఎందు రాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీలింగ్ దట్ ఈస్ సేవకుడే నిజమైన నాయకుడు. ఇన్ ఫ్యాక్ట్ ఎ ట్రూ సర్వెంట్ ఈస్ ఎ ట్రూ లీడర్.
1: కనుక తోటి మానవులతో మనం చేరి కూడి ఆనందంగా ప్రేమతో వారిని అభివృద్ధికి తెప్పించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ జాయిన్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్ ఇన్ సొసైటీ అండ్ వర్క్ ఫర్ దేర్ ప్రోగ్రెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పెంచడమే ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క సాధనలు.
0: This principle of unity is a real spiritual practice that we have to undertake today.
1: Japamu, dhyanamu, yogamu, ivanni kudunu kevalamu oka vidhamaina praktutamainatundi sadhanalu.
0: In fact, the meditation, chanting the name of God, they are only just
1: meditation. Meditation emiti deeni artham?
0: Meditation, what does it mean?
1: Evvaraina gurtinchukuntunnara?
0: Has anyone recognized it?
1: Meditation ante emo chestunnara?
0: Are they meditating in the sense?
1: ఎవరికి మెడిటేషన్? దేవుని మెడిటేషన్ చేస్తున్నామంటున్నారు.
0: And whom are you meditating?
1: దేవుడు అంటే ఎవరు?
0: Who is God?
1: తెలియనప్పుడు ఎవరిని నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు?
0: When you don't know who God is.
1: రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా, జీసస్ దేవుడా, అల్లా దేవుడా, జరాస్ట్రం దేవుడా? కాదు కాదు, అందరూ మానవాకారములే.
0: Is Rama God, Krishna God, or Jesus, or Allah God?
1: అందరూ దేవుని స్వరూపములే.
0: In fact, all are embodiments of the divine.
1: అటువంటి సమయంలో ఎవరైనా దేవుడని మెడిటేషన్ చేస్తున్నావు?
0: దెన్ హూ కెన్ యూ ఆర్ హూమ్ కెన్ యూ డిసైడ్ గాడ్ ఆన్ హూ యు మెడిటేట్?
1: మెడిటేషన్ అంటే ఏమిటి అర్థం?
0: యూ జస్ట్ సిట్ ఫర్ మెడిటేషన్. వాట్ డస్ ఇట్
1: కాన్సంట్రేషన్ ఇస్ మెడిటేషన్ అంటారు.
0: అండ్ యూ సే కాన్సంట్రేషన్ ఇస్ మెడిటేషన్.
1: కాన్సంట్రేషన్ ఇస్ నాట్ మెడిటేషన్.
0: కాన్సంట్రేషన్ ఇస్ నాట్ మెడిటేషన్.
1: అది కేవలము ఇంద్రియముతో కూడినటువంటి ఒక పనులు.
0: కాన్సంట్రేషన్ ఇస్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద సెన్సెస్.
1: దీనికి తరువాత ఒకటి ఉంటుండాలి, అదే కాంటెంప్లేషన్.
0: బియాండ్ ద సెన్సెస్ దర్ ఇస్ కాంటెంప్లేషన్.
1: ఈ కాంటెంప్లేషన్ దాటిన తర్వాతనే మెడిటేషన్.
0: అబౌ ద లెవెల్ ఆఫ్ కాంటెంప్లేషన్ దర్ ఇస్ మెడిటేషన్.
1: అబౌ సెన్సెస్ ఇది మెడిటేషన్.
0: మెడిటేషన్ ఇస్ ద స్టేట్ అబౌ
1: సెన్సెస్. కాన్సన్ట్రేషన్.
0: కాన్సన్ట్రేషన్ ఇస్ ప్రెసెంట్ బిలో
1: బిలో సెన్సెస్. తో నీవు పనిచేస్తూ నేను మెడిటేషన్ చేస్తున్నా మెడిటేషన్, ఇది పేర్లు మార్చుకుంటున్నారు.
0: వైల్ యాక్టింగ్ బిలో ద లెవెల్ ఆఫ్ ద సెన్సెస్ యూ కాల్ ఇట్ మెడిటేషన్, ఇట్స్ ఓన్లీ యాక్షన్.
1: ఏమిటి ఒక సమయంలో మాత్రం చేసినప్పుడు ఇది మెడిటేషన్ అవుతుందా?
0: When you meditated on specific time,
1: way of life is meditation.
0: The way of life is meditation.
1: ఏది చేసినా మనం మెడిటేషన్.
0: Whatever we do, it is meditation.
1: అంతా దైవం యొక్క లీలలే.
0: Everything is God's.
1: అన్ని దైవం యొక్క ప్రేమలే.
0: Everything is divine.
1: అన్ని దైవం యొక్క రూపములే.
0: All forms are divine.
1: ఏది చేసినా కూడాను ఇది మెడిటేషన్.
0: Whatever you do, that amounts to meditation.
1: ప్రేమతో నీవు ఏ పనైనా చేయి, అదంతా మెడిటేషన్.
0: Whatever you do with love, it is meditation.
1: ప్రేమ లేకుండా ఎంత గంటల కొద్ది కూర్చున్నా కూడా ఇది మెడిటేషన్ కాదు, ధ్యానము కాదు.
0: Without love, even if you sit for hours and hours, it is no meditation.
1: Love is important to you.
0: Love is important.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమతోనే నీవు గడపాలి.
0: Spend the whole of your life with love.
1: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: There is no God higher than above love.
1: ఆ ప్రేమతో నీవు ఏ పనైనా చేయి.
0: You may do anything with love.
1: అది దైవం యొక్క సాధనే.
0: And it is a spiritual practice.
1: ఆ ప్రేమతో ఏ పనైనా చేయి, అదంతా దైవం యొక్క త్యాగమే.
0: You may do any job, it amounts to divine work.
1: కనుక ప్రేమను ఈనాడు పెంచుకోవాలి.
0: We have to grow love.
1: హృదయమునందు ప్రేమనే లేకుండా ఏ ప్రయోజనము ఉండదు.
0: When there is no love in our heart, everything is useless.
1: ప్రేమ లేని హృదయము అది కేవలం పాడు భూమి.
0: Therefore, the heart without love is a barren land.
1: ఎటువంటి ప్రేమ?
0: What sort of love?
1: స్వార్థ ప్రేమ కాదు.
0: It's not selfish
1: love. లౌకిక ప్రేమ కాదు.
0: It's not worldly love.
1: భౌతిక ప్రేమ కాదు.
0: Physical love.
1: ఇది ఆధ్యాత్మిక ప్రేమ అనగా ఆత్మతత్వంతో కూడినటువంటి ప్రేమ.
0: It is only the spiritual love that has to be kept up. It is one spiritual that is atmic.
1: ఈ విధమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం చూసుకోవాలి. అందరి యందు ఉండినటువంటి ఒక తత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: You have to understand there is only one principle of love which is uniform in everybody.
1: అయితే అందరికి ఈ స్థాయి అంత సులభంగా చిక్కదు.
0: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రీచ్ దట్ స్టేట్.
1: కనుకనే క్రమక్రమేణ ఆ పెద్ద స్థాయికి మనం పోయి చేరాలి.
0: గ్రాడ్యువలీ వీ షుడ్ రీచ్ దట్ టాప్ లెవెల్.
1: పుట్టిన పిల్లవాడే తక్షణం డిగ్రీలో పోయి చేరడానికి వీలవుతుందా?
0: ఎ న్యూలీ బోర్న్ బేబ్ కెనాట్ గెట్ ఎ యూనివర్సిటీ డిగ్రీ.
1: ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఈ విధంగా అయిపోయి స్కూల్ పైన అయిన తర్వాత డిగ్రీలో పోయి చేరుతాడు.
0: Therefore, the child has to pass through the primary school level, secondary school level, then the
1: అదేవిధంగానే ఈ ప్రాప్తమైనటువంటి సాధనలు మనం చేయాల్సింది.
0: We have to do the worldly practices.
1: ఎప్పుడు నివృత్తి స్థాయికి పోయినప్పుడే ఇవన్నీ వదలొస్తుంది.
0: The day when we go inward, we can give up these outward practices.
1: కనుక ప్రాప్తమైనందుకు కూడాను ఈ నివృత్తిని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
0: Therefore, even in worldly practices, we should
1: ఆధ్యాత్మిక లక్ష్యం నందుంచుకుని ప్రాకృతమైన కర్మలు మనం ఆచరించాలి.
0: కీపింగ్ ది స్పిరిచువల్ ఎండ్స్ వీ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇవి ఏ ముఖ్యమైనటువంటి సాధనలు? సత్యము, ప్రేమ.
0: టూ ఆర్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ద ట్రూత్ అండ్ లవ్.
1: సత్యముకు మించినటువంటి దైవము, ప్రేమకు మించిన దైవము మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ మోర్ దాన్ ట్రూత్ అండ్ లవ్.
1: సత్యము దైవానికి ఒక చక్కని పేరు.
0: In fact, Satya is the correct name of God.
1: Prema daivaniki oka chakkani peru.
0: And love prema is the correct name of God.
1: Idi manam pettukunna perule kaani is nijamainem kaadu.
0: In fact, these are names that we have given.
1: Premane adanu.
0: And it's God is love.
1: కాబట్టి ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం తెలుసుకోకుండా ఇన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసి ప్రయోజనం ఏమిటి?
0: Without understanding the principle of love, what is the fun of doing several things?
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీ హృదయాల లోపల పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ సీక్రెట్ థాట్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్.
1: త్యాగ భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రేమనే మీ లైఫ్ గా మీరు విశ్వసించండి.
0: కన్సిడర్ లవ్ యాజ్ యువర్ లైఫ్.
1: మీ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోండి.
0: కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: ఈ నిద్రియాన్ని నిగ్రహపరచుకోకుండా ఎన్ని రకమైన సాధన చేసి కూడా ప్రయోజనం లేదు.
0: విదౌట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం చేతనే
0: త్రూ సెన్స్ కంట్రోల్
1: మానవత్వం దైవత్వంగా మారిపోతుంది.
0: బై ఎక్సర్సైజింగ్ సెన్స్ కంట్రోల్ ది హ్యుమానిటీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద డివినిటీ.
1: వచ్చింది
0: యువర్ యాంగ్రీ,
1: తిరిగి తక్షణమే దాన్ని పెంచుకోకూడదు.
0: ఇమీడియట్లీ డోంట్ గో ఇన్.
1: అది మీ యొక్క సహజమైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ యువర్ నేచురల్ క్వాలిటీ.
1: నాట్ హ్యూమన్ వాల్యూ.
0: ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ వాల్యూ.
1: ఇట్ ఇస్ అనిమల్ వాల్యూ.
0: Anger is animal value.
1: That time you think. I am not dog, I am man. I am not dog, I am man. Kopam dog yokku kulam.
0: Anger is the quality of a dog. When you are angry, just think, I am not dog, I am man.
1: Kanuka dog qualities anta nivu pettukoni, human qualities ante etlu niku labhyam avutundi?
0: Having dog's quality, how can I call myself a human being as a human value?
1: చంచలత్వము కోతికి యొక్క క్వాలిటీ.
0: వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ మంకీ.
1: అలాంటి మంకీ క్వాలిటీస్ అంతా నీ దగ్గర పెట్టుకుని నేను హ్యూమన్ క్వాలిటీ హ్యూమన్ క్వాలిటీ అంటే ఎట్ట అవుతుంది?
0: యూ కెన్ నాట్ కాల్ మంకీ క్వాలిటీ హ్యూమన్ క్వాలిటీ. నో,
1: ఈ మంకీ క్వాలిటీని దూరం చేయి.
0: గివ్ అప్ దట్ మంకీ క్వాలిటీ.
1: ప్రేమతత్వాన్ని నీ పెంచుకో, అది ఏ హ్యూమన్ క్వాలిటీ?
0: గ్రో డెవలప్
1: సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస, ఇవి ఏ నిజమైన హ్యూమన్ వాల్యూస్?
0: ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ట్రూత్ అండ్ రైట్నెస్ ద పీస్.
1: వీటిని పవిత్రమైన వేదం నందు ప్రేమ అని చెప్తూ వచ్చారు.
0: వేద డిక్లేర్స్ ఇట్ యాజ్ లవ్.
1: అనగా ఈ ప్రేమకే సర్వ విధమైనటువంటి రూపము ధరించింది.
0: లవ్ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: ప్రాణము ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, ఇవి ఐదు ప్రాణములు.
0: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, అదర్ నేమ్స్ ఆఫ్ లవ్.
1: ఆ ఐదు కుడును సత్య ధర్మ శాంతి ప్రేమలతో వచ్చింది.
0: దే ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
1: నీలో సత్య మార్గమే లేకుండగినపోతే నీలో ఒక ప్రాణం పోయింది.
0: When there is no truth, you have lost one life principle.
1: నీలో ధర్మ మార్గమే ఆచరించకుండా పోతే నీలో రెండో ప్రాణం పోయింది.
0: When there is no righteous conduct, you have lost one life breath.
1: ప్రేమతత్వము ప్రేమనే లేకుండా కఠినంగా నీవు ప్రవర్తిస్తుంటే నీతో మూడో ప్రాణం కూడా పోయింది.
0: When there is no love in you, if you are like a stone, you have lost the third life principle.
1: శాంతి ఎట్లా లభిస్తుంది? మూడు పోయిన తర్వాత శాంతి కూడా పోతుంది.
0: When these three are not there, how do you expect peace?
1: శాంతి కూడా పోయిన తర్వాత నాలుగో ప్రాణం కూడా పోయింది.
0: With the loss of peace, you lose on the fourth
1: one. నాలుగు పోయిన తర్వాత ఇంకా అహింస నీకు ఎక్కడ లభిస్తుంది?
0: Then how do you expect to develop non-violence?
1: ఐదో ప్రాణం కూడా పోతుంది.
0: The fifth life principle, non-violence.
1: ఈనాడు ఏ మానవుని ఎందైనా కూడా సత్యం స్థిరంగా ఉందా?
0: Is there any man with the truth that is steady?
1: ఈనాడు ఏ మానవుని ఎందైనా ధర్మాచరణ జరుగుతుండదా?
0: Is there any man who is practicing dharma?
1: కనుకనే ప్రాణము లేని జీవితంగా మనం జీవిస్తున్నాం.
0: వేర్ జస్ట్ లివింగ్ ద లైఫ్ విచ్ ఇస్ యాక్చువల్లీ.
1: ఏనాడు మానవుడు సత్యమును అభివృద్ధి పరుచుకున్నాడో ఆనాడే ప్రాణం కలిగినటువంటి మానవుడు.
0: దట్ డే వెన్ వి హోల్డ్ ద ట్రూత్, వి కెన్ కాల్ అవర్ సెల్స్ టు బి లివింగ్.
1: కనుకనే సత్యం అనేటువంటి ఒక ప్రాణాన్ని మనం బ్రతికించుకోవాలి.
0: సో వీ హావ్ టు సస్టైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్
1: ధర్మం అనేటువంటి ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి.
0: వీ హావ్ టు ప్రొటెక్ట్ దిస్ ధర్మ.
1: మనకు ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: దేర్ ఎమనేట్స్ లవ్.
1: ప్రేమ ఆవిర్భవించిన తక్షణమే శాంతి మనకు లభ్యమవుతుంది.
0: ద మూమెంట్ దేర్ ఇస్ లవ్, దెన్ యు విల్ బి
1: కనుక మొట్టమొదట సత్యమును సత్యము సత్యం దీనిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: సో వి షుడ్ డెవలప్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ ట్రూత్ సత్యం.
1: ఏ మానవునికి విశ్వాసం అభివృద్ధి అవుతుందో,
0: ద వన్ హూ హాస్ గాట్ ద ఫెయిత్,
1: వానికి అక్కడ ప్రేమ కలుగుతుంది.
0: దేర్ యు విల్ హావ్ ఫెయిత్.
1: ఎక్కడ ప్రేమ కలుగుతుందో,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: అక్కడే శాంతి లభిస్తుంది.
0: దేర్ యు ఫైండ్ ద పీస్.
1: ఎక్కడ శాంతి లభిస్తుందో,
0: వేర్ దేర్ ఇస్ పీస్,
1: అక్కడే సత్యం లభిస్తుంది.
0: దేర్ యు ఫైండ్ ట్రూత్.
1: ఈ సత్యం ఎక్కడనో,
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
1: అక్కడనే దైవం.
0: దేర్ ఇస్ గాడ్.
1: ఈ దైవం ఎక్కడనో అక్కడనే ఆనందం.
0: వేర్ దేర్ ఇస్ గాడ్, దేర్ ఇస్ బ్లిస్.
1: కాబట్టి విశ్వాసం మొదలు, ఆనందం కడపడిది. సో కాబట్టి మనకు ఆనందం అనేటువంటిది విశ్వాసం నుంచి లభ్యమవుతుండాలి.
0: సో ఫెయిత్ కమ్స్ ఫస్ట్, బ్లిస్ లాస్ట్. సో బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్.
1: ఈ ఆనందం సులభంగా లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ సింపుల్.
1: ఇది కేవలం బ్రహ్మస్వరూపమైన ఆనందం.
0: దిస్ బ్లిస్ ఇస్ బ్రహ్మిక్ క్వాలిటీ.
1: ఆనందం
0: ఎటర్నల్ బ్లిస్,
1: పరమ సుఖదం,
0: సుప్రీం,
1: కేవలం జ్ఞానమూర్తిం,
0: ఇట్స్ వన్ ఆఫ్ విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయల్,
1: గగన సదృశం,
0: ఎథీరియల్,
1: తత్వమస్యాది లక్ష్యం,
0: ఎయిమ్స్ అండ్ అల్టిమేట్,
1: ఏకం,
0: వన్,
1: నిత్యం,
0: ఎటర్నల్,
1: అచలం, సర్వదీ సాక్షిభూతం, ఇది బ్రహ్మానందం.
0: ప్యూర్ అన్వేవరింగ్ ఎటర్నల్ విట్నెస్.
1: ఇట్టి ఆనందాన్ని మానవుడు అనుభవించాలంటే ఎంత కష్టపడాలి?
0: టు ఎంజాయ్ దట్ ఎటర్నల్ ప్యూర్ అన్సెలెక్టెడ్.
1: ఏమిటి ఈ కష్టం? శరీరంతో చేసే కష్టములు కాదు.
0: ఇట్ నాట్ ఎ ఫిజికల్ స్ట్రెయిన్.
1: నీలో ఉన్నటువంటి పాడు గుణములు నువ్వు త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ ది ఈవిల్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి యొక్క అనత్యమైనటువంటి యొక్క గుణములు త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతను త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్.
1: ఈనాటి యువకుని యందు హృదయం నిండుకు గుణము, దుర్గుణములు, దురాలోచనలు నిండి ఉన్నాయి. మీ హృదయం ఇచ్చిండేది దుర్గుణాన్ని నింపుకునే కోసం కాదు.
0: గాడ్ హాస్ గిఫ్టెడ్ అవర్ హార్ట్ టు నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఆ దుర్గుణాన్ని దూరం చేసి సద్గుణంతో మీరు నింపుకోండి.
0: వీ హావ్ టు రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫిల్ అవర్ హార్ట్.
1: సదాచారంతో మీ హృదయాన్ని నింపుకోండి.
0: వీ షుడ్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
1: పవిత్రమైన ప్రేమతో మీ హృదయాన్ని నింపుకోండి.
0: లెట్ అవర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ సేక్రెడ్ లవ్.
1: మన హృదయం, హృదయం, హృదయం, హృదయం అనేటువంటిది చాలా భగవంతుడు నివసించేటువంటి స్థానం.
0: ద హార్ట్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
1: అట్టి భగవంతుడు నివసించేటువంటి యొక్క హృదయాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి స్పాయిల్ ది వెరీ ఆల్టర్ వేర్ గాడ్ రిసైడ్స్.
1: కనుక ఈ యొక్క మాలిన్యంతో కూడినటువంటి యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
0: లెట్ us క్లెన్స్ అవర్ హార్ట్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ డర్టీ నౌ.
1: ఇది ఈనాడు యువకులు చేయవలసినటువంటి యొక్క ప్రధాన కర్తవ్యం.
0: దిస్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ యంగ్స్టర్.
1: ఇంకా యువకులు కూడా కొన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేయాలి.
0: అండ్ యంగ్స్టర్స్ ఆల్సో షుడ్ టేక్ అప్ సర్టన్ టాస్క్.
1: ప్రయత్నం చేయకుండా ఏ కార్యం కూడా మనకు ఫలించదు.
0: వితౌట్ ఎఫర్ట్, యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: నేను ఈ పుష్పం తీసుకోవాలని సంకల్పం వచ్చినప్పుడే నా చేయి పోయి ఆ పుష్పాన్ని తీసుకుంటుంది.
0: When I want that flower, my hand goes over there and picks up that flower.
1: దానికి కూడా ఒక విధమైనటువంటి యొక్క ప్రయత్నం కావాలి.
0: Everything requires effort.
1: అది ఏ సాధన?
0: That is practice.
1: ఇప్పుడు ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఫలమును చూచావు నువ్వు.
0: You find a tree bearing a fruit.
1: చూసినది కన్నులే.
0: Is the eye that watched.
1: కానీ తక్షణమే ఆ ఫలం మనకు లభిస్తుందా?
0: Can you get the fruit immediately there?
1: అక్కడికి మనం నడిచిపోవాలి, కాళ్ళతో పనిచేయాలి.
0: యు హావ్ టు వాక్ వెరీ క్లోజ్ టు ది ట్రీ.
1: కాళ్ళతో పనిచేసి సమీపానికి పోయిన తక్షణమే ఫలం లభించిందా?
0: ద మూమెంట్ యూ గో దేర్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
1: లేదు.
0: నౌ
1: నడుము వంగాలి.
0: యు హావ్ టు బెండ్.
1: నడుము వంగిన తర్వాత ఫలం లభించిందా?
0: బై దట్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
1: లేదు.
0: నౌ
1: తిరిగి చేత్తో ఒక రాతిని తీసుకోవాలి.
0: దెన్ యూ హావ్ టు పిక్ అప్ ఎ స్టోన్ విత్ ది హ్యాండ్.
1: రాతిని తీసుకున్నంత మాత్రమే ఫలం లభించిందా?
0: దెన్ బై దట్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
1: ఆ రాతిని తిరిగి ఆ ఫలాన్ని కొట్టాలి.
0: అండ్ యూ హావ్ టు త్రో ద స్టోన్ అండ్ ద
1: అప్పుడు ఆ ఫలం కింద పడుతుంది.
0: దెన్ ద ఫ్రూట్ ఫాల్స్.
1: కింద పడినటువంటి ఫలమును తిరిగి వేంతు వేడుతో మనం అందుకోవాలి.
0: అండ్ విత్ ఫింగర్స్ యూ హావ్ టు పిక్ అప్ ద ఫ్రూట్.
1: అందుకున్నటువంటి ఫలమును నోటిలో పెట్టుకోవాలి.
0: అండ్ దెన్ యూ స్టార్ట్
1: నోటిలో పెట్టుకున్న తర్వాత పండతో నమలాలి.
0: అండ్ యూ హావ్ టు చూ ఇట్ వెల్.
1: పండతో నమిలిన తర్వాత గొంతుతో మింగాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు స్వాలో.
1: అప్పుడే జఠరానికి పోయి జీర్ణించి ఆ ఫలం యొక్క ఫలము మనకు లభ్యమవుతుంది.
0: అండ్ ఇట్ విల్ గో టు ద స్టమక్. దేర్ విల్ బి డైజెస్టెడ్. ఎసెన్స్ విల్ బి సప్లైడ్.
1: చెట్టు పైన ఉన్నటువంటి ఫలము పొట్టలో ప్రవేశించాలంటే ఎంత ప్రయత్నం చేయాలి?
0: The fruit over there on the tree, in order to reach the stomach, you have to strain, you have to make effort.
1: కనుకనే ఒక ఫలమును మనం పొందాలంటే ఎంతో శ్రమ పొందాలి.
0: In order to get the results, you should put in effort.
1: అందుకోసమే ఈ కాయాన్ని అందించింది.
0: Therefore, the body is gifted for that reason.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే నిమిత్తమే శరీరం వచ్చింది.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు లీడ్ ఎ ధార్మిక్ లైఫ్, లైఫ్ ఆఫ్ రైట్.
1: అంతేకాని శరీరం వచ్చింది కదా అని తినటము, త్రాగటము, తిరగటము, పోవటము, చావటము, ఇదేనా మనకు శరీరం యొక్క?
0: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్. అల్టిమేట్లీ
1: దీనికోసం కాదు మనం రావటం.
0: ఇస్ నాట్ ఫర్ దట్ పర్పస్.
1: ఒక ఆదర్శాన్ని మనం జగత్తుకు అందించాలి.
0: వి షుడ్ సెట్ ఎన్ ఐడియల్.
1: ఒక ఆదర్శాన్ని సమాజంలో మనం పంచాలి.
0: అండ్ వి షుడ్ షేర్ దిస్ ఐడియల్.
1: ఈ ఆదర్శమైనటువంటి దైవత్వాన్ని మనం నిరూపించాలి.
0: అండ్ వి షుడ్ డెమాన్స్ట్రేట్ టు దిస్ ఐడియల్ దట్
1: ఈ దైవత్వాన్ని నిరూపించే నిమిత్తమే ఈ దేహం మనకు ప్రాప్తించింది.
0: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ గాడ్.
1: ఈ దేహం వచ్చిందే దేనికోసమని మీరు గుర్తించాలి.
0: Understand why this body is given.
1: సర్వ శక్తులు కూడా ఇచ్చి ఈ దేహాన్ని సృష్టించాడు భగవంతుడు.
0: God has gifted this body with all the powers and faculties.
1: అన్ని శక్తులు తనయందే ఉంటున్నాయి.
0: All powers are latent immanent.
1: ఆ శక్తులు ఉండి కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: విత్ ఆల్ ది లేటెంట్ పవర్స్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ఇట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వంలో ఏ చిన్నదానికైనా ప్రయత్నం చేయాలి.
0: ఫర్ ఎనీ లిటిల్ థింగ్ ఈ
1: ప్రయత్నాలు స్వార్థం కోసం చేయకండి.
0: And never be selfish.
1: దేవుణ్ణి దర్శించాలి.
0: You want to see God.
1: ఎవరు దర్శించాలి?
0: Who is to see?
1: నీవు మాత్రమే, అందరికీ కాదు. ఇది
0: ఇస్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఫర్ ఎవ్రీబడి.
1: కాదు, ఒక్క వ్యక్తి కోసం నీవు పోయిందంటే కేవలం అది స్వార్థమే అయిపోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇండివిజువల్ లెవెల్ ఇట్ అమౌంట్స్ టు సెల్ఫిష్.
1: సమస్త జగత్తు కూడా ఈ ఆనందాన్ని అందించాలి. అది ఏ నిజమైనటువంటి యొక్క నిస్వార్థము?
0: లెట్ ది హోల్ వరల్డ్ బి బ్లిస్ఫుల్, దేర్ లైఫ్.
1: అది ఏ నిజమైన పరార్థము?
0: దట్ ఈస్ ది సుప్రీం
1: స్వార్థము.
0: దిస్ ఇస్ సెల్ఫిష్.
1: స్వార్థ జీవితంతో ఎన్ని సాధనలు చేసినా కానీ ప్రయోజనం లేదు.
0: విత్ ఆల్ ది సెల్ఫిష్ లైఫ్, వాట్ ఎవర్ స్పిరిచువల్
1: ఈనాడు ధ్యానం చేస్తున్నాడు, స్వార్థమే.
0: యు మెడిటేట్ ఇన్ సెల్ఫిష్నెస్.
1: తన నిమిత్తమే తాను ధ్యానం చేస్తున్నాడు.
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ పర్పస్ యు మెడిటేట్.
1: జపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
0: యు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ సెల్ఫిష్నెస్.
1: తపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
0: రిపీట్ హిస్ గాడ్స్ నేమ్.
1: ఇవన్నీ స్వార్థం కోసం చేసేది, పరార్థం పరార్థం అని చెప్పేది. ఇది ఎంత అసత్యం!
0: దీస్ ఆర్ ఆల్ సెల్ఫిష్ రిచువల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దట్స్ ఆల్ యూస్లెస్.
1: దట్ ఈస్ అన్ట్రూత్. కనుకనే మనం అసత్యం చెప్తున్నాము.
0: వీ స్పీక్ అన్ట్రూత్.
1: దేవుణ్ణి నేను దర్శించడం కోసం ధ్యానం చేస్తున్నాను.
0: వీ సే ఐ మెడిటేట్.
1: చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు?
0: యూ మెడిటేట్ ఫర్ హూ సే?
1: అది కేవలం నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
0: యూ డూ ఇట్.
1: నీ కోసం నువ్వు భుజిస్తున్నావు.
0: యూ ఈట్ ఫర్ యువర్ ఓన్.
1: నీ కోసం నువ్వు నిద్రిస్తున్నావు.
0: యూ స్లీప్ ఫర్ యువర్ ఓన్.
1: నీ కోసం నువ్వు త్రాగుతున్నావు.
0: యూ డ్రింక్ ఫర్ యువర్ ఓన్.
1: నీ కోసం నువ్వు ఆనందపడుతున్నావు.
0: యూ వాంట్ టు బి హ్యాపీ.
1: ఇది సేవ ఎత్త అవుతుంది.
0: హౌ కెన్ యూ కాల్ ఇట్ సర్వీస్?
1: ఇది సేవనే కాదు, స్వార్థమే.
0: ఇట్ ఇస్ నాట్ సర్వీస్, ఇట్ ఇస్
1: సర్వీస్. కనుక సేవ చేయాలనుకుంటే భగవంతుని స్మరించుకుంటూ పరులు సేవ చేయి.
0: ఇఫ్ యూ కాల్ ఇట్ సర్వీస్, రిపీట్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ సర్వ్.
1: ఒక శక్తిహీనుడికి నీవు సేవ చేస్తున్నావు.
0: You are serving a poor man.
1: ఆ సేవ చేస్తున్నాడు అతనే దేయము అనుకో.
0: Consider weak person is God.
1: బుద్ధుడు,
0: బుద్ధ
1: ఒక శవాన్ని చూచి,
0: saw the dead body.
1: ఒక రోగిని చూచి,
0: saw a patient.
1: ఒక కురూపిని చూచి,
0: and saw ugly person.
1: మనసు కరిగిపోయింది.
0: And his mind changed.
1: ఎంతమంది కురుపులు చూస్తున్నాం మనం ఇప్పుడు?
0: వి సీ మెనీ అగ్లీ పీపుల్.
1: ఎంతమంది ఎన్ని డెడ్ బాడీస్ చూస్తున్నాం మనం?
0: డోంట్ వి సీ మెనీ డెడ్?
1: ఎన్ని రోగస్తులను చూస్తున్నాము?
0: వి సీ మెనీ సిక్.
1: ఎత్తుంది మన మనసు, ఏమీ మారటం లేదు.
0: హౌ ఇస్ అవర్ మైండ్? ఈజ్ నాట్ చేంజింగ్.
1: కనుకనే అటువంటి బుద్ధుడు నిర్వాణాన్ని పొందాడు.
0: బుద్ధ హాస్ గాట్ హిస్ మైండ్ చేంజ్ కుడ్ అటైన్ లిబరేషన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఆ హృదయాన్ని కరిగించుకున్నాడు.
0: బికాస్ హిస్ హార్ట్ మెల్టెడ్.
1: ఈనాడు మన హృదయం కఠినంగా మారిపోతుందా?
0: అవర్ హార్ట్ ఈస్ సో హార్డ్.
1: ఎవరైనా బాధపడుతుంటే వాడు బాధపడుతున్నాడు నాకేం కాదు అనుకుంటున్నాం.
0: ఇఫ్ వి సీ ఎ సఫరింగ్ మ్యాన్ వి ఆర్ neglecting him.
1: Kani Buddhudu aa baadhapadeetunte vaadini chusi thana manasu karigipoyindi.
0: In fact Buddha looked at the suffering people and his heart melted at the suffering.
1: Kani mukti aneetundi kani nirvanam aneetundi kani manaku praaptinchalante dantlo leenamai povali manam.
0: In order to attain that liberation or nirvana, why should one should identify with the suffering?
1: Aa satya margamulo manam praveshinchali.
0: We should tread along the truthful path.
1: Dharma margamulo manam aacharinchali.
0: We should also practice
1: prema tattvanni penchukovali.
0: We should tell the principle of
1: love. Shanti jeevithani gadapali.
0: And then we should lead the life of
1: andukosamani ee yokka life manaku raavatam.
0: For that purpose life is gifted.
1: Bend the body.
0: Bend the body.
1: Bend the senses.
0: Bend the senses.
1: Bend the mind.
0: Bend the mind.
1: ఈ మైండ్ అనేటువంటిది నిర్మూలమైపోవాలి.
0: ద మైండ్ హ్యాస్ టు బి ఎనిహిలేటెడ్.
1: ఎప్పుడు నిర్మూలమవుతుంది?
0: వెన్?
1: మెండ్ ది సెన్సెస్.
0: మెండ్ ది సెన్సెస్.
1: ఈ సెన్సెస్ ని మనం నిర్మూలన చేసినప్పుడే మైండ్ కూడా పోతుంది.
0: వెన్ వన్స్ వి మెండ్ ద సెన్సెస్ ద మైండ్ ఎండ్స్.
1: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తన అన్ని కూడాను సంకల్పం చేతనే ఆధారపడి ఉంటుంది.
0: అండ్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ బేస్డ్ ఆన్ థాట్.
1: ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చినాయి?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ థాట్.
1: ఈ సంకల్పం చేతనే మైండ్ గా మారుతుండాలి.
0: అండ్ థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్.
1: ఈ మైండ్ అనేటువంటి నుంచి మనకు ప్రవర్తన అంతా కూడా మారిపోతున్నాయి.
0: అండ్ ఇట్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ద బిహేవియర్ ద కాండక్ట్.
1: కనుకనే మన సంకల్పం అన్ని కూడా సత్య సంకల్పాలుగా రూపొందాలి.
0: దేర్ ఫోర్ ఆల్ అవర్ థాట్స్ మస్ట్ బి ట్రూత్ఫుల్.
1: కనుక మైండ్ అనేటువంటిది అప్పుడే నిర్మూలం అయిపోతుంది.
0: దెన్ ద మైండ్ కెన్ బి ఎనీథింగ్.
1: మన సత్య సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ డెవలప్ ద ట్రూత్ఫుల్ థాట్.
1: ఈనాడు లోకం ఉండవలసిన రీతిగా లేదంటే దీనికి కారణం ఏమిటి?
0: వై వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ది ప్రెసెంట్?
1: మానవుని సంకల్పం ఉండవలసిన రీతిలో లేవు.
0: Man is not conducting himself in the way he should.
1: తన సంకల్పం దుస్సంకల్పంగా ఉంటున్నాయి.
0: All his thoughts are bad.
1: కాబట్టి జగత్ ఎంత సుఖంగా ఉంటుంది?
0: How do you expect the world?
1: జగత్ ఎంత కళ్యాణంగా ఉంటుంది?
0: How do you expect
1: జగత్ ఎంత క్షేమంగా ఉంటుంది?
0: How do you expect security?
1: కనుక నీ సత్య సంకల్పాలుగా నీవు మార్చుకున్నప్పుడే జగత్ కళ్యాణం జరుగుతుంది.
0: When once you develop the thoughts which are truthful, then the whole world
1: జగత్ అంతా ఆనందమయంగా మారిపోతుంది.
0: The whole world will be blissful.
1: నీవు తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము.
0: Right from dawn to dusk we are filled with selfishness, selfishness only.
1: ఇంక ఎప్పుడు నీకు పరాత్మ వచ్చేది?
0: Then when do you think of spiritual
1: life?
0: Right from the time you get up
1: to bed. మరి నిద్ర పోయేడు దాకా.
0: Until you retire and go to sleep.
1: పొట్టకై హద్దును పద్దు లేక.
0: Without any limitation
1: you struggle for living.
0: You waste your life.
1: నీ విద్యల దారవోసి.
0: You spend all your time for learning.
1: అరవింద దలాచుని విస్మరించి.
0: You forget God.
1: నీవే పెద్ద సుఖంబు నొందితివి.
0: What great comfort you have
1: in యోచన చేయు మానవా.
0: Oh man, inquire within yourself what happiness you are getting.
1: నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు పొట్టకై నీ పాటు పడుతున్నావు.
0: Until you time you get up from the bed and go back to bed.
1: దానికి హద్దు పద్దు అనేటువంటిది లేదు.
0: You don't have any limitations, restrictions.
1: కానీ ఇంకా దైవాన్ని ఎక్కడ స్మరించేకి?
0: Then where is the time to think of God?
1: దైవాన్ని స్మరించినప్పుడు నీ యొక్క పవిత్రత ఎట్ట నీకు లేపిస్తుంది?
0: In fact when you don't think of God, how do you
1: ఏ పని చేసినా కానీ అందులో భగవత్ తత్వంగా నిరూపించాలి.
0: Whatever work you may do, consider it as God's
1: work. Whatever you do, it is God's work, God's work, God's work.
0: Whatever you may do, take it as God's work, God's work.
1: ఈ గాడ్స్ వర్క్ అనేటువంటిది కూడా ఎట్టి విధంగా భావించాలంటే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా గాడ్ పనిగానే భావించాలి.
0: కన్సిడర్ ఎవ్రీ లిటిల్ యాక్ట్ ఆఫ్ యువర్స్ ఎస్ గాడ్స్ వర్క్ ఎట్ ఆల్ పాయింట్స్.
1: ఒక చిన్న ఉదాహరణ, శ్వాసం వస్తుంది అది నీకు.
0: స్మాల్ ఎగ్జాంపుల్, యూ బ్రీత్.
1: శ్వాసను వెళ్తున్నావు.
0: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ సో హమ్.
1: ఇదే దైవ స్వరూపము.
0: దాట్ ఈస్ డివైన్.
1: ఎందుకంటే ఇంకా ప్రత్యేకమైన సాధన అక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ దిస్. సోహం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్.
1: సో దట్ హం దిది
0: హం దిస్
1: తత్ త్వం అసి. నేనే అది.
0: తత్ త్వం అసి దట్ దౌ ఆర్ట్. ఐఎమ్ దట్.
1: నేనే అది.
0: ఐఎమ్ దట్.
1: కనుకనే భగవంతుడు సర్వము కూడా అందించినటువంటి ఎంత పవిత్రత కోసం అందించాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ సీక్రెట్ థింగ్.
1: ఈ పవిత్రత మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: యూ ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ బిహైండ్ ఇట్.
1: ప్రతి దాని ఎందుకు సత్యాన్ని గుర్తించాలి.
0: వి హావ్ టు నో ట్రూత్.
1: మానవుడు నిజంగా లోపల తీసుకోవాల్సింది మంచిదే తీసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ ఇస్ ఓన్లీ గుడ్.
1: గుడ్ ను మనం స్వీకరించాలి.
0: వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ గుడ్.
1: బ్యాడ్ ను విసర్జించాలి.
0: అండ్ వీ హావ్ టు గివ్ అప్ బ్యాడ్.
1: ఫలం తింటున్నాం.
0: యు ఆర్ ఈటింగ్ ఫ్రూట్.
1: కానీ మలాన్ని విసర్జిస్తున్నాం.
0: అండ్ యు ఎక్స్క్రీట్ ద బ్యాడ్ మ్యాటర్.
1: భగవంతుడు ఎంతటి మార్గాన్ని చూపించాడు.
0: వాట్ పాత్ గాడ్ హస్.
1: నాయనా నీవు తినవలసింది ఫలం కానీ మలం కాదు.
0: ఓ మ్యాన్ వాట్ యు ఆర్ సపోజ్ టు ఈట్
2: is only good, not anything bad.
1: నువ్వు మంచిని తిను.
2: Eat that is good.
1: చెడ్డను వదిలిపెట్టు.
2: Bad be excreted.
1: మంచి శ్వాసను తీసుకో.
2: Take good breath.
1: చెడ్డ శ్వాసను వదిలిపెట్టు.
2: And the bad may be exhaled.
1: ఆక్సిజన్ తీసుకో. కార్బన్ డయాక్సైడ్ వదిలిపెట్టు.
2: And receive oxygen as you breathe in and breathe out carbon dioxide.
1: ఈ విధంగా చేయవలసినటువంటి ఈ పవిత్రమైన దేహము,
2: the body which is to be in a sacred way,
1: అది చూసుకోవటం లేదు.
2: Is not mindful of this.
1: సోహం సోహం సోహం అనేటువంటి సోహం పదము ఒక దినమునకు 21,600 తులు జరుగుతుండాలి.
2: సోహం, దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ అట్ ద రేట్ ఆఫ్ 21,600 టైమ్స్ ఏ డే.
1: 21,600 టైమ్స్ నీ అంతర్వాణి నీకు బోధిస్తుంటే, నాయన నీవే దైవము, నీవే దీన్ని లక్ష్యం చేయటం లేదు మానవుడు.
2: It is the conscience that tells you that you are God every day, 21,600 times.
1: ఏదో పూజరిములో ప్రవేశించి రామ రామ రామ రామ ఐతూరు చెప్తే నేను భక్తుణ్ణి అనుకుంటాను.
2: You go to the altar and repeat God's name and consider yourself a
1: devotee. భక్తియే కాదు,
2: it is not devotion.
1: శ్వాసంతో కూడినటువంటిదే భక్తి.
2: And is that which is
1: శ్వాసం స్వస్వరూపం.
2: The breathing process is your reality.
1: ఈ పవిత్ర నిమిత్తమై ఈ దేహాన్ని అందించాడు భగవంతుడు.
2: To understand this reality,
1: దేహం ప్రతి ఒక్క అంగం కూడాను, ప్రతి దీని కూడాను అంగాంగములతో కూడినటువంటి.
2: In fact, all the limbs of the human body are.
1: మానవుని యొక్క దేహము దైవత్వంతో సంబంధించినటువంటి.
2: Human body is essentially divine.
1: ఒక చిన్న ఉదాహరణ.
2: A small example.
1: ఇది ఏమిటి? చెయ్యి.
2: This is the hand.
1: ఇది ఏమిటి? చెవు.
2: This is the.
1: ఇది ఏమిటి? ముక్కు.
2: This is the nose.
1: ఇది ఏమిటి? నోరు.
2: This mouth.
1: ఇవన్నీ అంగములతో కూడినటువంటిది దేహం.
2: All these parts constitute the body.
1: ఈ చెయ్యి, కాలు, ముక్కు, నోరు, చెవులు లేకపోతే ఇది దేహమే కాదు.
2: Without these parts you cannot call it the body.
1: కాబట్టి ఈ అంగాలతో కూడినటువంటిది దేహము.
2: Therefore body has got all these limbs.
1: ఈ దేహమును,
2: the body,
1: అనేక దేహముతో కూడినటువంటిది సమాజము.
2: Therefore the combination of many bodies constitute the society.
1: ఈ సమాజం యొక్క తత్వాన్ని మానవత్వంతో చేర్చినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క సంఘము.
2: Therefore when once the human nature, the individual level is understood, the level of the society,
1: ఈ సంఘం అనేటువంటిది భగవంతుడికి ఒక అంగము.
2: And the society is anga, the part of God.
1: కాబట్టి ప్రకృతి భగవంతుని యొక్క అంగమే.
2: So nature is the part of God.
1: ఈ ప్రకృతి మానవత్వానికి అంగమే.
2: And this nature is the part of humanity.
1: మానవత్వం అనేటువంటిది ఈ యొక్క అంగమునకు అంగమే.
2: సో హ్యూమన్ బాడీ హాస్ గాట్ సో మెనీ పార్ట్స్.
1: ఈ దేహం పుట్టి కట్టగలబడికి దైవత్వంతో సంబంధంగా మారుతుంది.
2: దేర్ఫోర్ బాడీ హాస్ గాట్ ఎ డైరెక్ట్ కనెక్షన్
1: ఎక్కడ చూసినప్పటికీ అంగాంగముల యొక్క సంబంధమే.
2: అఫ్ ఆల్ ద వరల్డ్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ ఇంటర్ లింక్స్, క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్.
1: అన్నిటికీ ఒక రిలేషన్షిప్ ఉంటుంది.
2: సేమ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
1: ఆ రిలేషన్షిప్ లేకుండా ప్రపంచమే ఉండడానికి వీలు.
2: వితౌట్ దిస్ ఇంటిమేట్ రిలేషన్షిప్,
1: ఎక్కడ అమెరికా ఉన్నప్పటికీ, ఎక్కడ ఇండియాలో ఉన్నప్పటికీ దీనికి రిలేషన్షిప్ ఉంటుంది.
2: అమెరికా మేబీ ఓవర్ దేర్, ఇండియా హియర్, దేర్ ఇస్ రిలేషన్షిప్ దేర్.
1: ఏ టెలివిజన్ కు, ఏ ఫోన్ కు, ఏ ఫోన్ కు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రాణమున్న మనిషికి రిలేషన్షిప్ లేదా?
2: When there is a relationship at the level of the TV and phone, don't you think a living person has got relationship?
1: అది కల్పితమైనటువంటి యొక్క సంబంధము.
2: That is artificial relationship.
1: హృదయ సంబంధము.
2: This is the relationship based on heart.
1: సర్వ సంబంధములు ఉంటున్నాయి.
2: Man has got every relationship.
1: ఎక్కడైనా నీ విను, నీ చెవికి వినపడుతుంది.
2: You may hear anywhere, but your ear hears.
1: చూడండి, ఫోన్ చేసినప్పుడు రెండు రకములు ఉంటుంటాయి.
2: As you make phone call, the two types.
1: నంబర్ కాల్ మనం చేసేస్తే ఆ ఇంట్లో ఎవరు ఉండినా ఎత్తుకుంటారు.
2: When you make a phone call, number call, anyone can pick up the receiver.
1: ఎవరైనా మాట్లాడవచ్చు.
2: Anyone can talk to you.
1: కానీ నంబర్ కాల్ కాదు.
2: It's not number call.
1: కానీ ఇండివిజువల్ ఫోన్ చేస్తే వాడు మాత్రమే వచ్చి మాట్లాడారు.
2: బట్ దేర్ ఇస్ ఇండివిజువల్ పర్సనల్ కాల్, దట్ పర్సన్ షుడ్ ఆన్సర్.
1: ఈ పర్సనల్ కాల్ లో మనం బ్రతకడానికి ప్రయత్నించాలి.
2: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు లివ్.
1: వీడు వాడు వాడు వీడు అని ఈ యొక్క నంబర్ కాల్ లోపల మనం ప్రవేశించకూడదు.
2: జస్ట్ డోంట్ ఎంటర్టైన్ నంబర్ కాల్, స్టార్ట్
1: పర్సనల్ కాల్. ఐ వాంట్ గాడ్, గాడ్, గాడ్, గాడ్.
2: The personal call, I want God.
1: ఆ గాడే వచ్చి మాట్లాడతాను నీకు.
2: That personal call will make God respond.
1: కానీ నువ్వు నంబర్ కాల్ చేసుకుంటూ గాడ్ గాడ్ మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతాడు?
2: బట్ యూ గో ఆన్ మేకింగ్ నంబర్ కాల్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు టాక్ టు
1: యూ? ఇవన్నీ కూడా నువ్వు కేవలం నెగటివ్ థాట్స్.
2: దీస్ ఆర్ ఆల్ నెగటివ్ థాట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
2: యువర్ హార్ట్స్ ఆర్ వెరీ.
1: జన్మలు చాలా శుద్ధమైనటువంటివి.
2: And your lives are
1: pure. మీరు సార్థకమైనటువంటి జన్మని ఎత్తినారు మీరు.
2: And you should work for the redemption.
1: కానీ పాజిటివ్ థాట్స్ ని పెంచుకోండి.
2: Entertain positive thoughts.
1: ఈ పాజిటివ్ లేకుండా నెగటివ్ ఉండి ప్రయోజనం లేదు.
2: Without positivity all the negative is useless.
1: నా ముందు ఈ స్పీకర్ ఉంది.
2: A speaker in front of me.
1: కానీ కరెంట్ లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం ఏమి?
2: Without current what is the fun of speaking in front of me?
1: కాబట్టి కరెంట్ పాజిటివ్.
2: Current is positive.
1: ఇది నెగటివ్.
2: And this mic is negative.
1: ఈ నెగటివ్ పాజిటివ్ ఉంటేనే పనికి వస్తుంది, కానీ లేకపోతే పనికి రాదు.
2: Negative is useful only in combination of the positive.
1: అది ఏ దేహం అనేటువంటిది ఒక నెగటివ్.
2: బాడీ ఈజ్ నెగటివ్.
1: మైండ్ అనేది ఒక నెగటివ్.
2: మైండ్ ఇస్ నెగటివ్.
1: బుద్ధి అనేది ఒక నెగటివ్.
2: ఇంటెలెక్ట్ ఇస్ నెగటివ్.
1: కేవలము దేహం అనేది ఒక నెగటివ్.
2: బాడీ
1: అంత నెగటివ్ తో నువ్వు పని చేస్తున్నావు.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్.
1: నీ వాంఛలన్నీ నెగటివ్ తోనే ముంచుతున్నావు.
2: ఆల్ యువర్ desire is negative.
1: కాదు కాదు దీంట్లో కాన్షియన్స్ అనేటువంటి ఒక పాజిటివ్ ని మీరు ప్రధానంగా
2: బట్ దేర్ ఇస్ కాన్షియన్స్ పాజిటివ్ విచ్ యూ హ్యావ్ టు గో బై
1: దట్ కాన్షియన్స్ అనేటువంటిది ఏమిటో మీకు అర్థం కావటం లేదు
2: యూ డోంట్ నో వాట్ కాన్షియన్స్
1: ప్రతి మానవుని అందు కూడా ఉన్నది ఒకే కాన్షియన్స్
2: ఇన్ ఫ్యాక్ట్ సేమ్ కాన్షియన్స్ ఇస్ యూనిఫామ్
1: ఒకే కాన్షియన్స్ ఈ దేహంలోని అనేక బల్బులు ఎందుకు ప్రవేశించింది
2: సేమ్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ విచ్ ఇస్ ఎ బల్బ్
1: కనుకనే ఆల్ ఆర్ వన్
2: All are one.
1: Be alike to everyone.
2: Be alike to everyone.
1: Yavanni manam dveshinchakoodu.
2: Don't hate anybody.
1: Yavanni manam himsinchakoodu.
2: Don't harm anybody.
1: Yavanni noppinchakoodu.
2: Don't hurt anybody.
1: Noppinchaka thaanu oka tappinchuku tiruvaade danyudu danyudu danyudu.
2: You should not hurt anybody. You should not get hurt in turn. And you should
1: be pavitramainatuvanti sadhanalu meeru nerchukondi.
2: That is the sacred practice you should undertake.
1: నిజమైన సాధన ఏమిటంటే జపం చేయటం కాదు ధ్యానం చేయటం కాదు ఏ పని చేసినా దైవ సేవగానే భావించండి.
2: True spiritual practice does not mean meditation or chanting, repeating.
1: Every work is God work.
2: Every work is God work.
1: Everywhere is God there.
2: Everywhere God is there.
1: కనుక God is there.
2: God is there everywhere.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: Everywhere God is there.
1: పరిశీలించుకొని సర్వత పాణిపాదం సర్వతో శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా వృత్తిస్తతి
2: గాడ్ ఫీట్ గాడ్ హ్యాండ్స్ గాడ్ ఐస్ గాడ్ ఇయర్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్
1: ఎవరికి తెలియకుండా నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటావు కాదు కాదు గాడ్ చూస్తూనే ఉన్నాడు
2: యూ థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సీక్రెట్లీ బట్ గాడ్ సీస్ యూ
1: కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు
2: వేర్ ఇస్ గాడ్
1: నీ కన్నులో చూపు ఎట్ట ఉందో అట్టనే ఉంటున్నాడు
2: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ దేర్ లైస్ గాడ్
1: నీ నాలుగు నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటుంది అది గాడ్
2: జస్ట్ యాజ్ యూ టాక్ విత్ యువర్ టంగ్ దేర్ ఇస్ గాడ్
1: కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రవేశిస్తుందో అట్టనే దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు
2: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ యు ఫైండ్ గాడ్ ఇన్ యూ
1: కనుక మన చూపు ఏ విధంగా వస్తుంది
2: హౌ డు యు డెవలప్ ఐసైట్
1: ఈ చూపుకి ఎవరు ఆధారం
2: హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ విజన్
1: గాడ్
2: గాడ్
1: కనుకనే సర్వమునకు గాడే
2: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్
1: కదలదు నీదు సంకల్పము లేనిది
2: వితౌట్ యువర్ విల్ నథింగ్ కెన్ మూవ్
1: గట్టి పోచేయును
2: ఈవెన్ గ్రాస్
1: కారణ అకారణ
2: విత్ రీజన్ ఆర్
1: విత్ విరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున అది ఎరుంగరు మదిగలంగరు ముదిమిచందరు పువ్వినకుందరు వివేకమును వర్తించదని కను వెర్రవేగెదరు కాని కడపటికి ఏమి చెందురుదో జరుగులేరు ఏమేమో చేస్తున్నామని అహంకారపడుతుంటారు
2: యూఆర్ ఈగోయిస్టిక్ బికాస్ యూ డూ దాట్
1: ఎన్నెన్నో చేస్తున్నానని గర్వపడుతుంటారు
2: సో ఈగోయిస్టిక్ ఫీల్ ప్రౌడ్ దట్ యు డూ
1: అవకాశమే లేదు
2: నో స్కోప్
1: అన్ని తానే చేస్తున్నాడు
2: గాడ్ హూ డస్
1: తానే తాను అనుభవిస్తున్నాడు
2: ఈ ఎక్స్పీరియన్స్
1: తానే ఆనందిస్తున్నాడు
2: ఈ
1: చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి
2: యు షుడ్ హావ్ దట్ గుడ్ సేక్రెడ్ ఐడియా
1: మీకు ఏదైనా దుఃఖం వచ్చింది
2: యు ఆర్ మిజరబుల్
1: ఈ దుఃఖం నాది కాదు
2: దిస్ మిజరీ ఇస్ నాట్ మైన్
1: దేవుడు చేసేటువంటి యాక్షన్
2: ఇస్ గాడ్స్ యాక్షన్
1: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ
2: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ
1: ఏది జరిగినా కష్టం జరిగినా నష్టం జరిగినా లాస్ జరిగినా ప్రాఫిట్ జరిగినా ఇది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ
2: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ దట్ షుడ్ బి స్పిరిట్
1: ఆ సత్యాన్ని నీవు గుర్తించుకున్నప్పుడు అంతా నీకు గుడ్ అవుతుంది
2: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ దట్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్ ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్
1: ఒక మనిషికి రోగం వచ్చింది
2: ఐ మ్యాన్ ఇస్ సఫరింగ్
1: ఒక జ్వరం వచ్చింది హై టెంపరేచర్
2: ఎస్ హై టెంపరేచర్
1: వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్
2: డాక్టర్ హాస్ గివెన్ హిమ్ ది క్వినైన్ మిక్చర్
1: ఈ చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి
2: యూ షుడ్ హావ్ దట్ గుడ్ సేక్రెడ్ ఐడియా
1: మీకు ఏదైనా దుఃఖం వచ్చింది
2: యూఆర్ మిజరబుల్
1: ఈ దుఃఖం నాది కాదు
2: దిస్ మిజరీ ఇస్ నాట్
1: మైన్ దేవుడు చేసేటువంటి యాక్షన్
2: ఇస్ గాడ్స్

0: వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్.
1: డాక్టర్ హాస్ గివెన్ హిమ్ ది క్వినైన్ మిక్చర్.
0: ఈ క్వినైన్ మిక్చర్ చాలా బిట్టర్ గా ఉంటుంది, చేదుగా ఉంటుంది.
1: క్వినైన్ మిక్చర్ ఇస్ బిట్టర్ టు టేస్ట్.
0: కానీ బిట్టర్ క్వినైన్ మిక్చర్ తాగినప్పుడే ఈ వచ్చినటువంటి జ్వరం రిమూవ్ అవుతుంది.
1: వెన్ వన్స్ ది పేషెంట్ యాక్సెప్ట్ ద బిట్టర్ క్వినైన్ మిక్చర్ హీ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ ది
0: చేదు క్వినైన్ మిక్చర్ నేను తాగననిపోతే నీ జ్వరం అక్కడే ఉంటుంటది.
1: యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ అప్ దట్ బిట్టర్ క్వినైన్ మిక్చర్.
0: అదేవిధంగా కష్టం కూడా ఏదో నీ రోగ నివారణ కోసమే కష్టం వచ్చింది.
1: అండ్ దిస్ డిఫికల్టీ హస్ కమ్ ఓన్లీ టు యాజ్ ఎ క్యూర్.
0: దుఃఖం కూడా నీ రోగ నివారణ కోసమే వచ్చింది.
1: యాజ్ ఎ క్యూర్ ఆఫ్ యువర్ డిసీజ్.
0: భగవంతుడు ఏది కూడా నువ్వు కారణం లేని కార్యం చేయడు.
1: గాడ్ విల్ నాట్ యాక్ట్ వితౌట్ ఎనీ రీజన్.
0: ప్రతి కారణానికి కూడా ఒక కార్యం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్
0: ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుంది.
1: ఇట్స్ ఆల్ ఎ రిలేషన్షిప్. ఆ
0: కారణ కార్య సంబంధమైనటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోలేక మానవుడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడు నాకు బాధలు పెడుతున్నాడు అని అనుకుంటాం. అది చాలా పొరపాటు. దేవుడు పెట్టేది ఒక్కటే లేదు.
1: మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆన్ ద అదర్ హ్యాండ్ హి గోస్ ఆన్ బ్లేమింగ్ గాడ్, గాడ్ ఈస్ పుట్టింగ్ మీ దిస్ సఫరింగ్ డౌన్.
0: పడేది తానే, అనుభవించేది తానే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డస్ అండ్ హి హస్ టు.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: నౌ దిస్ ట్రూత్.
0: ఎవరో నన్ను తిట్టినారు అనుకుంటున్నావు.
1: యు సే సమ్వన్ అక్యూజ్డ్ యు,
0: అప్పుడు నీవు బాధపడతావు.
1: యు ఫీల్ సో సాడ్.
0: బాధపడకూడదు.
1: డోంట్ నెవర్ ఫీల్ సాడ్.
0: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
1: Who is there in the accuser?
0: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
1: Who is the one who is accused?
0: తిట్టిన వాళ్ళు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same ఆత్మ is present.
0: కాబట్టి తను తాను తిట్టుకున్నాడు.
1: So it amounts to reprimanding, scolding one's own self.
0: చూచారా, ఈ సమత్వాన్ని మనం వహించాలి.
1: దిస్ ఈక్వానిమిటీ వి షుడ్ డెవలప్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద సీక్రెట్ ఫీలింగ్స్ దట్ వే.
0: ఇట్టి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఈ నీటి బుడగ కోసం,
1: దిస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ వాటర్ బబుల్ ద బాడీ,
0: సరి అయినటువంటి నడత నడచాలి.
1: వి షుడ్ కండక్ట్ ఎ లీడ్ ఎ రైట్ఫుల్ లైఫ్.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు వేరుగా భావించకండి.
1: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మీ మంచి కోసమని.
1: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ యు ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: భగవత్ తత్వం కోసమని చెప్తున్నాను.
1: ఇట్స్ ఓన్లీ టు డెవలప్ ది స్పిరిచువల్ వాల్యూస్ ఇన్ యు.
0: అన్నింటి ఎందుకు ఒక అర్థం ఉంటుంది.
1: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ భగవాన్ టెల్స్. మా
0: కాలేజ్ పిల్లలందరూ కూడా వైట్ డ్రెస్ వేస్తారు.
1: ఆల్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
0: ఏం వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వైట్ డ్రెస్?
0: అనగా ప్యూరిటీని గుర్తింపు చేసేటువంటి.
1: వైట్ కలర్ సింబలైజెస్ ప్యూరిటీ.
0: వాళ్ళలో ప్యూరిటీ ఉందో లేదో అది నీకు అక్కర్లేదు.
1: వెదర్ దిస్ ప్యూరిటీ ఇన్ సైడ్ ఆర్ నాట్ డోంట్ బాదర్.
0: కానీ తెలుపు చూసిన తక్షణమే ప్యూరిటీ అని అర్థం అవుతుంది.
1: వన్స్ హీ వేర్స్ ద వైట్ డ్రెస్ ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: కాబట్టి చూసిన తక్షణమే ఆ యొక్క మంచిని మనం స్మరించడానికి ప్రయత్నించాలి.
1: ద మూమెంట్ యూ వాచ్ థింక్ ఆఫ్ ప్యూరిటీ.
0: సన్యాసి వస్త్రం ఉంటుంటుంది.
1: అండ్ ఆకర్ రోబ్స్.
0: దీన్ని చూసిన తక్షణమే
1: the moment you see akaro
0: meer sarvasanga parityagulu ani artham ostundi.
1: You can understand it's a total renunciation.
0: Sarvasanga parityagulo kaado teliyadu.
1: Whether they may be total renunciation
0: kaani aa pavitratanu manaku gurtimpa chestundi.
1: But it reminds you of renunciation.
0: ఒకరు నిన్ను వచ్చి కొట్టినాడు.
1: సమ్వన్ హెస్ బీటన్ యూ.
0: వాడు నన్ను కొట్టినాడు అని వాడు తిరిగి నీవు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు.
1: బికాస్ యూ ఆర్ బీటన్ యూ వాంట్ బీట్ హిమ్ అగైన్.
0: కొట్టిన దాంట్లో ఎవరున్నారు?
1: హూ ఇస్ దేర్?
0: కొట్టించబడినటువంటి దేహములు ఎవరున్నారు?
1: ఇన్ ఫ్యాక్ట్
0: రెండు దేహములు ఉన్న ఆత్మనే ఒక్కటే.
1: ద వన్ హూ బెట్ యూ, ద వన్ హూ ఇస్ బీటన్, సేమ్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాబట్టి భగవంతుడు తన తానే కొట్టుకున్నాడు.
1: అసో గాడ్ హెస్ బీటన్ హిమ్సెల్ఫ్.
0: ఈ భగవంతుడే సర్వ విధమైనటువంటి మోన యాక్ట్ చేస్తుంటాడు.
1: ఇట్ ఇస్ ఆల్ ది మోన యాక్షన్ ఆఫ్ గాడ్.
0: కొట్టేది తానే, కొట్టించుకునేది తానే.
1: హి బీట్స్ అండ్ హి గెట్స్ బీటెన్ ఇన్ టర్న్.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ దిస్ ట్రూత్.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మనం హింసించకూడదు.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: అందరినీ ప్రేమించండి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: కానీ ఆ సమయ సందర్భానుసారంగా మీరు తగినటువంటి అభివృద్ధిని పొందుతారు.
1: వి హావ్ దెన్ యు కెన్ డెవలప్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఇన్ ది సిట్యుయేషన్.
0: స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు క్రమక్రమేణ ఈ యువకులు కాబట్టి కోరికలు పెరుగుతూ ఉంటున్నాయి.
1: అట్ దిస్ యంగ్ యాజ్ యంగ్స్టర్స్ యు హావ్ మెనీ డిజైర్స్.
0: ఇది పరమ లగేజ్ గా తయారవుతుంటుంది.
1: ఇట్ హాస్ బికమ్ వెరీ బిగ్ లగేజ్.
0: పెద్ద భారంగా ఉంటుంటుంది.
1: హెవీ లగేజ్.
0: ఈ హెవీ లగేజ్ లో చిన్న స్టేషన్ లో దిగాలంటే దీన్ని దించుకోవడానికి ఎంత టైం
1: పడుతుంది? యు హావ్ టు గెట్ డౌన్ ది నెక్స్ట్ స్టేషన్. హౌ డు యు గెట్ డౌన్ విత్ హెవీ లగేజ్?
0: చాలా శ్రమ పడవలసి వస్తుంది.
1: యు హావ్ టు ఎగ్జర్ట్.
0: అప్పుడు శరీరంకే కాదు మానసికంగా కూడా శ్రమ పడవలసి వస్తుంది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్, ఇట్స్ ఆల్సో మెంటల్ స్ట్రెయిన్. కానీ
0: లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఇది భగవత్ యొక్క సన్నిధి అనేటువంటి మోక్షము.
1: ప్రాక్సిమిటీ ఈజ్ లిబరేషన్.
0: అది ఒక నిర్వాణము.
1: ఇస్ నిర్వాణ.
0: అదే నిశ్చింతన.
1: దట్స్
0: అదే ప్రశాంతము.
1: దట్స్
0: అట్టి ప్రశాంతి ప్రదేశానికి పోయే సమయంలో ఎందుకు ఈ అశాంతిని కొట్టుకుని పోవాలి?
1: రీచింగ్ దట్ అబోర్డ్ ఆఫ్ పీస్, వై డూ క్యారీ ఆన్ ద బర్డెన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్?
0: ఎంతవరకు అంతవరకు ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ డిజైర్.
0: తిండి ఉండాలి, త్రాగడానికి నీరు ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: ఈ తినే తిండి ఎందుకోసం ఇచ్చారు?
1: Why food?
0: Bichannam deharakshatham.
1: The food is given to protect your body.
0: Vastram sita nivaranam.
1: And the clothing to protect your body.

0: body.
1: దేహాన్ని రక్షించుకునే కోసం దేహది బట్ట.
0: And the cloth is given only to protect your body.
1: అంతే కాని అలంకారం కోసం కాదు బట్ట.
0: It's not for decoration.
1: ఈనాడు యువకులంతా కూడా ఈ బట్టల డెకరేషన్ లో చాలా మునిగిపోతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ దేర్ దే హావ్ మెనీ మెనీ డ్రెస్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెకరేషన్.
1: కానీ మగపిల్లలు వేసుకున్నా కొంచెం బాగానే ఉంటుంది.
0: Of course, men can wear anyway.
1: ఆడవాళ్ళు ఇలాంటి ఫ్యాషన్ లో ప్రవేశించకూడదు.
0: Ladies should never travel towards fashion.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి యొక్క గుణములు కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి.
0: బికాస్ దే ఆర్ ఆఫ్టర్ ఫ్యాషన్ దే హ్యావ్ సో మెనీ అదర్ క్వాలిటీస్.
1: యూ కట్టుకోవాల్సింది, ఉండవలసింది చక్కగా సంతోషంగా.
0: ఎస్, యూ మస్ట్ వేర్ అండ్ యూ షుడ్ బి.
1: దాన్ని నేను వద్దని చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్ డినై.
1: కానీ ఈ చూసే సినిమాలంతా కూడా వీళ్ళు అనుసరిస్తూ
0: వస్తారు. బట్ యూ ఫాలో ఇమిటేట్ ఆల్ సినిమాస్ మూవీస్.
1: ఇమిటేషన్ ఈజ్ అనిమల్.
0: ఇమిటేషన్ ఇస్ అనిమల్ క్వాలిటీ.
1: క్రియేషన్ ఈజ్ డివైన్.
0: క్రియేషన్ ఇస్ డివైన్.
1: ఈ అనుసరణ అనేటువంటిది మాత్రం మనం పోకూడదు.
0: దిస్ మిమిక్రీ ఇమిటేషన్ యూ షుడ్ నాట్ డూ దాట్.
1: ఒంటి నిండుకు బట్ట వేసుకో.
0: ఎస్, హ్యావ్ అ క్లాత్ ఎనఫ్.
1: తిండి పొట్ట నిండుకు తిండి తిను.
0: అండ్ ఈట్ వెల్.
1: దీన్ని ఎవరు వద్దని చెప్పరు.
0: నోబడీ విల్ సే నో.
1: కానీ
0: బట్
1: దీనిలో కూడా అనేక రకమైనటువంటి ఫ్యాషన్ వస్తాయి ఇక్కడ.
0: బట్ ఇఫ్ యూ హావ్ గాట్ ఫ్యాషన్స్ ఈవెన్ ఫర్ ఈటింగ్, వాట్ ఈస్ టు బి డన్?
1: ఇది సరైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: ఈ విధమైనటువంటి గుణముల చేత మన యొక్క పవిత్రమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కూడా సంభవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ వీ లూజ్ సెన్స్ కంట్రోల్.
1: మన సెన్స్ కంట్రోల్ చేయాలంటే ఈ వాంఛనంతా అరికట్టుకుంటూ పోవాలి.
0: టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
1: అప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంటుంది.
0: దెన్ యు విల్ అటైన్ డివినిటీ.
1: పతంజలి చెప్పాడు.
0: పతంజలి సే
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: యోగ మెంట్ సెన్స్ కంట్రోల్.
1: అది ఏ మన యోగము?
0: దట్ ఇస్ టు యోగ.
1: ఈ చిత్తవృత్తులను అరికట్టుకోవటమే మన యోగము.
0: కంట్రోలింగ్ ద సెన్సెస్ ఇస్ టు యోగ.
1: విచ్చలవిడిగా విడిచటమే మన రోగము.
0: వేవర్డ్ నేచర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ రోగ డిసీజ్.
1: కనుక ఈనాడు విచ్చలవిడిగా విడిచిపెట్టి రోగములకు గురి అవుతున్నాం.
0: వేవర్డ్ నేచర్ మేక్స్ యూ సఫర్ ఫ్రమ్ డిసీజెస్.
1: కనుక మనం యోగులు కావాలి.
0: యూ షుడ్ బి యోగి స్పిరిచువల్.
1: భోగంతో యోగం రాదు.
0: Out of pleasure bhoga you cannot have yoga spirituality.
1: Ee yogamto rogam raadu.
0: And with this yoga, when once you have yoga, you never have roga disease.
1: And
0: they're just opposite.
1: కనుకని మనం యోగులు కావాలి.
0: You should be yogis.
1: యోగం అనగా ఏంటి? సర్వసంగ పరిత్యాగై అరణ్యానికి పోవటం కాదు యోగము.
0: Yoga spirituality does not mean getting into the forest.
1: యోగము అనగా చేరిక.
0: Yoga means joining together.
1: జ్ఞాన యోగము, భక్తి యోగము, పతంజలి యోగము, యోగం అనగా దాంతో కూడినది.
0: Yoga means joining bhakti yoga, jnana yoga.
1: Motta motta vishada yogamu vachindi.
0: First vishada yoga.
1: Vishadam tho koodinaadu vaadu.
0: Because Arjuna
1: dukkham tho koodinaadu, adhe vishada yogamu.
0: Vishada, misery, even that misery becomes yoga.
1: కనుకనే అలాంటి యోగములు కాదు యోగం.
0: ఇట్స్ నాట్ సచ్ ఎ థింగ్.
1: కూడిక భక్తి అనగా ప్రేమ యోగమే మనం పూజించాలి.
0: లెట్ దిస్ యోగా ద ప్రేమ యోగా, యోగా ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను దైవంతో కూర్చాలి.
0: అండ్ వీ షుడ్ జాయిన్ ఇట్ విత్ గాడ్.
1: ఇది నిజమైన యోగం.
0: దిస్ ఇస్ ట్రూ యోగ.
1: చాలా మంది కొన్ని పదములకు అర్థం కూడా తెలుసుకోలేదు.
0: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ సర్టన్ వర్డ్స్.
1: యోగం అంటే ఏదో కాలుపైన కాలు వేసుకుని, ఒంటి కాలుపైన నిల్చుకుని, అరణ్యంలో పోయి కూర్చొని ఏదో యోగం చేయటం.
0: యోగ దే థింగ్ స్టాండింగ్ ఆన్ వన్ లెగ్ ఆర్ రివర్సింగ్ ది బాడీ టర్నింగ్ అప్ అండ్ డౌన్. నో,
1: ప్రాకృతమైన వేషములు ఇవన్నీ.
0: దే ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజెస్, వరల్డ్లీ ఎక్సర్సైజెస్.
1: ఇది యోగం కాదు.
0: దిస్ నాట్ యోగ.
1: ఇది ఒక విధమైన రోగమే.
0: దిస్ ఎ సార్ట్ ఆఫ్ రోగ డిసీజ్.
1: భగవంతుడు దేనిని ఆశించడు?
0: God does not expect anything.
1: నానా నీవు యోగం చేయి, నీవు ధ్యానం చేయి, నీవు జపం చేయి, నాకు సంతోషం అవుతుంది అని ఎప్పుడు భగవంతుడు చెప్పడు.
0: God will never tell you, will never tell you, do this meditation, think of me, chant my name. No, never.
1: నాయన నీవు ప్రేమ హృదయుడు కా.
0: He will say, have the love in your heart.
1: హృదయుడు కా.
0: And you be embodiment
1: of love. సత్య హృదయుడు కా.
0: Be the embodiment of
1: శాంతి హృదయుడు కా.
0: Have peace.
1: అదాన్నే భగవంతుడు ఆశిస్తుంటాడు.
0: That's what God expects from you.
1: అలాంటి భగవంతుని ఆశలకు విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు.
0: We act in the reverse way, in the negative direction.
1: ఏ సమయంలో ఏది కావాలో తానే అందిస్తుంటాడు.
0: God gives us what we need at the moment.
1: నీవు అడగనక్కర్లేదు.
0: You don't need to pray for it.
1: అడుగకువేవో మనస, అడుగకువేవో మనస.
0: Oh mind, don't ask. Oh mind, don't ask.
1: అడుగుకోలది అది అడుగునబడునని.
0: The more and more you ask, it will be neglected.
1: అడుగకున్న పని వడిగానగునని.
0: Without asking, things would be done better, speeder than otherwise.
1: Oh mind, don't ask. అడుగని శబరిని ఆదరించడే.
0: Without asking, శబరి was given refuge.
1: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి కలిగించడే.
0: Without asking, జటాయు bird was offered last rites by God.
1: అడుగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: అనే వచ్చి చూసుకుంటాడు.
0: God himself will come and do it.
1: చిన్న బిడ్డ ఉంటుంటది,
0: హియర్ ఇస్ ఎ చైల్డ్,
1: పాలిస్తుంది, తొట్టులో బండి పెడుతుంటది,
0: మదర్ ఫీడ్స్ అండ్ పుట్స్ ద బేబీ ఇన్ ద
1: కానీ ఆకలైనప్పుడు మాత్రం ఏడుస్తుంది,
0: బట్ ద బేబీ క్రైస్ వెన్ ద బేబీ ఇస్
1: హంగ్రీ. అమ్మా నాకు పాలు కావాలని అడుగుతుందా?
0: బేబీ విల్ నెవర్ ఆస్క్ మదర్ ఐ వాంట్ మిల్క్. నో,
1: తల్లి ఆ సమయాన్ని గుర్తించి పాలిస్తుంది.
0: మదర్ నోస్ వెన్ ద చైల్డ్ నీడ్స్ మిల్క్.
1: కాబట్టి అది ఏ సరెండర్,
0: దట్ ఈస్ సరెండర్.
1: అక్కడ ఉంటే తల్లే చూసుకుంటుందని,
0: దెన్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్
1: ఇట్. కావాలి అది కావాలి అది కావాలి కానీ ఈ కోరికలన్నీ పెట్టుకుంటే తప్పక నిన్ను వీలు చేస్తుంది తల్లి.
0: ఇన్ఫాక్ట్ యు గో ఆన్ ఆస్కింగ్ డిమాండింగ్, మదర్ విల్ లీవ్ యూ దేర్.
1: అడిగేటువంటి పిల్లవాడికి ఏం చెప్తుంది తల్లి?
0: ఇఫ్ ద బాయ్ చైల్డ్ గోస్ ఆన్ ఆస్కింగ్,
1: వంటవాడిని పోయి అడుగు అక్కడ పెడతాడు తిను అంటుంది.
0: అండ్ యూ విల్ సే యూ విల్ బి సర్వ్డ్ ఫుడ్ దేర్, యూ గో దేర్ గెట్ ఇన్ ద కిచెన్ కుక్ విల్ సర్వ్.
1: కానీ అడగలేనటువంటి ఒక చంటి బిడ్డకి తల్లే పోయి పాలు త్రాపుతుంది.
0: యాజ్ ద చైల్డ్ కెనాట్ ఆస్క్ మదర్ హర్ సెల్ఫ్ విల్ కమ్.
1: అడిగేటటువంటి అహంకార సత్వము.
0: The one who demands ask is a sign.
1: వాడు కేవలము ఈ వరల్డీ లైఫ్ లో ప్రవేశించాడు.
0: He is in the worldly life.
1: కనుకని ఈ అడగటము తెప్పించుకోవటం ఇవన్నీ జరుగుతుంటాయి.
0: Therefore he goes on requesting, demanding.
1: ఏ ఇది లేకుండా చింత లేకుండా తల్లి యోచనలోనే ఉంటే సుఖంగా నిద్రిస్తుంటాడు.
0: Without any thought, if you think of the mother, you can have peace. తల్లి
1: చూసుకుంటుంది సర్వము.
0: God, mother will take care of him.
1: తెలుసును.
0: You know that.
1: ఝాన్సీ లక్ష్మీబాయి.
0: ఝాన్సీ లక్ష్మీబాయి.
1: దానికి బయలుదేరింది.
0: She went there to wage war.
1: యుద్ధానికి బయలుదేరినప్పుడు యుద్ధం చేసే తీరాలి.
0: Yes, she must fight there.
1: విజయాన్ని సాధించాలి.
0: She must return.
1: కానీ చంటి బిడ్డ ఉంటుంది అది వెంట.
0: But she has got the child with her.
1: Child, small child.
0: Small child is with her.
1: కానీ ఇది కూడా నా కర్తవ్యమే.
0: Yes, this also my responsibility.
1: ఆ చంటి బిడ్డను వెనక్కి కట్టుకుంది.
0: And she tied the babe to her back.
1: చేతికి తీసుకుంది.
0: She held the sword on hand.
1: పైన ఎక్కింది యుద్ధం చేసింది.
0: And she was riding the horse and she started with fighting.
1: యుద్ధం చేస్తున్నా గానీ బిడ్డ పైన ప్రేమ తప్పలేదు.
0: But yet she continued to love the babe. She held on her back.
1: ఈ విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించడం తప్పదు.
0: One must discharge the duty necessarily.
1: కానీ చేయవలసింది చేయాల్సిందే.
0: యూ మస్ట్ డూ ఇట్ వాట్ యువర్
1: కానీ లక్ష్యం దేనిపైన పెట్టాలో దాన్ని పెట్టాలి.
0: బట్ యువర్ ఎయిమ్ షుడ్ బి ఆన్ దాట్.
1: మీకు తెలుసును,
0: యు నో దిస్.
1: నర్తకులంతా అనేక రకములుగా ఆటలు చేతులు తిప్పుతుంటారు.
0: యూ నో డాన్సర్స్ విత్ మెనీ ఆఫ్ జెస్చర్స్.
1: కానీ అనేక రకములుగా చేతులు తిప్పుతుంటారు.
0: దే గో ఆన్ మూవింగ్ దేర్ హ్యాండ్స్.
1: కానీ కాలి తాళం మాత్రం మరవరు.
0: బట్ దే విల్ నెవర్ మిస్ ద బీట్ ఆర్ ద రిథమ్.
1: దాని తాళంను పురస్కరించుకుని చేతులు తిప్పుతుంటారు.
0: అండ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద హ్యాండ్స్ డిపెండ్ ఆన్ ద బీట్.
1: అదే విధంగానే మనం ఈ జగత్ లోపల భౌతిక జీవితాన్ని గడపవలసిందే.
0: వీ హావ్ టు లీడ్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: ఈ భౌతిక జీవితాన్ని గడుపుతుంటాను, మనస్సు మాత్రం దైవం పైన ఉంటుంది.
0: బట్ అవర్ మైండ్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ ఈవెన్ ఇన్ దిస్ లైఫ్ సోజర్న్.
1: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్.
1: అది మనం చేయవలసిన పని.
0: దట్స్ వాట్ వీ ఆర్ సపోజ్ టు డు.
1: చేతితో పని చేయి,
0: వర్క్ విత్ యువర్ హ్యాండ్స్.
1: కానీ మనస్సుతో దైవత్వాన్ని చింతించు.
0: అండ్ థింక్ ఆఫ్ గాడ్ విత్ యువర్ మైండ్.
1: నీ ప్రత్యేకంగా కాలం కూడా నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ స్పెసిఫిక్ టైం.
1: ప్రత్యేకమైన సాధనలు కూడా అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీ స్పెసిఫిక్.
1: ఏ చేస్తున్నా కానీ నీ జ్ఞాపకం ఉన్నంత వరకు దైవాన్ని చింతించు.
0: వాట్ ఎవర్ యూ డూ, థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: అన్ని పనులు చేసుకో.
0: డూ ఎవ్రీథింగ్ దట్
1: తప్పలేదు.
0: నథింగ్ రాంగ్.
1: కానీ
0: బట్
1: ఈ పాంచభౌతికమైన దేహములకు కొన్ని ఆహారం కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి.
0: ఫిజికల్ బాడీ నీడ్స్ గుడ్ ఫుడ్, ప్యూర్ ఫుడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక మందికి అనేక విధమైనటువంటి యొక్క వాంఛలు ఉంటుంటాయి.
0: మెనీ హ్యావ్ మెనీ డిజైర్స్.
1: కానీ ఆ వాంఛల్లో కూడా కొన్ని దుష్టమైన వాంఛలు కూడా ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ డిజైర్స్ టు.
1: అలాంటి ఆహారం మాత్రం ముట్టకూడదు.
0: నెవర్ టచ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్.
1: మద్యపానము,
0: డ్రింకింగ్,
1: మాంస భక్షణ,
0: నాన్ వెజిటేరియన్ ఫుడ్,
1: ధూపదీప నైవేద్యాలు,
0: ఇంత
1: కాదు.
0: నాట్ ఓన్లీ
1: మన పనిని మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డూ అవర్ ఓన్ వర్క్.
1: ఇంతే కాకుండా డోంట్ వేస్ట్ మనీ అని చెప్పారు
0: భగవాన్. సెడ్ డోంట్ వేస్ట్ మనీ.
1: ఈ హ్యూమన్ వాల్యూ లోపల డోంట్ వేస్ట్ మనీ,
0: డోంట్ వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ టైం,
0: డోంట్ వేస్ట్ టైం,
1: డోంట్ వేస్ట్ ఫుడ్,
0: డోంట్ వేస్ట్ ఫుడ్,
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: ఈ విధమైనటువంటివి మీరు నడుచుకోవాల్సింది.
0: దిస్ ద వే ఇన్ విచ్ యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఎంతమంది తిండి లేకుండా అవస్థలు పడుతున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ డోంట్ హావ్ ఫుడ్.
1: మీకు వడ్డించినటువంటి అన్ని వదిలిపెట్టిపోతే అది ఎక్కడ వేస్తావు?
0: ఇఫ్ యూ జస్ట్ వేస్ట్ ఫుడ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్?
1: ఎంత పాపం ఇది.
0: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: నువ్వు తినేటటువంటి తిను, తప్పులేదు.
0: ఇట్ ఇస్ పాసిబుల్, కమ్ ఆన్, ఈట్.
1: కానీ నువ్వు తినకుండా బయట పారేసిస్తే ఎవరికైనా అందవలసినటువంటిది అందలేదు.
0: బట్ డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
1: మీకు తెలుసును, ఈ ఒరిస్సా లోపల ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు చాలా కష్టంగా ఉంటుంది.
0: యూ నో ది సఫరింగ్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒరిస్సా.
1: ముద్ద అన్నం తెలిసి చిక్కారంటే చాలా కష్టము.
0: దే కుడ్ నాట్ హ్యావ్ మార్సల్ ఆఫ్ ఫుడ్ టుడే.
1: వాడికి తెలుసు ఈ సమయంలో అన్నం అంటే ఏమిటి.
0: యూ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్ నౌ.
1: ఇక్కడ ఉన్న వాడికి అన్నం అంటే ఏమిటో వానికి అర్థం కాదు.
0: వేర్ ద పర్సన్ హియర్ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్.
1: కనుక డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్.
0: సో భగవాన్ టెల్స్ యూ డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్.
1: కనుకని డోంట్ వేస్ట్ మనీ,
0: డోంట్ వేస్ట్ మనీ.
1: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్,
0: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: దీన్ని పాడు చేసినటువంటి వారు అవుతారు.
0: యూ విల్ బి వేస్టింగ్ మనీ.
1: నీకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి,
0: యూ హావ్ గాట్ లెగ్స్ ఇన్ హ్యాండ్.
1: సమయం చిక్కినప్పుడు నీ చొక్కా పంచి నువ్వు ఉతుక్కో.
0: వెన్ యూ హావ్ ఫైన్ టైమ్, కమ్ ఆన్, వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
1: నీ వాష్ నీ యొక్క గుడ్డలు నీ వాష్ చేసుకోవటంలో తప్పేం లేదు.
0: నథింగ్ రాంగ్ ఇఫ్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
1: దానికి కూడా ఒక చాకరం అని పెట్టము.
0: Yes, you get to wash.
1: దానికి ఒక 2 రూపాయలు ఇవ్వటము.
0: అండ్ యూ పే మనీ.
1: నువ్వు సంపాదించావు 5 రూపాయలు.
0: ఇస్ దట్ యువర్ మనీ?
1: నీ తల్లి సంపాదించిన రూపాయలు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు?
0: ఇట్స్ ఆల్ యువర్ ఫాదర్స్ మనీ, వై డు యూ వేస్ట్ ఇట్?
1: ఈ విధంగా వేస్ట్ చేయటం అనేది చాలా చెడ్డది.
0: You should not waste money. Waste of money is very bad.
1: ఈ నాటి పిల్లలంతా కూడా ఎంత మనీ వేస్ట్ చేస్తున్నారంటే చాలా చేస్తున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టుడే ఆర్ వేస్టింగ్.
1: సంపాదించినా సరే, లేక తల్లిదండ్రులు ధనమైనా సరే, వేస్ట్ చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ వేస్ట్ యువర్ మనీ, ఐదర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఓన్.
1: కనుక ఈ వేస్ట్ ఆఫ్ మనీ చాలా చెడ్డది.
0: వేస్ట్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: వేస్ట్ ఆఫ్ టైం.
0: వేస్ట్ ఆఫ్ టైం.
1: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
0: టైం ఇస్ వెరీ హైలీ
1: సేక్రెడ్. కాల కాలాయ నమః, కాల ప్రమాణాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమిత. భగవంతునికి ఎన్నో పేర్లు ఉన్నాయి కాలం పైన.
0: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్ రిఫరింగ్ టు ద టైం, దట్ ఈస్ ది కమాండర్ ఆఫ్ ది టైం.
1: టైం వేస్ట్ చేస్తే దైవాన్ని మనం వేస్ట్ చేసినట్టే.
0: ఇఫ్ యూ వేస్ట్ టైం, ఇట్ యుల్ బి వేస్టింగ్ డివినిటీ.
1: ఆ టైం నువ్వు టేస్ట్ చేయి.
0: Taste the time.
1: ఆ టైం చిక్కిందా? రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అది టేస్ట్ అవుతుంది.
0: When you find the time, chant the glory of God.
1: జీసస్ జీసస్ ఆర్ అల్లా అల్లా అల్లా కృష్ణ కృష్ణ, ఏ నామైనా తెలుసుకో, తప్పు లేదు.
0: లెట్ బి ఎనీ నేమ్, జీసస్ ఆర్ అల్లా రామ కృష్ణ, డజంట్ మ్యాటర్.
1: ఎంత టేస్ట్ అవుతుంది ఆ యొక్క టైం.
0: What a taste you will enjoy at that moment.
1: ఆ టేస్ట్ నువ్వు వదిలిపెట్టి లోకమైన టేస్ట్ లో నువ్వు పోతే ఎంత వేస్ట్ అవుతుంది.
0: యూ లీవ్ దిస్ టేస్ట్ బట్ యూ గో బై వరల్డ్లీ టేస్ట్ అండ్ వేస్ట్ టైం.
1: పాకెట్ లో మనీ ఉంది కదా అనేది హోటల్ పోయేది.
0: బికాజ్
1: తినేది.
0: బికాజ్ యువర్ గాట్ మనీ ఇన్ యువర్ పాకెట్, యూ గుడ్ ద హోటల్ అండ్ ఈట్ ఇట్.
1: హ్యాపీ నలుగురు ఫ్రెండ్స్ చేస్తుంది, పేకాట్ ఆడేది.
0: ఆర్ యూ కాల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లే కార్డ్.
1: ఈ జూదా లోపల ఈ యువకులు ఏమాత్రం ప్రవేశించకూడదు.
0: యంగ్స్టర్స్ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు గ్యాంబ్లింగ్, ప్లేయింగ్ కార్డ్.
1: గ్యాంబ్లింగ్ చాలా చెడ్డది.
0: గ్యాంబ్లింగ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
1: కనుక ఈ డోంట్ వేస్ట్ మనీ.
0: డోంట్ వేస్ట్ మనీ.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: ఏమిటి ఈ ఎనర్జీ?
0: వాట్ ఎనర్జీ?
1: మాట్లాడింది మాత్రమే కాదు ఎనర్జీ.
0: నాట్ మెయిన్లీ
1: చూసింది కూడా ఎనర్జీనే, వినింది కూడా ఎనర్జీనే. ఇవంతా కూడా వేస్ట్ అవుతుండాలి.
0: మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో పెట్టాము.
0: హియర్ యు గాట్ ఎ రేడియో.
1: రేడియో పెట్టి ఏదో మెడ్రాస్ నుంచి ఒక పాట వినాలని స్విచ్ వేశాము.
0: యు హావ్ స్విచ్డ్ ఆన్ ట్యూన్ టు మెడ్రాస్ స్టేషన్.
1: ఆ వేసేటప్పటికే బర్రన్ శబ్దం వచ్చింది.
0: అండ్ దెన్ యు లిసన్ టు ది సౌండ్.
1: ఆ శబ్దం లోపల కొంతసేపు నువ్వు వినేటప్పటికీ ఎంత కరెంటు వేస్ట్ అవుతుంది.
0: సో మచ్
1: యూనిట్స్ కరెంట్ వేస్ట్ అవుతుంది.
0: సో మచ్ యూనిట్స్ కరెంట్ ఇస్ కన్స్యూమ్.
1: వేస్ట్ చేయటం కదా పవర్.
0: ఆర్ యూ నాట్ వేస్టింగ్?
1: ఈ వేస్ట్ చేయటం వల్ల నీకేమొచ్చింది? విన్నా నీ పాట సంతోషమైపోయింది.
0: ఐ లిసన్ టు సాంగ్, దట్స్
1: ఎనఫ్. విన్నదానికి ఎవరు ఇస్తారు?
0: హూ విల్ పే మనీ ఫర్ దట్ సాంగ్ యూ లిసన్
1: కనుక ఇంత వేస్ట్ చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ వేస్ట్
1: మనీ అనేటువంటి టైం. చాలా ఇదిగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
0: అండ్ మనీ అండ్
1: ఈనాటి మానవుని ఎనర్జీ వేస్ట్ చేసుకోవడానికి చెడ్డ చూపులు, చెడ్డ వినికిడి, చెడ్డ మాటలు ఇలాంటివంతా చేయటం చేతనే ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
0: ఎనర్జీ ఇస్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ ఆడిషన్, బ్యాడ్ టాక్. బై దీస్ వేస్ ఎనర్జీ
1: ఆదర్శంగా తీసుకుని ఆనాటి మహర్షులు మౌనము అని ధరిస్తూ,
0: బేసింగ్ ఆల్ దిస్ ద సేజ్ సీయర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అబ్జర్వ్ సైలెన్స్.
1: కనుకనే మీరు కూడా వారానికి ఒక దినమైనా కానీ మీరు కొంచెం స్తంభించిపోవాలి మాటలు లేకుండా.
0: అట్లీస్ట్ 1 day in a week అబ్జర్వ్ సైలెన్స్.
1: నేను ఇంత ఊర్లో పిల్లలకు చెప్తుంటాను, టాక్ లెస్ మోర్ వర్క్ అని.
0: భగవాన్ వెరీ ఆఫెన్ టెల్ స్టూడెంట్స్ టాక్ లెస్ వర్క్ మోర్.
1: ఆ విధంగా ఉండినప్పుడు మన ఎనర్జీ కూడా పెరిగిపోతుంది.
0: దెన్ ఎనర్జీ విత్ ఇన్ డెవలప్స్.
1: పవిత్రమైన విషయమంతా చేసిన సాధనంతా కూడా ఈ ఎనర్జీని పెంచుకోవడం కోసమని.
0: మోస్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ అండర్ టేకెన్ బై సేజెస్.
1: దానివల్ల జ్ఞాపశక్తి అవుతుంది.
0: యువర్ మెమరీ పవర్ విల్ ఇంక్రీజ్.
1: కేవలం ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
0: యూ హ్యావ్ థరో కాన్సన్ట్రేషన్.
1: ఎనర్జీ లేకపోవడం చేతనే మెమరీ ఉండదు.
0: బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ యూ లూజ్ యువర్
1: కుదరదు.
0: యూ లూజ్ యువర్ మెమరీ.
1: శరీర శక్తి కూడా క్షీణించిపోతుంది.
0: అండ్ యూ బికమ్ వీక్.
1: కనుకనే మనం ఎగ్జామినేషన్ లోపల సరిగా మనం రాయలేదంటే ఏమిటి? మెమరీ పవర్ పోయింది.
0: యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ నాట్ ప్రాపర్ బికాస్ యూ లాస్ట్ యువర్ మెమరీ.
1: పోయింది. బుక్ తో ఒకటి చదువుతుంటాడు, ఇంకేమిట్రా సమాచారం, ఇంకేమిట్రా ఆ రేడియోలో ఏమొచ్చింది, ఈ క్రికెట్ ఏమైంది, ఈ క్రికెట్ రేడియోలు ఇవన్నీ వింటూ పుస్తకం చదువుతుంటాడు వీడు.
0: A modern student goes on reading the book on one hand while enquiring the cricket commentary on one other side and the world issues on the other way.
1: వాడికి ఎట్ట ఉంటుంది మెమరీ?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ మెమరీ?
1: ఈ మెమరీ ఉండడానికి వీల్లేదు.
0: దేర్ ఇస్ నో పాసిబిలిటీ.
1: సెకండ్ డే ఎగ్జామినేషన్ హాల్కి పోతాడు.
0: ఈ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జామ్ సెకండ్ డే
1: రావాలంటే చదువుకునేది గురించి జ్ఞాపకం రాదు.
0: హీ విల్ నెవర్ రికాల్ వాట్ ఆల్ హీ రెడ్.
1: మానవుని ఎందే ఉంటుంది అది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ దట్
1: మర్చిపోయేది మానవుడే.
0: ఫర్గెట్ఫుల్ నేచర్
1: తెప్పించుకునేది మానవుడే.
0: రికాపిచులేషన్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్ బిలాంగ్ టు మ్యాన్.
1: అందుకనే మానవత్వం లోపల ఈ ఎనర్జీని ఈనాడు యువకులు వేస్ట్ చేస్తున్నారు.
0: సో మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ వేస్టింగ్ ఎనర్జీ టుడే.
1: ఇంతేకాకుండా దురభ్యాసంతో మరింత పాడు చేసుకుంటారు.
0: Also spoiling their life because of bad habits.
1: ఇలాంటి దీని వల్లనే మానవత్వంలో చాలా శక్తి సామర్థ్యం కుంగిపోతున్నాయి.
0: For that reason we lose our skills and capacity.
1: ఒక క్షణమైన కూడా నువ్వు ఏకాగ్రత ఉండడానికి వీలు కాదు.
0: We are not able to concentrate even for a moment.
1: పవిత్రమైనటువంటి భారతదేశంలో పూర్వము ఎంత చిన్న పిల్లలు కూడా గురుకులం లోపల చాలా ఏకాగ్రతగా ఉండేటువంటి.
0: In the sacred land of Bharat, even youngsters tiny tots could have concentration.
1: ఆశ్రమాల్లో చేరి
0: they joined ashram
1: meditation vini
0: they listened to their guru
1: vani vinnattuga vaaru bhavinchi
0: and they recapitulated
1: ye maatram kuda papers ledu
0: they didn't have any stationery paper
1: pens ledu
0: they didn't have any pens
1: vaaru raaskunedi ledu
0: they could not write
1: teachers cheppedi maatram matrame vinatam
0: they just follow they just hear what are
1: vini kini chetane anta chadugulu chadivaru annadu
0: by mere listening they could have very high education
1: ee naadu pustakale kaadu notes e kaadu inka em kaadu అన్ని ఉండి కూడా వీళ్ళకి ఏమాత్రం జ్ఞాపశక్తి లేదు.
0: దే హ్యావ్ బుక్స్ అండ్ పెన్స్ వాట్ నాట్ స్టిల్ వీ డోంట్ హ్యావ్ మెమరీ.
1: ఈ విధంగా మనం మెమరీ పవర్ పాడు చేసుకుంటున్నాం.
0: వీఆర్ స్పాయిలింగ్ అవర్ మెమరీ పవర్.
1: కనుక యువతి యువకులారా
0: యంగ్స్టర్స్ మెన్ అండ్
1: మొట్టమొదట మీ శక్తిని మీరు పోషించుకోండి.
0: కీప్ అప్ ప్రొటెక్ట్ ప్రిజర్వ్ యువర్
1: శారీరక శక్తిని మానసిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిని ఈ మూడు శక్తులను మీరు పోషించుకోవాలి.
0: ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గాడ్ your physical power, the psychological power and the spiritual power.
1: ee mooditini meeru sambandhinchukunte inga meeku minchinatundi yogi ledu meeku minchinatundi daivame ledu.
0: When once you preserve these three you are divine, nothing is more than that.
1: Shariranni manchi karyamlo praveshapettu.
0: Make use of the body for proper work.
1: Mind ni manchi thoughts lo meeru praveshapettu.
0: Let mind entertain good thoughts.
1: బుద్ధిని భగవంతుల్లో ఏమర్చు.
0: లెట్ ది ఇంటెలెక్ట్ మర్జ్ ఇన్ గాడ్.
1: ఈ మైండ్ బుద్ధి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్.
0: ద మైండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ కోసం నువ్వు పాటు పడద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఇవంతా పనిచేసి దీన్ని వదిలిపెట్టాల్సిందే.
0: అండ్ వన్స్ దే డిశ్చార్జ్ యూ టు గివ్ అప్.
1: ఎప్పుడూ ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రధానంగా తీసుకోకూడదు.
0: డోంట్ గో బై ది ఇన్స్ట్రుమెంట్ త్రూ అవుట్.
1: ఆ ఇన్స్ట్రుమెంట్ నడిపించేటువంటి ఏదో అది ఒకటి ఉంది.
0: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ దట్ మేక్స్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ వర్క్.
1: ఎక్కడ చూసినా కానీ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్.
0: టుడే ఎవ్రీవేర్ యూ హియర్ ఆఫ్ కంప్యూటర్.
1: ఎగ్జామినేషన్ పోవటము కంప్యూటర్సే.
0: ఎగ్జామ్
1: కంప్యూటర్సే. లైఫ్ అంతా కంప్యూటరే. కంప్యూటర్ కంప్యూటర్. యు ఆర్ నాట్ కంప్యూటర్, యు ఆర్ కంపోజర్.
0: We take examinations on computers. The whole life in the world is full of computers. You are not a computer, but you are a composer.
1: You are
0: a composer.
1: ఏమిటి కంప్యూటర్ చేసే పని?
0: What is that computer?
1: మనం అడ్జస్ట్ చేసింది అది చెప్తూ ఉంటుంది.
0: After all, computer tells you what
1: computer అన్ని పనులు చేస్తుంది అనుకుంటుంటారు చాలా మంది.
0: You think computer?
1: చాలా పొరపాటు.
0: It's a mistake.
1: కొని అన్ని పనులు చేస్తుంటే నువ్వు పో. Where is my husband? అని అడుగు. చెప్తుందా?
0: If you think computer does everything, go near the computer and say, where is my husband? Will he tell you?
1: No. Voice boy, where is my wife? అంటే వాడు చెప్తుందా?
0: If you ask the computer, where is my wife? Do you get the answer?
1: చెప్పదు.
0: No.
1: మనం ఆ పేరును అడ్జస్ట్ చేస్తే అప్పుడు చెప్తుంది.
0: So computer responds basing on the matter you feed.
1: మన చేతులారా మనం దాన్ని పెంచుకుంటున్నాము.
0: You just supply the information.
1: పూర్వం మన కంప్యూటర్ ఇది.
0: Computer brain is our computer.
1: Brain is my computer.
0: Brain is my computer.
1: పూర్వం అంతా కూడా ఒక షాపింగ్ పోయి.
0: They go to shops earlier.
1: Two series sarees.
0: That two sarees.
1: Two gloves. ఒక టవల్ తీసుకుంటే తక్షణమే దాన్ని కూడికి వేసేసి తక్షణమే వాళ్ళకి డబ్బిచ్చి వచ్చేవాళ్ళు.
0: When they go to shop and they want to buy two blouses and two saree pieces, two towels, they will add up, make total and pay the bill.
1: Two gloves, ఒక టవల్ తీసుకుంటే క్యాల్కులేటర్ వస్తుంది.
0: Today, if he makes any purchases, he will make you the calculator. Make
1: magavalu, adavalu, anta kudru ee vidhamainatundi weakness lo padipothundi.
0: Men and women, they have got this weakness.
1: Bhagavantu ichinatundi medadu em ayipoyundi?
0: What will happen to the brain?
1: Dani enduku upayogam pettakundi?
0: Why will make you your brain?
1: Kalukune meeru swayam jeevitham darpali.
0: You be self-reliant.
1: Self-reliant. అది చేసినప్పుడు మీరు బాగుపడిపోతారు.
0: Then you will be good and prosper.
1: ఇంకొకరి హెల్ప్ కోసమే మీరు పాటుపడద్దు.
0: Don't depend on others.
1: Only help from God.
0: You receive help from God only.
1: ఆ ఒక్క గాడ్ మాత్రమే సర్వము హెల్ప్ చేస్తాడు.
0: గాడ్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: అదని పనే అది.
0: దట్స్ హిస్ జాబ్.
1: కలుగునే నీవు కూడా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: సో యూ ఆల్సో ఫాలో దిస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఇది భాగవతం యొక్క రామాయణం యొక్క నింజసారం.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సేక్రెడ్.
1: వ్యాసుడు కూడా చెప్పింది అది.
0: సేమ్ థింగ్ ఇట్ సేడ్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: హెల్పింగ్ అదర్స్ ఇస్ మెరిట్, హార్మింగ్ అదర్స్
1: మనం ఇతరులకు అందరికి హెల్ప్ చేస్తూ వస్తాం.
0: యూ షుడ్ హెల్ప్ ఎవ్రీబడి.
1: సాధ్యమైనంత వరకు ఎవరికి అపకారం చేయకుండా చూడండి.
0: ఎక్స్టెండ్ పాసిబుల్ నెవర్ హార్మ్ ఎనీబడి.
1: మీరు మీరు ఒకరికొకరికి జగడాలు వేసుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ ఇన్ ఫైట్.
1: ఐక్యమత్యమే సరైనటువంటి జీవితం.
0: యూనిటీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: యూనిటీనే లేదు.
0: దేర్ నో యూనిటీ టుడే.
1: యూనిటీ లేకపోవడం వల్ల ప్యూరిటీనే లేదు.
0: బికాజ్ దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ.
1: యూనిటీ లేకపోవడం వల్ల డివినిటీనే పోయింది.
0: యాజ్ దేర్ నో ప్యూరిటీ దేర్ నో డివినిటీ ఐదర్.
1: మొట్టమొదట యూనిటీ,
0: ఫస్ట్ యూనిటీ,
1: సెకండ్ ప్యూరిటీ,
0: సెకండ్ ప్యూరిటీ,
1: థర్డ్ డివినిటీ,
0: థర్డ్ డివినిటీ.
1: యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ కావాలి, డివినిటీ కావాలి.
0: దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ బట్ దే వాంట్ డివినిటీ, డివినిటీ లైక్ దాట్.
1: డివినిటీ రావడానికి వీలే లేదు.
0: నాట్ పాసిబుల్ టు హ్యావ్ డివినిటీ.
1: కనుకనే మనం చేయవలసింది ఒక చిన్న సాధన చేయాలి.
0: సో వీ షుడ్ అండర్టేక్ ఎ స్మాల్ ప్రాక్టీస్.
1: ఆ సాధన కూడా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హావ్ ప్రాపర్ ప్రొసీజర్ టు ఫాలో.
1: ఆ ప్రొసీజర్ సరైనట్టుగా ఉంటే
0: ఇట్ షుడ్ బి కరెక్ట్ ప్రొసీజర్.
1: మనం ఆశించిన ఫలితం మనకు తప్పక లభిస్తుంది.
0: అండ్ యు విల్ సడన్లీ గెట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్.
1: దేన్ని కోరినా కూడా తచ్చమే లభిస్తుంది.
0: వాట్ ఎవర్ యు డిజైర్ ఇట్ గెట్స్ ఫ్రక్టిఫైడ్.
1: నాకు పెన్ను కావాలనుకున్నావు.
0: యు వాంట్ ఎ పెన్.
1: కానీ నీ డివైన్ పవర్ తో నీవు చింతించు.
0: విత్ ద డివైన్ పవర్
1: ఆ పవర్ ని ఆ యొక్క పెన్ ని జోబులో చూస్తుంది.
0: ద పవర్ విల్ మేక్ ద పెన్
1: తప్పక తప్పక వస్తుంది వస్తుంది వస్తుంది.
0: ఇట్ విల్ కమ్, ఇట్స్ బౌండ్ టు కమ్ విత్ ద డివైన్ పవర్.
1: ఆ పవిత్రమైన హృదయాన్ని నీవు పెంచుకోవాలి.
0: డెవలప్ ద సీక్రెట్ హార్ట్.
1: ఆ పవిత్రమైన హృదయం ఏమిటంటే సాధించలేని జగత్తులో ఒకటే లేదు.
0: విత్ ది సీక్రెట్ హార్ట్ యూ కెన్ అకంప్లిష్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: దైవాన్ని తెలుసుకోవాలంటే ఎవరి తరము కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ.
1: నీవేమో తెలుసుకోలేకపోతున్నావు.
0: యూ ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ నేచర్.
1: హూ ఆర్ యూ?
0: యూ డోంట్ నో హూ యూ ఆర్. నిన్ను
1: నీవే తెలుసుకునేటప్పుడు దైవం అంటే ఎట్లా తెలుసుకో?
0: వెన్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో గాడ్?
1: దైవాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఎవరైనా అనుకుంటారట.
0: మెనీ పీపుల్ మే థింక్ దట్ ఐ హావ్ కమ్ టు నో గాడ్.
1: దైవం అంటే ఎటువంటి వాడు ఎట్లా ఉంటాడని ఎవరికైనా తెలిస్తే కదా తెలుసుకోవడానికి.
0: ఇఫ్ ఎనీవన్ నోస్ హూ గాడ్, వేర్ హి గాడ్ ఈజ్, వెల్ ఇట్ మే.
1: కాబట్టి దైవాన్ని తెలుసుకోవడం ఇక్కడ రానక్కర్లేదు.
0: ఐ హావ్ నాట్, యూ డోంట్ నీడ్ టు కమ్ హియర్.
1: నువ్వు ఇక్కడికి వచ్చిగానే ప్రయోజనం లేదు.
0: ఇట్ ఇస్ యూస్లెస్ టు బి హియర్.
1: నిన్ను నీవు తెలుసుకో.
0: యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి.
0: మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో దై సెల్ఫ్.
1: వచ్చిండే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం.
0: యు కమ్ హియర్ టు నో యువర్ సెల్ఫ్.
1: నన్ను తెలుసుకోవడం ఎవరికి తరం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు నో భగవాన్.
1: కనుకనే మొట్టమొదట మనము జపము ధ్యానము ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి.
0: వీ షుడ్ బిగిన్ విత్ చాంటింగ్ హిస్ నేమ్ అండ్ మెడిటేషన్.
1: ఒక నామాన్ని స్మరించండి.
0: థింక్ ఆఫ్ గాడ్ వన్
1: ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి.
0: కీప్ వన్ ఎయిమ్.
1: పూర్వము
0: ఎర్లియర్
1: రమణ మహర్షి చాలా పల్లెటూరి మనిషి.
0: ఈజ్ ఎ విలేజ్.
1: ఆయన తిరువన్నామలు వచ్చాడు.
0: ఈకేం తిరువన్నామలే.
1: ఏకాగ్రత చేయాలి.
0: యూ వాంట్ టు కాన్సెంట్రేట్.
1: ఎక్కడ ఏకాగ్రత చేసేది, ఎట్లా చేసేది?
0: హౌ టు కాన్సెంట్రేట్? వేర్?
1: ఒక మిద్ది పైన కూర్చున్నాడు.
0: హి సాట్ ఆన్ ది
1: రాత్రి పూట ఒక్క చుక్కను దర్శనంలో పెట్టుకున్నాడు.
0: హి కెప్ట్ వన్ స్టార్ ఇన్ ది స్కై ఇన్ వ్యూ.
1: ఆ చుక్కనే చూస్తూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ స్టేరింగ్ అట్ ది స్టార్.
1: ఆ ఏకాగ్రత కుదిరిపోయింది.
0: దేర్ హి డెవలప్డ్
1: మారనటువంటి దానిపైన ఏకాగ్రత రావాలి.
0: అండ్ వన్ హ్యాస్ టు డెవలప్ దిస్ కాన్సన్ట్రేషన్ బేసింగ్ ఆన్ దిస్.
1: ఆ చుక్కనే చూస్తూ చూస్తూ చూస్తూ కరెక్ట్ ఆ చుక్క లోపల లీనమయ్యాడు.
0: అండ్ హి వెంట్ ఆన్ స్టేరింగ్ అట్ ది స్టార్. హి గాట్ మర్జ్డ్ ఇన్ దట్ స్టార్.
1: ఈ విధంగా అది ధ్యానశక్తి అన్నారు.
0: అండ్ దట్స్ వాట్స్ కాల్డ్ టోటల్ ఐడెంటిఫికేషన్.
1: ఇది ధ్యానశక్తి, అది త్రాణశక్తి.
0: దిస్ మెడిటేషన్ దట్ ఇస్ ద టోటల్ ఐడెంటిఫికేషన్.
1: త్రాణశక్తి ద్వారానే
0: త్రూ దిస్ ఐడెంటిఫికేషన్
1: ప్రాణశక్తి లభిస్తుంది.
0: అండ్ దేర్ కమ్స్ ద లైఫ్ సోర్స్ ప్రాణశక్తి.
1: ఈ ప్రాణశక్తి ద్వారానే
0: అవుట్ ఆఫ్ దిస్ లైఫ్ సోర్స్
1: దివ్య శక్తి మనకు ప్రాప్తి.
0: దేర్ కమ్స్ ద డివైన్ పవర్.
1: కనుకనే ఎక్కడైనా దేవాలయంలో ప్రతిష్ట అంటే ప్రాణ ప్రతిష్టాయ నమః అంటారు.
0: ఇన్ ఇన్స్టాలింగ్ ఐడల్స్ ఇన్ ఎనీ టెంపుల్ దేర్ ఇస్ దిస్ ప్రాణ ప్రతిష్ట.
1: ఈ ప్రాణం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: సమయం వచ్చినప్పుడు
0: రైట్ టైం
1: ప్రాణాన్నైనా లెక్క చేయకుండా సాధనను మనం సాధించాలి.
0: డజంట్ మ్యాటర్ యూన్ ఇఫ్ యూ హర్ టు లూజ్ యువర్ లైఫ్ బట్ ఫాలో దిస్.
1: సాధించడానికి పోయినటువంటి వారే మహర్షులు.
0: సేజెస్ ఫాలో దర్ పాత్ ఇన్ దోస్ డేస్.
1: ఆ మహర్షుల యొక్క శక్తి,
0: ద పవర్ ఆఫ్ ద సేజెస్
1: ఎవరికి సాధ్యం కాలేదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టుడే టు అడాప్ట్.
1: కన్వ మహర్షి
0: కన్వ
1: ఆశ్రమంలో ఉంటుంది.
0: సర్వ
1: విధమైన శక్తిని సాధిస్తూ ఒక గురుకులాన్ని పెట్టాడు.
0: హెడ్ ఆల్ ద పవర్స్ అండ్ మెయింటైన్ గురుకుల సెంటర్ ఆఫ్ లెర్నింగ్.
1: అక్కడ శకుంతల కూడా ఉంటుండాలి.
0: దేర్ వాజ్ శకుంతల దేర్ ఇన్ ద హెర్మిటేజ్.
1: ఆమె కూడా గురువును ఆశ్రయించి సాధన చేస్తూ ఉండేది.
0: షీ టు అప్రోచ్ ద గురు అండ్ షీ డిడ్ ప్రాక్టీస్.
1: ఆడవారికి అందరికి కూడా ఆమె లీడర్ గా అక్కడ ఉండి వారిని సంబంధాన్ని చేసుకుంటుంది.
0: అండ్ షీ వాజ్ ద లీడర్ ఆఫ్ అదర్ లేడీస్ దేర్.
1: ఆ యొక్క ఆశ్రమానికి ఒక రాజు వచ్చాడు.
0: వన్ కింగ్ కేమ్ టు దట్ హెర్మిటేజ్.
1: చూచాడు.
0: హి సా హర్.
1: ఈ కన్నులు పాడు కన్నులు,
0: బ్యాడ్ లుక్స్.
1: శకుంతలను చూచాడు. ఆమెను వివాహం ఆడాలని ప్రయత్నం చేసి
0: హి సా శకుంతల దేర్ అండ్ హి వాంటెడ్ టు మ్యారీ హర్.
1: ఆమెకు కుమారుడు పుట్టాడు.
0: అండ్ షీ హాడ్ ఎ సన్.
1: వాడే భరతుడు.
0: దట్ సన్ ఈజ్ భరత.
1: ఆ భరతుని యొక్క తత్వమునకును తండ్రి అయినటువంటి కన్ను నుంచి వానికి తన తత్వానికి ఎంత భేదం ఉంది.
0: వాట్స్ నాట్ వాట్ ఎ వైట్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఈస్ దేర్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్.
1: తండ్రి దుష్యంతుడు,
0: ఫాదర్ ఇస్ దుష్యంత.
1: ఆయన రాజు.
0: ఇస్ ద కింగ్.
1: కాలేజీలో టౌన్ లో చదువుకున్నటువంటి వాడు.
0: దుష్యంత హ్యాడ్ హిస్ ఎడ్యుకేషన్
1: హ్యాబిట్స్. వచ్చినాయి వాడికి.
0: హెస్ గాట్ ఆల్ టౌన్ హ్యాబిట్.
1: ఈ టౌన్ యొక్క బిహేవియర్ వచ్చింది వాడికి.
0: హెస్ గాట్ అర్బన్ బిహేవియర్.
1: కానీ భరతుడు ఆశ్రమ వాసి.
0: భరత స్పెంట్ హిస్ టైమ్ ఇన్ హెర్మిటేజ్.
1: ఆశ్రమ వాతావరణమే వానికి ప్రాప్తించింది. కనుకనే అక్కడ నీ శీలమును పెంచుకున్నాడు.
0: దేర్ హీ డెవలప్ హిస్ క్యారెక్టర్.
1: ఆ యొక్క ఆశ్రమ వాసి అయినటువంటి యొక్క భరతునికి క్యారెక్టర్ పెంచుకున్నాడు.
0: దేర్ఫోర్ దట్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ భరత టు డెవలప్ క్యారెక్టర్.
1: టౌన్ యొక్క ఎడ్యుకేషన్ వల్ల,
0: బికాస్ ఆఫ్ అర్బన్ ఎడ్యుకేషన్,
1: దుష్యంతుడికి క్యారెక్టర్ పోయింది.
0: దుష్యంత లాస్ట్ హిస్ క్యారెక్టర్.
1: ఈ టౌన్ యొక్క హ్యాబిట్స్ అంతా కూడా ఈనాడు పూర్తి క్యారెక్టర్ ని పాడు చేస్తుంది.
0: టౌన్ హ్యాబిట్స్ స్పాయిల్ యువర్ క్యారెక్టర్.
1: కనుకనే ఆనాడు ఋషికులంలో చేర్చి ఆ ఋషికులం యొక్క పద్ధతిని తాగడం అతనికి బోధిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ బికాస్ హీ స్టేడ్ దేర్ ఇన్ ఋషికుల ద సెంటర్ ఆఫ్ లర్నింగ్ ఇన్ దోస్ డేస్ హీ కుడ్ డెవలప్ క్యారెక్టర్. And this is called Bharat because this was ruled by Bharata.
1: కనుక మనం నివాసం చేసేటువంటి యొక్క ప్రదేశం యొక్క పవిత్రత కూడా మనకు చాలా వరకు అవసరం.
0: We should also understand the sacredness of the place where we live.
1: అది ఆశ్రమము.
0: That is hermitage.
1: ఇది టౌన్.
0: This is the town.
1: ఇది కేవలం శ్రమతో కూడినటువంటిది.
0: This is full of strain.
1: అది ఆశ్రమం. శ్రమ లేనటువంటిది అది.
0: There in hermitage there is no stress and strain.
1: ఆ విధమైన జీవితాన్ని ఈనాడు యువకులు పొందాలి.
0: And youngsters should lead that kind of life.
1: ఈనాడు కాలేజీలకు పోవటము, కాలేజీలో తిరగటము, కాలేజీలో మాట్లాడటం, ఈ యొక్క సంబంధ బాంధవ్యముల చేత మనసు యొక్క పవిత్రత పూర్తి పాడైపోయింది.
0: ది కాలేజ్ లైఫ్ టుడే, పీపుల్ అటెండింగ్ కాలేజెస్ అండ్ లెర్నింగ్ దేర్, దే హావ్ లాస్ట్ ఆల్ ది ప్రాబబిలిటీ.
1: కాలేజీకి పో,
0: యు గో అటెండ్ ద
1: కాలేజ్,
0: స్టడీ దేర్.
1: కానీ చదువు కోసం పోయిన వాడు చదువు పైన లక్ష్యం పెట్టుకో.
0: హావింగ్ గోన్ దేర్ టు స్టడీ, కీప్ దట్ యాజ్ యు చీఫ్ ఎయిమ్.
1: లక్ష్యం పెట్టద్దు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అప్పుడే నీ యొక్క చదువు వస్తుంది,
0: దెన్ యూ
1: మంచి క్యారెక్టర్ గా ఉంటుంటావు.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ అక్వైర్ స్కిల్స్ ఇన్ దేర్ క్యారెక్టర్
1: పూర్వకాలం లోపల.
0: ఇన్ ఎర్లియర్ టైమ్
1: character is lost.
0: Character is lost.
1: If character is lost,
0: if character is lost,
1: nothing is lost. Inadu
0: today if character is lost, nothing is lost.
1: Inadu character lost ante emi, nothing is lost.
0: But today nobody bothers if character is lost.
1: Inadu
0: but today
1: money is lost, oh everything is lost.
0: Today money is lost, everything is lost.
1: Pura matta kadu,
0: earlier it's not.
1: Money is lost, nothing is lost.
0: In earlier time money is lost, nothing is lost.
1: Health is lost, something is lost.
0: Health is lost, something is lost.
1: Character is lost, everything is lost.
0: Character is lost, everything is lost.
1: ఈ విధంగా ఆనాడు జీవితాన్ని గడుపుతూ.
0: That was the type of life in those days.
1: కనుక మనము క్యారెక్టర్ లైఫ్ లో పెట్టుకోవాలి.
0: So we should keep character in view in our life.
1: ఈ జీవితాన్ని గడిపినప్పుడే యూతులు సరైన గుణములు కలిగిన వారై భవిష్యత్తును కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని జరుపుతారు.
0: When youth develop this character, they will cultivate all sorts of virtues and they will set an ideal to the rest of the society.
1: Yuvati yukulara,
0: young men and women,
1: nenu ee vidhanga maatalante enta sepaina maatladtanu.
0: Bhagavan is prepared to talk to you for any length of time.
1: Aithe
0: however,
1: unnecessary maatalu nenu maatadu.
0: But he will never talk unnecessary.
1: నిరుపయోగమైన మాటలు నేను మాట్లాడను.
0: He will never use.
1: ఎవరికైనా ఉపయోగమైన మాటలు ఎన్నైనా మాట్లాడతాను.
0: In fact, if they are useful to you, Bhagavan will talk to you.
1: కనుకనే మీరు చాలా పవిత్రమైన జీవితాన్ని గడపవలసిన వారు.
0: You have to lead a sacred life.
1: సత్యసాయి సంస్థల లోపల
0: in such organization,
1: ముందు మీరే దీని బాధ్యతను వహించవలసిన వారు.
0: You are to take the responsibilities in such a organization.
1: ఈనాడు జరిపేటువంటి వారందరికీ కొంతవరకు వయసు అయి ఉంటుంది, కొన్ని శ్రమలకు వచ్చి ఉంటారు, అనేక బంధంలో ఉంటారు. మీరు దీనిలో ప్రవేశించి తగినటువంటి బాధ్యత తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్కరు ప్రత్యేకంగా కూడా లీడర్ గా నిర్ణయించాలి.
0: టుడే వీ హ్యావ్ పీపుల్ హూ ఆర్ ఏజ్ విత్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్, వీ హ్యావ్ స్ట్రెయిన్డ్ ఎ లాట్ ఇన్ ద పాస్ట్, నౌ వీ హ్యావ్ టు టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ.
1: అందరూ బాధ్యత వహించాలి.
0: ఆల్ షుడ్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీస్.
1: ఈ పవర్స్ ని మీరు సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దీస్ పవర్స్.
1: ఈ స్థానంలో మీరు ప్రవేశించాలి.
0: అండ్ యూ షుడ్ టేక్ ది స్పిరిచువల్.
1: అయితే ఒక్కటి మాత్రం పెడుతున్నారు.
0: బట్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: పాలిటిక్స్ కనెక్షన్ లేకుండా చూసుకో.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ కనెక్షన్ విత్ పాలిటిక్స్.
1: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం చూసుకోవాలి.
0: కీపింగ్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజం యొక్క కళ్యాణాన్ని మనం ఆశించాలి.
0: యూ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
1: సొసైటీ యొక్క అభివృద్ధిని మనం కోరాలి.
0: యూ షుడ్ వర్క్ ఫర్ ది అడ్వాన్స్.
1: దానికోసం ఎంతైనా పాటు పడండి.
0: యూ స్ట్రగుల్ హార్డ్.
1: తప్పులేదు, అదే గొప్ప తపస్సు.
0: ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ పెనెన్స్.
1: అంతకంటే మించి పెనెంట్ లేదు.
0: నథింగ్ బియాండ్.
1: కనుక మీరు ఈ బాధ్యత తీసుకోవడానికి తగినటువంటి ఒక నమ్మకమైన జీవితాన్ని జరిపించుకోవాలి.
0: హ్యావ్ ద ఫెయిత్ఫుల్ లైఫ్. in order to be prepared to accept responsibility.
1: ప్రశాంతంగా ఉండినంత వరకు మాత్రం చాలా మంచిగా ఉంటుంది, బయటికి పోతానే అప్పుడే తూకలు తిప్పకూడదు.
0: In prashant nilayam you are perfect and orderly. By the moment you step out you go to the same old rut.
1: అప్పుడు తూకలు తిప్పేసేస్తే మీరు మంకీ మైండ్ అవుతుంది.
0: And then once you start waving your tail
1: you are divine mind.
0: Have the divine mind.
1: డివైన్ మైండ్ లో ఉండండి, కానీ డీప్ వైన్ మైండ్ లో మాత్రం పోకూడదు.
0: బీ ఇన్ ది డివైన్ మైండ్ బట్ నాట్ ఇన్ ది డీప్ వైన్ మైండ్.
1: ఆ దీన్ని మనం ఏమాత్రం ప్రవేశపెట్టకూడదు.
0: డోంట్ ఎంటర్టైన్ దట్.
1: ఆ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యువతులు యువకులు నాకు అత్యంత అవసరం.
0: భగవాన్ నీడ్స్ సేక్రెడ్ యంగ్ మెన్ అండ్ విమెన్.
1: వారందరూ నాకు సమీపులే.
0: They are so close to Bhagavan.
1: My dear friends.
0: They are dear friends of Bhagavan Baba.
1: అట్టి స్వామీజీకి డియర్ ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే తప్పక మీరు నడుచుకోండి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: మీరు ఇక్కడ రానక్కర్లేదు, నేను ఎక్కడికి వస్తాను.
0: యూ డోంట్ నీడ్ టు కమ్ హియర్, భగవాన్ విల్ కమ్ టు యూ.
1: ఐ విల్ కమ్ దేర్, ఐ విల్ కమ్ దేర్, వేర్ ఎవర్ యూ స్టే.
0: భగవాన్ ప్రామిసెస్ ఐ విల్ కమ్ దేర్, ఐ విల్ కమ్ దేర్,
1: ఐ విల్ కమ్ దేర్.
0: భగవాన్ విల్ కమ్ టు యూ.
1: ఐ ఆమ్ విత్ యూ,
0: ఐ ఆమ్ విత్ యూ,
1: ఇన్ యూ, అరౌండ్ యూ, బిహైండ్ యూ.
0: భగవాన్ ప్రామిసెస్ డిక్లేర్స్ that Bhagavan is in you, with you, around you.
1: Buddhulu meelo abhiruddhi pachukunte,
0: if you have that determinate feeling,
1: I am not separate from you.
0: Bhagavan is not separate from you.
1: I and you are one.
0: Bhagavan says I and you are one.
1: ఇట్టి ఏకత్వానికి మీరు ప్రయత్నం చేయండి.
0: Have the sense of one.
1: ఇట్టి దివ్యత్వానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు పెంచుకోండి.
0: డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ.
1: ఎంతైనా మీరు అభివృద్ధి ఉంటారు.
0: యూ సర్టన్లీ ప్రోగ్రెస్.
1: లౌకికంగా, భౌతికంగా, ఆర్థికంగా అన్నింటి ఎందుకు మీరు అభివృద్ధి ఉంటారు.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఫిజికల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, యూ విల్ ప్రోగ్రెస్ డెఫినెట్లీ.
1: అన్నిటికీ మీరు అభివృద్ధి వచ్చి లీడర్స్ గా నిలుస్తారు.
0: అండ్ యూ బి లీడర్స్.
1: కనుక ఈ దైవనామాన్ని చక్కగా మీరు పెంచుకొని,
0: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ,
1: నిరంతరము దైవ చింతన చేస్తూ,
0: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: Peace.

0: వాహేగురు ఒకే గురువు, ఒకే దైవము, ఒకే గమ్యము. అట్టి గురువుని మీరు పెట్టుకోండి.
1: హావ్ సచ్ ఎ ప్రిన్సిపల్. దైవమే
0: మీ సత్య గురువు.
1: గాడ్ ఇస్
0: దైవమే మీ నిజ గురువు.
1: గాడ్ ఇస్ యువర్ ట్రూ.
0: దైవమే మీ గమ్యము.
1: అండ్ హి ఇస్ అవర్ గోల్.
0: ధన్యము. నీ జన్మనే ధన్యము.
1: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కనుక మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ మూడు దినములు ఉండినందుకు,
1: హావింగ్ కమ్ హియర్, హావింగ్ బీన్ స్పెండ్ దీస్ త్రీ డేస్ హియర్,
0: ఇంత కాలం మీరు గడిపినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో లాంగ్,
0: ఇంత ధనం వేస్ట్ చేసినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం,
0: తగినటువంటి ఫలితాన్ని మీరు సాధించాలి.
1: యు సీ దట్ యు గెట్ రిజల్ట్స్ అకార్డింగ్లీ.
0: మీ స్వస్థానానికి వెళ్లి,
1: యాజ్ యు గో బ్యాక్,
0: ఇంకా చేరిన వాళ్ళందరికీ చేర్చి,
1: యు ఆల్సో షేర్ దిస్,
0: వాళ్ళకి దీన్నంతా కూడా పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
1: షేర్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఎవరీవన్.
0: మీరు స్వార్థంగా భుజించవద్దు.
1: డోంట్ గో ఇన్ సెల్ఫిష్ వే.
0: నీవు ఇంత పది మందికి పంచు.
1: అండ్ యూ షుడ్ షేర్.
0: నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఇదే ఇక్కడికి వచ్చినందుకు తగిన ఫలితము.
1: దిస్ ఇస్ ద ట్రూ రిజల్ట్.
0: లేకపోతే కాన్ఫరెన్స్ కు వెళ్ళాము.
1: వి హావ్ ది కాన్ఫరెన్స్.
0: వచ్చినాము.
1: యు హావ్ కమ్ హియర్.
0: ఏం చేసినట్టు?
1: వాట్ ఇస్ యువర్
0: రిజల్ట్స్? మనం చూపించాలి.
1: వి షుడ్ షో దెమ్ ఇన్ అవర్
0: రిజల్ట్. ప్రవర్తనలో మనం నిరూపించండి.
1: వి షుడ్ ప్రూవ్ ఇట్.
0: సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: సేవల్లో మీరు ప్రవేశించండి.
1: సార్,
0: సేవ లోపల మీకు తగినటువంటి ప్రాప్తి కలుగుతుంది.
1: అండ్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్ త్రూ ద ఫీల్డ్ ఆఫ్ సర్వీస్.
0: సేవకు మించినటువంటిది మరొక ధన్యమైనటువంటి సాధన లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ సర్వీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సేవ, సేవ, సేవ.
1: ద సర్వీస్ అండ్ సర్వీస్ అలోన్.
0: ఆ సర్వీస్ లోపలే సర్వము ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ పాత్ ఆఫ్ సర్వీస్.
0: తపాంసి.
1: నో పెనెన్స్.
0: తపస్సు చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఆఫ్ పెనెన్స్.
0: నా తీర్థానాం.
1: నో యూజ్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: నా శాస్త్రానాం.
1: నో స్కాలర్షిప్.
0: జపానహి.
1: నో పెనెన్స్.
0: సంసార సాగరోత్తారే.
1: టు క్రాస్ దిస్ లైఫ్.
0: సజ్జనం సేవనం వినా.
1: వన్ షుడ్ సర్వ్.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ సేవకు నీ ఫలితాన్ని నివాసించవద్దు.
1: డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ బై సర్వింగ్ అదర్స్.
0: ఫలరహితమైనటువంటి సేవ చేయాలి.
1: బీ సెల్ఫ్ లెస్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ రిజల్ట్.
0: నిష్కామ యోగము.
1: అండ్ దట్ ఇస్ రియల్ యోగ.
0: నేను ఇన్ని గ్రామాలు తిరిగాను, నేను ఇన్ని గ్రామ సేవ చేశాను, నాకు ఈ ఫలితం కావాలని ఈ దుష్ట పాపం పెట్టుకుంటే నీకు ఏ ఫలితము రాదు.
1: ఇఫ్ యూ గాట్ ఓన్లీ ది గోల్ ఆర్ ద రిజల్ట్స్ ఇన్ యువర్ వ్యూ, వెల్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ రూరల్.
0: నువ్వు చేస్తురా, తప్పక తానే ఇస్తూ వస్తా.
1: యూ గో ఆన్ డూయింగ్ అండ్ గాడ్ విల్ గ్రాంట్.
0: చాలా ఆనందము. అనేక దేశాల నుంచి వచ్చారు, అనేక ఇక్కట్లకంతా గురి అయ్యారు. ఇక్కడ అనుకూలంలో అనానుకూలంలో చూడుకోకుండా ఎంతనో ప్రేమతో మీ కాలాన్ని గడిపారు.
1: మెనీ ఫ్రమ్ మెనీ మెనీ కంట్రీస్ ఆర్ హియర్. దే ఆర్ నాట్ బాదర్డ్ ది ఇన్కన్వీనియన్సెస్ దే ఫేస్డ్ హియర్ డ్యూరింగ్ దేర్ స్టే.
0: మీకు ఫుడ్ తగిన ఫుడ్ కూడా లేదు ఇక్కడ.
1: యూ మైట్ నాట్ హ్యావ్ ద ఫుడ్ దట్ యూ వాంటెడ్.
0: కనుకనే మీరు ఫుడ్ కాదు మీరు ఆశించవలసింది.
1: నాట్ ద ఫుడ్ దట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్.
0: హెడ్.
1: యూ థింక్ ఆఫ్ హెడ్, నాట్ ద ఫుడ్.
0: గాడ్.
1: దెన్ గాడ్.
0: అది చూసింది. ఫుడ్ కోసం మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫుడ్ అలోన్.
0: ఏదో తింటున్నాం కడుపు.
1: బికాస్ వీ ఈట్ టు లివ్.
0: ఆ తిండి కోసం కాకుండా జీవితం కోసం మనం ప్రయత్నించాలి.
1: అండ్ వీ షుడ్ ఈట్. వీ షుడ్ ఈట్ ఓన్లీ టు లివ్. దట్స్ ఆల్. నాట్ లివ్ టు ఈట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని,
1: యూ షుడ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఆనందమైన జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఆదర్శ జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఆశీర్వదిస్తూ,
1: భగవాన్ బ్లెసెస్ యూ.
0: నేను నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో సేయింగ్, భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: పరిపాటైపోయెను దుష్కృతం బిలను. శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపస లోక శరణ్యుడైన శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా, చేకూర చేయు సుఖంబు మానవా మానవా.
1: దర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. ద వికెడ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. దర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ డివోషన్. To explain exactly, you find people treading along the wrong path. There is only one refuge at the lotus feet of God. The repetition chanting the name of God will rescue us all.
0: Ujjogamulu cheyam, ujjogamulu cheyam, nuditalandaru pova, gruhakrutyamunu teerchu.
1: If all women are to go for job, who will attend to household work?
0: Aalu magaliruvuru aapisunaku poga pillala poshinchu tallulevaru.
1: If husband and wife are to attend their daily office work, who will take care of children at home?

0: Truly speaking, working women have no trace of happiness or comfort.
1: Prema swarupulaina
0: embodiments of love.
1: Divyatma swarupulara
0: embodiments of divine atma.
1: స్త్రీలు చదవకూడదని కాదు నా ఉద్దేశం, చదవవలసింది.
0: ఇట్స్ నాట్ భగవాన్స్ వ్యూ దట్ విమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ లెర్న్.
1: ఉద్యోగములు చేయవలసినదే,
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్లిగేషన్స్, come up to the expectations of the titles they bear.
1: Mottamodati birudu grihalakshmi.
0: The first title of a woman is grihalakshmi.
1: Aa grihamunaku taginatvanti yokka saubhagyanni sausilyanni saujanyanni chekutsali.
0: She should see that there will be wealth and prosperity and the character maintained in the family.
1: Kaani ime grihalakshmi kaani office lakshmi kaadu.
0: Woman is grihalakshmi but not office lakshmi.
1: Yemeke rendavo birudu ardhangi.
0: She has second title ardhangi.
1: Evariki ardhangi? Patiki ardhangi gaani paniki ardhangi kaadu.
0: She is ardhangi half body to her husband and not to the work she does.
1: Yemeke moodavo birudu illalu.
0: The third title of a woman is illaru.
1: Intiki aali kaani office ku aali kaadu.
0: She is the housewife, servant of the family, not to the office.
1: Dharmapatni nalugovadi.
0: The fourth title dharmapatni.
1: Sarva dharmamulaku nilayamainatundi gruhamu.
0: The house is the center of all dharma or righteousness.
1: Prachina kalam nundi Bharat desamunandu ప్రచార ప్రబోధన సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: ఫర్ ఆల్ ది నోవెల్ యునీక్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ రైచువస్నెస్, ఇట్ ద హౌస్ అట్ ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ.
1: మనం ఈనాడు కాపాడవలసినటువంటిది ధర్మమును సత్యమునే కాని దేశమును కాదు.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: Satya dharmamunu manam kaapadinappudu aviye deshanni kaapadtayi.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: Kanuka mana grihamunandu dharmavibharana cheyali.
0: Therefore in our home we should see there will be dharma.
1: Grihamanaga kevalam samanyamainatundi kaadu.
0: A home is not an ordinary one.
1: Valadanna sadgandha పఠన కష్టము లేక పలు శాస్త్రములు నేర్పు పాఠశాల.
0: ఎ హోమ్ ఈజ్ ఎ స్కూల్ వేర్ దెర్ విల్ బి లర్నింగ్ ఆఫ్ సీక్రెట్ టెక్స్.
1: శ్రమ లేక తమయంత సర్వంపు సమకూర్చు ఆనందమొసగు విహార భూమి.
0: ఎ హోమ్ ఈజ్ ద సెంటర్ of pleasure and comfort and conveniences, where you'll have everything without any exertion.
1: Ajaharadulanaina aadimpagala bhavya mahima cheyakuchu sanmantrashala.
0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Patigruhambe satulaku paathashala.
0: It is the home where the husband stays is the school for the wife.
1: Mana grahamu oka aadarshavainaatvanti oka paathashala.
0: Home is an ideal school for learning.
1: Desamunu uddharimpa chesetvanti oka dharmamunaku nilayamu.
0: It is the center of dharma that works for the emancipation of the country.
1: Lokanni samrakshinchetvanti oka satya deepamu veligetvantidi ee grahamu.
0: Home is the light of truth that will hold and protect the world.
1: Kanuka enni chaduvulu chadivinappatikini enta adhikaram cheyabattinappatikini mottamota tana gruhamunu sarididdukovatam streela yokka pratyekamaina kartavyam.
0: Therefore women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: Aneka velu lakshalaku kottaku sambandhinchinatundi vidyarthulaku లేక పసిపాపలకు మాతృమూర్తి అయినటువంటిది ఈ తల్లి.
0: For all the thousands and lakhs of the children that go to schools, it's the mother who is the first teacher.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను తల్లియే ప్రథమ గురువు.
0: It's the mother who is the first teacher to every child.
1: అట్టి గురువు తమ బిడ్డలను వదలి పర బిడ్డలకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఇది తమ గృహం ఏ గతిగా గలదు?
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: భారతీయ స్త్రీకి ప్రధాన కర్తవ్యము, ముఖ్యమైన ఆదర్శము, లక్ష్యము తమ గృహమును తాను చక్కదిద్దుకోవటమే.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: యావత్ ప్రపంచమునకును గృహమునే ఆధారభూతము.
0: It is the home which is the foundation for the entire world.
1: ఇల్లు బాగుపడితే జగత్తంతా బాగుపడుతుంది.
0: If the home is set right, the whole world would be perfect.
1: ఈ దుష్టకల్పితమైన జగత్తునందు ఎన్ని సౌభాగ్యములు, ఎన్ని సంతోషములు, ఎన్ని ఆహ్లాదములు, ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ ఇంటిలో ఆనందమే లేకపోతే అది ఒక పెద్ద నరకం వలె తోస్తుంది.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is a very hell.
1: కనుకనే ఇల్లే స్వర్గము, అప్పుడును గృహమునే ఆధారభూతము.
0: It is the home which is the foundation for the entire world.
1: ఇల్లు బాగుపడితే జగత్తంతా బాగుపడుతుంది.

0: కనుకనే ఇల్లే స్వర్గము.
1: Therefore the home is the very heaven.
0: మన గృహమే కైవల్యము.
1: It is the very paradise.
0: ఇలాంటి ఇందును మొట్టమొదట సర్దిద్దుకోవటము స్త్రీల యొక్క ప్రధాన కర్తవ్యము.
1: So it's the responsibility of every woman to set her home right.
0: అందువల్లనే మన భారతీయులు ఆంధ్రులు చెప్పుకుంటారు ఇల్లు గెలిచి రచ్చగలచమన్నారు.
1: Therefore in Andhras they also say this, that one has to be well at home and then think of the rest later.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందరి కూడాను గృహలక్ష్మి వల్లనే ఇవి అభివృద్ధి కాంచినాయి.
1: Since ancient times the glory and the prestige of the country depends on the woman.
0: గతజీవుడగు పతిన్ బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికారే.
1: సావిత్రి హూ బ్రాట్ హర్ డెడ్ హస్బెండ్ బ్యాక్ టు లైఫ్, షీ ఈజ్ ద వుమన్ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్.
0: సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
1: బికాస్ ఆఫ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, the one that who could pacify the entire flame, Chandramati belongs to her.
0: Kulasatitvamu agni gundana prakatinche sita bharat dhara jatagade.
1: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
0: Kinisi దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే.
1: దమయంతి హూ కుడ్ సెట్ ఆల్ హర్ ఎనిమీస్ డౌన్, హూ కుడ్ కిల్, ఆల్సో బిలాంగ్స్ టు దిస్ కంట్రీ భారత.
0: సాగర వేష్టి తస్మాతలమున భరత ధాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
1: For all the prestige and the glory of this country is the Bharat at the center.
0: Akhila deshalakidi upajayikade.
1: For all the countries of this world,
0: upajayika.
1: For all the countries of this world, Bharat is the teacher.
0: Intati goppa kirtini sadinchinatvanti pavitramainatvanti Bharatadesham nandu aavirbhavinchinatvanti yokka streela yokka janmame janmam.
1: Therefore, it is the life of woman that's really redeemed, who maintains the sanctity and the reputation of the family.
0: Pavitra Murti Chirakalam nandu kudanu shashvata kirtini sadinchinatvanti yokka Ganga nadi matrubhoti kada.
1: The sacred Ganges is the very mother.
0: గోమాత భూమాత వేదమాత ఈ మాతల యొక్క నిలయము భారతదేశము కాదా?
1: ఈజ్ నాట్ ద భారత్ విచ్ ఇస్ ద సెంటర్ ఆర్ ద మదర్ ఆఫ్ ద కౌ మదర్ అండ్ ఆల్సో మదర్ ఆఫ్ దిస్ మదర్ అర్త్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి మాతృమూర్తులకు నిలయమైనటువంటి ఈ భారతదేశమునందు ఈనాడు స్త్రీలు కేవలము తమ కర్తవ్యాన్ని విస్మరించి తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
1: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ ద శాంక్టిటీ. షీ ఫర్గెట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్.
0: పరమ పావనమైన భారతావని యందు పరమ పావనమైన భారతావని యందు సహనమన్నదే మనకు సత్వగుణము.
1: ఇన్ దిస్ మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద బ్యూటీ.
0: మధుర భావం వేది మన దేశమందన్న మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
1: What is that nectarine feeling, the divine feeling in this country? There is no other thought which is beyond the feeling towards a mother, which is most sacred in this land.
0: Manambu kantenu pranambe ghanamanu pranambu kantenu manambe ghanamanu mana desa neetini mantagalpi.
1: Here in this country, it is the character which is more important than the life. Such a noble principle.
0: అనాది కాలం నుండి

0: భారతదేశము అన్ని దేశమునప్పుడును ఆధ్యాత్మిక ప్రభావ తత్వము చేత శాశ్వత కీర్తిని సంపాదించి అందించినటువంటిది ఈ భారతదేశము.
1: ఇట్ ఈస్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ దట్ హెస్ పాస్డ్ ఆన్ హ్యాండెడ్ ఓవర్ ద సీక్రెట్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినోభవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
1: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ వేర్ సిన్స్ దెన్ అండ్ నౌ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్.
0: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టినట్టుగా అనేక మంది ఆనాటి రాజులు, ఆనాటి పతివ్రతామతల్లులు, ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
1: Such a sacred tradition is maintained all over the generations down this day by kings and women of this land.
0: Itti anadi apramanamainatvanti yokka pramanamulanu taamu viswasinchi divyamainatvanti navyabhayamainatvanti ee bharatadeshamulo stree dharmanni ee naadu manamu uddarinchutakai kankana kattukovadaniki prayatninchali.
1: The nobility and the sacred traits of women are beyond all comparison, beyond all measure, which is divine and unique.
0: Chaduvulu chadivinanta maatrame na chaladu.
1: It's not enough if you are educated.
0: Chaduvulanniyu chadivi chaala vivekiyai magidi tannerugadu mandamatudu.
1: With all high education and knowledge, a foolish man does not know himself.
0: Yanta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
1: With all high learning, a mean man would never give up his habit or temperament.
0: Tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam bepudu pondaledu.
1: After all this education will entertain argumentation, but you will never have the total wisdom.
0: Chaduvu chaduvi chadivi chavanganetiki chavuleni chaduvu chaduvavalayu.
1: After all, we study and die ultimately. We should study and learn in order to be immortal.
0: అది ఆధ్యాత్మిక చదువు.
1: That is the spiritual learning.
0: మానవుడు ఈ మనస్సుతో సన్నిహిత సంబంధం ఉండినంత కాలం కూడాను ఈ ఆధ్యాత్మికమనేటువంటిది అతనికి హృదయాన్ని హత్తుకోదు.
1: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
0: మనస్సు చమత్కారమైనటువంటిది.
1: Mind is mysterious.
0: దీని రూపము మరింత విశిష్టమైనటువంటిది.
1: Its form is specially significant.
0: దీని నిలయము మహాకీలకమైనటువంటిది.
1: And it has got all the hidden secret principle behind it.
0: దీని రూపము గుర్తించుటకు వీలు కానటువంటిది.
1: No one can recognize its form.
0: అన్ని రూపములు తానే.
1: It assumes all forms.
0: తాను లేనటువంటి రూపం లేదు.
1: There's no form without it.
0: యావత్ ప్రపంచమంతా కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
1: In fact, the whole world depends on the mind.
0: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
1: That day when man understands the mind, he will be understanding the divinity.
0: మనస్సుకు రూపము లేదు.
1: Mind has no form.
0: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
1: However, that which it associates, it will assume that form.
0: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
1: There in the mind, there is a combination, mixture of good and bad.
0: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
1: It is responsible for the merit and the sin.
0: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
1: ఇట్ మేక్స్ యూ బ్లిస్ఫుల్ అండ్ గ్రీఫ్ స్ట్రికెన్.
0: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు.
1: ఇట్ విల్ వైప్ అవుట్ ద టియర్ అండ్ మేక్ యూ షెడ్ ద టియర్.
0: జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు.
1: ఇట్ విల్ మేక్ ఎ పాపర్ ఎ మిలియనేర్ అండ్ ఎ మిలియనేర్ ఎ పాపర్.
0: పిచ్చులు పట్టించు, పిచ్చిబో ఒట్టును.
1: ఇట్ విల్ మేక్ యూ మ్యాడ్ అండ్ ఆల్సో క్యూర్ యువర్ మ్యాడ్.
0: చేయనటువంటి పని లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇట్ కెనాట్ అకంప్లిష్.
0: ఈ మనసు అన్ని పనులు చేస్తుంది.
1: యువర్ మైండ్ డస్ ఎవ్రీథింగ్.
0: అయితే దీనిని ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉంటుండాలి ఈ మంచి చెడ్డలు.
1: హౌఎవర్ ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్స్ అపాన్ ద వే యూ మేక్ యూజ్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యను కాదు ఆధారము.
1: It is not education that will help you to know the trend of the
0: mind. సంపదలు కాదు ఆధారము.
1: It's not the prosperity and plenty that the foundation.
0: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
1: It is not the name and fame that help you.
0: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని యందు అనుకుంటున్నాం.
1: We think that man has so many bad qualities.
0: ఎన్నో చెడ్డ గుణములు లేవు.
1: There are no.
0: ఉన్నది ఒక్కటే.
1: There are no many bad qualities. In fact, there is only one.
0: అదియే ఎంత శ్రీమంతున్నైనా కూడాను ఒక్కతూరి తనకు అనేక విధమైనటువంటి విపత్తులు కలిగిస్తుంది.
1: The very same factor is responsible for a millionaire to face all problems.
0: ఎంత తపశక్తి సంపన్నుడైనప్పటికీ అతన్ని ఒక్క పర్యాయము లోపల మార్చివేస్తుంది.
1: He may be one of dependence, but he will change in a moment of time.
0: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణము లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
1: A man with all the capacities and potentialities will ruin him.
0: దేశమునందు ప్రతి భారతుని యొక్క ఇంటి యందు నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి రామాయణ భారత భాగవతమునందు ఉండేటువంటి యొక్క ప్రమాణములు ప్రతి ఒక్కరు కూడా వెనుకకు తిరిగి చూడాలి.
1: Everyone of this country should certainly go through the pages of the sacred texts like Ramayana, Bharata and Bhagavata.
0: రావణుని యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నువ్వు గుర్తించే వీలు కాదు.
1: ది కెపాసిటీ ఆఫ్ రావణ నో వన్ కెన్ ఎస్టిమేట్.
0: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రావణుడు.
1: రావణ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ 16
0: మహాశక్తి సంపన్నుడు రావణుడు.
1: ఈజ్ మైటీ వన్.
0: తన సోదరుడైనటువంటి యొక్క కుబేరుని యొక్క రథమును కూడా నువ్వు లాక్కొని అతన్ని ఓడించినటువంటి వాడు.
1: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర్ అండ్ కాంకర్ హిమ్.
0: మహాతపస్సు సంపన్నుడు.
1: ఈజ్ ద వన్ ఆఫ్ డిపెండెన్స్.
0: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుని కూడాను ఒక్క క్షణము లోపల అధోగతికి తొక్కివేసింది.
1: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
0: ఏది అది?
1: వాట్ ఈస్ దాట్?
0: ప్రలోపము అనగా దురాశ.
1: It's only meaning too much of desire, excessive desire.
0: ఇన్ని ఉండినప్పటికి ఈ రావణుడికి ఏమి తక్కువ?
1: He has everything. What is that he runs short of?
0: కోరాని కోరికలు ఎందుకు కోరవలసి వచ్చింది?
1: Why should he desire which he should not?
0: ఇతని జ్ఞానం ఎక్కడ పోయింది?
1: What happened to his wisdom?
0: ఇతని తపశక్తి ఎక్కడ పోయింది?
1: What happened to his penance?
0: కానీ ఈ ప్రలోభము ఈ దురాశ ఉండటం చేతనే అతను అతపతనమైపోయాడు.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ డిజైర్
0: అతను మాత్రమే పతనం కావటమే కాకుండా అతను రాజ్యాన్ని కూడా నువ్వు భస్మం గావించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కింగ్డమ్ ఇస్ పుట్ టు ఫ్లేమ్స్.
0: ఇంకా హిరణ్యకశిపుడు.
1: దెన్ హిరణ్యకశిపు.
0: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్. మా
0: గొప్ప సైంటిస్ట్
1: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల 1/1000 కూడాను తెలుసుకోలేనటువంటి వారు.
1: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1/1000 ఆఫ్ హిరణ్యకశిపు.
0: పంచభూతమును హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
1: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెం.
0: అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోపం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
1: సచ్ ఎ కేపబుల్ హిరణ్యకశిపు హాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ది డిజైర్.
0: గొప్ప రాజనీతి తెలుసుకున్నటువంటి వాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన నోస్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: అతనికి భుజబలము బుద్ధిబలము ధనబలము కావలసినంత ఉంటుండాలి.
1: హి హస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వెల్.
0: ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్?
0: ఈ ప్రలోభమే అతనికి అతపతనం చేసింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ హెస్ రూయిన్డ్ హిమ్.
0: కనుక ఈ పవిత్రమైన చరిత్రలన్నీ కూడా మానవునికి ఏమి బోధిస్తున్నాయి?
1: వాట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది సీక్రెట్ హిస్టరీ?
0: దురాశ మంచిది కాదు అని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: ఇట్ టీచెస్ యూ దట్ వన్ షుడ్ నాట్ ఎంటర్టైన్.
0: ఆశలు ఉండవలసినదే.
1: ఎస్ యూ షుడ్ హ్యావ్.
0: అనుభవించవలసినదే.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: ఆనందించవలసినదే.
1: యూ షుడ్ బి హ్యాపీ.
0: కానీ మితిమీరిన ఆశ మతిహాని కలుపుతుంది.
1: బట్ ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ ఇట్ విల్ టర్న్ యూ మ్యాడ్.
0: కనుక ఇట్టి మితిమీరిన ఆశ కలిగినటువంటి యొక్క పత్రులను సరైన మార్గంలో ప్రవేశపెట్టి వారికి సరైన బోధన చేసి వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
1: హస్బెండ్స్ హూ హ్యావ్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ ఆర్ పుట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్ బై విమెన్.
0: భర్త

0: When the husband is bad and turns to wicked activity, like a minister, she teaches him
1: advice. పరతులెపుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని.
0: ఎవ్రీ వుమన్
1: ఆ పతికి ఎన్ని హితములు బోధించింది, ఎన్ని విధములుగా సుబోధన చేసింది, కానీ అతను వినిపించుకోలేదు.
0: మండోదరి టాట్ ఆల్ గుడ్ థింగ్స్ టు రావణ, బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు హర్.
1: ఆమె సుబోధన వల్లనే అతను 10 నెలలు బ్రతకగలిగాడు.
0: బికాస్ ఆఫ్ హర్ గుడ్ టీచింగ్ రావణ కుడ్ సర్వైవ్ ఫర్ 10 మంత్స్.
1: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీ మండలు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ హ్యావ్ సెట్ ఏ సీక్రెట్ ఐడియల్ అండ్ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ దిస్ కంట్రీ.
1: దివ్యాత్మ స్వరూపులైన నారీ మండలారా,
0: విమెన్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ సోల్ అండ్ స్పిరిట్,
1: మీరు ఈనాటి నుండి అయినా కూడాను మన గృహంలో సరి అయినటువంటి మార్గాన్ని అభివృద్ధిపరిచి ఆ దివ్యత్వమనేటువంటి యొక్క మొక్కను నాటి పవిత్రమనేటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే యు సీ దట్ యు ప్లాంట్ ద సాప్లింగ్ ఆఫ్ డివినిటీ అండ్ సీ దట్ ఇట్ గ్రోస్ ఇన్ యువర్ హోమ్.
1: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: నో ది ట్రెండ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: మానవుని ఒక్క క్షణం లోపల దానవునిగా మారుస్తుంది.
0: Is a mind that makes the man change into a demon.
1: దానవుని ఒక్క క్షణము లోపల పశువుగా మారుస్తుంది.
0: It makes a demon turn into an animal.
1: పశువుని ఒక్క క్షణము లోపల పశుపతిగా మారుస్తుంది.
0: The very animal పశువు becomes పశుపతి the Lord.
1: ఇన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుచున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: It is the only mind, single mind, that moves about all over the body.
1: ఇట్టి మనస్సు యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దాన్ని సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ సీ దట్ ఇట్ వర్క్స్ అలాంగ్ ద ప్రాపర్ లైన్.
1: హే మనసా,
0: ఓ మైండ్,
1: నీవు తలచినట్టుగా నీవు వర్తించకూడదు.
0: డోంట్ బిహేవ్ యాజ్ యు థింక్.
1: నీవు ఎవరు?
0: హూ ఆర్ యు?
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు.
0: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: నీవు ఇంద్రుడు.
0: Your name is Indra, master of the senses.
1: మన చరిత్రయందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
0: We describe Indra in a very
1: way. ఇంద్రుడు అంటే ఏ లోకములోనో లేడు. మన ఇంద్రియములకంత అధిపతి అయినటువంటి మనసే ఇంద్రుడు.
0: Indra is not present in a separate world. Indra is the master of the senses.
1: కనుకనే వేదమునందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన యొక్క ఇంద్రత్వం అనేటువంటిది మన యొక్క గుణమునందే ఉంటున్నది.
0: The position of Indra lies in our character and the quality.
1: కనుకనే ఇంద్రియములకు అధిపతి అయినటువంటి ఈ మనసును మన స్వాధీనం చేసుకోవాలి.
0: Therefore we should have a control over this mind.
1: ఇట్టి ఇంద్రుడు బుద్ధికి స్వాధీనుడై ఉంటున్నాడు.
0: And Indra the mind should be under the control of the intellect.
1: బుద్ధి ఆత్మకు స్వాధీనుడై ఉంటున్నాడు.
0: Intellect బుద్ధి is under the control of ఆత్మ the soul.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్ని కూడాను ఒక ఆత్మభావంతో అన్ని కూడాను మనకు వశమైపోతాయి.
0: With the feeling of the spirit you will have control over everything.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు దేశము ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.
0: టుడే ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ వెరీ వెల్ నోన్.
1: ఎక్కడ చూసినా ఎక్కడ విన్నప్పటికీ భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
0: వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు లిసన్ టు, యు సర్టెన్లీ కమ్ అక్రాస్. దీనికంతా
1: మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్?
1: మూలాధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
0: The absence of the knowledge of the nature of the mind is the main cause.
1: మితిమీరిన ఆశలు పెరిగిపోవటమే.
0: Too many desires are responsible.
1: దీనికి తగినట్టుగా స్వార్థము స్వప్రయోజనము చాలా అధికమైపోయింది.
0: Above all selfishness and self interest are on the rise.
1: అన్నింటికీ మూల కారణం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటమే.
0: The main cause that one has lost to self confidence.
1: ఆత్మవిశ్వాసము అత్యవసరము.
0: Self confidence is most essential.
1: అట్టి ఆత్మవిశ్వాసమే లేకపోయినప్పుడు అన్ని మనకు అపశకునములే.
0: Without self confidence you will face failures.
1: అన్ని మనకు అశాంతులే.
0: You will be in restlessness.
1: అశాంతితో మునిగినటువంటి వానికి ఏది కావాలి? ఇంకా ప్రపంచమే వానికి అక్కర్లేదు.
0: The one who is restless is not bothered of the world.
1: శాంతి సంతోషంతో ఉండినటువంటి వానికి ఈ ప్రపంచం కావాలి.
0: The one in peace and happiness needs this world.
1: ఏ మానవుని యందు వెతికినప్పటికీ ఏ కించిత్తైనా కూడా శాంతి కనిపించడం లేదు.
0: You Think of any man, he has no peace at all.
1: ఈ శాంతి కోసమైపోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళుతున్నారు.
0: To have peace, people leave this earth and try to travel to the moon.
1: చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుంది కానీ మనసు వేడెక్కుతుంది.
0: Even if they reach land on the moon, the body is cool but the mind is hot.
1: హస్తమున అణుబాంబునుంచుక.
0: They have atom bomb on hand.
1: అరచుచుందురు శాంతి శాంతని.
0: Yet they shout peace, peace.
1: ఏమిటిది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది?
0: Where from you get peace?
1: చేతిలో ఉన్నది బాంబు.
0: You have atom bomb on hand.
1: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
0: With the atom bomb on hand, will you be in peace or restless?
1: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
0: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
1: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటిది ఆత్మ ఒక్కటే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ సేమ్.
1: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
0: యూ హ్యావ్ total faith in your own self and lead your life.
1: Tanannu taanu nammalekapothunnadu ee naati maanavudu.
0: Man today is not able to believe himself.
1: Ilanti paristhiti lopale ee vidhamainatundi yokka durbhavamulu durgunamulu duralochanalu duschintanalu manaku sambhavistunnayi.
0: Under these circumstances only he entertains bad thoughts, bad sentiments and bad feelings.
1: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద గాడ్ విచ్ షుడ్ బి ద ఫౌండేషన్.
1: నామము కూడా గృహము నుండి ఆవిర్భవించాలి.
0: ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షుడ్ ఎమినేట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: మన ఇంటి నుండి కూడా అది బయలుదేరాలి.
0: ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్స్.
1: అప్పుడే మన పిల్లల యందు కూడాను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
0: దెన్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ డివైన్ థాట్స్.
1: ఈ పిల్లలే భావి భారతోద్ధారకులు.
0: చిల్డ్రన్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
1: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ప్రాపర్ వే.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలను కూడా తాము చూసుకోవటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ మదర్స్ టుడే అండ్ రిచ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్
1: ఆయా చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
0: దే పాస్ ఆన్ దేర్ చిల్డ్రన్ టు ద సర్వెంట్ మెయిడ్ అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హర్.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్?
1: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనైనా ఏడుస్తారు కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
0: ద చైల్డ్ హూ ఇస్ ఫాస్టర్డ్ by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her brother dies.
1: Karanamemiti talliki parichayame ledhi ee bidda.
0: Because she has no knowledge of the mother.
1: Kalukune prathina kalam nundi talli palato taanu perigi talli sparshato taanu abhirudhi galchinatundi pilladu maha gunavantuluga maarutuntaru.
0: Therefore in the ancient times the children are fed by the mother and brought up by the very mother, therefore they could become good and ideal.
1: Karavaipoyinadi.
0: Today what happened?
1: తల్లి పాలే కరవైపోయినది, టిన్ని పాలు అధికమైపోయినవి.
0: టుడే ది బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ది మదర్, దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్.
1: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ని బూతులే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ది టిన్.
1: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి.
0: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్.
1: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమనే కాపాడిన వారం అవుతాం.
0: ఇఫ్ యూ సేవ్ గాడ్ యువర్ ఫ్యామిలీ, యుల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ.
1: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
1: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు.
0: టీచ్ యువర్ చిల్డ్రన్ టు స్పీక్ ట్రూత్.
1: ధర్మం అంటే ఏమిటో పిల్లలకు బోధించు.
0: టీచ్ దెమ్ వాట్ ధర్మ ఈజ్.
1: మన ధర్మం ఏమిటో పిల్లలకు బోధించు.
0: టెల్ దెమ్ అవర్ ఓన్ ధర్మ.
1: మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా చక్కగా శ్రవణం చేయించు.
0: Tell them all the sacred stories of noble souls.
1: Chinna pillala time nunchi kudunu prachinulainatundi musulmanu vaadu aa pillalku manchi kathalu cheptu undetundi vaaru.
0: In good old days the elderly people taught good stories to the children.
1: Yeri ee naati peddalu.
0: Where are such elders?
1: Aa naati peddalu chuste ee naati varanta kudunu vaari parihasistaru.
0: To modern people will make fun of such elders.
1: కాదు కాదు,
0: నాట్ సో.
1: ఆనాటి పెద్దలు చేసినటువంటి నాటినటువంటి విత్తనములే ఈనాడు ఇంకా ఎంతో ఎంతో పల్లెలు ఎందు అభివృద్ధి అవుతున్నాయి.
0: సీడ్స్ సోన్ బై ఎల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ వి ఫైండ్ ద ఫ్రూట్స్ టుడే ఇన్ విలేజెస్.
1: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి అప్హెల్డ్ కెన్ బి రిజ్యువినేటెడ్ బై విమెన్ ఓన్లీ.
1: కనుక మహా విలువైనటువంటిది మన ప్రాచీన సంస్కృతి.
0: Our culture of Bharat is highly valuable.
1: Tellavaru lechina modale bhagavat yokka naamamtho prarambhamainatundi.
0: We begin our day by thinking of God.
1: Meekandariki telusu,
0: you all know.
1: Kashi kshetram nandu kudanu maraninche samayam lopala శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే అని చెవుల్లో పలుకుతూ ఉంటారు.
0: దేర్ ఇన్ దట్ కాశీ బెనారస్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ దే చాంట్ జీవిత కాలంలో
1: చేసినటువంటి స్మరణ అంత్యకాలంలో ఆదరణ కోసమని.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ ద గాడ్స్ నేమ్ ఇస్ చాంటెడ్ అట్ ది ఎండ్ ఇట్ విల్ హెల్ప్
1: అంత్యకాలంలో దేనిని మనం ఆధారంగా తీసుకుని స్మరిస్తామో అది ఏ పునర్జన్మములకు పునాది.
0: వాట్ ఎవర్ వీ థింక్ ఎట్ ది ఎండ్ విల్ బి ది ఫౌండేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్.
1: కనుక మనము మన పిల్లలకు ఏ పిచ్చి పిచ్చి మాటలో ఏ పిచ్చి పిచ్చి పలుకులో ఏ పిచ్చి పిచ్చి పద్యాలో చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్. టీచ్ దెమ్ ద డివైన్ స్టోరీస్.
1: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయంలో ఓం నమశివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు.
0: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
1: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి.
0: ఆర్ దే మేక్ దెమ్ లెర్న్ ఓం నమో నారాయణాయ.
1: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు?
0: టుడే హౌ వి స్టార్ట్ లెర్నింగ్?
1: అక్షరాభ్యాసములే లేవు.
0: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్.
1: బ్లాక్ షీప్.
0: They start this bab, bab, black sheep.
1: ఏం ఇవా మన పిల్లలు చెప్పేటువంటిది?
0: Is that what we should teach?
1: Ding dong bell pushes in the bell అని. ఇలాంటివన్నీ పిల్లలకు చెప్తున్నాం మనము.
0: We teach a silly things.
1: ఇవి కాదు మన పిల్లల హృదయాల్లో నాటవలసినటువంటిది. రామ కృష్ణ గోవింద నారాయణ ఇలాంటి పవిత్ర నామాన్ని మనం ప్రబోధించాలి.
0: We should implant and imprint sacred names of Rama Krishna on their hearts.
1: చైతన్యుడు చెప్పేటువంటి వాడు
0: చైతన్య
1: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం. ఓ రుచి ఎరిగినటువంటి నాలుక,
0: ఓ టంగ్, ఓ నౌస్ట్,
1: ఓ పవిత్రమైనటువంటి నాలుక,
0: ఓ సీక్రెట్ టంగ్,
1: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాప్త సంబంధమైనటువంటి పలుకులు కాదు.
0: వాట్ యూ షుడ్ అటర్ ఈజ్ నాట్ ద వరల్డ్లీ థింగ్స్.
1: మధుర ప్రియేతం ఆవర్ణయేత మధురాక్షరాణి. మధురమైనటువంటి అక్షరాన్ని నీవు ప్రబోధించాలి.
0: యూ షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్.
1: ఏమిటి ఆ మధురమైనటువంటిది?
0: వాట్ ఆర్ దే?
1: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు?
0: What are those sweet words?
1: గోవింద దామోదర మాధవేతి.
0: That's the sweet words that you should utter, or Govinda and Damodara.
1: ఈనాటి భక్తుల యొక్క కన్నుల దృష్టి ఏ విధంగా ఉంటుండాలి?
0: What should be our looks? పర్టికులర్
1: చంద్రుని యొక్క దృష్టి వలె ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ ఎ మూన్.
1: వెన్న వంటి పలుకుల వలె ఉంటుండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ బటర్.
1: తేనె వంటి హృదయంగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి లైక్ ఎ నెక్టర్.
1: ఇది ఈనాటి మానవునికి అత్యవసరము.
0: దిస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
1: పలుకులు చూస్తే చాలా కఠినమైనటువంటి పలుకులు.
0: టుడే అవర్ వర్డ్స్ ఆర్ హార్ష్.
1: కాదు కాదు.
0: నో.
1: వెన్న వంటి పలుకులుగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ లైక్ బటర్.
1: అది మధురమైనటువంటిది గాను.
0: ఇట్ షుడ్ బి స్వీట్.
1: ఒక సున్నితమైనటువంటిది గాను.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
1: ఇలాంటి పలుకులు మనం పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ సచ్ వర్డ్స్.
1: ఇంకా కన్నులతో చూసే దృష్టి ఏమిటి?
0: హౌ షుడ్ బి అవర్ లుక్స్?
1: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము.
0: We always have bad looks and watch bad things.
1: వినోదములైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
0: We also watch entertainment.
1: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
0: We don't have the sacred look in particular.
1: కనుకనే కన్నుల నుంచినది ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: చూచేటందుక.
0: It's only to see everything?
1: కాదు కాదు కాదు.
0: No.
1: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా.
0: Eyes are gifted to see God.
1: నిన్ను శిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కానే.
0: It's only
1: నిన్ను శిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా.
0: It is only said for name's sake.
1: Kannu vippi chudaro ranna ee sai devuni ennaga endaina karadanna.
0: It is only said for name's sake that he was there then in Shirdi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
1: Kanukane mana yokka bhavamlanta kudanu oka divyamainatundi bhavamuga దైవ సంబంధమైనటువంటి భావములుగా మన హృదయంలో చిత్రించుకోవాలి.
0: Therefore we should have divine feelings and godly thoughts.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈనాటి మానవుడి యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు, భద్రాచలంలో ఉంటున్నాడు, లేక బద్రీలో ఉంటున్నాడు, కేదార్నాథ్లో ఉంటున్నాడు, అమర్నాథ్లో ఉంటున్నాడు అని చెప్తే మన ప్రయాణాలకంతా మూటా ముళ్ళు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాం.
0: లెట్ అస్ అండర్స్టాండ్ ద ఫెయిత్ టుడే థింకింగ్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ భద్రాచల, బదర్ ఇన్ కేదార్.
1: మనసు యొక్క సంకల్పం యొక్క చేస్తలే.
0: దట్ ఆర్ ఆల్ ది యాక్షన్స్ బికాస్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద మైండ్.
1: కానీ నాయన దేవుడు అక్కడ ఇక్కడ లేదు, నీ హృదయం అందే ఉంటున్నాడు అని చెప్తే ఎవరు విశ్వసించరు.
0: Nobody will believe if you are to say God is present in your heart.
1: Anta samipamulo undinatvanti daivanni vishwasincharu.
0: He has no faith in God. He is
1: ekkado unnadante dabbunu kharchu pettukoni prayanam ayipoyi shramala padeyina chestaru.
0: But if we say God is somewhere, he exerts and strains to travel.
1: Kanukane baita unnadu anukotamu adi brahma.
0: It is only an illusion to think God is
1: outside. Mana ende untunnadu, mana hrudayam nante untunnadu anipindi adi satyam.
0: The truth of truths is God is in you.
1: కనుకనే అతనే సర్వవిధమైనటువంటి యొక్క గైడెన్స్ ఇస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ గైడ్స్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అట్టి సత్యాన్ని ఈనాడు మనం విస్మరించాము.
0: వి హావ్ ఫర్గాటన్ సచ్ ట్రూత్.
1: కనుకనే బయట ప్రపంచంలో ఏమీ లేదు.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ ఔటర్ వరల్డ్
1: ఉన్నదంతా మన యందు ఉన్నటువంటిదే ప్రతిబింబిస్తుండాలి.
0: దట్ ఎవ్రీథింగ్ ఇన్ యూ ఇట్స్ రిఫ్లెక్ట్స్.
1: ఏది చేస్తే దానికి ప్రతిఫలం అందిస్తున్నారు.
0: God will give you all the consequences to your actions.
1: కనుకని ప్రతి మానవుడు కూడాను మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి మంచిగా జీవించాలి.
0: Therefore everyone should do good, see good, listen to good, act good and do everything good.
1: ఇది ఏ నిజమైనటువంటి వేదాంతము.
0: This is true philosophy.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: God is not present separate from you.
1: నీ హృదయమునందే ఉంటున్నాడు.
0: God is present within you.
1: కనుకనే అట్టి హృదయ స్థాయి అనేటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి.
0: Have full faith in God who resides in you.
1: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడాను పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: God is total and whole and full. You should develop full love.
1: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మునముదర్చితే అతను పూర్ణుడే, మనము పూర్ణుడే.
0: God is total and full, so also you.
1: ఇలాంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
0: We should develop such a faith.
1: పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుని మనం అపూర్ణంగా మనం ప్రాప్తిస్తే మన పరిస్థితి ఏమాత్రము కాదు.
0: God who is whole and total, you cannot realize him with this fragmented look.
1: పరిపూర్ణ స్వరూపుడైన భగవంతుని పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి.
0: God who is the embodiment of totality can be worshipped with the total faith and love.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటే.
0: So everyone, that which is ready every time is
1: love. Ravachu povachu,
0: anger may come and
1: go. Ahankaram ravachu povachu,
0: ego may come and go.
1: Asuya ravachu povachu,
0: jealousy may come and go.
1: Abhimanam ravachu povachu,
0: attachment may come and go.
1: ఎప్పటికీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
0: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోబెల్ యూనిక్
1: ప్రేమ సర్వుడు యందు ఉంటున్నది.
0: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
1: కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ అవర్ లైవ్స్ విత్ లవ్.
1: ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
0: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
1: దానినే భక్తి అన్నారు. భక్తి,
0: దట్ ఈస్ కాల్డ్ భక్తి డివోషన్.
1: జ్ఞానమును పురుషుడు అన్నారు.
0: మ్యాన్ ఈస్ విజ్డమ్.
1: భక్తి అనేటువంటి యొక్క స్త్రీ ఎందు అంతఃపురంలో కూడా ప్రవేశముంటుంటారు. కనుక ఇట్టి భక్తి ప్రపత్తులకంతా కూడా మూలాధారమైనటువంటి ఆధారము స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
1: వేరుగా భావించండి, ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి పురుషులందరికీ కూడా మొట్టమొదటి స్త్రీల యొక్క ప్రబోధన చేతనే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు.
0: All men here are they are here because of the women who taught them to be here.
1: Vare atti pavitramainti bhavam cheta patulunu laakkoni vastunnaru.
0: Women taught them in a sacred way and dragged them.
1: Vare chese pani chaala pavitramaina paniye kaani marokati kaadu.
0: What all that women do is sacred thing only.
1: Taamu tarinchali, tama patulu tarinchali.
0: And her life should be redeemed, so also her husband.
1: అనేటువంటి ఉత్తమమైనటువంటి భావం చేత, విశాలమైన భావం చేత ఈ భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ వచ్చారు.
0: Therefore women have that noble exalted feelings and thoughts.
1: కనుక స్త్రీలంటే కేవలంగా మనం భావించరాదు.
0: We should not consider an ordinary
1: మహాశక్తివంతులు.
0: Highly powerful.
1: అందువల్లనే భగవద్గీతలో కూడాను స్త్రీల లోపల ఏడు శక్తులు ఉంటున్నాయి.
0: Therefore భగవద్గీత says that a woman has seven powers.
1: మగవాణి యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నాయి.
0: Man has only three powers.
1: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
0: విమెన్ ఆర్ సో పవర్ఫుల్.
1: అలాంటి వారిని మనం కేవలంగా చూచి వారి హాస్యాస్పదంగా చూచి వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు, అదే పెద్ద పాపం.
0: ఇట్స్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు కన్సిడర్ విమెన్ రాదర్ చీప్ ఆర్ నెగ్లెక్ట్ దెమ్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు. వాళ్ళకి బ్రతకపోయినప్పటికీ వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు.
0: Though the husbands are no more, yet they pray for their husbands.
1: సతులను బ్రతికించుకున్నటువంటి పురుషులు ఒక్కడున్నాడా?
0: Is there any one husband who prays for his wife?
1: పోతే పోయిందని రెండో వివాహానికి సిద్ధమవుతాడు.
0: If the wife dies, the husband is ready for the second marriage.
1: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
0: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
1: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
1: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
0: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
1: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
0: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
1: come. కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
0: Therefore we should never criticize. We should not consider them ordinary or
1: cheap. కలంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంటనుండరు అన్నారు.
0: If the woman shed
1: tears, కంటి నీరేగిన వచ్చినట్టి ఇంకా ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
0: If a woman sheds a tear, there will be no prosperity, there will be no wealth in that family.
1: కనుక ఇట్లాంటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
0: The sacred Bharat has got such a rich tradition.
1: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: Therefore sanctify any time that is left to you chanting the name, singing the name of God.
1: ప్రేమ ముదిత మనసు కో

భవసముద్ర సుఖద నావ ఏక రామనా పరమశాంతి.

माता पिता बंधु सख सब ही राम माता पिता बंधु सख सब ही राम भक्त

पत्र भोगः पुरुषे न भुज्यते करोति दुःखे।

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హి విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human life
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వైల్ ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatidi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో think of the man, so is the man అన్నారు.
1: This in English also said, the human being will be as he thinks.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ ఐదు కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by five sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheath, the sheath of the mind and the sheath of the wisdom, which is the subtle body.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఃఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheath of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగానగా?
1: How?
0: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: the self that shines as awareness, the self in the sheath of food,
0: bodily consciousness అన్నారు,
1: is called body consciousness.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: Meaning the self shines in the body also.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు bodily consciousness అన్నారు.
1: That the self which is present in the sheath of the life sheath is called bodily consciousness.
0: దీనిని nervous consciousness అని కూడా అన్నారు.
1: This is also called nervous consciousness.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: The next one is the self that shines forth in the realm of the mind.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: This is called awareness relating to the body.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: The fourth one is the sheath of wisdom.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: This has got
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టి వచ్చారు.
1: This has got two aspects, the chit awareness and the tapas penance.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: when we inquire in the other way,
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: It shapes itself as the all pervasive power.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: Man today is not making an effort to understand the nature of this aspect.
0: దీని తరువాత
1: later
0: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
1: Here, a sort of power for the entire universe in is contained. In it,
0: all effective soul and mind.
1: This is called all effective soul.
0: Infinite, all effective.
1: Infinite
0: will.
1: All,
0: infinite, all effective will.
1: All infinite will.
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుండదు.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీప్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందమనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడాను ఆశిస్తున్నాడు.
1: This bliss is aspired for by every human being.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: How can we acquire this bliss?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: In the first instance, we should know clearly the meaning of this word manava, human being.
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ human being meant self, ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ ఇమనేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ అండర్ హిస్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: సో మ్యాన్ కుడ్ బికమ్ మాస్టర్.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మానవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: He will have the real capacity to know the very quality if he knows the meaning of this word manava.
0: ఈ వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: This in Vedanta said, one would be able to know everything if he is to know his own self. నిన్ను
0: తెలుసుకొనుటకు తగిన కృషి చేయాలి.
1: You should make an effort to know thyself.
0: నీవనగా ఎవరు?
1: Who are you?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: We should be away from this external view.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: All that seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external.
0: ఇవన్నీ కూడా కేవలము ఎలివేషన్ అన్నారు. లోపల ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి యొక్క ప్రతిబింబములే.
1: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
0: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని
1: We should be away from this external view.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడాను కేవలము

0: బట్టి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
0: మనసు హేతు.
1: The mind is the reason.
0: మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును.
1: Mind is responsible for the name, for the pain and the pleasure.
0: మనసే ముక్తికి మూలము.
1: Mind is the cause for liberation.
0: మనసే నరకంబు దెచ్చు మైమరపించు.
1: Is the mind that gives all the pleasure, makes you forget yourself.
0: ఈ మనసు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ది మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: జగత్ యూనివర్స్ హ్యాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్స్ సెల్ఫ్.
0: సత్యము కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్ జగత్ వచ్చిపోయేటువంటిది రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జా దట్ విచ్ కమ్స్ గత్ దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నేదర్ కమ్స్ నార్ గోస్.
0: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
1: ద బాడీ దట్ హీ హాస్ మే చేంజ్.
0: క్షీణించవచ్చును.
1: మే డికే.
0: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్. హీ షల్ నెవర్ చేంజ్.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నరహ.
0: రహ అనగా నాశనము.
1: రహ మీన్స్ దట్ డిజనరేషన్.
0: నా అనగా లేనటువంటి వాడు.
1: నా ద వన్ హూ హాస్ నో డెత్.
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
1: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్. హీస్ హ్యూమన్ బీయింగ్ నర.
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: దట్ విచ్ ఇస్ డెత్లెస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: కనుకనే మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
1: So when he says manava human being, he is the very true self, not the body.
0: ఇది మనసు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైన యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: ఈ మనసు కూడాను నాలుగు విధములైన స్థితిలో ఉంటుంటది.
1: The mind also exists in four different positions.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: The first is super mind.
0: రెండవది higher mind అన్నారు.
1: The second higher mind.
0: మూడవది illuminated mind అన్నారు.
1: Third one illuminated mind.
0: ఇంకా నాలుగవది over mind అన్నారు.
1: The fourth one over mind.
0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: If man recognizes the meaning of these four, he will understand who is manava, the human being.
0: Super mind.
1: The first super mind.
0: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: But to make an effort to inquire with the inner view, vision.
0: అనగా తన యొక్క భావమును తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
1: Appropriate effort has to be made to forget the external view and should have the inner vision and think of the feelings within.
0: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడాను లోపల కాని బయట కాదు.
1: All the inquiry that we have to do is within, not around.
0: Inner divine.
1: That is the inquiry of the inner divine.
0: అనగా దేహమా నేను కాదు.
1: Meaning, are you the body? No.
0: దేహము ఒక జడమైనటువంటిది.
1: Body is inner.
0: మనసా నేను కాదు.
1: Am I the mind? No.
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: This is just a reflection.
0: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
1: The reaction, reflection, this sound, all these three make the ego and also the mind.
0: మార్పు చెందేటువంటిదే.
1: So all that is external is bound to change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: However, there is a basis which is changeless.
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
1: One has to imagine, one has to view that this inner divinity is the main one.

0: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
1: లేటర్ కమ్స్ ద సెకండ్ ఆస్పెక్ట్, ద కాస్మిక్ డివైన్.
0: అనగా నా ఎందుండినటువంటి యొక్క దివ్యతత్వమే, చైతన్యమే, నా ఎదుటి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది.
1: మీనింగ్ ద డివినిటీ అండ్ అవేర్నెస్ ఇన్ మీ ఆర్ వెరీలీ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
0: మా ఇరువురి ఎందు ఉండినటువంటి యొక్క దివ్యశక్తియే విశ్వమునందంతా ఉంటున్నది.
1: The divine power present in both of us is all pervasive in the universe.
0: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
1: The divine power is one and the same.
0: దీనికంటే మరొకటి లేదు.
1: There's no second.
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: Bodies may be different like bulbs.
0: కానీ అన్నింటి యందు ఉండినటువంటి యొక్క చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి.
1: That awareness, the electricity, is one and the same in all.
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇదే కాస్మిక్ డివైన్ అంటారు.
1: When we try to understand this we call it as cosmic divine.
0: దాని తరువాత
1: the next one,
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
1: Is not enough if you know your own self.
0: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
1: Is not possible to liberate yourself by aspiring for it.
0: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్, కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
1: వెన్ వీ బిలీవ్ ఇన్ దట్ వన్నెస్
0: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
1: వీ కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఫుల్.
0: కానీ ఈనాటి పరిణామం, మానవుని యొక్క పరిణామము, పదార్థములు, ప్రాణము, దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నది.
1: But today, all the material, all the thoughts, just to travel up to the body only today.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: Beyond this, the travel comes to a total halt.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man travels up to the position of mind.
0: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
1: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: How far the mind can travel?
0: మనోమూలం ఇదం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: The mind can travel up to the universe.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: మనసుతో వర్తించేంత వరకు కూడాను మానవుడిగానే ఉంటాడు.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: కాని ఇది అమనస్కుడు కావాలి.
1: But he should withdraw the mind, అమనస్క.
0: అమనస్కుడు అనగా ఏమి? మనస్సుకు అతీతమైనటువంటి స్థితికి పోవాలి.
1: అమనస్క means one should reach the state beyond the mind.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: He should step into super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే సూక్ష్మ దేహములకు సంబంధించినటువంటిది.
1: This super mind is related to the subtle body.
0: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక
1: ఇన్ ది సెటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఈగో ఆర్ నాట్ ప్రెసెంట్.
0: కేవలం చేతనా శక్తుడై ఉంటుంటాడు.
1: ఈజ్ జస్ట్ ద అవేర్నెస్.
0: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణదేహాన్ని మనం ప్రవేశించాలి.
1: బట్ వీ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్, ద కాజల్ బాడీ.
0: ఈ కారణదేహం అనేటువంటి దాని ఎందే
1: ఇన్ దిస్ కాజల్ బాడీ
0: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
1: దిస్ కాజల్ బాడీ హెస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ఈగో.
0: ఏ తర్వాత సర్వశక్తులు కూడాను మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి.
1: It's all said and done. All capacities are latent in
0: మానవుడు. అనంతమైనటువంటి శక్తి కలగాడు.
1: మ్యాన్ హెస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
0: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
1: మ్యాన్ హెస్ గుడ్ ఎక్సలెంట్ పవర్.
0: మానవులకు అర్థము కానటువంటి విషయములు జగత్తులో లేవు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ కెనాట్ కాంప్రిహెండ్.
0: కనుకనే అద్భుతమైన, అనంతమైన, అర్థవంతమైనటువంటి వాడు మానవుడు.
1: సో మ్యాన్ ఈజ్ మిస్టీరియస్, ఇన్ఫినిట్ అండ్ దాట్ ఈస్ మీనింగ్ ఫుల్.
0: కానీ ఈనాటి మానవుడు
1: బట్ మ్యాన్ టుడే
0: గొప్ప విద్యావంతుడై,
1: బీయింగ్ హైలీవంతుడై,
0: వైజ్ఞానవంతుడై, సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
1: మ్యాన్ టుడే షైనింగ్ యాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ సైంటిఫిక్ వన్.
0: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
1: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెస్ ద సెల్ఫ్. ఈ
0: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
1: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మానిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
0: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
1: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ సీక్రెట్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్,
0: అది మానవుని అందునటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
1: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
0: యూనివర్సల్ శక్తి.
1: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: ద పవర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ విత్ఇన్ అస్ అండ్ ద పవర్ విత్ఇన్ అస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ ఆకారమును పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
1: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫామ్ వీ టేక్ ఇట్ యాజ్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
0: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
1: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ వెన్ ఇట్స్ బ్లోన్ ఇన్ టు ద బెలూన్ ఇట్ విల్ బి ఇన్ ఎ లిమిటెడ్ ఫామ్.
0: కానీ అనంతమైన గాలిలో ఇది మర్జ్ కావటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ మర్జ్ ఇన్ టు ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్.
0: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది?
1: వెన్ డస్ ఇట్ బికమ్ వన్ విత్ ది ఇన్ఫినిట్ ఎయిర్?
0: ఈ గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారమైనటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది.
1: వెన్ యూ బ్లో అప్ దిస్ బెలూన్ మోర్ అండ్ మోర్ ది బెలూన్ బర్స్ట్.
0: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బర్స్ట్ this air which is so small and little would merge into the infinite air around.
0: Mana dehamule oka balloon vantivi.
1: So our bodies are a sort of balloon.
0: Indulo nimpukunnatundi okka ananta shaktiga undinatundi okka gali anuga manam bhavistunnam.
1: The infinite air present within us we take it as a fraction, as an atom.
0: Kani ee aluve ganamulo unnatundi amsame.
1: This atom is just a part of the mighty one.
0: Anu raniyan mahato mahiyan. Ee rendinti okka ekatvam okkate.
1: There is oneness in both the microcosm and the macrocosm.
0: కానీ మనసు చేసే చింతన,
1: but the thinking of
0: the mind, చేసే పని,
1: the action of the body,
0: ఆత్మ చూచే సాక్షిభూతము,
1: and the self which is
0: మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
1: They appear to be different.
0: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
1: No, they are interrelated.
0: ఆకారములో భిన్నమే కాని,
1: they may be different in form.
0: ఆనందములో ఏకమే,
1: but in bliss just one.
0: దీనిని ఉపనిషత్తులు,
1: this ఉపనిషత్స్
0: అనంతములోని ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
1: ఉపనిషత్స్ taught that this is unity in diversity.
0: కనుక మానవత్వం అనగా
1: సో హ్యూమన్ లైఫ్
0: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
1: సో హ్యూమానిటీ ఇస్ ఇన్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ డివినిటీ.
0: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
1: ది హ్యూమానిటీ అండ్ ది డివినిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: దేవుడైన నేను, దేవుడైన విశ్వము రెండు కూడా ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
1: ఇట్ కమ్స్ టు దట్ వన్నెస్, ది ఈక్వాలిటీ. ఐఎమ్ గాడ్, ది యూనివర్స్ ఈస్ గాడ్, బోత్ ఆర్ వన్.
0: ఇది డివైన్ యూనివర్సల్ ఫామ్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ డివైన్ యూనివర్సల్ ఫామ్.
0: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
1: హౌ డు యూ గెట్ దిస్ యూనివర్సల్ ఫామ్?
0: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
1: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ డిఫరెన్స్.
0: శక్తి యొక్క ఏకత్వంతోనే.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
0: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ టేక్ దిస్ పవర్ యాజ్ క్వాలిటీ.
0: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
1: వీ షుడ్ టేక్ ద బాడీ యాజ్ క్వాంటిటీ.
0: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
1: దేర్ మే బి ప్లెంటీ ఆఫ్ క్వాంటిటీ.
0: క్వాలిటీనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ టేక్ క్వాలిటీ యాజ్ ద చీఫ్.
0: అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
1: దిస్ కాన్షియస్నెస్
0: సర్వత్రా వ్యాపించినటువంటిది,
1: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనం గాలి తీసుకుంటున్నాము,
1: వీ బ్రీత్.
0: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
1: ది బ్రీత్, this air is not separate to each and every one here.
0: Sarvatra undinatundi gali lopale evari capacity ki taginattiga vaaru teesukuntunnaru.
1: The air present all over is just inhaled depending on capacity.
0: Ee dehamulaku sambandhinchinatundi oka limit ga visvasistunnamu.
1: That we breathe Into our body, we take it as limited capacity.
0: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి అల్పంగా భావించి కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
1: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ హంబల్ ఈజ్ వెరీ సింపుల్.
0: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు అనంతుడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సో లిమిటెడ్ బట్ హీస్ ఇన్ఫినిట్.
0: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని,
1: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
0: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
1: బికాస్ వీ లిమిట్ టు ద బాడీ,
0: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బ్రాడ్ ఐడెంటిటీ విత్ ద డివినిటీ.
0: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అండర్స్టాండ్ యువర్ డివినిటీ.
0: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ హూ యు ఆర్ ఫస్ట్.
0: కానీ ఈనాటి విద్యా విధానం లోపల,
1: బట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
0: తనను తాను వదలి
1: leaving one's own self,
0: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: They make an effort to understand universe.
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This is big ignorance.
0: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
1: Today the science has progressed.
0: ఎంత విశాలమైనదో,
1: It is so vast.
0: ఎంత విజృంభించినదో,
1: It has spread far and wide.
0: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
1: But in same hand, along with that, ignorance is also on the rise.
0: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
1: Man is not understanding this ignorance.
0: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి యందు ఉంచుకుంటున్నాడు.
1: He keeps in view all his achievements in the field of science.
0: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
1: This is no true wisdom.
0: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
1: Just a part of ignorance.
0: ఎంతవరకు మానవులకు భేదములు భిన్నత్వములు శరీరం యొక్క కృషులు ఉంటున్నాను, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
1: So long man has got the feelings of differences and diversities. He is just ignorant but not the one of wisdom.
0: He over mind. ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
1: So he should reach that state over mind from finite to infinite.
0: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
1: One may question, is that possible?
0: తప్పక సాధ్యమే.
1: Certainly it is possible.
0: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
1: There is nothing in this world that man cannot accomplish.
0: సర్వమును సాధించవచ్చును.
1: Everything he can accomplish.
0: కాని అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
1: As man has no such confidence within him, he is not able to achieve.
0: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి,
1: he goes by the limited
0: body. ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘన కార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
1: He doubts, is that possible to understand the infinite with this finite body?
0: దేహము పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడు.
1: Body is limited, but you are limitless.
0: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
1: So this I is infinite power.
0: నేను అనేటువంటి అపరిమితమునకు,
1: this I which is infinite,
0: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు,
1: when we keep the body by its side,
0: నేను దేహము అయిపోతున్నాడు.
1: Then it becomes I am the body.
0: దేహము పరిమితమైనటువంటిది.
1: Body is limited.
0: నేను అపరిమితమైనటువంటిది.
1: I am limitless.
0: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
1: Keeping the limited by the side of limitless, he forgets the limitless aspect and goes by this limited aspect.
0: కనుక మన బలహీనతలకు,
1: for all our weakness,
0: మన సందేహములకు,
1: for doubts,
0: మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే.
1: For all our doubts, for all our questions, body is the cause.
0: కనుక దేహము పాంచభౌతికము.
1: Body has got all the five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: Body is bound to fall.
0: దేహి నిరామయుండు.
1: But the indweller,
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
1: The indweller has neither birth nor death.
0: నిజము చూడా,
1: truly
0: ఆ దేహియే దేవదేవుడు.
1: That indweller is verily God.
0: నీవు దేహివి కానీ దేహం కాదు.
1: You are the indweller but not the body.
0: నీవు శరీరి కానీ శరీరం కాదు.
1: You are the indweller in the body but not the body.
0: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
1: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
0: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
1: When you are not the knower, how do you get this name, the క్షేత్ర?
0: కనుకనే బాడీ క్షేత్రము.
1: బాడీ క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
1: హౌ డు గెట్ దిస్ నేమ్?
0: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
0: తిరుపతి క్షేత్రము.
1: క్షేత్ర తిరుపతి.
0: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: బద్రి క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము.
1: బద్రి క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
0: ఇలాంటి క్షేత్రాలకంతా కూడా ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
1: ఇన్ ఆల్ దీస్ క్షేత్ర పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
0: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము.
1: బాడీ క్షేత్ర.
0: ఈ క్షేత్రమునికి ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా, క్షేత్రజ్ఞుడు.
1: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ. ద
0: నోవర్ ఈజ్ ఇంపార్టెంట్. క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు.
1: ఈజ్ క్షేత్రజ్ఞ ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్
0: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
0: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడాను మనకు లభ్యమవుతాయి.
1: వెన్ దే హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది కూడాను సాధ్యం కాదు.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నథింగ్ ఇస్ పాసిబుల్.
0: ఏ కార్యము కూడాను చేయలేడు.
1: హీ కెనాట్ డూ ఎనీథింగ్.
0: కనుకనే ఆత్మవిశ్వాసం విద్యార్థులకు అత్యవసరం.
1: సో దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు స్టూడెంట్స్.
0: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
1: This self-confidence means, I am the true self. We should remove the barrier that stands in between me and the person in front. What is that obstacle between you and the man in front? That is the body.
0: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు
1: when we get away from this body,
0: రెండు ఏకమైపోతాయి.
1: Both become one.
0: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
1: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీట్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
0: అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
1: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్ ద షీట్ ఆఫ్ ఫుడ్ ద షీట్ ఆఫ్ ద మైండ్ ద షీట్ ఆఫ్ ద లైఫ్ ద షీట్ ఆఫ్ ది బ్లిస్ అండ్ షీట్ ఆఫ్ విజ్డమ్ దే ఆర్ ఆల్ జస్ట్ మెషర్స్. ఎన్నో షర్ట్స్
0: ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
1: You may have many shirts, many pants.
0: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు దావి కాదు.
1: దే ఆర్ మియర్లీ యువర్ డ్రెస్ బట్ యు ఆర్ నాట్ దాట్.
0: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకు కారు నీవు అవుతావా?
1: సింప్లీ బికాస్ యూ ట్రావెల్ బై కార్ యూ కెనాట్ బి ద కార్.
0: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
1: కార్ ఇస్ ద చారియట్, యు ఆర్ ద చారిటీయర్.
0: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
1: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
0: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
1: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
0: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
1: బాడీ ఈస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
0: నీవు దేహము కానే కాదు.
1: You are not certainly not the body.
0: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
1: You have just put on this vesture, the body.
0: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
1: One day or other you may change.
0: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
1: You are really the changeless.
0: నీవు నిత్యుడవు సత్యుడవు.
1: You are eternal and all truth.
0: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
1: యూ షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
0: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నాదేహం నాదేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడు అంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
1: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
0: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
1: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హి డస్ నాట్ మీన్.
0: డిక్షనరీలో చూస్తున్నాడు
1: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ద డిక్షనరీ.
0: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
0: అదే నీ యొక్క హృదయతత్వము.
1: ద డిక్షనరీ ఈజ్ వెరీ హార్ట్.
0: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
1: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
0: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
0: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
0: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నీవు చక్కగా పరీక్ష చేస్తే
1: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్
0: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
1: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
0: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
1: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
0: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
1: నెవర్ గో బై ఫామ్.
0: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
1: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫామ్.
0: ఆచరణ చేత మానవుడు కావాలి.
1: బట్ హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఈనాడు 99% అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
1: In the world today, 99% of people are human beings just in form but not in practice. We should become a human being in practice.
0: The proper study of mankind is man. థాట్స్ వర్డ్స్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
1: దిస్ స్వామి కాల్స్ ఇట్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈ విధమైనటువంటి శక్తి మానవుడి ఇందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
1: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
0: కనుక మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
1: In man, a sort of demonic quality, animal quality, are on the rise.
0: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: Where lies the difference between the demonic quality?
0: భిన్నత్వం భిన్నత్వం.
1: Diversity, diversity.
0: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
1: Because of that, the animal quality is on the rise.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: Today the technological developments are in progress, rapid strides.
0: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
1: There are many surprising things going on in the field of atomic level electrons and computers.
0: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: Man has accomplished in the realms of space.
0: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
1: He reached the state of excellence in discovering the atom bomb and hydrogen bomb.
0: ఇది పెరిగిపోతూ ఉంటుండాలి.
1: They are increasing day by day.
0: మరొక వైపున
1: on one hand
0: నైతికంగా
1: moral
0: భౌతికంగా
1: ఫిజికల్
0: ఆధ్యాత్మికంగా
1: స్పిరిచువల్
0: ధార్మికంగా
1: ధార్మిక్
0: దినదినమునకు దిగజారిపోతుంది.
1: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
0: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
1: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
0: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము
1: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు
1: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్
0: విద్యార్థుల యొక్క ఆందోళనలు
1: ది అజిటేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
0: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
1: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్. మానవంలో
0: దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
1: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
0: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
1: As is forgotten the human quality, the other qualities are increasing.
0: మన తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
1: we are developing our intelligence.
0: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
1: We are not developing the nature of the self.
0: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
1: How are we putting making use of this skill?
0: మన నాలెడ్జి మన విజ్ఞానం తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
1: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
0: ఈ శక్తులే మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుంది.
1: All these four powers latent in man assume four
0: forms. మొదటిది నాలెడ్జి.
1: The first one, knowledge.
0: రెండవది skill.
1: The second skill.
0: మూడవది బ్యాలెన్స్.
1: Third balance.
0: నాలుగవది insight.
1: Fourth insight.
0: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జి. నాలెడ్జి పెరుగుతుండాలి.
1: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
0: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: But third one, the balance is lost.
0: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
1: Human life rests on this balance.
0: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
1: What is the reason for this balance that
0: knowledge ని స్కిల్ చేయటం లేదు విద్యార్థులు, knowledge ని kill చేస్తున్నారు.
1: Students are not skilling their knowledge, they are killing their knowledge.
0: Knowledge ని kill చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: As they kill the knowledge, the balance is lost.
0: ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుండాలి.
1: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
0: ఈ యొక్క అవుట్ లుక్స్ కు మూల కారణం ఇదే.
1: This is responsible for all the outlooks,
0: మనం
1: external view.
0: నిరంతరం కూడాను బయట దృష్టిలోనే ఉంటున్నాం.
1: కంటిన్యూస్లీ వీ ఇండల్జ్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్.
0: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
1: సర్టన్లీ నాట్ ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ దేర్, ఇట్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
1: యు ఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాస్ ద రియల్.
0: రియల్ ను మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
0: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
1: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
0: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
1: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
0: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
0: కాదు కాదు ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
1: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
0: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
1: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఎక్కడెక్కడో దీనిని తమను విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
1: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
0: నీవెవరు నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
1: టుడే వి గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
0: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ హూ రియల్లీ యు ఆర్.
0: కనుకనే ఈ దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియం అంతఃకరణ ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
1: సో వి గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ ద మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
0: ఇవన్నీ నీ ఉపాధులే.
1: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
0: నీ ప్రాపర్టీస్.
1: ఆర్ యువర్ ప్రాపర్టీస్.
0: నీవే దానికి ఓనరు.
1: యు ఆర్ ద ఓనర్.
0: దిస్ ఇస్ మై బాడీ మై బుద్ధి మై చిత్తము మై ఇంద్రియము మై అంతఃకరణ ఈ మై అదే నీవు మాస్టర్.
1: When you say my body, my mind, my senses, my inner senses, meaning you are the master.
0: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
1: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
0: Nee illu antunnavu.
1: You say this is my house.
0: Nee evaru dehamane nenu anukotam kalaga nee aa bhavana padutunnavu.
1: Because you mistake yourself with the body, because you have that feeling.
0: Ee yokka inti paina edaina oka cinema wall poster ni kanipisthe nu vaanto jagada vestunnavu.
1: If any wall poster is stuck to the wall, you fight with him.
0: Idi enta varaku nee abhimanamu.
1: How far you have
0: ee illu naadi naadi ane abhimanam undinanta varaku athanto nu jagada vestunnavu.
1: You fight with that person because you have got the identity attached with your house.
0: Aa illu nu ammi vesthe దానిపైన బాంబు పడి పగిలి లేకుండా నీ విచారణ చేయవు.
1: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్ ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఆనాడు విచారానికి ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణం.
1: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
0: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
1: You should not have attachment on the house or the body.
0: Nee paina neeku abhimanam unte deham kuda nu sukshemanga perugutundi.
1: If you have got that attachment on the self, the body also will grow.
0: Kaani nee paina neeku vishwasam leka
1: without faith in yourself,
0: inka migilina dannanta abhruthi pachalante idi asadhyamu asadhyam.
1: If you want to develop other aspects, it's impossible, impossible.
0: Adhe nijamainatundi goppatanamu.
1: That's real greatness.
0: Nee paina neeku vishwasamu,
1: faith in yourself.
0: Atma paina vishwasamu,
1: faith in the self.
0: Faith in you, faith in God. This is the secret of greatness.
1: Faith in you, faith in God is the secret of greatness.
0: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
1: We should understand that greatness.
0: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
1: We are not making an effort to know that secret.
0: విద్యార్థులారా,
1: students,
0: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
1: The entire universe is in you.
0: మీరు కేవలం అల్పులమని కానీ,
1: you should not take consideration of me.
0: ఒక మానవ శరీరదారులు కానీ భావించకూడదు.
1: You should not consider yourself the body.
0: Deharu kevalam water bubbles vantivi.
1: Bodies are merely water bubbles.
0: Din tarvata mind untadi, idi mad monkey vantidi.
1: Then comes the mind, which is mad monkey.
0: Kanuka monkey vanti mind nu,
1: the mind that's like a monkey,
0: water bubble vanti dehanni,
1: the body, the water bubble,
0: vishwasinchavaddu.
1: You should never rely on that.
0: Nee vishwasinchavalsindi emti? Nee conscience.
1: What you should have faith is on conscience.
0: Nee aatma vishwasam kalagali.
1: You should have self confidence.
0: Adi lekunda enni vishwasam untundi emi prayojanam?
1: Without that there is no use in having faith in other aspects.
0: Chakkaga alankaranga untundadi.
1: The body is highly decorated.
0: Kavalsinta nagalanta dharinchinamu.
1: You have got so much of jewelry.
0: Manchi manchi vastralu dharinchinamu.
1: You have got very good dress.
0: Kaani uchvasa vishwasam lekapothe deeniki emi vilugu untundi?
1: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
0: Adi reetigane.
1: Similarly,
0: విశ్వాసం అనేటువంటిది మన శ్వాసము.
1: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
0: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
1: Without faith, even if the mighty things are accomplished with the body,
0: ఏదో ప్రాకృత శక్తులు దీన్ని అడిస్తూ ఉంటుందనే కానీ,
1: ఓన్లీ ది ఫిజికల్ పవర్
0: ఆడేటువంటిది కాదు.
1: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
0: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముళ్ళు తిరుగుతూ ఉంటున్నాయి.
1: When you apply the key to the clock,
0: life ఉందనా?
1: Because the hands move, can you call it alive?
0: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
1: The hands move, the, because of the key.
0: క్లాక్ కు కీ నే లైఫ్.
1: The key is the life of the clock.
0: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణలు జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
1: Man does so many things, accomplishes, investigates.
0: ఏది లైఫ్ సోర్స్?
1: What is the life source?
0: అది ఆత్మ.
1: That is the self.
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
1: Because of the consciousness that is latent, he is able to do many.
0: This consciousness. నీవు అని నీకు బోధిస్తుండాలి.
1: It only teaches you that you are the consciousness.
0: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి.
1: How does that consciousness expresses physically?
0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్ సో హమ్ సో దట్ దట్ మీన్స్ గాడ్ హమ్ ఐ ఆమ్ గాడ్ ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది హంస.
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్
0: అనగా దేహాత్మ భావమును జీవాత్మ భావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: knower. గాయత్రి ఏమిటి? ఈ గాయత్రి.
1: Next comes గాయత్రి. What is that?
0: ఈ గాయత్రి అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి మెంట్ మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ గాయత్రికి రెండో పేరు సావిత్రి.
1: ద సెకండ్ నేమ్ ఆఫ్ గాయత్రి
0: మాస్టర్ ఆఫ్ లైఫ్.
1: దట్ మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడో పేరు.
1: ది గాయత్రి ఇస్ థర్డ్ నేమ్.
0: గాయత్రి సావిత్రి సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్ కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం. నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ది లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Moodavadi, Prajna.
1: Third awareness, Prajna.
0: Dinini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, adhe Prajna Shakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్ అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: హీ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: హీ ఈజ్ కాస్మిక్ డివైన్.
1: హీ ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: ఇట్స్ నాట్ ఫర్ దట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్లీ.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్ అనగా
0: బీయింగ్. బీయింగ్ ఉన్నది ఉన్నది ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడనగ వేరు, దేశమందు లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగ తనదు దేహమంది.
1: God is present in his body.
0: పాపమనగ వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ డివైన్ ఫీలింగ్స్ యూ విల్ సర్టెన్లీ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ యానిమల్ ఫీలింగ్స్ యూ డూ యానిమల్ యాక్టివిటీ.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: సో దేర్ షుడ్ బి చేంజ్.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: సో దిస్ ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ షుడ్ బి బియాండ్ ద మైండ్.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనం మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: సో లాంగ్ ఇట్ సెంటర్స్ అరౌండ్ ద మైండ్ దేర్ ఇస్ బౌండ్ టు బి డర్ట్.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపంతో దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్తు చిత్తు చిత్తు ఏమిటి ఈ చిత్తు?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇది చిత్తుకు అవేర్నెస్ పేరు. అంతే
1: చిత్ ఈస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై అవేర్నెస్?
0: పూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఈస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పడం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఈస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్కర్ చీఫ్, ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూల్ అండర్స్టాండ్ handkerchief, that is awareness.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: The totality, full understanding is awareness.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్, దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: Awareness ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always
0: అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: So awareness is always in combination with that permanent one.
0: సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోచారు.
1: That's why it is said sat and chit.
0: సత్తుకు పక్కన చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వీ అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: This is called being awareness.
0: దీనిని వేదాంతిక పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: This in Vedantic parlance called asti bhati priyam.
0: ఈ రెండింటికి మధ్యలోపల రూప నామములు చేరటం చేత
1: in between the two because of the name and form
0: ఈ యొక్క సత్యచిత్ ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతుంటాయి.
1: The radiance, the brilliance of the being awareness and bliss are also lost.
0: కనుక మనము ఆకారమును ప్రాధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వములకు మాధవత్వములకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వేర్ ఇస్ రిలేషన్షిప్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు అనేక ద్వేషములు అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్ హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడా దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ యూ ఫైండ్ డిఫరెన్స్.
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యూ ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్
0: ద హ్యూమన్. గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యము అందరికీ ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాసి సత్యమని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited
0: లేక
1: to a celibate.
0: ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యము అని దీనికి భేదాలు లేవు.
1: Truth cannot be identified with any region either.
0: సత్యము ఒక్కటే, ఒక్కటే సత్యం.
1: Truth is one alone.
0: Truth is God.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడాను సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, Indian cultures in ancient times, these two things are taught. Speak truth and understand righteous action.
0: మానవులకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుకనే తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణమేం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: The creation came out of you.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This truth has to be realized.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: Being an individual, I get into the divinity. You should not have that delusion.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: You should not be deluded with the feeling that you are
0: ఆత్మ నుండి నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు. ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You came out of that ఆత్మ into this world. That truth has to be realized.
0: నీవు ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కాని ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that ఆత్మ, but you are not getting into ఆత్మ from this nature.
0: You may worship a picture as a God, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as a picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నింటిని పైకి పంపించేసి.
1: Just take them up to the heights.
0: అంతేకాని God is flower. God is cloth, God is plate. కిందికి దింపొద్దు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. అది నీ యొక్క స్టే.
1: So Swami says, look up. That is the main thing.
0: ఉన్నత స్థాయిలో నీవు పోవాలి.
1: Go to noble heights.
0: Low aim is crime. అది నీకు పాపం.
1: Low aim is crime. That is sin.
0: నీవు లోపలికి దిగవద్దు, పైకి పంపించండి.
1: Never go down, take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: It also refers to reaching the noble heights.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: We should not hurt, harm
0: anyone. ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: We should not be violent towards anyone.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: The self is one and the same in everyone.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days, we'll be certainly thinking of the sacred powers latent in human life. Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒట్టి మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: స్వామి హాస్ డిజైన్ ద మాస్టర్ ప్లాన్.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: స్వామి హాస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ రా మెటీరియల్.
0: ఈ రా మెటీరియల్ మనం ప్రోగ్ చేసుకున్నాము.
1: We collected the raw material.
0: యథార్థమైన స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: they should be ideal to the
0: ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడా చాటి
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనం కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: We should never pray that Bharat should be peaceful.
0: అదే narrow mind.
1: That is narrow mind.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: You should have a broad feeling. Let everyone be happy.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడాను ఆవిర్భవిస్తుంది.
1: Your happiness lies in others'
0: happiness. అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: You should never pray with the feeling, what if, what may happen to the world, but I should be peaceful and happy.
0: లోకంలో ఉన్న అందరి ఎందుకులను నీవు ఒక వ్యక్తి.
1: You are also a part and parcel of the entire world.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: with the community,
0: ఇలాంటి విశాల భావంతో,
1: with that broad feeling,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: infinite feeling,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: You should develop that broad feelings.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you have this worldly knowledge.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: What for is this education?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: It's only for the stomach to fill the belly.
0: ఈ స్టమక్ ని ఫిల్ అప్ చేసుకోవడానికి ఇంత చదువులు చదవాలనా?
1: టు ఫిల్ అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ వి హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ వి హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కరించుకుంటావు.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్. దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి
1: Having studied all
0: chala viveki ayi
1: being highly intelligent
0: magidi tanneru kuda mandamathudu
1: is a foolish one who does not know himself
0: enta chaduvu chadivi
1: with all the scholarship
0: ye neeti unnanu
1: he may be in any way
0: heeruni kuda ambu manale
1: mean man shall never change
0: his tarachi chaduvu chaduva
1: with all the education
0: tarkavadame kani
1: it's just argumentation
0: ulla gnanam eppudu pondaledu
1: he will never get comprehensive
0: chaduvu chaduvu chadivi chavanga netiki chavuleni chaduvu chaduvale
1: why should one die with all this education he should study to be deathless
0: ఏమిటి ఈ education
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: Education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: ఇది వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: Along with that,
0: దీన్ని కూడా చేయాల్సింది.
1: You should do this also.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: To eat food is
0: ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: That's the main one.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: That's important item.
0: అయితే దాంట్లోకి పులుసు రసము పచ్చడి పెరుగు ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటూ ఉండాలి కదా కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: Along with the rice, you need pulusu, sambar, rasam to mix and eat.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ లాక్ టు యువర్ టేస్ట్
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: దే జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్
0: ఈ విధంగా వాంఛను చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్
0: అప్పుడే ఓవర్ మైండ్
1: దట్ ఈస్ ఓవర్ మైండ్
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపరీతంగా వివరించి చెప్పే నిమిత్తమై ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ The spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాస్ రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీ నామ సాగరో గతి నదులు అనేక నదులుగా ఉంటుంది అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names. They flow in different directions.
0: సముద్రము ఒక్కటే.
1: Ocean is one.
0: కాబట్టి మీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: దేర్ఫోర్ ఫిజిక్స్ బాటనీ జువాలజీ ఇంగ్లీష్ దే ఆర్ లైక్ రివర్స్
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మిక విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: అల్టిమేట్లీ దే షుడ్ యూనిఫై విత్ దట్ ఓషన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: That is unity in diversity.
0: మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఈ ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుంది అందరికీ.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతిగాని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an
0: ideal to the world.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్ లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్ లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపగ తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయేని ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ద కోడ్ దట్ హ్యాస్ బీన్ లెయిడ్ బిఫోర్ అస్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ అండ్ అడాప్టెడ్ ఇన్ ట్రూ స్పిరిట్, ఫెయిలింగ్ విచ్ వన్ హ్యాస్ టు నెసెసర్లీ ఫేస్ ద కాన్సిక్వెన్స్.
0: చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షును తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు.
1: నో వన్ హ్యాస్ ఇన్ ఫ్యాక్ట్ కెప్ట్ ద బర్డ్స్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ విత్ ది లెగ్స్ టైడ్ అప్ ఓవర్ దేర్. ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెమ్ టు రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కర్మమునకు కాళ్ళు లేవు, కర్మమునకు నేత్రములు లేవు, కర్మమునకు నోరు లేదు. అట్టిదే మానవుడు అనుభవించేటువంటి కర్మ.
1: యాక్షన్ హ్యాస్ నో లెగ్స్ ద ఐస్ నార్ ద మౌత్. సో ఈజ్ ద కేస్ విత్ ది హ్యూమన్ యాక్షన్.
0: ప్రేమపూరితమైనటువంటి దైవాజ్ఞను ఉల్లంఘించుట ఎవరి తరము కాదు.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: దీనిని బట్టి ఎవరి కర్మ వారిది అని ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancient

0: said that one has to face the consequences of the destiny.
1: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళుతుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
0: The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection.
1: లోకము చాలా చిత్ర విచిత్రములతో కూడినటువంటిది.
0: The world is mysterious, full of mystery.
1: లోకము పాంచభౌతికము.
0: We see the five senses.
1: పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క లోకము ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
0: In fact, the five senses are not specially gifted by anybody.
1: లోకము పాంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
0: And this body, the five senses, is bound to fall someday or other.
1: లోకి నిరామయుండు.
0: But the indweller is permanent.
1: కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
0: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: దైవం యొక్క చిత్రములు విచిత్రములుగా ఉంటుంటాయి.
0: The actions of God are ununderstandable, mysterious.
1: లేనిది కనిపిస్తుండే కనిపించేది లేకుండా పోతుంది.
0: That what is apparent becomes non-apparent.
1: ఇట్టి చిత్ర విచిత్రములతో కూడినటువంటి లోకమును ఎవరు నమ్మగలరు?
0: How can you understand this world full of mystery, inexplicable?
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలపగలరు?
0: Who can continue to keep up this body of senses forever?
1: కాని అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
0: It survives so long it should, as it is designed, but it's bound to fall later.
1: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
0: It does not proceed or respond according to the whims and fancies.
1: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
0: And in fact, it has been decided from the time of birth itself.
1: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
0: It's not possible for man to explain or comprehend the design of this universe.
1: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
0: Each one has his own experience.
1: తలకెందుకు గట్టి ఎవరైనా ఆ చెట్టున గబ్బిడమ్మలకు.
0: Can anyone explain what is actually happening there in that particular tree?
1: Bats.
0: The bats over there.
1: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
0: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
1: దీనికి కాలమే లేదు.
0: There's no reason behind this.
1: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్ర విచిత్రములకు ఎవరు సాక్షి?
0: Who is the witness to all that has been mysteriously happening in this world?
1: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
0: Nobody can bear witness to this.
1: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
0: Each one has act at a particular given place, in a particular pattern, as decided or preordained.
1: Kanuka idi manavudu taru nirminchukunnatvanti yokka idi kaadu.
0: Therefore it is not man's making.
1: Kevalam anni kudunu daivajnanu puraskarinchukoniye jarugutu untundali.
0: All things happen as per God's will.
1: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైజ్ ఇన్ బీయింగ్ ఒబీడియంట్ టు గాడ్స్ కమాండ్.
1: బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
0: ఎదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నలీ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ గాడ్స్ విల్.
1: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలు లేదు.
0: People may say in any way, but none can disobey God's command.
1: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో పులిస్టాపో పెట్టడానికి వీలు కాదు.
0: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
1: ఇటు చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
1: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్ ద్వారంతో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు.
0: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
1: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ టోటల్ యూ ఫైండ్ సో మెనీ పెక్యూలియర్ థింగ్స్ హ్యాపెనింగ్
1: చిత్రంబులు
0: పెక్యూలియర్
1: లోక విచిత్రంబులు
0: అండ్ మిస్టీరియస్
1: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
0: ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ రియాలిటీ దట్ వాట్ యు సీ ఈజ్ నాట్ ట్రూ.
1: ప్రేమ స్వరూపులారా
0: embodiments of love
1: దైవాజ్ఞను మాత్రం ఒకరు అవునని ఒకరు కాదని వాదించుట వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఆర్గ్యూ గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ కమాండ్.
1: కనుక ఇప్పుడు చూడండి ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ఈశ్వరస్ విల్ మార్కండే వాస్ బోర్న్.
1: అక్కడ 14 వర్షములు సత్పుత్రుడుగా జీవించమని చెప్పాడు.
0: He was to live for 16 years as a good son.
1: కానీ మిగిలినటువంటి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
0: And it was decided that he would not live beyond the age of 16.
1: ఇది తల్లిదండ్రులకు కూడాను తెలిపాడు.
0: This was informed to his parents.
1: కానీ తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో సచ్చింతంతో సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
0: ద పేరెంట్స్ డిసైడ్ ఫర్ ఎ సన్ హూ వుడ్ లివ్ ఫర్ 16 ఇయర్స్ లీడింగ్ హిస్ లైఫ్ ఇన్ గుడ్ కాండక్ట్ గుడ్ థాట్ అండ్ గుడ్ బిహేవియర్.
1: కానీ 16 సంవత్సరంలో పడేటప్పటికీ తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
0: బట్ యాజ్ దిస్ బాయ్ రీచ్డ్ ది ఏజ్ ఆఫ్ 16 ద మదర్ వెంట్ ఆన్ షెడ్డింగ్ టియర్స్.
1: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
0: ద సన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ హిస్ మదర్ క్రయింగ్.
1: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
0: సిమిలర్ వాజ్ ది సిచ్యువేషన్ విత్ ఫాదర్.
1: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారులు కాల్చడం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాల్చుతున్నారు అని ప్రశ్నించాడు.
0: One day Markandeya, spending time in the company of his parents, watching them very miserable, very sad, asked them, why do you cry? Is there anything to happen to me, any danger?
1: Nayana, kumarunuku nenu takku cheppalenu ekku cheppalenu rendu kudunu takku ekku lenatundi oka tattvamu daivam yokka aagna.
0: They did not say anything more or less. They just mentioned the fact that's of God's will.
1: నాయన, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరాలు మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలబడు అని చెప్పాడు.
0: పేరెంట్స్ సెడ్, లుక్ యువర్ సన్, యూ ఆర్ టు లివ్ ఫర్ 16 ఇయర్స్ ఓన్లీ. దిస్ వాజ్ స్టేటెడ్ బై గాడ్ హింసెల్ఫ్ వెన్ హీ గిఫ్టెడ్ యూ టు అస్.
1: కుమారుడికి చాలా ఆశ్చర్యం వేసింది, ఇంతకాలము నాకెందుకు చెప్పలేదు. కుమారుడికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా?
0: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
1: సరే, నేటికైనను దీని యొక్క గుట్టును నాకు బట్టవేలు చేశారు.
0: And at least you today you chose to tell me.
1: ఆ నాటి నుంచి కాలం వ్యర్థం చేయకూడదని, కాలం పవిత్రమైనటువంటిదని, కాలం భగవత్ స్వరూపుడని తాను గుర్తించాడు.
0: He realized full well that the time is most precious and divine.
1: Tellavaru lechina time snanam cheyatamu Ishwarudu daggariki povatamu akkada kucchoni namah shivaya namah shivaya namah shivaya namah shivaya అని పంచాశ్మను ఉచ్చరిస్తూ వచ్చాడు.
0: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namasivaya.
1: దేని కోసం నీవు చింతిస్తున్నావు అని తనకే తెలియదు.
0: In fact, he doesn't know the main reason behind his prayer.
1: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: Thinking of God is my chief purpose in life.
1: నేను కేవలం భక్తి నిమిత్తమే నేను ప్రార్థించలేదు.
0: I am not praying expecting anything.
1: ఏ భక్తము నాకు అక్కర్లేదు.
0: I don't expect anything out of this. To think of God is my main duty.
1: అని తాను పట్టుబట్టాడు.
0: So saying, he determined to repeat God's name.
1: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
0: And he was to complete 16 years the following day.
1: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
0: He didn't go home on that day.
1: తల్లిదండ్రులు కంటిదారులు కార్చుకుంటూ తల్లి దగ్గరకు వచ్చున్నారు.
0: In fact, parents crying, they came close to the door and sat there.
1: They were
0: feeling so sad because the end may come at any moment of time. God's will is sure to happen.
1: He completed
0: 16 years, he fell down.
1: అయ్యో ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
0: The parents were feeling so sad because they lost their son.
1: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
0: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
1: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
0: The soul of the body of the boy went to God and there was discussion.
1: ఆ డిస్కషన్ లోపల నాయన నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని ఇన్ని విధములుగా నేను ఆలోచిస్తున్నాను.
0: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
1: ఈనాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది.
0: You have completed 16 years as was declared earlier.
1: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
0: You reached me happily.
1: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
0: What is to be done now?
1: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
0: As the discussion was going on, they received a message.
1: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నాడు.
0: Since he acted as per his will, better he be sent back to this world.
1: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
0: He said, it's not possible for me to go alone. You also should follow me.
1: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లి దగ్గరకు వచ్చారు.
0: It only meant Ishwara and Parvati accompanied by the
1: అనగా కదలిక జరిగింది.
0: దట్స్ వాట్ హెడ్ హ్యాపెండ్. దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ద బాడీ.
1: మూవ్మెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
0: ది పేరెంట్స్ నోటీస్ ద మూవ్మెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది సన్.
1: ఈ పిల్లవాడు లేచాడు.
0: ద బాయ్ గాట్ అప్.
1: అమ్మా నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
0: ద బాయ్ సెడ్ మదర్ లుక్ హియర్ ఈశ్వర అండ్ పార్వతి
1: మీకు ఎంతకాలం అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
0: You can spend time with me so long I should be with you.
1: సత్కర్మలు చేయండి.
0: Do good action.
1: సదాలోచన సల్పండి.
0: Entertain good thought.
1: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
0: I am going to be a deserving son, a good son.
1: నా వలన మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
0: In fact, you are not going to suffer any loss because of me.
1: నన్ను నేను ఎప్పటికీ నీ బాధ పెట్టను.
0: I will never put you to suffering or misery any time.
1: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
0: he got up and paid his obeisance to his parents.
1: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
0: Accompanied by his parents, he reached home.
1: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరు ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
1: అప్పుడు ఈ పిల్లవాడు జరిగినదంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
0: ద బాయ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు హిస్ పేరెంట్స్ ది కైండ్ ఆఫ్ డిస్కషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ హిమ్ ఈశ్వర అండ్ పార్వతి.
1: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
0: హౌ గాడ్ హెల్ప్స్ ది హ్యుమానిటీ.
1: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
0: God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it.
1: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
0: Markandeya didn't ask for anything.
1: నాకు ఇచ్చినటువంటి ఈ కాలము సద్వినియోగం చేసుకుంటున్నాను.
0: He only determined to make the best use of the time given to him.
1: ఇదే నా యొక్క సంకల్పం.
0: This is my determination.
1: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
0: Therefore, the main duty of a devotee is to have the rightful thought and rightful action.
1: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
0: And Markandeya is immortal, Chiranjeevi.
1: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
0: And he gave them joy to his parents.
1: కనుక దైవం ఏ విధంగా మారుతుంటుందంటే దైవం సంకల్పం మారదు.
0: God's will never change.
1: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
0: God's will happen.
1: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
0: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
1: భక్తుని యొక్క ప్రార్థన చేతనే నయమవుతుంటాయి.
0: The God's will also changes in response to the prayers of the devotees.
1: దైవాన్ని కొడును మార్చగలిగినటువంటి శక్తి భక్తుల యందు ఉంటున్నది.
0: The devotee has got all the latent power in him to change even God.
1: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
0: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
1: 11వ శతాబ్దం లోపల,
0: in the 11th century,
1: కేరళ దేశం లోపల,
0: in the state of Kerala,
1: శంకరాచార్యుల వారు పుట్టారు.
0: ఆదిశంకర టుక్ బర్త్ దేర్.
1: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకు దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
0: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరముల వరకు మాత్రమే బ్రతికాడు.
0: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
1: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
0: అండ్ హెస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
1: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యుల వారని మరి పుట్టారు.
0: అండ్ ఇన్ 13th సెంచురీ యూ హ్యావ్ రామానుజాచార్య.
1: అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి. మానవుల యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
0: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ ఎట్ ద టైమ్ దట్ ద డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
1: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజల లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: అండ్ దట్ రామానుజాచార్య's టీచింగ్స్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డివోషన్ విచ్ వాజ్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ అమంగ్ ద సొసైటీ.
1: మరి 14వ శతాబ్దం లోపల,
0: ఇన్ ద 14th సెంచురీ,
1: మధ్వాచార్యులు వచ్చారు.
0: మధ్వాచార్య
1: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
0: అండ్ హి టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
1: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్పని చెప్తూ.
0: అండ్ హి సెడ్ దట్ ది ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
1: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ది సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: సర్వజీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటి మీరు?
0: వాట్ ఈస్ దిస్ డివినిటీ?
1: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
0: ది డివైన్ ప్రిన్సిపల్ ఇస్ నేచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
1: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
0: And if you think of Rama, you know he has a form.
1: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
0: కృష్ణ ఆల్సో హ్యాస్ ఎ డెఫినెట్ ఫామ్.
1: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములను పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
0: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
1: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
1: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
0: What do you mean by ishwaratva?
1: Tana yokka satyatvame ishwaratvam.
0: The truth is divine.
1: Anaga moodinti yokka ekatvam kuda akade untundali.
0: Meaning the combination of all
1: sthiti layamulu.
0: The creation, sustenance and annihilation.
1: Ini puraskarinchukoniye oka vidhamainatundi panditulu tariki oka linga akaranga chivistu vacharu.
0: And the scholars gave it a specific name and a form to these three aspects.
1: Anaga ee vidhanga vachi idi munduku vastu. దీనిపైన ఇంకా కాలం వస్తుంది, అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు.
0: The Lingakara has no form as it is.
1: Lingakaram ante meeku telusna?
0: You know what is linga, the form of linga?
1: Lingakaramaga oka vidhamaina lingam chustuntuntaru.
0: You see linga every day.
1: Oka povadaniki dari untuntadi.
0: And you find the horizontal plane on one side.
1: Paina lingamuku etti aakaramu undadu.
0: The linga above that has no different form.
1: Dinni praskarinchukoni idi e neeku shivalingamu annaru.
0: That we call it Sivalinga. Bhagavan materialized Sivalinga, what he is speaking about it right now. You find the horizontal Panavatta and upward Sivalinga, which has no definite form over there.
1: Iti daivatvani chintinchamani aa talidandruku aa kumaruniki bodhinchadu.
0: And this son Markandeya told both of his parents to worship Sivalinga of this planet.
1: Ilanti danne vaadu teesi aa talidandruku ichadu.
0: And in fact he presented that linga to his parents.
1: ఆ లింగాకారుణ్య పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
0: And he lived for 100 years worshipping that linga.
1: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
0: Who can decide or estimate the divine power?
1: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
0: This self,
1: well,
0: it will assume any form as it decides.
1: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల రామానుజాచార్య లోపల శంకరాచార్యకు ముగ్గురి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
0: In fact, the same divinity, divine principle is present among all the three of the preceptors, Madhvacharya, Ramanujacharya and Shankaracharya. The spirit of the self is one and the same.
1: ఆత్మతత్వం అనగా ఇదే ఆత్మతత్వం.
0: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ద లింగ.
1: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది.
0: అండ్ దేర్ వి ఫైండ్ ద లింగ ఓవర్ దేర్ విచ్ సింబలైజెస్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఆ లింగాకారం అనేటువంటిది ఎట్లా ఉంటుంటుందంటే ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండగాదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
0: The Sivalinga is not anyway unrelated. It is related and associated.
1: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
0: It is not apart, separate.
1: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవుని ఎందుకును దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
0: సిన్స్ దట్ టైమ్ యూ ఫైండ్ ది డివోషన్ ఆన్ ద రైజ్ సిన్స్ దట్ డే.
1: అట్టు లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని
0: ఇట్ ఈస్ ఓన్లీ లింగ దట్ స్పీక్స్ ఆఫ్ ది వన్నెస్.
1: మానవులంతా ఏదో కల్పించుకుని పూజ చేసుకునేటువంటి కృత్రిమైనటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ విచ్ ఇస్ మేడ్ బై మ్యాన్ దట్ వీ వర్షిప్. నో,
1: ఇది కృత్రిమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
0: ఇట్ ఈస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీశ్రతాన్ని,
0: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
1: ఆనాడు మార్కండేయ,
0: దట్ డే మార్కండేయ,
1: మృకండు అనగా వాడు తండ్రి పేరు,
0: and the father Mrukanda,
1: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: ఈ లింగం అనేటువంటి ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
0: లింగ మీన్స్ ద సటిల్ ఫార్మ్.
1: సూక్ష్మము, స్థూలము, అతి సూక్ష్మము,
0: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద త్రీ ఆస్పెక్ట్స్.
1: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల.
0: ది సటలెస్ట్ ఈజ్ విత్ ఇన్.
1: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల.
0: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
1: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
0: ద ఫార్మ్ దట్ యు సీ ఈజ్ ద గ్రాస్ వన్.
1: దైవం అన్నింటి అందుకు ఒక్కడే ఉంటున్నాడు.
0: సేమ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
1: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
0: సో వాట్ వి సీ ఈజ్ ద ఫిజికల్ ఫార్మ్.
1: ఈ ఫిజికల్ ఫామ్ ను ఎట్టిదిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
0: ద ఫిజికల్ ఫామ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
1: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
0: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫామ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విత్ ఇన్.
1: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
0: This kerchief cannot be made without thread.
1: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
0: Without silver there cannot be plate, lid here.
1: మట్టి లేకుండా కుండ కాలేదు.
0: Without clay there cannot be pot.
1: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
0: Without the gross there cannot be the subtle.
1: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
0: వితౌట్ ద క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేషన్.
1: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
0: సో క్రియేటర్ అమౌంట్స్ టు ది థ్రెడ్ యాన్.
1: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
0: దేర్ఫోర్ ది క్రియేటర్ యాన్స్ ద ఫైబర్ ఇన్ ఏ క్లాత్.
1: కనుకనే సూక్ష్మ స్థూల కారణదేహంలో మూడు కూడాను అతనివి.
0: దేర్ఫోర్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్ బిలాంగ్ టు గాడ్.
1: కారణమైనటువంటి దేహమును మనం సరైన రీతిలో మనం పూజించినప్పుడు తరించినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాజల్ ప్రిన్సిపల్ వెన్ యూ విజువలైజ్ అండ్ వర్షిప్ పాండర్ ఓవర్ ఇట్ ఇట్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వన్స్ ఓన్ నేచర్.
1: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
0: వీ మస్ట్ సీ దట్ ద థాట్స్ డు నాట్ ప్రివెయిల్ దే డోంట్ రన్ ఫాస్ట్.
1: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రం వస్త్రం కాలేదు.
0: ది మియర్ ప్రెజెన్స్ ఆఫ్ ది థ్రెడ్ విల్ నెవర్ మేక్
1: పడుగు పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి.
0: ది యాన్ మస్ట్ బి ఇంటర్ ఓవన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్.
1: ఇది ప్రయత్నము సుప్రయత్నము అనేటువంటిది.
0: దట్ ఈస్ ఎఫర్ట్ అండ్ ద డివైన్ విల్ షుడ్ గో టుగెదర్.
1: రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
0: దీస్ టూ టుగెదర్ ద హ్యూమన్ ఎఫర్ట్ ద డివైన్ విల్ గివ్స్ ద షేప్ లింగ.
1: మనం చెప్పేటువంటి పదములు కూడాను మనం చేసేటువంటి పనులు కూడాను ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
0: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
1: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
0: Today, people repeat chant Veda.
1: కానీ ఈ అన్నింటి కూడాను అన్ని ఆకారములు ఉంటున్నాయి.
0: And in chanting, you will understand, everyone has a form.
1: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
0: And you find the yarn over there.
1: ఇది ప్రతి ఒక్క దానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
0: దాట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ
1: మానవుడు. తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
0: దేర్ఫోర్ వేద ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ద కైండ్ ఆఫ్ థాట్ దట్ షుడ్ టేక్ ఎ డెఫినెట్ ఫామ్.
1: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
0: దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: చాలా మంది
0: మెనీ పీపుల్
1: విద్యార్థులు కూడాను
0: స్టూడెంట్స్ ఆల్సో
1: దొంగ చదువు చదువుతున్నారు.
0: They just study not in sincerity.
1: Donga anaga emti tanlo tana pradhatmanu pettukoni lenattuga natinchadame donga.
0: Who is a thief keeping one thing within and acting in a different way?
1: Inta mandiki vedam cheppadam telusu.
0: Many people can chant Veda
1: kaani adi vinnappudu leka chuchinappudu tirigi manlo nunchi aa yokka shabdamu raavatam ledhu.
0: When we hear from others, in fact we don't find that sound coming from within.
1: Kanukane adi vidya dongatanam.
0: Well, that amounts to theft.
1: Ee naati vidyarthulu andaru kodanu nechina dalini dobaru pettukuntunnaru kaani dani pratyekanga pravartana poorvakanga viniyoginchukovatam ledhu.
0: Students today, they do not act along the lines of the knowledge they acquire. Nenu vastaru
1: chustuntanu andari noorlu chustuntuntanu
0: bhagwan. As he reaches over here, watching everybody.
1: కానీ కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
0: Though some know Veda chanting, but they don't.
1: అది విద్యా దోషము.
0: That is what you call betrayal, cheating.
1: అది విద్యా చోరత్వము.
0: Well, that amounts to theft at this point.
1: అది దైవ చోరత్వము.
0: That means you are a traitor. అది
1: చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
0: So the educated people are becoming traitors, betrayers.
1: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో
0: those people that declare that spell of
1: nijamaitvanti sakshatkaramuku arhul avtaru,
0: they deserve the direct manifestation of God.
1: Kabatti daiva sakshatkaram etta avutundi ante danni vindinchinappude dan chakkaga akaram bayilertundi.
0: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
1: Pratyaksha pramanamu adiye.
0: That is the direct evidence.
1: Parocha pramanam adiye.
0: And it is also the interior.
1: Sarva sadharanakunu adiye karanam.
0: In fact, that's the primal cause for all spiritual parts.
1: Chaala mandi meer billu cheptunte aada vaallanta kuda akkada cheptuntaru.
0: As boys chant here, we find many ladies.
1: Vaadu cheppukovadanemi ledhu.
0: Nobody can deny that, right?
1: Vaadiki aa lopalu unnatundi bayatiki vastu untadi.
0: The sound within naturally comes out.
1: Meekandariki telusu aa pillalu chudandi. చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
0: యు సీ వెరీ యంగ్ బాయ్స్ సీటెడ్ ఓవర్ దేర్ హూ టాట్ దెమ్ దే గో ఆన్ లిసనింగ్ టు వేదా చాంటింగ్ హియర్ ఆ వేదం చెప్పేటువంటి
1: ప్రక్కలోనే కూర్చుంటారు.
0: And in fact, those people who know this,
1: కానీ ఆ శబ్దాన్ని కొంతవరకునైనా చేర్చుకోరు.
0: But some people don't hear.
1: నేను చూస్తుంటాను.
0: Swami watches everybody.
1: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్నే గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
0: Highly educated people are seated by the side of these.
1: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
0: What is the use in sitting by the
1: పెద్ద దొంగలు?
0: They are big thieves.
1: వింటున్నారు.
0: They listen to chanting.
1: చెప్పటం లేదు.
0: But they don't repeat.
1: చెప్తున్నారు, వినటం లేదు.
0: Those others chant, they don't hear.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
0: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీవన్ హూ నోస్ వేద షుడ్ స్టార్ట్ చాంటింగ్.
1: వేదమే భగవత్ స్వరూపము.
0: వేద ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: వేదము పంచభౌతికము.
0: And Veda has got all the aspects of
1: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
0: The five elements are there.
1: ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్.
1: ఈ ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే
0: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్
1: ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి.
0: ఆల్సో క్రియేట్ ద హోల్ వరల్డ్.
1: కనుక పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
0: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ దిస్ వరల్డ్ కాస్మాస్.
1: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
0: These are the five elements what you find in these five senses of perception. You find them in the world.
1: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయము.
0: We'll be doing injustice if we forget the nature of the five elements.
1: మనకి అనవసరమైనవన్నీ కూడా మనసులో చేర్చుకుంటుంటాం.
0: In fact, we contain all that which is unnecessary.
1: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం.
0: The essential life principles are forgotten, given up.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సిందే, దాన్ని ఉచ్చరించవలసిందే, దాన్ని స్మరించవలసిందే.
0: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద ఆల్సో చాంట్ వేద.
1: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
1: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
0: Though they chant here, they forget the moment they leave the place. You may go anywhere, at least you should chant within. You should never betray the knowledge. And if you betray your knowledge, betray God. That betrayers will never deserve God.
1: Kanuka, prati manavudu kudanu ee puttikinagulani ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
0: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ,
0: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
1: కానీ ఒకతూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
0: Then once you know it's a mistake, you should not repeat it.
1: ఈనాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
0: What all that you hear today, you should repeat, start repeating
1: tomorrow.
0: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
1: Vedaha Vedam Purusham Mahantam.
0: The God is mighty.
1: Aditya Varnam Tamasah Parastat.
0: Is pure white beyond the darkness.
1: Ee Vedama Yokka Shabdamu.
0: Sound of Veda.
1: Adi Yantano Pavitramayinatundi.
0: It is highly sacred.
1: Shabda Brahmamayi.
0: The sound,
1: characharamayi,
0: the movement,
1: jyotirmayi,
0: light,
1: vijyantamayi,
0: the knowledge,
1: characharamayi, jyotirmayi, vangmayi,
0: the faculty of speech,
1: ee vangmayamlo raavali.
0: And you should also express, spelt out.
1: Adi nijamainatundi yokka chaduvula yokka sambandhamu.
0: That is the relationship between the education and Veda chanting.
1: Kanuka prati manavudu kuda nu vedam nerchukovali.
0: So everyone must learn Veda.
1: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
0: నాట్ నెసెసర్లీ వేద అలోన్. వన్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
0: ఈశ్వర వాజ్ బోర్న్,
1: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
0: హస్ లెర్న్డ్
1: ఆల్ వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అథర్వణ వేదము.
0: బికేమ్ ఏ స్కాలర్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్.
1: యజుర్వేదము లోపల 5 వేదములుగా బయలుదేరినాయి.
0: అండ్ ద సేమ్ యజుర్వేదాస్ got itself divided.
1: అంతేమి దాంట్లో ముఖ్యమైనటువంటి దాన్ని అక్షరములు చేర్చుకుని
0: ఆల్ ఇంపార్టెంట్ లెటర్స్ హావ్ బీన్ గ్రూప్డ్
1: భగవంతుని యొక్క స్మరణ కోసమని దానిని ఉచ్చరించి చేయాలి.
0: అండ్ దేర్ మస్ట్ బి రిపీటెడ్ విచ్ అమౌంట్స్ టు థింకింగ్ ఆఫ్ గాడ్ స్మరణ.
1: కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: వాట్ ఎవర్ వేద యూ మే లర్న్ బట్ యూ షుడ్ లర్న్ టు చాంట్ ఇట్.
1: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
0: But as you begin to chant, you don't need to learn it specially.
1: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను.
0: Bhagavan watches repeatedly.
1: ప్రకటించేటువంటిది కాదు.
0: It is not for publicity.
1: ప్రదర్శించేటువంటిది కాదు.
0: It is not for advertisement.
1: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
0: It is to be practiced and one should enjoy bliss out of Veda chanting.
1: ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
0: It is blissful, it is light, it is delight, it is full of wisdom.
1: కనుకని ఈ ఆనందమయ అనేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల ఐదు భూతములు పుట్టించాడు.
0: Therefore the blissful aspect of the divinity is the cause for the five elements.
1: ఒకటి కర్మం.
0: One is action.
1: రెండవది ఉపాసన.
0: The second ఉపాసన worship.
1: మూడవది ఆచరణ.
0: Third is practice ఆచరణ.
1: నాలుగవది ఉచ్చరించటము.
0: Third ఉచ్చరించ.
1: ఐదవది అనుభవించటము.
0: Fifth experience అనుభవ.
1: అనుభవం ఆనందమయ కోసము.
0: అండ్ దిస్ అనుభవ ఎక్స్పీరియన్స్ ఇస్ ది
1: సీట్ ఆఫ్ కోసము ఉచ్చరించవచ్చును.
0: దాట్ ఆఫ్ ది షీత్ ఆఫ్ విజ్డమ్
1: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
0: బట్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్ ఓన్లీ.
1: కానీ ఆ ఆనందం ఎక్కడ కనిపించటం లేదు.
0: దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయ తర్వాత వేదాంతమయ, వేదాంతమయ తర్వాత ఆనందమయ.
0: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss. So everything begins with this action, activity.
1: దానిని మనం ఉచ్చరించినప్పుడే మనం సార్థకమైపోతాం.
0: Then once we chant Veda,
1: నిజంగా భగవద్గీతను సంపాదించినటువంటి వారు దాన్ని ఉచ్చరించాలి.
0: So those who want to be the recipients of God's
1: grace
0: should repeat God's name.
1: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
0: And that has to be
1: taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
0: That which is taken in must be enjoyed and experienced.
1: ఈనాడు ఊరికే వారిని చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
0: We just repeat as we hear.
1: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
0: It's not enough if you simply repeat.
1: దాని లోపల జీర్ణించుకోవాలి.
0: యూ షుడ్ డైజెస్ట్ ఇట్ విత్ ఇట్.
1: అన్నం తినే దేనికోసము?
0: వై డు యూ ఈట్?
1: కడుపులో పెట్టడానిక.
0: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
1: కడుపులో పెట్టినట్టు జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
0: ద ఫుడ్ పార్టేకెన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లైడ్ టు ది హోల్ బాడీ.
1: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింపజేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
0: సో ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్, అసిమిలేటెడ్.
1: వాకునందును, క్రియ ఎందును, వేదాంత ప్రచారమునందును, ప్రబోధన ఎందుకును దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss.
1: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
0: We say that God is everywhere. In what form?
1: పంచభూత స్వరూపుడై ఉన్నాడు.
0: God is in the form of the five elements.
1: ఫైవ్ ఎలిమెంట్స్ తో ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
0: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
1: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ హాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకునో అది ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను,
0: ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యు రిసీవ్,
1: పది మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
0: యు షుడ్ షేర్ ఇట్ with others.
1: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
0: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో అసిమిలేట్.
1: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులు కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
0: వెన్ గెస్ట్ విజిట్ యూ, యూ సర్వ్ ఆల్ ద ఫుడ్ బట్ యూ ఆల్సో షుడ్ పార్టేక్ యువర్ షేర్.
1: కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
0: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
1: కనుక వేదం యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
0: This is the principle behind Veda chanting.
1: వేదము చాలా ప్రమాణపరకమైనటువంటిది.
0: Veda is standard.
1: సర్వం కూడా వేదం నుంచినే వచ్చినటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వేదిక్ నాలెడ్జ్.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు భాగం.
0: Veda is the wealth of knowledge. We cannot misuse it. We cannot forget it.
1: ఎంత వచ్చినా అంతవరకు నువ్వు చెప్పు.
0: You chant to the extent you know.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: Never forget to the extent possible.
1: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
0: Certainly, you will experience the direct manifestation of the reality of God.
1: మార్కండేయునికి ఏ విధంగా జరిగింది?
0: How is it, Markandeya?
1: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: Markandeya could have the vision of the Lord because he went on chanting, repeating five lettered God's name. And so he could receive his grace.
1: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకం అవుతుంది.
0: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share it in joy for ourselves.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 9th discourse on Gita Bhagavan delivered on 11th August 1984. In this discourse, which has a lot of variety, Bhagavan teaches us concepts as complex as Dvaita, Visishta Dvaita and Advaita, along with things as simple yet important as tips to control one's anger. Sri Bhagavan Uvacha.
1: Asankalpa jayet kamam, krodham kama vivarjati. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికలు సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. ఓన్లీ ద వన్ హూ హ్యాస్ హూ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ దిస్ థాట్స్ కెన్ ఓవర్కమ్ డిజైర్, కెన్ కంట్రోల్ యాంగర్ నాట్ యాంగర్ can overcome desires. Itti kamamnu sadhinchinatvanti vyaktiye krodhamunu kudanu sadhinchagaladu. That one who has conquered the desires can only conquer anger. Asankalpa jayet kamam, krodham kama vivarjanam. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థము.
2: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ కెన్ అలోన్ కాంకర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో యాంగర్.
1: ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
2: దిస్ ఈజ్ అప్లికబుల్ నాట్ నియర్లీ ఫర్ సాధకాస్ బట్ ఈవెన్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
2: దిస్ హెస్ బీన్ అలోకేటెడ్ ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్, భక్తి యోగ స్పెషలీ ఫర్ సాధకాస్.
1: సంకల్పము సజీవమైనటువంటిది.
2: థాట్స్ are full of life.
1: ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది.
2: దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎ స్టోన్.
1: మనిషి మరణించినా సంకల్పము సజీవములై ఉంటాయి.
2: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఇది అతి సూక్ష్మమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
1: ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది.
2: దిస్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
1: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేత పవిత్రమైనటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
2: దేర్ఫోర్ బై సేక్రెడ్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెడ్ థాట్స్.
1: ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటిగా రూపొందుతాయి.
2: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్ ఆల్ హిస్ యాక్షన్స్ విల్ బి సీక్రెట్ అండ్ ఆల్ హిస్ వర్క్స్ విల్ బి సీక్రెట్.
1: సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది.
2: థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
1: ఇది దుర్గుణములను, దురాలోచనలను, దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
2: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్.
1: అదే మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను, దురాలోచనను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్, బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్.
1: నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుడి యందు వాత, పిత్త, శ్లేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ వన్ వుడ్ లూజ్ ది పవర్ ఆఫ్ డైజెషన్.
1: ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఎ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం.
2: The very influence on the very forum of mind is the addition of the thoughts and thought processes.
1: Itti manasu nirantaramu bhutakashamaina drishyakalpitamaina
2: the phenomenal world and the things relating to this world as such.
1: Ee bhutakashamaina jagatunaku సంపద, ధనము, ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు.
2: ఫర్ దిస్ వరల్డ్, ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వి లివ్, ప్రాస్పరిటీ, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్.
1: సంపద అనగా ఈనాటి మానవులు యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు.
2: The word wealth is usually mistaken as the cows, the properties and the children that one possesses.
1: Dhanam anaga bhoomulu, indlu, currency notes, bangaru, ityadi tirastulu yokka swabhavamunaku dinni samanvayam chesukuntaru.
2: Dhanam or wealth again means it refers to the fixed properties like lands and the actual cash, gold, etc.
1: Aishwaryam anaga keerti pratishthalu padavi sthanamulu ilanti vatini aishwaryamulaga bhavistuntaru.
2: Another word, aishwaryam, refers to the name, fame, position and stage in life, etc.
1: Kani Bhagavad Gita ee moodintini angikarinchatam ledu.
2: But Bhagavad-gita does not accept all these three things.
1: Nijamainatunte sampada satyalame ani bochinchindi.
2: It has declared that it is character which is real wealth.
1: Sadacharame nijamaina dharmamuga dhanamuga roopanimpa chesindi.
2: Good behavior is described and reckoned as wealth.
1: Atma jnaname aishwaryamuga nirupinchindi.
2: Knowledge of Atma is described as wealth.
1: Satsilame sampada.
2: Character is sampada.
1: Sadacharame dhanam.
2: Good behavior is referred to as wealth.
1: Atma jnaname aishwaryamu. Ee moodu sadhakunaku atyavasaram.
2: Knowledge of Atma along with these other two are very essential for sadhaka.
1: Aithe laukika sambandhamainatundi yokka sampada dhanamu aishwaryamu jeevita kalamunde kolipothu untaru. Jeevita tadanantaramu veetiki vaatiki ataniki etti sambandham undadu.
2: Worldly wealth, property, name and fame are ephemeral. They will be lost even during the very lifetime of a person.
1: బ్రతికినప్పుడే దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు.
2: ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పావర్టీ, సమ్ టైమ్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ లక్, దే లూజ్ దర్ ప్రాపర్టీ, దే లూజ్ దర్ వెల్త్, దే లూజ్ దర్ నేమ్, ఫేమ్.
1: ఇట్టి సంపదలు, ఇట్టి ధనము, ఇట్టి ఐశ్వర్యము జీవితం తదనంతరము అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు.
2: దీస్ ప్రాపర్టీస్ మూవబుల్ ఇమూవబుల్ నేమ్ అండ్ ఫేమ్ విల్ హ్యావ్ నో కనెక్షన్ వాట్స్ ఎవర్ ఆఫ్టర్ ద డెత్.
1: కానీ సత్యము, సదాచారము, జ్ఞానము జీవిత పర్యంతమే కాకుండా మోక్ష పర్యంతము కూడాను అతని వెంటనే ఉండి అతని సాయుధ్యములో చేర్చుతాయి.
2: క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, విజ్డమ్ ఆర్ నాట్ నియర్లీ గోయింగ్ టు హెల్ప్ ఎనీ పర్సన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్, ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్ అంటిల్ హీ రీచెస్ ద లార్డ్ అండ్ వర్జెస్ ఇన్ హిమ్.
1: ఈ ఐశ్వర్యము జీవితం తదనంతరము అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు.
2: దీస్ ప్రాపర్టీస్ మూవబుల్ ఇమూవబుల్ నేమ్ అండ్ ఫేమ్ విల్ హ్యావ్ నో కనెక్షన్ వాట్స్ ఎవర్.

0: even after his death, until he reaches the Lord and merges in him, all these are going to be of immense help. Manavuni yokka kirti roopa saundaryamulato ledu. The fame of a man is not associated with the physical beauty and charm. Dhana kanaka vastuvahanulato raadu. It is not even associated with the property, the wealth and other things which he possesses.
1: ఇది కేవలము శీలముతో మాత్రమే ప్రాప్తిస్తుంది.
0: దిస్ వన్ కెన్ గెట్ ఓన్లీ త్రూ గుడ్ క్యారెక్టర్.
1: కనుక మానవుడు సచ్చీలుడై సదాచారుడై ఆత్మజ్ఞానమునకు అన్వేషణ జరపడానికి ప్రయత్నించాలని ప్రబోధించింది గీత.
0: దేర్ఫోర్ గీత హాస్ డిక్లర్ దట్ ఎ మ్యాన్ టు ఆస్పైర్ ఫార్ గుడ్ క్యారెక్టర్, good behavior and wisdom.
1: Bhautika balamunu bhautika shaktini aadharam chesukunnatundi Vishwamitrudu brahmajnani ainatundi vasishthula paina kachchanu sadhinchadaniki poonukunnadu.
0: Vishwamitra, based upon his physical strength and prowess, wanted to take revenge on brahmajnani vasishtha.
1: ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు.
0: వశిష్ఠ బేస్డ్ హిజ్ ఎంటైర్ ప్రోసెస్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ షీ వోర్ ది క్లాత్ ఆఫ్ బ్రహ్మ ప్రిన్సిపల్ ఇట్సెల్ఫ్ టు ఫైట్ అగెన్స్ట్ విశ్వామిత్ర.
1: విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలం ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైనవి, నిశ్శక్తి అయిపోయినాయి.
0: ద ఆరోస్ విచ్ విశ్వామిత్ర లెఫ్ట్ ఆన్ వశిష్ఠ బికేమ్ అబ్సల్యూట్లీ పవర్లెస్ లైక్ ఆరోస్ హిటింగ్ ద మౌంటైన్ యాజ్ సచ్.
1: సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి.
0: All the weapons which were employed were reduced to pieces by touching Vasishtha.
1: దీనిని చూచి విశ్వామిత్రుడు ఛాత్రబలం దుర్బలం.
0: విశ్వామిత్ర saw this particular thing and said that shame unto the power and strength which is based upon the physical power.
1: భౌతిక బలము దుర్బలం.
0: The physical strength is actually a weakness only.
1: Brahma balame nija balam.
0: Power which is based upon Brahman is true strength.
1: Dharma balame dhana balam ani bhavinchukuntu vachadu.
0: The strength of the righteousness itself is true strength.
1: Ee satyanni gurtinchi Vishwamitrudu tapassunu acharinchi vasishthula vari sthanamunu andukonavalanani ఎన్నో శ్రమల కోర్చి కడకు బ్రహ్మజ్ఞానిగా రూపొందాడు.
0: విశ్వామిత్ర ఆఫ్టర్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్ అండర్ టుక్ గ్రేట్ పెనన్స్. హీ వాంటెడ్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ వశిష్ఠ అండ్ ఆఫ్టర్ పెనన్స్ హీ అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ధనబలము జనబలము భుజబలమును ఆధారం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ధర్మమూర్తులైనటువంటి పాండవులపైన కచ్చన పోని కడకు తండ్రికి పిండములైనా విడుచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
0: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్డ్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ విత్ నో సన్ ఈవెన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ సెరిమనీస్ అవుట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్.
1: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
0: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్, హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ and the power of money, the power of people.
1: Arjunudu naaku krishna balame sarva balamani okka krishnuni maatrame aashinchadu.

0: Arjuna, on the other hand, believed in the strength arising out of surrendering to Krishna, and he sought only the help of Krishna.
1: Krishna padamala paina padi Arjuna prarthinchina samayamlo Krishnudu vennu nimiri lemmu dhanunjaya.
0: When Arjuna fell at the feet of Krishna as surrendering and praying to Krishna, Krishna was pleased with him and Krishna lifted him up and just said, "Get up, O Dhananjaya."
1: Vidhi baliyamu.
0: Fate is very powerful.
1: Nyayamu gelchu.
0: Justice always wins.
1: Nasinchu swarthamu.
0: Selfishness shall perish.
1: Sada yuga dharma nidhe kadoi.
0: This is always the dharma of yuga.
1: Kanugunnika.
0: Therefore, realize this.
1: Noor guru pitala tandrikaina.
0: The father who has got 100 children.
1: Anchambuna.
0: At the last.
1: Pindamidu dikku kalagarakata prarabdham adhimitu.
0: He would not have even one to perform the last rites. What a fate it is.
1: Anadi Krishnudu Arjunaku telipadu.
0: That very day, Krishna told Arjuna,
1: karanam emiti? Kevalamu bhautika balamunu. ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవులకు దైవానందం అనేటువంటిది కాని, దైవానుగ్రహం అనేటువంటిది కాని, దైవజ్ఞానం అనేటువంటిది కాని లభించుట దుర్లభమని బోధించాడు.
0: ది రీజన్ ఈస్, వాట్ ఇస్ ది రీజన్ యు ఆస్క్? ఇట్ ఇస్ క్లియర్ ఫ్రమ్ దాట్ దట్ దోస్ పీపుల్ హూ డు నాట్ టేక్ షెల్టర్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు విన్ ద గ్రేస్, వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డూ ఎనీథింగ్ సక్సెస్ఫుల్.
1: కనుకనే దైవానుగ్రహం పొందకోరునటువంటి సాధకుడు మొట్టమొదట ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క భౌతిక భావముల యొక్క వాంఛలను అరికట్టుకున్నటకు ప్రయత్నించవలెను.
0: దేర్ఫోర్ ది సాధక హూ వాంట్స్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ హస్ టు కంట్రోల్ ఆల్ ద వరల్డ్లీ డిజైర్స్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: భూతాకాశము యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు.
0: The results which arise out of the contact with Bhutakasha are merely sights which are through only of dream or in dream.
1: Kalalo chuchina medalu midyalu kannulu vichina levu kada.
0: The mansions and the big bungalows which you see in dream are not real once you open your eyes and you become awake.
1: Swapnamunundu anubhavinchinatvanti prati anubhutulu kudanu jagratalo adrushyamaipothunnayi.
0: All the experiences which you have just undergone during your dream stage become absolutely, they disappear during your waking.
1: Jagratalo anubhavinchinatvanti anubhutalanni kudanu swapnamlo shunyamaipothunnayi.
0: Experiences of the waking stage do not appear, they become a nullity during your dream stage.
1: Kanuka bhutakasham yokka sutra swaroopame చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతిసూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ చిత్తాకాశ ఈజ్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్, ఎ సటిల్ ఫార్మ్ ఆఫ్ భూతాకాశ, అండ్ చిదాకాశ ఈజ్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ చిత్తాకాశ, అండ్ ఇట్ ఈస్ ది వెరీ కాజ్ అండ్ వెరీ పర్మనెంట్.
1: ఈ చిదాకాశం అనేటువంటిది అనోరణీయాన్ మహతోమయ్య, సర్వత్రా కూడాను అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్, దస్ ఇట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, నేటి వస్తువు నందున నేటి అగుచు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ.
0: బ్రహ్మ ఆర్ ఆత్మ ఈజ్ సటిలెస్ట్ ఆఫ్ ది సటిల్ అండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్, ఇట్ పర్వేడ్స్ ఆల్ ద స్మాల్ థింగ్స్. ఇన్ ద సేమ్ వే అమంగ్ ద మైటీ వన్స్ ఇట్ పర్వేడ్స్ ఆల్ ద మైటీ వన్స్ బీయింగ్ ది మైటీయెస్ట్, అండ్ దిస్ ఈజ్ ట్రూత్, అండ్ దిస్ ఈజ్ బ్రహ్మన్, అండ్ దిస్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఇట్టి ఆత్మతత్వమును, ఇట్టి బ్రహ్మస్థాయిని పొందగోరేటువంటి సాధకులు నిన్నటి దినము చెప్పినట్టుగా దాసోహం దాసోహం దాసోహం, ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణము ప్రారంభించాలి.
0: దోస్ పీపుల్ హూ ఆర్ డిజైరస్ ఆఫ్ రీచింగ్ దిస్ గోల్ ఆఫ్ బ్రహ్మతత్వ హ్యావ్ టు కమెన్స్ దర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం యాజ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే.
1: ఇది ద్వైత స్థానం. దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ డ్యువలిజం, ప్రాథమిక స్థానం. దిస్ ది వెరీ ప్రైమరీ స్టేజ్. ఇందులో ప్రారంభించి క్రమక్రమేణ ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం సోహం సోహం అనేటువంటి విశిష్ట అద్వైతమును ప్రవేశించాలి.
0: వన్ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ దాసోహం అండ్ గ్రాడ్యువలీ హీ హాస్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ వర్డ్ దా ఇన్ దట్ వర్డ్ దాసోహం అండ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత విచ్ ఈస్ ది సేమ్ యాజ్ సోహం.
1: ఈ సోహములో మనము పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో సాధన కలిపినప్పుడు పుండు మాని పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణ సోకుడను దూరమైపోతుంది.
0: ఇఫ్ వన్ కంటిన్యూస్ టు డూ సాధన ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ సోహం అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ పర్టికులర్ సిలబుల్ సో ఆల్సో గోస్ అండ్ హమ్ అలోన్ రిమైన్స్ జస్ట్ యాజ్ వెన్ ది వుండ్ ఈస్ క్యూర్ ద కవర్ ఆటోమేటికలీ డ్రాప్స్ డౌన్.
1: ఈ సో కూడాను దూరమైపోవటం చేత నీచేటువంటిది హమ్.
0: వన్స్ వన్ ఓవర్కమ్స్ ఈవెన్ దట్ సిలబుల్ సో ది ఓన్లీ థింగ్ దట్ రిమైన్స్ ఈజ్ హమ్.
1: ఇది అద్వైతం.
0: దిస్ ఈజ్ అద్వైత నాన్ డ్యువలిజం ఐ ప్రిన్సిపల్.
1: నేను నేనే,
0: ఐ ఆమ్ ఐ.
1: నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుంది.
0: ఇన్ దిస్ స్టేజ్ వేర్ వన్ డిక్లర్స్ యాజ్ ఐ ఆమ్ బ్రహ్మ ఇట్ ఈస్ విశిష్టాద్వైత ఇన్ వే దేర్ ఆర్ టూ ఎంటిటీస్
1: ఐ పూర్ణాద్వైతము కానేరదు.
0: దిస్ ఈస్ నాట్ కంప్లీట్ అద్వైతం.
1: నేను బ్రహ్మ అనుకున్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుండాలి.
0: వెన్ యూ సే ఐ ఆమ్ బ్రహ్మ దేర్ ఆర్ టూ ఎంటిటీస్ ఐ అండ్ బ్రహ్మ.
1: ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతం అని సమన్వయం చేయడానికి వీలు కాదు.
0: దిస్ ఈజ్ విశిష్టాద్వైత క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
1: నేను నీ దాసుడను అనుకున్నటువంటి స్థాయిలో ప్రభువు వేరు దాసుడు వేరుగా ఉంటాడు.
0: వెన్ యూ సే దట్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ ది లార్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ ది సర్వెంట్ ఈస్ డిఫరెంట్.
1: కనుక ఇది స్థానములు కూడాను వ్యత్యాసంగా ఉంటుంటాయి.
0: ది స్టేజెస్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
1: నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది.
0: వెన్ హీ జస్ట్ సేస్ ఐ ఆమ్ బ్రహ్మన్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది ఫైండింగ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్.
1: ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాయి.
0: ది రిఫ్లెక్షన్ మే బి సీన్ సెపరేట్లీ బట్ హీఈస్ ఫేస్ టు ఫేస్ ద లార్డ్, హీఈస్ క్లోజ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్.
1: వ్యక్తులు వేరువేరుగా ఉండినప్పుడు ప్రతిబింబములు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: వెన్ ది పీపుల్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్ దేర్ రిఫ్లెక్షన్ దేర్ ఇమేజ్ ఆల్సో బి డిఫరెంట్.
1: వ్యక్తి ఒకడైనప్పుడు బింబము ప్రతిబింబము వేరుగా ఉండినా గానీ ఈ యొక్క బింబమును సమన్వయమైనటువంటి ప్రతిబింబంగానే రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం.
0: ఇన్ విశిష్టాద్వైత వెన్ దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హీ సీస్ హిజ్ ఓన్ ఇమేజ్ ది ఓన్లీ ది థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ బిట్వీన్ ది మిర్రర్ దట్ సెపరేట్స్ అదర్వైజ్ ఈజ్ అలోన్.
1: బింబమే సర్వవ్యాపకమైనప్పుడు ప్రతిబింబమునకు స్థానమే లేదు.
0: వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్ పర్వేసివ్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్స్ ఇమేజ్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్మతత్వమునకు ఇంకా వేరు ప్రదేశం ఎక్కడ ఉంటుంటాయి?
0: వెన్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్ దర్ ఇస్ నో ప్లేస్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
1: విశ్వమంతా ప్రాణ విభిని మందిరమైన వీధివాకిలి ఎక్కడ?
0: వెన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద మ్యాన్షన్ ఆఫ్ ద ఆల్ పర్వేసివ్ లార్డ్ వేర్ ఇస్ ద డోర్ ఫర్ దిస్ మ్యాన్షన్?
1: వీధి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటే కదా దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి.
0: ఇఫ్ దెర్ ఇస్ ఎ స్ట్రీట్ దెన్ దెర్ ఇస్ ఎ డోర్ విచ్ ఈస్ ఓపెన్ టు ద స్ట్రీట్ యాజ్ సచ్.
1: వీధికి స్థానమే లేదు.
0: దెర్ ఇస్ నో స్ట్రీట్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి యొక్క భగవత్తత్వములకు ఇంకా ప్రతిబింబములకు ఎక్కడ స్థానం ఉంటుండాలి?
0: దెన్ ది ఆల్ పర్వేసివ్ గాడ్ ఇస్ సీన్ ఎవ్రీవేర్ వేర్ ఇస్ ది ప్లేస్ వేర్ యూ ఫైండ్ ది ఆబ్జెక్ట్ యాజ్ సచ్.
1: కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతమని కూడా పిలుచబడుతూ వచ్చింది.
0: దేర్ ఫోర్ దిస్ ఆల్ పర్వేసివ్ కంప్లీట్ అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
1: కనుకనే పురుష సూక్తములో పాపోహం, పాపకర్మోహం, పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం, నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంది. నేను పాపకర్మలు చేస్తున్నాను.
0: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ వైల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, మై ఆత్మ ఇస్ సిన్నింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ యాక్ట్స్ విచ్ ఆర్ సిన్. వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ సిన్నింగ్ అట్ ఆల్?
1: కనుక ఈ పదములు, ఈ భావములు సాధకునకు సరియైన ఉత్సాహ ప్రోత్సాహములు అందించటకు సరియైనవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం, అనంతోహం, గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు.
0: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ ఐఎమ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక, ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐఎమ్ అచ్యుత, ఐఎమ్ గోవింద, ఐఎమ్ అనంత, ఐఎమ్ శివ హింసెల్ఫ్.
1: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమును ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము, ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: దేర్ఫోర్ కీపింగ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ థాట్స్ విత్ అస్, ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ యు షుడ్ ట్రై టు రీచ్ ది గాడ్.
1: అద్వీష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖములు కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశమే ఉండవు.
0: ఇఫ్ ఎ పర్సన్ క్యాన్ ట్రీట్ హ్యాపీనెస్ అండ్ మిజరీ విత్ అన్ ఈక్వల్ మైండెడ్నెస్, ది క్వశ్చన్ ఆఫ్ అద్వేష్ట డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: నీ ఎందు నా ఎందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఇంకా ఇతరులను ద్వేషించడానికి అవకాశమే లేదు.
0: ఇఫ్ ఎ పర్సన్ రికగ్నైజెస్ that the transcendental principle which is embodied in him as well as in the others is the same, there is no question of, there is no room for
1: అలాంటి స్థితిలో ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు.
0: ఇన్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ రూమ్ ఫార్ టెలింగ్ దట్ యు డోంట్ హేట్.
1: అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పడంలో ఒక అంతరార్థం ఉంటుంది. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీ యందు ఇతరులు యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
0: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం ఫర్ హూమ్ ఇస్ ఇట్ మెంట్ అండ్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈజ్ నాట్ ద సేమ్. ఓన్లీ ఫర్ సచ్ పీపుల్ దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్.
1: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం, దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
0: ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జాయ్ విచ్ పీపుల్ గెట్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ఐఎమ్ దై సర్వెంట్, ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ బ్లిస్.
1: కారణమేమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావము స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భాగం.
0: ది ఫీలింగ్ ఇస్ దట్ వన్స్ హీ రీచెస్ ది స్టేట్ ఆఫ్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ హింసెల్ఫ్.
1: ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
0: టు అండర్స్టాండ్ దిస్ యూ కెన్ టేక్ షుగర్. షుగర్ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: దాసుడు, దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
0: ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ దాసోహం కెన్ బి కంపేర్డ్ టు వన్ హూ ఈస్ ఏబుల్ టు ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
0: దిస్ దాసోహం రెఫర్స్ టు ద స్టేజ్ వే I would like to be continuously to be a person who like to enjoy the sweetness of sugar rather than become sugar itself.
1: Hanumantudu tana jeevita paryantam kudanu dasoham kosalendrasya, nenu eppudu kudanu ramuni yokka dasudani ani భావిస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ ఫర్ ఎగ్జాంపుల్ థ్రూఅవుట్ హిస్ లైఫ్ వాజ్ ఎంజాయింగ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ అండ్ హ్యావింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ బై అడాప్టింగ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
2: అయితే తాను బాధలకు గురి కావలసి వస్తుంది.
0: హీ సేస్ దట్ హీ ఇస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లార్డ్ హీ విల్ బి పుట్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్విష్. సోహములో అత్తిది కాదు, దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు. ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం ది క్వశ్చన్ ఆఫ్ సెపరేషన్ డజంట్ అరైజ్ అట్ ఆల్ బికాస్ హీఈస్ వన్ విత్ ద లార్డ్ హీ విల్ నాట్ బి పుట్ టు ఎనీ సఫరింగ్. దాసోహములో ప్రభువుకును భక్తులకు ఎడబాటు ఉంటుండాలి. ఇన్ ది స్టేజ్ ఆఫ్ దాసోహం దెర్ ఈస్ ఎ రూమ్ ఫార్ సెపరేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ ద సర్వెంట్.
1: సోహములో ప్రభువుకు దాసునకు ఎట్టి ఎడబాటు కూడా ఉండదు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం దేర్ కెనాట్ బి ఎనీ క్వశ్చన్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ ద సర్వెంట్.
1: ఎడబాటు లేనటువంటి స్థితిలో ఆనందము కూడా ఏంటి అభ్యంతరము ఉండదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ డిస్కంటిన్యూటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం బికాస్ దర్ ఇస్ నో సెపరేషన్ అట్ ఆల్.
1: కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందగోరినటువంటి సాధకుడు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: పర్టికులర్లీ పీపుల్ హూ వాంట్ రియలీ రీచ్ ది అల్టిమేట్ దే షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ దర్ డిజైర్స్.
1: సంకల్పములు ప్రారంభించిన తక్షణమే ఇది ఎట్టి సంకల్పములు అని ఒక్కతూరి దానిని విచారించాలి సాధకుడు.
0: ద మొమెంట్ ఎ థాట్ అక్కర్స్ టు ఎ సాధక హెస్ టు ఎన్క్వైర్ ఇన్ టు వాట్ టైప్ ఆఫ్ థాట్ ఈజ్ ఇట్.
1: ఇది మంచి థాట అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి.
0: హీ హ్యాస్ టు ఎన్క్వైర్ ఇన్ టు అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ఇస్ ఎ డిజైరబుల్ థాట్ ఆర్ ఎన్ అన్డిజైరబుల్ వన్. ఇఫ్ ఇట్ ఇస్ అన్డిజైరబుల్ డిజైరబుల్ వన్ హీ హ్యాస్ టు ఎలిమినేట్.
1: ప్రారంభంలోనే ఈ దుర్భావములను దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
0: సాధక షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ రైట్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ టు సీ దట్ సచ్ బ్యాడ్ థాట్స్ డు నాట్
1: సంకల్పములే లేకుండా చేసుకున్నటకు ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ నాట్ టు హ్యావ్ థాట్స్ అట్ ఆల్.
1: కానీ సంకల్పమును సత్సంకల్పముగా మార్చుకునేటువంటి అధికారము సాధకులకున్నది.
0: సాధకాస్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ట్రాన్స్ఫార్మ్ థాట్స్ ఇన్ టు గుడ్ థాట్స్.
1: మనము చేసేటువంటి సర్వ పనులు కూడాను భగవత్ సేవలుగా మనము మార్చుకునేట కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వీ డూ ఇన్ టు వర్క్
1: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: ఈ విధంగా మనం భావించటం చేత మనము ఈ యొక్క వాంఛను కూడాను క్రమక్రమేణ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
0: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఎ సీక్రెట్ పాత్.
1: ఈ విధమైనటువంటి వాంఛలను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ఈవెన్ యాంగర్.
1: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరింగ్ దెమ్సెల్స్ యాజ్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
1: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
0: ది ఈజియెస్ట్ పాత్ అండ్ ఈజీ వేస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్.
1: కోపము వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
0: ది మూమెంట్ యూ గెట్ యాంగర్ ది మూమెంట్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ యాంగర్ యూ జస్ట్ లాఫ్ లవ్.
1: లేక తక్షణమే నీవు బాత్రూంకు వెళ్లి చల్లటి నీటితో స్నానము చేయి.
0: ఆర్ యూ కెన్ గో టు బాత్రూమ్ అండ్ హ్యావ్ ఎ కూల్ బాత్.
1: ఇంకా నీకు మరొక మార్గం ఏమైనా అవసరమైతే చల్లని నీరు ఒక గ్లాసు నీరు త్రాగి నీ ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చో.
0: స్టిల్ ఇఫ్ నెసరీ యూ కెన్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ అండ్ దెన్ రిలాక్స్ ఇన్ ఎ కూల్ ప్లేస్.
1: కోపం వచ్చినా ఆ స్థానం తక్షణమే నీవు వదిలి మరొక స్థానం నీవు వెళ్ళు.
0: ద మూమెంట్ యూ గెట్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్ ఇమీడియట్లీ గో టు అనదర్ ప్లేస్.
1: ఇంకా నీ కోపం అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిలుచుకో.
0: స్టిల్ యూ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ యాంగర్, గో స్టాండ్ బిఫోర్ మిర్రర్.
1: నీ రూపాన్ని నీవు చక్కగా పరీక్ష చేయి.
0: యూ ఎగ్జామిన్ యువర్ ఓన్ ఫామ్, యువర్ ఓన్ ఫేస్.
1: ఛీ, నేనెంత వికారముగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంలో విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.
0: When you have a look at your own face in the mirror, you get disgusted at the appearance of your own face in the mirror and you would be able to just control anger that way.
1: ee vidhamga kopamunu arikattukovadaniki aneka vidhamulainatundi upayamulu untunnayi.
0: There are plenty of ways and methods by which you can control your anger.
1: మరొక ఉపాయం ఏమనగా, ఈ కోపం వచ్చింది, ఈ కోపమునకు సరైన రీజన్ ఉందా, ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారణ చేసి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
0: ఎందుకంటే ఆంగర్ యూ కెన్ జస్ట్ ఎంక్వైర్ ఇన్ టు వాట్ ఇస్ ది కాజ్ అండ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్? Am I having any justifiable reason for this particular thing? In this way, if you reflect and take a little time,
1: నా కోపమును న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాత పాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
0: He has to go on introspecting whether his anger is justified, whether there are justifiable reasons or no. If there are no justifiable reasons, he is going to put some people to some hurt and harm on account of his anger. He is going to commit a sin, and that is not for his own good.
1: Inta aalochana cheyatamu enni vidhamainatundi parikaramulu manam techi pettukotamu idi samanyamainatundi variki idi asadhyam kanuka mottamota kopam vachina tachaname narukoku ekku pani ivvadu.
0: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger.
1: Ee kopamu aneka vidhamuluga balaheenuni gaavistundi.
0: Anger weakens in a number of ways any person who
1: ee balaheenudu ee vidhamainatundi sadhanam cheyalekapothunnadu.
0: This weakling would not be able to do any sadhana.
1: Kramakramina ee kopamunu arikattukovatam cheta shariramu oka vidhamainatundi balamuni chekurtundi.
0: By steady control of anger, one's body gets strength.
1: Appudu manasu kudanu oka balam yerpadutundi.
0: Mind also gets strengthened.
1: Andukosamane గీతయందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
0: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ వీక్ పర్సన్ కెన్ నెవర్ గెట్ ఆత్మ.
1: ఆత్మబలమును చేకూర్చుకునే నిమిత్తమై ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
0: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ఫోర్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ వన్ హెస్ టు కంట్రోల్ వన్స్ అటాచ్మెంట్.
1: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడా ఇది అత్యవసరం.
0: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెయిన్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
1: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
0: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
1: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కాని, అశాంతికి కాని, విప్లవానికి కాని, దుర్మార్గములకు కాని, ఆత్మ విశ్వాసం కోల్పోవటం కాని ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
0: దీస్ టు, ది అటాచ్మెంట్ అండ్ యాంగర్, ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద టైప్స్ ఆఫ్ టర్మాయిల్, ద ప్రాబ్లమ్, ద యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
1: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
0: ఇఫ్ యూ కెన్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, ఇన్ యువర్ ఓన్ మైండ్, అండ్ యూ బి ఏబుల్ టు ఎంజాయ్ సచ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, యూ బి ఏబుల్ టు స్ప్రెడ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ పీస్ ఆల్ అరౌండ్ యూ.
1: దుర్భావములతో, దుశ్చింతలతో, ఒక విధమైనటువంటి దుశ్చేత్యలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను, దుర్భావం యొక్క వాసన కూడాను, దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది, నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ యువర్ హార్ట్, ది సేమ్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ యూ అండ్ దట్ విల్ బి జస్ట్ సీన్.
1: మంచి కాని చెడ్డ కాని ఈ సంకల్పములతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు తన వారలకు తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ లైక్లీ దట్ ద వన్స్ హు ఆర్ నియర్ టు యూ అండ్ ఆల్ అరౌండ్ యూ విల్ బి స్ప్రెడింగ్ ద సేమ్ థింగ్.
1: ఈ మంచి చెట్టెల యొక్క గంధం నాకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు.
0: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
1: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది, నీ చుట్టూ పరిసర ప్రాంతంలో వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
0: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
1: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది.
0: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్, ఇట్ విల్ రీచ్ యూ అండ్
1: నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమలు అనేటువంటి వ్యత్యాసం లేదు.
0: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ అండ్ లెఫ్ట్, బట్ ఫర్ ఫ్రాగ్రెన్స్ దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
1: కనుక నాస్తికుడ ఆస్తికుడ అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
0: Whether you are a theist or an atheist, it is only in your own feeling. But so far as God goes, if you have got good activity, even an atheist is dear to him.
1: కనుకని ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమప్రియుడని కూడాను చెప్తూ వచ్చాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూఎవర్ హీఈస్ డియర్ టు మీ హీ హాస్ కంట్రోల్ ఓవర్ ది రాగద్వేష అటాచ్మెంట్ అండ్ యాంగర్.
1: ఆస్తిక నాస్తిక ఆస్తిక నాస్తిక ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
0: In these three principles, Astika, Nastika and Astika Nastika, it is the difference in the qualities which will form the basis of this kind of
1: distinction. ee muriki kudanu atheetamainatunte marokurukunnadu vaade yastikudu unnadu.
0: The one who transcends all these three is Yastika.
1: Astikudanaga atmavishwasam kalavadu.
0: Astika refers to a person who has self confidence.
1: Nastika anaga atti vishwasam leni vadu.
0: నాస్తిక ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆస్తిక నాస్తిక అనగా కష్టముల సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖము సమయం నందు నాస్తికత్వము, ఇది ఆస్తిక నాస్తికత్వం రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
0: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఈజ్ వన్ వేర్ ఇన్ వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ యూ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ప్రే టు హిమ్ అండ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ వెన్ యూ ఆర్ హ్యాపీ యూ ఫర్గెట్ అబౌట్ గాడ్. ఈజ్ ఆస్తిక.
1: ఆస్తిక అనగా కేవలము ఒక ప్రహ్లాదుని వంటి వాడు.
0: బట్ యాస్తిక స్టేజ్ మే బి కంపేర్డ్ టు ద స్టేజ్ ఇన్ విచ్ యూ కెన్ ఫైల్ ప్రహ్లాద.
1: ఇది కేవలము జన్మతో ప్రారంభమైనటువంటి యొక్క పవిత్ర భావము.
0: దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ కమెన్సెస్ ఇస్ అసోసియేటెడ్ రైట్ ఫ్రమ్ ద బర్త్ ఇట్సెల్ఫ్.
1: ఒకరి బోధన చేత కానీ ఒకరి నిర్బంధం చేత కానీ ఇది ప్రారంభించినటువంటిది కాదు.
0: This astika stage is not acquired or not started.
1: స్వాభావికమైనటువంటి యొక్క తత్వం చేత స్వస్వరూపాన్ని సందర్శించుకోగలిగాడు కలిగాడు ప్రహ్లాద్.
0: ప్రహ్లాద్ వాజ్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆత్మసాక్షాత్.
1: ప్రియవాసి అయినటువంటి యొక్క పరమాత్ముని తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు.
0: He was able to enjoy the bliss because continuously he was enjoying the existence of the Lord in his own heart.
1: Anduvalane ataniki prahlada aneetunte peru saarthakamaindi.
0: Therefore the name prahlada is totally justified in case of him.
1: Prahlada adi prahlada nirantaramu kunnu aanandamto undetunte vaadu kanaka ataniki prahlada ane peru undi.
0: Prahlada means the one who is continuously and continually very happy.
1: Prahlada kaadamanaga aanandam aahladamanaga aanandam.
0: Aahlada refers to joy or bliss.
1: Prahanaga vikasham.
0: Pra refers to the blossoming of
1: pra panchamu annaru anaga panchabhootamulato koodi prakashinchetundide idi prapanchamu ani.
0: Prapancha world it refers to the one which is based and which is based upon the five elements.
1: అదే విధంగా ప్రహ్లాద అనేది ఆనందంతో విక్షించబడినటువంటి వాడే ప్రహ్లాదుడు అని.
0: ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ హ్యాస్ బ్లాజమ్డ్ హిస్ హార్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆనంద బ్లిస్.
1: కనుక నిరంతరము దైవచింతన చేయటం చేత మనలో అట్టి ఆనందం అనేటువంటిది చేజరిల్లుతుంది.
0: Therefore, if one goes on continuously thinking of the Lord, such feelings or such joy will emanate.
1: Mana vachasse maaripothundi.
0: Our very splendor will
1: change. Brahmaiva bhavati ani brahma tattvam tho ekamaipothundi.
0: Based upon the principle of brahma with brahmaiva bhavati, we'll become one with brahma itself.
1: Kanuka mottamodata manaku ee prathama sthayi endu raga deshamulanu sadhyamainta varaku kudanu ప్రయత్నపూర్వకంగా అరికట్టుకున్నటకు పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వెరీ ప్రైమరీ స్టేజ్ విత్ అ లిటిల్ ఎఫర్ట్ యు షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: ఇది అన్ని విధముల కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. అన్ని విధముల ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
0: దిస్ విల్ మేక్ ది ఎంటైర్ హ్యూమానిటీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ షైన్.
1: రాగద్వేషములు ఎట్టి వారికి కూడాను మంచిది కాదు.
0: Attachment and hatred are not good for anyone. Desire and anger are not good for anyone.
1: కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకున్నటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: Controlling desire and anger, therefore, is the primary responsibility and purpose of every sadhaka.
1: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
0: బేస్డ్ అపాన్ దిస్ వెన్ యూ స్టార్ట్ యువర్ సాధన యూ విల్ బి ఏబుల్ టు జస్టిఫై యువర్ లైఫ్ అండ్ రీచ్ ద గోల్. అదర్వైజ్ వాట్ ఎవర్ యూ ఎఫర్ట్ ఈస్ మేడ్ ఇట్ విల్ బి యూజ్లెస్.
3: దాట్ వాజ్ ద 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Visishtadvaita and Advaita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayajnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love. I am searching and I have been searching. I am searching for a true devotee. Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: Nirpedavani pedirikambhuvana pitta prabhavambhu vinnayanta.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: Prema sarupulara.
1: Embodiments of love.
2: ప్రతి ఒక్కటి కూడాను అనుభవించి ఆనందించి అందించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ లేటర్.
2: ఋత్వికులు అందరూ కూడాను చాలా మంచివారు.
1: ఆల్ ఋత్విక్స్ అసెంబ్లీ హియర్ ఆర్ వెరీ గుడ్.
2: నాకు నచ్చినటువంటి ఋత్వికులు ఈనాడు చిక్కారు.
1: Bhagavan says that he could get a batch of rupees of his choice and selection and standard.
2: Meeru ee 10 dinamulu kodunu chesina sadhana 10 dinamulu chesinatundi oka exam chaala santriptikaranga undi.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి ఋత్వికులు చిక్కటం చాలా ఆశ్చర్యం.
1: It is a surprise to have such set of ఋత్విక్స.
2: రేపటి దినము ఈ యజ్ఞము సమాప్తం అవుతుంది.
1: Tomorrow is the concluding function for this yajna.
2: Yajna samapti avutundi kani mantramulu samapti kavu.
1: Yajna may conclude, but mantra has no end.
2: Mantram shashvatangane untundi.
1: Mantra is permanent.
2: Adi gunamanto koodindi kadu.
1: Mantra is attributeless.
2: ఈ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపి.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చెవులు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడి.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు, మంత్రం వేరు కాదు.
1: ఋత్విక్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మంత్ర.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: ఋత్విక్ రిప్రజెంట్స్ ది కంగ్లామరేషన్, కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాడు.
1: Without the mantras, he cannot justify himself everything.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: The fortunate ones will be able to catch hold of these mantras.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: In this world there are many.
2: కానీ ఇంతమందిలో ఒకరు కట్టేటప్పటికి 130 మంది మాత్రమే చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: In this vast world of multitudes, only 130 of you could be here. How lucky you are, how fortunate you are.
2: కానీ ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు, కానీ వీరు చేయలేదు, ఉన్నవారి స్మారం వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: In fact, had you made an attempt to have many more, you would have got them. But you got yourself satisfied with this number.
2: శాస్త్రము ఎప్పుడు సత్యము అనించు పేద సమ్మతము విప్రాల.
1: Oh priest, you go by the dicta of Shastras and Vedas and you conduct according to their dictates.
2: ఈ విప్ర అనేటువంటి వారు శాస్త్రాన్ని నమ్మినటువంటి వాడు.
1: విప్ర, the priest, has got full faith in Shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: కానీ అందులో కొంత ఒక భేదం ఉంటుంటుంది.
1: However, there is some difference.
2: ప్రమాణపూర్వకంగా చెప్పాలనుకుంటే మీరు చెప్పేటువంటి ఒక ప్రతి మంత్రం కూడాను చాలా సుస్పష్టంగా ఉంటుంది.
1: As you are reciting Veda, chanting Veda, there is perfection, there is total clarity.
2: ఇట్టి మంత్రములు చెప్పేటువంటి వ్యక్తులు చిక్కటం చాలా అదృష్టం.
1: It's a great fortune to have such a rhetoric who can recite chant with perfection and clarity.
2: ఇటువంటి రుచికులు నేను ఇక్కడ యజ్ఞం చేయించాలంటే చాలా ఎంతో ఆనందిస్తున్నారు అనేక మంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రిక్స్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ హియర్.
2: 1వ తేదీ నుంచి కూడాను పుట్టపర్తిలో యజ్ఞం జరుగుతుండాలి.
1: ఇన్ పుట్టపర్తి దేర్ ఇస్ అనదర్ యజ్ఞం టు ఫాలో ద సేమ్ మంత్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆన్వర్డ్స్.
2: ప్రతి దసరా కూడాను చేసేటువంటి యజ్ఞం.
1: It is the yajna that coincides with the Sera celebration.
2: అది జ్ఞాన యజ్ఞం.
1: It is jnana yajna.
2: ఇది జ్ఞాన యజ్ఞం కాదు.
1: This, the current one, is not jnana yajna.
2: అక్కడ కేవలము మనసుకు మాత్రమే పెద్దలకు మాత్రమే భోజనం పెడుతుంది.
1: That yajna relates to your mind, the realm of psychology, the mind.
2: కనుక ప్రతికూలారా 10 దినములు శ్రమ పడినందుకు నీకు ఎంతో ఫలితం ఉంది.
1: ఫర్ ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు అండర్టేకెన్ ఫర్ ద లాస్ట్ 10 డేస్, దేర్ ఇస్ వెరీ పాజిటివ్ రిజల్ట్ యు విల్ ఫేస్.
2: ఈ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు.
1: ద రిజల్ట్స్ మే నాట్ బి నోటీస్డ్ రైట్ నౌ.
2: మీరు పోయి స్వస్థానం పోయి చేరిన తర్వాత అక్కడ విచారించండి, తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: బై ది టైమ్ యూ గో బ్యాక్ అండ్ రిటర్న్ టు యువర్ ఓన్ ప్లేసెస్, you will realize what a blissful state you are going to be.
2: Ninnati dinam Krishnashtami.
1: Yesterday happened to be Krishnashtami.
2: Krishnashtami dinam mee oka yagyamu samapti cheyadaniki prayatnincharu.
1: You made an attempt to conclude your yagna on Krishnashtami day.
2: Kani Krishna yaka ashtami adi pavitramainatundi ashtami.
1: Krishnashtami is not related to this current yajna going on. It is a different sacred occasion.
2: Krishnudu chinna pillalu vale aadukuntu pedda vaarito kodanu koodukuntu chakkani aanandanni andisthu vachadu.
1: Krishna started playing in the company of children and he was also making all elders happy around in the vicinity.
2: Andro mana rutikulo kodanu chaala mandi యూత్లంతా ఉన్నారు, పిల్లలుగానే ఉన్నారు.
1: ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రీట్స్ దేర్ ఆర్ యంగ్ పీపుల్.
2: ఇది చాలా అదృష్టవంతం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లక్ టు హ్యావ్ యంగ్స్టర్స్ అమంగ్ రిట్రీట్స్.
2: ఈ యూత్ యొక్క దీనికి యూత్ అంతా చేరటము చాలా పవిత్రమైనటువంటిది.
1: యూత్ జాయినింగ్ దిస్ రిట్రీట్ గ్రూప్ ఇస్ ఎ పాజిటివ్ sign, a sacred thing indeed.
2: నేను వినాయక చెప్తుంటాను, ఇలాంటి రుచికి చిక్కటము నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్ వినాయక్, యు ఆర్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడరబుల్ నంబర్ ఆఫ్ యూత్.
2: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
2: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు తగిన విధంగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
2: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
2: నేను ప్రొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: భగవాన్ హాస్ బీన్ థింకింగ్ డే అండ్ నైట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
2: రుచికులకు సరైనటువంటి ఒక అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ది ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
2: మీరందరూ ఆనందిస్తే అదే నా ఆనందం.
1: If you are already happy, Swami is equally happy.
2: Inka inadi yagyam yokka samapti dinamu paripurnamainatundi dinamu aanandamainatundi vartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed on to you.
2: Padi dinamulu kodanu 10 nimshamulu ga gachipoyindi.
1: 10 days passed off within a fraction of a time.
2: ఈ 10 days కూడాను మీరెంతో ఆనందించారు, నేనెంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about.
2: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
2: మరి త్వరలో పని తిరిగి మీరు చేస్తారు పుట్టబడి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
2: ఇంతే కాక అతి త్వరలో పని మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There in Madras, yajnam is going to be conducted.
2: మీరందరూ కూడాను రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
2: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావటం లేదు.
1: On this occasion, how to define, how to explain in depth the spirit of yajna.
2: యజ్ఞం అనగా భౌతికమైనటువంటిదా, ఆధ్యాత్మికమైనటువంటిదా?
1: Is yajna physical? Is it mundane? Is it transcendental? Is it spiritual? How is it to be viewed?
2: ఇది స్పిరిచువల్.
1: Yajna truly is spiritual.
2: ఇది మానసికంగా, శారీరకంగా, హృదయపూర్వకంగా అనుభవించినటువంటిది ఈ యజ్ఞం.
1: This yajna granted experience at the physical level, at the level of the mind, at the level of the intellect, giving joy within.
2: కనుక ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
1: Therefore this yajna is highly spiritual in its content. It is not physical.
2: ప్రతి ఒక్కటి కూడా నేను విచారించి పనిచేస్తున్నాను.
1: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
2: మీకు ఎలాంటి పంచలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
1: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
2: Kanuka mee vishayam anta kudanu intilo tandri pillalni ee vidhanga vicharistuntado aa vidhanga mimmanni vicharistu vachanu.
1: Just as parents think of their children at home, how delicate, how tender, how affectionately they take care of them, Bhagavan has taken care of every one of you in such a way.
2: రేపటి దిన తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. అది
1: ఆఫ్టర్ టుమారో ఫంక్షన్ ఇఫ్ యూ హావ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ భగవాన్ డే ఆఫ్టర్ టుమారో, భగవాన్ డస్ నాట్ వాంట్ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
2: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
1: యూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు లీవ్ దిస్ ప్లేస్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఈజ్ ట్రూ డివోషన్.
2: నన్ను విడిచడం మీకు కష్టం, మిమ్మల్ని విడిచడం నాకు కష్టం.
1: యూ ఫీల్ దట్ టు లీవ్ హిమ్, గాడ్ ఫీల్స్ టు సాట్ టు లీవ్ యూ. దిస్ ఇస్ ట్రూ డివోషన్.
2: నేనెప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉన్నాను.
1: God is always with you, around you, above you, below you, in you.
2: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
1: Never consider that you are far away from Bhagavan. That is elsewhere in places like Bangalore. No, he is with you, in you, always, every moment of life.
2: కనుక మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా శ్రద్ధగా భక్తిగా మంచి ఇదిగా చేశాడు.
1: ది హెడ్ ప్రీస్ట్ డిడ్ ఇట్ విత్ ఆల్ సిన్సియరిటీ, డిసిప్లిన్ అండ్ డివోషన్.
2: ఇంతే కాకుండా తన పనిగా తాను చూసుకుని వచ్చేసాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కన్సిడర్డ్ దిస్ జాబ్ యాజ్ హిస్ ఓన్ పర్సనల్.
2: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
1: టు ఫైండ్ ఎ పర్సన్ ఆఫ్ దిస్ సార్ట్ is rather very difficult and they are rare.
2: Mukhyamga meeru tyagaanni bodhinchari.
1: Most importantly, teach the principle of sacrifice.
2: Manaviki enniyo aasalu untuntai.
1: Man has many ambitions.
2: Ee aasalu anniti kudanu kramakramena kudanu anni daivapreetiga meeru arpitam kayavinchali.
1: What we are supposed to do is to offer all our ambitions and future plans to God himself.
2: Kevalam self maatrame chusukokandi.
1: You should never go by your own self.
2: Self kante help chala manchidi.
1: More than the self, help is more important.
2: Ye chesina kuda nenu idi ma hrudayam kosam chestunnanu, ma aatma nimittamai aacharistunnanu ani meeru bhavinchali.
1: Whatever I do, you should have a feeling that I am doing it to foster, to recognize the self within me, the consciousness, atma in me.
2: కనుక ఇది అర్థం చేసుకునే నిమిత్తమై ఇది చేసినటువంటి యజ్ఞమే కానీ ఇది కేవలం బాహ్యంగా లౌకికంగా ఆచరించినటువంటి ఒక యజ్ఞము కాదు.
1: దిస్ యజ్ఞ ఇస్ పర్ఫార్మ్ విత్ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ టు రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఓన్ ఆత్మ. ఇట్ ఈస్ నో ద ఫిజికల్, వరల్డ్లీ ఆర్ మండేన్ ఆర్ ట్రాన్సియెంట్.
2: మీ క్షేమ నిమిత్తమై, మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
1: You have participated in this yajna for your own betterment, for your own progress, for your own advancement, for your own experience.
2: కానీ ఇది మీ కోసం మాత్రమే కాదు, యావత్ ప్రపంచమునకే ఇది సంబంధించినటువంటిది.
1: You have done this not for your own self alone. You have done this for the entire humanity.
2: చెప్పే మంత్రములంతా కూడాను గాలిలో కరిచిపోయినాయి.
1: All mantras you said loudly are noticed in the space now.
2: ఈ గాలి అంతా సర్వత్రా వ్యాపించి పోతున్నది.
1: The wind takes mantra, the sound waves all over.
2: ఆ సౌండ్ అంతా కూడా వారి హృదయాల్లో చేరి దాన్ని పవిత్రం చేస్తుంటది.
1: The sound received gets into your heart.
2: మనం చెప్పినటువంటి ఒక మంత్రముడు ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
1: Don't think that you have spelt out all mantras here alone.
2: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రములని భావించాలి.
1: Consider that this chanting of mantra is not limited to yourself, not to the group here. It is full all over the world, resonant vibration all over the globe.
2: Kevalam mana India ku maatrame kaadu,
1: it's not limited to India alone.
2: Anni deshamulaku kuda idi sambandhinchinatundi.
1: This is related to the entire world.
2: Bhashallo konni vyathyasam raavachu,
1: there may be differences in the language,
2: kaani bhavamlo etti vyathyasam undadu.
1: But in respect of feeling and the spirit,
2: cheppinatundi oka mantramulu ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
1: డోంట్ థింక్ దట్ యు హావ్ స్పెల్ట్ అవుట్ ఆల్ మంత్రాస్ హియర్ అలోన్.
2: ప్రపంచమంతా కూడా బోధించిన

0: There may be differences in the language.
1: కానీ భావంలో ఎట్టి వ్యత్యాసము ఉండదు.
0: But in respect of feeling and the spirit, there is no difference whatsoever.
1: Americans, Russians, Negroes, Sudanese,
0: many, coming from America, Russia, Africa, they all want it, their religion, they accept the yajna.
1: వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు.
0: They are also learning.
1: పోయిన నెల 26వ తేదీ పుట్టపర్తికి జర్మనీస్ వచ్చారు.
0: Last month, on 26th, devotees from Germany came over here.
1: అక్కడ జర్మనీకి వచ్చినప్పుడు స్పెషల్ ప్లేన్ వచ్చింది.
0: And they came here by special flight.
1: 80 మంది వచ్చినారు ఆ ప్లేన్ లో.
0: Around 80 of them got down here.
1: వాళ్ళందరూ కూడా స్త్రీలు పురుషులు అందరూ కూడా వేదం పఠించారు.
0: All of them joined in chorus together chanting mantra.
1: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
0: They openly declared that this mantra that is protecting their motherland.
1: కనుక మేము నిరంతరము తెల్లవారు లేచిన మొదలుకొని ఈ మంత్రమే మేము చెప్తుంటాము.
0: And they also said that they chant, they repeat mantra from dawn to dusk.
1: ఈ మంత్రంలో స్వార్థమైనది ఎక్కడ లేదు.
0: There is no trace of selfishness in utterance of mantra.
1: అందరికి సంబంధించినటువంటి ధ్యానం ఉంటుంది.
0: And this relates to everybody, the entire humanity.
1: ప్రతి మానవునికి ఈ మంత్రం చాలా అవసరం.
0: For every man, this mantra is most essential.
1: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది. ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
0: It is not for one or two or limited to a few people.
1: సమాజమునకు దేశమునకు అందరికి సంబంధించినటువంటిది ఇది.
0: This mantra is essential for the society and the whole country, the whole universe for that matter.
1: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్కులు.
0: And these mantras are brought out in a book form by Westerners.
1: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
0: And all these books must be circulated all over the world.
1: ఈ మంత్రములు ఉచ్చరించడం వారికి కష్టమే.
0: It is difficult to chant it, to repeat it.
1: అంటే వారి నాలుగులు తిరగటం చాలా కష్టం.
0: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
1: కానీ ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
0: However, they are struggling hard to chant Veda.
1: మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
0: With the determination, man can attain anything.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టిన గేడుదాకా అట్టే ఉండు.
0: Having determined, never give it up. Stand by that until you achieve.
1: కోరినదేదియో కోరనే కోరితే కోరినదిగా విడిచిపెట్టకుండు.
0: You have already decided, come what may, don't go back without
1: receiving. తల్చినదేదియో తల్చినే తల్చిది.
0: Having thought over,
1: తలపతిరేడుదాకా పోవకుండు.
0: Until your thought is realized, don't go back.
1: అంతే కాని తిరిగి పోవట భక్తుని దీక్ష కాదు.
0: If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee.
1: కనుక మనం పట్టిన దాన్ని సాధిస్తూ రావాలి.
0: Therefore, we should achieve, we should attain, having determined.
1: ఈ అతిరుద్ర యజ్ఞమైనటువంటిది చాలా ముందుకు చాలా జరపాలి.
0: Many such అతిరుద్ర మహాయజ్ఞాస్ should be held.
1: ఈ అతిరుద్ర మహాయజ్ఞము అందరికీ సంబంధించినటువంటిది.
0: This అతిరుద్ర మహాయజ్ఞ applies to everybody.
1: ఒక కాస్ట్, ఒక రిలీజన్, ఒక దేశము మాత్రం కాదు.
0: అతిరుద్ర మహాయజ్ఞ is beyond all considerations of time, space, caste, creed, nationality, gender, color.
1: ప్రపంచమునకంతా కూడా సంబంధించినటువంటిది.
0: This applies to all the world over.
1: ఈ యజ్ఞమును మీరు చేస్తూ చేస్తూ వస్తుంటే ప్రపంచమంతా అది తెరూపనే అందరూ ఏకమైపోతారు.
0: The performance of this sort of yajna will unify the whole world. The world will stand united.
1: Pakistan, Afghanistan, America, Japan, Germany, anni kudunu ekamaipothayi.
0: Pakistan, Afghanistan, Japan, America, they will all come together in a spirit of unity.
1: Ippudu America lo chaala goppa bhaktulu unnaru.
0: There are many, many devotees in America.
1: ఈ అమెరికన్స్ అంతా కూడాను దానిలో ఋత్వికులు చాలా మంది ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఋత్విక్స్ ఇన్ అమెరికా.
1: మహమ్మడన్స్ కూడా ఉన్నారు.
0: దేర్ ఆర్ మహమ్మడన్స్ ఆల్సో.
1: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
0: ఎ లేడీ హాజ్ రిటన్ ఎ బుక్ ఆన్ భగవాన్.
1: ఆ ఋత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
0: షీ హాజ్ హ్యాండెడ్ ఓవర్ హర్ వర్క్ టు హర్ గురు ద ప్రిసెప్టర్.
1: అతను దీన్ని చూచి కంటిదారులు కాచారు.
0: And her guru started shedding tears going through the book.
1: Inta adrushtamainatunte yokka bhavamu maaku kaligincali.

0: And the Guru said, I too should have such a rare fortune.
1: ఆ బుక్ ఇప్పుడు వాడు అక్కడ ప్రింట్ చేస్తున్నారు అందరికి అందించాలి.
0: And there in America, this book is printed and well circulated all over the country.
1: కనుక మనము దేశానంతా ఏకం చేయాలి.
0: We should bring in the spirit of unity in this country.
1: Unity in divinity.
0: Unity is divinity. Unity in divinity.
1: చూడండి ఇప్పుడు మనం భారతదేశంలో ఎన్ని విధమైనటువంటి యొక్క భేదాలు కలుగుతున్నాయి.
0: For instance, in Bharat, there are so many differences.
1: ఇంతకుముందు ఒక్కటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయా.
0: The composite Madras state is divided into two.
1: మెడ్రాస్ ఆంధ్ర రెండైపోయా.
0: The composite Madras state today is in two states, Madras, Tamil Nadu on one hand, the Andhra.
1: Andhra vachetapudiki three Andhra Telangana rendu vele ayipoya.
0: Even Andhra Telangana is prepared to go away.
1: Appudu Telangana kuda ippudu mari divide avuta undi.
0: Now there seems to be division even in Telangana.
1: Kaga mukkalu mukkalu cheyatam goppatanam kaadu.
0: Segmentation, fragmentation is not a healthy thing.
1: Cheyatam chaala goppatanam.
0: Unity, unification is greatness.
1: Unity ekkada undino.
0: Where there is unity,
1: అక్కడనే ప్యూరిటీ ఉంటుంది.
0: There is purity.
1: ప్యూరిటీ ఉండి దగ్గరనే డివినిటీ వస్తుంది.
0: Where there is purity, there is divinity.
1: కనుక ఆ యూనిటీకి మనము అయినటువంటి ప్రయత్నం చేయాలి.
0: Therefore, we should make every sincere effort to achieve.
1: నిన్న వచ్చిన పిల్లల లోపల రష్యన్స్ ఉన్నారు, అమెరికన్ ఉన్నారు, ఇరాన్ బాయ్ కూడా ఉన్నాడు.
0: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క విషయాన్ని చక్కగా మీరు గుర్తించి దీన్ని ఎక్కువ అభివృద్ధి పరచాలి.
0: అండర్స్టాండ్ ది సటిల్ పాయింట్స్ దట్ యు ఆర్ సీన్ హియర్. సీ దట్ దీస్ థింగ్స్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ద విసినిటీ వేర్ ఎవర్ యు.
1: మీ అందరి యందు కూడాను అంతో ఇంతో భేద బుద్ధి ఉంటే దీన్ని తీసి పారవేయండి.
0: ఈవెన్ ఇఫ్ యు హావ్ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ డ్యూయల్ ఒపీనియన్, సాక్రిఫైస్ ఇట్, గివ్ దెమ్ అప్.
1: ఏకంగా చేర్చుకోండి.
0: మేక్ ఇట్ వన్.
1: అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: Consider everybody all as brothers and sisters.
1: Appude nee tagineatvanti value kalugutundi.
0: Then only there will be true value for all these things that we do.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic mantras. He said that these mantras are for the whole of humanity. They transcend the individual and are for the welfare of all. Thank you and Sai Ram.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba, urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamayumade Manaku Chakkadanamu. Prema Swarupura.
2: Embodiments of love.
1: Inadi Manavanaku Sahanamanade Emito Tilekapochunadi.
2: The modern man has no idea of what Sahana, tolerance, is.
1: Sahana manade Bharatiyuni yokka andachandamani gurtinchukolekapothunnaru.
2: People are not able to realize that it is the tolerance which is the real beauty of the sacred land.
1: Sahanam lenatvanti manavudu manavude.
2: One cannot be a human being bereft of tolerance.
1: Heenulanu, kurupulanu chuchinappudu manavunaku sahanamannadi poyi asahyam anetuvantidi aarambhistunnadi.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: Nijamuga sahanamannadanne kevalam goppa viluvainatvanti yokka mantramu manam bharatiyulaku.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: Ituvanti pavitramaina మంత్రమును వదలి యంత్రతంత్రముల చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: సత్యశీలమే నిజమైనటువంటి తపస్సు అనేటువంటిది ఈనాటి మానవుడు మర్చిపోయాడు.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది ఉల్లాసకరమైనటువంటిది ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people. And this tolerance is really enthusiastic and highly zealous.
1: Vratamulannitiyandu vannegaanchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam bedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు. డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
1: Itti pavitra gunamulu kaligineetundi Bharat deshamlo ee naadu mana ullanginchi uttejakaramainatundi yokka ullasamuto parula gunamulu paatinchutu అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: Bharatiyas ఆర్ డిజోబేయింగ్ దీస్ ప్రిన్సిపల్స్, ఎంకరేజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎటర్నిటీ, అండ్ హ్యావ్ బీన్ అడాప్టింగ్ ద ఏలియన్ ప్రిన్సిపల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యు డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ద ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యు విల్ బి సక్సెస్ఫుల్ in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love, love does not merely mean loving each other.
1: Hrudayanni ichi హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: Bharatiyas have forgotten this sacred path of love.
1: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇటు దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: In fact, it is present everywhere.
1: అందరూ ఎందుకు అనడని కాదు, ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ఎ డివైన్ లవ్ విచ్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of
1: ee kanipinchetuvanti premalanni kudanu bhootakamulu natakamulu.
2: All other forms of love are just bhootaka, falsehood, nataka, the drama.
1: Kaani nijamainatuvanti prema tana naabhi nundi aavirbhavistundi.
2: The true love emanates, originates right from the navel.
1: Atti premanu manam తీసుకోవటం, సంపాదించుకోవటం, అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎత్తి చూచిన కూడాను అది ప్రేమ కానేరదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: ద వరల్డ్లీ లవ్, ద ఫిజికల్ లవ్, ద ఎఫీమరల్ లవ్ ఇస్ ప్లెంటీ ఎనఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: వీటినన్నింటినీ ప్రేమ అని పిలిచేటకు అర్హత లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ డిజర్వ్ టు బి కాల్డ్ లవ్.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమగల మానవులకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవము ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవము ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: దో గాడ్ ఈస్ ఎవ్రీవేర్, నెవర్ ఫర్గెట్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: యూ కన్సిడర్ గాడ్ సెపరేట్.
1: ఎందుకన్నాడు అందులేడని సందేహం వలదు.
2: నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతకి చూచిన ఆనందే కరుడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనము గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదే.
2: This is the culture of Bharat.
1: Daivam, daivam, daivam. Daivam neeve. Nee kante veru daivam ledu.
2: You say God, you are God. God is not separate from you.
1: Tane yandunnatvanti daivanni visvaristunnadu manavudu.
2: So man is not able to convince that God is in him.
1: Kaani daivamu kaanatvanti danni visvasistunnadu.
2: He reposes faith in every other thing other than God.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Meer denini aashinchina aashinchakapoyina premana maatramu meer vadalakandi.
2: whatever you seek after, never give up this love.
1: Idi emana goppa dhanam.
2: This is our prosperity, affluence.
1: Premaku minchina dhanamu marokati manaku kanaradu.
2: There's no other property beyond this love.
1: Ee premane goppa nidhi.
2: In fact, this love is the mine of wealth.
1: Dinni marchinatuvanti vaadu manavude kaadu.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: Tallini, tandrini, sodarulu kevalamu premistunnavu.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: Kaani ivi bhautikamainatuvanti naataka sambandhamaina premani.
2: This is all worldly love relating to the physical.
1: Kanuka mana nija premana manamu gurtinchadaniki prayatninchali.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: Nijapainatuvanti premanu vetukonakkaraledu.
2: You don't need to search for true love anywhere else.
1: Adi eppudu mana ventane jantane intane kanipistundadi.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: Dani vetukonakkaraledu.
2: You don't need to search for it specially.
1: Kaani nijamainadi vadali nijamu kaanatuvanti danini మనం ఎన్నెందో వెతుకుతున్నాము.
2: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
2: What is this?
1: ఇది పుష్పం.
2: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: ఫ్లవర్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: దిస్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: దీనికి ఎన్ని రేఖలు ఉంటున్నవి.
2: ఇట్ హస్ గట్ సో మెనీ పెటల్స్.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
2: వెన్ యూ గో ఆన్ రిమూవింగ్ పెటల్స్, వేర్ ఇస్ ద ఫ్లవర్?
1: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
2: రేఖలు ది పెటల్స్ are the lekhalu, the letters of the divinity.
1: Evare premaloni lekha okati tappipoyinda vaadu prema swarupude kaadu.
2: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: Ee annintikini aadharam okati.
2: There is only one fundamental basis for all.
1: Adiye మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మని ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ in varied manner.
1: Mana talli tandri sodarulu sodari veerandaru kodanu ee oka pushpam yokka rekhale.
2: The mother, father, brothers and sisters all represent the petals of this.
1: Andaru cherinatundi kutumbamu anetundi pushpam.
2: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnanta matramla chaladu.
2: It's not enough if we have this family relationship.
1: Visha kutumbikuduga ayyu kavali.
2: One should belong to this universal family, family of the universe.
1: Evani chusina namaskaram namaskaram namaskaram namaskaram.
2: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: Deeniki minchinatvantidi ekkadaina manaku labhistunda?
2: This sort of respect towards everybody, you don't get more than this in this world.
1: Kanuka neeku jagatruku kanipinchina vanni kudanu daiva swarupule.
2: All that is apparent in this cosmos is verily is divine.
1: Daivamu kaanatuvantidi okkati kudanu jagatlo kaanaradu.
2: In this vast world you don't find anything other than
1: ee kanipinchina vanni kudanu vastulu ga neevu bhavistunnavu.
2: You consider mereless objects of this material world.
1: ఈ వస్తువులన్నీ కూడాను దైవ కృపములే.
2: The material objects of this world also are symbolic of God's grace.
1: Kanuka prapanchamalo bhagavantunaku minchinatvantidi manaku okkati kuda nu kaaladu.
2: Therefore it is certainly established there's nothing beyond God in
1: this world. Kanukane manam pichivaram ayipoyi bhagavantudu ekkado ekkado ani vetukutu unnam.
2: Like madcaps who are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: దైవము కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ ద డివినిటీ.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: ద గ్రేట్నెస్ లైస్ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్ గాడ్.
1: కనిపించినదంతా కూడాను దైవ స్వరూపముడే.
2: ఆల్ దట్ ఇస్ కాన్స్పిక్యుయస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్.
1: ఫార్మ్ ఆఫ్ గాడ్
2: ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక విల్ ఆఫ్ గాడ్ కాదు ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక దైవము అన్ని రూపములతో కూడాను మనకు కనిపిస్తున్నాడు.
2: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారంలో కూడాను మనం దైవంగా విశ్వసించాలి.
2: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: సో వీ షుడ్ గివ్ అప్ దిస్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: వీ షుడ్ గో ద పవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
2: యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ అదర్ థింగ్ అదర్ దాన్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇప్పుడు మనము నీటిని తాగాము.
2: యూ హ్యావ్ టేకెన్ వాటర్.
1: ఈ నీటిని తాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: వాట్ ఈస్ దట్ యూ గెట్ బై డ్రింకింగ్ వాటర్?
1: దాహం తీరింది.
2: థర్స్ట్ ఇస్ క్వెంచ్డ్.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: దిస్ వెరీ థర్స్ట్ ఇస్ డివైన్.
1: నీరు కూడాను దైవమే.
2: వాటర్ ఇస్ డివైన్.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్ ద ఫైవ్ ఎసెన్షియల్ షీట్స్ ద సెన్సెస్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఓన్లీ.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపము.
2: This is the sin committed by man.
1: Senses అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
2: All senses are highly sacred.
1: నిర్మలమైనటువంటివి.
2: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
2: They are steady.
1: నిస్వార్థమైనటువంటివి.
2: Selfless.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
2: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
2: ఇట్ ఈస్ బియాండ్ ఆల్ కాస్ట్ కమ్యూనిటీ రేస్ నేషనాలిటీ.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: ఇట్ హెస్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఈస్.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: వీ హ్యావ్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ అస్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
1: మానవతా విలువలుంటే
2: హ్యూమన్ వాల్యూస్
1: ఏమిటనుకున్నారు?
2: What do you think of them?
1: Manavata viluvale daiva gunamulu.
2: The human values are the divine qualities.
1: Daivuniki vere gunamale devu.
2: God has no special attributes other than these.
1: Daivamu anetuvanti padame oka pedda gunamu.
2: The very term God symbolizes a great quality, supreme.
1: Atuvanti gunarahitamainatuvanti oka bhagavantunni gunamuni andu tippukoni manamu bhramistunnamu.
2: We are deluded by attributing attributes to God.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Na noti endu edi palikidanu premane premane premane.
2: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
1: Naaku maraka padamu naaku maraka padamu naaku teliyadu.
2: Bhagavan does not refer to any other thing he does not know. The
1: premaku minchinatvanti gunamu మన యందు ఎక్కడ కూడాను కానరాదు.
2: దేర్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సనాతనం,
2: ఎన్షియంట్,
1: నికేతనం,
2: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
2: ఎటర్నల్,
1: శుద్ధ,
2: ప్యూర్,
1: బుద్ధ,
2: అన్సలి,
1: ముక్త,
2: లిబరేటెడ్
1: నిర్మల స్వరూపం.
2: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం కలుపుతున్నామే కానీ దానికి వర్ణన్ కానే కాదు.
2: ఆల్ దీస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
2: యూ కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒక్కటే ఒక వర్ణన.
2: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
2: The greatest way of describing God is only
1: love. ఈ ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిలి కూడా మనకు అది వర్ణనే కాదు.
2: Beyond this realm of description of love, nothing lies ahead.
1: కోపం నందు కాని, తాపం నందు కాని, విచారం నందు కాని, దుఃఖం నందు కాని, ఏదీని ఎందు కూడాను ఈ ప్రేమ ప్రేమనే.
2: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులు.
2: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
2: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఆకారం మనం సొంత పెట్టుకుని
2: దట్ ఫార్మ్ యూ హ్యావ్.
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
2: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
2: ది హ్యాండిక్యాప్
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
2: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు 3-వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
2: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
1: Heerudainatuvanti vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
2: There is none in this world who are low.
1: Aa heenamainatuvanti gunamu manayende.
2: That quality which is so low and mean is in you only.
1: Adi bhagavantuni quality kaadu.
2: It's no way the God's quality.
1: Bhagavantuniki quality ide levu.
2: God has no attributes or qualities.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
2: But he has got only one quality.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
2: The quality of love is the quality of God.
1: ప్రేమనే అతని స్వరూపము.
2: Love is his form.
1: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
2: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
1: Aa prema lekunda kevalam parihasam tho gaani leka pavitramainatundi deni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
2: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: Kalukuni premato nannu palakarinchandi.
2: Talk to Bhagavan with all your love.
1: Aa premato parikinatvanti palukulaku annitikini akkadane javabu vastundi.
2: You get the response then and there itself when your words are full of
1: premato. Premato sai ani pilchu.
2: Say with all love, sai.
1: Oi ani palukutaru.
2: You get the response, oi, oi.
1: Kanukane prema lenatvantidi matramu నన్ను ఏమాత్రం కదిలించలేదు.
2: నథింగ్ కెన్ టచ్ ఆర్ మూవ్ భగవాన్.
1: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
2: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలుకరించండి, ప్రేమ చేతనే చూడండి.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఎంత ధనం ఉన్నా, ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
2: ఆల్ యువర్ వెల్త్ all your status, stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
2: In this world you do not find anything more than love.
1: ప్రేమ ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
2: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్.
1: ప్రేమ, ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
2: Prema, as you utter, well, it speaks of all sweetness there.
1: Kanuka, meeru premanu pradhananga pettukondi.
2: Have this love as the foundation.
1: Ekkadigaina meeru vellandi.
2: You may go anywhere.
1: Adavulu yendunna.
2: You may be in the forest.
1: Aakashamununna.
2: Or in the sky.
1: Pattanamununna.
2: In a city.
1: Pallanunna.
2: Or village.
1: Gutta meedanunna.
2: On the mountain top.
1: Kattetapadi unna.
2: Or in the deep sea.
1: Preminchu vaaniki premaye saati.
2: Those that love. The only love that is unparalleled, unbeaten, unequal.
1: కనుక ఇతనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము ఏ మాత్రము లేవు.
2: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
2: This love we should acquire.
1: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
2: You cannot buy this love with any amount of money.
1: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
2: You can only get it by offering your mind.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని.
2: It's only the mind that can acquire.
1: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొట్ట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
2: It's only the love that one has to develop.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
2: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
1: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
2: డివోషన్ యు డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
2: అండ్ దిస్ లవ్ ఈజ్ ది ట్రూ డివోషన్.
1: ఈ ప్రేమ లేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
2: Devotion without love is only deep ocean.
1: Aa ocean kuda nu elantidi uppu neenda vali.
2: This deep ocean is saltish saline.
1: Devotion is twenty sweet water.
2: The devotion is full of sweet water.
1: Amritamayamainatundi ee prema.
2: And this love is nectar.
1: Aanandamayamainatundi ee prema.
2: Love is bliss.
1: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
2: It's mysterious, wonderful.
1: అంతటా చిక్కునది ఈ ప్రేమ.
2: And you get it so easily for yourself.
1: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదలి.
2: You give up that easy, simple love.
1: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రము ఆశించరాదు.
2: Never expect any worldly love.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: మీరు భక్తి భక్తి భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
2: You safeguard that sacred love. దానికి
1: మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
2: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
2: ఇట్ ఓన్లీ ద సో ఇట్ ఇస్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
1: ముక్తి భక్తి యుక్తి రక్తి అన్నట్టి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
2: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, ది అనురక్తి వన్స్ ఓన్ లైక్స్. They all center round this love only.
1: Kanuka ee naadu guru poonam denamu meeku andinche atvanti amoolyamaina atvanti vastuvu oka prema maatrame.
2: On this most auspicious sacred day of guru purnima, Bhagavan gives us most valuable gift, the gift of love to everybody.
1: Ee ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
2: వితౌట్ లవ్ వాట్ ఎవర్ దట్ ఇస్ గివెన్ టు యూ ఇస్ యూస్లెస్.
1: కనుక నా ప్రేమనే పవిత్రమైనటువంటి యొక్క సింధూరము.
2: ఇట్ ఈస్ దిస్ భగవాన్స్ డివైన్ లవ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్ సీక్రెట్ ద వెరీ వెరీ మిలియన్ సింధూరా.
1: ఇట్టి ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: దిస్ లవ్ వీ హావ్ టు ఫాస్టర్ అండ్ గ్రో.
1: సాయంకాలము ఈ ప్రేమ యొక్క వివరమును చక్కగా బోధిస్తాడు.
2: దిస్ ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే.

0: ఎంతటి మూర్ఖుడు నేను, స్వగ్రహంలో తనను గౌరవించటం తప్పదు.
1: One might be foolish to any extent, is bound to be respected in his own residence.
0: ఎంతటి మూర్ఖుడైనను తల్లిదండ్రులను ప్రేమించక తప్పదు.
1: Any fool for that matter will have to love his own parents.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: తమ పుత్రుడు ఒకటి చేత ఈ యొక్క ప్రేమానుబంధములను వదలుకొనలేక అభిమాన మమకారం చేత మూర్ఖుడనైనను తాము ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
1: పేరెంట్స్ లవ్ హిమ్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ అటాచ్మెంట్. దో ది సన్ ఇస్ ఫూల్ యట్ దే లవ్ హిమ్.
0: స్వగ్రామే పూజ్యతే ప్రభు. గ్రామాధికారి ఎన్ని విధములైనటువంటి మూర్ఖత్వంతో ప్రవర్తించుచున్నప్పటికీ గ్రామస్తులు అతని గౌరవిస్తూనే ఉంటారు.
1: The head of the village may be a fool without any proper administration, yet villagers respect him.
0: కారణం, అధికారం తన హస్తములో ఉంటున్నది.
1: The reason is he is in authority.
0: అధికారమునకు గౌరవిస్తూ అధికారమును చేకూర్చుకున్నటువంటి ఒక వ్యక్తి కూడాను గౌరవాన్ని అందిస్తుంటారు.
1: The respect is because of the position he holds.
0: గ్రామమునకు అధికారి.
1: He is the head of the village.
0: స్థానమునకు గౌరవం ఇస్తుంటారు.
1: He is respected for his position.

0: దేశములో రాజు ఎలాంటి వాడైనప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తుంటారు.
1: King might be in any way, but yet the subjects, people respect him.
0: కారణం అధికార స్థానం.
1: The reason is his position of authority.
0: కేవలం ఈనాటి కలియుగమునందు అధికారమునకు ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణమునకు కాని తన యొక్క శీల సంపత్తికి కాని ఎవరు కూడాను గౌరవం అందించటం లేదు.
1: In this Kali age, people with wealth and authority are respected, but not because of their virtues and character.
0: Vidya sarvatra pujyate. Yetti vidya. Nananam gana uttamam. Atma vidyake sarvatra gauravam untuntadi.
1: It is only the knowledge of the spirit, atmic vidya, is respected everywhere.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడాను గురి కాక విద్య సర్వత్రా గౌరవింపబడుతుంటుంది.
1: It is not affected by the time and the space in its circumstances. It is respected all over.
0: ఆత్మ విద్య మరింత గౌరవాన్ని అందిస్తుంది.
1: The knowledge of the spirit is much more respected.
0: అది వేద కాలమునందు ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మజ్ఞాన తత్వము.
1: This knowledge of the spirit has been there since Vedic times, Brahmajnana.
0: Adiye Grift anetvanti oka German nayakudu ee veda tattvanni gurinchi anekanga prabodhistu vachadu.
1: The same thing is taught by the German leader Grift to everybody.
0: Veda is the first word spoken by man annadu.
1: He said
0: Veda is the first word.
1: Grift said Veda is the first word spoken by man.
0: మానవుని నుండి ఆవిర్భవించినటువంటిది మొట్టమొదటి పదము వేదము.
1: వేద ఇస్ ది ఫస్ట్ వర్డ్ స్పోకెన్.
0: దీనిని జర్మన్ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ కూడాను అనేక విధములుగా కూడాను దీనిని గౌరవిస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్, జర్మన్, ఆల్సో రెస్పెక్టెడ్ వేదాస్.
0: అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమాన్ని కల్పించుకుని ఈ ఆశ్రమంలో ఏకాంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ హాస్ గాట్ హిస్ ఓన్ ఆశ్రమ వేర్ హి స్పెంట్ ఇన్ లోన్లీనెస్ అండ్ గాన్ త్రూ ద వేదాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్.
0: అనేక మంది భారతీయులు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో

0: ICS చదవడానికి ప్రవేశించారు.
1: Those days భారతీయస్ got admission at Oxford University so to secure ICS.
0: వారందరినీ పురస్కరించుకొని వారికి ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ వచ్చాడు మాక్స్ ముల్లర్.
1: మాక్స్ ముల్లర్ గేవ్ మెసేజ్ టు దీస్ ఎంట్రన్స్ ఇంటూ ICS కోర్స్.
0: ఇండియా వాట్ ఇట్ కెన్ టీచ్ అస్ అనే ఒక పుస్తకం రాశాడు.
1: He has written a book containing the information that what India would give them.
0: Teach us.
1: What it would teach.
0: ఏం చేస్తా ఉంది మనకు టీచింగ్.
1: What is that it teaches us?
0: సత్యం వద ధర్మం చర మాతృదేవో భవ పితృదేవో భవ. ఇవి ప్రధానమైనటువంటి ఫోర్ పిల్లర్స్ ఈ యొక్క భారతీయ సంస్కృతి యొక్క భవనం అనుకో అన్నాడు.
1: For this mansion of Bharatiya culture there are four pillars. One, speak truth. Second, follow righteousness. Mother is God. Fourth one, father is God.
0: వేదమునందు ఆవిర్భవించినటువంటి యొక్క సమస్త ధర్మములు కూడాను భారతీయ సంస్కృతి యొక్క అంగములే.
1: All dharmas, there are all the different limbs, components of Veda.
0: ఈ సంస్కృతి యొక్క ప్రభావమును పురస్కరించుకొని విల్సన్ అనేటువంటి జర్మన్ మ్యాన్ చాలా దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: Basing on all these qualities, Wilson German narrated it in different ways.
0: పరాశర మహర్షి లిఖించినటువంటి యొక్క పురాణము యొక్క తత్వాన్ని తాను ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తూ వచ్చాడు.
1: He also translated epics into English.
0: ఆ తర్జుమా చేసినటువంటి యొక్క ఈ పద్మ పురాణము యొక్క ప్రభావమును కూడాను చక్కగా వివరిస్తూ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో 5 అడుగుల 3 ఇంచులు ఉండేటువంటి ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని కూడాను దానిలో ఉంటుండాలి.
1: As he was translating Padma Purana, there is a specific mention of this, that there in a village by name Parthi, the one by name Satya, 5 feet 3 inches, would be born there.
0: ఇది యావత్ ప్రపంచమునే ఆకర్షింపజేసేటువంటి ఒక బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ అన్నాడు.
1: He described that Satya is the biggest magnet that would draw, that would attract the entire world.
0: Kanuka, ee vidhamainatundi nadi grandhamulanta kudanu Parashara Maharshi aneka vidhamulainatundi oka Bharatiya oka bhavishyattu gurinchi vrastu vachadu.
1: Sage Parashara also described what lies ahead in future.
0: Wilson Bonfinnani aina మను చక్రవర్తి రాసినటువంటి యొక్క ధర్మశాస్త్రమును గొప్పగా తర్జుమా చేస్తూ మనుస్ లా అనేటువంటి బుక్ రాస్తూ వచ్చాడు.
1: విల్సన్ ఆల్సో రోట్ ఎ బుక్ బై నేమ్ మనుస్ లా విచ్ ఇస్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బుక్ రిటన్ బై మను.
0: ఈ యొక్క మను శాస్త్రంలో లేనటువంటి యొక్క తత్వములు ఏ శాస్త్రమునందు కాని ఏ యొక్క కాలమునందు కాని ఏ దేశమునందుకు లేవు అని నిర్ణయించుతూ వచ్చాడు.
1: It is clearly decided all those things contained in this Manu's composition are not present anywhere.
0: Kanuka Bharatiya Samskruti aneka rangamula cheta aneka bhavamula cheta yavat prapanchamunu kudanu arikattukunnadi.
1: The culture of Bharat could encompass the entire world because of its strength.
0: Kanukane Vyasudu enna Bharate tanna Bharata annadu. అనగా భారతమును లేనటువంటివి ఏ దేశంలో కూడా లేవు అన్నాడు.
1: దట్స్ వాట్ వాజ్ వ్యాస సెడ్. వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: సర్వము భారతమునందే ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: కనుక ఇట్టి భారతదేశం యొక్క సంస్కృతి తత్వాన్ని ఈనాడు భారతీయులే విస్మరిస్తూ వచ్చున్నారు.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ఫర్గాటెన్ బై భారతీయస్.
0: కనుక భారతీయుల యొక్క సంప్రాప్తి గాని దురదృష్టము కాని అదృష్టము కాని వారి వారి సంకల్పం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దే డిజర్వ్ మిస్ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ లక్ డిపెండ్ ఆన్ దేర్ థాట్స్.
0: అదృష్టం అన్నాను నిన్న.
1: యెస్టర్డే వి థాట్ ఆఫ్ అదృష్టం.
0: అదృష్టం అనగా దృష్టికి కనిపించినటువంటిది అదృష్టము అని.
1: అదృష్ట విచ్ ఇస్ నాట్ సీన్ విత్ ది ఐ.
0: అదృష్టం అనేటువంటిది ఎక్కడ మనకు ప్రాప్తిస్తుండాలి?
1: హౌ డు యూ డిజర్వ్ దిస్ అదృష్ట?
0: సంకల్పములనేటువంటి బీజములు నాటి కర్మలనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: యు సో ది సీడ్స్ ఆఫ్ థాట్ అండ్ రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
0: కర్మ అనేటువంటి బీజములు నాటి మనము అభిమానము అనేటువంటి ఫలమును పొందుతున్నాము.
1: We sow the seeds of action and reap the fruits of attachment.
0: అభిమానం అనేటువంటి బీజములు నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాము.
1: We sow the seeds of attachment and reap the fruits.
0: శీలం అనే బీజములు నాటి అదృష్టం అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాము.
1: We sow the seeds of character and reap the fruits.
0: కనుక అదృష్టం అనేటువంటిది
1: అదృష్ట
0: శీలంపై ఆధారపడి ఉన్నది.
1: So adrushta depends on character.
0: Seelamu abhyasam paina aadharapadi unnadi.
1: The character depends on the
0: abhyasam karma paina aadharapadi unnadi.
1: Habit depends on
0: karma sankalpam paina aadharapadi untundi.
1: Action in turn depends on
0: thought. Kanukane adrushtamunaku mana sat sankalpamule mooladharamu.
1: So for adrushta the good thoughts are responsible.
0: Duradrushtamunaku edi karanam?
1: What is the response for bad thoughts?
0: Dusankalpamulaneetunti beejamulu naati దురభ్యాసం అనేటువంటి ఫలములు పొందించుకుంటున్నాం.
1: We sow the seeds of bad thoughts and then we get the bad actions thereafter.
0: దురభ్యాసం అనేటువంటి బీజములు నాటి దుశ్శీలము అనేటువంటి యొక్క ఫలములు పండించుకుంటున్నాం.
1: We sow the seeds of bad actions and cultivate bad character.
0: దుశ్శీలము అనేటువంటి బీజములు నాటి దురదృష్టం అనేటువంటి దాన్ని పొందుతున్నాం.
1: We sow the seeds of bad character and reap the fruits of bad luck.
0: కనుక అదృష్ట దురదృష్టములు రెండు కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుంది.
1: Therefore good luck and bad luck depend on thoughts.
0: కనుక సంకల్పము అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కావాలి.
1: Therefore thoughts should be noble.
0: ఇక్కడ స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడంటే ఎవరు?
1: Who is a fool?
0: అనగా మంచి తెలిసి కూడాను దానిని విస్మరించి ఎంతమంది బోధించినప్పటికీ దానిని లెక్క చేయక పెడమార్గమును పట్టేటువంటి వాడు మూర్ఖుడు.
1: Who is a fool? The fool is the one who knows what is good, but he forgets it. Though taught by many, he will not practice what is good.
0: ఎన్ని విధములైనటువంటి మంచిని బోధించినప్పటికీ తన యొక్క దుర్గుణములను ఏమాత్రమును విడువక దానిపైనే పట్టుపట్టి సాధించేటువంటి వాడు మూర్ఖుడు.
1: He is only a fool who does not pay heed to all those things, good things that are told, but yet he would hold on to the bad.
0: సత్యం అంటే ఏమో తెలుసు.
1: He knows what is truth.
0: ధర్మం అంటే ఏమో తెలుసు.
1: He knows dharma.
0: దుర్యోధనుడు దుశ్శాసనుడుకు సర్వధర్మములు తెలుసు.
1: దుర్యోధన దుశ్శాసన నో ఆల్ ధర్మ.
0: కానీ ఆచరణలో ప్రవేశపెట్టేవారు కాదు.
1: బట్ దే హావ్ నాట్ టేకెన్ దెమ్ టు ప్రాక్టీస్.
0: సత్యం ఏది అని చక్కగా తెలుసు.
1: దే నో క్లియర్లీ వాట్ ఇస్ ట్రూ.
0: కానీ అసత్యమనే పలికేటువంటి వారు.
1: బట్ యెట్ దే ఆల్వేస్ స్పోక్
0: తెలిసియు దానిని విస్మరించి తెలియనటువంటి యొక్క తత్వములను తాను ఆచరించేటువంటి వాడు మూర్ఖుడు అని.
1: A fool is the one, though he knows everything, but he forgets and acts.
0: దివ్యత్వాన్ని విస్మరించి లోకతత్వాన్ని అనుసరించేటువంటిది కూడా మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్సో ఫూలిష్నెస్ వేర్ నోయింగ్ ఫుల్లీ ద డివినిటీ వన్ ఫర్గెట్స్ అండ్
0: ఫాలోస్. మూర్ఖత్వం అనేటువంటిది మహా అధికమైపోయింది.
1: This foolishness is on the rise more and more today.
0: కనుకనే దివ్య భావములు ఈనాడు మానవుని యందు ఆవిర్భవించాలి.
1: Therefore divine thought should find a place in man today.
0: దైవము గుణాతీతమైనటువంటి తత్వము.
1: God is beyond attributes.
0: దైవమనగా ఏమిటి?
1: Who is God?
0: సర్వులు యందు ప్రవేశి ఉండినటువంటి ప్రేమనే దైవము.
1: God is the divine love present in all. Love is God.
0: అది సర్వులు యందు ఉంటున్నది.
1: That is in all.
0: పరమాత్ముడు తన యొక్క ప్రేమను సర్వ విధముల ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆ విధంగా ప్రకటించాలి.
1: Just as God manifests, expresses his divine love in everybody, so also everyone should express his love.
0: కనుక ప్రేమ అనేటువంటిది పరమ పూజ్యమైనటువంటిది.
1: Therefore the love is sacred, most sacred.
0: అనంతో వై ప్రేమః. అనంతమైనటువంటిది ఈ ప్రేమ.
1: Love is infinite.
0: అప్రమాణమైనటువంటిది ఈ ప్రేమ.
1: It's beyond all measure.
0: అలాంటి తత్వాన్ని భగవత్ తత్వంగా భావించాలి.
1: We have to take the principle of love as divinity.
0: ఎంతటి బలవంతుడైనను ఎంతటి మేధాశక్తి కలవాడైనను ఎంతటి ధనవంతుడైనను ప్రేమను వ్యాపార రీతిగా కొనడానికి వీలు కాదు.
1: One might be physically strong, intelligent, wealthy, cannot buy love with money.
0: ఇది కేవలము అద్దెకి ఇచ్చినది కానీ అద్దెకి పుచ్చుకున్నది కానీ కాదు.
1: Neither it can be taken for rent nor rented out.
0: ఇది అప్పు ఇచ్చుకున్నది కానీ అప్పు తీసుకున్నది కానీ కాదు.
1: Neither it could be given as loan or could be received as loan.
0: ప్రేమ సర్వత్రా పరిపూర్ణమై ఉండేటువంటిది.
1: లవ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫుల్ మెజర్ ఎవ్రీవేర్.
0: ఈనాడు ఈ ప్రేమ వ్యాపార రంగంలో ప్రవేశపెడుతూ వస్తున్నారు.
1: దట్ లవ్ ఈస్ మేడ్ ఇన్ టు బిజినెస్ టుడే.
0: కనుక అట్టి ప్రేమను మనము ప్రేమ పూర్వకంగా కూడాను మనం అందుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు రిసీవ్ లవ్ త్రూ లవ్.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: దట్ ఇస్ ది మెయిన్ ఎయిమ్ గోల్ ఆఫ్ హ్యూమన్.
0: ఈనాడు అనేక విద్యలను అందుకుంటున్నారు.
1: We acquire various forms
0: అనేక శక్తులను సంపాదిస్తున్నారు.
1: We have many power.
0: అనేక పదవులను ఏలుతున్నారు.
1: We are in positions.
0: కానీ అది కాదు.
1: It's not that important.
0: పవిత్రమైనటువంటి ప్రేమను అందుకునేటువంటి యొక్క అర్హతను సంపాదించుకోవాలి.
1: We should deserve to receive the sacred love.
0: ఇట్టి పరమతత్వాన్ని మనం బోధించే నిమిత్తమై వేదములు అనేక విధములుగా కూడాను అనేక శాఖోపశాఖములుగా అభివృద్ధి పొంది మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వేద విత్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్ టీచర్స్ దిస్ ప్రిన్సిపల్ యాజ్ టు హౌ టు రిసీవ్ ద డివైన్ లవ్.
0: ప్రేమతత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ లవ్?
0: ప్రేమకు రూపము లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అయితే ఈ ప్రేమతత్వం అనుభూతికి మాత్రము సర్వరూపములు ఉంటున్నది.
1: హౌఎవర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
0: ఇది ఎలాంటి రూపంలో ధరిస్తే అలాంటి రూపాన్ని పొందుతుంది.
1: ఇట్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్.
0: ఎవరినైనా ప్రశ్నించవచ్చును, గాలికి ఏమి రూపము అని చెప్పవచ్చు.
1: యూ కెన్ క్వశ్చన్ ఎనీబడి వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్.
0: గాలికి రూపము లేదు.
1: ఎయిర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ గాలి ఉన్నది.
1: యట్ ఇట్ ఎగ్జిస్ట్.
0: గాలియే లేకపోతే నీవే లేవు.
1: వితౌట్ ఎయిర్ యూ డోంట్ లివ్.
0: అయితే దీనికి రూపం ఏ రీతిగా నీవు నిర్ణయించగలవు?
1: దెన్ హౌ డు యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఫుట్బాల్ లో పోస్తే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: వెన్ ది ఎయిర్ ఇస్ ఇన్ ది ఫుట్బాల్ ఇట్ ఈస్ ఆఫ్ దట్
0: ఫార్మ్. బెలూన్ లో వేస్తే బెలూన్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఎ బెలూన్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బెలూన్.
0: అదే రీతిగానే ఏ యొక్క వ్యక్తి లోపల ఈ యొక్క ప్రేమతత్వం చేరుతుందో ఆ ప్రేమతత్వం ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: As the love enters into a particular person, it assumes that form.
0: ఇంకా రెండవది నీరు.
1: Second water.
0: నీరుకు ఏ రూపం ఉన్నది?
1: What form has it?
0: నీరుకు ఏ రూపము లేదు.
1: Water has no form.
0: ఎలాంటి కంటైనర్ లో పోస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుంది.
1: It takes the form of the container.
0: కనుకనే ఆకారంను పురస్కరించుకుని ఏ ఆకారం యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని నిరూపిస్తూ వస్తుండాలి.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ ది కంటైనర్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ అండ్ దెన్ వీ థింక్ ఆఫ్ లవ్ దట్ వే.
0: కానీ ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: కంటైనర్ చూస్తున్నాడే కానీ దాని యొక్క అభావాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: వాచెస్ ఓన్లీ ది కంటైనర్ బట్ నాట్ ది కంటైన్డ్.
0: అనగా ప్రవృత్తి మార్గాన్నే ప్రవర్తిస్తున్నాడు కానీ నివృత్తి తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: హీ గోస్ బై ది అవుట్వర్డ్ టెండెన్సీ బట్ నాట్ ది ఇన్వర్డ్ ఫార్మ్.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: కేవలం ఏదో ధ్యానం చేయటము, జపము చేయటము, స్మరణ చేయటము ఇత్యాది భక్తిగా భావిస్తున్నారు.
1: వి థింక్ దట్ మెడిటేషన్, ది చాంటింగ్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివోషన్.
0: ఈ భక్తిని కూడా నవ విధములైనటువంటి భక్తిగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: దేర్ ఆర్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్స్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములో ఆత్మనివేదనకు ముందున్న స్థానం ఏమిటి?
1: Among all the 9 parts of devotion, what is the penultimate?
0: Sneham.
1: Friendship.
0: Sneham jarigina tarvatane aatmanivedana jarugutundi.
1: When once there is friendship, it would lead to surrender.
0: Anta varaku matram arpitam kaadu.
1: Till then you cannot surrender.
0: Ee naadu arpitam anaga emiti?
1: Today what is meant by surrender?
0: Andinchatam kaadu. Tanadi taanu ichukovatame.
1: Giving one's own self.
0: ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలి మొదలు.
1: We have to develop friendship first.
0: స్నేహం అంటే ఏమిటి?
1: What is friendship?
0: హలో హలో అంటమా స్నేహం?
1: Friendship doesn't mean hello hello.
0: కాదు కాదు.
1: No.
0: రెండు దేహములు ఒక్క ప్రాణము అదే స్నేహం.
1: Two bodies and one life, that is friendship.
0: రెండు దేహములు ఎందుకు ఒక్క భావమే ఆవిర్భవించాలి.
1: In both the bodies there should be one thought.
0: అది మైత్రి అన్నారు.
1: That is మైత్రి.
0: మైత్రి.
1: మైత్రి.
0: మైత్రి అనగా మూడింటి యందు ఉండేటువంటి తత్వం ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది సేమ్ ఫీలింగ్.
0: శరీరము, మనసు, ఆత్మ మూడింటి యందు ఉండేటువంటిది ఒక్కటే. అదే మైత్రి. అది నిజమైనటువంటి యొక్క స్నేహం.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, దట్ ఈస్ మైత్రి ఫ్రెండ్షిప్.
0: మై నేను,
1: మై ఐ,
0: దేని యందు? త్రీ, దేహము, మనసు, ఆత్మతత్వం నందు.
1: The same thing there, where the body, mind and
0: alantide arpitam aneetundi,
1: that is surrender.
0: Appude ee yokka divyattvam anaku praaptistundi.
1: Then only you receive, attain divinity.
0: Nenu nene neevu neevu anukunnanta varaku kuda idi praaptinchadu.
1: So long you and I consider apart, you don't attain divinity.
0: Mamai vamso జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. ప్రతి ఒక్కరి ఎందు కూడా నాయంశమే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీవన్ దేర్ ఇస్ ది డివైన్ స్పార్క్.
0: మమైవాంశు సర్వభూత సర్వభూతములు ఎందు కూడా మమైవాంశు.
1: ఇన్ ఆల్ క్రీచర్స్ యూ ఫైండ్ ద డివైన్ స్పార్క్.
0: కనుక నీవు ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: సో యువర్ గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: కేవలం దేహాభిమానం చేత నీవు ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నీవు భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్.
0: కనుక ఈ మైత్రి తత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైత్రి వీ హావ్ టు ఫాలో గాడ్స్ కమాండ్.
0: ఈనాటి భక్తి తమ స్వార్థమునే లక్ష్యం ఉంచుకుంటారు కానీ దైవ ఆజ్ఞను ఏమాత్రం కూడా పాటించటం లేదు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ వీ థింక్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్నెస్ బట్ వీ డోంట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎందుకు ఆజ్ఞలు ఇవ్వాలి?
1: దెన్ వై షుడ్ ద కమాండ్ బి గివెన్?
0: భక్తి అంటే ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ డివోషన్?
0: చెప్పినదే చేయనప్పుడు ఇంక భక్తి అనేటువంటిది ఎక్కడ నుంచి ఉంటుంది?
1: వెన్ యూ డోంట్ ఫాలో హౌ డు యూ కాల్ ఇట్ డివోషన్?
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
1: ఎవ్రీథింగ్ యూ హావ్ టు ఫాలో యాజ్ పర్ గాడ్స్ కమాండ్.
0: అది ఏ నిజమైన యొక్క మార్గం.
1: దట్ ఈస్ ది ట్రూ పాత్.
0: ఎందుకనగా
1: వై
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ సెడ్,
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మరెదు నిన్నే ధరగే బందే. నిన్ను మర్చిపోవడం చేతనే ఈ యొక్క ప్రపంచంలో నేను వచ్చి పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఐ హావ్ ఫర్గాటన్ యూ.
0: నిన్నే నేను హృదయంలో పెట్టుకుంటే నాకు జన్మమే లేదు.
1: హ్యాడ్ ఐ ఇన్స్టాల్డ్ యూ ఇన్ మై హార్ట్ ఐ వుంట్ హావ్ టేకెన్ బర్త్.

0: అందరి సంశయమునకు ఒక్కటే కారణం.
1: For all doubts, only one reason behind.
0: దేహాభిమానం ఉండినంత వరకు సంశయం అనేది మాత్రం వానికి వెదల్రి ఉండదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్, యు ఆర్ బౌండ్ టు హ్యావ్ డౌట్స్.
0: ఒక్కతూరి నీ విచారణ చేయి.
1: ఎంక్వైర్ వన్స్.

0: కొండలో రాతిపైన చెట్టు పుట్టింది.
1: యు ఫైండ్ ది ట్రీ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచారు?
1: హూ మెన్యూడ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్ టు గ్రో?
0: నీవే పెంచావు.
1: యు హావ్ గ్రోన్ ఇట్.
0: నెమలిగే చిత్రబన్నవను బరిదవరియారో. ఈ నెమలికి ఎన్ని రకములైనటువంటి రంగులు వేశారు, ఎవరు వేశారు ఇవి?
1: హూ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్ టు ద పీకాక్?
0: ఎంత గొప్ప పెయింటర్ అయినప్పటికీ ఈ యొక్క నేచురల్ పెయింట్ కు విరుద్ధంగానే కనిపిస్తుంటారు.
1: హీ మే బి గ్రేటెస్ట్ పెయింటర్ బట్ ఇట్ కెన్ నాట్ బి నేచురల్.
0: కానీ దీనికి ఎవరు పెయింట్ వేశారు?
1: హూ పెయింటెడ్ పీకాక్?
0: ఎంత కళాకారుడు నీవు దేవుడా?
1: గాడ్, యు ఆర్ ఎన్ ఆర్టిస్ట్.
0: గొప్ప ఆర్టిస్ట్.
1: యు ఆర్ ఎ డివైన్ ఆర్టిస్ట్.
0: పవళదాల తెగే కెంపిట్ట యారో. పచ్చని చినుకకు ఎర్రని మూతిని పెట్టాడు.
1: ద ప్యారెట్ హెస్ గాట్ ద నోస్ ద బీక్ విచ్ ఇస్ రెడ్.
0: ఇది ఎవరు పెట్టారు?
1: హూ మేడ్ ఇట్ సో?
0: ఇవన్నీ కూడా నువ్వు ఏ సైంటిస్ట్ దీన్ని నిర్ణయం చేయగలరు?
1: హూ కెన్ డిసైడ్, ఎనీ సైంటిస్ట్ ఫర్ దట్ మ్యాటర్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రాకృత ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
1: దే టేక్ ఇట్ దట్ ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్.
0: కాదు, ఇది
1: నో,
0: ఇది కేవలము నివృత్తి మార్గము.
1: ఇట్ ఇస్ ఇన్ వర్డ్ పార్ట్.
0: దైవ సంకల్పం చేత సర్వములు కూడా జరుగుతుంటాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గాడ్స్.
0: దైవ సంకల్పంతో జరగనటువంటిది ఈ జగత్తులో ఒక్కటే లేదు.
1: నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ గాడ్స్ విల్ ఇన్ దిస్ వరల్డ్.
0: అట్టి విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఫెయిత్ నౌ.
0: నేనెందుకు, నేను మానవుడనా, నేను బీదవాడినా? కాదు కాదు.
1: ఎమ్ ఐ హ్యూమన్ బీయింగ్, ఎమ్ ఐ పూర్?
0: నేను నరుడను, నేను కేవలం హీనుడను అని భావిస్తున్నారు అనేక మంది.
1: మెనీ కన్సిడర్ దట్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ మీన్.
0: కానే కాదు.
1: సర్టన్లీ నాట్.
0: అందుకోసమనే పురందదాస్

0: ఓ దేవుడా, నీ ఉండినంత వరకు నేనెందుకు పరదేశం అవుతాను, నేనెందుకు బీదవాడిని అవుతాను, నేను కాదు.
1: Oh God, so long you are there, how can I ever be poor? No.
0: అంతా నీవే చేస్తున్నావు.
1: You do everything.

0: ఈ విద్య చెప్పేవాడు నీవే, బుద్ధి చెప్పేవాడు నీవే, శిక్షించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. నీ చేతిలో లేనిది కాదు.
1: యు ఆర్ ది టీచర్, యు కరెక్ట్ మీ, యు పనిష్ మీ, యు ప్రొటెక్ట్ మీ, నానే
0: కనుక నా పైన నీకు సర్వ హక్కులు ఉంటున్నాయి కనుక నేను ఎందుకు బీదవాడిని అవుతాను?
1: When you have every right on me, how can I be poor?
0: నేను బీదవాడిని అయితే నీ హక్కులు నా పైన చెలాయించవు కదా.
1: When I'm yours, you have got all the right.
0: నేను నీవాడనే కనుక నేను నీ హక్కులు నా పైన చెలాయిస్తున్నావు.
1: Since I'm yours, you have got every right on me.
0: కనుక మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ దైవాంశ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: అట్టి సత్యాన్ని గుర్తించి,
1: నోయింగ్ ద సచ్ ట్రూత్,
0: అట్టి దైవంతో చేరడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎన్ని పదవులు ఏరినప్పటికీ, కేవలము పదవిలో ఉండినంత వరకు గౌరవమే.
1: You may have very high education, you may be in position, you'll be respected until you are in position.
0: పదవులు పోయిన తర్వాత ఎవరు నిన్ను గౌరవిస్తున్నారు?
1: The moment post is lost, who will respect you?
0: కాదు, దైవ సన్నిధి నిలిచినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే.
1: If one is close to God, he will be respected.
0: అడవుల యందున్న,
1: maybe in the forest,
0: ఆకాశమునున్న,
1: orange sky,
0: పట్టణమునున్న,
1: city,
0: పల్లెనున్న,
1: village,
0: గుట్ట మీదనున్న,
1: మట్టేటబడి
0: ఉన్న,
1: or in the deep sea,
0: ఒక్కటే దైవం, ఒక్కటే దైవం.
1: God is one.
0: తన అభిష్టం నెరవేరినా దైవము, లేకపోతే దయ్యము.
1: When his desire is fulfilled, దైవము. God is not fulfilled, దయ్యము, the demon.
0: కాని అతనే దయ్యము, కాని దైవం దయ్యం కాదు.
1: In fact, you are the demon, the దయ్యము, but not God, దైవ.
0: నీకు లోక వాంఛలతో నింపుకున్నటువంటి నీ హృదయానికి నీవే దయ్యంగా భావిస్తున్నావు.
1: Because you have filled your heart with worldly desires, you are దయ్యా, the demon.
0: కనుక నీ దయతో నింపుకో.
1: Fill it with daya, compassion.
0: ఈ లోక వాంఛలతో నింపుకోవద్దు.
1: Don't fill it up with worldly desire.
0: ఒక ట్యాంక్ లోపల మంచి ప్యూర్ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లోపల ప్యూర్ వాటర్ వస్తుంది.
1: If you fill the tank with pure water, you will draw the pure water out of the tap.
0: ఆ ట్యాంక్ అంతా కూడా డర్టీ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లో అంత డర్టీ వాటర్ వస్తుంది.
1: If you fill the tank with dirty water, you will get the same out of
0: భావం తత్ భవతి.
1: As is
0: నీ భావమును పురస్కరించుకుని దైవం అన్ని రూపముగా నీకు గోచరిస్తుంటాడు.
1: As is the feeling, so is the manifestation of the Lord.
0: రామాయణంలో కూడా చెప్పాను.
1: It said in Ramayana.
0: యముడెవరు, రాముడెవరు?
1: Who is Yama, God of death? Who is Rama, God?
0: యముడే రాముడు, రాముడే యముడు.
1: యముడు is రాముడు, రాముడు is యముడు.
0: యముడు వేరు, రాముడు వేరు కాదు.
1: They are not separate.
0: పాదక్రాంతుడై శరణు వచ్చినటువంటి యొక్క విభీషణునికి రాముడు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ, who has surrendered to Rama, Rama is God.
0: కానీ దుర్మార్గంలో ప్రవర్తించి దుష్టతనంలో చెలించటం చేత రావణునికి రాముడే యముడై అయిపోయాడు.
1: బట్ రావణ, హూ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్ థాట్ అండ్ వికెడ్ యాక్షన్, రామ గాడ్ అపియర్డ్ యాజ్
0: ఓం నమో నారాయణాయ అని చింతిస్తున్నటువంటి ప్రహ్లాదునికి నారాయణుడే దైవంగా కనిపించాడు.
1: టు ప్రహ్లాద, నారాయణ అపియర్డ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్.
0: నామరూపముల్నే ఆధారంగా తీసుకున్నటువంటి హిరణ్యకశిపునికి ఆ యొక్క నారాయణుడే యముడుగా మారిపోయాడు.
1: బట్ హిరణ్యకశిపు హస్ గాన్ బై ది నేమ్ అండ్ ద ఫామ్, ది వెరీ గాడ్ అపియర్డ్ యాజ్ యమ ద గాడ్ ఆఫ్ డెత్.
0: దుష్టగుణముల చేత దయా దాక్షిణ్యముల రహితుడైపోయి సొంతం సోదరుని హింసించడానికి పూనుకున్నటువంటి యొక్క కంసునికి యముడిగా కనిపించాడు కృష్ణుడు.
1: Therefore the Kamsa was ready to harm his own brother without any compassion or any mercy.
0: ఆ కంసుని యొక్క తండ్రి అయినటువంటి ఉగ్రసేనునికి కృష్ణుడు దైవంగా కనిపించాడు.
1: Whereas to Agrasena, Krishna
0: appeared as God. యముడు వేరు కాదు.
1: Therefore God and Yama are not different.
0: అంతా నీ యొక్క భావమును పురస్కరించుకునే వస్తుంటాయి.
1: Everything is based on your feeling.
0: కాబట్టి దుష్టత్వమునకు అదృష్టత్వమునకు ఇది ఏ మూల కారణములు.
1: Therefore this is the main reason for that which is apparent, which is not apparent.
0: కనుక మొట్టమొదట మనము అదృష్టులు కావాలి.
1: So we should deserve that అదృష్టం.
0: అదృష్టం కావాలంటే చక్కని శీలవంతమైనటువంటి గుణం కలగాలి. అట్టి గుణవంతుడే చక్కని కర్మలు ఆచరిస్తాడు.
1: The one with virtues will do good
0: actions. ఎట్టి కర్మలు? సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: All actions are to please God.
0: ఏ కర్మలు చేసినా దైవ కార్యములుగానే భావిస్తూ వస్తుంటాయి.
1: He considers all as divine action.
0: అట్టి వానికి సత్ సంకల్పములే.
1: He will have good thoughts.
0: మంచి సంకల్పములే ఆవిర్భవిస్తుంటాయి.
1: He will entertain good thoughts.
0: దుష్ట సంకల్పములు దరియైనా చేరవు.
1: Bad thoughts will not approach him.
0: కనుక
1: so
0: మనము భగవత్ యొక్క భావాన్ని మనం హృదయమునందు ఉంచుకొని ఈ ప్రాకృతమైనటువంటి కర్మలను సక్రమమైన కర్మలుగా మనం ఆచరిస్తూ రావాలి.
1: Therefore, we should preserve and entertain divine thoughts in our heart and proceed in physical actions in the world.
0: This ICS చదివేక పోయినటువంటి విద్యార్థులకు మ్యాక్స్ ముల్లరు చక్కని ఇదే ఉపదేశం చేశాడు.
1: Max Muller gave very good teaching to those students who have gone there for IES, ICS.
0: Teacher in Tarvata.
1: I became a teacher.
0: Ok, IES officer, ICS officer. Max Muller chuttanikani velladu.
1: One ICS officer went to visit
0: Max Muller. నాలుగు వేదములు కూడాను తర్జుమా జరుపుతూ ఉంటున్నాడు.
1: మాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ ఆల్ ఫోర్ వేదాలు.
0: చక్కని భారతదేశం నందు కూడాను లేరు అంతటి చక్కని సంస్కృతం చదివినటువంటి వాడు.
1: ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్. నన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
0: ఈ సంస్కృతంలోని అనేక శ్లోకములను కూడాను రాస్తూ వచ్చాడు.
1: హీ ఆల్సో కంపోజ్డ్ మెనీ వర్సెస్ ఇన్ సంస్కృత్.
0: భారతదేశంలో నేను తిరిగి పుట్టేటువంటి ఒక ప్రాప్తి ఉంటే నేను భారతదేశంలో పుట్టాలి అనుకున్నాడు.
1: ఇఫ్ ఎవర్ ఐఎమ్ టు బి బోర్న్ హీ వాంటెడ్ టు బి బోర్న్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశం ఇంత డస్ట్ అయిన కూడా తలపైన వేసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుని అన్నాడు.
1: హీ థాట్ ఇట్స్ ఎ ఫార్చ్యూన్ టు హ్యావ్ డస్ట్ ఆఫ్ భారత్ ఆన్ హిస్ హెడ్.
0: అలాంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ఉండేటువంటి ఒక మ్యాక్స్ ముల్లర్ చూడటానికి ఒక ఐసీఎస్ ఆఫీసర్ వెళ్లాడు.
1: వన్ ఐసీ ఆఫీసర్ వెన్ దేర్ టు విజిట్ మ్యాక్స్ ముల్లర్.
0: విజిటింగ్ కార్డ్ పంపించాడు లోపలికి.
1: హి సెంట్ ది విజిటింగ్ కార్డ్ ఫస్ట్.
0: ఈ విజిటింగ్ కార్డు పంపించే సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: మ్యాక్స్ ముల్లర్ ఒక వేదము లోపల ఒక విధమైనటువంటి ఒక సూక్తికి అర్థం తెలియకుండా యోచన చేస్తూ ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీప్ థాట్ as he was translating one important verse.
0: Bhagavad-gita endu undinatvanti yokka kavim puranam anusastam rano raniyansam smarajya sarvasya dhataram chitta roopam adityavarnam tamasa parasthat annadu. Goppaga esadu pesi deeniki artham emiti ani yochin chestu unnadu.
1: He was thinking of the meaning of an important verse in Bhagavad-gita.
0: Chuchadi card.
1: He saw this visiting card.
0: Aa card emtundadi?
1: What is there?
0: Evaru ee yokka vyakti peru em peru?
1: What's the name of the person?
0: చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని రాశాడు.
1: హిస్ నేమ్ ఇస్ చతుర్వేద అమరేశ్వర శాస్త్రి.
0: ఆ మ్యాక్స్ ముల్లర్ చాలా ఆనందించాడు.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ హ్యాపీ.
0: అతను సర్వెంట్ కంతా నీవు రెండు కప్స్ కాఫీ టీ రెడీ చేసి పెట్టు అన్నాడు.
1: హి ఆర్డర్డ్ ద సర్వెంట్ టు రెడీ టూ కప్స్.
0: నాకు ఒక్క వేదమే తెలియదు. ఇతను ఎవరో చతుర్వేద శాస్త్రి. నాలుగు వేదములు కూడా తెలిసినటువంటి వాడు వచ్చినాడు. ఎంత అదృష్టవంతుని నేను.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ దిస్ వే, ఐ డోంట్ నో ఈవెన్ వన్ వేద. ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్ టుడే.
0: ఫోర్ వేదాస్, చతుర్వేద శాస్త్రి.
1: చతుర్వేద శాస్త్రి ద నేమ్.
0: ఆ పేరు వింటానే ఆనందించాడు ఈ మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇమెన్స్లీ హ్యాపీ.
0: తక్షణమే అతన్ని దగ్గరికి వెళ్లి తీసుకుని వచ్చాడు లోపల.
1: ఇమ్మీడియట్లీ బ్రాట్ హిమ్ ఇన్.
0: వెరీ లక్కీ మ్యాన్ ఐ ఆమ్ అని అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ లక్కీ మ్యాన్.
0: కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు.
1: హి మేడ్ హిమ్ సిట్.
0: ఎక్కడ నుంచి వచ్చారంటే నేను ఇండియా నుంచి వచ్చానన్నాడు.
1: హి ఆస్క్డ్ వేర్ యు కమ్ ఫ్రమ్. హి సెడ్ ఐ యామ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను వేదానికి తర్జుమా చేస్తున్నాను.
1: ఐ యామ్ ట్రాన్స్లేటింగ్.
0: మీరు చతుర్వేద శాస్త్రి.
1: యు ఆర్ చతుర్వేద శాస్త్రి.
0: దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు.
1: హి జస్ట్ ఆస్క్ వాట్స్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్.
0: అదే వేదాలు యూజ్లెస్, వేదాస్ నాకేం తెలియదు అన్నాడు.
1: హి సెడ్ వేదాస్ దే ఆర్ యూజ్లెస్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
0: తాను స్తంభించిపోయాడు.
1: హి వాస్ స్టన్డ్.
0: ఏమిటి భారతదేశం నుంచి వచ్చి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకుని వేదముల్నే విమర్శిస్తున్నాడా? టుడే ఇస్ మై బ్యాడ్ లక్ అన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్ ఫ్రమ్ భారత్ విత్ ద నేమ్ చతుర్వేద శాస్త్రి. హీ క్రిటిసైజెస్ వేద. టుడే ఇస్ ఎ బ్యాడ్ డే, హీ సెడ్.
0: చూచారా, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క విశ్వాసములు, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావములు, భారతదేశంలో జన్మించి భారతీయుడని పేరు పెట్టుకుని భారత నీరు త్రాగి భారత అన్నం పూజించి భారత గాలిని పీల్చినటువంటి భారతీయునికి ఈ విశ్వాసాలు లేకుండా పోతున్నాయి.
1: యు సీ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సాంక్టిటీ అటాచ్డ్ టు వేదిక్ టెక్స్ట్ బై ఫారినర్స్. ద భారతీయస్ హూ డ్రింక్ ద వాటర్, హూ బ్రీత్ ది సేమ్ ఎయిర్, హూ టేక్ ది సేమ్ ఫుడ్, డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్.
0: సంకల్పించుకున్నాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంక నేను భారతదేశానికి పోనక్కర్లేదన్న.
1: ఐ డోంట్ నీడ్ టు గో టు భారత్ ఎనీమోర్.
0: భారతదేశానికి పోతే నా బుర్ర ఏమైపోతుందో.
1: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ ఐ గో టు భారత్.
0: నేను ఇప్పుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాను.
1: టుడే ఐఎమ్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: నిర్మమో నిర్హంకారి సశాంతి మధగచ్చతే. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఉంటున్నాను నేను.
1: ఐఎమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అక్కడ ఆ సహవాస దోషంతో ఏమైపోతుందో.
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్.
0: అదే చెప్పడము, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీల చేతనే మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: మంచి వారితో చేరితే మంచి గుణములు వస్తున్నాయి.
1: ఇఫ్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ యూ హావ్ గుడ్ క్వాలిటీ.
0: చెడ్డ వారితో చేరితే చెడ్డ గుణములు వస్తున్నాయి.
1: ఇన్ బ్యాడ్ కంపెనీ యూ డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: మన చింత మంచి పవిత్రమైనటువంటి వస్తువులు మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్.
0: మీరు అనుకుంటారు స్వామి ఏదైనా ఉంగరాలు ఇచ్చినా లేక గడియారాలు ఇచ్చినా ఇంకే విధమైన లక్షలు ఇచ్చినా ఇదంతా ఏదో ప్రాపంచికంగా మా తృప్తి కోసం ఇచ్చాను. చాలా పొరపాటు.
1: యు థింక్ స్వామి ఇస్ ప్రెజెంటింగ్ అస్ గిఫ్టింగ్ ద రింగ్స్ అండ్ ది లాక్స్ అండ్ వాచెస్.
0: ఆ విధంగా మీరు భావించకండి.
1: డోంట్ థింక్ సో.
0: మీ భవిష్యత్తు యొక్క జీవితానికి ఇది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సోపానములు.
1: For your future, it is a ladder that will you, that will take you.
0: ఈ పవిత్రమైనటువంటి వస్తువును నీ యొక్క దీనిపైన ధరించినప్పుడు పవిత్రమైన భావాలే వస్తుంటాయి.
1: So long you have these sacred objects, you will have sacred thoughts.
0: అరణ్యవాసము లోపల సీత రాములకు చెప్పింది.
1: This is what Sita said to Rama there in the forest.
0: Rama,
1: Rama,
0: నీవు తాపసవేషమును ధరించావు.
1: You are in the dress of an ascetic.
0: కేవలం అరణ్యములో సంచరిస్తున్నావు.
1: You move about in the forest.
0: సర్వ సౌఖ్యములతో కూడినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించావు.
1: You have given up the kingdom of all conveniences.
0: నీకు రైట్ ఉండినప్పటికీ నీ నీవు ఏమాత్రం అక్కరలేదని త్యాగం చేశావు.
1: Though you have right, you have not exercised.
0: అమృతత్వ మానసహు త్యాగేనికి అమృతత్వ ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చావు.
1: You have come here to lead a sacred life.
0: కానీ
1: బట్
0: ఎందుకు నీవు ఈ యొక్క ధనస్సులంతా పెట్టుకున్నావు?
1: Why do you carry the bow with you?
0: ఈ యొక్క అస్త్రములు నీ వెంట ఉండకూడదు.
1: You shouldn't have bow and arrow.
0: అస్త్రములు వెంట ఉంటుంటే దాన్ని సింహించడానికి హింసాభావం కూడా ప్రారంభిస్తుంది.
1: So long you carry bow and arrow, you'll have the tendency to be violent.
0: ఏమి హింసించడానికి వచ్చావు నీ అరణ్యానికి?
1: Why do you come here to resort to violence?
0: అరణ్యములో సహజంగా సంచరించేటువంటి మృగములు తన యొక్క గృహములో సంచరించినట్టుగా ఉంటాయి.
1: There's so many animals moving about freely in a natural way.
0: తన ఇంట్లో తాను స్వయంగా సంచరిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి మృగాలను చంపటము ఇది హింస కాదా?
1: When they move about freely in their own abode, is it not bad to harm them?
0: ఏమి హింస చేస్తుంది?
1: Then what harm they have put
0: you to? నీ ఎందుకోసం ఈ ధనుస్సును తీసుకుని వచ్చావు?
1: Why do you carry this bow and arrow?
0: ఈ విధంగా ఎలాంటి వస్తువును మన దగ్గర ఉంటే అలాంటి భావాలు ఆవిర్భవిస్తుంటాయి.
1: The objects that you carry will certainly reflect upon.
0: చాలా మంది పిల్లలకు తెలుసును.
1: Many of you know.
0: చేతిలో పెన్ను ఉంటుంటే ఊరికి ఏదో రాస్తుంటారు, గోడలపైన రాస్తుంటారు, చేతిలో పెన్ను, ఈ రాయటం అనేటువంటి అలవాటు.
1: If you have got the pen on hand, you go on scribbling something on the paper on hand.
0: చిన్న చాకేగిన ఉంటుంటే కత్తి ఉంటుంటే దాంతో ఏదో గోర్లు చీవురుకుంటావు, ఇంకేమేమో చేస్తావు, కర్రలంతా తీస్తావు, ఏమేమో చేస్తుంటావు.
1: If you have small knife on hand, you will be cutting the nails or something or other.
0: ఎందుకంటే పాత జన్మం యొక్క వాసన కోతి జన్మం యొక్క తత్వము.
1: Because there are all the tendencies of the previous life.
0: కనుక ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ దెమ్ ఎనీవే ఇన్ ద
0: విసిట్. మంచివి మనం దగ్గర పెట్టుకోవాలి.
1: యు షుడ్ గుడ్ ఆన్.
0: కంఠములో మంచిది ధరించాలి.
1: యు షుడ్ పుట్ ఆన్ గుడ్ థింగ్స్.
0: కంఠస్య భూషణం సత్యం.
1: Is only the truth that's a real jewel.
0: అయితే శబ్దంలో సత్యం వస్తుండాలి, కానీ కంఠానికి భూషణం దైవ స్వరూపము.
1: Is only the divine form which is the real jewel to your neck.
0: ఇంకా హస్తస్య భూషణం దానము అన్నారు.
1: అండ్ ది జ్యూవెల్ టు ది హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కాదు, ఆ దానంతో పాటు దైవానుగ్రహంతో పొందినటువంటి యొక్క రింగులు కూడా ధరించాలి.
1: అలాంగ్ విత్ చారిటీ యు షుడ్ ఆల్సో వేర్ ద రింగ్.
0: ఇవన్నీ మనకి ఎందుకు అని అనుకుంటారు చాలా మంది.
1: ఇమేజింగ్ వై దే ఆర్ గిఫ్ట్.
0: యథార్థాన్ని గుర్తించుకోలేని వ్యక్తులే ఈ విధమైనటువంటి భావాలకు గురి అవుతుంటారు.
1: దోస్ హు డు నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇవన్నీ భారతీయ సంస్కృతి యందు ఎంత పవిత్రమైనవో ఉన్నాయి.
1: As per the culture of Bharat, they are all sacred.
0: ఇప్పుడు సంస్కృతి అంటే మీరు కనుక్కోండి.
1: You understand what's culture?
0: ఏమిటి సంస్కృతి అంటే?
1: What is culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: ఎట్లా?
1: How?
0: ఇప్పుడు వరి పండుతుండాలి పంటగా.
1: You find the paddy crop growing.
0: అయితే పండినటువంటి దానిని గడ్డిగానే తెచ్చుకుని భుజిస్తున్నావా?
1: Do you eat in their original form the
0: గడ్డి నుంచి ప్యాడీని సెపరేట్ చేస్తున్నావు?
1: You separate the paddy from the grass.
0: ఈ ప్యాడీగా ఉండేటువంటి పొట్టునంతా తీసివేస్తున్నావు.
1: You remove the husk around the grain.
0: ఈ రైస్ నంతా తిరిగి వండి అన్నంగా చేసుకుంటున్నావు.
1: You cook the rice.
0: దీన్ని అగ్నిపాకం జరిగిన తర్వాతనే నీ భుజిస్తున్నావు.
1: ఆఫ్టర్ కుకింగ్ ఓన్లీ యూ ఈట్.
0: కనుక నీ అగ్ని సంస్కారం జరిగిన తర్వాత నీ ఆహారంగా మారుతుండాలి.
1: సో ఫుడ్ ఈజ్ రిఫైన్డ్ బై ఫైర్.
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: సెపరేటింగ్ ఫ్రమ్
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: రిమూవింగ్ ద హస్క్,
0: అగ్నితో సంస్కరింపబట్టము,
1: రిఫైన్డ్ బై ఫైర్,
0: తరువాత నీ భుజించటము,
1: దెన్ ఓన్లీ యూ
0: ఈ సంస్కారము అన్నారు.
1: దిస్ ఈజ్ రిఫైన్.
0: అనగా చెడ్డనంతా తీసివేసి,
1: రిమూవింగ్ ఆల్ ద బ్యాడ్,
0: గడ్డిని పొట్టును అంతా తీసివేసి,
1: రివ్యూయింగ్ ఆల్ ద బ్యాడ్ ద గ్రాస్.
0: అప్పుడు బియ్యమును వండుకుని భుజించినప్పుడు అది సంస్కారం అన్నారు.
1: కుకింగ్ ద రైస్ యాజ్ ఇట్ ఈస్ ఇస్ రిఫైన్.
0: ప్యాడీ ఉంది, ప్యాడీ ఒక బ్యాగ్ ఉంటా ఉంటుండాలి.
1: ద ప్యాడీ ఇట్ ఈస్ దేర్ వన్ బ్యాగ్.
0: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
1: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
0: కానీ దాన్ని సంస్కరింప చేసినప్పుడు వన్ బ్యాగ్ రైస్ 1000 rupees.
1: When once you refine, polish it, it is of 1000 rupees in its value.
0: కాబట్టి సంస్కరింప చేయటం చేత విలువ కూడా పెరిగిపోయింది.
1: Because polishing refinement, value has gone high.
0: కనుకనే సంస్కారం చేత విలువ పెరుగుతుంది, పరిశుద్ధం అవుతుంది.
1: సో దిస్ ప్రాసెసింగ్ విల్ మేక్ ఇట్ మోర్ వాల్యుబుల్.
0: కనుకనే సంస్కరించడం అనగా ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే సంస్కారము.
1: సో కల్చర్ మీన్స్ గివింగ్ ఇట్ అ బ్యాడ్ అండ్ డెవలప్.
0: అది వే ఆఫ్ లైఫ్.
1: దాట్స్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మన జీవితం లోపల మనం భుజించేటువంటి ఆహారం పరిశుద్ధమైనదిగా ఉండాలి.
1: వే ఆఫ్ లైఫ్ మీన్స్ వాట్ ఆల్ దట్ వి ఈట్ షుడ్ బి.
0: అనగా వడ్డను వేరు చేసి, పొట్టును వేరు తీసి, దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు హావ్ టు కట్ ద గ్రాస్, రిమూవ్ ద హస్క్, కుక్ ఇట్ అండ్ దెన్ ఈట్ లేటర్.
0: వే ఆఫ్ లైఫ్.
1: This is the way of life.
0: అప్పుడు లేకుండా పోతే మన ఈ బియ్యం ప్రయోజనమే లేదు.
1: Otherwise the bag is of no value.
0: అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: That's so many.
0: ఇది ఒక తట్ట.
1: This is a
0: ఇది ఒక వెండి తట్ట.
1: This is a silver plate.
0: కానీ వెండి వెండిగా ఉంటుంటే మనం ఉపయోగపెట్టుకోలేము.
1: But if it remains a silver you can't use.
0: వెండిని బాగా కాంచి సంస్కరింపచేసి
1: it should be burnt, it should be processed.
0: సుత్తితో కొట్టి
1: hammered.
0: హ్యామర్ తో అన్ని విధాల దాన్ని హింసించి
1: యూ షుడ్ హ్యామర్ ఇట్
0: అగ్నిలో వేసి
1: పుట్ ఇట్ ఇన్ ఫైర్
0: అన్ని సంస్కరింపజేసిన చేతనే ఇది ఒక చక్కని అనుకూలమైనటువంటి ప్లేట్గా మనకు తయారైంది.
1: ఇఫ్ యూ రిఫైన్ ఇట్ ప్రాసెస్ ఇట్ దెన్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ఏ ప్లేట్.
0: ఇది ఒక బట్ట.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది బట్ట ఏ రీతిగా అయింది?
1: హౌ డస్ ఇట్ టేక్
0: మొట్టమొదటి పత్తిగా వచ్చింది.
1: ఫస్ట్ ఇట్ వాస్
0: పత్తి నుంచి చక్కని దారంగా తీసాము.
1: అండ్ యూ డ్రా థ్రెడ్.
0: ఈ దారమును నేసినాము.
1: అండ్ ఇట్ వే
0: నేసి ఇది వస్త్రంగా తీసుకున్నాము.
1: దెన్
0: అప్పుడే ఇది వే ఆఫ్ లైఫ్. దీన్ని వినియోగించుకోవడానికి వీలైంది.
1: దిస్ క్లాత్ రిప్రజెంట్స్ ద వే ఆఫ్ లైఫ్.
0: కనుకనే పనికి రానటువంటి వస్తువు పనికి వచ్చేటువంటి రీతిగా మార్చుకోవటమే సంస్కృతి.
1: కల్చర్ మీన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్
0: అలాంటి సంస్కారంతో కూడినటువంటిదే భారతదేశము.
1: దాట్ ఈస్ భారత
0: దాని కూడా సంస్కారం సంస్కారం సంస్కారం.
1: ఎవ్రీ పర్సన్ రిఫ్లెక్ట్స్ దిస్ కల్చర్.
0: బయట నుంచి వచ్చినామంటే ఇంట్లో పోయాలంటే ముందు కాళ్ళు కడుక్కుని లోపల పోతున్నాం.
1: ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్ ఇన్ యూర్ హౌస్ యూ వాష్ యువర్ ఫీట్ ఫస్ట్.
0: ఏమిటి బయట మనం సంచరించడం చేత కాళ్లలో అనేక రకమైనటువంటి విషక్రిములంతా కూడా చేరి ఉంటాయి.
1: As you move about outward you have to wash your feet because of so many poisonous insects there.
0: కనుకనే పరిశుద్ధం చేసుకోవాలి.
1: So you have to purify, clean.
0: ప్రతి దానికి కూడాను చాలా మంది బ్రాహ్మణులు కూడాను అన్ని అన్నం వడ్డించుకున్న తర్వాత దాన్ని ఔపానం అని చేస్తారు.
1: Many Brahmins they have got a practice.
0: చేతిలో నీళ్లు పోసుకుంటారు.
1: దే విల్ హావ్ వాటర్ ఆన్
0: హ్యాండ్. చుట్టూ చుట్టేస్తారు.
1: దే విల్ జస్ట్ గో ఇట్ రౌండ్ ద ప్లేస్.
0: పానాయ నమః, అపానాయ నమః, గానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః అని ఈ పంచ ప్రాణముల యొక్క పేర్లు చెప్తూ ఉంటారు.
1: దే అటర్ ద నేమ్ ఆఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఎందుకోసం చుట్టూ వేశారు?
1: వై షుడ్ టేక్ ఇట్ రౌండ్
0: అనగా ఇది కూడా ఒక సంస్కారం.
1: దిస్ ఇస్ ఆల్సో కల్చర్.
0: వండిన వంట లోపల
1: there in the food
0: వడ్డించినటువంటి తట్ట లోపల
1: and there in the plate
0: ఉన్నటువంటి పదార్థములకు ఏ చీమలో వచ్చి దీన్ని ప్రవేశించి కొంతవరకు కల్మషం గావించవచ్చు.
1: The food served there on the plate well you may find the ants getting into the
0: plate. చుట్టు నీరు పోస్తే చీమలు రావడానికి వీల్లేదు.
1: On the other hand if you keep water around the plate ants cannot approach.
0: చిన్న చిన్న విషయాలు కూడాను భారతీయ సంస్కృతి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సర్ ను చెప్తూ వస్తుంది.
1: In these subtle matters the culture of Bharat has got many explanations.
0: Meaningless words in సంస్కృతిలో లేనే లేదు.
1: In Sanskrit there are no meaningless words.
0: కానీ మీనింగ్ తెలియనటువంటి వాడు వర్డ్స్ మాత్రము యూజ్లెస్ వర్డ్స్ గా ఉపయోగిస్తున్నాడు.
1: But the people who don't know the meaning they యూజ్ ఇట్ ఇన్
0: మీనింగ్లెస్ వాడు తెలియనట్టుగా ఉండడు.
1: A first ignorant person will not remain innocent. He talks as if he knows. That is foolishness.
0: తెలిసినట్టుగా మాట్లాడటమే మూర్ఖత్వము.
1: To talk
0: తెలియనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు.
1: When you don't know make effort to know.
0: కనుక భగవత్ తత్వంలో ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఇవి ఉంటున్నాయి.
1: ఇన్ డివినిటీ దేర్ సో మెనీ సటిల్ పాయింట్స్.
0: వేదమంతా కూడాను ఒక్కొక్క అక్షరంలో కూడాను ఒక్కొక్క శక్తి స్వరూపం ఏమిటి ఉంటుండాలి.
1: ఎవ్రీ లెటర్ హెస్ గాట్ ఎ మైటీ పవర్ బిహైండ్.
0: వాక్ అనే ఒక శబ్దం.
1: దేర్ ఇస్ వన్ వర్డ్ బై నే వాక్.
0: వాక్
1: వాక్
0: ఈ వాక్ అనేటువంటి పదము ఒక పదం.
1: దిస్ ఇస్ వన్ వర్డ్.
0: ఈ పదము లోపల ఇంకొక పదం వస్తుంది.
1: దేర్ ఇస్ అనదర్ వర్డ్ నౌ.
0: పదము అనేటువంటిది ఒక పదమే. అన్ని పదార్థములే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: ఈ పదార్థములో ఏముంటుందో అది అర్థము.
1: వాట్ ఇస్ ది మీనింగ్ దేర్?
0: పదములకు అర్థమే పదార్థము.
1: ది అర్థ ద మీనింగ్ ఆఫ్ ద పద ద వర్డ్ ఈస్ ద
0: పదము. ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ రోజ్ ఫ్లవర్.
0: గులాబీ పుష్పము అనేటువంటి పదమునకు ఈ పుష్పమే అర్థము.
1: The meaning for this word rose flower, this flower is the true meaning.
0: Kerchief anetundi padamunaku ide artham.
1: For the word kerchief, this is the meaning.
0: Ee padamunaku arthamunu choopinchetundi kanukane deeniki padarthamu ani peru pettaru.
1: As it shows the meaning, it's called padartha.
0: Padamunaku arthamunu nirupinchetundi padartham annaru.
1: That which proves the meaning artha to the pada, the word is padartha.
0: Kanukane ee samskruti bhavam nandu
1: so in culture
0: inka konni konni vichitramainatundi vanni unnai.
1: There are many peculiar things here.
0: Okati ఆధ్యాత్మిక తత్వం లోపల చక్కని పదం ఉంటుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ దట్స్ ఎ వెరీ గుడ్ వర్డ్.
0: అక్షరం అన్నాడు.
1: వి సే అక్షర.
0: ఈ అక్షరం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దట్?
0: ఇది ఒక కేవలం ఒక వ్రాతలో ఉండేటువంటి అక్షరంగా భావిస్తుంది.
1: ఇస్ ఇట్ దట్ యు రైట్ దట్ విచ్ ఇస్ రిటన్? అక్షర ద లెటర్.
0: లెటర్ అది.
1: ద లెటర్
0: అక్షరం అనగా లెటర్ అది.
1: అక్షర మీన్స్ లెటర్.
0: అయితే
1: హౌఎవర్
0: వేదాంత పరిభాషలో అక్షరం అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం.
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ అక్షర
0: స్వరూపుడు
1: పర్మనెంట్. గాడ్ ఇస్ పర్మనెంట్.
0: కాదు, ఈ యొక్క పర్మనెంట్ లో కూడా టెంపరీ కూడా చేరి ఉంటుంది అది.
1: ఈవెన్ ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ దట్ విచ్ ఇస్
0: టెంపరీ, దీంట్లో కూడా పర్మనెంట్ కూడా చేరి ఉంటుంది అది.
1: ఈవెన్ ఇన్ ద ఎఫీమరల్ దేర్ పర్మనెంట్,
0: శాశ్వతంలో శాశ్వతమైనది ఉంటుంది అది.
1: దేర్ ఇస్ పర్మనెన్స్ ఇన్ టెంపరీ,
0: శాశ్వతంలో అశాశ్వతమైనటువంటిది ఉంటుంది.
1: ఇన్ ద పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ టెంపరీ.
0: మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సంస్కృతి,
1: టు నో దట్ ఇస్ కల్చర్.
0: అక్షరం,
1: అక్షరం,
0: ఆక్షరం,
1: ఆక్షరం.
0: ఆ అనగా నశించేటువంటిది జీవాత్మ.
1: ఆ మీన్స్ పెరిషబుల్ ఇండివిజువల్ సోల్.
0: క్షరం అనగా జీవించి నశించేటువంటిది.
1: క్షర దట్ లీవ్స్,
0: ఆ అనగా నిరంతరము ఉండేటువంటిది.
1: ఆ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
0: ఆ శాశ్వతము.
1: ఆ ఇస్ పర్మనెంట్,
0: క్షరం నశించటము.
1: క్షర పెరిషబుల్,
0: నశించేటువంటిది ఆత్మ, నశించినటువంటిది పరమాత్మ.
1: Therefore that which is not perishable is divinity.
0: ఆత్మ పరమాత్మల యొక్క చేరికే అక్షరం.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది సూపర్ సోల్, అక్షర.
0: కనుకని ప్రతి దాని ఎందుకు కూడాను ఎంతో అంతరార్థాన్ని కూడి ఉంటుంది.
1: సో ఫర్ ఎవ్రీ సటిల్ పాయింట్ ఇస్ మైటీ మీనింగ్.
0: విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి.
1: యూ హావ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ కల్చర్ ఆఫ్
0: భారత. అడుగడుగునకును భారతీయ సంస్కృతి అడ్డం వస్తుంది మనకు.
1: ఇన్ ఎవ్రీ స్టెప్ యుల్ కమ్ అక్రాస్
0: మాట మాటకు కూడాను భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది.
1: ఎవ్రీ వర్డ్ రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్
0: భారత్. చూపు చూపుకు కూడాను మధ్యలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతమే.
1: ఎవ్రీ లుక్ స్పీక్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: గజరాజు మకరితో బాధపడుతున్నాడు.
1: ఎట్ వన్ టైం ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ఫైటింగ్ విత్ ది క్రొకడైల్.
0: కావవే వరద సంరక్షించు భద్రాత్మక.
1: ఓ గాడ్,
0: మొర పెట్టుకున్నాడు రావే ఈశ్వర.
1: ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ప్రేయింగ్ టు గాడ్, ఓ గాడ్ కమ్ డౌన్.
0: తక్షణమే భగవంతుడు వచ్చాడు.
1: God appeared there.
0: దీనికి అనేక మంది కవులు,
1: మెనీ పాయింట్స్,
0: భగవంతుడు ఈ యొక్క దాసునకు ఎంత దూరంలో ఉంటాడు,
1: హౌ లాంగ్ డిస్టెంట్ ఈస్ ప్రెసెంట్ గాడ్ ఫ్రమ్ ద డివోటీ.
0: ఈ కొంతమంది మేధావులంతా ఉంటారు చూడండి, మేధావులు,
1: ఫూలిష్ ఇంటెలెక్చువల్స్.
0: వాడన్నాడు, ఏనుగు అరిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఉంటాడు భగవంతుడు అన్నాడు.
1: They said God is present at that distance where from the cry or the shout of the elephant is heard.
0: ఇది ఎంత అజ్ఞానం.
1: What a sort of ignorance it is.
0: ఎక్కడి నుంచి ఎక్కడికో రాడు భగవంతుడు.
1: God doesn't come from anywhere.
0: సర్వత

0: ప్రమాదం. ఎవరు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రాప్తం చేస్తారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ దట్ ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: భగవంతుడు నా వెంటనే ఉంటుండి, నన్ను సంరక్షించాలి అని ప్రార్థించుకునేటువంటి వారికి వెనక వైపున పాద శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయట.
1: If you pray that God should be with you, you listen to the sound
0: of his bhagavantuda na kashtamlo nee kanipinchatam leda na edupu neeku kanipinchatam leda ani anukuneetundi vaalaku kannulu maatrame kanipistuntayi.
1: And what you feel like this, oh God, don't you see my misery, don't you see my suffering, he will be finding the eyes
0: na rogam neeku vinipettam leda,
1: don't you listen to my
0: na prarthana nee vinatam leda,
1: don't you listen to my suffering,
0: ani prarthinchetundi vaaniki chevulu maa ప్రమే ఉంటాయట.
1: The one who prays so, he will find the ear.
0: సర్వతోచి తిరోముఖం. అన్నింటి ఎందు కూడా నువ్వు తన యొక్క ముఖంతోనే కనిపిస్తూ ఉంటాడట.
1: యూ విల్ ఫైండ్ ది ఫేస్ ఆఫ్ గాడ్.
0: ఒరే పిచ్చి వాడ, షిరిడీలో కూడా అట్టే చెప్పింది, నేను ఎప్పుడూ నీ వెంటనే ఉన్నానరా,
1: ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ,
0: నీ వీ పెనుకులనే వస్తున్నానరా నీ వెంట,
1: ఐ ఫాలో యూ, స్టాండింగ్ బిహైండ్ యూ
0: అన్నాడట.
1: హీ సెడ్ సో.
0: అనేటప్పటికి కొంచెం దూరం పోయి
1: ఈ
0: భక్తుడు వెనక తిరిగి చూసుకున్నాడట.
1: ద డివోటీ టర్న్ బిహైండ్ అండ్ వాచ్
0: వెనక లేడు,
1: ఈజ్ నాట్ దేర్.
0: సాయిబాబా ఎంత అబద్ధం చెప్పాడు.
1: సాయిబాబా వాట్ ఎ లై హీ సెడ్.
0: నీ వెనకనే ఉంటున్నానని చెప్పాడు కదా.
1: హీ సెడ్ ఐ యామ్ బిహైండ్.
0: ఏది నా వెనక కనిపించడం లేదే.
1: ఐ డోంట్ ఫైండ్ హిమ్.
0: తిరిగి వెనక్కి వెళ్ళాడు.
1: సో హీ రిటర్న్.
0: బాబా
1: బాబా
0: మీరు ఇంత పెద్దవారు కదా, అబద్ధాలు చెప్పొచ్చునా, వెంటనే ఉంటున్నావని చెప్పావు, వెనకనే ఉంటున్నావని చెప్పావు, చూస్తే నీవు లేవే.
1: వెన్ ఐ టర్న్ బ్యాక్ ఐ హావ్ంట్ సీన్ యూ.
0: ఓరే సైతాన్,
1: హి సెడ్, ఓ సైతాన్ మ్యాడ్‌క్యాప్,
0: ఇదేరా నీ బుద్ధి,
1: ఈజ్ ఇట్ యువర్ ఇంటెలిజెన్స్,
0: కాదు కాదు,
1: నో,
0: నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: వెన్ యూ టర్న్ యువర్ బ్యాక్ ఆల్సో టర్న్.
0: నీ వీపు తిరిగినప్పుడు నేను తిరిగాను.
1: వెన్ యువర్ బ్యాక్ టర్న్, ఐస్ టు టర్న్.
0: తాను వెనక్కి తిరిగినప్పుడు తన వీపు కూడా తిరిగింది, తన వెనకనే ఉంటున్నాడు.
1: వెన్ హి టర్న్ హిస్ బ్యాక్ ఆల్సో టర్న్డ్.
0: దైవము యొక్క పదములు ఎంత గూఢమైనటువంటివి గాను, ఎంత రహస్యమైనటువంటివి గాను, ఎంత విచిత్రమైనటువంటివి గాను ఉంటుంటాయి.
1: ద డివైన్ వర్డ్స్ ఆర్ సో సటిల్, ఇట్ ఇస్ హైలీ మీనింగ్ఫుల్.
0: అర్థం చేసుకోలేరు.
1: ఆర్డినరీ కెనాట్ అండర్స్టాండ్.
0: దాన్ని అర్థం చేసుకోవడానికి నీ ప్రయత్నించొద్దు.
1: సో డోంట్,
0: చెప్పినది విని నడుచుకో.
1: డోంట్ ట్రై టు అండర్స్టాండ్, ఫాలో వాట్ ఈస్ సెడ్.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దట్స్ యువర్ డ్యూటీ.
0: కనుక
1: సో
0: భగవత్ విషయం లోపల ఇంకా ఎంతెంతో ముందు తెలుసుకోవాల్సినటువంటిదంతా ఉంటుంటుంది. భగవత్ విషయం ఎవ్వరికీ సాధ్యం కాదు తెలుసుకోవటానికి.
1: నో వన్ కెన్ కాంప్రిహెండ్ ఇన్ ఫుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సామాన్యమైనటువంటి మానవునిగా కనిపిస్తుంటారు.
1: They appear to be ordinary human.
0: కానీ అతీతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంటారు.
1: బట్ దే హావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: కనుక అది అందరికీ సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know.
0: నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: సో డూ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క సందేహాన్ని నివారణ చేసుకోవడానికి దైవానికి అర్పితం గావించు.
1: టు గెట్ యువర్ డౌట్స్ క్లియర్డ్, ఆఫర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: దట్స్ యువర్ మెయిన్ డ్యూటీ టుడే.

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Vilavalenadainappatikini. Astiramainapatikini. ఈ మానవ దేహము ఆత్మదీవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, యాజ్ ఇట్ హౌసెస్ గాడ్ అండ్ ఆత్మా, ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ప్రాపర్లీ.
1: దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యము.
0: టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే ఈజ్ ఎ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్.
1: దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కులు పాలు కాగలదు.
0: ఎ బాడీ విచ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ విల్ పుట్ మ్యాన్ టు డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ the foundation of the physical body.
1: Kanukane aadhunikamainatunti yokka vaigyanamunaku karakulainatunti roman desham varu kudanu ee deham yokka visishtatanu gurtinchi varu deha poshana nimittamai aneka vidhamulainatunti shraddhanu teesukunetunti varu.
0: The roman scientists who have laid foundation for the various sciences have expounded that this physical body has to be properly maintained.
1: ee dehamu tanantatiki taaleinatundi oka pratyekamaina prapancham.

0: This physical body may be compared to a world in itself.
1: దేహమనగా కేవలము ఒక ఆకారం మాత్రమే కాదు.
0: When you think of physical body, you should not confine it to only its
1: form. అంగములతో కూడినటువంటి యొక్క సమష్టి స్వరూపము.
0: This is a collection and a conglomeration of different limbs.
1: ఏ అంగమునకు ఆ అంగము లావణ్యమైనటువంటిది.
0: Each limb has its own beauty.
1: అన్ని అంగముల యొక్క సౌందర్యమును కూడాను మనం కాపాడుకోవాల్సిన కర్తవ్యము.
0: It is our duty to protect and take care of the beauty of each limb of the body.
1: అనారోగ్యమునకు గురి అయినటువంటి దేహము, బలహీనతకు గురి అయినటువంటి దేహము ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని చేయలేదు.
0: A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings.
1: పవిత్రమైన, దివ్యమైన, భవ్యమైన భావములు మానవుల నుండి ఆవిర్భవించవలనన్న శరీరం దృఢమైనటువంటిది గాను ఆరోగ్యమైన వంటిది గాను ఉండాలి.
0: If noble, magnificent and great feelings and thoughts will have to emerge from man, the physical body must be strong and sound.
1: అన్ని మతముల వారు కూడాను దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
0: All the religions have agreed upon the fact that body must be taken care of well.
1: ఇది అనిత్యము, అశాశ్వతము అయినట్టుదే అయినప్పటికీ
0: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్.
1: సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
0: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ గాడ్ అండ్ ఆత్మ ఇన్ సైడ్ ఇట్.
1: కనుక మతములన్నీ చేరి మంచిని బోధించి.
0: ఆల్ ది రిలిజియన్స్ కెన్ ఓన్లీ టెల్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: బట్ వన్ షుడ్ కండక్ట్ వన్ సెల్ఫ్ విత్ దట్ అవేర్నెస్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: ఇఫ్ యువర్ థింకింగ్ ఈస్ ప్రాపర్, విచ్ రిలిజియన్ ఇస్ బ్యాడ్?
1: కనుక అన్ని మతములు కూడాను ఏది బోధించినప్పటికీ సమష్టి క్షేమమునకే కాని వ్యష్టి యొక్క క్షేమమునకు కాదని సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది రిలిజియన్స్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ ది నీడ్ ఫార్ ది కలెక్టివ్ వెల్ఫేర్ అండ్ నాట్ ది ఇండివిజువల్ వెల్ఫేర్.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహమునందే దివ్య భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
0: The Atma, which is magnificent and noble and great, is shining in this physical body, which is impermanent and transient.
1: Deha balahinam cheta idi tarugadu. Deha balamu cheta perugadu.
0: Atma will not grow on account of its own strength and will not become weak on account
1: perigi,
0: of its own
1: perigi taraganatvanti yokka tattvame atma tattvamu.
0: The principle of Atma is one which does not grow and decline.
1: ఇది నిరంతరం కూడాను పవిత్రమైనటువంటిది.
0: It is always sacred.
1: విలువైనటువంటిది.
0: Always precious.
1: బలమైనటువంటిది.
0: It is always strong.
1: ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను దీని విలువ ఏమాత్రం కూడాను తగ్గదు.
0: Under all circumstances it remains strong and it will never decline.
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగు పోదు.
0: If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value.
1: Manchi gummadi pandu kanchelo kaachina ruchiyu maradu dani chaviyu podu.
0: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: Kanuka deham anekuntadi aneka malinyamato kudinatundi ainappatikini indulo nirmalamu nischalamu nisvarthamainatundi aatmatattvamu nirantaram kudunu prakashistune untuntadi.
0: Although the physical body is subjected to various types of diseases and dirt, the most precious, invaluable Atma is residing, which is pure and permanent.
1: Aithe anni matamulu varu kudanu ee deham yokka pushtini santushtini koratamlo undinatundi antaratham emiti.
0: What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body?
1: Deho devalaya prakto idi deham anetundi భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణము.
0: ది రీజన్ ఈస్ దట్ ఎవ్రీవన్ హస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ to see that this physical body doesn't suffer from any weakness or disease and takes care of this particular physical body and uses it properly.
1: Kani itti satyamunu gurtinchaleinatundi vyaktulu aneka vratamulani nomulani upavasamulani ee perla cheta dehamunu krushimpa chesukuntunnaru.
0: But unfortunately, people who do not know this secret, in the name of various vratas and vows, or make undertaking such acts which weaken this physical body.
1: Tadvara manamu nitya satyamainatundi atma tattvanni manam gurtinchalemu.
0: By undertaking such steps, you will never realize the reality of atma.
1: Putta paina maddinchina paamu marana unduna.
0: By beating upon the ant hill, can you kill the snake inside?
1: Tanugunu ta dandinchina vishayabhogamulu aduguna.
0: By putting this physical body to suffering, can you get realization?
1: Akali dappulu maninanta atmagnani taanavuna.
0: By merely giving the food and water, can you really become atma?
1: Taanevaru teliyakunna tattvagnanam etukulu.
0: Without knowing who you really are, how can you become
1: tattvagnanam kudaravalanna taanevaro gurtinchadaniki prayatninchali.
0: If you really want to become a tattvagnani, you should try to know who you really are.
1: మానవుడంటే ఏమిటో అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో రియలైజ్ వాట్ మ్యాన్ రియలీ స్టాండ్స్ ఫార్.
1: ఇతను నిరంతరం కూడాను నూతనుడే, నిరంతరము నూతనుడే.
0: సీజనస్లీ అండ్ కంటిన్యూస్లీ హీఈస్ న్యూ.
1: ఇతను సనాతనుడు కానీ పురాతనుడు కానీ కాదు.
0: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: Any number of births one may take, every birth is new.
1: Manavattam divyattamto kudinatundi aatmatattvam anetundi satyanni idi nirupistundi.
0: It also shows that man is, the human life is basically associated with the divinity.
1: Idi konni vidhamainatundi vicharana salipinappude dini niji swaroopam manaku gocharam avutundi.
0: Only when you undertake proper inquiry, you would be able to realize this basic truth.
1: Swaroopa sandhaname dini yokka nishtha.
0: The most important object is to realize who you really are.
1: ఇది నిష్టనే జ్ఞానమునకు సరైనటువంటి ద్రష్ట.
0: A real jnani is one who has this kind of
1: ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావము.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: ద్రష్టాధారం చేతనే దృష్టిని మనము అభివృద్ధి పరచుకుని సృష్టిని మనం అనుభవించాలి.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy
1: kaani aakaram koodinanta maatramana manavattam anetundi dani manam saarthakam gaavinchukotam idi avivekamu.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: Aakaram manavaakaram undavachunu,
0: in form one may be a human.
1: Dhanam gunamulu cheta ee manavattvanni marugu cheyavachunu,
0: but by qualities you might have hidden the real human nature and become a demon.
1: Aakaramunu chuchi manavattvanga manam bhramincharadu.
0: We should not get deluded by merely looking at human form.
1: Nijamaina manavattvam anaga manava, managa kaadu, nava anaga kottadi, kottadi kaanatundi manavattvam.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్ మా నా వా.
1: మా అనగా అజ్ఞానము,
0: మార్ రెఫర్స్ టు ఇగ్నోరెన్స్,
1: నా అనగా లేకుండా,
0: నా రెఫర్స్ టు నాట్,
1: వా అనగా వర్తించటము,
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరైన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: కానీ అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ee manavattam anekunte divyattani manam motta motta artham cheskovali.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: Artham cheskunaka nanarthamulo anarthamulu maatrame unchukoni yadarthamulu visarjinchitam cheta ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపాలను గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్స్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్, వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
0: ఎవరీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్
1: పూలపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
0: ఎవరీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పురుచర్మము కప్పినట్టు గాడిదత పురియగున?
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డోంకీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగ ఉంటుందిటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారమును చూచి మానవత్వంగా భ్రమించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: ఒక్కటిగానే అతికి ఉంటాయి.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వర్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్,
1: పనులు యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్,
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: కనుక ధరించినటువంటి దేహము కనుకనే ఇది దేహము, ఒక దహించేటువంటి దేహం కనుకనే ఇది దేహము, జీర్ణించేటువంటి శరీరం కనుకనే ఇది శరీరము. ఇలాంటి ఆత్మతత్వం చేత దీనికి అనేక నామములు ఏర్పడుతూ వచ్చినవి.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri, and it gets destroyed.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: క్షణములో ఈ యొక్క నీటి బుడగ లీనమవుతో నీటి ఎందు.
0: ఇన్ వాట్ మోమెంట్ దిస్ వాటర్ బబుల్ బ్రేక్స్ డౌన్?
1: అయితే ఈ నీటి బుడగ ఎక్కడ నుంచి వచ్చింది?
0: బట్ దెన్ దిస్ ఫ్రమ్ వేర్ నీటి ఎందు బబుల్ కమ్? ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ వాటర్.
1: నీటి ఎందు పెరిగి
0: it has grown in water.
1: Neeti and anangu neeti buduga,
0: it has merged back into water itself.
1: Narudu budambu,
0: man is water bubble.
1: Narayanudu neeru,
0: narayana is water.
1: Karuka ee buduga kevalamu neeti nundine puttinatuntidiga undinappudu ఈ యొక్క నరుడు కూడాను నారాయణ నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: జస్ట్ యాజ్ ఎ వాటర్ బబుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ వాటర్, ద మ్యాన్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ నారాయణ.
1: సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరం అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విల్ టేక్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ లుక్ ఆఫ్టర్ ఇట్.
1: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
0: Although this is only an instrument,
1: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
0: There are certain rules and regulations which are prescribed to take care of that.
1: జగత్తునందు ప్రతి పదార్థములకు కొన్ని నియమములు ఉంటున్నవి.
0: Every object in the world has certain rules and regulations.
1: నస్యయో నియమం వినా,
0: there is no welfare without a code of conduct. ఈ దేహం
1: అనేక నియమములతో కూడినటువంటిది.
0: This physical body also has certain rules and limitations.
1: మన ప్రవర్తన ఎందుకని,
0: in our behavior,
1: మన చూపులు ఎందుకని,
0: in our looks,
1: మన మాటలు ఎందుకని,
0: in our words,
1: మన యొక్క భావములు ఎందుకని,
0: ఇన్ అవర్ ఫీలింగ్స్,
1: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ ఆల్వేస్ డెవలప్ సేక్రెడ్నెస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
1: అట్లు పవిత్రము గావించుకొనక
0: వితౌట్ దట్ కైండ్ ఆఫ్
1: అనుగ్రహించినటువంటి అంగములన్నిటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ద లింబ్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ద హ్యుమానిటీ బికమ్స్ డెమానిక్.
1: మన జీవితం అంతా ఇప్పుడు ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
1: మన దేహంలో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందంటే ఈ ఉష్ణము ఇది రోగంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees, దెన్ వి సే
1: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
0: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
1: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
0: ఇఫ్ దిస్ 80 becomes 90, ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: మన ఐబాల్ కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెళ్తురు నేను చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
0: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్ ది రెటీనా బర్న్స్. మన ఇయర్ డ్రమ్స్
1: కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అంతమైనటువంటి శబ్దం నేను విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
0: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. లిమిటెడ్ సౌండ్ ఈస్ ఓకే, అదర్వైజ్ ది బర్స్ట్.
1: కనుక మన దేహం అంతా ఇప్పుడు కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి యొక్క దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
1: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ది ఫుడ్ పార్టేకన్ బై దిస్ బాడీ,
1: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్టేకన్,
1: మాటలు ఎందు పరిమితము.
0: There is limit in words.
1: వినటం యందు పరిమితము.
0: In hearing there is a limit.
1: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: Our entire life consists of certain limits and limitations.
1: పరిమితమునకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమును గురి అవుతుంది.
0: When one exceeds the limit, then one faces the danger.
1: అతి తిండి మతి హాని, మిత తిండి అతి హాయి.
0: Excessive food makes one go mad.
1: అతి భాష మతి హాని, మిత భాష అతి హాయి.
0: Excessive talk makes a person.
1: కనుకనే మానవుడు ఈ దేహమును ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అనుభవింప చేసుకోవాలో ఆ ఆనందమునకు సరి అయినటువంటి మార్గమునే మనం అనుసరించాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ పాత్ విచ్ కెన్ రియలీ కన్ఫర్ జాయ్ ఆన్ అస్ ఇన్ యూజింగ్ అవర్ ఫిజికల్ బాడీ.
1: మానవులకు 5 విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ 5 types ఆఫ్ థింకింగ్ పవర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
1: దానినే ఒక జ్ఞానం అన్నారు.
0: అండ్ దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జ్ఞానం.
1: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటికూడా సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి, అదే తెలివితేటలతో కూడినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్,
1: దీనిని మొట్టమొదటిదాన్ని బుకిష్ నాలెడ్జ్ అన్నారు.
0: దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ కాల్డ్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచి కూడా సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోయింది.
0: దిస్ బుకిష్ నాలెడ్జ్ has given birth to superficial knowledge.
1: ee superficial knowledge lopale mana jeevitham anta vyaktham chestunnamu.
0: We are wasting our entire life in this superficial knowledge.
1: ee vayasunandu ee manavulaku undavalsinatundi general knowledge common sense zero ga untundadi.
0: What is required as general knowledge and common sense for man is a big zero in
1: him. General knowledge, common sense anetundi kevalam vidya valla labhinchetundi kaadu.
0: General knowledge and common sense cannot be acquired through books.
1: Nitya jeevithamlo kartavya dharmamlo vallane manaku ee oka general knowledge ni manam pochinchukovachunu.
0: One can protect and acquire general knowledge through daily living life.
1: Samaja seva valla, samaja samparkam valla ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
1: నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
0: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: ఫంక్షనమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ అ సెల్ఫిష్.
1: తమ దోషాలు తాము కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
0: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
1: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
1: సమస్య సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
0: Discrimination collectively applicable is what is needed now.
1: Yavaniki vaadu samarthinchukuneetundi oka discrimination chustunnadu. Not right to, not right to, not right.
0: Man is using discrimination to defend and say that it is his right, his right.
1: Idi swarthapayamainatundi oka discrimination.
0: This is selfish discrimination.
1: Anduvalane yuvakulainatundi vaaru chaala పెడమార్గం పట్టడానికి అవకాశం ఏర్పడుతుండాలి.
0: దట్ ఈస్ ద రీజన్ వై ది యూత్ ఆర్ ప్రాంప్టెడ్ టు గో ఆన్ ద రాంగ్ పాత్.
1: ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
0: ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఎవరికి సంబంధించినటువంటి అందరికి సమన్వయమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: ది డిస్క్రిమినేషన్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్, నాట్ టు వన్ అలోన్.
1: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ, చైనీస్ కానీ, అమెరికన్స్ కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, అందరూ ఇది సమంగా ఒప్పుకోవచ్చు, తప్పదు.
0: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
1: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల.
0: But in the world of spirituality,
1: 3 - 1 = 1 అంటుంది.
0: 3 - 1 = 1.
1: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
0: But people will not agree for this.
1: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టు ఉంటుంది.
0: People who defend are thinking in terms of individual discrimination.
1: ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైనటువంటి డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
0: Spirituality will never undertake such narrow discrimination.
1: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చు.
0: They may think without understanding, without proper inquiry, that this is used.
1: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
0: Whomsoever you ask whether it is 3 - 1 = 1, they will say no, this is wrong.
1: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
0: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్,
1: సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ కలెక్టివ్,
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
1: అమర సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యూమానిటీ,
1: అమృత సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ ఇమ్మార్టాలిటీ.
1: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
0: దిస్ కెనాట్ బి చేంజ్డ్ బై థింకింగ్ అండ్ ఆర్గ్యూయింగ్.
1: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
0: యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ థింకింగ్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హ్యూమానిటీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఐదవ విచారణ శక్తి అత్యవసరము.
0: ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
1: అది ఐదవది, ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి.
0: అండ్ దట్ ఈస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ ఇన్యూమరబుల్ డౌట్స్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు
1: అండర్స్టాండ్. ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
0: ఈచ్ వన్ ఈస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
1: నేను సమాజంలో ఒక్కడిని.
0: ఐఎమ్ వన్ అమంగ్ మెనీ ఇన్ ది సొసైటీ.
1: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
0: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
1: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
0: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
1: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
1: సూర్యుడు నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
1: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిదే ప్రేమ.
0: లవ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
1: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
1: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
1: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
1: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
1: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
1: దేహమందు ఆత్మదేవుడు ఉండెను సుమా.
0: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్, ఆత్మ.
1: ఈ దేహము అనిత్యము, అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
0: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have to use this.
1: అనేకమంది ఈ దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు.
0: Many people are rather indifferent in looking after the physical body. That is the reason why they are getting different
1: diseases.
0: Man has not been able to enjoy bliss because of these diseases.
1: Dharmartha kama mochanam arogyam mulam uttamam.
0: In order to achieve
1: chaturvidha purushartamulainatunti yokka dharmartha kamamulu kodanu manam aashinchavalanu anubhavinchavalanu ee dehamulaku aarogyam athyavasaram.
0: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
1: Aithe deeniki ee vidhamaina margaanni manam anusarinchali.
0: But what path should we take?
1: Deenini sariyainatunti yokka vicharana cheta ప్రవర్తనలో మార్పులు మనం తెప్పించుకోవాలి.
0: వీ షుడ్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ చేంజెస్ ఇన్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ త్రూ ప్రాపర్
1: ఆహారంతో కలిగేటువంటి యొక్క ఆరోగ్యం కంటే మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
0: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: నిరంతరము కూడాను మానవుడు యోచించటము
0: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
1: యోచన కనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this worry?
1: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this?
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచన చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాం.
0: We are getting mental diseases because of unnecessary thinking.
1: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
0: We should not think at all.
1: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
0: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
1: ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజెస్.
1: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే.
0: In today's world, so many people are becoming mad because of that excessive thinking.
1: Entavaraku antavaraku manam chintinchali.
0: Our thoughts must be always be within the limits. They should not exceed the limits.
1: Avasaramainatundi aa samayamunku maatrame manam chintinchali.
0: Depending upon the exigency of the situation,
1: gadichipoyina darini రాబోయే దానిని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
0: డూ నాట్ బాదర్ అబౌట్ ది పాస్ట్ విచ్ ఇస్ డెడ్ అండ్ ది ఫ్యూచర్ విచ్ ఇస్ అన్బోర్న్.
1: ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్.
1: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా పరీక్ష చేసి చూసినప్పుడు 80% 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
0: When a research was undertaken in a number of universities, 80 to 90% of the people are having some kind of mental problem or the other.
1: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
0: This time, this youth is most sacred.
1: ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యం గురి కాకూడదు.
0: We should not subject ourselves to any type of problem or disease.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మానసిక సంబంధమైనటువంటి విచారాలను తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
0: As far as possible, think within limits only.
1: అధికంగా చదవటం కాని,
0: ఎక్సెసివ్ రీడింగ్,
1: అధికంగా ఆడటం కాని,
0: ఎక్సెసివ్ ప్లే,
1: అధికంగా పాడటం కాని,
0: ఎక్సెసివ్,
1: అధికంగా నిద్రించడం కాని,
0: ఎక్సెసివ్ స్లీప్,
1: ఈ శరీరమునకు హాని కలుగుతుంది.
0: ఆల్ దీస్ విల్ హార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల నాలుగు రకమైనటువంటి ఒక విధిగా మనం బోధిస్తూ వచ్చాము.
0: వీ హావ్ ఆల్రెడీ జస్ట్ సీన్ ఫోర్ టైప్స్ ఎర్లియర్.
1: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
0: వై షుడ్ వి నాట్ వేస్ట్ ఫుడ్?
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: బికాస్ ఫుడ్ ఈజ్ గాడ్.
1: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
0: దిస్ ఫిజికల్ బాడీ హాస్ కమ్ ఫ్రమ్ ఫుడ్.
1: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫుడ్.
1: ఇది అన్నమయమైన జీవితము.
0: దిస్ ఇస్ ఫుడ్ స్వీట్.
1: ఇది అన్నగత ప్రాణము.
0: దిస్ లివ్స్ ఆన్ ఫుడ్ ఓన్లీ.
1: కనుకనే మనం ఆహారంను వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారం.
0: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
1: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
0: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
0: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
1: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
0: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
1: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
0: అండ్ దట్ విల్ పుట్ యు టు ఎ లాక్.
1: సాధ్యమైనంత వరకు దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
1: ఇది సరైనది కాదు.
0: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
1: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
0: అవర్ కంట్రీ భారత్ ఈస్ ఫేసింగ్ ఎ నంబర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.
1: అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావడం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
0: ఆల్ దీస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ హావ్ అరిజన్ ఆన్ అకౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
0: వన్స్ యు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
1: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
1: అప్రోచ్. సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్.
1: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గాని ఆధ్యాత్మిక పరిస్థితి గాని చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
0: వెన్ యూ బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దెన్ ఓన్లీ
1: మన జీవితం అంతా ఇప్పుడు ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ కావాలి.
0: ఫస్ట్ బ్యాలెన్స్.
1: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
0: వైల్ సిట్టింగ్ డౌన్
1: సైకిల్ దొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
0: సైక్లింగ్ వీడ్.
1: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: కార్ డ్రైవింగ్ వీడ్.
1: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: థింకింగ్ వీడ్స్.
1: అంత లైఫ్ ఒక బ్యాలెన్స్.
0: లైఫ్ ఈస్ బేస్డ్ అపాన్ బ్యాలెన్స్.
1: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
0: ఇఫ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఇంబ్యాలెన్స్.
1: కారణం ఏమిటి?
0: వై ఇస్ ది అనకౌంట్?
1: మితిమీరిన తెలివి పెరిగిపోయింది.
0: ఇట్ ఈస్ అన్ ఎక్సెసివ్ క్లవర్నెస్.
1: నాలెడ్జ్ చాలా అధికమైపోయింది.
0: Knowledge has grown beyond
1: ఈ నాలెడ్జ్ ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ప్రాపర్లీ యూజ్ నాలెడ్జ్ ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు స్కిల్.
1: ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడే బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంది.
0: వెన్ యూ కన్వర్ట్ నాలెడ్జ్ ఇన్ టు స్కిల్ దేర్ ఇస్ బ్యాలెన్స్.
1: దృష్టవశాత్తు ఈనాటి యువకులు నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు, దానివల్ల బ్యాలెన్స్ తప్పిపోయింది.
0: బట్ అన్ఫార్చునేట్లీ టుడేస్ యూత్ ఆర్ కిల్లింగ్ నాలెడ్జ్, దేర్ ఫర్ ది బ్యాలెన్స్ ఇస్ డిస్టర్బ్డ్. వాట్ ఇస్ ది
1: మన చూపుల లోపల మన నాలెడ్జ్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
1: మన వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ హియరింగ్
1: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ టాక్
1: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో ఉంటుంటుంది.
0: దేర్ ఇస్ ఎ రేడియో.
1: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
0: యు హావ్ స్విచ్డ్ ఆన్ ది రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
1: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చును. వాయిస్
0: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్.
1: ఈ వాల్యూమ్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
1: అయితే దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే
0: వన్స్ యు ఆన్ ది రేడియో
1: విను వినకపో.
0: Whether you listen to radio or not.
1: పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు.
0: Whether the volume is more or less.
1: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తమవుతుండాలి.
0: So many units of current is used up.
1: అదే విధంగానే మన దేహము ఒక రేడియో వంటిది.
0: Our body may be compared to a radio.
1: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వెదర్ స్లీపింగ్ టాకింగ్ వాకింగ్ వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్.
1: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
1: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుండాలి జీవితం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
1: కనుక ఈ దేహమునందుంటున్నటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైనటువంటి స్థితిలో మనం అనుభవించవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ వీ అవర్ బాడీ ఈజ్ హెల్తీ స్ట్రాంగ్.
1: గడచిన దాన్ని మీరు ఏమాత్రము చింతించదక్కర్లేదు.
0: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్. పరిగెత్తి పాస్ట్. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకునే వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
0: యు హావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హావ్ వాక్డ్ అప్, వై డు యు లుక్ బ్యాక్?
1: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
0: యు కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
1: అలాంటి రాని దాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డు యు వరీ అబౌట్ పాస్ట్ విచ్ యు కెనాట్ గెట్ బ్యాక్?
1: ఇంకా ఫ్యూచర్.
0: దెన్ ఫ్యూచర్
1: భవిష్యత్తు. ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
0: Future is not known to us. It is unfathomable.
1: Repu, repu ani enti bhavam chesinappudu repati varaku manam undedi em surety.
0: You may say tomorrow, but where is the guarantee that you will live for tomorrow?
1: Repu anetundi ye matram manaku namakam undi.
0: Tomorrow, there is no guarantee about tomorrow.
1: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డు యు థింక్ అబౌట్ టుమారో విచ్ ఇస్ నాట్ ష్యూర్? యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ టుమారో.
1: ఫ్యూచర్ అలాంటి ష్యూర్ కానటువంటి దానికి ఇన్ష్యూర్ చేయటం ఎందుకు?
0: వై డు ఇన్ష్యూర్ ఫ్యూచర్ విచ్ ఇస్ నాట్ ష్యూర్?
1: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ కైండ్స్.
1: మానవుడు యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటం కారణమేమిటి?
0: What is the reason for today's man's grief?
1: Undadaritho tripti padaka lenjanike avasthalu padutunnadu anduvalle ashanti guri ayyutunnadu.
0: We are suffering strife and grief because we are not satisfied with what we have. We are simply aspiring to have which we cannot get.
1: Vidyarthulara,
0: dear students,
1: gatamu gatamu,
0: past is
1: bhavishyattu bhavishyattu,
0: future is future.
1: Ee rendintini manam vicharanakkaledu. Vartamanam chaala pradhanamainatundi.
0: Let us not bother about those
1: present
0: two.
1: Present, present, present.
0: Present is very important. Present.
1: This is not ordinary present. This is omnipresent.
0: Present is not ordinary present. This is omnipresent.
1: Anaga empty. Bhavishyattu yokka phalatamu ee yokka present lo untundali. Past yokka phalatamu present lo untundali.
0: What do you mean by omnipresent? The future's fruits are available in the present.
1: Mundu ye vitramu natabo aa yokka mokkane ippudu vachindi.
0: Whatever seed you have sown in the past,
1: ఇప్పుడు ఏ మొక్కను నాటావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
0: Whatever seed you are sowing today, you are going to reap it
1: future and present. Past రెండు కూడా నువ్వు ప్రెజెంట్ లో ఉంటున్నాయి.
0: Therefore, present in the present you find both past.
1: వర్తమానాన్ని సక్రమమైన మార్గంలో అనుభవించండి.
0: Therefore, enjoy present.
1: ఎట్టి విచారములకును అవకాశం అందించకూడదు.
0: Do not give room for any worry.
1: ఈ సక్రమమైన మార్గం అనుభవించినప్పుడే మన జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ప్రెజెంట్ ఎంజాయ్ ప్రెజెంట్
1: అద్భుతమైన జీవితంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఇమ్మార్టల్
1: అమరత్వాన్ని పొందుతుంది.
0: ఇట్ విల్ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ
1: మానవత్వాన్ని సార్థకంగా ఆవిస్తుంది.
0: ఇట్ విల్ శాంక్టిఫై మ్యాన్స్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం యొక్క విశిష్టతను మనం అలక్ష్యం చేయకూడదు.
0: డియర్ స్టూడెంట్స్, డూ నాట్ ఇగ్నోర్ ది స్పెషల్
1: అనిత్యమే ఈ జగత్తునందు.
0: In this world, everything is important.
1: అయితే అన్నింటినీ మనం అలక్ష్యం చేస్తున్నామా?
0: Are we ignoring everything?
1: లేదు. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం అనేది. అనిత్యం అసుఖం ఈ రెండు రూపంతో చేరినటువంటిది ఈ జగత్తు. కనుక దేహం అంటే ఒక దేవాలయంగా భావించి
0: కన్సిడర్ బాడీ యాజ్ అ టెంపుల్.
1: ఈ దేవాలయం ఎలాంటి దేవాలయము?
0: వాట్
1: నడిచే దేవాలయము.
0: This is a walking temple.
1: Permanent devalayam kaadu.
0: This is not a fixed temple.
1: Ekkada nadustunte akkanta devudu unnadu.
0: Wherever you go, you are carrying God with you.
1: Ee moving temple.
0: This is a moving temple.
1: Ilanti devalayamunu manam saarthakamaina reetiga manam anubhavinchali.
0: We have to enjoy this sacred moving temple.
1: Yedi chesina devudu unnadu lopala.
0: Whatever you do,
1: anta vishwasanni manam penchukovali.
0: Whatever you do, consider that God is existing in you.
1: Ee anta vishwasam lekunda
0: you should have self confidence.
1: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత
0: without self confidence, only with confidence in the world,
1: అశాంతికి గురి అయిపోతున్నాము.
0: We are subjected to grief and lack of peace.
1: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
0: If you want to construct a wall, there is need for good foundation.
1: అప్పుడే గోడ భద్రంగా ఉంటాలి.
0: Then only wall will be
1: గోడ భద్రంగా ఉండినప్పుడే మనం రూఫ్ భద్రంగా వేయవచ్చును.
0: Only when the wall is safe, the roof
1: రూఫ్ భద్రంగా ఉండినప్పుడే నివాసం అందులో ధైర్యంగా చేయవచ్చు.
0: We can live happily only when the roof is safe.
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: Self confidence is the foundation.
1: Self satisfaction the wall.
0: Self satisfaction the wall.
1: Self sacrifice the roof.
0: Self sacrifice the roof.
1: Self realization life.
0: Self realization is the life.
1: కనుక మనము సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ అంటే ఏంటి?
0: What do you mean by self?
1: రెండు రకములైనటువంటి సెల్ఫ్ ఉన్నాయి ఇక్కడ.
0: There are two types of self.
1: ఏకాక్షరం అనేటువంటి సెల్ఫ్ ఐ ఒక సెల్ఫ్.
0: One lettered self I is one self.
1: ఇంకా రెండవది EYEI ఇది మూడు అక్షరముల యొక్క ఐ.
0: The other one is the three lettered self EYE.
1: Three letters I a body.
0: The three lettered I is the body.
1: ఏకాక్షర I a atma.
0: The one lettered I
1: ఏకం సత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
0: This one lettered eye is a witness to everything
1: that is.
0: The one lettered eye exists in every human being. Some people may not have this three
1: lettered
0: eye. Some people may get cataract in spite of their
1: having an eye.
0: And there may be some other
1: problem. యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వుల యందు కూడాను ఈ ఏకాక్షర ఈ సమంగానే ఉంటుండాలి.
0: వెదర్ ఇట్ ఈస్ యోగి బైరాగి ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ ఐ ఈక్వలీ అండ్ యూనిఫామ్లీ.
1: ఇప్పుడు ఒక్కటి భగవతే అని నేను పిలిచాను, ఆయన నేను ఐ అంటాడు.
0: నౌ ఐ కాల్ భగవతే, హీ రైజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
1: హక్ సార్ అని పిలిచాను, నేను ఐ అంటాడు.
0: ఐ సే హక్ సార్, హీ రైజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
1: అర్జున్ గుప్తా అని పిలిచాను, ఐ అంటాడు.
0: Arjun Gupta, I just call, he says, I.
1: Chibbar, ani pilcharu, I antadu.
0: Chibbar, I say, he raises his hand.
1: Bhagavate, Haksan, Singh, Chibbar, Rupanamavulu veru ainappatikini, andarundi, I anti oka jababu okatigane vachindi.
0: The name and form of all these five people is different. But the word I
1: Rupanamavulu veru ainappatikini, ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
1: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: యువకులు ఈనాడు యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించటం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
0: వీఆర్ లూజింగ్ పీస్ బికాస్ వీఆర్ కన్సిడరింగ్ యూనిటీ.
1: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉండాలి కదా.
0: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
1: ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ అసూయలు కానీ క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
1: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ, నేషన్స్ ఆర్ మెనీ బట్ ఎర్త్ ఈజ్ వన్, బీయింగ్స్ ఆర్ మెనీ బ్రెత్ ఈజ్ వన్. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
0: The real bliss will well up in our own heart when we see unity in the entire diversity.
1: Vidyarthulara, idi chala pavitramaina vayasu.
0: Dear students, youth is most precious.
1: Binna bhavamulaku ye matram kuda avakasam ivvakoodadu.
0: We should not give room for any differences in thoughts.
1: Ee vidhamainatti marpulaku moola kaaranamu anarogyame.
0: It is lack of good health which is giving room for this kind of thoughts. Chudaraki
1: pushtiga kanipinchavachunu.
0: Apparently the body may be
1: మానసిక తత్వం చాలా బలహీనంగా ఉండవచ్చును.
0: బట్ ది మైండ్ మే బి వీక్.
1: మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి.
0: దేర్ కెన్ బి హెల్తీ మైండ్ ఓన్లీ ఇన్ హెల్తీ బాడీ.
1: మన బాడీ ఏ విధమైనటువంటిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంది.
0: ద టైప్ ఆఫ్ థాట్స్ యూ గెట్ విల్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ బాడీ దట్ యూ హ్యావ్.
1: మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇఫ్ ది బాడీ ఈజ్ స్ట్రాంగ్ హెల్తీ అండ్ స్టడీ దెన్
1: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ఎ వీక్ మైండ్ ఓన్లీ డౌట్స్ ఎమర్జ్.
1: కనుక మనము మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ క్వశ్చన్ ఫర్ హిమ్సెల్ఫ్.
1: నీ సంకల్పం ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది.
0: యువర్ థాట్స్ విల్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ వీక్నెస్ ఆర్ స్ట్రాంగ్ బాడీ దట్ యు హ్యావ్.
1: కనుకనే యద్ భావం తద్భవతి హి అన్నారు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ది థాట్స్ దట్ యు గెట్ డిపెండ్.
1: దేహము అనిత్యమే, నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే, కానీ ఇందు లోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
0: Physical body is weak, it is a water bubble, it is impermanent, no doubt.
1: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
0: But we have to take care of this body for the sake of permanent atma which resides in
1: ఇనుప పెట్టికి ఒక వెలుగు ఉంటుండదు.
0: There may not be much value for
1: కానీ వెలలేని ఇనుప పెట్టి లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
0: Most precious jewelry is kept in
1: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టిని మనం కాపాడుకోవాలి.
0: we have to take care of this iron safe for the sake of the jewelry which it contains.
1: అందులో ఏ మాత్రము విలువైన నగలే లేకపోతే ఇనుప పెట్టెను మనం కాపాడనక్కర్లేదు.
0: If there is no jewelry in the iron safe, no need for taking care of.
1: ఇది ఇనుప పెట్టె వంటిది.
0: Body is something like an iron safe.
1: ఇందులో ఒక భద్రమైనటువంటి ఒక ఆత్మ ఉంటుండాలి.
0: There is ఆత్మ which is so
1: దాని నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
0: For the sake of ఆత్మా we have to take care of the body.
1: జీవితం కోసం మనం భుజించాలి కానీ ఆహారం కోసం జీవించరాదు.
0: We have to partake food for the sake of life. We should not live for food.
1: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
0: Many people think as if they are living for eating.
1: మనకు నిజముగా ఆత్మభావమే ఆత్మవిశ్వాసమే ఉంటుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
0: If you have faith in Atma, food walks itself up to you.
1: అన్నం కోసం మనం వెతకడానికి అక్కర్లేదు.
0: We need not search and work for food.
1: అందుకోసమనే వేదాంతమునందు భాగవతమునందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ సెడ్, వన్ హూ సీక్స్ ఆత్మ ఈజ్ గోపి, వన్ హూ సీక్స్ ఫుడ్ ఈజ్ ఎ పాపి.
1: ఆత్మాన్వేషణకై మనం వచ్చి అన్నాన్వేషణ జరుపుతున్నాము.
0: We have come here for inquiring into Atma, and but we are inquiring into food alone.
1: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
0: If you only inquire after Atma, you need not search for food at all.
1: Puttinchina vaadu pettalekapothada?
0: The one who has given birth to you, will he not take
1: care of you? Ee vishwasanni manam balaparchukovali.
0: We should develop firm faith in this kind of thinking.
1: Nayana, ninnu neevu telusuko, ninnu neevu chusuko, ninnu neevu gurtinchuko ani neeku bodhisthu vachindi Vedantam.
0: Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really are.
1: ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు.
0: But man has given up this truth.
1: మరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
0: Child, have a look at your own face in this mirror. And when the mirror is shown to someone else, how can you get your own image?
1: నీ ముఖం నువ్వు చూసుకోలేదు. నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరలోకం ముందు పెడుతున్నావు.
0: Intellect which is given as a mirror to see yourself is used to judge others.
1: నీ దోషములను నీకు గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుండవి.
0: That is why you have not been able to recognize who you really are.
1: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్ కెన్ కన్ఫర్ బ్లిస్.
1: విచారములు ఏమాత్రము మనం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ వరీ.
1: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములను ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలము సంపాదించుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్ విత్ కరేజ్.
1: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల నాలుగు ఎఫ్లు అని చూబోధించాం.
0: That is why four F's have been taught in our education system.
1: Adhe modati F, follow the master. Nee conscience nu follow chey.
0: Follow the master, follow your conscience.
1: Rendavadi, face the devil.
0: Second one is face the devil.
1: Third F, fight to the end.
0: Third one is fight till the end.
1: Fourth F, finish the game.
0: Fourth, finish the game.
1: Idi nee yokka nijamainatuvanti tattvam.
0: This is the
1: kind. Ee vishayamlo neevu nirantaram kodunu chaduvunu sadhistu raavali.
0: You have to make real progress in these four directions.
1: Emiti ee chaduvulu?
0: What is the type of
1: angla chaduvulu lopala A B C ani undali.
0: In the education you have got A B C.
1: Ee A B C yokka antaratham emiti?
0: What is the inner meaning of A B C?
1: Always be careful.
0: Always be careful is the inner meaning of A B C.
1: ఇది మనం ఉండవసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త.
0: The same thing has been told in Vedanta. Arise, awake and stop not till thy goal is reached. Awareness, awareness.
1: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
0: We have to undertake study associated with culture.
1: విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికీ,
0: for whatever period of time
1: we vijnanamulu manaku telusukunnappatikini,
0: however much of science
1: enni palavulu yelinappatikini,
0: whatever authority and power you may get,
1: ye natikaina kodunu mana tattvanni manam gurtinchaka tappadu.
0: One day or the other you have to realize your real truth.
1: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజ్ వెయిటింగ్ ఫర్ సమ్
1: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
0: రికగ్నైజ్ యాజ్ అండ్
1: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
0: బి అవేర్ ఎవ్రీ మూమెంట్.
1: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో.
0: God's grace, God's anger, God's love, in what moment, how it befalls you, you do not
1: know. లౌకికమైనటువంటి ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
0: In the physical world, you can get to know certain things easily.
1: కనుక ఆధ్యాత్మికంలో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
0: In spiritual world, it is difficult to understand the subtleties.
1: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే,
0: therefore we should go on.
1: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే,
0: if we are ready to enjoy life every moment,
1: ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: It gives, it confers.
1: రాబోయే దాని నిమిత్తమే విచారం చేయకూడదు.
0: Do not worry about the unborn.
1: గడిచిపోయిన దానిని ఏమాత్రమూ చింతించకూడదు.
0: Do not worry about the dead past.
1: Past is past. అన్ని passing clouds, passing clouds, passing clouds.
0: Consider all these things as
1: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కాని, ఒక వ్యక్తి కాని, ఒక విషయం కాని శాశ్వతమైనది ఒక్కటి కూడా లేదు.
0: There is no object, no matter, no individual who is permanent in this world.
1: దీని పేరే జగత్.
0: The name of this world itself is జగత్.
1: జగత్, జగత్ రావటం పోవటమే దీని యొక్క పేరు.
0: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్. దిస్
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
0: వన్స్ యు నో దిస్ ట్రూత్, వై షుడ్ యు వరీ?
1: కనుక ఈ యొక్క విచారం మనకి ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
0: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరీంగ్ అట్ ఆల్.
1: అప్పుడే మానవత్వము తగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
0: ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
1: ఒక్క మానవత్వంలో తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
0: ఎక్సెప్టింగ్ ఫర్ మ్యాన్, నో అదర్ లివింగ్ బీయింగ్ హ్యాస్ ఎన్ ఆపర్చునిటీ లైక్ దిస్.
1: దీనికి ఆహార విహారములే మూల కారణం.
0: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
1: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా,
0: అమంగ్ 84 లక్షల ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్
1: 93,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
0: 83,99,999
1: ఆర్ బౌండ్ బై దేర్ ఓన్ పశుపక్షి మృగాదులంత భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
0: ఆల్ దీస్ బీస్, బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్.
1: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
0: Therefore, they are not suffering any type of diseases.
1: కానీ మానవుని యొక్క జిహ్వ చాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
0: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
1: పాకం చేయాలి, నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
0: For satisfying your own taste, you will have to prepare different types.
1: కానీ వాని ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
0: But he is not bothered to think about the longevity and how long he is going to live.
1: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైనటువంటి దీంట్లోపల కూడాను,
0: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్,
1: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
0: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
1: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
0: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
0: దిస్ వెజిటేరియన్ ఫుడ్ అలోన్ గివ్స్ ద టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై మ్యాన్.
1: ఇది హ్యూమన్ బాడీ, అది అనిమల్ బాడీ.
0: That is animal body from which
1: ఈ రెండింటికి సరైన యొక్క చేరిక కుదరదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రింగ్ అబౌట్ ఎ బ్యాలెన్స్.
1: ఏదో డాక్టర్స్ చెప్తుంటారు ప్రోటీన్ అంతా దీంట్లో ఉంటుంటారు, భుజించండి పుష్టిగా అవుతారని. ఇది కేవలము వారి బలహీనతలే.
0: డాక్టర్స్ వెన్ దే సే దట్ దిస్ మటన్ హ్యాస్
1: త్రాగే పాల్లో పుష్టి లేదా, అందులో ప్రోటీన్ లేదా, పెరుగులో ప్రోటీన్ లేదా, కూరగాయల్లో ప్రోటీన్ లేదా, బేడల్లో ప్రోటీన్ లేదా, ప్రోటీన్ ఎక్కడైనా ఉంటుందా? అది సాధ్యమైనంత వరకు.
0: ప్రోటీన్ ఈజ్ నాట్ మెయిన్లీ అవైలబుల్ ఇన్ మటన్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ వెజిటబుల్ ఇన్ దాల్.
1: ఇది కేవలము శారీరకమైనటువంటి అనారోగ్యమే కాకుండా మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
0: ఇట్ నాట్ మెయిన్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ, బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ది
1: మన మైండ్. ఎట్ల పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్. ఈ మూడింటికి సంబంధమైన అనుకుంటా.
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
1: ఈ అనిమల్ ఫుడ్ ని మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
0: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్, యు గెట్ అనిమల్ థాట్స్.
1: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
0: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
1: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
0: ఇట్ ఈస్ అట్రోషియస్ that man is subjecting himself to such kind of helpless
1: situation. అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది అది మానవుని యొక్క మనస్సు.
0: Man's mind is becoming worse than the animals.
1: నిర్దాక్షిణ్యంగా నిర్మోహంగా అప్రీతిగా మానవత్వాన్ని హింసిస్తుంది.
0: Man is cruelly putting other people to suffering without
1: any kindness. మానవునికి సంబంధ బాంధవ్యం కోల్పోతుంది.
0: Man is losing the human approach towards other human beings in the very first place.
1: కారణము మన ఆహార దోషమే.
0: The reason is the type of food that
1: you take. విద్యార్థులారా, ఆహార విహారాన్ని సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
0: Dear students, enjoy food and habits in proper way.
1: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
0: You should think before you partake food, what type of food gives you
1: good health. దినములకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
0: The ancient ones used to partake food only twice a day. ఇంకా మహర్షులు
1: దినములకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
0: And there are people who take food only once a day.
1: కనుకనే ఒక పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
0: Person who takes food once a day is a yogi.
1: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
0: The person who takes food twice a day,
1: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
0: The person who takes food thrice a day,
1: ఇన్నాడు మూడు కాదు,
0: person who deceives.
1: ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించక ఏమవుతుంది?
0: Today, we are not confining ourselves to even 3 times food, 4 times and any number of times and frequently we take. The physical body suffers diseases and indigestion
1: because ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణం అవుతుండాలి.
0: The physical body consumes 1 calorie worth of food every moment. The person who takes food thrice a day
1: మూడు కాదు,
0: person who deceives.
1: ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం.

0: ఫిజికల్ బాడీ కన్స్యూమ్స్ 1 calorie వర్త్ ఆఫ్ ఫుడ్.
1: యువకులైన తింటేవాడు 2000 calories చక్కగా తినవచ్చు.
0: యూత్ కెన్ టేక్ 2000 calories.
1: సరైన రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ గుడ్ హెల్త్, 1000 calories ఆఫ్ ఫుడ్ వుడ్ బి సఫిషియెంట్
1: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
0: బట్ టుడే వీఆర్ పార్ టేకింగ్ 4000 or 5000.
1: తద్వారా నిద్ర పట్టదు.
0: అన్ అకౌంట్ ఆఫ్ దాట్ యువర్ స్లీప్ ఇస్ డిస్టర్బ్డ్.
1: నిద్ర లేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వారికి వికారమైన భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
0: పర్సన్ హూ డస్ నాట్ గెట్ ప్రాపర్ స్లీప్ గెట్స్ వెరీ
1: ఈ వికారమైన భావము లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
0: అండ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పర్వర్స్ ఐడియాస్ మ్యాన్
1: ఆరోగ్యానికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ లూజెస్ హిస్ హెల్త్ ఆల్సో.
1: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడా హద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
0: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే. టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
1: అమితంగా దేహ భ్రాంతిని కూడా పెంచుకోరాదు.
0: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
1: ఇది నాది అనేటువంటి మమత్వము,
0: ది ఫీలింగ్ ఆఫ్ మై
1: నేను అనేటువంటి అహంకారము,
0: ద ఈగో,
1: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
0: All the problems are wrought by this kind of ego and possessiveness.
1: Karaka kartrutva bhaktutvalanu manam kontha varaku tagginchukodaniki prayatninchali.
0: We should reduce our doership and our possessive instincts.
1: Appude manam chakkani adarshavantamainatvanti jeevithanni andinchagalamu.
0: Then only we can offer ourselves as an ideal life.
1: Manamu konni rakamainatvanti psychological ga kudanu mana yokka jeevithamlo anarogyam sambhavistuntayi.
0: On account of certain psychological reasons also we suffer.
1: మీరు చక్కగా ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
0: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ మూమెంట్.
1: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
0: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఇస్ ఆల్ రైట్ ఎదర్ ఇట్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ బి షార్ట్.
1: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
1: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
0: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
0: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
1: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలి అనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, దట్ వెరీ నైట్ హీ విల్ నాట్ గెట్ స్లీప్ అట్ ఆల్.
1: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
0: వన్ షుడ్ నాట్ బాదర్ అబౌట్ స్లీప్ అట్ ఆల్.
1: రెండింటినీ యోచించకుండా చక్కగా నీవు పౌడించి చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
0: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్
1: ఇవన్నీ కూడా నువ్వు దేహములకు ఉండేటువంటి యొక్క రోగములు.
0: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్.
1: ఇవి బలహీనతలు.
0: ద బాడీ వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
1: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
0: ఇట్ గెట్స్ ఆల్ స్ట్రెంగ్త్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ డివినిటీ విచ్ యూ రియలీ ఆర్.
1: మహర్షి అంతా కూడా దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
0: ద ఏన్షియంట్ గ్రేట్ సోల్స్
1: వాళ్ళు ఈ దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
0: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద డివైన్ లైఫ్ దే వాంటెడ్ టు లివ్ లాంగ్ లైఫ్.
1: ఈనాడు 60-70 సంవత్సరాలు ఏంటంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
0: టుడే ది మొమెంట్ ఎ మ్యాన్ బికమ్స్ 70 years old
1: కానీ ఓల్డ్ మ్యాన్ 80-90-100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాజ్ 90 or 100 హీ వాజ్.
1: విద్యార్థులారా మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరంలో కృష్ణునికి, 84 సంవత్సరంలో అర్జునికి.
0: డియర్ స్టూడెంట్స్ ఇన్ మహాభారత యు మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 years old అండ్ అర్జున 84 years old.
1: యువకుడు వాడు.
0: దేవర్ యూత్.
1: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
0: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
1: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
0: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్?
1: భీష్మాచారి.
0: భీష్మ వాజ్ ద కమాండర్.
1: అతని యుద్ధంలో 116 సంవత్సరాలు అతనికి.
0: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 106
1: కమాండర్ ఇన్ చీఫ్
0: అండ్ హీ వాజ్ ద కమాండర్ ఇన్
1: చీఫ్. ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయింటాడు.
0: టుడే వన్ ఈస్ 116 ఇయర్స్ వన్ విల్ బి.
1: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం ఆచరించి చేశారు.
0: హీ ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
1: కారణం 9
0: డేస్

0: వారికి మనోబలమే.
1: వాట్ ఈస్ ది రీజన్?
0: వారికి ఆహార బలమే.
1: దే ఆర్ ది స్ట్రెంగ్త్,
0: ఆత్మ బలమే.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే ఈనాడు ఆత్మబలం ఏమాత్రము లేదు.
1: టుడే ఆత్మిక్ స్ట్రెంగ్త్ ఇస్
0: అబ్సెంట్. క్షణ క్షణమునకు కూడాను బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్,
1: మొమెంట్ ఆఫ్
0: మొమెంటమే లేదు.
1: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
0: తన అభిష్టం నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
1: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషన్,
0: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
1: ఇఫ్ హిస్ విల్ ఇస్ విషస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, హీ రిమూవ్స్ ద ఫోటోస్ ఆఫ్ గాడ్.
0: కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్,
0: యూ మే వర్షిప్ ఎ పిక్చర్ యాజ్ ఎ గాడ్ బట్ నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
1: ఇఫ్ యూ గో ఆన్ వేవరింగ్ మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్, హౌ కెన్ యువర్ లైఫ్ బి స్టడీ అట్ ఆల్?
0: ఎన్ని కష్టములైనా నష్టములైనా దుఃఖములైనా విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకుని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make efforts to courageously face all the troubles, tribulations, problems of life.
0: ఈ నాటి మానవునకు ఆస్తికుడు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది.
1: Today's Bharatiyas consider themselves as believers. But all the problems which Bharat is facing is an account of
0: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
1: The believers themselves are not following the right path.
0: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
1: They say that they are devotees, but they follow the path of bhukti.
0: అది కాదు నిజమైనటువంటి భక్తి.
1: That is not the type, proper type of devotion.
0: అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి.
1: We must be ready for everything.
0: పిలిచి అడుగా చెరుకు పెట్టున బెల్లంబు.
1: When you call the sugar cane and ask for jaggery, will it give you jaggery?
0: పిగొట్టి రసము పీల్చకున్నా.
1: Only when you crush it and
0: జాతి వజ్రమైన స్థాన పెట్టవలేదు.
1: Even if it is a very valuable diamond, you have to just
0: cuttings lekapothe daniki viluve takkuvaipothundi.
1: Without cuttings a diamond will not
0: badale lekapothe ee cheruku palanina ivvadu.
1: If you don't crush the sugar cane, it will not give you sugar juice at all.
0: Kanuka manavuni yandu aneka kashtamulu nashtamulu dukkamulu anitini madinchinappude andulo nijamainatundi yokka saram manaku aavirbhavistundi.
1: That is the reason why when man undergoes various trials, tribulations,
0: kanuka bhakti bhakti bhakti anaga అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
1: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
0: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
0: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే,
1: డివోషన్ మస్ట్ బి
0: దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే,
1: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్
0: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
1: వీ కెన్ రీచ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
1: యు మే హావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ, బట్ విత్ డివైన్ థాట్స్ ఇఫ్ యు ఎంజాయ్ ది బాడీ దేర్ ఇస్ నో హార్మ్.
0: విద్యార్థులైనటువంటి వారు దేహమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ఆత్మ, ఇవి 5 పంచ ప్రాణములు. ఈ 5 యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మికం మనకు అక్కరలేదు.
1: దెర్ ఇస్ నో గ్రేటర్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ దాన్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్.
0: ఏ సాధనను చేయనక్కర్లేదు.
1: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
0: సత్యాన్ని గుర్తించుకుంటే అంతే చాలు.
1: రియలైజ్ ద ట్రూత్, ఎవ్రీథింగ్
0: సత్యమే సర్వస్వరూపము.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు సత్యాన్ని గుర్తించుకోక ఎన్ని సాధనలు చేసినప్పటికీ అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: పీపుల్ ఆర్ ఫేసింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ బికాస్ దే ఆర్ డూయింగ్ సాధనాస్ వితౌట్ రియలైజింగ్ ట్రూత్.
0: కనుక ఈ దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన, మనసు సంబంధమైనటువంటి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 కూడాను ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
1: దిస్ సమ్మర్ కోర్స్ ఈజ్ అరేంజ్డ్ ఫార్ అండర్స్టాండింగ్ ది మిస్టరీస్ అండ్ ది రియల్ సటిల్ ట్రూత్స్ అబౌట్ ద ఫిజికల్ బాడీ, సెన్స్ ఆర్గన్స్, మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ. And as Vice Chancellor has prayed for it, I have undertaken to explain all
0: dhyanam, these dhyanam antunnamu.
1: We say meditation.
0: Emi chestunnam manam dhyanam?
1: What are we doing in meditation?
0: Kannulu mochukoni chakkaga kucchuntunnamu.
1: Closing the eyes, we sit in a good posture.
0: Ee manasu ekkadekkadko ye chaakalinnako. కుమ్మరిండకు ఏ యొక్క బజారుకో పరిగెత్తుండాలి.
1: బట్ వీఆర్ అలవింగ్ ది మైండ్ టు వాండర్ ఇన్ ద బజార్ అండ్ గోయింగ్ టు ది వాష్.
0: ఈ విధమైనటువంటి ధ్యానంలో కాలం వ్యర్థం చేసేటంటే కర్మలో ప్రవేశించు, సేవలో ప్రవేశించు, సమాజ సేవలు చేయి.
1: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
0: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంతకాలం నువ్వు కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే కానీ సమాధి నీకు కుదరదు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన, యూ స్టార్ట్ డూయింగ్ ధ్యాన, యూ స్లీప్ అండ్ యూ విల్ నెవర్ మెడిటేట్.
0: కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్,
0: దానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
0: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడో నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
1: స్వామి, ఓల్డ్ లేడీ కేమ్ అండ్ ప్రేయర్, స్వామి దిస్ మైండ్ ఈస్ గివింగ్ మీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్ ఈస్ డ్రాగింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ టేకింగ్ మీ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ గివింగ్ మీ అన్నెసరీ.
0: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
1: When I asked her, who is giving you trouble, she said, this mind.
0: ఎక్కడుందు చెప్పు, దాన్ని పట్టి చంపేస్తానన్నారు.
1: You show me this mind, I am going to kill it.
0: ఎక్కడుందో నాకు తెలియదు అనింది.
1: She said, I do not know where it is.
0: ఎక్కడుందో తెలియనటువంటి మనసును ఈమెను బాధిస్తుందని మాత్రమే ఎట్లా తెలుసు.
1: Without knowing where it is, how do you know that it is giving you trouble?
0: మనసే నిన్ను బాధిస్తుందో నిన్ను నీవు బాధించుకుంటున్నావో.
1: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
0: సరాంది నన్ను బాధిస్తుందని తెలిసినప్పుడు దాన్ని నిర్మూలంగా ఉంచడానికి ప్రయత్నం చేయవచ్చు.
1: When you know that a particular person alone is giving you trouble,
0: ఏది బాధిస్తుందో తెలియనప్పుడు మనసు పైన నెపం వేసుకుంటుంటే ఇది కేవలం సోమరితనము.
1: If you merely go on telling that mind is giving you trouble, it is laziness. కనుక
0: మనసు యొక్క తత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the principle underlying the mind in the very first.
0: ఈ ఇంద్రియ తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the secrets of sense organs.
0: ఒక్కొక్కటి కూడా దైవ సృష్టి లోపల చక్కని రహస్యాన్ని ఉంచి పెట్టినటువంటిది.
1: Everything which is created by God has certain truths.
0: ఏనాడు కూడా భగవంతుడు సృష్టించడు.
1: God never creates anything which does not have meaning.
0: అసత్యమైనటువంటివి.
1: Everything has meaning and significance.
0: ఆనందమయమైనటువంటివి.
1: They are full of bliss.
0: అమూల్యమైనటువంటివి.
1: Most precious.
0: అలాంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making efforts to realize that truth.
0: కనుక ఈ 15 దినముల లోపల ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా నిర్మలంగా ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ, అండ్ మేక్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీస్, ప్యూర్ and also ideal, and thus I bless you and bring this discourse to a close.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నువ్వు ఎందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్య యథాగృహం పాలయందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ హీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్య యథా గంధం పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్య యథా రసం ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన కట్టెలయందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,
0: తల్లింగం

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతా కూడాను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్న మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: We can recognize the existence of the divinity all over the universe.
0: కన్నులయందు చూపు వచ్చినట్టుగా,
1: just as there's vision in our eye,
0: చెవులయందు శబ్దం వచ్చినట్టుగా,
1: just as you listen to the sound,
0: దేహమునందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: God manifests himself by way of awareness in human body.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: There's no place in this world where there's no God.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి అని.
1: The name is prakriti or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది సీడ్ జర్మినేట్స్ ఇన్ ది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పమునకు ఆధారమైన పరిణామములు.
1: It's only change, the transformation of the flower that grows into a tender fruit and the fruit thereafter.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటివాడు.
1: For the entire universe, God is the seed.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సత్చిత్ ఆనందమనేటువంటి పుష్పంగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: ఇట్ ఈస్ ఎ టైనీ సీడ్ దట్ గ్రోస్ ఇన్ ఏ ట్రీ విత్ ఆల్ ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అమిడ్స్ట్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విచ్ ఆర్ ద థార్న్స్ విత్ ది ట్రూత్ అండ్ బ్లిస్ అండ్ దట్ అవేర్నెస్ హెస్ ఫ్రూట్స్ దేర్ వాల్.
0: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: ద వేద స్పీక్స్ అబౌట్ ఇట్.
0: సత్యం భూయాత్, సత్యమునే చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ఇది నైతికమైనటువంటి విలువ.
1: ఇట్స్ ఎ మోరల్ వాల్యూ.
0: ప్రియం భూయాత్, ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: ద స్పీక్ షుడ్ బి స్పోకన్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: ఇట్స్ ఎ రైషియస్ వే ఇన్ హ్యూమన్ లైఫ్.
0: భూయాత్ సత్యం అప్రియం, అతనికి ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: Just as it is released, never utter a lie.
0: Satyam anetvanti priyam chetanu oka vidhamainatundi aakarshan chetanu aanandam chetanu satyamu aavirbhavinchindi.
1: The truth has got all that acceptability, attraction and bliss.
0: Kanukane anuddegakaram vakyam satyam preeti hitam chette. Naitikamu dharmikamu aadhyatmikamu మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: అట్టి పవిత్రమైన మానవుడు ఈనాడు నైతికమును కోల్పోయి ధార్మికమును విస్మరించి ఆధ్యాత్మికమును ఏమాత్రం కూడాను మనసునందు తలంచటం లేదు.
1: సచ్ ఎ సీక్రెట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ టుడే ద మొరాలిటీ and has lost all the righteous conduct and there's no trace of spirituality.
0: Manavattam anaga entati pavitramaintundo vicharinchinappudu manavunuku chaala sikkestundi.
1: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is the very form of truth, awareness and bliss.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడాను విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: Man today has forgotten his human quality. He is following the bestial temperament and acting like a demon.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: Man today is not respecting the teachings of the noble souls, elders.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: The teachings of the elders is sold as in a share market.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: This is the modern fashion of the modern man.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: When man is respected, the humanity is respected by and large.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు.
1: Today no one is respecting the teachings of elders.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: This is the main quality that man should cultivate.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతే వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు.
1: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, లవ్, ఫర్బేరెన్స్, కంపాషన్ అండ్ టాలరెన్స్,
0: నిర్దయ, స్వార్థము, కఠినము, మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యూ ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
0: స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
1: ఇట్ ఇస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
1: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ ఇన్స్టాలేషన్ ఆఫ్ స్టాచ్యూస్ ఇస్ టేకింగ్ ప్లేస్ బట్ దేర్ మెసేజ్ ఇస్ బరీడ్.
0: ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క నాటకం?
1: వై దిస్ పాంప్ అండ్ షో, ద హోల్ డ్రామా?
0: విగ్రహములను పూజించటము, కేవలం వాక్యములను విస్మరించటము, ఇది మానవునికి సహజం కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్ టు మ్యాన్ కైండ్ టు వర్షిప్ ది స్టాచ్యూ అండ్ ఫర్గెట్ ద టీచింగ్.
0: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్.
0: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అని పిలుపుతుందాం.
1: వీ స్పీక్ ఆఫ్ ది ట్రినిటీ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర.
0: ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అనేటువంటి వారిని, ఆకార రూపులైనటువంటి వారిని ఈ జగత్తులో ఎవ్వరు కూడా చూడలేదు.
1: వీ కెనాట్ సీ ఎనీవన్ వితౌట్ ఎ ఫామ్.
0: అయితే ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఉపాధులు ఏమిటి?
1: వాట్ ఇస్ ద వెస్ట్ ద ఫామ్ ఆఫ్ ది ట్రినిటీ?
0: ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటి యొక్క సత్వ రజో తమో గుణములే ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఉపాధులు.
1: ద ట్రినిటీ, ద బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ ద వెరీ త్రీ క్వాలిటీస్, ద అట్రిబ్యూట్స్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఈశ్వరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర
0: అనగా దీనిని వేదములు ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద రిఫర్స్ టు ఈశ్వర యాజ్ ది సోల్ ఆర్ ఆత్మ.
0: హృదయమునే ఆత్మ అని ప్రకటిస్తూ వచ్చింది.
1: హృదయ ఎక్స్ప్రెసెస్ ఆత్మ.
0: ఈ హృదయం అనేటువంటిదే ఈశ్వర స్వరూపం.
1: హృదయ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఈశ్వర.
0: ఇటువంటి ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందుకు ఉన్నటువంటిది ఈ ఈశ్వరత్వమే.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: అనగా హృదయమునకే ఈశ్వరుడు అని పేరు.
1: హృదయ ఇస్ కాల్డ్ ఈశ్వర.
0: కనుకనే అతనికి హృదయేశ్వర అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ కాల్డ్ హృదయేశ్వర.
0: ఈ హృదయం యొక్క సంకల్పమే మనసు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద రిఫ్లెక్షన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపుడు అన్నాడు.
1: మైండ్ స్టాండ్స్ ఫర్ విష్ణు.
0: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని అర్థం.
1: విష్ణు మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా మనసు యొక్క మాయమే.
1: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము.
1: ద థాట్స్ దట్ ఒరిజినేట్ ఆఫ్ ద మైండ్ స్పీక్స్ ఆఫ్ ఈశ్వర.
0: అది ఏ వాక్.
1: దట్ ఈస్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్.
0: కనుకనే ఏతావాత ఆత్మ అనగా హృదయము, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: Therefore, human quality has got these three important characteristics: the soul, the mind, and the thought.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
0: మన మనసే విష్ణువు.
1: అవర్ మైండ్ ఇస్ విష్ణు.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి యొక్క స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: మైండ్ విచ్ ఇస్ విష్ణు షుడ్ బి షేప్డ్ ఇన్ ఎన్ ఐడియల్ వే దట్ ఈస్ స్టడీ ప్యూర్.
0: హృదయమే దీనికి ఈశ్వరత్వము.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: మనం వాక్కే అనగా సంకల్పములే, తలంపులే బ్రహ్మత్వం.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుక నీ వాక్ నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మతత్వం.
1: దేర్ఫోర్ టాక్ సిగ్నిఫైస్ బ్రహ్మ.
0: కనుక ఈ బ్రహ్మను మనం ఏ విధంగా కొలుస్తూ వచ్చాం?
1: హౌ డు వి వర్షిప్ దిస్ బ్రహ్మ?
0: శబ్ద బ్రహ్మమయీ.
1: ద సౌండ్.
0: చరాచరమయీ.
1: మొబైల్ అని మొబైల్.
0: జ్యోతిర్మయీ వాంగ్మయీ. జ్యోతిర్మయీ వాంగ్మయీ.
1: The light and the thought.
0: కనుక అట్టి మూడింటి యొక్క స్వరూపంలో ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
1: These three are present in every man.
0: అట్టి మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: Such a human quality is forgotten today.
0: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
1: We are carried away by the physical, ephemeral, transient activities.
0: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
1: He's not that.
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
1: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
0: ఈ సంవత్సరంలో పేరు ఈశ్వరనామ సంవత్సరము.
1: This year is called Ishwara year.
0: Ishwara anaga emti? Sakalaishwarya swarupudu.
1: Ishwara has got all the forms of wealth.
0: Idu kotta samvatsaramu manaku kotta vidhamainatundi oka sukamulu, aanandamulu, saubhagyamulu chekurustundani bhavistunnam.
1: We consider that new year will grant us new prosperity, new wealth.
0: Mana yokka manchi chedalu kaani, paapa punyamulu kaani, keerti pratishthalu kaani samvatsaram manaku teesukoni raavatam ledu.
1: Good or bad, reputation or disrepute are not brought by the new year.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణక్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: These are all the results of our past actions.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: Year, samvatsara, is the other name of God.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు.
1: God is time, time is God, కాలాత్మక.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తుందని భావించకూడదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్ దట్ న్యూ ఇయర్ ఇస్ గోయింగ్
0: మనం చేసినటువంటి మంచి చెడ్డల కర్మ ఫలితంలే మనకు అందిస్తుంటుండాలి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్.
0: కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కరలేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ద న్యూ ఇయర్.
0: నిత్యం కూడాను, క్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే.
1: ఎవ్రీ మూమెంట్ ఈస్ న్యూ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైన కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు.
1: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ న్యూ ఇయర్, ద హార్మ్ అండ్ ద డేంజర్ దట్ లై అహెడ్.
0: మన సుఖములకు, కష్టములకు, దుఃఖములకు, ఆనందములకు సంవత్సరము కాదు కారణం.
1: ఫర్ అవర్ పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ఇయర్ ఇస్ నాట్ ద కాజ్.
0: మన యొక్క నడతలే దీనికి మూల కారణం.
1: అవర్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: మనం మంచిగా నడుచుకుంటే మంచి ఫలితమే వస్తుంది.
1: యు ఆర్ గుడ్, యు విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్.
0: దుర్గుణములతో మనం ప్రవేశించినప్పుడే దీనికి చెడు మనకు ప్రాప్తిస్తుంది.
1: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ, కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
1: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లై ఇన్ ఎన్ ఇయర్. సర్టెన్లీ నాట్.
0: మన యొక్క సంకల్పములతోనే కూడి ఉంటున్నవి.
1: దే ఆర్ with our thoughts.
0: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop good thoughts.
0: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
1: We should have good conduct.
0: సద్భావములను పెంచుకోవాలి.
1: We should have good feelings.
0: సత్సంగమును చేరాలి.
1: We should be in good company.
0: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
1: We think that India is a poor country.
0: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for this poverty?
0: మన సోమరితనమే దీనికి మూల కారణం.
1: Our laziness is the cause for this
0: poverty. ఈనాటి మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
1: Time is highly valuable.
0: ఈ ఉన్న కాలము లోపల
1: ఇన్ ది ఎగ్జిస్టింగ్ టైం
0: మూడు వందల కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
1: వీఆర్ వేస్టింగ్ త్రీ పార్ట్స్ ఆఫ్ ఇట్.
0: 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
1: ఇన్ ఎ డే ఆఫ్ 24 అవర్స్ వీఆర్ మిస్యూజింగ్ 23 అవర్స్ 55 మినిట్స్.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: This is not the quality of a true human being.
0: కాలమునంతయు కూడాను సద్వినియోగపరచాలి.
1: A time must be used properly.
0: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
1: That is the main quality of a human.
0: అది ఏ నిజమైన మానవుని విలువ.
1: That is the true human value.
0: కాలమును వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
1: We waste time, you'll be wasting all the human activity.
0: కాలకాల ప్రబన్నానాం కాలక్యంన కరిష్యతేని. కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
1: The day when you value time, you will be valued.
0: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
0: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ టైం దట్ టైం ఆల్సో విల్ నాట్
0: దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడా మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: ద ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్.
0: దేశ ప్రజలన్నీ కూడా దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది.
1: The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth.
0: భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము ధర్మమును ఆచరించటం.
1: The culture of Bharat wants you to observe these two, speak truth and follow righteousness.
0: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
1: Because your heart is very embodiment of righteousness.
0: Daya hrudaya adi ye nee yokka ishwara sthanam.
1: The heart hrudaya hrut plus daya is the center.
0: Manavudu dayamayudu ga roopondali.
1: Man should be one of compassion.
0: Kathinudu kaakudadu.
1: He should not be stone hearted.
0: Karuku andaru endu undinatundi oke daya kanukane karukani ikkada unity anetundi danni mana Sivaram Chari cheppadu.
1: Since the same compassion is uniformly present in everyone and is called unity by Sivaraj Patel.
0: Sivaraj Patel యూనిటీ కావాలి ప్యూరిటీ కావాలి అన్నారు.
1: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడా చేరాలి అన్నారు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ ప్యూరిటీ అండ్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ ప్యూరిటీ అండ్ లవ్ యూ హ్యావ్ ది డివినిటీ.
0: యూనిటీ
1: వేర్ ఇస్ యూనిటీ?
0: దేశమునకు దేశముకు మధ్య జగడం జరుగుతుండాలి.
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ?
0: ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి.
1: దేర్స్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ.
0: స్టేట్ కు స్టేట్ కు మధ్య కూడా కేవలం ద్వేషం జరుగుతుండాలి.
1: దేర్స్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
0: ఒకే స్టేట్ లోపల కూడా అనేక విధమైనటువంటి రూపొందుతున్నాయి జగడములు.
1: సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్ ఇన్
0: ఎవ్రీ. ఎక్కడ ఉంది యూనిటీ?
1: వేర్ ఇస్ యూనిటీ?
0: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
0: కర్ణాటక అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్లకు జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక.
0: రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి దేశంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది?
1: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్
0: కంట్రీ? మనమందరం కూడా ఒక అన్నదమ్ములమే.
1: వీఆర్ ఆల్ బ్రదర్స్.
0: మనమందరం మానవ స్వరూపులమే.
1: వీఆర్ ఆల్ వెరీ ఫార్మ్.
0: మనం ఏకత్వాన్ని పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ యూనిటీ.
0: దేశమునకు విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి.
1: వీ షుడ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ యునైటెడ్ ఫీలింగ్.
0: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
1: నో వన్ ఇస్ ద కాస్ ఫర్.
0: ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు.
1: నో వన్ పర్చేజ్డ్ ఎనీ.
0: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: ఆల్ హ్యావ్ ఈక్వల్ రైట్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇస్ ఓన్లీ వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది కఫ్.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
1: వెన్ వీ డెవలప్ సచ్ బ్రాడ్ feelings and thoughts
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
1: Everywhere we find selfishness.
0: ఈ స్వార్థం చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: It is the selfishness which is the main cause for all infights.
0: అందరూ మానవులమే.
1: All are human beings.
0: Caste of humanity.
1: The caste of humanity.
0: Religion of love.
1: Religion of
0: language
1: love.
0: Of the heart.
1: The language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
1: We should know this truth.
0: నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి.
1: Five elements are in you. So
0: మనం ఇరువురు సమానమే.
1: Both are equal.
0: ఇంకా భేదం ఎందుకు?
1: Then why should there be difference?
0: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
1: Why should there be differences between man to man?
0: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
1: This is the reason why we lost the human quality and become an animal.
0: కనుక మనం సంవత్సరముల కోసమని మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
0: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతేకును సన్మార్గములో కనిపిస్తుంది.
1: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్.
0: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ డివోటీస్.
0: ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్
0: దే బి ఫైట్? ఈ వేగమంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
0: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
1: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో,
0: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
1: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
0: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటుందాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్. ఈ
0: ప్రపంచం నుంచి, ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారం అని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
1: ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
0: నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
1: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
0: కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
0: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి.
1: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ.
0: అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత
1: because effects of
0: రెండు విధములైనటువంటి రోగములు మితిమీరి పోతున్నాయి.
1: Two types of diseases are ever on the rise.
0: Dhanadahamu.
1: Thirst for money.
0: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్.
1: There in the city you find a heavy rush.
0: ఎందు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
1: ఆల్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
0: ధనము కావాల్సిందే,
1: మనీ ఇస్ నెసెసరీ,
0: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
1: బట్ ఇట్స్ నీడెడ్ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ బికమ్స్ మ్యాన్.
0: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
0: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనం, ఇది ఒక పిచ్చి మాది తయారైపోతుంటుంది.
1: థర్స్ట్ ఫర్ మనీ హాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్
0: మనీ. ఈ మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏమాత్రమో చేయటం లేదు.
1: ఈజ్ హీ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ? నో.
0: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
1: వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ సంబడీ.
0: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
1: Earn money and make proper use.
0: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
1: Having received money from the society, make use of it.
0: అది ఏ మానవునికి ప్రధానమైన విలువ.
1: That is the main human
0: value. రెండవది అధికార దాహము.
1: The second, the thirst for position, authority.
0: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
1: Even if he drink the whole Ganges, his thirst is not quenched.
0: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మారుతుంటారు.
1: దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యాడ్నెస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకు ఆశ ఉండాలి.
1: ఎవరి ఇండివిజువల్ హౌఎవర్,
0: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
1: ఎవరిని ఇండివిజువల్ నీడ్స్ మనీ.
0: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
1: ఎవరి వన్ షుడ్ హావ్ పొజిషన్.
0: తప్పు లేదు.
1: నో
0: మనీ, సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
1: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: నీ ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నువ్వు సాధించు.
1: You should achieve, accomplish, appropriate the position you occupy.
0: Prime Minister ki enta adhikaramo cheppu kutteetundi variki tana pallo tanaku anta adhikaram untundali.
1: Just as the Prime Minister has got his own right, every cobbler has got his own right.
0: Nee duty nu sakramanga cheyi.
1: Do your duty.
0: Nee chinna vaadu vaadu pedda vaadanu bhavinchakoddu.
1: There is nothing like small and big.
0: Nee pani neeku pedda, adana pani athaniki pedda.
1: Your job is great. To you.
0: Kanaka, do your duty sincerely.
1: Do your duty sincerely.
0: Ee vidhamainatundi bhavanni prathi manavudu kodunu kaligi undali.
1: This sort of feeling should be there in everyone.
0: Na pani nenu cheskovali.
1: I should do my work.
0: Na panilo etti doshamulu lekunda chusukovali.
1: I should see that there will be no defect at all.
0: Kani okkoka vyakti kodunu tana yokka pani yokka saddanu abhiruddhi parchukunnappudu andaru kodunu loka samastha sukino bhavantu.
1: If everyone acts sincerely without any mistake, the whole world will progress.
0: లోకసమస్తా సుగుణోభవంతో అంటున్నాము.
1: We say that the universe should be happy.
0: సమాచారం ఏమాత్రం విచారించడం లేదు.
1: But we are not bothered what
0: తన లోకమే తనకు.
1: He thinks of his own self.
0: ఎంత సంకుచితమైన భావంతో మానవుడు చంచరిస్తున్నాడు.
1: Man is moving about today with a narrow feeling.
0: కాదు కాదు, ఇది ఈశ్వర నామ సంవత్సరము.
1: This year is Ishwara year.
0: కనుక ఈ సంవత్సరంలోనైనా కూడాను అందరికి ఈశ్వభావము కలిగి అందరూ ఐకమత్యంగా ఉంటుంది, అన్యోన్య చేత మన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి.
1: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను డివైన్ అనగా దివ్యత్వం అనేటువంటి ఉంటుండాలి.
1: There is divinity in every man.
0: ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు.
1: Everyone should feel like this.
0: ఈశ్వరుడు నా హృదయ స్థాయి.
1: Ishwara dwells in my heart.
0: ఈశ్వరు యొక్క సంకల్పమే మనసు.
1: And the mind is nothing.
0: ఈ మనసే విష్ణువు.
1: This mind is Vishnu.
0: కనుక విష్ణువు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి.
1: Just as you respect Lord Vishnu, you should respect your
0: mind. మనసును తుచ్చమైనటువంటి కర్మల పైన ప్రవేశపెట్టకూడదు.
1: We should not allow our mind to dwell on the wrong path.
0: ప్రవేశపెట్టకూడదు.
1: We should never use it in a mean way.
0: ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు.
1: Because mind is a very form of Lord Vishnu.
0: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
1: కన్సిడర్ యువర్ మైండ్ యాస్ విష్ణు.
0: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
0: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్.
1: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
0: కనుకనే వాక్కే బ్రహ్మ.
1: సో ద వెరీ స్పీచ్ ఫ్యాక్టర్
0: మనసే విష్ణువు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: హృదయమే ఈశ్వరుడు.
1: హార్ట్ ఇస్ విష్ణు.
0: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
1: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
0: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
1: When you have full conviction in such a truth, you will turn inward.
0: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
1: You see, Ishwara, you go to Kailasa.
0: ఎక్కడ ఉంది కైలాసము?
1: Where is Kailasa?
0: నీ హృదయమే కైలాసం.
1: Your very heart is Kailasa.
0: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం, దేవాలయముకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనం ఏమిటి?
1: We go around pilgrim centers. We visit many temples. What's the use?
0: ఈ నాడు సైన్స్ కూడా అదే రీతిగా ఎప్పుతుండాలి.
1: That is the situation with science.
0: లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా?
1: They undertake space travel to lakhs and lakhs of miles. But would he ever travel
0: half a mile? కూడాను యాత్రలు చేస్తున్నాడు, ఈ మఠము ఆ మఠము ఆ మఠము.
1: Today
0: ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి?
1: Today the devotee goes around the ఆశించినటువంటి
0: దేవుడు నీ హృదయంలోనే ఉంటున్నాడు.
1: In fact, God dwells in your heart, within you.
0: కనుక నీ హృదయ స్థాయిని నీవు చూసుకో.
1: కన్సిడర్ యువర్ ఓన్
0: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
1: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
0: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
0: హృదయంలో చూస్తే మాలిన్యము.
1: హార్ట్ ఈస్ డర్టీ, పొల్యూటెడ్.
0: బయట చూస్తే మాధవ నామం.
1: Outside సైడ్ ద చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: సరి అయిన భక్తియే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
0: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
1: Even if you don't turn outwards, turn inward and inquire.
0: Kanuka bhagavad chintana anetuvanti hrudayamunandu chakkari pavitramainatuvanti gunamulaga penchukovali.
1: You should think of God in a sacred way within.
0: Ee manavata gunamulu.
1: These are human values.
0: Daivam sarvatra untunnadu.
1: God is everywhere.
0: Endu chusina kanipistune unnadu.
1: You can see him anywhere.
0: Sahasra sisha purushah yanta kulam daiva swarupale.
1: All of you are the forms of God.
0: Rishikesha jidanam daiva darshanam. అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఋషిక ఈస ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: సో ఎవ్రీ వన్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్
0: గాడ్. ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
1: వి షుడ్ నాట్
0: హర్ట్ ఎవరికి మనం మోసం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
0: ఎవరిని మనసు నొప్పించకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
0: నీవు నొప్పించకుండా ఉండాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
1: అండ్ వన్స్ వి డెవలప్ దిస్ సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దన్ దిస్.
0: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు
1: వ్యాసా హూ హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్
0: కట్టగలబడికి ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
1: Where are those people who can go through all
0: this? ఇంకా విశ్రాంతి కూడా లేదు.
1: I have no time to read.
0: చాలా మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది.
1: They say, we have no time to read an epic.
0: ఏదైనా వ్రతం చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
1: I have no time to do japa.
0: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
1: And busy with
0: office work. బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
1: Business schedule.
0: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
1: హౌ టు స్టడీ.
0: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
1: ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
0: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిజం కాని సత్యం కాని దైవ చింతలు చేయాలనుకుంటే కావాల్సినంత టైం ఉంటుంది అది నీకు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
0: నుంచి వస్తాడు టైర్డ్ అయిపోయినాలని చైర్ పైన కూర్చుంటాడు.
1: He returns saying that he is tired and relaxes on the chair.
0: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
1: When anyone says this being New Year's Day, let's go to the temple, he says,
0: పక్క సోమరి.
1: He's a pakka lazy man.
0: చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకుని కూర్చుంటాడు.
1: Is he relaxing on the easy chair? No, he watches TV.
0: టీవీ చూడటానికి వీడు టైర్డ్ కాలేదా?
1: Are you not tired to watch TV?
0: లేకపోతే క్లబ్ కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
1: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
0: ఇది చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావాల్సినంత సమయం ఉంది.
1: లాట్ ఆఫ్ టైం.
0: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ టైం.
0: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
0: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
0: అది నిజమైనటువంటి మానవతా విలువ.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
1: వి షుడ్ సంక్
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
1: Don't waste time. Time waste is like this. Time is God.
0: కనుక టైం ను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
1: వి షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ టైం.
0: అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు.
1: దట్ గాడ్ ఈస్ టైం.
0: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
0: క్షణ క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
1: ఎవ్రీ మూమెంట్
0: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ టు గాడ్.
0: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో ఇది భగవత్ కర్మని.
1: Clean your own house. Take it divine.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
1: Body is the temple. God is the indweller.
0: దేవుడు తిరుపతిలో ఉన్నాడు. దేవుడు వైకుంఠంలో ఉన్నాడు. దేవుడు బద్రిలో ఉంటున్నాడు. దేవుడు అమరనాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
1: Why do you go around the places thinking that God is there? మానవుని యొక్క మనసు
0: ఇంత సంకుచితమైపోయి ఉంటుంది.
1: Human mind has become so narrow.
0: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు. అమరనాథ్కైనా ప్రయాణం చేస్తాడు. కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయ వైపు నీ తన మనసు తిప్పటం లేదు.
1: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్. హీ డజంట్ గో ఇన్ ఇంటు హిస్ హార్ట్.
0: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలంను వ్యర్థం చేసిన వాడి.
1: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
0: దైవం ఎక్కడికున్నా బయట లేదు.
1: గాడ్ ఈజ్ నాట్
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీ హృదయమే నీ దైవ మందిరము.
1: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక నీ బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: కనుక ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
1: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
0: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: We are not conducting ourselves like a human being.
0: పశువు కంటే నియమనిష్టలు ఉంటున్నాయి.
1: At least animal has got some discipline.
0: మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
1: Man has no discipline, no
0: కేవలం వాడి ఇష్టమే. నిష్టను పక్కకు తిప్పాడు.
1: Yes, brahmacharya
0: ni praveshapettadu.
1: He follows his own lights.
0: Emiti nee ishtamu?
1: What are your lights?
0: Tuchchamaina chanikamaina asthiramaina pratti yokka jeevitham kosamu neevu inta praakulaattama?
1: Why should you struggle for this life which is after all temporary?
0: Neevu satyamaina pratti daivathyam kosamai neevu praakulaadu.
1: Work and struggle for God.
0: Samajamunaku seva cheyi.
1: Serve society.
0: Sajeevunu neevu poojinchu.
1: And you worship
0: jeevumaina pratti raatullu neevu poojinchavaddu.
1: And you don't need to worship anyone.
0: ఈ నాటి మానవుడు నిత్యమైనటువంటి శిలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవుడిని గౌరవించడం లేదు.
1: Man today is not respecting a human being. On the other hand, you worship
0: మానవుని గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజలా?
1: If you cannot respect a fellow human being,
0: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సాయం చేయలేనటువంటి దానము దానములా?
1: If you cannot help a fellow human being,
0: కాదు,
1: can you call yourself a devotee?
0: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: Human
0: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: God is present in a human being.
0: కనుకనే వేదము దైవం మానుష రూపేణా అని.
1: Therefore Veda says God takes human form.
0: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
1: Can we do namaskar to another man?
0: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
1: Are you going to respect do namaskar to
0: ఒకానొక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
1: At one time Emperor Ashoka along with the minister.
0: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
1: On the way they met a sadhu of Buddhism.
0: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
1: Emperor Ashoka prostrated in front of that sadhu, Buddhist monk.
0: మంత్రి చూచాడు.
1: Minister saw this.
0: చాలా కష్టపడ్డాడు.
1: He felt so sad.
0: అశోక చక్రవర్తి యొక్క శిరమును విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
1: The head of the emperor just prostrated.
0: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
1: మినిస్టర్ ఫెల్ వెరీ సాడ్.
0: తాను మంత్రి మాత్రమే కానీ సంకుచితమైన బుద్ధుడు.
1: Being a minister, he has got narrow mind.
0: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
1: He has no broad feelings.
0: సమయం చూచాడు.
1: He waited for time.
0: ఇంటికి వెళ్ళిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
1: Having returned, he said, "Oh king, I don't understand what happened."
0: మంత్రి దేనికోసం నీకు కష్టంగా ఉంది?
1: The king asked, "Why are you worried?"
0: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
1: The head of that emperor Ashoka is highly valuable.
0: అతి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
1: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
0: అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు.
1: Emperor didn't reply.
0: నవ్వినాడు, వెనక్కి వెళ్ళాడు.
1: He simply smiled and left.
0: ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి.
1: Emperor is waiting for the proper time.
0: కొన్ని దినములు జరిగిన తర్వాత,
1: after a few days,
0: మంత్రి ఇట్రా అన్నాడు.
1: And he summoned the minister.
0: నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు.
1: He said, "I want three heads."
0: ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తాను అన్నాడు.
1: He said, "What are they? I'll certainly bring."
0: ఒకటి మేక శిరస్సు.
1: One that of a goat.
0: రెండవది టైగర్ శిరస్సు.
1: That of a tiger.
0: మూడవది మనిషి శిరస్సు.
1: Third one, the head of a human.
0: ఈ మూడు తీసుకుంటా అన్నాడు.
1: Bring the three heads.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకతో కొట్టాడు, శిరస్సు తెచ్చాడు.
1: He brought the head of a goat.
0: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
1: He went to the emperor, didn't reply.
0: నవ్వినాడు, వెనక్కి వెళ్ళాడు.
1: He simply smiled and left.
0: ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి.
1: Emperor is waiting for the proper time.
0: కొన్ని దినములు జరిగిన తర్వాత,
1: after a few days,

0: తెచ్చాడు.
1: హి బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
0: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పురుషులను తీసుకుని వచ్చాడు.
1: హి వెంట్ టు ది ఫారెస్ట్, బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ
0: టైగర్. శ్మశానానికి వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
1: అండ్ హిస్ బిహేడెడ్ బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ డెడ్ బాడీ.
0: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు, రాజా నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
1: హి టోల్డ్ ది కింగ్, హియర్ ఆర్ ద త్రీ హెడ్స్ బ్రాట్ టు యు యాస్ ద కమాండ్. మంచిది,
0: ఈ మూడింటిని రేపు మార్కెట్ తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
1: అండ్ దిస్ ఇస్ గుడ్, సెల్ దెమ్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్.
0: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిర్యానీ కొనుక్కున్నారు, హిండి పోతున్నారుగా కొనుక్కున్నారు.
1: ది హెడ్ ఆఫ్ ఎ గోట్ వాస్ ఇమీడియట్లీ పర్చేస్డ్ దేర్ ఇన్ ద మార్కెట్, సోల్డ్ అవుట్.
0: ఈ పురి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
1: ది హెడ్ ఆఫ్ ఎ టైగర్ వాస్ ఆల్సో పర్చేస్డ్,
0: కానీ మనిషి శిరస్సును ఎవరూ కొనలేదు.
1: హ్యూమన్ హెడ్ వాస్ నాట్ బాట్ బై ఎనీబడీ.
0: తిరిగి వెనుకకు వచ్చాడు
1: ఈ రిటర్న్
0: చక్రవర్తి గారు, ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు.
1: ఓ ఎంపరర్, నోబడీ పర్చేస్ ది హ్యూమన్
0: హెడ్. కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపు అన్నాడు.
1: హీ సెడ్ జస్ట్ గివ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్,
0: ఫ్రీ
1: ఫ్రీ, గివ్
0: నో కాస్ట్,
1: నో కాస్ట్,
0: ఇచ్చేసి రా అన్నాడు.
1: యెస్, గివ్ ఇట్ టు హిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు.
1: నోబడీ వాస్ ప్రిపేర్డ్ టు రిసీవ్.
0: అప్పుడు తిరిగి వచ్చి మహారాజా, ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం లేదన్నా.
1: ఓ ఎంపర, దో ఐ ఆమ్ ప్రిపేర్డ్ టు ఆఫర్ యు కాస్ట్, నోబడీ వాస్ రెడీ టు టేక్.
0: ఈ జీవం ఉన్నంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ.
1: The head has got the value so long
0: as it lies. The moment life is gone, the head also loses its value.
1: The moment life is gone, the head also loses its
0: value. The moment life is gone, the head also loses its value. The moment life is gone, the head also loses its value.
1: Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching.
0: జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
0: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ పే?
0: అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
1: And atheists criticize such a trend.
0: ఇది కేవలం తెలివి తక్కువ పని.
1: ఇట్ ఇస్ ద ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
0: శరీరంకు కావలసినటువంటి గౌరవము ఇదే, పెద్దల పాదదర్శనమే సరైన విలువ.
1: వి షుడ్ సడన్లీ పే అవర్ రెస్పెక్ట్ టు ద ఫీట్ ఆఫ్ ద నోబుల్ సోల్స్.
0: కనుక శిరస్సు అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ హెడ్?
0: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ కాంప్రిహెన్సివ్ ఇంటెలిజెన్స్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
1: ఇస్ వన్ స్పిరిచువల్ అవేర్నెస్.
0: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
1: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
0: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞాన. సమయంలో
0: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
1: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
0: దుర్యోధన్ని కింద పడగొట్టారు.
1: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద
0: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వాస్ డన్.
0: కొంత ప్రాణం ఇంకా ఉంటుండాలి దుర్యోధనికి.
1: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
0: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
1: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
0: దుర్యోధన చెప్తున్నాడు,
1: దుర్యోధన స్టార్టెడ్
0: భీమా,
1: భీమా,
0: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్ని ఉంటే అప్పుడు నేను చూచింది.
1: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ ఇఫ్ యు స్టార్ట్ డూయింగ్
0: దట్. పడినప్పుడు నీవు పాదంతో తన్నటం గొప్పతనమా?
1: As I fell down on the battlefield,
0: నీవే కాదు కొన్ని నిమిషంలో తర్వాత కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు.
1: నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ద క్రోస్ అండ్ ద ఈగల్ ఆల్సో విల్ హిట్ మీ.
0: ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి.
1: వైల్ అలైవ్ వి షుడ్ ప్రొటెక్ట్ ఇట్.
0: ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువను అందించుకోవాలి.
1: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ వి షుడ్ కన్సిడర్ ద హెడ్ వాల్యుబుల్.
0: శిరస్సు మహనీయుల యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి.
1: సో వి షుడ్ బెండ్ అవర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: సా అష్ట అంగము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సా అష్ట అంగ.
0: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకుని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్, లీడ్ ద డివైన్ లైఫ్.
0: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
1: సో లాంగ్ వీ ఆర్ అలైవ్ వీ హావ్ అవర్ రిలేషన్స్.
0: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
1: All our relations will fall out to the doorstep into the burial ground.
0: Bandhamadchinin bayani aapat bandhu bhagavan namemara.
1: The only the refuge of the forlorn, the God's name will be there.
0: Ekkadigina kodunni venta janta ninta kanta undi kaapadeetuntu vaadu bhagavantude.
1: Only God who will protect you is with you, above you, below you, in you, around you.
0: Kaani bandhuvunanta pranam unnanta varaku chusukovachunu.
1: Relations will take care of you. Tarvata
0: yavaru varu kuda chudadu.
1: Later nobody will be bothered.
0: Kalukane pranam satyam kaadu.
1: లైఫ్ ఇస్ నాట్ ట్రూ.
0: జీవితం శాశ్వతం కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి, శాంతమైనటువంటివి.
1: అవర్ యాక్షన్స్ ఆర్ పర్మనెంట్.
0: కనుక మనం శాంతము, సత్యము, గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి
0: దైవత్వానికి అత్యంత సమీపులు కావాలి మనము.
1: వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్.
0: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగ్గుతుంది కానీ మనం అగ్గిగా రూపొందము.
1: వెన్ యూఆర్ నియర్

0: Fire, you will feel the heat, but you don't become fire.
1: కానీ ఆ అగ్నితోను సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి, ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్నిగా మారిపోతుంది.
0: Then once you are in the fire, the coal becomes fire automatically.
1: కనుక మనము దైవ సన్నిధితో చేరి
0: So we should be
1: మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
0: We should all
1: పత్రిని పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
0: In fact, you have got sincere devotion, you will feel yourself God.
1: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
0: So the feeling of
1: అది నీ భ్రమ.
0: Is your imagination.
1: నేను దైవము అనుకోవటమే సత్యం.
0: The truth is to consider yourself as
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి.
1: అది నేనే.
0: ఐఎమ్ దట్.
1: ఈ విశాలమైనటువంటి ధైర్యము, సాహసము, ప్రీతి, ఈ యొక్క విశ్వాసం రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వ్యాలర్ అండ్ ద కన్విక్షన్ అండ్
1: స్టేట్మెంట్. అస్ట్రాలజర్ వచ్చి ఏదో చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పొందుకుంటావు.
0: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్, యూ విల్ బిలీవ్ ఇట్.
1: దీంట్లో కూడా నువ్వు ఒక న్యాక్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
1: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
0: ఎ బిగ్ ఆఫీసర్.
1: ఒక అధికారి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: శ్రీమంతుడు వెళ్ళాడు.
0: ఎ రిచ్ మ్యాన్ వెంట్
1: అస్ట్రాలజర్ దగ్గరికి.
0: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
1: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
0: బికాజ్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
1: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజర్ ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
0: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
1: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలని అహంకారము.
0: బికాజ్ హీ వాజ్ హైలీ ఈగోయిస్టిక్ సిన్స్ హీ వాజ్ ఇన్వైటెడ్ బై
1: ఆల్ అస్ట్రాలజర్స్. కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
0: ఆల్ అస్ట్రాలజర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఫ్రమ్ టాప్ టు టో.
1: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు.
0: దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాపర్టీ.
1: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకు.
0: ఈగో ఈజ్ దేర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అక్కడికి పోయేటప్పటికీ
0: వెన్ హీ హాస్ గాన్ దేర్
1: చూచాడు, జాతకం చూచాడు,
0: హస్ గాన్ త్రూ ఆల్ దాట్.
1: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
0: హి హస్ నో కామన్ సెన్స్. హీ కుడ్ నాట్ టెల్ వాట్ ఈస్ టు బి టోల్డ్.
1: చూచాడు రాజా,
0: ఈ సౌ ద హారోస్కోప్ అండ్ సెడ్ ఓకే,
1: మీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారు అన్నాడు.
0: యువర్ సన్స్ విల్ డై వెరీ సూన్.
1: రాజుకు కోపం వచ్చింది.
0: కింగ్ వాజ్ యాంగ్రీ.
1: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
0: ద కింగ్ వాస్ ఫెల్ట్ లైక్ దిస్, హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్ అండ్ సో హీ ఇంప్రిజన్ హిమ్.
1: కానీ అది నిజమే.
0: Yes, it is true.
1: ఆ నిజమైనా కూడా నువ్వు చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
0: ఈవెన్ ద ట్రూత్ హస్
1: టు, యూ కెనాట్ ఆల్వేస్ వెర్బలైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ వెర్బలైజింగ్లీ.
0: ఈవెన్ ద ట్రూత్ షుడ్ బి సెడ్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే, యూ కెనాట్ ఆల్వేస్ వెర్బలైజ్.
1: ఇంకొక అస్ట్రాలజర్ ని పిలిపించాడు.
0: ఈ సమన్
1: నిజమా కాదా అని తెలుసుకోవడానికి.
0: హీ వాంటెడ్ టు వెరిఫై ద ట్రూత్.
1: ఆ అస్ట్రాలజర్ కొంత వినయంగా వచ్చాడు.
0: దట్ అస్ట్రాలజర్ కేమ్ ఇన్ ఆన్ హ్యూమిలిటీ.
1: చూచాడు
0: ఈ సౌ ద హారోస్కోప్,
1: జాతకం చూచాడు.
0: ఈ సౌ ద హారోస్కోప్,
1: మహారాజా
0: ఓకే,
1: నీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యూ విల్ లివ్ లాంగ్.
1: దానిని ఈ విధంగా మార్పు చెప్పు తెచ్చాడు.
0: యూ జస్ట్ చేంజ్ ఇట్ దిస్ వే,
1: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యూ విల్ లివ్ లాంగ్.
1: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
0: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యూ లివ్.
1: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుందాది.
0: ఇట్ ఈస్ లిటిల్ బిట్
1: సాటిస్ఫై. చెప్పే మాటల లోపలనే ఉంటుందాది మాధుర్యం,
0: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
1: మొదటి వచ్చినటువంటి వాడు, మీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
0: ఫస్ట్
1: ఎంత కఠినంగా ఉంటాది చెప్పండి.
0: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యూ విల్ లివ్ లాంగ్.
1: కనుక ఉన్న సత్యమైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
0: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
1: మనలో దోషం ఉంటుంటాది.
0: దేర్ ఇస్ మిస్టేక్.
1: అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
0: దేర్ ఇస్ అ బ్లైండ్ మ్యాన్.
1: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
0: He's blind man, it's true.
1: ఓ గుడ్డివాడా రా అంటే వాడికి చాలా కష్టమేస్తుంది, కొంచెం బాధపడతాడు.
0: వీ కాంట్ సే ఓ బ్లైండ్ మ్యాన్ గెట్ అప్, హీ విల్ ఫీల్ సాడ్.
1: అట్టు కాకుండా దగ్గరికి వెళ్ళి ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందం ఇస్తుంది.
0: అండర్ దాన్ ఇఫ్ యూ గో క్లోజ్ త్రీ మెన్స్ ఓ సూర్యదాస్ ఫాలో మీ, హీ విల్ బి హ్యాపీ.
1: కనుక నేను పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్స్
1: ప్రీతికరంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
0: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్, సో హస్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
1: కనుక ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
0: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ డెవలప్స్ లవ్.
1: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
0: And the man without love is a dead body, corpse.
1: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
0: So we should not be in a hurry for everything.
1: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదినాభివృద్ధి గావించుకోవాలి.
0: Realize the feeling and the thought of divinity within you.
1: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
0: Today is a new year.
1: ఈశ్వర నామ సంవత్సరము.
0: Called ఈశ్వర.
1: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
0: It has got all forms of wealth.
1: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
0: ఇస్ వన్ రిలేటెడ్ టు ది డివైన్ హార్ట్.
1: కనుక ఈనాడు హృదయాన్ని నేను అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
1: ఎట్ట దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We have to re-examine ourselves.
1: దైవ చింతన ఒకటి.
0: We should think of God.
1: సమాజ సేవ మరొకటి.
0: We should serve society.
1: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
0: With these two we can have pure regard.
1: దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
0: If you win the love of God you can achieve anything.
1: ఎందుకంటే నీ యందు కూడా నువ్వు ప్రేమ ఉంటుండాలి.
0: Because there is love within you.
1: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
0: Love should be spent for love.
1: ఈ ఆత్మ స్వరూపులారా, లోకంలో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
0: Many pray to God in this world.
1: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు?
0: What for? They
1: pray. ప్రాక్టికమైన భౌతికమైన ప్రాప్తమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం.
0: They pray to God for the fulfillment of mundane physical worldly desire.
1: అది కాదు సరైన జవాబు.
0: It's not the proper thing.
1: దేవుణ్ణి ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
0: Why should you pray to God?
1: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
0: Not for these things.
1: ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
0: You should pray to God for the divine love, God's love.
1: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
0: The divine love is permanent.
1: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
0: Divine love is immortal.
1: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
0: Divine love is
1: అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నానని కోరాలి.
0: Pray to God for the infinite divine love.
1: ఇంకా దేవునికి రెండవ గుణము.
0: God has second attribute.
1: ఆనందమయుడు.
0: He is one of bliss.
1: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
0: He is embodiment of
1: God. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను.
0: యూ ప్రే టు గాడ్ సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
1: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
0: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ హ్యాపీనెస్.
1: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ కమ్స్ అండ్ గోస్.
1: పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
0: ఐ వాంట్
1: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికి నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
0: A true devotee is the one who prays to God like this.
1: Not
0: oh God, God, I want your love. I want
1: your
0: bliss. If he prays for worldly mundane things,
1: he is not a devotee.
0: You cannot escape from the consequences of action. How long they come?
1: ఇవి కాదు మనం కోరవలసింది.
0: ఇట్స్ నాట్ ద వన్ దట్
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
0: యూ షుడ్ ఎస్పైర్ ఫర్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
0: Devotion means
1: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
0: ప్రే ఫర్ లవ్
1: అంటే దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింపు చేసుకోవాలి.
0: యువర్ డివైన్ ఫీలింగ్స్ విత్
1: ఇన్ యు. ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
0: When once the divinity is awakened within you, the whole universe is full of divinity.
1: కరుణ జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారం అయిపోతాం మనం.
0: Desire for the bliss and happiness of the world.
1: కరుణ నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
0: Enjoy the bliss within you and share this bliss with everybody.
1: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
0: And once you have that vision of bliss, everything will
1: be beautiful. నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
0: When you look to the world full of hatred, everything will be like that.
1: కనుక మొట్టమొదటి మీ దృష్టిని మార్చుకోండి.
0: First, change your vision or outlook.
1: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: You don't need to change creation.
1: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
0: It's God's creation.
1: దాన్ని ఎవరూ మార్చలేరు.
0: No one can change.
1: కనుక నీవు మార్చుకోవాల్సిన నీ దృష్టియే.
0: What you have to change is your outlook.
1: మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
0: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
1: అప్పుడు జగత్తంతా కూడా నువ్వు అదే రూపంగా రూపొందుతుంది.
0: దెన్ వన్స్ దే టర్న్ గుడ్, ద హోల్ వరల్డ్ వుడ్.
1: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది.
0: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
1: నీవు బ్లూ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా బ్లూ గా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్ ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
1: కనుకనే నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
1: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
0: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ది డివైన్.
1: ఎవరు మనకు విరోధులు లేరు.
0: దేర్ నో ఎనిమీస్.
1: ఎవరు మనకు దేశులు కారు.
0: వి డోంట్ నీడ్ హేట్ ఎనీబడీ.
1: అందరూ నా స్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: నా స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్
1: ఆఫ్ గాడ్. ఆ భావాన్ని దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ద కన్విక్షన్ డే బై డే.
1: ఎన్ని సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ డివోషన్ వి డోంట్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
1: విశాల హృదయమే లైఫ్.
0: ద బ్రాడ్ ఫీలింగ్స్ ఇస్ ద
1: లైఫ్. సంకుచిత హృదయమే చావు.
0: ద నారో మైండెడ్నెస్ ఇస్ డెత్.
1: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
1: కనుక ఎక్స్పాన్షన్ లవ్ విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
0: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: ఎవరైనా ఏమైనా అనుకోని
0: దట్ ఎనీ వన్ థింగ్
1: ఐ కేర్ చేయనక్కర్లేదు.
0: డోంట్ బి బాదర్.
1: ఎందుకు మనలో దోషం లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్.
1: మనం మంచి మార్గంలో పోతున్నాం.
0: ఐఎమ్ స్టడీ
1: భయం ఎందుకు.
0: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
1: దీనికి భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: మనం ధైర్యంగా ఉంటుండాలి.
0: Have all courage.
1: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
0: When can you be courageous?
1: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
0: When you do good deeds, you'll be courageous.
1: కనుక ప్రేమ స్వరూపులారా.
0: So embodiments of love.
1: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Develop love, grow love.
1: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
0: Not momentary love.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి. ఆ సత్యమైన ప్రేమ మనకు కావాలి.
0: That love which is truth.
1: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము. అదే అమృతత్వము.
0: That love is immortal. That is permanent.
1: ప్రేమ ముదిత మనసే.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba has on several instances highlighted the sacred power of the Gayatri Mantra. It is in fact considered to be the essence of all mantras. In today's discourse, Baba elaborates on the various subtle aspects of the Gayatri principle and declares that constant chanting of the Gayatri Mantra will protect us from all dangers in life. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2000 in Prashanti Nilayam.
1: Dear youngsters,
2: జీవితమునకు చాలా ప్రధానమైనటువంటి యొక్క సమయం ఇది.
1: This is the most auspicious important moment of time in our life.
2: జీవితము నాలుగంతస్తుల మేడపైన జీవిస్తుంది.
1: Life is a mansion of four floors.
2: మొదటిది అది Gayatri.
1: The first floor is Gayatri.
2: అది ఏ బ్రహ్మచర్యము.
1: This is the state of celibacy.
2: రెండవది గృహస్థము.
1: The second floor is Grihastha, householder.
2: మూడవది వానప్రస్థము.
1: Third, Vanaprastha, recluse.
2: నాలుగవది సన్యాసము.
1: Fourth, సన్యాస, the renunciant.
2: కనుక జీవితమునకు ఈనాడు మీరు పునాది వేస్తున్నారు.
1: Today you are laying the foundation for the mansion of life.
2: ఈ పునాది ఎంత భద్రముగా ఎంత గట్టిగా ఉంటుందో ఇంకా మూడు అంతస్తులు కూడాను దీనికి తగినట్టుగా భద్రంగా ఉంటాయి.
1: If the foundation is so safe, secure and strong, the rest of the three floors would be safe.
2: మానవునికి కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క జన్మలు ఉంటున్నాయి.
1: Man has four births.
2: మొదటిది తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజమైన శుద్ర జన్మము.
1: The first is born out of the womb of the mother, which is natural one, physical.
2: రెండవది గాయత్రీ మంత్రోపదేశం చేత దిగుడవుతున్నాడు.
1: Because of receiving this holy Gayatri, he takes the second life.
2: మూడవది వేదాధ్యయనం చేత మూడవ జన్మం నొందుతున్నాడు.
1: బై గోయింగ్ త్రూ ద హోలీ స్క్రిప్చర్ వేద హీ గెట్స్ ఇన్ టు ద థర్డ్ లైఫ్.
2: బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాత బ్రాహ్మణుడవుతున్నాడు.
1: ఆఫ్టర్ రియలైజింగ్ ద సుప్రీం బ్రహ్మన్ హీ బికమ్స్ బ్రాహ్మణ్.
2: కేవలం జన్మ బ్రాహ్మణుడు మాత్రమే కాదు కర్మ బ్రాహ్మణుడు కూడా కావాలి.
1: నాట్ మేర్లీ బ్రాహ్మణ్ బై వర్చ్యూ ఆఫ్ బర్త్ బై వర్చ్యూ ఆఫ్ యాక్షన్ టూ.
2: మనము బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాతనే బ్రాహ్మణ అని చెప్పడానికి ఒక అధికారం ఉంటుండాలి.
1: యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ బ్రాహ్మణ్ ఇఫ్ యూ రియలైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
2: ఈ మూడింటికి కూడాను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గాయత్రి నామమే ప్రధానమైనటువంటిది.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ స్టెప్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ గాయత్రి విచ్ ఇస్ నోవెల్ అండ్ డివైన్.
2: సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద హోలీ డైటీస్ రిసైడ్ ఇన్ మ్యాన్.
2: మనం భుజించేటువంటి స్థూలమైన అన్నం యొక్క స్వరూపమే నిజమైన బ్రహ్మతత్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ వీ పార్టేక్ ఇస్ బ్రహ్మన్ దట్ బిల్డ్స్ అప్ అవర్ ఫిజిక్.
2: ఆ అన్నం యొక్క సూక్ష్మ స్వరూపమే విష్ణు స్వరూపము.
1: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ విష్ణు.
2: మూడవది అతి సూక్ష్మమైనటువంటి స్వరూపమే ఈశ్వర స్వరూపము.
1: ద సటిలెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ ఈశ్వర.
2: అందువల్లనే అన్నం బ్రహ్మ.
1: So it is said, annam brahma, food is God.
2: ఈ బ్రహ్మతత్వమును మొట్టమొదట మన యందు ప్రవేశపెట్టుకోవాలి.
1: We have to install the nature of Brahman within ourselves first.
2: స్థూలమైన అన్నము దేహానికి పుష్టిని అందిస్తుంది.
1: In fact, the grass part of the food will build the body.
2: సూక్ష్మమైన అన్నము మనసుకు పుష్టిని అందిస్తుంది.
1: The subtle part of the food will nourish our mind.
2: అతి సూక్ష్మమైనటువంటి ఒక ఆహారము వాక్ శుద్ధి గావిస్తుంది.
1: ద సట్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ విల్ ప్యూరిఫై అవర్ వర్డ్.
2: కనుక వాక్ శుద్ధికి కానీ దేహపుష్టికి కానీ మనోపుష్టికి కానీ ఈ యొక్క అన్నమే మూల కారణము.
1: దేర్ఫోర్ ఐదర్ ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్డ్ ద బాడీ అండ్ ద మైండ్ ద ఫుడ్ ఈస్ ద కాజ్.
2: కనుకనే అన్నం బ్రహ్మ రసో విష్ణు.
1: సో ఇట్ ఈస్ సెడ్ food is Brahma, the essence is Vishnu.
2: ఈ విధమైనటువంటి రసో వైసః దైవము రసస్వరూపుడే.
1: God is essence rasaha.
2: గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి.
1: గాయత్రి is multi-dimensional.
2: సర్వ మంత్రముల యొక్క స్వరూపిణి.
1: She is the very personification of different mantras.
2: గాయత్రి ఛాందసా మాత. వేదములకంతటికి తల్లి వంటిది.
1: గాయత్రి ది మదర్ ఆఫ్ వేద.
2: ఇటువంటి గాయత్రి మంత్రమును స్మరించిన తర్వాత ఏ మంత్రములు కూడా మనము స్మరించనక్కర్లేదు.
1: Once you recite, chant Gayatri, you don't have to recite any other mantra.
2: గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయి.
1: Gayatri has three names.
2: మొదటిది గాయత్రి.
1: The first one is Gayatri.
2: రెండవది సావిత్రి.
1: The second is Savitri.
2: మూడవది సరస్వతి.
1: Third one is Saraswati.
2: గాయత్రి సావిత్రి సరస్వతి.
1: గాయత్రి సావిత్రి సరస్వతి.
2: గాయత్రి ఛాందసా మాత అని ఆ వేదముల యొక్క స్వరూపిణి.
1: గాయత్రి ఇస్ ఎ వెరీ ఎంబాడీమెంట్.
2: గాయత్రి త్రాయతి ఇది గాయత్రి. మన యొక్క సెన్సెస్ కు మాస్టర్ అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
2: ప్రాణమునకు అధిపతి అయినటువంటిది సావిత్రి.
1: సావిత్రి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
2: కనుకనే మరణించిన భక్తులు కూడాను సత్యవంతుని కూడాను ప్రార్థన చేత తిరిగి ప్రాణం తెప్పించుకున్నది.
1: బై వర్చ్యూ ఆఫ్ అవర్ ప్రేయర్ ఇన్సెసెన్ ప్రేయర్ షీ కుడ్ రిజరెక్ట్ హర్ హస్బెండ్.
2: కనుక గాయత్రి సావిత్రి. సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్.
1: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
2: ఇంకా సరస్వతి.
1: థర్డ్ వన్ సరస్వతి.
2: సరస్వతి అనగా మన వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్
2: స్పీచ్. ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
2: సత్యము రీతి.
1: ట్రూత్ ఇస్ ద వే.
2: ధర్మము కీర్తి.
1: ధర్మ ఇస్ ద రెప్యుటేషన్.
2: న్యాయము శాంతి.
1: జస్టిస్ ఇస్ పీస్.
2: కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము.
1: దీస్ త్రీ కాన్స్టిట్యూట్ ద వెరీ డివైన్.
2: మానవుడు ఈ మూడింటి యందు కూడాను తన జీవితమును సార్థకం గావించుకోవాలి.
1: మ్యాన్ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అలాంగ్ దీస్ త్రీ ఛానల్.
2: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
1: గాయత్రి మంత్ర ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
2: మొట్టమొదట మన వాక్ శుద్ధిని గావించుకోవాలి.
1: ఫస్ట్ వి హావ్ టు ప్యూరిఫై అవర్ వర్డ్.
2: మాట మంచిదైనప్పుడే మన జీవితం మంచిదవుతుంది.
1: ఇఫ్ అవర్ వర్డ్స్ టు యాటర్ గుడ్ అవర్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి.
2: కాలు దారితే కలుగదు నష్టము, నాలుక దారితే నరకమేరా. నాలుకను మాత్రము దారినివ్వకుండా చూసుకోవాలి.
1: ఇఫ్ యు స్లిప్ డజంట్ మ్యాటర్ బట్ ద స్లిప్ ఆఫ్ ద టంగ్ విల్ పుట్ యు టు డేంజర్.
2: ఈ కారణమును పురస్కరించుకునియే పూర్వపు ఋషులంతా కూడా మిత భాషను అభ్యసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్
2: అతి భాష చేత కొంత ఉడుదుకులైనటువంటి మాటలు రావచ్చు.
1: ఎక్సెసివ్ టాక్ విల్ మేక్ యూ స్పీక్ దాట్ విచ్ ఇస్ నాట్ నెసెసరీ.
2: కనుక తక్కువ మాటలు మాట్లాడి
1: టాక్ లెస్
2: సత్యాన్ని కాపాడుకుని
1: అపోజ్ ట్రూత్
2: కీర్తిని సంపాదించాలి.
1: ఎర్న్ ఆల్ ద రెప్యుటేషన్.
2: మిత భాష అతి హాయి.
1: Limited talk will make you comfortable.
2: Ati bhasha mati hani.
1: Too much talk will turn you mad.
2: Kanukane mita bhasha cheta manam ee satyanni kaapaadukovali.
1: In fact you can keep up truth by talking less.
2: Ee vidhamaina yokka satyopadeshamulu gaavistu gayatri savitri saraswati ee moodu devata swarupulu kodanu manavuni ende untunnavi.
1: Therefore gayatri savitri saraswati speak the principle of truth present latent in everyone.
2: Bhur annadu.
1: Bhur is said.
2: Motta modaladi emti bhur.
1: The first one is bhur.
2: Anaga emti bhulokamu ani.
1: Bhur the planet earth.
2: Bhulokam anaga emti material tu chedinatvantadi.
1: What is this earth? It is all the one of material.
2: ఈ మెటీరియల్ లోకం అనేటువంటిది మన దేహమే.
1: The body is made up of material.
2: Bhuva.
1: The second bhuva.
2: ఈ భూ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ భూవ?
2: భూ భూవ.
1: భూ భూవ.
2: భూవ అనేటువంటిది ఈ మెటీరియల్ లోకమైనటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి.
1: భూవ ఈస్ దట్ వైబ్రేటింగ్ ప్రిన్సిపల్ పాసింగ్ త్రూ
2: ప్రాణము.
1: దట్ ఈస్ ద లైఫ్.
2: ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద లైఫ్ దట్ పల్సేట్స్ ద బాడీ.
2: ప్రాణం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద లైఫ్?
2: భూవ.
1: It is from Suvaha.
2: Adiye oka vidhamaina jnana shakti.
1: Tuvaha is the strength of wisdom.
2: దీనిని ప్రజ్ఞాన శక్తి అన్నారు.
1: It is the strength of supreme knowledge.
2: దీనిని ఇంగ్లీష్ లో కూడాను కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: This in English is termed as constant integrated awareness.
2: కనుకనే ఇదియే రేడియేషన్ అన్నారు.
1: This is the radiation.
2: మెటీరియల్ లోకము,
1: మెటీరియలైజేషన్ సార్,
2: వైబ్రేషన్ లోకము,
1: వైబ్రేషన్
2: రేడియేషన్ లోకము,
1: రేడియో
2: ఈ మూడు కూడా మానవుని ఎందు ఇమిడి ఉంటున్నాయి.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్.
2: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే మన దేహము.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
2: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ లోకం.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ సైకలాజికల్ ప్లేన్.
2: ది వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మలోకం.
1: ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ది ఆత్మిక్ ప్లేన్.
2: దేహమునకు, ప్రాణమునకు, జ్ఞానములకు మూడింటికి మన దేహమే మూలాధారము.
1: బాడీ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఫిజిక్ ద లైఫ్ అండ్ ద విజ్.
2: ఏ సాధనం ఎందు మనం విద్యను సాధించగలనన్నా దీనికి మూడింటికి ఆధారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ వీ నీడ్ ఎ బేసిస్.
2: దేహం చాలా పవిత్రమైనటువంటిది.
1: బాడీ ఇస్ సేక్రెడ్.
2: కానీ ఇంత పవిత్రమైనటువంటి దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం చేతనే మనకు దుష్ట బుద్ధులు, దురాలోచనలు, దుశ్శక్తులు మనలో ప్రారంభిస్తున్నాయి.
1: ద సీక్రెట్ బాడీ ఇస్ మిస్యూజ్డ్, వేస్టెడ్, దేర్ఫోర్ వి ఫైండ్ ప్లేస్ ఫర్ ద వికెడ్ థాట్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
2: కనుకనే మనము ఈ దేహాన్ని సద్వినియోగం సాధించాలి.
1: హెన్స్ వి హావ్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ద బాడీ.
2: సత్ప్రవర్తనలో ప్రవేశించాలి.
1: టేక్ టు గుడ్ కాండక్ట్.
2: సదాచారంలో దిగాలి.
1: టేక్ టు ఆల్ గుడ్ ప్రాక్టీసెస్.
2: సత్కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ హావ్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
2: అప్పుడే ఈ దేహం చాలా పవిత్రమవుతుంది.
1: దెన్ ద బాడీ బికమ్స్ హైలీ.
2: దేహం పవిత్రమైనప్పుడు మనసు కూడాను పవిత్రమవుతుంది.
1: వెన్ వన్స్ ద బాడీ ఇస్ సేక్రెడ్, మైండ్ ఆల్సో బికమ్స్ సేక్రెడ్.
2: కనుక మనస్సు, దేహము పవిత్రమైనప్పుడు ఆత్మ నిరంతరము శుద్ధిగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ సేక్రెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఆత్మ హాస్ నో అట్రిబ్యూట్.
2: వ్యక్తి అపవిత్రతను లేదు.
1: నథింగ్ అన్సేక్రెడ్.
2: కనుకనే ఆత్మ పరిశుద్ధమైనటువంటిది.
1: ఆత్మ ఇస్ ప్యూర్.
2: దీనిని వేదము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమని ఎనిమిది విధములైనటువంటి వర్ణన చేస్తూ వచ్చింది.
1: ఆత్మ హాస్ గాట్ ఎయిట్ క్వాలిటీస్, దట్ ఇస్ ప్యూర్, ఇట్ అన్సలీడ్, ఎటర్నల్, బ్లెమిష్లెస్, ఇమ్మోర్టల్.
2: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
2: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
2: ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఇన్ని జన్మలు ఎందుకు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ దట్ హస్ గాట్ టు బి లివ్డ్, విచ్ ఇస్ మోస్ట్ ప్రెషస్ అండ్ డిజర్వింగ్.
2: ఈ శరీరం దేనికోసం అందించాడు భగవంతుడు?
1: వై గాడ్ హస్ గిఫ్టెడ్
2: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మము నాచరించే కోసమని.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ ధర్మ.
2: కనుకనే మానవుడనగా కేవలం సామాన్యమైనటువంటి ఒక రూపంగా చూచి మనం భ్రమించరాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ సో చీప్ అండ్ ఆర్డినరీ.
2: సర్వ గమ్యములకు,
1: ఫర్ ఆల్ డెస్టినేషన్,
2: సర్వ ప్రాప్తులకు,
1: ఫర్ ఆల్ డిజర్వ్డ్నెస్,
2: సర్వ దివ్యములకు అన్నింటికి ఈ దేహమే మూల కారణము.
1: బాడీ ఇస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ దట్ అటైన్స్ ఎవ్రీథింగ్.
2: కనుక ఇట్టి పవిత్రమైన దేహం చేత
1: సీక్రెట్ బాడీ
2: పవిత్రమైన మంత్రమును ఉచ్చరించి
1: సీక్రెట్ మంత్ర
2: పవిత్రమైన కర్మలు ఆచరించి
1: అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ
2: పవిత్రమైన జన్మలుగా మనము పొందాలి.
1: అండ్ వీ హావ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ మేకింగ్ ఇట్ సీక్రెట్ లైఫ్.
2: కనుక మనము ఏ విధమైనటువంటి ఒక అలక్ష్యం కూడాను దేహం పైన ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ అవర్ బాడీ.
2: దీనికి ఐదు శక్తులు ఉంటున్నాయి.
1: బాడీ హాస్ గాట్ ఫైవ్ ఫ్యాకల్టీస్.
2: ఏమిటి ఆ శక్తులు?
1: వాట్ ఆర్ దోస్ పవర్?
2: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఒక దివ్య శక్తి లేకుండా దీనికి ప్రభావం అనేటువంటిది ఉండదు.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ ది ఎఫెక్ట్స్.
2: దీనిని మానవతా విలువలు అన్నారు.
1: దీస్ వీ కాల్ హ్యూమన్ వాల్యూస్.
2: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
2: ఈ విలువలు మానవంతోనే ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే బిగిన్ విత్ వెరీ బర్త్.
2: అది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
2: మనం వీటిని కొత్తగా సంపాదించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు అక్వైర్ దెమ్ న్యూ.
2: నీ వెంటనే ఉన్నాయి.
1: దే ఆర్ విత్ యు.
2: కానీ నీవు దాన్ని మర్చిపోయావు.
1: యు హావ్ ఫర్గాటన్ దెమ్.
2: కనుకనే అవి నీకు జ్ఞాప్తికి రాకటం లేదు.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్.
2: ఆచరణలో పెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
2: ప్రతి దానిని కూడా నువ్వు ఆచరణ ఎందుకు ఉంచాలి?
1: ఫర్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ప్రాక్టీస్.
2: టన్నులు టన్నులు ఉపన్యాసం చెప్పేదానికంటే
1: ఇన్స్ ఆఫ్ గివింగ్ టాక్స్ టన్స్ అండ్ టన్స్,
2: ఒక్క ఔన్స్ ఆచరణలో పెట్టిస్తారు.
1: అన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్.
2: కనుక మనము ఒక్క మాటను మనం ఆచరణలో పెట్టిస్తారు.
1: వి హావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్
2: వన్. ఈనాడు ఆచరణ శూన్యం కావటం చేతనే
1: దిస్ ప్రాక్టీస్ ఈజ్ జీరో టుడే.
2: మానవత్వం అంతా మరుగుపడిపోయింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ లాస్ట్.
2: మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్.
2: ఆదర్శాలు మర్చిపోతున్నాడు.
1: హి హస్ ఫర్గాటెన్ ఐడియల్స్.
2: కానీ ఆశలు మాత్రం పెంచుకుంటున్నాడు.
1: బట్ హి హస్ గాట్ అంబిషన్.
2: దేహాభిమానం అధికమవుతుంది. అది
1: బాడీ అటాచ్మెంట్ ఈస్ రైజింగ్.
2: కానీ ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
1: బట్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
2: ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ టు డెవలప్ అటాచ్మెంట్ టు
2: దేహాభిమానం కూడా ఉండవచ్చు. కానీ దేహం ఎంతవరకు కర్మాచరణకు మాత్రమే.
1: వి కెన్ హావ్ బాడీ అటాచ్మెంట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ యాజ్ టు అండర్టేక్ యాక్టివిటీ.
2: కనుకనే ఈ దేహం పుట్టినటువంటి దేశాన్ని మనం గౌరవంగా చూడాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ టు రెస్పెక్ట్ దిస్ బాడీ.
2: అది ఏ జాతీయత గౌరవము అని.
1: అండ్ వి హావ్ టు రెస్పెక్ట్ ద కంట్రీ నేషనాలిటీ.
2: రాముడు కూడాను
1: రామ
2: అరణ్యము లోపల ఉండినప్పుడు
1: కట్టగలిపటికి
2: లంకకు చేరుతాడు.
1: రీచ్ లంక అట్ ద ఎండ్.
2: లంకలో కావలసినంత ధనం ఉంటుంది.
1: లంక ఇస్ ఫుల్ ఆఫ్
2: కనకనక వస్తు వాహనాలతో నిండి ఉంటుంది.
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వెల్త్ దేర్.
2: కనపటికి లక్ష్మణుడు కూడాను చెప్పాడు, భరతుడు ఏలుతున్నాడు మన భరత రాజ్యాన్ని.
1: ఇన్ ఫ్యాక్ట్ భరత ఇస్ రూలింగ్ అవర్ కింగ్డమ్ ఓవర్ దేర్.
2: దానికి మనం అడ్డు తగలటం న్యాయం కాదు.
1: లెట్ నాట్
2: ఈ క్రూరుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు మరణించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్రూయల్ వికెట్ రావణ డైడ్.
2: ఈ దేశాన్ని నీవే పాలించమన్నాడు.
1: బెటర్ యూ రూల్ దిస్ లంక.
2: ఈ మాట విని విభీషణ్ కూడా వచ్చి పాదాల పైన పడ్డాడు.
1: విభీషణ్ ఆల్సో ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
2: స్వామి
1: స్వామి
2: మదీయ ధనధారాది సర్వభారత సమర్పితం ఆత్మానం శేషభూతం ఈ రక్షమాం శరణాగతి అన్నాడు.
1: హి సెడ్ స్వామి ఐ సరెండర్ మై సెల్ఫ్ అన్ టు యూ ఆల్ మై కింగ్డమ్ ఆల్ మై వెల్త్ ఆల్ మై ఫ్యామిలీ.
2: రాముడు ఏమన్నాడు?
1: యు నో వాట్ రామా సెడ్.
2: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపు గరియసి.
1: ది మదర్ ల్యాండ్.
2: నేను పుట్టిన దేశము, నాకు పుట్టిన తల్లి నాకు చాలా ప్రధానము, వీరే స్వర్గంతో సమానము.
1: హి సెడ్ మై మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ ద వెరీ పారడైస్.
2: అటువంటి నా తల్లి అయినటువంటి దేశాన్ని నేను వదిలి పరదేశంలో నేను ఎట్ట ప్రవేశించాను?
1: ఐ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ మై మదర్ ల్యాండ్.
2: నాకు అక్కడ లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ దట్.
2: కనుక ఈనాటి మానవుడు జనని మనకు జన్మం ఇచ్చినటువంటి ఒక తల్లి.
1: సో వి హావ్ టు రిమెంబర్ మదర్.
2: మహాపూజనీయురాలు.
1: యూ హావ్ టు వర్షిప్ హర్.
2: ఆమె లేక నీవు లేవు.
1: యూ కెనాట్ ఎగ్జిస్ట్ విదౌట్.
2: కనుకనే జనని జన్మభూమి ఆ యొక్క పుట్టినటువంటి దేశం కూడా చాలా ప్రధానమైనటువంటిది.
1: మదర్ ల్యాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: ఇది జాతీయత హక్కులు అని మనవి.
1: దిస్ ఇస్ వాట్ యు కాల్ ద రైట్.
2: భారతదేశంలో ఉండినటువంటి హక్కులు ఏ దేశంలో కూడా లేవు.
1: ద రైట్ యూ హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ నాట్ నోటీస్ ఎనీవేర్.
2: ఈ భారతదేశంలో హద్దులు ఏమిటి?
1: వాట్ ఆర్ ద బౌండరీస్?
2: హిమాచల పర్వతం లే దీనికి హద్దులు.
1: హిమాలయ ఆర్ ద బౌండరీ.
2: హిమాచలములు కదలనటువంటివి. అది ఏ మన దేశం యొక్క హద్దులు.
1: దే ఆర్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: అక్కడ నీ ఈశ్వరుడు ఉన్నాడు.
1: దేర్ లైస్ ఈశ్వర.
2: అనగా ఎక్కడ ఈ ఈశ్వరుడు?
1: వేర్ ఇస్ ఈశ్వర?
2: హిమ అచలం.
1: హిమ అచల.
2: హిమం అనగా మంచు.
1: హిమ ఇస్ ఐ.
2: మంచు అనగా తెల్లగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ వై.
2: కానీ కరిగిపోతుంటాయి.
1: బట్ ఇట్ మెల్ట్.
2: అది ఏ మన హృదయము తెల్లగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బి వైట్ అండ్ బ్రైట్.
2: కరిగి ప్రవహించేటువంటి హృదయంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.
2: క్రిస్ప్లెస్ దయా హృదయం. కరిగేటువంటిదిగా ఉండాలి హృదయం.
1: క్రిస్ప్లెస్ దయా ద హార్ట్ దట్ మెల్ట్.
2: అచలం. హిమ అచలం కదలనటువంటిదిగా ఉండాలి.
1: అచల స్టడి అన్వేవరింగ్ అన్షేకబుల్.
2: అటువంటి హిమముతో కూడినటువంటి యొక్క పర్వతమైనటువంటి హృదయమును కదలకలేనటువంటి స్థితిని ఉంచుకోవటమే నిశ్చలము అన్నారు.
1: ద స్టడీనెస్ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ అవర్ హార్ట్ సో ప్యూర్ అండ్ స్టడీ అన్షేకబుల్.
2: కానీ ఈనాడు మన హృదయము చలించిపోతుంది.
1: బట్ టుడే అవర్ హార్ట్ ఈజ్ షేకింగ్ ఎవరి.
2: కారణం మన వాంఛలు మితిపేరిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్.
2: ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకోలేక ఈ హృదయం కదిలికగా ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ ఇన్ఫినిట్ డిజైర్ ద హార్ట్ స్టార్ట్ వేవరింగ్ టేకింగ్.
2: కొనుకునే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
2: మనం కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: హావ్ టు రిడ్యూస్ అవర్ లగేజ్ ఆఫ్ డిజైర్.
2: ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు.
1: మోర్ యూ రిడ్యూస్ మోర్ హ్యాపీ విల్ యూ బీ.
2: ఇది ఏ గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
2: నాయన నీవు సర్వభారములు భయం అర్పితం చేయవి.
1: యు ఆఫర్ ఎవ్రీథింగ్ టు
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: లెట్ ఆల్ యువర్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అంటే గాడ్. ఏం
2: చేసినా భగవంతుని ప్రీతిగా చేయిరు.
1: వాట్ ఎవర్ యు డు ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు గాడ్.
2: చేసేటువంటి సత్కర్మ.
1: దట్ ఇస్ గుడ్ యాక్షన్ ఐ డు.
2: దీంతో ఎట్టి బాధలు నీకు లభించవు.
1: యు విల్ నాట్ ఫేస్ ఎనీ సఫరింగ్.
2: ఎట్టి కష్టములు ప్రవేశించవు.
1: నో డిఫికల్టీ.
2: కనుక నేను సుఖంగా జీవించాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
2: కోరికలు తగ్గించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ లిమిటెడ్ డిజైర్.
2: కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్.
2: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
2: నేను అనేక పర్యాలు స్టూడెంట్స్ చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ ద స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
2: పిల్లలారా,
1: బాయ్స్,
2: మీ యొక్క జీవితం అనేటువంటిది చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: యువర్ లైఫ్ ఇస్ వాల్యుబుల్.
2: మీ బ్లడ్,
1: యువర్ బ్లడ్,
2: మీ ఫుడ్,
1: యువర్ ఫుడ్,
2: మీ హెడ్,
1: యువర్ హెడ్,
2: మీ దుడ్డు,
1: యువర్ దుడ్డు, మనీ,
2: ఈ నాలుగును తల్లి యొక్క గిఫ్టే.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ యువర్ మదర్.
2: కనుక నీ మొట్టమొదటి నీవు తల్లికి నీవు జీవితానికి కృతజ్ఞత అందించమన్నారు.
1: ఫస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
2: నీవు అందించవలసినటువంటి తల్లికి మొట్టమొదట.
1: ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్
2: గ్రాటిట్యూడ్. ఏ దేశమైనా పోనీ మాతృదేశం అంటారు.
1: You may go anywhere. We say motherland.
2: కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరు చెప్పరే?
1: నో వన్ సేస్ ఫాదర్ ల్యాండ్.
2: ఫాదర్ కంత ప్రధానం కాదు.
1: ఫాదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
2: మదర్ ఏ చాలా ముఖ్యం.
1: మదర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
2: తొమ్మిది నెలలు మోసి కని పెంచి అనేక కష్టములకు ఓర్చి మీకు వచ్చినటువంటి జబ్బులంతా కూడా రాత్రింపగలు మేలుకొని ఆహారం మాని మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మదర్ హాస్ గివెన్ బర్త్ టు యూ బేరింగ్ ఆల్ ద పెయిన్ ఫర్ 9 మంత్స్, feeding you, taking care of you, caressing you.
2: కనుకనే మొట్టమొదటి తల్లి చాలా ప్రధానమైనటువంటి.
1: సో మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
2: ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను శిరసా వహించాలి.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ మదర్. యూ హావ్ టు ఓబే హర్.
2: తల్లి ఏది చెప్పినా కానీ అది వేద వాక్యే.
1: వాట్ ఎవర్ మదర్ టెల్స్ ఇట్ ఇస్ వేద.
2: అది సత్యమైనటువంటి వాక్యే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
2: నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ, నీ మంచిని కోరే చెప్తుంది కానీ, నీ చెడ్డని కోరే తల్లి ఎక్కడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మదర్ టెల్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. దేర్ ఇస్ నో బ్యాడ్ మదర్ ఎనీవేర్.
2: నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చు,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
2: తల్లి విద్యాహీనురాలు కావచ్చు.
1: మదర్ మే బి లిటిల్.
2: ఎంత విద్య లేకపోయినప్పటికీ తల్లి ఎందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుండాలి.
1: మదర్ మే బి ఇల్లిటరేట్ బట్ షీ థింక్స్ ఆఫ్ యువర్ వెల్ఫేర్, యువర్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి.
1: గాయత్రి ఇస్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మదర్.
2: అటువంటి గాయత్రి మాత్రమును,
1: ద గాయత్రి,
2: మనము మూడు వేళలు ఎందుకు స్మరిస్తూ ఉంటే,
1: వీ హావ్ టు చాంట్ థ్రైస్ ఎ డే.
2: మొట్టమొదటి ప్రాతః సంధ్య అన్నారు.
1: ఫస్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ట్వైలైట్,
2: మధ్యాహ్న సంధ్య,
1: అండ్ ద మిడ్ డే,
2: సాయం సంధ్య,
1: అండ్ ఈవినింగ్ ట్వైలైట్.
2: అనగా తెల్లవారి ఏమవుతుంది?
1: మార్నింగ్ వాట్ హ్యాపన్?
2: తెల్లవారి నీవు సూర్యుని వైపును మొహం తిప్పి కూర్చున్నప్పుడు,
1: యాజ్ యూ టర్న్ టువర్డ్ సన్,
2: నీ నీడ నీకంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది.
1: అండ్ యూ ఫైండ్ ద షాడో ఇంక్రీజింగ్ మోర్ దాన్ యువర్ సైజ్.
2: కానీ ఎంతకాలం నీవు ఆ విధంగా కూర్చున్నా కానీ నీ నీడని నీవు దాటలేవు.
1: యూ మే స్టాండ్ లైక్ దట్ బట్ యూ కెనాట్ క్రాస్.
2: ఆ నీడనే మాయా.
1: ఎవరీ షాడో ఇస్ ఇల్యూషన్.
2: దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి?
1: వాట్ షుడ్ యూ డూ టు క్రాస్?
2: నీ ముఖం సూర్యు నుంచి తిప్పాలి.
1: టర్న్ టర్న్ అగెన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ద సన్.
2: అప్పుడే నీ నీడ వెనకబడిపోతుంది.
1: దెన్ యువర్ షాడో విల్ ఫాల్ బిహైండ్.
2: అప్పుడు నీ మాయ నిన్ను ఏమాత్రమో బాధించదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
2: మధ్యాహ్న సంధ్య,
1: అండ్ ద మిడ్ డే,
2: అనగా 12 గంటల సమయం లోపల సూర్యుడు నీ శిరస్సు పైన ఉంటుంటాడు.
1: 12 o'clock నూన్ సన్ ఇస్ ఆన్ ద టాప్ రైట్ ఆఫ్ ద హెడ్.
2: అప్పుడు నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
1: అండ్ ద వెరీ షాడో విల్ బి అండర్ యువర్ ఫీట్.
2: నీకు ఇటు పోదు అటు పోదు.
1: ఇట్ నైదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్.
2: సాయం సంధ్య,
1: ఇట్స్ ఈవినింగ్ టైం.
2: నీవు సూర్యుడు వైపున తిరుగుతూ ఉంటే ఇంకా నీ నీడ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంటాయి.
1: అండ్ ద షాడో విల్ బి ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ యాజ్ యూ టర్న్ టువర్డ్ ద సన్.
2: కనుక నీవు సూర్యుని వైపున తిరగనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు టర్న్.
2: చంద్రమా మనసో జాత, తెచ్చో సూర్యో జాత, నీ మనసే నీ చంద్రుడు.
1: అండ్ ఫ్యాక్ట్ ద వెరీ మూన్ ఇస్ అవర్ మైండ్.
2: నీ యొక్క మనసే నీ యొక్క చంద్రుడు. ఆ చంద్రుడు మనసు పైన నీవు ఏకాగ్రత పరచుకో.
1: కాన్సన్ట్రేట్ ఆన్ ద మూన్ ద మైండ్.
2: అప్పుడే నీ యొక్క మాయ ఏమాత్రమో బాధించదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
2: కానీ
1: బట్
2: ఈనాడు కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది ఏజ్ కలి,
2: ఇంతేకాకుండా ఆధునిక యుగము చేత,
1: బికాస్ ద మోడర్న్ ఏజ్,
2: చదువులు మితిమీరి పెరుగుతూ ఉండటం చేత,
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ నాలెడ్జ్,
2: దీంతో పాటు బుద్ధి తక్కువ అవుతుండాలి,
1: బికాస్ ఆఫ్ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్,
2: బుద్ధి బాగా కుశలతగా ఉంటుండాలి.
1: In fact, one is intellect.
2: కానీ గుణం తగ్గిపోతుండాలి.
1: But yet the virtue is less than.
2: గుణము లేని బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is intelligence without
2: గుణము లేని చదువు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is the knowledge without
2: virtue? చదువులు కేవలం గ్రంథ పరిచయమే మాత్రమే కానీ,
1: all the knowledge is textual information.
2: మరి దివ్యమైన జీవితాచరణ లోపల ఏమాత్రం సహాయం చేయటం లేదు.
1: It doesn't help you to lead a divine life.
2: కనుక మనం దివ్య జీవితానికి తగినటువంటి యొక్క చదువును మనం చదవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ టు స్టడీ టు లీడ్ ద డివైన్ లైఫ్.
2: లౌకిక చదువులు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
2: దానితో పాటు
1: అలాంగ్ విత్ దట్
2: ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరము.
1: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్
2: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ ద ట్రూ.
2: ఈనాడు చదివినటువంటి చదువులు అన్ని కూడా చిన్న చిన్న నదులు కాలువలు వంటివి.
1: ఆల్ అవర్ ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆర్ లైక్ రివర్స్ అండ్ రివర్.
2: ఇవన్నీ తీరి ఎక్కడ పోతున్నాయి?
1: వేర్ టు ది గో అల్టిమేట్లీ?
2: నదీనాం సాగరోగతి, సగం సముద్రంలో చేరిపోతున్నాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ మైటీ ఓషన్.
2: ఆ సముద్రమే లేకపోతే ఈ నదులకు స్థానమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో ఓషన్ రివర్స్ ఫైండ్ నో ప్లేస్.
2: కనుక అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరమైనది.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
2: కానీ ఈనాటి కొందరు విద్యావంతులు,
1: సమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
2: విద్యావంతులుగా ఉండినప్పటికీ
1: దో దే ఆర్ ఎడ్యుకేటెడ్
2: వివేకహీనులుగా ప్రవర్తిస్తున్నారు.
1: దే హావ్ లాస్ట్ ఆల్ దేర్ ఇంటెలెక్ట్ డిస్క్రిమినేషన్.
2: చిన్నపిల్లలు దేవుడు వంటి ఏమైనా పూజిస్తూ ఉంటే,
1: వెన్ యంగ్ బాయ్స్ ప్రే టు గాడ్,
2: భజనలు చేస్తుంటే,
1: వెన్ దే డూ భజన్,
2: ఆ పిల్లలను మందలిస్తున్నారు తల్లిదండ్రులు.
1: దే చెక్ దెమ్, దే రిప్రిమాండ్ దెమ్.
2: ఏమిటా ఈ చిన్న వయసు లోపలే నీకు దేవుడు?
1: Why are you bothered of God at this tender age?
2: నా మాదిరి ఉద్యోగం చేసి,
1: జాబ్ లైక్
2: రిటైర్డ్ అయిపోయిన తర్వాత,
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
2: అప్పుడు ఏ పని ఉండదు, అప్పుడు నీవు స్మరించుకో దేవుణ్ణి.
1: డూ జాబ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ సిన్స్ యూ హ్యావ్ నో అదర్ వర్క్ టు డూ, థింక్ ఆఫ్ గాడ్ దెన్.
2: ఈ చిన్న వయసు నుంచి నీవు ఎందుకు స్మరిస్తావు?
1: వై డూ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్?
2: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
2: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ సేస్ భగవాన్.
2: ఈ చిన్న వయసు నుంచినే మనం దైవ చింతన చేస్తున్నప్పుడే పెద్ద అయిన తర్వాత రిటైర్ అయినప్పుడు కూడా మనకి ఈ దైవ చింత జ్ఞాపకం వస్తుంది.
1: When you think of God right at this tender age right now, you can think of God later in during
2: that time. దైవ చింతకు మాత్రం ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This is the right stage to
2: think of God. Golden age.
1: Very important age.
2: ఇది పవిత్రమైనటువంటి వయసు.
1: This is a sacred
2: age. ఈ వయసును మాత్రం మనం ఏమాత్రం చెరుపుకోకూడదు.
1: We should never neglect this sacred time.
2: ఇంకా కొంతమంది తల్లిదండ్రులు,
1: some parents,
2: పిల్లవాడు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినాడంటే,
1: the moment boy gets a degree,
2: తక్షణమే విదేశాలకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయమంటారు.
1: ఇమ్మీడియట్లీ పేరెంట్స్ ఇన్స్ట్రక్ట్ దేర్ చిల్డ్రన్ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
2: స్వదేశంలో లేనటువంటి విదేశంలో ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఫైండ్ దేర్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్?
2: దీనినే చెప్తారు, చిన్న భారతే తన్న భారత అన్నారు.
1: దట్
2: భారతంలో లేనటువంటిది మరి ఏ దేశంలో ఉండదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్.
2: నీవు చదవవలసి చదువు భారతదేశంలో లేదా?
1: ఇస్ దాట్ ఎడ్యుకేషన్ యూ వాంట్ గో దర్? ఇస్ ఇట్ నాట్
2: అవైలబుల్ హియర్? విదేశాలకి పోయి చదవాలి.
1: వై డు యూ వాంట్ టు గో అబ్రాడ్?
2: విదేశాలకు పోతున్నావు కానీ నువ్వు చదువుతున్నావా?
1: యు గో దేర్, డు యు స్టడీ దేర్?
2: చదవటం లేదు. వికార బుద్ధులు పెంచుకుని
1: యూ హావ్ ఆల్
2: విపరీతమైనటువంటి చేష్టల చేత మనము కేవలము వికృతమైనటువంటి బరూపాన్ని పొందుతున్నాం.
1: యూ అండర్టేక్ ఆల్ సిల్లీ యాక్టివిటీ విత్ పర్వర్టెడ్ మైండ్, పర్వర్టెడ్ జీనియస్.
2: నా దృష్టిలో నేను చూసినటువంటి ఇంతవరకు కూడా ఎంతమందో విద్యాశాలకు వెళ్ళినారు.
1: Bhagavan knows many you have gone abroad.
2: Yavaru sariyainatundi dinto inti bharatdesana cheraledu.
1: Not even one return safe in the proper condition.
2: Videshaliki pampedi ye nimittamai pamputunnaru?
1: Why do we send them abroad?
2: Veedu gunavantudu kavalani kada pampinchedi, dhanavantudu kavalani pamputunnaru.
1: Not that he should be gunavanta, the virtuous, but only dhanavanta.
2: Dhanamu dhanamu dhanamu.
1: Money and money.
2: Ee dhanam em chestundi?
1: What is that you get out of it?
2: ధనం ఉంటుంది, లోక సౌకర్యాలు చేకూరుస్తుంది.
1: మనీ ఇస్ నెసెసరీ ఫర్ కన్వీనియన్స్.
2: కానీ మానసిక శాంతిని అందించగలదా?
1: బట్ కెన్ ఇట్ కన్ ఫర్ పీస్?
2: లేదు.
1: నో,
2: ఒక ఆధ్యాత్మికమే మానసిక శాంతిని అందిస్తుంది.
1: ఇట్ ఓన్లీ స్పిరిచువాలిటీ దట్ కన్ ఫర్ పీస్.
2: ప్రతి మానవుడు కూడా నువ్వు ఈనాడు
1: ఎవ్రీ మ్యాన్
2: అదేదో ఒక పిచ్చి పట్టినట్టుగా విదేశాలకు పంపడం.
1: ఇట్ హాస్ బికమ్ ఎ మోర్ ఆర్ లెస్ మ్యాడ్నెస్ టు గో అబ్రాడ్.
2: ఆ విదేశాల వారంతా కూడా భారతదేశానికి చేరటం.
1: ఆల్ ఫారినర్స్ కమ్ హియర్ టు భారత్.
2: నిజంగా ఆ విదేశంలో శాంతి సుఖమే ఉంటుంది, ఆ దేశం వారు ఈ దేశానికి ఎందుకు వస్తారు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ అబ్రాడ్ వై షుడ్ దే కమ్ హియర్?
2: అక్కడ ఏమాత్రము లేదు.
1: దేర్ నో పీస్ దేర్.
2: ధన సౌకర్యాలు ఉంటున్నాయి,
1: హావ్ కన్వీనియన్స్.
2: గుణ సౌకర్యం అసలే లేదు.
1: బట్ నథింగ్ వాట్స్ ఎవర్ రిగార్డ్ టు దిసెల్ఫ్.
2: ధనమెచ్చిన మదమెత్తును.
1: ఇఫ్ యు హావ్ గాట్ మనీ యు విల్ బి అరోగెంట్.
2: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చు.
1: ఇఫ్ యు ఆర్ అరోగెంట్ యు విల్ హావ్ బ్యాడ్.
2: ధనముడిగిన మదముడుగును.
1: ద మోమెంట్ మనీ ఇస్ గాన్
2: మదముడుగున దుర్గుణము మానులువేమో.
1: ద మోమెంట్ వెన్ వన్స్ మనీ ఇస్ గాన్
2: దుర్గుణాలు ప్రవేశించకుండా ఉండాలంటే స్వదేశంలోనే ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ బి గుడ్ యూ హావ్ టు రిమైన్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్.
2: నేనే పెద్ద ఆదర్శం.
1: భగవాన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఐడియల్.
2: ఎన్ని వేల మందో ఎంతమందో భక్తులంతా వచ్చి, స్వామి మా దేశానికి రావాలి, మా దేశానికి రావాలి, ఎంత దిన్నము ప్రార్థిస్తూనే ఉన్నారు.
1: మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ప్రేయింగ్ భగవాన్ దట్ హి షుడ్ గో అబ్రాడ్.
2: ఈనాటి వరకు నేను ఆ తలంపే లేదు నాలో.
1: టిల్ దిస్ డే హస్ నాట్ ఎంటర్టైన్డ్ ఎనీ థాట్.
2: కారణం ఏమిటి?
1: వై
2: సర్వధర్మములకు మూలాధారమైనటువంటి భారతదేశం.
1: భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫెయిత్.
2: ఈ దేశంలో ఉండేటువంటి యజ్ఞయాగాది క్రతువులంతా ఎంత పవిత్రమైనటువంటివి.
1: ద సీక్రెట్ రిచువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఐడియల్.
2: ఒక ఉదాహరణము, ట్రైన్ పోతుందా అనుకోండి,
1: యాజ్ ది ట్రైన్ ఇస్ గోయింగ్,
2: ట్రైన్ లో ఎన్నో బాక్సెస్ అంతా ఉంటాయి,
1: యు ఫైండ్ సో మెనీ కంపార్ట్మెంట్స్,
2: కానీ దానికి ఒక్కటి మాత్రమే ముందు ఇంజిన్ రూమ్ ఉంటుంది.
1: ద ట్రైన్ విల్ హ్యావ్ ఇంజిన్ ఇన్ ద ఫ్రంట్.
2: ఆ ముందు ఉంటుంటుంది ఇంజిన్,
1: ఇంజిన్ ఇస్ ఇన్ ద ఫ్రంట్.
2: దాంట్లోనే పొగ, దాంట్లోనే మునిప్పులు, దాంట్లోనే మంటలు ఉంటాయి.
1: దేర్ యూ ఫైండ్ ద కోల్ అండ్ ద ఫైర్ అండ్ ద డ్రైవర్.
2: పెట్టి పెట్టిలో కూడా ఈ మంటలు ఉండవు.
1: యూ డోంట్ ఫైండ్ ఫైర్ కోల్ ఇన్ ఎవరీ కంపెనీ.
2: కాబట్టి సర్వ దేశంలో కూడా భారతదేశము ఇంజిన్ వంటిది.
1: భారత్ ఇస్ ది ఇంజిన్ ఫర్ ఆల్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ ద ట్రైన్ ఆఫ్ ది వరల్డ్.
2: భారతదేశం నుండి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా ఉప్పొంగిపోతున్నాయి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ భారత్ వేర్ యూ ఫైండ్ సీక్రెట్ రిచువల్ ఫుల్ ఆఫ్.
2: మిగతా దేశంలో దీనికి అతికించినటువంటి పెట్టెల వంటివి.
1: ఆల్ అదర్ కంపార్ట్మెంట్స్ ఆర్ లింక్డ్ టు ది ఇంజిన్.
2: కానీ కొన్ని కొన్ని దేశాలు పడిపోతుంటాయి.
1: అఫ్ కోర్స్ వీ ఫైండ్ ది రేస్.
2: కారణం ఏమిటి?
1: వై
2: లింక్ సరిలేకపోవటం వల్లే పడిపోతుంది.
1: బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లింకేజ్.
2: కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి.
1: ది డివినిటీ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
2: కనుక భారతదేశం నందు ఉండి భారతీయ సంస్కృతిని నీవు కాపాడి, భారతీయ సంస్కృతిని నీవు ఆచరణ యందు ఉంచి భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి.
1: దేర్ఫోర్ స్టే హియర్ ఇన్ భారత్, థింక్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్, ప్రాక్టీస్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ ప్రాపగేట్.
2: అది నిజమైనటువంటి యొక్క తత్వము గాయత్రి స్వరూపము.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ గాయత్రి.
2: గాయత్రికి పంచముఖి అని పేరు.
1: వీ సే గాయత్రి హస్ ఫైవ్ ఫేసెస్.
2: ఐదు ముఖములు ఉంటున్నాయి ఆమెకు.
1: షీ హస్ ఫైవ్ ఫేసెస్.
2: ఏమిటి ఐదు ముఖములు?
1: వాట్ ఆర్ దే?
2: ఓ ఒక ముఖము.
1: ద ఫస్ట్ ఫేస్ ఓం.
2: తత్ ఈ ఐదు ముఖములు.
1: ఇట్ హస్ గాయత్రి ఫైవ్ ఫేసెస్. ఓం భూర్ భువ సువ.
2: చతుర్వరేణ్యం.
1: చతుర్వరేణ్యం.
2: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
2: ఓ దేవత, నా ఎందున్నటువంటి అంధకారమును, నా ఎందున్న అజ్ఞానమును దూరం చేసే.
1: ఓ మద, సీ ద ఇన్నర్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ధియో యోనో ప్రచోదయాత్. ధియస్ అనగా బుద్ధిని అభివృద్ధి పరచు.
1: ధియో యోనో ప్రచోదయాత్. గ్రాంట్ మీ ద
2: గాయత్రి మంత్రం అంతా ఇదియే.
1: దిస్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
2: తర్వాత ప్రార్థన.
1: దెన్ ప్రేయర్.
2: ధియో యోనో అదే ప్రార్థన.
1: ధియో యోనో ప్రచోదయాత్ ఇస్ ద ప్రేయర్.
2: తల్లి నాకు ఈ మంచి బుద్ధిని అనుగ్రహించు అని భక్తి.
1: ఓ మదర్, విత్ ఆల్ ద డివోషన్ ఐ ప్రే అంటూ యూ టు గ్రాంట్ మీ ఇంటెలిజెన్స్.
2: ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి యొక్క మంత్రము గాయత్రి మంత్రము.
1: గాయత్రి ద కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గాయత్రి మంత్రమును స్మరించడం చేత ఎంతో మనసు పవిత్రమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ చాయింట్ గాయత్రి ద మైండ్ విల్ బి సేక్రెడ్.
2: అందులో విద్యావంతులు,
1: ఎడ్యుకేటెడ్
2: యువకులైనటువంటి వారు తప్పక గాయత్రి మంత్రమును స్మరించాలి.
1: Youngsters educated must necessarily chant Gayatri.
2: మీరు బాగా విచారం చేసుకోండి, గాయత్రి మంత్రోపదేశము చాలా మంది పెద్ద వయసు అయిన తర్వాత చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ గాయత్రి ఇస్ గివెన్.
2: అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు.
1: Till Gayatri teaching is given, they will not be intelligent.
2: Gayatri mantrochara jarigina tarvatane buddhi vikasistundi.
1: The moment he receives Gayatri,
2: prakatistundi, prabhavistundi.
1: The intellect blossoms and manifests.
2: Kanukane motta motta manu Gayatri mantrani ashtavayasulopane cheyali.
1: So at the
2: garbhashtami annaru.
1: At the age of 8.
2: ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు.
1: The Gayatri mantra is given at the age of 8, he will be highly intelligent.
2: కనుక మనం చిన్న వయసు నుండే చేయటం చాలా మంచిది.
1: ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు డూ ఇట్ యంగ్.
2: కానీ ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరిస్తున్న చేత ఎంతైనా ధన్యులు అవుతారు.
1: దట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు చాంట్ గాయత్రి ఎట్ ఎనీ ఏజ్, సర్టెన్లీ యు విల్ బి లిబరేటెడ్.
2: కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి.
1: బట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ ఇంపార్టెంట్.
2: ఈనాటి ప్రభావము చాలా మితిమీరి పోతుంది.
1: యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్.
2: దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే.
1: ది రీజన్ ఫర్ ఆల్ ద రూయిన్ అవుట్ సైడ్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ డివోషన్.
2: ఎక్కడ చూసినా అశాంతియే,
1: రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
2: ఎక్కడ చూసినా భయమే.
1: వి ఫైండ్ ఫియర్ ఆల్ ఓవర్.
2: కారణము దైవ చింతన లేదు.
1: బికాస్ పీపుల్ డోంట్ ఫియర్ ఆఫ్ గాడ్.
2: సర్వ భయమును కూడా నువ్వు నివారణ గావించేది ఒక దైవ మంత్రమే.
1: యు కెన్ బి ఫియర్లెస్ బై థింకింగ్ ఆఫ్ గాడ్.
2: దైవం అనేటువంటి ఆస్తి మన ఎందు ఉన్నప్పుడు దేనైనా మనం సంపాదించుకోవచ్చు.
1: యూ కెన్ అచీవ్.
2: దైవము కేవలము సువర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ గోల్డెన్.
2: కనుకనే భగవంతుడు భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి.
1: బట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ ఇంపార్టెంట్.
2: ఈనాటి ప్రభావము చాలా మితిమీరి పోతుంది.
1: యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్.
2: దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే.

0: దేన్నైనా మనం సంపాదించుకోవచ్చును.
1: యూ కెన్ అచీవ్.
0: దైవము కేవలము సువర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ గోల్డెన్.
0: కనుకనే భగవంతుణ్ణి సువర్ణ గర్భాయ నమః అన్నారు.
1: సో వి కాల్ గాడ్ సువర్ణ గర్భాయ.
0: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ గోల్డ్.
0: హిరణ్య గర్భుడు.
1: హిరణ్య గర్భ.
0: కాబట్టి ఆ గోల్డ్ అనేటువంటి మన దగ్గర ఉంటుంటే దేన్నైనా మనం సామాన్లు కొనవచ్చు.
1: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆఫ్ యువర్ చాయిస్.
0: కనుక దైవ చింతన అనేటువంటి మన వెంట ఉన్నప్పుడు ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ గాడ్, ద
0: శాంతి అనే జ్యువెల్ కొనవచ్చు.
1: యూ కెన్ హావ్ ద జ్యువెల్ ఆఫ్ ధర్మ,
0: ప్రేమ అనే జ్యువెల్ కొనవచ్చు.
1: జ్యువెల్ ఆఫ్ లవ్,
0: ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
1: జ్యువెల్ ఆఫ్
0: ఈ ప్రేమ అనే ధనం చేత ఎంత ధనమైనా ఎంతటి వస్తువులైనా మనం ఆశించవచ్చు.
1: విత్ ది వెల్త్ ఆఫ్ లవ్ యూ కెన్ బై ఎనీ కమాడిటీ, ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఎనీ ప్రైస్.
0: కనుక సర్వమునకును హిరణ్య గర్భుడు చాలా ముఖ్యుడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ హిరణ్య గర్భ గోల్డ్
0: ఇస్ అతనే దైవము.
1: ఈస్ గాడ్.
0: ఆ దైవమును మన హృదయం నందించుకున్నప్పుడు సర్వము దైవ భావములు ఆవిర్భవిస్తుంటాయి.
1: వెన్ యూ ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ ఎవ్రీథింగ్ ట్రాంక్విల్ గెట్.
0: ఒక పాత్రలో పాయసం పోసి ముంచిపెట్టినప్పుడు పది రంధ్రములు కొట్టినా ఒక్కొక్క రంధ్రంలో కూడా పాయసమే వస్తుంది, కానీ మరొక విషయం రాదు.
1: వెన్ యూ కీప్ ద రైస్ పుడింగ్ ఇన్ ఎ వెసల్ మేడ్ అప్ ఆఫ్ హోల్ నేచురలీ దట్ వుడ్ కమ్ అవుట్ రెయిన్.
0: కనుక మన హృదయం నిండుకును దైవమునే పెంచుకున్నప్పుడు సర్వము కర్మను కూడాను దైవ స్వరూపాలుగానే మారుతుంటాయి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ సో దట్ ఆల్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఆర్ బౌండ్ టు బి డివైన్.
0: నీవు చేసే సర్వ పనులు కూడా దైవ కర్మలుగానే ఉంటుంటాయి.
1: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కానీ ఈనాటి మానవులకు శ్వాస ఉన్నది కానీ
1: మ్యాన్ టుడే హ్యాస్ శ్వాస బ్రెత్,
0: విశ్వాసము లేదు.
1: హ్యాస్ నో విశ్వాస ఆఫ్ ఎయిట్.
0: విశ్వాసం లేని శ్వాసం ఉంటే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ విశ్వాస ఆఫ్ ఎయిట్ వాట్ ఫార్ ఇస్.
0: శ్వాస విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి.
1: సో యూ షుడ్ హ్యావ్ ద బ్రెత్ శ్వాస విత్ విశ్వాస ఆఫ్ ఎయిట్.
0: కనుక మంచి దానిపైన విశ్వాసం ఉండాలి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
0: ఈనాటి మానవుడు మంచిని విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ గుడ్
0: చెడ్డని విశ్వసిస్తున్నాడు.
1: ఫెయిత్ ఇన్ బ్యాడ్
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మన జీవితం మనకి ఏమాత్రము సుఖం అందించదు.
1: యూ విల్ నెవర్ బి హ్యాపీ బై దట్ వే.
0: ఈనాటి యువకులందరూ కూడాను
1: యంగ్స్టర్స్ టుడే
0: దేశ క్షేమాన్ని,
1: వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ,
0: లోకహితాన్ని,
1: గుడ్ ఆఫ్ ది కంట్రీ,
0: దివ్యమైన భావాన్ని పెంచాలి.
1: They should work for the welfare, the progress of the country, and the divine thought.
0: హితోపదేశములుగా ఉంటుండాలి.
1: And all your teaching should be good.
0: దేశమునకంత ఉపకారమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: You should render service to the country.
0: ఇది వ్యాసుడు కూడా చెప్పాడు.
1: This is stated by Vyas.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. 18 పురాణములు రాసి కట్టగలిపటికి ఈ పురాణము చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు.
1: Vyasa composed 18 epics. You don't have time to go through them all.
0: కనుక ఈ రెండింటి ఎందుకు ఒక చిన్నదిగా మీరు భావించుకొని దాన్ని స్మరించండి.
1: ఐ సేట్ ఇన్ ఎ సమ్మరీ ది ఎసెన్స్ ఇన్ టూ సెంటెన్సెస్ ఆఫ్ ఆల్ ది
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఆల్ ది 18 ఎపిక్స్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మనం తీసుకుంటే చాలు.
1: ఇఫ్ యు టేక్ దీస్ టు దట్ సీ నౌ.
0: ఎప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఇతరులకు ఏమాత్రం కీడు జరగకుండా ఉందాం.
1: నెవర్ హార్మ్ ఎనీబడి.
0: అది నిజమైనటువంటి భక్తి యొక్క ప్రవర్తి.
1: That is the true devotion and surrender.
0: Bhakti, bhakti ante poojan cheyatamu, pratamam cheyatamu, bhajan cheyatamu, inta maatrame kaadu.
1: Devotion does not mean worship or chanting or meditation alone.
0: Ivanni kevalam baahyamaina karmalu.
1: They are only external physical actions.
0: Ee baahyamaina karmalu enni undinappatiki antarbhavamlondu parishuddhame lekapothe idantha ashuddhame.
1: If the inner feeling is not pure, all the external actions are bound to be impure.
0: Kanuka meerandarkunu premanu penchukondi.
1: So grow, develop.
0: Preme daivamu, daivame prema.
1: Love is God, God is love.
0: కనుక తల్లిదండ్రులను ప్రేమించండి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను సేవించండి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకు సంతృప్తి పెట్టండి.
1: సాటిస్ఫై దెమ్.
0: కానీ తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోండి.
1: ఫాలో ది కమాండ్.
0: ఒక్కవేళ కొంతమంది తల్లిదండ్రులు ఇది తెలియకునో తెలుసు కొంతవరకు తప్పుడు మార్గం తప్పిస్తారు.
1: ఇన్నోసెంట్లీ ఆర్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ పేరెంట్స్ మే గివ్ మిస్గైడ్.
0: వాళ్లకు మీరు సహజంగా శాంతభావం చేత వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి.
1: రిమైన్ ఇన్ పీస్, ట్రై టు కన్విన్స్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ నీట్లీ.
0: నాయన నీవు ధర్మం సంపాదించాలి.
1: My dear son, you should earn money.
0: నీ విదేశాలకు పోవాలి.
1: You should go abroad.
0: అని చెప్తే అప్పుడు చెప్పాలి మీరు.
1: Then the boy should say, Mother,
0: నీ ఆజ్ఞ శిరసా వహిస్తాను కానీ ఈ ధనం కాదు నాకు మూలము.
1: Mother, I'll follow your command, but money is not important.
0: నా గుణమే నాకు ప్రధానము.
1: గుణ వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
0: గుణము లేని ధనం ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ద మనీ వితౌట్ గుణ వర్చ్యూ?
0: కనుక నేను గుణాన్ని పోషించుకునే నిమిత్తము దైవాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ క్యారెక్టర్, దేర్ ఫోర్ ఐ ఫాలో గాడ్.
0: ఆ విధంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా మనసు కలుగుతుంది.
1: ఇన్ ద బాయ్ సేస్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్.
0: కనుక తల్లిదండ్రులు రాజు నడుచుకోవాల్సిందే, కానీ కొన్ని కొన్ని మాత్రము మూర్ఖమైనటువంటి వాటి కూడా నడుచుకోనక్కర్లేదు.
1: యూ హావ్ టు నెసెసర్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్ బట్ నాట్ ఫూలిష్ డిక్టేషన్.
0: కానీ కొన్ని పరిస్థితులు

0: ఈనాడు కలి ప్రభావం చేత విరుద్ధమైన భావాలు కూడా బోధిస్తున్నారు తల్లిదండ్రులు కొందరు.
1: As an effect of the Kali Age, even parents also advise their children in the wrong way.
0: అది వాళ్ళకి తెలియక బోధిస్తున్నారే కానీ నీ పైన ప్రేమ లేక కాదు.
1: It is out of their innocence, ignorance.
0: తల్లిదండ్రుల పైన ప్రేమ మెందుగా ఉంటుండాలి.
1: In fact, parents love their children very much.
0: కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు.
1: But you don't know the future.
0: కనుకనే వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళని మనం ద్వేషించకూడదు.
1: Don't hate them anyway.
0: వారికి సహజంగా వారికి మనం చెప్పడానికి ప్రయత్నించాలి.
1: యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ న్యాచురల్ సింపుల్ స్వీట్ వే.
0: ఆ విధంగా చేసి వారి మనసు కూడా సంతృప్తి పరచాలి.
1: అండ్ మేక్ దెమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫై దెమ్, ప్లీజ్ దెమ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: యువర్ ఏజ్ ఇస్ హై.
0: ఈ వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది.
1: If you are perfect now, the whole country will prosper.
0: ఈనాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది గాయత్రి మంత్రా యూ రిసీవ్ టుడే, ఇఫ్ యూ చాంట్, దేర్ బి నో ప్రాబ్లమ్
0: కూడా మీకు సంభవించవు.
1: దేర్ బి నో ఎడ్యుకేషన్,
0: బాధలకు మీరు గురికారు.
1: నో సఫరింగ్.
0: కనుకని దైవ చింతన మాత్రం మీరు మానకండి.
1: Never give up thinking of God.
0: Prahalada is your brother.
1: Prahalada is your brother after all.
0: Vaadi tandi Hiranyakashipudu.
1: And his father is Hiranyakashipu.
0: Atanu chaala durmargudu.
1: He is very bad fellow.
0: Ainappudikini naamam ante dani ishtapaddu.
1: He doesn't relish God's name.
0: కానీ దాన్ని లెక్క చేయలేదు.
1: బట్ ప్రహ్లాద
0: తండ్రి మాట ధిక్కరించలేదు.
1: ఇన్ఫాక్ట్ ఇట్ ఇన్ దిస్ ఒబే,
0: నవ్వుకుంటూ వినేటువంటి వాడు.
1: హి యూస్ టు లిసన్ స్మైలింగ్.
0: కానీ తన పద్ధతి తాను మానలేదు.
1: బట్ హి డిడ్ గివ్ అప్ హిస్ ఓన్ టెంపర్మెంట్.
0: ఇలాంటి వాడిని బాధించాలి, వీడికి మనసు మార్చాలి అని ఏనుగులు చేతి తొక్కించాడు.
1: ఇన్ఫాక్ట్ ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్. హి మేడ్ ఎలిఫెంట్ ట్రాంపుల్ ఆన్ హిమ్.
0: ఉన్నప్పటికీ నారాయణ్ నారాయణ్ నారాయణ్ అన్నాడు.
1: దో హి వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ది ఎలిఫెంట్, హి డిడ్ గివ్ అప్ ది గాడ్స్ నేమ్ నారాయణ్.
0: ఏనుగులు నారాయణ స్వరూపాన్ని పొందాయి.
1: ఈవెన్ ఎలిఫెంట్ హాస్ గాట్ ద ఫామ్ ఆఫ్ నారాయణ.
0: రాజుబాముల చేత కనిపిస్తూ వచ్చారు.
1: ఆ పాయిజన్ స్నేక్
0: నారాయణ నారాయణ అన్నాడు.
1: అండ్ హీ టాంటెడ్ గాడ్స్ నేమ్.
0: అవుకుడు నారాయణ స్వరూపాన్ని పొందాడు.
1: ఈవెన్ ద పాయిజన్ స్నేక్ ట్రాన్స్ఫార్మ్డ్
0: పర్వతం నుంచి సముద్రంలో నెట్టించాడు.
1: దెన్ హి వాస్ థ్రోన్ ఇన్ టు ద ఓషన్.
0: ఆ పడే సమయంలో నారాయణ నారాయణ అన్నాడు.
1: వైల్ హి వాస్ థ్రోన్ ఇన్ టు ద ఓషన్, హీ టాంటెడ్
0: సముద్రం నుంచి నారాయణ వచ్చి రక్షించాడు.
1: దేర్ కేమ్ అప్ నారాయణ ఇన్ రెస్క్యూ.
0: కనుకని హృదయంలో పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు రక్షణ తప్పింది కాదు.
1: When you have sacred feelings within you, you are bound to be protected.
0: కనుకని దైవ భావాన్ని నిస్సంశయంగా,
1: I have divine thoughts undoubtedly,
0: అకింతలంగా,
1: unwavering,
0: ప్రేమ చేత,
1: with love,
0: నీ స్మరించడానికి ప్రయత్నించు.
1: Hands in sing his glory.
0: కానీ ఒక్కొక్క పర్యాయము దైవం పైన కూడా నువ్వు కోపం వస్తుంటాది.
1: Sometimes you are angry with God also.
0: కానీ కోపం మంచిది కాదు.
1: It's not good.
0: కామ క్రోధ లోభము ఈ మూడు కూడాను నరక ద్వారములు.
1: ఇన్ ఫ్యాక్ట్ కామాది డిజైర్, క్రోధాది యాంగర్, లోభాది గ్రీడ్.
0: రావణుడు ఎలాంటి వాడు తెలుసునా?
1: యు నో వాట్ రావణ వాట్?
0: రావణుడు చాలా గొప్ప శక్తివంతుడే, గొప్ప విద్యావంతుడే, బలవంతుడే, గుణవంతుడే. కానీ ఒక కామానికి లోబడుతున్న చేతనే తన కన్న బిడ్డలను తన రాజ్యాన్ని కూడా భస్మం చేసుకున్నాడు.
1: బికాస్ హీస్ బికమ్ ఎ విక్టిమ్ టు కామాది డిజైర్, హీ లాస్ట్ హిస్ కింగ్డమ్, ద క్లాన్.
0: ఇంకా క్రోధము,
1: క్రోధ యాంగర్,
0: క్రోధమంటే హిరణ్యకశిపుడే.
1: హిరణ్యకశిపు సింబలైజ్ యాంగర్.
0: హిరణ్యకశిపునికి క్రోధం పెట్టుకోవడం చేత ఏమి సాధించాడు?
1: హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ,
0: తాను కూడా భస్మం అయిపోయాడు.
1: హి టు గాట్ హింసెల్ఫ్ బర్న్.
0: ఇంకా లోభము,
1: లోభాగ్రీ,
0: లోభము దుర్యోధనుడే.
1: దుర్యోధన స్టాండ్స్ ఫర్ గ్రీడ్.
0: ఆ దుర్యోధనుడు లోభం పెట్టుకోవడం చేత కట్టగడపకి ఏమైపోయింది?
1: బికాస్ హీ వాస్ గ్రీడీ, వాట్ హ్యాపెన్?
0: నూరు మంది అన్నదమ్ములు కూడా ఒక్క భస్మం అయిపోయాడు.
1: హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్, హండ్రెడ్ ఆఫ్ దెమ్.
0: కానీ పంచపాండవులు ధర్మమును మాత్రమే ఆచరిస్తూ వచ్చారు.
1: పాండవ ఫైవ్ ఇన్ నంబర్.
0: ఆ పాండవులు సుక్షేమంగా జీవించారు.
1: దే వర్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: భారతదేశానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఐడియల్స్ ఎంటైర్ కంట్రీ.
0: ధర్మమూర్తులుగా ప్రచారం చేశారు.
1: దట్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
0: కాబట్టి కామక్రోధ లోభములు చాలా చెడ్డవి.
1: Therefore the desire,
0: ఎంత ధనవంతుడైనా, ఎంత గుణవంతుడైనా, ఎంత బలవంతుడైనా కట్టగడపటి లొంగిపోక తప్పదు.
1: హీ మే బి నోబుల్ వన్ అండ్ రిచ్ వన్ అండ్ స్ట్రాంగ్ వన్, యట్ హీ విల్
0: కనుక ధనబలమును, విద్యాబలమును, గుణబలమును, భుజబలమును ఆధారం చేసుకుని మనం గర్వించరాదు.
1: Therefore we should not be carried away by this ego of wealth, the knowledge and the physical
0: ప్రేమ బలమును పెంచుకోండి.
1: We have to develop love.
0: ప్రేమ ఉంటే విరోధి కూడా మీకు మంచి మిత్రుడు మారిపోతాడు.
1: When you have love, even the worst of your enemy will become your friend.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఎవరితో మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి.
1: You talk lovingly with
0: him. ఏ పని చేసినా ప్రేమతో చేయండి.
1: You may do anything with love.
0: అప్పుడే నీ యొక్క జీవితం చాలా ధన్యమవుతుంది.
1: Then your life is an ideal one.
0: అంతే కాని ప్రేమ లేకుండా భగవత్ భక్తి లేకుండా దీన్ని చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: Without love and devotion you may do anything, it's all will be in vain.
0: అనేక మంది వాదిస్తుంటారు ఏమిటి నీకు భక్తి.
1: Many argue, what for?
0: కనిపించని దేవుణ్ణి నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: Why do you believe God whom you don't see?
0: ఇదంతా మూర్ఖత్వం అంటారు.
1: It's all foolishness.
0: సర్వము భగవంతుని చూస్తూనే ఉన్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి సీ గాడ్.
0: చూస్తూ చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు?
1: వి సీ హిమ్ బట్ యెట్ వి డినై హిమ్.
0: ఏది చూసినా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: సర్వ రూపములు కూడా భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వ పురుగులు భగవంతుడే.
1: ఆల్ ఆర్ హిస్.
0: సర్వ జంతువులు భగవంతుడే.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ హిస్.
0: సర్వ క్రిమికీటకాదులు కూడా భగవంతుడే.
1: దేర్ ఆల్ ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ అండ్ గాడ్ ఆర్ డివైన్.
0: సర్వ భూతానాం అనింది వేదం.
1: వేదా సేస్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ క్రియేచర్స్.
0: అంతా భగవంతుడిగా చూస్తున్నప్పుడు నీవు భగవంతుడిగా చూడటం లేదు ఈ ప్రకృతిని.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ దట్ డివైన్ లుక్.
0: ప్రకృతిగా చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనబడటం లేదు.
1: యూ హ్యావ్ గాట్ దట్ వరల్డ్లీ విజన్, దేర్ఫోర్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్‌పీరియన్స్.
0: ప్రకృతి భావం మర్చిపో, ప్రకృతిని భగవంతుడిగా చూడు, తప్పక నీకు సాక్షాత్కరిస్తా.
1: గివ్ అప్ దిస్ వరల్డ్లీ అవుట్లుక్, హ్యావ్ దట్ డివైన్ ఫీలింగ్, డివైన్ విజన్.
0: ఇది పుష్పం అనుకుంటే పుష్పంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్స్ ఫ్లవర్.
0: కానీ ఈ పుష్పంలో ఫ్లవర్ ఒక గంధం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద స్మెల్ ఫ్రాగ్రెన్స్?
0: ఈ గంధాన్ని ఎవరు పెట్టారు?
1: హూ ఇస్ ద కాజ్ బిహైండ్ ఇట్?
0: ఇది దీని యొక్క సహజము.
1: ఇట్ ఇస్ నేచురల్ క్వాలిటీ.
0: అదే రీతిగానే మానవుని యొక్క ధర్మము మానవత్వం దైవత్వం తనతో కూడిన ఉండటమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్ టు థింక్ ఆఫ్ గాడ్.
0: ఆ దైవత్వం తనతోనే ఉన్నది.
1: గాడ్ ఈజ్ విత్ యూ.
0: లేడని చెప్పడం ఏ రీతిగా అవుతుంది?
1: వెల్, హౌ కెన్ యూ డినై హిమ్?
0: తల్లిని నీవు ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ యువర్ మదర్.
0: తల్లికి రూపం ఉంది.
1: మదర్ హ్యాస్ ఎ ఫామ్.
0: కానీ తల్లి ప్రేమకు రూపం ఉందా?
1: మదర్ లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ ప్రేమ లేకపోతే ఈ దేహాన్ని ఏం ప్రేమిస్తావు?
1: దెన్ దెన్ దేర్ ఇస్ నో లవ్. హౌ డు యు లవ్ దిస్ బాడీ?
0: ఆ దేహములో ప్రేమ ఉంది.
1: దట్ బాడీ దేర్ లైక్ లవ్.
0: ప్రేమనే దైవము.
1: అండ్ దట్ వెరీ లవ్ ఇస్ గాడ్.
0: అటువంటి ప్రేమను మనం ప్రేమించినప్పుడే మన ప్రాణం కూడాను ప్రేమిస్తుంది మన వల్ల.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు హావ్ దట్ లవ్ విత్ ఇన్ us, the whole life would be lovely.
0: కనుక తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: నీ భావం నీవు పరిశుద్ధం గావించుకో.
1: కీప్ యువర్ ప్యూర్ ఫీల్.
0: ఈ గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: గాయత్రి మంత్ర ఇస్ హైలీ సేక్రెడ్.
0: చెప్పినారు కూడా శాస్త్రుల వారు.
1: శాస్త్రిజీ సేడ్.
0: ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు.
1: ది ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
0: దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు.
1: ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్ దట్ సో మెనీ డైటీస్.
0: ఎన్ని దేవతలైనా గానీ అందులో ఉన్నది ఒక్కటే.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: చూడండి ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి.
1: సో మెనీ ఫ్లవర్స్ హియర్.
0: ఫ్లవర్స్ అనేకము గానీ
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
0: దారం ఒక్కటే. ఈ దారమే ఈ ఫ్లవర్స్ అంతా కట్టి వచ్చేసింది.
1: ఇట్ ఇస్ ద థ్రెడ్ దట్ బైండ్స్ ఆల్ దీస్ ఫ్లవర్స్.
0: కాబట్టి దివ్యమైన శక్తి ఒక్కటే.
1: ద డివైనిటీ ఇస్ వన్.
0: ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి.
1: ఇండివిజువల్స్ ఆర్ మెనీ.
0: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి.
1: రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ ఏకత్వాన్ని గుర్తించినటువంటి వానికి ఏనాటికి నీ బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ యూ నెవర్ సఫర్ ఎనీ.
0: పర్వతం వంటి బాధలు మనం వెంటాడినప్పటికీ మంచు మాదిరి మాయమైపోతాయి.
1: యూ మే ఫేస్ అన్బేరబుల్ సఫరింగ్ బట్ దట్ వుడ్ ఆల్ వానిష్ లైక్ ఎ మిస్ట్.
0: కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. ఎవరేమి చెప్పినప్పుడు మీరు దాన్ని ఆలకించకండి.
1: డోంట్ ఫాలో అదర్స్ వర్డ్స్.
0: వారి తృప్తి కోసం వారు చెప్పవచ్చు. కాన్షియస్ నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: అప్పుడే నీకు క్షేమం జరుగుతుంది.
1: దెన్ యుల్ బి గుడ్ అండ్ సెక్యూర్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినము.
1: టుడే సెక్రెడ్ డే.
0: జీవితానికి ప్రధానమైనటువంటి ఫౌండేషన్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద ఫౌండేషన్ డే.
0: పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే
1: కీప్ ఇట్ సేఫ్ అండ్
0: సెక్యూర్. దేశం అనేటువంటి భవనం కూడా చాలా భద్రంగా ఉంటుంది.
1: ద మ్యాన్షన్ ఆఫ్ ద నేషన్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కాబట్టి దేశ భావన కూడా మీరు మనసులో పెట్టుకోవాలి.
1: హ్యావ్ ద నేషనల్ ఫీల్.
0: నేషనల్ థాట్ మనలో ఉండాలి.
1: హ్యావ్ నేషనల్.
0: ఈనాడు నేషనల్ భావమే పోయింది.
1: టుడే దేర్ ఇస్ నో నేషనల్ ఫీలింగ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పని?
1: దిస్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్.
0: మనం కేవలం ఒక దేశాభిమానం మాత్రం పెట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా మారాలి?
1: యూ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్
0: దేశాభిమానాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ఫీలింగ్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: వీలైతే దేహాభిమానాన్ని ఏదో త్యజించాలి.
1: డజన్ మ్యాటర్, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ లైఫ్.
0: అప్పుడే మనం ఆశయాల కోసం పోతున్నాం. ఆశయాలు పెట్టుకోకూడదు.
1: దెన్ యూ వర్క్ ఫర్ ఆశయాస్, that ideals, not for asha, that desire.
0: Asalu matram pettukokoli.
1: Don't have the desire.
0: Asyal teeskoli.
1: Go by ashayalu.
0: Ee vidhamaina ambitions bhavani meeru penchukunnappudu,
1: when you develop this idea,
0: daivam yendi aavirbhavistundi.
1: How do you expect God?
0: Ee naatikaina kuda dani yokka tattvani meeru anubhavinchagalaru.
1: You are bound to experience God.
0: దైవాన్ని చూడాలని మీకు చాలా ఆశగా ఉంటే,
1: if you want to see God,
0: స్థిరమైనటువంటి విశ్వాసంతో మీరు కొలుచుకోండి, తప్పక దైవం మీకు కనిపిస్తాడు.
1: If you want to see God with this faith, proceed, you will see him.
0: ఉన్నాడో లేదో అని సందేహంతో మాత్రం ఉండకూడదు.
1: But if you have got the doubt whether he is there or not, you cannot see him.
0: ఉన్నవారికి ఉన్నాడు,
1: he is there to whom that believes. He doesn't exist to whom that do not believe.
0: కాని అది వారి భావం పైన ఆధారపడి ఉంటుంది.
1: Goes by their thought.
0: మనము విశ్వాసం పెంచుకుని
1: ఈ
0: గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా మూడు రకములుగా ఉచ్చరించుకొని
1: వీ హావ్ టు రిపీట్ ఇట్ ట్రైస్ గాయత్రి మంత్ర
0: భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఈ విధమైన మంత్రాన్ని మీరు నిరంతరము స్మరించుకుంటుండండి.
1: యూ చాంట్ దిస్ మంత్ర కంటిన్యూస్.
0: ఈ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే కాదు,
1: ఇట్స్ నాట్ ఓన్లీ
0: సర్వదా సమకాలంలో సర్వత్ర
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ యు కెన్
0: మీకు మధ్యాహ్నము తెల్లవారి సాయంకాలం అంటారు. దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు.
1: ఇట్ మే బి టు యూ ది ఎర్లియస్ ఆఫ్ ద మార్నింగ్ మిడ్ డే అండ్ ది ఈవినింగ్ బట్ గాడ్ ఇస్ బియాండ్ టైమ్.
0: కాలాతీతమైనటువంటిది.
1: గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్
0: టైమ్. అలాంటి కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిర్ణయం ఎందుకు మీరు చేసుకోవాలి?
1: దెన్ గాడ్ ఇస్ టైమ్లెస్, వై డు యూ స్టిప్యులేట్ టైమ్?
0: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నారు.
1: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్.
0: కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, మీ బాధలు కలిగినప్పటికీ, బాధలు లేకుండా ఉండినప్పటికీ నామస్మరణ మాత్రం చేయండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ డు నాట్ గివ్ అప్ ది సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చాంట్ హిస్ గ్లోరీ.
0: భజన దినా సుఖ శాంతి నహి.

0: அண்ணனுக்குள்ளார மாதாபிக்குள்ளார ఈనాడు ఈ యొక్క గాయత్రి మంత్రోపదేశం జరిగింది. ఈ గాయత్రి మంత్రం చేత ముందు దేవతలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఎందే ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: యూ గివెన్ దిస్ గాయత్రి ఉపదేశ దిస్ మార్నింగ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇన్ యూ.
0: స్థూలమైనటువంటి అన్నం అంతా కూడా కేవలము ఒక బ్రహ్మరూపంగా ధరిస్తుంది.
1: ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈస్ బ్రహ్మ.
0: సూక్ష్మమైనటువంటి ఒక స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుంది.
1: ద సటిల్ ఫార్మ్ ఇస్ విష్ణు.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా కూడా ఈశ్వరుడిగా ఉంటుంది.
1: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈశ్వర.
0: కాబట్టి మీరు ఇంకా వెళ్లి క్యాంటీన్కి వెళ్లి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భోజనాన్ని భుజించి ఆ ముగ్గురిని కూడా మీ హృదయంలో నిలుపుకొని శాంతి జీవితాన్ని గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ to have these three deities Brahma Vishnu Maheshwara there in the canteen, accept food in the divine form of trinity.
0: Kevalam Brahma Vishnu Maheshwara anetu bhavame kaadu,
1: not simply trinity.
0: Sura dehamu dehani bhava pushtini andistundadi.
1: The gross form will give strength to the body.
0: Sukshmaina dehamu manasuku pushtini andistundadi.
1: And the subtle form will make your mind strong.
0: Adi sukshmaina idi vaakkunu samrakshistundadi.
1: The subtlest strengthens the faculty of
0: కాబట్టి శారీర మానసిక వాక్స్వరూపులైనటువంటి మీరు దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్ట్రెంగ్థన్ యువర్ బాడీ, స్ట్రెంగ్థన్ యువర్ మైండ్, ప్యూరిఫై యువర్ వర్డ్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Bhagavan says the three main ideals to be practiced in life are fear of sin, love for God, and morality in society. In today's discourse, Bhagavan Baba talks about the true meaning of morality in different contexts. Let us now listen to the divine discourse delivered by Bhagavan Baba on 20th October 2001 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలకే చెవికి చేత్రు ఇట్టివారు దైవమిరువెంగ నేర్తురా ఇట్టివారు దైవమిరువెంగ నేర్తురా ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట
2: Though it is said with all the heart and concern, the good words are not listened to. Whereas all bad things, the gossip, get into our ears. Such people would ever come to know the divine. This is the truth, what is said.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Yuvatulu. Yuvakulu. ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువలు.
2: యంగ్ మెన్ అండ్ విమెన్, వాట్ దే హ్యావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ఆర్ ద మారల్ వాల్యూస్.
1: నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం.
2: టు అప్హోల్డ్ ద ఎథికల్ వాల్యూస్ ఈజ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు.
2: టుడే ది యంగ్ మెన్ అండ్ విమెన్ హ్యావ్ నో ఐడియా వాట్ మొరాలిటీ ఈస్, వాట్ వాల్యూస్ ఆర్, హౌ టు డెవలప్ ద మోరల్ వాల్యూస్.
1: మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయస్సు నుండే పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు.
2: మెనీ యంగ్ పీపుల్, మెన్ అండ్ విమెన్ సఫర్ ఎ లాట్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ అండ్ మెయింటైన్ ద మోరల్ వాల్యూస్.
1: యువత అనేటువంటి పదము, యువకులు అనేటువంటి పదము దీనికి సరైన అర్థాన్ని అందించలేకపోతున్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ కనోట్స్ నో మీనింగ్ టు దిస్ వర్డ్ యూత్ ఆర్ ఎన్ యంగ్స్టర్.
1: నైతికం అన్నటువంటిది సామాన్యమైనటువంటి పదము కాదు.
2: మొరాలిటీ ఈజ్ నో ఆర్డినరీ వర్డ్.
1: చాలా విలువైనటువంటిది.
2: ఇట్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: చాలా ఫలితమైనటువంటిది.
2: ఇట్స్ హైలీ సీక్రెట్.
1: చాలా గొప్పది.
2: It's mighty.
1: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైన నైతికమనే మనము కాపాడుకోలేకుండా మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు?
2: If we cannot protect and maintain the eternal truthful morality, how can we be the true humans?
1: మానవత్వం అనగా కేవలము నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే.
2: Human life is one that exists in combination with morality.
1: ee naati vyukulu tama yokka jeevitham emito, tama yokka gamyam emito, tama yokka margam emito, tama yokka lakshyam emito gurtinchukolekapothunnaru.
2: The modern youth have no idea what life is, the aim of life, the path of life, nor the goal of life.
1: ఈ నైతికమైనటువంటి విధిని ఆంగ్ల భాష లోపల మరొక రీతిగా చెప్తూ వచ్చారు.
2: This morality could also be said in a different way in English.
1: ఈ నైతికమునకు సంస్కృతం మరొక రీతిగా బోధిస్తూ వచ్చింది.
2: The Sanskrit explains in a different way.
1: సంస్కృత పదమునందు నైతికమైనటువంటి పదమునకు పౌరుషము అని చెప్పింది.
2: Naitika morality in Sanskrit is called Paurusha, the valor.
1: English padam nandu deeniki morality ani cheptu vachindi.
2: In English, Naitika is called morality.
1: Morality anaga emiti?
2: What is morality?
1: Puramu Jesus Christ Roman desam lopala desa nayakudiga unnatvanti rajulaku bodhinchi రాజులు దీనిని సరి అయినటువంటి రీతిగా అర్థం చేసుకుని ఈ యొక్క రాజ్యములకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు. జీసస్ పేరు పెట్టుకున్నారు.
2: ఇన్ఫాక్ట్ ఇట్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్ బై జీసస్ ఇన్ రోమ్ వాట్ ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ గాడ్స్ కింగ్డమ్ అండ్ నేమ్డ్ ఆఫ్టర్ జీసస్.
1: మొరాలిటీ అనగా మానవత్వం నందు దైవత్వం ఆవిర్భవించి దివ్యత్వాన్ని జగత్తునకు బోధించడమే నిజమైన నైతికమునకు అర్థము.
2: ద ట్రూ మీనింగ్ ఆఫ్ మొరాలిటీ ఈజ్ టు కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ టు షేర్ ద సేమ్ విత్ అదర్స్.
1: ఇంగ్లీష్ నందు పర్సనాలిటీ అన్నారు.
2: ఇన్ ఇంగ్లీష్ దేర్ ఇస్ ఎ వర్డ్ పర్సనాలిటీ.
1: కానీ ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి యొక్క కళలు శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చున్నది అనేటువంటి ఉద్దేశంతో పర్సోనా అని పేరు పెట్టారు.
2: బట్ రోమన్స్ హావింగ్ నోటీస్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ ద మైటీ పవర్స్ ఇన్ జీసస్ దే నేమ్డ్ ఇట్ పర్సోనా.
1: పర్సోనా అనగా ప్రతి మానవుని యందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతంగా ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు.
2: పర్సోనా మెంట్ ద డివినిటీ ఇస్ ఎన్ అండర్ కరెంట్ ఇన్ హ్యుమానిటీ.
1: దీనినే తెలుగునందు నీతి అన్నారు.
2: ఇన్ తెలుగు ఇట్ ఈస్ కాల్డ్ నీతి.
1: అనగా మనకు అర్థం కాకుండా అగమ్యమైనటువంటి నీతియో గోప్యంగా ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని వ్యక్తీకరింపజేసేటువంటి శక్తి ప్రతి వ్యక్తి ఎందుకు ఉన్నది అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ మీన్స్ ఇన్కాంప్రిహెన్సిబుల్ నాన్ అపారెంట్ డివినిటీ లైజ్ ఇన్ సీక్రెట్ నాట్ ఇన్ ఎ హిడెన్ వే దట్ మేనిఫెస్ట్ లేటర్ దట్ ఈస్ కన్వేడ్ బై దిస్ వర్డ్ నీతి ఇన్ తెలుగు.
1: నీతి లేని జాతి కోతి కంటే పాడు అన్నారు.
2: That community without morality is much worse than a monkey.
1: Neeti chaala viluvainatundi.
2: Morality is highly valuable.
1: Deenini English lopulu chepparu kada personality ani. Deenini Roman language lopula persona annaru.
2: What personality in English is persona in Roman?
1: అనగా ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోప్యంగా గుప్తంగా హృదయస్థాయి ఎందుండి సర్వులకును సమక్షము చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క పర్సోనా అన్నారు.
2: పర్సోనా మెంట్ దట్ విచ్ ఇస్ నాన్ అపరెంట్ విచ్ ఇస్ హిడెన్ ఎట్ ద ఔటర్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ టు అదర్స్.
1: కనుక ఈనాటి మానవుడు తనయందు గుప్తంగా గోప్యంగా కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్యశక్తిని తాను వ్యక్తము గావించాలి.
2: సో మ్యాన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ ద హిడెన్ ద లేటెంట్ డివినిటీ విద్ ఇన్ హిమ్.
1: ఆ విధంగా వ్యక్తము గావించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు.
2: We can call that individual a manava, the human being, if he can express the latent divinity within.
1: Vyakti anaga kodanu idhe artham.
2: This is the true meaning of vyakti, who
1: avyaktamainatvanti shaktini vyaktikrimpacheseetundi manavunike vyakti ani peru.
2: That which is hidden avyakta is expressed vyakta, then he is individual or vyakti.
1: కాని అట్టి వ్యక్తం చేయనటువంటి యొక్క మానవుని వ్యక్తి అని పిలిచడం కూడాను సరి అయినటువంటి పదం కాదు.
2: వి కెనాట్ కాల్ హిమ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి ఇఫ్ హి డస్ నాట్ ఎక్స్ప్రెస్ ద డివినిటీ.
1: ఈ విధముగా ప్రాచీన కాలం నుండి అనేక విధమైనటువంటి రహస్యములను హృదయములందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక, దైవత్వాన్ని దర్శించుకోలేక, మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
2: మ్యాన్ హ్యాస్ కెప్ట్ హిమ్సెల్ఫ్ ఆల్ ద డివినిటీ వితౌట్ ఎక్స్ప్రెసింగ్ అండ్ షేరింగ్ విత్ అదర్స్ అండ్ ఈ జస్ట్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ ఎ హ్యూమన్ డస్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ సో వీక్.
1: 250 సంవత్సరములకు పూర్వము భారతదేశము అనేక రకములైనటువంటి యొక్క రాజులతో పరిపాలిస్తూ వచ్చింది.
2: 250 years ago the Bharat was in the control of several kings.
1: క్రీస్తుకు పూర్వము అనేక వేల సంవత్సరములకు పోకుండా శ్రీరామచంద్రుడు అవతరించి చక్రవర్తి అనేటువంటి పేరును గాంచాడు.
2: బిఫోర్ క్రైస్ట్ శ్రీరామచంద్రుడు రూల్ దిస్ కంట్రీ అండ్ హీ వాజ్ అన్ ఎంపరర్.
1: 225 సంవత్సరములకు శివాజీ చక్రవర్తిగా మారాడు.
2: 225 years ago we also know శివాజీ
1: అక్బర్ కూడాను చక్రవర్తిగా వచ్చాడు.
2: అక్బర్ ఆల్సో వాజ్ అన్ ఎంపరర్.
1: వీరందరూ కూడాను మహమ్మదన్ అయినప్పటికీ
2: దో దే ఆర్ మహమ్మదన్స్
1: కానీ తమ ఎందున్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతి మానవునికి కూడాను అర్థమయ్యేటట్టుగా వ్యక్తం చేయాలనేటువంటి సంకల్పం చేత సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు.
2: దే ఫాలోడ్ ద స్పిరిచువల్ పాత్ ఎక్స్ప్రెసింగ్ ద డివినిటీ ప్రెసెంట్ విత్ ఇన్ దెమ్.
1: కనుక ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి గూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవ్యక్తం చేయాలి.
2: దేర్ ఫార్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ ద ఇన్నేట్ ఇమనెంట్ డివినిటీ.
1: ఈనాటి మానవులకు వ్యక్తి అంటే ఏమిటో కూడాను అర్థం కాకుండా ఉంటున్నది.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో కాన్సెప్ట్ ఆఫ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
1: తన వ్యక్తిత్వాన్ని మర్చాలి.
2: ఇన్ఫాక్ట్ హి హస్ టు ఫర్గెట్ హిస్ ఇండివిజువల్.
1: దివ్యత్వాన్ని స్మరించాలి.
2: హి హస్ టు థింక్ ఆఫ్ డివినిటీ.
1: పవిత్రమైన భావం పెంచుకోవాలి.
2: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: అనంతమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
2: హి షుడ్ ఆల్సో డెవలప్ అండ్ ఫాస్టర్ ఇన్ఫినిట్ థియస్టిక్ వాల్యూస్.
1: ఆస్తికత్వం అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై థీమ్?
1: ఆధ్యాత్మికమనగా ఏమిటి?
2: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: అనగా ఆధ్యాత్మికమనగా మానవత్వాన్ని మరచి, మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము.
2: స్పిరిచువాలిటీ మెంట్ వన్ షుడ్ గివ్ అప్ ది ఎనిమల్ ఆర్ బీస్టియల్ క్వాలిటీ, ఫర్గెట్ ది హ్యూమన్నెస్, transcend the human life and express the divinity.
1: కాని ఈనాటి మానవుడు చదువులు అధికమయ్యే కొలది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధంలో ప్రయాణమవుతున్నారు.
2: బట్ ఇస్ ఇంక్రీజింగ్ ఎడ్యుకేషన్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ది డివినిటీ. We find the animality or the bestial temperament on the rise.
1: Manavatvame artham kaakunda pothundadi.
2: The very meaning of humanness has lost its value.
1: Kanukane 15 samvatsaram nunchi kudanu manavata viluvulu penchukovalani pracharam chestu vastunnaru.
2: And henceforth the human values have been propagated since last 15 years.
1: Emiti ee human value?
2: What is this human value?
1: Emiti ee manushi yokka viluva?
2: Where does this human value lie?
1: మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
2: It's not possible for anybody to decide.
1: సత్యమని కొందరు, ధర్మమని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారి వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు.
2: People started interpreting in different styles as truth, righteousness, peace, love, non-violence, and so on.
1: నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి?
2: What is a true humanness or
1: పశుత్వాన్ని పూర్తిగా మరచి
2: One has to forget the animal quality.
1: దివ్యత్వాన్ని చింతించి
2: Always think of divinity.
1: మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి.
2: And expressing the human quality in the true sense is the correct power.
1: కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థము.
2: మానవ వర్డ్ మెంట్ ఎ గుడ్ మ్యాన్.
1: అన్ని ఉపనిషత్తులు కూడాను మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు.
2: Upanishads also declares a human being as a sacred individual.
1: మంచి మనసు కలవాడే మానవుడు.
2: మానవ ద హ్యూమన్ మెంట్ ద వన్ విత్ గుడ్ మైండ్.
1: కనుక నీ మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది.
2: He has got manas, the mind, so he is manishi, human.
1: కనుక మంచి మనసు కలవాడే మానవుడు.
2: So manava the human is the one with good mind.
1: మంచి మనసు అనగా ఏమిటి?
2: What is meant by good mind?
1: పది మందికి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును నిరూపించి
2: demonstrating the sacred path.
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవింపజేసి
2: Making others experience the ideal life.
1: ఆత్మతత్వాన్ని ప్రకటించి
2: Expressing the inner divinity.
1: అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము.
2: And to share the infinite bliss with others is the true human quality.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు?
2: Who is ready to experience this sacred bliss?
1: మంచి మనసు అనేటువంటిదే కనిపించటం లేదు.
2: We don't find a good mind today.
1: కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు.
2: Therefore, good man is not seen.
1: Man అనగా ఏమిటి?
2: What's meant by man?
1: M-A-N, man అన్నారు.
2: M-A-N is man.
1: M అనగా మాయను మర్చిపోవాలి.
2: M means forget maya, illusion.
1: ఏ ఆత్మను దర్శించాలి.
2: ఏ ఆత్మ సెల్ఫ్ విజువలైజ్ ద సెల్ఫ్
1: నిర్వాణం పొందాలి.
2: ఎన్ నిర్వాణ అటైన్ లిబరేషన్.
1: మాయను మరచి
2: ఫర్గెటింగ్
1: ఆత్మను దర్శించి నిర్వాణమును పొందటమే నిజమైనటువంటి మనిషి.
2: ద ట్రూ హ్యూమన్ ఈస్ ది వన్ హూ ఫర్గెట్స్ ది ఇల్యూజన్ విజువలైజెస్ ద సెల్ఫ్ అండ్ అటైన్స్ లిబరేషన్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను మాయలో మునిగి ఉంటున్నాడు.
2: Everyone today is drowned in delusion.
1: ఆత్మతత్వనే మర్చి ఉంటున్నాడు.
2: He has forgotten the self.
1: నిర్వాణం ఇంకెక్కడ ప్రాప్తిస్తుంది?
2: How is it possible to attain liberation?
1: కనుక మొట్టమొదట మాయను మర్చాలి.
2: So first we have to forget this illusion.
1: మాయను వదలాలి.
2: We have to give it up.
1: Totally. మాయ అనగా ఏమిటి? లేని దాన్ని ఉందని భావించుకోవటమే మాయ.
2: Maya or illusion meant thinking of that which is non-existent.
1: లేని దానిని చింతించి
2: We think of that which is not there.
1: ఉన్నదాన్ని మర్చిపోయి
2: We forget what is there.
1: చేరవలసిన మార్గాన్ని చేరలేకపోతున్నాడు మానవుడు.
2: Man is not able to reach the goal he has to reach.
1: కనుకనే ఈ మానవుడు ఈనాడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాడు.
2: Therefore man is put to anxieties, worries, troubles and problems.
1: కనుక నవరాత్రులు అనగా ఏమిటి?
2: What do you mean by నవరాత్రి?
1: తొమ్మిది రాత్రులు.
2: Nine nights.
1: ఈ తొమ్మిది రాత్రుల లోపల కూడాను
2: throughout this
1: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని
2: during this nine nights
1: మహాదుర్గా, మహాకాళి, మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు నీకు ఒక నియమం నియమించారు.
2: The earlier people have prescribed and stipulated the worship of goddess in the names of Mahadurga, Mahakali, Mahasaraswati during this period of nine nights.
1: దుర్గా అనగా ఏమిటి?
2: హూ ఇస్ దుర్గా?
1: దుర్గా అనగా సర్వశక్తులతో కూడినటువంటి.
2: దుర్గా హ్యాస్ గాట్ ఆల్ మైటీ పవర్స్.
1: సమస్త మనోశక్తులు, బుద్ధిశక్తులు, ఆత్మశక్తులు మూడింటి యొక్క ఏకత్వమునే దుర్గా అంటారు.
2: దుర్గా రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫిజికల్ పవర్, ద ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ అండ్ ద మెంటల్ కెపాసిటీస్.
1: ఇంకా మహాకాళి.
2: Then comes Mahakali.
1: అనగా ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వాన్ని ప్రకటించి దుష్ట సంహారం చేయటమే కాళి.
2: కాళి ఎక్స్ప్రెసెస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ అండ్ కిల్స్ ద వికెడ్.
1: అనగా ఎక్కడో ఒక కాళి ఉన్నది, ఎక్కడో ఒక దుర్గం ఉన్నది అని చెప్పుకోవటం కాదు, మానవుని అందరే ఇది కనిపిస్తూనే ఉంటున్నది.
2: Durga and Kali are not present at separate places.
1: మనసుండి ఆవిర్భవించేటువంటి ఒక దుర్గుణములే.
2: The bad qualities in you.
1: ఈ దుర్గుణములు బుద్ధిని అనుసరించక.
2: And they do not follow the intellect.
1: ఇంద్రియములను అనుసరించడం చేత.
2: Because they are after senses.
1: దురభ్యాసముల చేత.
2: Because of bad habits.
1: దుర్మార్గములకు లోబడి.
2: And submits to wickedness.
1: దుష్ట శక్తిగా రూపొందుతూ వచ్చింది.
2: And shapes itself a very cruel.
1: కనుకనే ఇట్టి దుష్టశక్తిని దునుమాడి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శింపచేసేకే ఈ యొక్క దుర్గా అనేటువంటి ఒక తత్వమును ప్రబోధిస్తూ వచ్చారు.
2: దుర్గా రిప్రజెంట్స్ ద కిల్లింగ్ ఎన్హిలేషన్ ఆఫ్ క్రూయల్టీ అండ్ వికెడ్నెస్ అండ్ బ్రింగింగ్ ఫోర్త్ ద డివినిటీ ఇన్ ప్రిస్టైన్ ఫామ్.
1: ఈ 9 దినములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుర్గుణములను దురాచారములను దుర్మార్గములను దునుమాడి దివ్యత్వాన్ని పవిత్రతను అభివృద్ధి పోషించుకోవటమే ఈ యొక్క 10 దినముల యొక్క సహజ లక్షణము.
2: ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది సెలబ్రేషన్ ఆఫ్ 9 నైట్స్ లైస్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ద డివినిటీ డెవలపింగ్ ది సీక్రెట్ క్వాలిటీ రిమూవింగ్ ఆల్ వికెడ్ క్వాలిటీస్ బ్యాడ్ ప్రాక్టీసెస్.
1: ఈనాడు మనం చదివేదంతా కూడా దుర్గుణాలే.
2: What all we read today are all about bad qualities.
1: వినేదంతా దుర్గుణాలే.
2: We listen to bad.
1: చేసేదంతా దుర్గుణములే.
2: All that we do are bad deeds.
1: ఇక మంచితనం ఎక్కడ నుంచి వస్తుంది?
2: Then how do you expect to be good?
1: మంచితనం మానవుడి ఎందే కనిపించటం లేదు.
2: Goodness is not traceable in man.
1: ఏదో నేను మంచిగా నడుస్తున్నానని భావిస్తున్నాడే కానీ భ్రమించటమే అది.
2: He considers himself good, but it is all imagination.
1: ఆ భ్రమ మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మ శూన్యం కనిపించడు.
2: So long this Brahma imagination is there, you cannot experience Brahma the divine.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఇమిడి ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి.
2: Therefore, the divinity has got to be manifested, expressed by everybody.
1: ఆ దివ్యత్వము తనయందే ఆవిర్భవిస్తుంది.
2: In fact, it is in you.
1: ఎక్కడి నుంచి పోయి ఒక కాపరు పిత్తాళి వెండి ఇలాంటిదంతా గనుల నుంచి తీవటం కాదు.
2: ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ సిల్వర్ అండ్ సో ఆన్ అవుట్ ఆఫ్ ద మైండ్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి గని నుండి ఆవిర్భవిస్తుంది.
2: దేర్ ఇస్ మైండ్ ఆఫ్ డివినిటీ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ మైటీ మైండ్.
1: ఈ మైం నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి ఒక పవిత్రతను మనం ఆవిర్భవింపచేసుకోవాలి.
2: మచ్ ఆఫ్ ది సీక్రెట్ క్వాలిటీ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మైటీ మైండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి పనులు ఈనాడు మానవుడు ఎవడూ చేపట్టడం లేదు.
2: మెన్ టుడే ఆర్ నాట్ టేకింగ్ అప్ ద సీక్రెట్ యాక్టివిటీస్.
1: పెద్దలను దర్శించినప్పటికీ
2: దో దే మే సీ నోబుల్ పీపుల్
1: అక్కడ నుంచి వచ్చేటువంటి జవాబులు మనకి ఏమాత్రము సరైనటువంటివి కాదు.
2: ద రిప్లై దే గెట్ ఫ్రమ్ దెమ్ ఇస్ నాట్ సాటిస్ఫాక్టరీ.
1: కానీ తనకే తృప్తి అయినప్పుడు బరులకేం బోధించగలడు?
2: వెన్ హీ హింసెల్ఫ్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ ఓన్ ఆన్సర్ వాట్ ఈస్ దట్ హీ వుడ్ స్పీక్ టు అదర్స్.
1: కనుక మొట్టమొదట జీసస్ రోమన్ దేశానికి వచ్చినప్పుడు ఆనాడు రోమన్ పాపులంతా కూడాను గుర్తించడము ఒక పర్సోనా. దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడాను గోప్యంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించారు.
2: వెన్ జీసస్ విజిటెడ్ ద రోమన్స్ హీ ఫస్ట్ రికగ్నైజ్డ్ the divinity persona is latent in everyone.
1: Kanuka atti divyattam anetundi sarvatra vyapinchi unnadi.
2: That divinity is present all over.
1: Danine divya shakti annaru chaitanyamu antu cheptu vacharu.
2: That is called chaitanya or divine power.
1: Ee chaitanya shakti sarvatra unnatundi.
2: This chaitanya shakti consciousness is present everywhere.
1: Chaitanya shakti leni sthaname kanipinchadu.
2: There's no place where there's no consciousness.
1: కానీ మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యం ఉండినట్టుగా భావించడం లేదు.
2: బికాస్ ద కాన్షియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్ కెనాట్ బి సీన్ విత్ ఫిజికల్ ఐ హీ డినైస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: మంచి చెడ్డలు ఎంత ఇప్పుడు దివ్యత్వం యొక్క ప్రభావం.
2: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ డివినిటీ.
1: అన్నిటి ఎందు దివ్యత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
2: వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఆల్.
1: ఈనాడు మానవుడు తనను తానే మర్చిపోతున్నాడు.
2: మ్యాన్ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ టుడే.
1: తనను తానే మర్చిపోతున్నాడు.
2: హీ ఈస్ ఫర్గెటింగ్ హింసెల్ఫ్.
1: లోకంలో జరిగేటువంటి అన్నింటిని కూడా ప్రింట్ చేసుకుంటున్నాడు హృదయంలో.
2: ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
1: మనస్సు అనేటువంటిది కేవలం తెల్లని వస్త్రం వంటిది కాదు.
2: మైండ్ ఈస్ నాట్ లైక్ ఎ వైట్ క్లాత్.
1: అనేక జన్మముల యొక్క రహస్యములు, అనేక జన్మముల యొక్క కర్మలు అన్ని దానిపైన ప్రింట్ అయి ఉంటుంటాయి.
2: ద మైండ్ క్యారీస్ విత్ ఇట్ ఇన్ ఇంప్రింటెడ్ ఆన్ ఇట్ ఎఫెక్ట్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్.
1: కనుక మనస్సు అనేటువంటిది అనేక కలతలతో కూడినటువంటిది.
2: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్,
1: అనేక కల్లోలములతో కూడినటువంటిది.
2: ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్,
1: అనేక కలహములతో కూడినటువంటిది.
2: ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్,
1: అనేక కాంక్షలతో కూడినటువంటిది.
2: అండ్ ఆఫ్ మెనీ డిజైర్స్,
1: ఈ కాంక్షల చేతనే మానవత్వమును కేవలము మర్చిపోతున్నాడు.
2: డిజైర్స్ మేక్ మ్యాన్ ఫర్గెట్ హిస్ ట్రూ నేచర్.
1: మానవత్వాన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
2: ఇఫ్ మ్యాన్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్ హిస్ నో మ్యాన్ అట్ ఆల్.
1: కనుక ఈనాడు మానవత్వాన్ని దృష్టిగా పెట్టుకోవాలి.
2: టుడే వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద ట్రూ మ్యాన్హుడ్.
1: మానవుని మర్చిన తర్వాత నీవు జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి?
2: ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్ వాట్ ఈస్ దట్ యు రిమెంబర్?
1: నీ చిత్తమందు ఉంచుకోవాల్సింది ఏమిటి?
2: వాట్ ఈస్ దట్ యూ షుడ్ కీప్ విత్ యువర్ సెల్ఫ్?
1: మనసును పవిత్రము గావించుకోవటమే ప్రధానమైన సాధన.
2: ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ కన్సిస్ట్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్.
1: మంచి మనసు కలిగినటువంటి మానవుడుగా నీవు తయారు కావాలి.
2: యూ షుడ్ బి ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ మైండ్.
1: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంటుంది.
2: దెన్ యు హావ్ ఎలిజిబిలిటీ టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీ మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
2: యు డోంట్ లిసన్ పే హీడ్ టు ద వర్డ్స్ దో దే ఆర్ సెట్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: ఎంత ప్రేమ చేతనో, ఎంత దయ చేతనో, ఎంత కరుణ చేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏమాత్రం కూడాను వినటం లేదు.
2: అవుట్ ఆఫ్ ఇన్ఫినిట్ లవ్, మెర్సీ అండ్ కంపాషన్ దో గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యు డోంట్ పే హీడ్ టు దెమ్.
1: మనసు లేకుండా కేవలము మాయా మనసుకులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడాను చాలా సులభంగా వింటుంటారు.
2: Without any psychological involvement, with full of imagination and delusion, those things that are said, they are believed.
1: ఇవి వినటానికి కాదు చెవులిచ్చిండేది.
2: ఇన్ ఫ్యాక్ట్ ది ఇయర్స్ ఆర్ నాట్ గివెన్ టు యూ టు లిసన్ టు ఆల్ దట్.
1: ఒక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
2: యు ఆర్ రెడీ, క్వైట్ రెడీ, బీ ప్రిపేర్ టు లిసన్ టు ఆల్ గాసిప్ అండ్ ద వెయిన్ టాక్.
1: ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పివేడ, వద్దికలు నుండలేరా ఓ చెవులా.
2: ఓ ఇయర్స్ యు ఆర్ నాట్ రెడీ టు లిసన్ టు ద స్టోరీస్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఈ మంచి మాటలకు రెండు చెవులు వద్దిక చేరవు.
2: The 2 ears are not ready to listen to good words.
1: Chedda maatalaku inka naalugu chevulu pettukoni vintaru.
2: To listen to bad words we'll have additional ears also.
1: Idi kevalamu oka chedda kaalam praaptinchinappude ilanti buddhulanta vastuntayi.
2: It is the fate or the destiny or approach of the bad time.
1: దీనిని వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు.
2: దిస్ కైండ్ ఆఫ్ టెంపరమెంట్ వుడ్ సెటిల్ ఆన్ అస్ ఇన్ బ్యాడ్ టైమ్స్.
1: కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే.
2: సో వాట్ వీ హావ్ టు లిసన్ టు ఈజ్ ఓన్లీ టు గుడ్.
1: ఏది మంచి మాటలు?
2: వాట్ ఆర్ గుడ్ వర్డ్స్?
1: పరలోక అపకారం కలగని,
2: those that won't harm others,
1: అలాకు దుఃఖం అందించని,
2: those that won't make others sad,
1: అలాకు ఏ విధమైనటువంటి బాధను చేకూర్చని,
2: those that won't hurt anybody,
1: దివ్యత్వాన్ని అందించి,
2: that hands over the divinity,
1: దైవత్వాన్ని ప్రబోధించి,
2: teaching about God,
1: దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట.
2: అండ్ టు డిస్టెన్స్ యూ ఫ్రమ్ దిస్ వీక్నెస్ ఈజ్ ద ట్రూ గుడ్ వర్డ్.
1: కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం నందు,
2: ద ఫస్ట్ డే ఆఫ్ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ,
1: దీన్ని సరైనటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి.
2: Wants us to conduct ourselves in the right path.
1: Veda Purusha Saptaha Gnana Yagnamo ani deeniki peru.
2: This is named as this way, Veda Purusha Saptaha Gnana.
1: Veda Purusha.
2: Veda Purusha.
1: Purusha anetundi nijamainatundi sanskrita padamu.
2: Purusha is a Sanskrit word.
1: Purushulanga kevalam pant shirt veskoni undetundi vaadu kaadu.
2: Purusha is not merely the one with a pant and a shirt.
1: Rasuga untuntadi kaani nijamainatundi purushudu anetundi vaadu divyattanto koodinatundi daivame.
2: Purusha is not the one with the dress, pant and shirt. Purusha represents the divinity.
1: దీనినే పౌరుషత్వము అని చెప్పినప్పుడు కూడాను హిందీలో చెప్తూ వచ్చారు.
2: దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ పౌరుష, ద వేళ.
1: కనుక దివ్యత్వం అనేటువంటి యొక్క దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని,
2: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ద డివినిటీ,
1: ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి,
2: అండ్ వీ షుడ్ ఆల్సో కన్సిడర్ ఔటర్ ఐడియాస్ ఆర్ వరల్డ్లీ,
1: ఇదంతా కేవలం నెగిటివ్స్ మాత్రమే.
2: అండ్ నో ఫుల్ వెల్ దట్ దే ఆర్ ఆల్ నెగటివ్.
1: నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన యందే ఉంటున్నది.
2: ద ట్రూ పాజిటివ్ ఇస్ విదిన్ యూ.
1: ఈ పాజిటివ్ ఎవరిచ్చినారని పోయేటువంటిది కాదు.
2: ఇట్ విల్ నెవర్ లీవ్ యూ ఎనీ టైమ్.
1: ఏమి చేసినా కానీ కదిలేటువంటిది కాదు.
2: ఇట్ విల్ నెవర్ వేవర్ నార్
1: కదలక మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వము.
2: ఇట్ నెవర్ మూవ్స్ నార్ గెట్స్ షేకెన్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి విద్యార్థులు,
2: మోడర్న్ స్టూడెంట్,
1: నైతిక విద్యలన్నీ ఏమాత్రము నేర్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
2: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో మోరల్ వాల్యూస్.
1: నైతికమైనటువంటి చాలా విలువైనటువంటిది.
2: మొరాలిటీ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఈ మొరాలిటీ లేకున్నటువంటి మానవుడు నిజమైనటువంటి మానవుడే కాదు.
2: హీ కెనాట్ బి ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ ఇస్ నాట్ మోరల్.
1: ఈ మొరాలిటీని మనం పెంచుకోవటమే నిజమైనటువంటి చదువు.
2: Through education wants you to develop the moral values.
1: ఈ మొరాలిటీని పెంచుకోకుండా ఎన్ని పెంచుకుని ప్రయోజనం ఏమిటి?
2: Without developing morality, what for is the rest of the
1: education? గొప్ప ధనమును సంపాదించాము.
2: You may earn money.
1: గొప్ప భవనములు కట్టాము.
2: You constructed mansions.
1: గొప్ప ఉద్యోగములు చేశాము.
2: You have undertaken high jobs.
1: కానీ ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
2: What for all this?
1: మొరాలిటీ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే.
2: Without morality, they would all be in vain.
1: కనుకనే అది ఏ నిజాయితీ?
2: నిజాయితీ ఇది ఇంటెగ్రిటీ.
1: అది ఏ నీతి?
2: దట్ ఈస్ మొరాలిటీ.
1: అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండేటువంటి హృదయం నుంచి మనము ఆవిర్భావం చేసుకోవాలి.
2: వీ షుడ్ సీ దట్ మొరాలిటీ, నీతి ఎమనేట్స్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కానీ దాని నిమిత్తమై మానవుడు ప్రయత్నం చేయటం లేదు.
2: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ ఇట్ ఫోర్.
1: చూచినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మాత్రమే ఆవిర్భావం చేసుకుంటున్నాడు.
2: హీ ఓన్లీ బ్రింగ్స్ ఫోర్త్ ఆల్ దట్ హీ హియర్స్, ఆల్ దట్ హీ వాచెస్, ఆల్ దట్ హీ లిసన్స్ టు.
1: చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపిగా ఉంటుంటాయి.
2: ఇన్ఫాక్ట్ హీ రిలిషెస్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
1: కనుక మొట్టమొదట మనము హృదయం నుంచి ఆవిర్భవం చేసేటువంటి సత్య స్వరూపాన్ని మనం తీసుకోవాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు గో బై ద ట్రూ ఫామ్ విచ్ లైజ్ ఇన్ అవర్ హార్ట్.
1: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మనం అందుకోవడానికి వీలు కాదు.
2: It is not possible to have God.
1: ధనమునకు దక్కేటువంటి వాడు కాదు.
2: You cannot buy him with money.
1: పదవులకు దక్కేటువంటి వాడు కాదు.
2: You cannot have him by position.
1: అధికారములకు చిక్కేటువంటి వాడు కాదు.
2: అథారిటీ విల్ నెవర్ హెల్ప్ యూ టు.
1: కానీ సత్య నీతికి మాత్రమే తాను సంకల్పించుకుంటాడు.
2: యు కెన్ హావ్ గాడ్ అటైన్ హిమ్ త్రూ ఓన్లీ ది టూ.
1: దానిని నీతి నిజాయితీ మొరాలిటీ. నీతి నిజాయితీ అన్నారు.
2: దిస్ టూ ఆర్ నీతి నిజాయితీ. ది మొరాలిటీ
1: మాత్రమే తాను చిక్కగలడు దక్కగలడు. కానీ
2: యూ కెన్ అటైన్ గాడ్ హ్యావ్ హిమ్ విత్ దీస్ టూ.
1: మరొక దీనికి ఏమాత్రం కూడా భగవంతుడు చిక్కడు దక్కడు.
2: యూ కెన్ నెవర్ హ్యావ్ హిమ్ బై ఎనీ అదర్ మీన్స్.
1: కనుక
2: సో
1: ఈనాటి యువకులంతా యువతలంతా కూడాను తమ యొక్క జీవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి.
2: ద మోడర్న్ యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ డెవలప్ దిస్ డివైన్ డివినిటీ, ద డివైన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే ఇది ఏ మొట్టమొదటి మూడు మాటలతో చెప్పాను.
2: దిస్ భగవాన్ సెడ్ ఎర్లియర్ ఇన్ త్రీ వర్డ్స్.
1: దైవ ప్రీతి కలగాలి.
2: You should have love for God.
1: దైవ ప్రీతి కలిగినప్పుడే పాప భీతి ఏర్పడుతుంది.
2: When once you love God, you have fear of sin.
1: ఈ పాప భీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది.
2: When there is fear of sin, you will respect morality.
1: ఈ మొరాలిటీ మనకు రావడానికి ఈ విధమైనటువంటి పాప భీతి కావాలి.
2: Therefore, to respect morality,
1: ఈనాడు పాపం అంటే ఏమో భీతే లేదు.
2: Today, no one has any fear for sin.
1: పాప ప్రీతి
2: దే లవ్ సిన్.
1: దైవ ద్వేషం ఈ రెండింటిని పెంచుకుంటున్నారు.
2: పాప ప్రీతి దే లవ్ సిన్ అండ్ దైవ ద్వేష దే హేట్.
1: పాపం కాదు పాప భీతి. ఇది పాపం కాదు. ఇది
2: అండ్ ఇట్ ఈస్ పాప భీతి.
1: మహాఘోరమైనటువంటి పాపము.
2: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది సిన్.
1: కనుకనే మనం సంపాదించుకోవాల్సినటువంటి పాప భీతి కావాలి.
2: దేర్ఫోర్ వాట్ వీ హావ్ టు కల్టివేట్ టుడే ఇస్ ఫియర్ ఆఫ్ సిన్.
1: అందరి యందు నిజమైనటువంటి ప్రేమను ప్రకటించాలి.
2: ఇన్ఫాక్ట్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ లవ్.
1: ఈ ప్రేమ తన యందు ఉన్నటువంటి ప్రేమనే సర్వుని యందు ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: యూ హావ్ టు నో ద ఫండమెంటల్ బేసిక్ ట్రూత్ ద లవ్ ఈస్ ఇన్ యూ.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ
2: ఇస్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: కనుక నాకు వేరే ప్రేమ, నీకు వేరే ప్రేమ కాదు.
2: లవ్ ఇన్ మీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్ ఇన్ యు. లవ్ ఇస్ వన్.
1: కానీ ఈ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
2: వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ లేని జీవితము,
2: లైఫ్ వితౌట్ లవ్,
1: ప్రాణం లేని శ్మశానమే.
2: అండ్ ఇట్స్ సంథింగ్ లైక్ ఎ డెడ్ బాడీ వితౌట్ లైఫ్.
1: కనుక మనము ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే లేకుండా మనకు ప్రాణమే ఉండదు.
2: Without love, we are lifeless.
1: ప్రేమ ముదితమవు నిజమైన యొక్క తత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
2: విత్ లవ్ యూ కెన్ హ్యావ్ అండర్స్టాండ్ యువర్ ట్రూ నేచర్.
1: ఈనాడు లోకంలో ధనం ఏ రీతిగా సంపాదిస్తున్నారు?
2: టుడే యు నో హౌ ద పీపుల్ ఎర్న్ మనీ.
1: ఉద్యోగం చేసో లేక వ్యాపారం చేసో ధనాన్ని అభివృద్ధి పరచుకుంటున్నారు.
2: దే ఎర్న్ మనీ బై అండర్టేకింగ్ ఎ జాబ్ ఆర్ బిజినెస్.
1: కనుకనే ఈ విధంగా ధనమును అభ్యాసం చేసుకుని
2: లైఫ్ వితౌట్ లవ్
1: ప్రాణము లేని శ్మశానమే
2: అండ్ ఈ సంథింగ్ లైక్ ఎ డెడ్ బాడీ వితౌట్ లైఫ్
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి
2: వీ హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్

0: They earn money by undertaking a job or business.
1: కనుకనే ఈ విధంగా ధనమును అభ్యాసం చేసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నీతి నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి.
0: జస్ట్ యాజ్ యు గాట్ యువర్ ఓన్ వేస్ టు ఎర్న్ మనీ, యూ కెన్ ఆల్సో ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ పాత్ by cultivating these two, neeti, morality, nijayati,
1: integrity.
0: Just as you build anicuts and for cultivation,
1: అదే విధంగానే మానవత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటున్నది.
0: Man cannot act in a wayward way.
1: దానికి ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దాన్ని కంట్రోల్ చేసి
0: man's life has to be
1: ఆనకట్ట.
0: And it is the proper
1: anchorage. And
0: his love should be used for the welfare of the humanity.
1: The
0: youngsters today
1: should
0: keep in view the welfare of the
1: society. When the
0: society is happy, there lies your happiness.
1: కొరకుని సమాజం యొక్క క్షేమాన్ని నీవు కోరుకుంటున్నప్పుడు నీ యొక్క ప్రయత్నములన్నీ ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ఎక్స్పైరింగ్ ఫార్ డిజైరింగ్ ఫార్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి ప్రథమ దినం కనుకనే
0: దిస్ బీయింగ్ ద ఫస్ట్ డే,
1: మీరు మున్ముందు జరగవలసినటువంటివన్నీ కూడా కొంచెం సింపుల్ గా ఈనాడు చెప్తూ వచ్చారు.
0: వాట్ ఆల్ దట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ ఇస్ కన్వేడ్ ఇన్ ఎ సింపుల్.
1: ముఖ్యంగా మనం జీవితంలో సాధించవలసినటువంటిది మొరాలిటీ.
0: వాట్ యు హావ్ టు అచీవ్ ఇన్ లైఫ్ ఇస్ మొరాలిటీ.
1: మైండ్ అనేటువంటి దాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ మేక్ అవర్ మైండ్ థ్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
1: మనసు చాలా పవిత్రమైనటువంటిది.
0: మైండ్ ఇస్ వెరీ సీక్రెట్.
1: కానీ దానికి అనేక విధమైనటువంటి దుర్గుణాలు అంతా కూడా చేరుస్తున్నాం.
0: బట్ బ్యాడ్ క్వాలిటీస్ గెట్ మిక్స్డ్ అప్ దేర్.
1: దానిని సరైన రీతిలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రం గావించాలి.
0: రిపెంటెన్స్ అండ్ అటోన్మెంట్ వుడ్ బి ద సొల్యూషన్ టు మేక్ ద మైండ్ సీక్రెట్.
1: తెలిసో తెలియకునో ఎన్నో పాపములు చేస్తుంటారు.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యు మైట్ హావ్ కమిటెడ్ సిన్స్.
1: కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని పరిహారార్థమై పశ్చాత్తాప పడాలి.
0: వెన్ వన్స్ వీ హావ్ రియలైజ్ ద మిస్టేక్ వీ హావ్ టు రిపెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది.
0: యువర్ లైఫ్ ఇస్ ట్రూలీ సీక్రెట్.
1: నిజంగా మీరు చాలా ధన్యులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ రిడీమ్డ్.
1: ఈ ధన్యుడు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు.
0: ఇట్ ఇస్ ఓన్లీ దట్ మేడ్ యు గెట్ ఇంటూ ది స్పిరిచువల్ పాత్.
1: కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు.
0: యు ఆర్ మేకింగ్ ఇట్ అన్సీక్రెట్, proceeding in a wrong direction, watching others.
1: కనుక మనం సంఘం కూడాను సరైన సంఘంగా పెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ గుడ్ అసోసియేషన్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యూ బికమ్.
1: కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను
0: ది గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది వరల్డ్
1: మానవ యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుంది.
0: బేస్డ్ ఆన్ ద కాండక్ట్ ఆఫ్ మ్యాన్.
1: ఈ ప్రవర్తనలన్నీ కూడాను
0: all this behavior
1: sankalpam pai aadharapadi untuntadi
0: or based on thought
1: ee sankalpamlanni kudanu
0: all thoughts
1: manavuni yokka desires pai aadharapadi untuntadi
0: or based on the human desire
1: ee desires anta kudanu
0: all desires
1: mari yokka sangam pai aadharapadi untuntadi
0: they depend on our society
1: ariga ee sangam yokka pravartanalu sariyinatundi reetiga manam teechididdali
0: therefore we have to shape the conduct the behavior of the society
1: appude mana sankalpamlu satya sankalpamlu ga maartayi
0: then we will have truthful thoughts
1: ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గములకు మా సరైనటువంటి రాజబాట.
0: ద ట్రూత్ఫుల్ పాత్, దట్ ఐడియస్ ఇస్ ద రాయల్ పాత్ టు అవర్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఈనాడు మొరాలిటీ.
0: టుడే వాట్ యు హావ్ టు లెర్న్ టుడే ఇస్ అబౌట్ మొరాలిటీ.
1: నీతి అనేటువంటి దాన్ని మనం చక్కగా మనము గుర్తించి వర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ ఇట్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ నీతి లేకుండా పోతే మానవత్వం ఏమాత్రమో పనికిరాదు.
0: విదౌట్ మొరాలిటీ నీతి హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్ట్.
1: కనుకనే నీతిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు కీప్ ఇన్ వ్యూ ద మొరాలిటీ ఆల్వేస్.
1: ఆ నీతి ఒక్కటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును.
0: విత్ మొరాలిటీ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: రేపటి దినము
0: టుమారో
1: ఈ నీతికి సంబంధించినటువంటి నిజాయితీని కూడా మనం విచారిస్తాము.
0: విల్ ఆల్సో గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ నీతి అండ్ నిజాయితీ.
1: కనుక నీతి మొట్టమొదటిది.
0: నీతి మొరాలిటీ ద ఫస్ట్.
1: అటువంటి నీతి కలిగినటువంటి మానవాడే నిజమైన జాతిగా రూపొందుతాడు.
0: ద మ్యాన్ విత్ దిస్ నీతి మొరాలిటీ బికమ్స్ ద ట్రూ రేస్ ఆఫ్
1: జాతి.
0: ఇట్ ఇస్ ద హ్యూమన్ రేస్.
1: ఈ మానవ జాతికి సర్వం కూడా ఒక్కడే తండ్రి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్

0: Only one father for the humanity.
1: அதனே தெய்வமு.
0: The father is God.
1: He is father, father, father annar.
0: Jesus said father, father.
1: Jesus kuda cheppadu.
0: Same thing is stated by him.
1: Father,
0: father,
1: give me no help.
0: He prayed to the father to give him help.
1: ఎందుకోసం నన్ను ఇంత బాధ పెడుతున్నావు?
0: Why do you make me suffer?
1: నీవు అందరికీ తండ్రే కదా.
0: You are father to everyone.
1: కానీ నేను ఏ పాపం చేశాను?
0: What sin I committed?
1: అన్నాడు.
0: He said so.
1: తర్వాత తనకు ఒక విధమైనటువంటి అశరీర వాణి వినిపించింది.
0: Then he heard the ethereal voice.
1: My dear son. ఎందుకు వరి చేస్తున్నావు?
0: Why are you worried?
1: వరి చేయవద్దు.
0: Do not worry.
1: అందరూ నీ సోదరులే.
0: All are your brothers.
1: నీ సోదరులైనటువంటి వారు నీకు అపకీర్తి ఇచ్చినారు, అన్యాయం చెప్పినారు అని నువ్వు అనుకుంటున్నావు. ఏది అన్యాయం కాదు.
0: యూ థింక్ దట్ ఆల్ యువర్ బ్రదర్స్ బ్రాట్ యూ ద బ్యాడ్.
1: జరిగినదంతా కూడా మన మంచి కోసమని.
0: వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
1: కనుకనే నువ్వు సంతోషంగా దీన్ని స్వీకరించు అన్నాడు.
0: హి సెడ్ బీ హ్యాపీ అండ్ యాక్సెప్ట్ ఇట్.
1: అప్పుడే జీసస్ క్వైట్ గా కన్నులు మూసుకున్నాడు.
0: దెన్ జీసస్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద ట్రాంక్విలిటీ.
1: దట్ ఈజ్ ది డెత్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: Then he declared, death is the dress of life.
1: ఎందుకంటే ఈ డెత్ అనేటువంటిది డ్రెస్ ను మార్చినట్టుగా కొన్ని దేహాలు మారుతూ ఉంటాయి.
0: Death is the dress of life, like that we change our bodies.
1: కనుక ఇదంతా కూడా నేను బాడీని చేంజ్ చేసుకోవటమే కానీ నాకు ఇది డెత్ కాదు అన్నాడు.
0: జస్ట్ ఐఎమ్ చేంజింగ్ మై బాడీ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: మానవునికి డెత్ లేదు.
0: దట్ మ్యాన్ ఇస్ డెత్లెస్.
1: దేహాలు మారటం జరుగుతుంటది కానీ
0: బాడీ ఇస్ చేంజ్.
1: ఆత్మ ఎప్పటికీ ఇమ్మార్టాలిటీ.
0: ద సెల్ఫ్ ఇస్ ఇమ్మార్టల్.
1: ఇది అమృతమయమైనటువంటిది.
0: ఇట్ ఇస్ నెక్టరైన్.
1: ఆనందమయమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
1: కానీ దీన్ని అనృతంగా భావించుకోవటం చేతనే
0: బికాజ్ వీ కన్సిడర్ ఇట్ అనృత ద ఫాల్స్
1: అమరత్వాన్ని మర్చిపోతున్నారు.
0: వీ హావ్ ఫర్గాటన్ ద ఇమ్మార్టల్ నేచర్.
1: అమరత్వాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ది ఇమ్మార్టల్ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అదియే చెప్పాడు. అమరా నిజరా దేవ తిరిజా విభుదాసురహ సుపర్వాణ సుమనస త్రిదివేశాదేవ ఉకసహ ఆదిత్యయ భవిష్యత్తో అమృతాంజన అన్నాడు. అమరా నిజరా దేవ నీవెప్పుడు కూడా జీవించినటువంటి వాడవే.
0: యు ఆర్ ఎటర్నల్.
1: నీవేనాటికి మారేటువంటి వాడు కాదు.
0: యు నెవర్ చేంజ్.
1: దేహం మారుతుండాలి.
0: బాడీ మైట్ చేంజ్.
1: కాలం మారుతుండాలి. మనసు మారుతుండాలి. కాబట్టి నీవు మనసు కాదు.
0: యు ఆర్ నాట్ ద మైండ్.
1: దేహం కాదు.
0: యు ఆర్ నాట్ ద బాడీ.
1: బుద్ధి కాదు. చిత్తం కాదు.
0: యు ఆర్ నాట్ ద మైండ్.
1: కాదు.
0: యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్. యు ఆర్ నాట్ ద సెన్సెస్.
1: ఆత్మవే.
0: యు ఆర్ ద ట్రూ సెల్ఫ్ ఇన్ ద స్పిరిట్.
1: ఆత్మనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఆత్మ?
1: దీనికి ఒక స్వరూపం లేదు.
0: ఇట్ హస్ నో ఫామ్.
1: దీనికి చైతన్య శక్తి అన్నారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ చైతన్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
1: అనగా పంచభూతముల యొక్క స్వరూపమే ఆత్మ.
0: The combination of the five elements is Atma or consciousness.
1: కనుకొని ఇలాంటి పవిత్రమైనటువంటి అమృతత్వాన్ని అనృతత్వాన్ని దూరం చేసి అమృతత్వాన్ని పెంచుకోవాలి.
0: We have to distance ourselves from this anruta, the falsehood, and understand the amruta, the eternal. We should always keep it in view.
1: అది నిజమైనటువంటి మానవత్వము.
0: There lies the true humanhood.
1: కానీ ఈనాటి యుగం లోపల కేవలం భ్రాంతులు భ్రాంతులు భ్రమలు ఈ కోరికల చేతనే జీవితము కొల్లబోతుంటుండాలి.
0: The modern life is full of bhranti, the imagination and desires.
1: కనుక ఈ డిజైర్స్ ను చాలా వరకు తగ్గించుకోవాలి.
0: We have to reduce, cut short our desires.
1: Less luggage, more comfort.
0: Less luggage, more comfort.
1: ఈ యొక్క లగేజ్ ని తగ్గించుకుంటే మనం ఎంతగానో శాంతిగా ఉంటాం.
0: ఇఫ్ యూ హ్యావ్ లెస్ లగేజ్ యూ విల్ బి మోర్ పీస్ఫుల్.
1: ఇవన్నీ మనం పెంచుకునేటువంటివే కానీ పెంచుకునేటువంటివి కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ గ్యాదర్ అమాస్ పెంచుట.
1: పుట్టినప్పుడు ఏమి తెచ్చావు?
0: What is it you brought at the time of birth?
1: పుట్టినప్పుడు ఏమి తీసుకుని పోతావు?
0: What is it you take back with you?
1: పెట్టింది లేదు, తీసుకుని పోయేది లేదు.
0: You have not brought anything nor you carry towards the end.
1: ఎక్కడ వదిలిపోతుంది?
0: You have to drop the things on the way.
1: కనుక అట్టి సత్యాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: You have to know the truth first.
1: తెచ్చింది లేదు, కొనిపోయేది లేదు.
0: You have not brought anything at the time of birth nor would carry.
1: అన్ని పాసింగ్ క్లౌడ్స్ మాదిరి కదిలిపోతున్నాయి.
0: All are passing clouds, they come and go.
1: దేహం మార్పు చెందింది.
0: Body has changed.
1: మనసు మార్పు చెందుతూనే ఉంది.
0: Mind also goes on changing.
1: కానీ మార్పు చెందేటువంటివి నీవు కాదు.
0: These are things that change.
1: మార్పు చెందనటువంటి వారే నీవు.
0: In fact, in the true sense you are changeless.
1: కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు.
0: At the time of birth you were a child.
1: 10 సంవత్సరాల బాయ్ అన్నారు.
0: At the age of 10 you are a boy.
1: 30 years man అన్నారు.
0: 30 years man.
1: 75 years grand father అన్నారు.
0: At the age of 75 you are a grandfather.
1: పేర్లు మారాయి కానీ తాను ఒక్కడే.
0: Names have changed but you are one and the same.
1: కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు.
0: These are the changes that are the source of the body.
1: They
0: are the qualities of the nature.
1: కానీ ఇందులో ఉండేటువంటి ఒక నివృత్తి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా ఒకటిగానే ఉంటుంది.
0: In fact the true identity, the true nature remains the same. Changeless. మారినది కాదు. ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ టైం.
1: ఆత్మతత్వమే నిజమైనటువంటి తత్వం.
0: The true self, the nature of the self,
1: ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి.
0: One should have self confidence.
1: ఆత్మవిశ్వాసం కలిగి ఉండినప్పుడే అంతా మనకు చేకూరుతుంది జయము.
0: With self confidence you will be triumphant. You'll be successful.
1: ప్రతి మానవుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: Everyone requires this self confidence.
1: ఆత్మ అంటే తనపైన తనకు నమ్మకం కావాలి.
0: Meaning you should have faith in yourself.
1: తనను తాను నమ్మాలి.
0: You should have faith in yourself.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: If you have no faith in yourself, you cannot have faith in God.
1: అనేక గ్రంథాలు చదువుతున్నారు.
0: Many read books.
1: కానీ చదివి ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: ఆఫ్టర్ ఆల్ వీ రీడ్ అండ్ రీడ్ అండ్ అల్టిమేట్లీ డై. వీ షుడ్ రీడ్ టు బి ఇమ్మోర్టల్.
1: మన జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఉపకారం చేయాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: ది మెరిట్ లైజ్ ఇన్ హెల్పింగ్ అదర్స్.
1: మనం ఎప్పుడు హెల్ప్ చేయాలి.
0: వీ షుడ్ హెల్ప్ కంటిన్యూస్లీ.
1: హస్తములంతా కూడా హెల్ప్ చేయాలి.
0: ది హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు హెల్ప్ అదర్స్.
1: కంఠమంతా సత్యాన్ని పలకాలి.
0: అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
1: చెవులంతా మంచినే వినాలి.
0: ఇయర్స్ షుడ్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
1: హృదయమంతా మంచినే అనుభవించాలి.
0: ది హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్ ది
1: హృదయం. హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం యస్య భాషితం సత్య భూషితం.
0: Therefore, there should compassion the heart and the truth that you speak, and also that of charity.
1: మానవత్వాన్ని మొట్టమొదటి మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop that human quality.
1: కానీ ఈనాడు మానవత్వం అనేటువంటిది మరుగుపడిపోయింది.
0: Today, the true human nature is.
1: ఎప్పుడు చూసినా లౌకికమైన భ్రాంతులు, లౌకికమైన ఆస్తులు, లౌకికమైన ప్రపంచం యొక్క సంభోషణే చేస్తున్నాం.
0: We are carried away by the fleeting, momentary, worldly joys and pleasures and properties.
1: ఇవంతా ఏనాటికైనా కానీ కదిలిపోయేటువంటివి.
0: వన్ డే ఆర్ అదర్ దే ఆర్ బౌండ్.
1: నీవు వదలినా కూడా అది నిన్ను వదలదు.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ టు గివ్ ఇట్ అప్ దే విల్ నెవర్ లీవ్ యూ.
1: కనుక ఎప్పటికీ నీ వెంటనే వస్తుంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలో యూ.
1: కనుక ఇలాంటి చింతలంతా మేము మానాలి.
0: డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థాట్స్.
1: అన్ని చింతల కంటే కూడా గొప్ప చింత దైవ చింతన చేయాలి.
0: అబ్ ఆల్ దీస్ థాట్స్ చింత ద బెస్ట్ చింత థాట్ ఈస్ దట్ ఆఫ్ గాడ్.
1: చింతన చేతనే సర్వ చింతలు పరిహారం అవుతాయి.
0: విత్ దిస్ థాట్ ఆఫ్ గాడ్ చింత ఆల్ చింతాస్ వరీస్ ఆర్ గాన్.
1: చింత
0: బట్
1: భూమి నుండి చింత.
0: లైఫ్ అనట్
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్
1: చావు చింత. బాల్యమంతా చింత.
0: బాయ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత. వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డింగ్
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్
1: వింత చింత.
0: యెస్టర్డే దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్
1: సర్వ చింతల బాపిడి సర్వేశ్వర స్మరణ.
0: ఆల్ ద వరీస్
1: ఇప్పుడైనా మీరు దీన్ని చేసి
0: అట్లీస్ట్ డూ ఇట్ నౌ.
1: దివ్యమైనటువంటి దైవత్వాన్ని పొందండి.
0: అటైన్ ద డివినిటీ.
1: మీరే దైవ స్వరూపులు.
0: యూఆర్ ఎంబాడిమెంట్స్.
1: మీకంటే దైవం ప్రత్యేకంగా లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్.
1: ఈనాటి మానవుడు తనకంటే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని భ్రమించి ఆ దైవం కోసము అన్ని రకమైన సాధనలు చేస్తున్నారు.
0: మ్యాన్ టుడే థింగ్స్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవర్.
1: తనకంటే ప్రత్యేకమైనటువంటి గాడ్ లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: తానే దైవము.
0: యూఆర్ గాడ్.
1: తానే సర్వము.
0: యూఆర్ ఎవ్రీథింగ్.
1: ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్.
1: కనుక ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ దీన్ని స్మరించండి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కాన్స్టెంట్లీ థింక్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్.
1: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
0: బీ బ్లిస్ఫుల్ ఆల్వేస్.
1: ఎందుకు మీరు విచారం చేస్తుంటారు?
0: వై ఆర్ యూ వరీ?
1: ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు.
0: యూ కెన్ వరీ అట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
1: అమ్మ నాన్నకు ఒళ్ళు సరలేదంటే విచారం చేస్తారు.
0: యువర్ పేరెంట్స్ ఆర్ సిక్ యూ కెన్ వరీ.
1: విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా?
0: వై వరీ ఇస్ నాట్ సొల్యూషన్.
1: తప్పిపోవు.
0: వరీ ఇస్ నాట్ సొల్యూషన్.
1: చేయవలసింది చేస్తారు.
0: Things will certainly happen.
1: ఈ చింతలు ఏమాత్రం కూడా చేయకూడదు.
0: నెవర్ వరీ.
1: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
0: బీ హ్యాపీ ఆల్వేస్.
1: ఆ హ్యాపీగా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది.
0: వెన్ యూ ఆర్ హ్యాపీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈ హ్యాపీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది?
0: హౌ కెన్ యూ బీ హ్యాపీ?
1: దైవం నుంచినే ప్రాప్తిస్తుంది.
0: హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ద ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: ఆ దైవంతో కూడినప్పుడే ఈ ఆనందం లభిస్తుంది.
0: వెన్ యూ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ యూ విల్ బీ హ్యాపీ.
1: దైవాన్ని వేరు చేసి
0: సెపరేటింగ్ గాడ్
1: నీవు ఆనందాన్ని అనుభవించాలంటే అసాధ్యము.
0: Keeping God elsewhere, thinking separate from you, you can never be happy.
1: కొరకది ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కాలం చిక్కినప్పుడు దైవాన్ని చింతించండి.
0: Whenever it's possible and you find time, think of God.
1: మంచి విషయాలు తలంచండి.
0: Listen to good things.
1: పవిత్రమైన మార్గాన్ని వెతకండి.
0: Find out the sacred path.
1: ఈ తుచ్చమైన అల్పమైనటువంటి భ్రమలకు మీరు లోబడకండి.
0: Never give scope for these mean low ideas.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

రాజ్యమెలగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్ర

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students,
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there's no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించి కూడాను సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి. కాని తానెవరో తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ ద టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్. హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరో తను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagattunandu udbhavinchi ee visala prapanchamnam sadva vidyalu nerchi mottamodata tanantanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇది అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యూలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యూయల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థము యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ వెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరు వేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్, the name and form vary, but the matter is one and the same.
1: ఇక భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Each one has got his own name and form.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: They are not one anyway.
1: కానీ
0: but
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి ఒక అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: భగవాన్ ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ that you are all one.
1: Rupanamamulu bhinnamuga unnavu kaani
0: though the name and form differ,
1: paristhitulaku prabhavam bhinnamuga unnadi kaani
0: the circumstances vary,
1: ఆశపాశల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవు కానీ
0: ద డిజైర్ అండ్ అంబిషన్స్ డిఫర్
1: కష్ట సుఖములు ఎందు కానీ
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్
1: దుఃఖానందములు ఎందు కానీ
0: ఐదెన్ టైమ్స్ ఆఫ్ కంఫర్ట్గా
1: కనిపించుచున్నప్పటికీ
0: డూ దే అపియర్ టు డిఫర్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక తత్వము ఒక్కటే అదే పంచభూతములు.
0: That which is present, common, uniformly distributed in all are these five elements.
1: అందరి యందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి.
0: The five elements are uniformly distributed in all.
1: ఇదియే వ్యక్తుల యొక్క అద్వైతము.
0: This is non-dualism at the individual level.
1: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ భూతము పోయినప్పటికీ మానవుడు కానేరు.
0: With any one of the elements missing, he cannot be a human.
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూచినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే.
0: Therefore, name and form may vary, but the five elements are basically essentially same.
1: ఈ సమావేశమునందున్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశులు కూడాను పంచభూతములే ఏకత్వము.
0: Not merely those who have assembled here in this August assembly, all the rest present all over the universe are one and the same.
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి?
0: And what is this non-dualism in respect of matter?
1: ఒక స్థితిగతులను పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్
1: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు.
0: ఎవ్రీ పర్సన్ ఎంటర్టైన్ సర్టన్ అంబిషన్స్
1: అనేక ఆశలతో నిండి ఉంటాడు.
0: Yes, so many ambitions.
1: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు.
0: బట్ he has got frustrations and disappointments
1: antuleni aashalato
0: because of too much of desire
1: artham kaani aavedanato
0: and the worry with the
1: meaning rupamaina praptikai
0: he struggles
1: praakulaadi kadapku niraashayi nispruhayi nisandeham ga nilchi untadu.
0: He struggles to achieve that though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire.
1: Ye panulu chesinappatikini
0: whatever work that is done,
1: ఏ చింతలు సల్పినప్పటికీ
0: వాట్ ఎవర్ థాట్ ఎంటర్టైన్డ్
1: కానీ అన్నింటి ఎందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము.
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్, ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్, ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది.
0: When once we have got expectations, there will be appointment and disappointment.
1: అసంతృప్తిగా రూపొందుతుంది.
0: The satisfaction turns into dissatisfaction.
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు ఏ విచారమునకు ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు.
0: When once actions are offered so as to satisfy and please God, there will be no disappointment and frustration.
1: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్, హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
1: మానవుని యందు దేవుడు,
0: గాడ్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు మానవుడు,
0: మ్యాన్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు రాక్షసుడు,
0: డెమన్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు పశువు,
0: అనిమల్ ఇన్ మ్యాన్.
1: కనుకనే దైవము, మానవుడు, రాక్షసుడు, పశువు అన్ని కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి.
0: Therefore, God, man, demon, animal, all these four are present in everyone.
1: ఏ విధంగా ఉంటున్నాయి?
0: How?
1: పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా పురస్కరించుకొని కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి.
0: Basing on the position, the circumstances, the time and the space, the reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: Kanukane manavuni yandu devudu ye reetiga unnadu?
0: In what form God is present in man?
1: Brahmanishta paro devaha. Ee manavuni yandu nirantaram kudanu daiva chintana salputu ye vidhamaina tutti vanchanu leka అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: మ్యాన్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ, హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ విదౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్, విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ థింక్స్ ఆఫ్ ద డివైన్.
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు.
0: హీ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: పరోపకార సంబంధమైనటువంటితో పనిచేస్తుంటాడు.
0: హీ రెండర్స్ సర్వీస్ టు ఎవ్రీబడీ.
1: నిరంతరం కూడా ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
0: వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ హీ డస్ ఇట్ టు ప్లీజ్ గాడ్.
1: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడాను గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
0: Therefore, every good work transforms into God's work.
1: కనుకొని ఇతనికి మరొక చింత లేదు.
0: He has no other thought.
1: ఇది కేవలము కర్ సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాయి.
0: The feeling is that all actions be satisfying unto God.
1: కనుకొని ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
0: These sacred qualities, virtues present in man, will prove the divinity in him.
1: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించక నిరంతరం కూడా పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ డజంట్ థింక్ ఆఫ్ హింసెల్ఫ్ నార్ ఆఫ్ ద వరల్డ్. హీ థింక్స్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఈస్ డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఈ చింతలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్?
1: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండియే వచ్చాయి.
0: They emanate out of the human heart.
1: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
0: Where from you get this divinity?
1: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
0: It comes out of man only.
1: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలమును గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
0: Therefore the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him.
1: ఆకారం మానవుల ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలుగానే జరుగుతున్నాయి.
0: Though he is a human being in form, but all thoughts are absolutely divine.
1: అన్ని కర్మలు కూడాను దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
0: All good actions transform into God actions.
1: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
0: Like this, God shines, manifests in man.
1: ఇంకా మానవుని యందు మానవుడు.
0: Next aspect, man in man.
1: సత్య ధర్మో రతో మర్త్యః అన్నది వేదము. సత్యధర్మం రథో మర్త్య. ఈ మర్త్యలోకమునందు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
1: సత్యధర్మం మాత్రమే వరించి
0: హీఈస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్
1: సత్యధర్మం మాత్రమే విశ్వసించి
0: హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ
1: తన మార్గమును తే మాత్రము విడువక
0: హీ డజంట్ డ్రాప్ హిస్ పాత్
1: కర్తవ్య కర్మను విసర్జించకుండా
0: హీ డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తన కుటుంబ
1: కర్తవ్యాలు పోషిస్తుంటూ వస్తుంటాడు.
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్
1: దాన ధర్మములో ప్రవేశిస్తుంటాడు.
0: హీ ఎంటర్టైన్స్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ
1: దయా ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయము.
0: హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: మానవుడనగా ఏమిటి?
0: హూ ఇస్ ద హ్యూమన్ బీయింగ్?
1: మనుషులందరూ కూడా మానవుడనగా విశ్వాసం కలవాడు అని.
0: Upanishads define manava human as the one with faith.
1: Andarni visheshistuntadu.
0: He has got full faith in everybody.
1: Itanu bayapattaniki avakasam ledu.
0: He has no fear at all.
1: Bayapattedi mrugamu, bayapadedi pashu.
0: It is only the animal that is fully of fear.
1: Pashu bayapadutundi.
0: It is the cow that is afraid of situation.
1: Kaani manishi mrugamu kaadu pashu kaadu kanuku bayapadakudu.
0: So man is not cow, man is not animal, he need not be afraid of anything.
1: Kanuka bayapettetundi mrugamu.
0: So it is only
1: neevu
0: animal.
1: Neevu idanni evarini bayapettakudadu.
0: So don't make anyone fear.
1: Neevu bayapadanakkaraledu.
0: Don't have any fear.
1: Neevu pashu kaadu.
0: You are not animal, you are
1: manishi.
0: You are a human being.
1: Kanukane neevu bayapadakudadu bayapettakudadu.
0: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
1: Itti nitya karmala cheta తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు.
0: సో మ్యాన్ స్పెండ్స్ హిస్ డైలీ రొటీన్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ దిస్ వే.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ
1: పరోపకార సంబంధమైనటువంటి యొక్క సోషల్ వర్క్స్ అనగా సమాజ సేవలు ఎందు పాల్గొంటుంటాడు.
0: హీ ఆల్సో రెండర్ సర్వీస్ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ వర్క్.
1: మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తులు పొందుతుంటాడు.
0: హీ ఆల్సో ఎర్న్స్ రెప్యుటేషన్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ.
1: మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు.
0: హీ ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హీ డిలైట్స్ హిమ్సెల్ఫ్ అండ్ మేక్స్ అదర్స్ హ్యాపీ.
1: సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది.
0: ద ట్రూత్ డిపెండ్స్ ఆన్ రైచియస్నెస్ ద ధర్మ.
1: ఈ ధర్మము అనేటువంటిది శాంతి పైన ఆధారపడి ఉంటుంది.
0: రైచియస్నెస్ డిపెండ్స్ ఆన్ పీస్.
1: శాంతి అనేటువంటి ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది.
0: పీస్ డిపెండ్స్ ఆన్
1: ఈ ప్రేమ అహింస పైన ఆధారపడి ఉంటుంది.
0: లవ్ డిపెండ్స్ ఆన్
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడాను మానవతా విలువలు.
0: దేర్ఫోర్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్ నాన్ వైలెన్స్
1: ఒక్క సత్యము నీలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ట్రూత్ ఇన్ యూ You never resort to violence.
1: నీలో ధర్మముండెనా హింసలో నీవు పాల్పడవు.
0: When once there's righteousness, you'll never be violent.
1: నీలో శాంతి ఉండెనా హింసలో పాల్పడవు.
0: When you have peace, you'll never be violent.
1: నీలో ప్రేమ ఉండెనా హింసలో పాల్పడవు.
0: If you have love, you'll never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు, ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భజించు, భుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: దిస్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్. హీ షుడ్ ఫైండ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ లీడింగ్ ఎ హ్యూమన్ లైఫ్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: దెన్ హూ ఇస్ ద డెమన్ ఇన్ మ్యాన్?
1: మద్యపానో రథో రాక్షస అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో పాల్గొంటుంటాడు.
0: ద వన్ హూ ఇంటాక్సికేటెడ్ అండ్ హూ ఫర్గెట్స్ హింసెల్ఫ్, లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఎంటర్స్ ఇన్ ఆల్ వికెడ్ యాక్టివిటీ ఈస్ ద వెరీ డెమన్.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
0: The one who drinks naturally forgets his human quality.
1: ఏం చేస్తున్నాను, ఏం అంటున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేటువంటి విషయం కూడాను తాను మర్చిపోతాడు.
0: He forgets what he speaks and what he does.
1: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
0: At the time there will be no consideration of mother, father, child.
1: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడా విచారించడు.
0: He loses that discrimination whether it is a sin or a virtue.
1: కనుక ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్నే మర్చి
0: So he undertakes to such activity and forgets the human quality.
1: And విశ్వసించి
0: అండ్ హీ గోస్ బై దిస్ ట్రాన్సియెంట్ వరల్డ్
1: భవిష్యత్తును విస్మరిస్తాడు.
0: He forgets the future.
1: కనుక ఇట్టి రాక్షసత్వం కూడా మానవుని ఎందే ఉంటున్నది.
0: సచ్ డెమోనిక్ నేచర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండాలి?
0: థర్డ్ వన్ ఎనిమాలిటీ, ఎనిమల్ క్వాలిటీ.
1: ఇది జ్ఞానేన శూన్య పశుభి సమాన.
0: ద వన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఎనిమల్.
1: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
0: హి హాస్ నో ట్రేస్ ఆఫ్ విజ్డమ్.
1: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
0: హి హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలము తన కడుపుకు తాను తినటము.
0: హి ఈట్స్ ఫుల్.
1: నిరంతరము లౌకికమైన భోగభాగ్యములు అనుభవించటము.
0: హి ఆల్వేస్ ఎక్స్పీరియన్సెస్ వరల్డ్లీ ప్లెజర్.
1: ఆహారం ఇంద్ర భేద మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
0: హి స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్.
1: ఇది పశుత్వము యొక్క లక్షణములు.
0: దీస్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ అనిమల్.
1: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటము.
0: He will also be violent
1: దూషించటము.
0: He goes on accusing others.
1: పరను హాస్యాస్పదం గావించటము.
0: He will be making fun of others.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
0: These are all the qualities of an animal.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
0: Therefore every man has got these four qualities. Animal qualities, demonic qualities, human qualities, and the divine
1: qualities.
0: Today we study various forms of
1: knowledge.
0: What is that we are actually
1: losing in the process?
0: In this world there are many people who have learned many forms of
1: education. మానవత్వంలో ఉండేటువంటి విశిష్టత ఏమిటి ఏమైనా గుర్తించుకున్నారా?
0: హావింగ్ లెర్న్డ్ సో మచ్ హావ్ దే ఎవర్ రియలైజ్డ్ ద సిగ్నిఫికెన్స్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
1: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కానీ నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుని వల్లే బ్రతుకుతున్నాడా?
0: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone put answer the question of human or not?
1: మానవుని వలె డ్రెస్ వేసుకుంటున్నాడు.
0: He has got an attire of a human.
1: మానవుని వలె అధికారం చెలాయిస్తున్నాడు.
0: He occupies the position of authority.
1: కానీ మానవత్వాన్ని తాను ఏమాత్రం గుర్తించడం లేదు.
0: But he doesn't recognize the human quality.
1: మానవుడు అంటే ఏమి?
0: Who is the human being?
1: కామక్రోధ లోపమోహ మద్మత్సరమైనటువంటి దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
1: తన హృదయంలో నుంచుకొని
0: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
0: Well, what is the fun of reading about these things? What is the use of amassing wealth? It's all useless. It will all be in vain. Educated man should conduct himself properly. Virtues. Good intellect. Adherence to truth.
1: Bhakti.
0: Devotion.
1: Kramasiccha.
0: Discipline.
1: Kartavya palanamulu.
0: Discharging the responsibilities. It is the education that teaches all. Student must learn. What is that you learn? Do you have discipline? Without devotion and discipline, what is the use?
1: ప్రతి దాని యందు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
0: We have to see that there will be human values in every aspect of our life.
1: ఎప్పుడు చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాం.
0: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం చింతించటం చేత మన గతి ఏమవుతుంది? అది మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
0: When we go on thinking of others, good and bad, those qualities get into you.
1: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
0: You are not thinking of anyone.
1: పరుల చెడ్డంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
0: All the bad you think of will be in you also.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పరుల చెడ్డను నీవు చింతిస్తున్నావు.
0: Because you constantly think of bad of others.
1: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవేమాత్రము చింతించకూడదు.
0: సో నెవర్ థింక్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
1: ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
0: If anyone is bad, try to correct, rectify.
1: అంతేకాని నీవు మంచివాడైతే ఇతరుల చింతను నీవెందుకు చింతించాలి?
0: If you are truly good, why should you think of anybody?
1: కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా ఎవరిదో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించడము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.
0: What is the trend of modern man? He goes on thinking, accusing, criticizing, making fun of someone or other.
1: ఇలాంటి విద్యకు లక్షణమే కావు.
0: This is not the qualification.
1: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి గుణములు.
0: It is just opposite the human life.
1: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
0: The one who has known, practices human values will never make fun of anybody. He will never demean anybody.
1: కనుక ఇతరులను కించిత్పరిచేటువంటి యొక్క తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
0: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడి ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
1: కేవలము స్వార్థత్వానికి మూల కారణమే.
0: సెల్ఫిష్నెస్ ఇస్ ద రూట్ కాజ్.
1: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ ఎవర్ ఆన్ ద రైజ్ యూ ఫైండ్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: స్వార్థం మితిమీరిపోతుంటాది.
0: దిస్ సెల్ఫిష్నెస్
1: అంతవరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
0: Until the end approaches, he spends all the time in selfishness.
1: సరి అయినటువంటి స్థితిని పొందేది.
0: When does he reach the correct
1: level? పుట్టినందుకు ఏమి సార్థకము?
0: What is it?
1: భూమికి బరువు, తిండికి చేటు.
0: And it's just a burden to earth and also waste of food that he part.
1: మనం మానవునిగా పుట్టినందుకు 10 మందికి ఏమైనా సహాయం చేయాలి.
0: Having been born a human being, we should help.
1: అది 18 పురాణముల యొక్క సారం.
0: That is the essence of 18 epics.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ స్టేటెడ్ బై వ్యాస ఇన్ 2 సెంటెన్సెస్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో హెల్ప్.
1: ఎక్కడ చూసినా హర్ట్ హర్ట్ హర్ట్ హర్ట్.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ దిస్ హర్ట్ హర్ట్.
1: చదువుకున్న వాడి మొదలుకొని
0: చదువులేనటువంటి
1: వాడి వరకు,
0: డౌన్ కోటీస్
1: నుండి మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్ హర్ట్ హర్ట్.
0: Right from the educated, the illiterate, the pauper to the millionaire.
1: Bidavadu chinna apakaram chesthe kotisodu pedda apakaram chestunnadu.
0: If a poor man harms in a little way a rich man,
1: sahayam anetunte vaadu manasu emattukunnu aavirbhavinchatam ledu.
0: There is no trace of help in
1: him. Oka daanamu dharmamu anetunte oka sadbhavame athani endu untatam ledu.
0: There are no good feelings of charity.
1: Ee prapanchamlo putti emi prayojanam?
0: What is the use of this human life and birth?
1: Ee vidhamulo sampadinchi emi prayojanam?
0: What is the use of earning money?
1: Kanukane mana chaduvulanta kuda nu nirupayoganga maaripothunnayi.
0: Therefore all our learning
1: dana sampadam nimittamai kaalamunu karmamunu kaayamunu kuda nu vyattam gaavinchukuntunnamu.
0: We waste our time only to earn money. We waste our
1: money. Oni inta sampadinchi emaina mana venta teesu పోతున్నామా? లేదు.
0: Do you take money with you at the end? No.
1: ఏ కాసైనా తీసుకొని పోవటం లేదు.
0: You don't take single
1: ఏ మట్టైనా తీసుకొని పోవటం లేదు.
0: Not even sand.
1: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
0: That is the teaching of Alexander in this context.
1: భారతదేశం పైన దండెత్తి వచ్చి
0: హ్యావింగ్ అటాక్డ్
1: వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
0: As he was returning, as he was back home, he sustained heart attack.
1: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
0: Doctors have given up hopes.
1: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
0: Alexander was not afraid.
1: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
0: He gave the answer. He taught them with all the courage.
1: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
0: I may die any moment on the way.
1: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: This body is a five of all the senses. When we are going to die, we can't.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: 100 years life span though prescribed, you cannot.
1: బాల్యమందు ఏక ప్రాయమందు ఏక ముదిమియందు ఏక ముసలియందు ఎరుకలేదు.
0: When you are going to die, you don't know.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలే.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
0: వైల్ అలైవ్ లెట్ అస్ నో వాట్ యు
1: ఏం గుర్తిస్తావు.
0: వాట్ ఈస్ దట్ యు నో ఆఫ్టర్ డెత్.
1: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
0: అలెగ్జాండర్ టాట్ దిస్ అండ్ సెడ్ ఆఫ్టర్ ఐ డై టేక్ దిస్ బాడీ బ్యాక్ టు అవర్ కంట్రీ.
1: ఈ దేశానికి తీసుకుని పోయారు.
0: The body is taken to the
1: Alexander చెప్పినట్టుగా వారు నటించారు.
0: They acted as per his instruction.
1: పైకి పెట్టారు.
0: The two hands
1: body అంతా వైట్ క్లాత్ తో బంధించారు.
0: The body is wrapped by a white cloth.
1: చేతులు పైకి పెట్టి వీధి కూడాను అలెగ్జాండర్ దేహాన్ని తిప్పుతున్నారు.
0: The two hands are lifted up and the whole body is taken in a procession. Every
1: దేశంలో ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Everyone started questioning.
1: ఎందుకు చేతులు పైకి పెట్టారు?
0: Why hands are lifted?
1: ఇది అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదం.
0: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు?
0: అలెగ్జాండర్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్.
1: అన్ని దేశంలో కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలు పొందాడు.
0: ఈజ్ వన్ ఆఫ్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
1: అతనికి ధనమునకు తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో డర్త్
1: టు
0: షార్ట్ ఆఫ్ ది
1: మైండ్.
0: ఈజ్ వర్చువస్.
1: అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అరిస్టాటల్.
1: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
0: అరిస్టాటల్ ఇస్ ది డిసైపుల్ ఆఫ్ ప్లేటో.
1: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
0: ప్లేటో ఇస్ ది డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్.
1: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
0: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
1: అందరు కూడా నువ్వు ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
0: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
1: నీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటీ కానీ నీకు అందించరు.
0: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
1: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
0: యాజ్ యు లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యు ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
1: పుట్టే సమయంలో ఇంత బట్టైనా కట్టుకుని రావు.
0: At the time of birth you don't bring a piece of.
1: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
0: While going back you don't give
1: an address. ఎక్కడ పోతున్నావు?
0: Where are you born and where do you go?
1: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
0: And your mind or
1: నేను చేసినటువంటి పుణ్య ఫలములకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
0: You should declare with all the courage that I will certainly go to heaven and done meritorious activity.
1: నేను నరకానికి వెళ్తున్నాను అని చెప్పవచ్చు.
0: For all the sinful acts I did, I am bound to be in
1: నరకం. రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
0: So heaven and hell are the results of your own actions. కనుక
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: So everything depends on human.
1: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
0: Good and bad depend on thoughts.
1: కనుక నీ మొట్టమొదటి మంచి సంకల్పంలో అభివృద్ధి కచ్చుకోవాలి.
0: First develop good thoughts.
1: త్యాగ భావంలో మనం ప్రవేశించాలి.
0: పవిత్రమైన
1: మానవత్వాన్ని పెంచుకోవాలి. సమాజమునందు మంచి కీర్తిని సంపాదించాలి.
0: పరమ
1: పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
0: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యువర్ వర్స్ట్ సిన్నర్.
1: కనుకని నీవు మంచి పేరును సంపాదించు.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అదే నీకు జగత్తులో ఎంట వచ్చేది.
0: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వత్తురు.
0: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
1: అందరు బంధువులు వస్తారు.
0: ఆల్ రిలేషన్స్.
1: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
0: When a rich man dies, hundreds of cars reach the burial ground.
1: కానీ ఇంతమంది పోయి కట్టగడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డు? దే రిటర్న్ ఎంప్టీ.
1: బంధమణితి నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
0: But there is only one God who
1: is with you. Janta, yinta, kanta untundi. Ninnu kaapaadutundi okka Bhagavat Namame.
0: It's only God's name that will be with you, in you, around you, above you, below you. That will protect you at all times.
1: Kanuka atti divyamainatundi daanini mari ee naadu manam vismarinchi anityamu ashashtamu asatyamainatundi daanini manam pattukoni మన జీవితమంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము.
0: దేర్ఫోర్ వి హావ్ ఫర్గాటన్ దిస్ డివైన్ ఎటర్నల్ ట్రూత్ బట్ వి ఆర్ క్యారీడ్ అవే బై
1: ఎంత కాలం ఎంత చదివిన వాడైన కూడాను కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ లైఫ్ స్పెండ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ ట్రూత్.
1: అటాచ్మెంట్.
0: వాట్ ఇస్ ద రీజన్ అటాచ్మెంట్?
1: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
0: What is this attachment?
1: కనుకనే డిటాచ్మెంట్ కావాలి.
0: సో వి షుడ్ డెవలప్ డిటాచ్మెంట్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ పెట్టు.
0: పుట్ ది కీ దేర్.
1: టర్న్ రైట్ సైడ్.
0: టర్న్ రైట్ సైడ్.
1: ఓపెన్ అవుతుంది.
0: ఇట్ అన్లాక్స్ ఓపెన్.
1: టర్న్ రైట్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: లాక్ అవుతుంది.
0: ఇట్ లాక్స్.
1: సేమ్ లాక్.
0: సేమ్ లాక్.
1: సేమ్ కీ.
0: సేమ్ కీ.
1: టర్నింగ్ డిఫరెన్స్.
0: There is difference in the turning.
1: Kalukane ni hrudayame lock.
0: Your heart is locked.
1: Ye manase key.
0: Mind is the key.
1: Turn God's side.
0: Turn God's side.
1: Detachment ane liberation.
0: Turn God's side. That detachment liberation.
1: Turn world side.
0: Turn world side.
1: Ane attachment.
0: That is attachment.
1: Ee attachment e mahabalam.
0: And this attachment is bondage.
1: ఏనాడు నిరంతరం కూడాను రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
0: It will make you worried day and night.
1: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
0: What is the use of all the money?
1: అన్ని ఉండి కూడాను అశాంతికి గురి అయిపోతున్నారు.
0: With all this he is restless.
1: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
0: In spite of all positions, we should know the path to
1: అది ఏ వేదము బోధించినటువంటిది? నా కర్మణాం నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. మంచి కార్యములు చేయి.
0: Do good actions.
1: పవిత్రమైనటువంటి యొక్క పరులకు దానం చేయి.
0: ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ.
1: ఎడ్యుకేషన్ కు దానం చేయి.
0: ఆర్ డొనేట్
1: హెల్త్ కు దానం చేయి. నిరంతరం కూడాను రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
0: ఇట్ విల్ మేక్ యూ వరీడ్ డే అండ్ నైట్.
1: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ?
1: అన్ని ఉండి కూడాను అశాంతికి గురి

0: దానం చేయి, లేకపోతే హెల్త్ కు దానం చేయి. పల్లెల లోపల అనేక విధమైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హు సఫర్ ఇన్ విలేజెస్.
0: కనుక మానవునికి హెడ్ హార్ట్,
1: ఫర్ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఇవి రెండు కూడా బాడీలో సంబంధమైనటువంటివి.
1: బోత్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
0: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్,
1: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్,
0: హార్ట్ ఈజ్ హెల్త్.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్
0: బాడీ ఈజ్ వాటర్. బాడీ ఈజ్ వాటర్.
1: బాడీ ఈజ్ వాటర్.
0: కనుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ బాడీకి కావాలి.
1: సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ రిక్వైర్డ్.
0: ఎలాంటి హెల్త్?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్త్?
0: ఏదో కేవలము మనం జీవించడం కోసమని హెల్త్ కావాలి.
1: నాట్ ఫర్
0: సేవ కోసం హెల్త్ కావాలి.
1: వీ నీడ్ హెల్త్ ఫర్ సర్వీస్.
0: సర్వీస్ చేసే కోసం దేహం చాలా ఆరోగ్యంగా ఉండాలి.
1: వీ షుడ్ బి హెల్దీ టు రెండర్ సర్వీస్.
0: అందుకోసం మన ఆరోగ్యాన్ని కోరాలి, కానీ సేవ చేయనటువంటి వాడికి ఆరోగ్యం కూడా ఎందుకు?
1: వీ షుడ్ డిజైర్ హెల్త్.
0: వాడు ఉండినా చచ్చిన వాడితో సమానమే.
1: మ్యూర్ హెల్త్ ఈజ్ జస్ట్ ఈక్వల్ టు ఎ లివింగ్ డెత్.
0: మనకు హెడ్ ఉండాలి.
1: వీ నీడ్
0: ఎలాంటి హెడ్ ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెడ్?
0: పరులు చింతన చేసి, పరులను దూషించి, పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
1: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్,
0: పరులను చింతించేటువంటి హెడ్ కావాలి.
1: ది హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఫుడ్ హెడ్ గాడ్, ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ, ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
0: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
1: వై డూ నీడ్ ఫుడ్?
0: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
1: టు డెవలప్ మై హెడ్,
0: నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసం. అని
1: డెవలప్ మై
0: గుణం ఎందుకోసం ఉండాలి?
1: వై డూ నీడ్
0: సమాజ సేవలో పాల్గొనడానికి, సహాయం చేయడానికి, సమాజానికి సత్కీర్తి తేవడానికి,
1: బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు సొసైటీ.
0: కనుకనే సమాజం యొక్క సంకర్షణ మనం ఆనందంగా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ.
0: సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది సేఫ్టీ. ఇందువల్లనే
0: మనం సమాజంలో పుట్టాము.
1: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో
1: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: పెరిగిందే సమాజంలో,
1: గ్రో ఇన్ సొసైటీ.
0: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
1: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ, దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దెన్ దట్.
0: వీళ్ళంతా కూడా కృతజ్ఞుడు.
1: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
0: కనుకనే మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ, వి షుడ్ సర్వ్ సొసైటీ.
0: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యు విల్ బి గుడ్.
0: లేకపోతే నీవెట్లా బాగుంటావు?
1: ఆర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
0: కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి.
1: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: క్షేమమే అనేది కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
1: For the social service, love is essential.
0: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
1: There is no other thing beyond love.
0: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
1: Through love you can get everything.
0: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
1: Without love, what is the use of reading so many books?
0: అంతే కదా bookish knowledge.
1: That's all bookish knowledge.
0: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
1: Therefore the head and the book become one and the same.
0: ఏ ప్రయోజనం?
1: What is the
0: practical లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏంటి?
1: When you don't put it into practice, ఆ పుస్తకంతో
0: పాటు ఇంతని కూడా కాల్చి వేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
1: There is no use. You can burn out the
0: బుక్ అంతా మనం చదవకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రీడ్ సో మెనీ.
0: దానివల్ల మన బుర్రను చెడగొడుతుంది.
1: యు టర్న్ మ్యాన్.
0: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని ఆచరణలో పెట్టు.
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ట్రూత్ దట్ యు కమ్ టు నో.
0: కనుక ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
1: సో టుడే వాట్ వీ నీడ్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
0: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికీ అందించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ యాక్ట్, వీ షుడ్ డూ అండ్ ఫైండ్ హ్యాపీనెస్.
0: మనం పోయిన తొందర లేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
1: లెట్ ఇస్ నాట్ అస్పైర్ టు లివ్ లాంగ్.
0: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు. అది ఏ కీర్తి?
1: దట్ ఇస్ రెప్యుటేషన్.
0: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు,
1: ఫర్ ద బాడీ బీయింగ్ గివెన్,
0: కంఠం సత్యస్య భూషణం.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఇస్ ద రియల్ జ్యువెల్ టు ది నెక్.
0: హస్తం త్యాగస్య భూషణం.
1: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
0: త్యాగం హస్తస్య భూషణం.
1: అండ్ ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్.
0: శాస్త్రం శ్రోత్రస్య భూషణం.
1: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ది ఆర్నమెంట్.
0: భూషణ కిం ప్రయోజన? ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
1: వాట్ ఎల్స్ డెకరేషన్?
0: కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది.
1: ది ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
0: చేతికి త్యాగమే అలంకారంగా ఉంటుండాలి.
1: సాక్రిఫైస్ ఇస్ ది ఆర్నమెంట్.
0: శాస్త్రమే అలంకారంగా ఉంటుండాలి.
1: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద డెకరేషన్.
0: అలంకారాలు కావాలి.
1: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
0: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
1: If you have got the diamond necks and golden chain and
0: manak
1: gold rings,
0: kaadu, alankaramu.
1: It's not that.
0: Daivam yokka premane manak alankaramu.
1: It's only love for God is the true decoration.
0: Kanuka atti premanu maatrame pondi, prema chetane jeevithamu saarthakam gaavinchukovali.
1: Let us try to have that love, develop that love and redeem our lives.
0: Premamudita manase kaho.

0: The green vegetable that one purchases is worth 12 paise to NS, beda. But to fetch it home, he pays 4 NS, 25 paise, to carry it home. This is the modern civilization. But one has to know to do one's own work, not depend on others.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు మానవునికి అందించినటువంటి అమోఘమైనటువంటి ప్రసాదములలో కాలము అత్యంత విలువైనటువంటి ప్రసాదం.
0: ఆఫ్ ఆల్ ద డివైన్ గిఫ్ట్స్ ద మోస్ట్ ప్రెషస్ ద మోస్ట్ హైలీ వాల్యుబుల్ ఈజ్ దాట్ ఆఫ్ టైమ్.
1: భగవంతుని ప్రసాదములు అన్నీ అమోఘమైనటువంటివి.
0: గాడ్స్ గిఫ్ట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్.
1: కానీ కాలము అత్యంత అమోఘమైనటువంటిది.
0: బట్ ద టైమ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
1: అట్టి కాలము విలువను మానవుడు గుర్తించుకోలేక కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ దేర్ ఫార్ వేస్టింగ్ హిస్ టైమ్.
1: ప్రాచీన గురుకులమునందు విద్యార్థులు గురువుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని విద్యాభ్యాసము చేస్తూ సదాచారములు యందు సంచరిస్తూ సదాదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ స్టూడెంట్స్ హ్యావ్ గాన్ టు ది గురుకుల ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ దే హ్యావ్ సెట్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: దురభ్యాసములకు కానీ దుస్సంగములకు కానీ ఏమాత్రము అవకాశం ఉండేటువంటివి కాదు ఆ గురుకులముల యందు.
0: In those Gurukul centers, the centers of learning, there was no scope for any bad practice or bad company.
1: కనుకని ఆనాటి విద్యార్థులు యందు సంయమము అనేటువంటిది ఏమిటో చక్కగా అర్థం చేసుకునేటువంటి వారు.
0: Students in those days could know, understand clearly what samyamamu is.
1: సంయమం అనగానే ఇంద్రియ నిగ్రహము.
0: Samyamamu means control over the senses.
1: అట్టి తరుణము చేతనే మానవుడు ఆనాటి విద్యార్థి యావత్ సమాజమునకు యావత్ పౌరులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యార్థిగా నిరూపించుకునేటువంటి వాడు.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ కుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ సొసైటీ అండ్ సిటిజన్స్ దేర్.
1: అట్టి విద్యావంతులను ఆనాటి కాలములో సంస్కృత పదంతో సాక్షరుడు అని పిలిచేటువంటి వాడు.
0: Such educated people of those times in Sanskrit were called sakshara.
1: Saksharudanaga sarvendriyamunu nigrahinchi sarvavidyalanu taanu nerchukoni samastamunu gurtinchi samajamunaku sukshemanni andinchetunti yokka daata ani peru.
0: The word sakshara means the one who has control over the senses, the one who is educated and who prays for the welfare of the world.
1: కాని ఈనాటి విద్యార్థులు యందు ఈ యొక్క సంయమము అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: But in modern students, this samyama, control over the senses, is missing.
1: చూడరాని దృశ్యాలు చూస్తున్నారు.
0: They see all the scenes they are not supposed.
1: వినరాని విషయాలు వింటున్నారు.
0: They listen to that which they are not.
1: పోరాని ప్రదేశములకు పోతున్నారు.
0: They go to places where they should not.
1: తినరాని తిండ్లు తింటున్నారు.
0: And they consume same old thing.
1: కనుకనే ఈనాటి యొక్క విద్యార్థికి ఇంద్రియములను నిగ్రహించడం అంటే ఏమిటో వాడు గుర్తించుకోలేక ఇంద్రియములకు స్వేచ్ఛా విహారమును సంగి జీవితమును దుర్బలుడుగా కావించుకుంటున్నారు.
0: Therefore, since they have no idea of sense control, they allow them to go in their own way and therefore they waste their life.
1: కడపటికి తల్లిదండ్రులను కూడాను గౌరవించేటువంటి ఒక మర్యాదను కూడాను తెలుసుకోలేకపోతున్నారు.
0: They even cannot understand the respect and the affection of parents.
1: మొట్టమొదట తల్లిదండ్రులకు మనము సరైనటువంటి గౌరవాన్ని అందించాలి.
0: In the first instance, we should respect our parents.
1: తల్లిదండ్రులను సరైన రీతిలో వారిని ఆనందపరచాలి.
0: We should make our parents happy.
1: అది పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము.
0: That is the main ideal of every son.
1: ఇట్టి ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయములను ఆనాటి గురుకులములో విద్యాభ్యాస సమయమునందు అధ్యాపకులు ప్రబోధించేటువంటి వారు.
0: These ideals were taught by teachers in those times, in those centers of learning, gurukulas.
1: ఈనాటి విద్యార్థులు కాలమును అధికముగా దుర్వినియోగపరుచుకుంటున్నారు.
0: Modern students are wasting time.
1: ఉన్న కాలములో తిండి తీర్థాదులకు అర్ధకాలము సరిపోతుండాలి.
0: Half of the time is spent for food and drink.
1: మిగిలినటువంటి అర్ధకాలము లోపల మూడు భాగములు శోభరత్వానికి వినియోగించుకుంటున్నారు.
0: In the remaining half, three parts are spent in laziness.
1: ఏ విధమైనటువంటి యొక్క పనులు చేయటం లేదు.
0: They don't do any sort of work.
1: తల్లిదండ్రులు గృహంలో అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నప్పటికీ చూస్తూ కుర్చీ పైన కూర్చుంటారు, కానీ తల్లిదండ్రులకు కించిత్తైన కూడాను సహాయం చేయకపోవడానికి ముందంజ వేయరు.
0: When parents work at home, when they strain and struggle hard, they don't help them anyway.
1: తల్లిదండ్రులు కూడాను వీరికి సరైనటువంటి ఆదేశములు అందించరు.
0: Parents also don't command them, don't ask them to do.
1: అయ్యో పిల్లవానికి ఎందుకు శ్రమ పెట్టాలి అనుకుంటారు.
0: The parents feel, why should I?
1: ఇది శ్రమ కాదు,
0: children suffer.
1: ఇది తన యొక్క కర్తవ్యము.
0: It's not any strain, it's one's own duty.
1: పనులను చూసుకోవాలి.
0: One has to attend to household
1: work. తల్లిదండ్రుల యొక్క పనులు ఎందుకు నీవు పాల్గొనాలి.
0: You should also associate with the household
1: work. ఎంత రీతిగా సహాయం చేయాలి.
0: You should help them in the way you can.
1: అందుకోసమని తల్లిదండ్రులు పుత్రులు కావాలని కోరటంలో ఉన్నటువంటి అంతరార్థము.
0: That is the meaning and the purpose of the parents praying for a son.
1: పుట్టినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడమే కుమారుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: The main aim of every son should be to make his parents very happy.
1: ఈనాడు ఈ విధముగా కాలమును వ్యర్థం చేస్తూ స్వేచ్ఛావిహారం సల్పుతూ తాను సరైన మార్గంలో ప్రవర్తించలేకపోవటం చేతనే ఏ యొక్క విద్యా సంస్థ ఎందు కూడా చూడండి, ఏ కళాశాల ఎందైనా చూడండి, ఏ యూనివర్సిటీ ఎందైనా చూడండి, 176 మందికి మానసికమైనటువంటి యొక్క వ్యాధులు బయలుదేరుతున్నాయి.
0: As the time is wasted like this, as senses are allowed to act in a wayward way, as per the whims and fancies, as the life is led in the wrong direction, in all colleges and universities, 76% are mental people.
1: మానసిక టెన్షన్ ఉండకూడదు.
0: Students, youngsters, should not pass through this mental tension.
1: ఈనాడు ఏ పెద్దలకు లేనటువంటి టెన్షన్ ఈ విద్యార్థుల్లో ప్రవేశించింది.
0: This tension is more among youngsters than elders.
1: కనుకనే ఈ మానసిక విచారం చేతనే అనేక విధమైనటువంటి రోగములు కూడా సంభవిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ది మెంటల్ టెన్షన్ వరీ వి ఫాల్ సిక్.
1: ఈ మానసిక వైబ్రేషన్ అనేటువంటిది శరీరం పైన అమితంగా ప్రచరింపచేస్తుండాలి.
0: ద మెంటల్ వైబ్రేషన్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ.
1: మెంటల్ వైబ్రేషన్ మాత్రమే కాదు, ప్రాకృతమైనటువంటి యొక్క వాతావరణం కూడాను మానవుని యొక్క టెన్షన్ ను అభివృద్ధి పరుస్తున్నాయి.
0: నాట్ ఓన్లీ వైబ్రేషన్స్ ఆఫ్ ద మైండ్, ఇట్స్ ఆల్సో ది ఎన్వైరన్మెంట్ సరౌండింగ్స్ దట్ విల్ ఆల్సో.
1: ఈ టెన్షన్ వల్ల అనేక విధమైనటువంటి యొక్క జ్ఞాపశక్తిని కూడా కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ మెంటల్ టెన్షన్ హీ లూజెస్ మెమరీ.
1: మెమరీ పవర్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ మెమరీ పవర్,
1: మేధాశక్తి కూడాను కోల్పోతున్నాడు.
0: హీ లూజెస్ ఇంటెలిజెన్స్.
1: ఏ చిన్న తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థి మొదలుకొని కళాశాలలో ప్రవేశించేటువంటి విద్యార్థి వరకు కూడాను ఈ టెన్షన్ అనేటువంటిది ఒకే క్వాలిటీగా కనిపిస్తుంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ది ప్రైమరీ స్కూల్ లెవెల్ టు దట్ ఆఫ్ కలీజియట్ కెరియర్ దేర్ ఇస్ మెంటల్ టెన్షన్.
1: వీరి టెన్షన్ ఎలాగ ఉంటున్నారనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఈవెన్ పేరెంట్స్ ఆర్ నాట్ ట్రైంగ్ టు నో ది మెంటల్ టెన్షన్ ఆఫ్ దేర్ వార్డ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు కొంతవరకు ఉత్సాహము ప్రోత్సాహము అనేటువంటిది లేకుండా కేవలము ఒక విధమైన జీవితం ఒక డల్గా ఒక మంకుగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: Therefore the students don't have what they need, the encouragement and bubbling enthusiasm, therefore they are dull.
1: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైన శక్తిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క విధానము ఈ విద్యార్థుల్లో కనిపించటం లేదు.
0: The divine power has got to be used in the proper way. This is not seen among students.
1: మానవుని యందు సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: Man has all faculties latent.
1: ఇలాంటి శక్తి ఉండి కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు.
0: With all the inherent capacities, he is not able to experience and enjoy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఇందులో ఉంచి వచ్చేటువంటి టెన్షన్ ద్వారా టెంపర్, జెలసీ, ఈగో, హీ ట్రేడ్ ఇలాంటివంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది మెంటల్ టెన్షన్ ది అదర్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ జెలసీ ఈగో టెంపర్
1: జడమైనటువంటి యొక్క పదార్థం ఎందుకు కూడాను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పురస్కరించుకొని చాలా మార్పులు సంభవిస్తున్నాయి.
0: ఈవెన్ ది ఇనర్ట్ మ్యాటర్ ట్రాన్స్ఫార్మ్స్ బికాస్ ఆఫ్ ది ఇఫెక్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్.
1: ఒక విధమైనటువంటి వైబ్రేషన్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ద వైబ్రేషన్ షుడ్ బి సేక్రెడ్.
1: చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: చాలా మంది తెలుసును పిల్లలకు,
0: మెనీ స్టూడెంట్స్ నో దిస్.
1: హైదరాబాద్ లోపల,
0: దేర్ ఇన్ హైదరాబాద్
1: సెంటర్ రోడ్ లోపల,
0: ది సెంట్రల్
1: చార్మినార్ అనేటువంటి పెద్ద బిల్డింగ్ కట్టారు.
0: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్ బై నేమ్ చార్మినార్.
1: అది ఏ కాలం నందు ఏ మహనీయులు ఇంత విధమైనటువంటి ఇంత గొప్ప భవనాన్ని నిర్మించారు?
0: ఇట్ ఈస్ ఎన్ ఆర్కేక్ వన్, యాంటీక్.
1: ఈ భవనం పునాదులు చాలా భద్రమైనటువంటివి.
0: ద ఫౌండేషన్ ఆఫ్ దాట్ వాస్ స్ట్రాంగ్.
1: కానీ 24 అవర్స్ కూడాను ఈనాడు ఆ దాని చుట్టూ కూడాను కార్లు బస్సులు ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేత దాని వైబ్రేషన్ చాలా అధికమైపోతూ వచ్చింది.
0: దేర్ ఈస్ కాన్స్టెంట్ ఆటోమొబైల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆల్ అరౌండ్ చార్మినార్.
1: అన్ని పట్టణాలు ఎందుకు కూడాను ఈ ప్రయాణ సౌకర్యములు చేసేటువంటి ఈ కార్లు బస్సులు ఇవన్నీ కూడాను దీనివల్ల అనేక విధమైనటువంటి టెన్షన్ అభివృద్ధి అవుతుండాలి.
0: బికాస్ ఆఫ్ ద కన్వీనియన్స్ అండ్ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది సిటీస్.
1: కనుక దీనిని చక్కగా పరిశీలన చేసి ఈ భవనం చుట్టూ ఇంకా పైన ప్రయాణాలు ఎవరు కూడా చేయకూడదు అనేటువంటి దాన్ని నిర్ణయించారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ డిసైడెడ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ
1: ట్రాన్స్పోర్ట్. చార్మినార్ భవనం కూలిపోతుంది అన్నారు.
0: దట్ దిస్ చార్మినార్ బిల్డింగ్ విల్ కొలాప్స్ క్వైట్ సూన్.
1: మన దేహము ఒక భవనం వంటిది.
0: అవర్ బాడీ ఇస్ లైక్ ఎ మ్యాన్షన్ బిల్డింగ్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఇన్ డ్వెలర్.
1: మన చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉండేటువంటి వైబ్రేషన్ గా ఉంటే దీనికి కూడా సుక్షేమం ఏర్పడుతుంది.
0: ద వైబ్రేషన్ ఆల్ అరౌండ్ ఇఫ్ ఇట్ ఇస్ సో నియర్ అండ్ అవైలబుల్ యూ కెన్ రెక్టిఫై అండ్ కరెక్ట్.
1: దీని చుట్టూ విరుద్ధమైనటువంటి వైబ్రేషన్ ఏమి ఉంటుంటే మానసిక టెన్షన్ చాలా ప్రమాదం అవుతుంది.
0: ఇఫ్ యూఆర్ సరౌండెడ్ బై నెగటివ్ వైబ్రేషన్స్ దెర్ బి మెంటల్ టెన్షన్.
1: మానవుడు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి.
0: ది హ్యూమన్ బీయింగ్ షుడ్ బి బ్లిస్ఫుల్.
1: మానవుడు అనగా ఆనంద కృపాసి.
0: A human being pines for bliss.
1: నిరంతరం కూడాను ఆనందాన్ని కోరుతూ ఉంటాడు.
0: He desires the state of bliss.
1: దేని వల్ల?
0: What for?
1: ఆనందం నుంచి ఆవిర్భవించాడు.
0: Because he is the product of bliss.
1: ఆనందం నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: Having been the product of bliss, he wants to be blissful.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఎక్కడ కూడాను ఏ ముఖం చూచినా కూడాను ఆనందం కనిపించటం లేదు.
0: But the modern students, no face is blissful.
1: అయితే మన ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎప్పుడు నవ్వుతుంటారు.
0: బట్ అవర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ స్మైల్ ఆల్ ద టైమ్.
1: ఎందుకంటే ఈ చుట్టూ ఉండినటువంటి వైబ్రేషన్ చాలా దివ్యమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది.
0: బికాస్ దే ఆర్ సరౌండెడ్ బై డివైన్ వైబ్రేషన్స్.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడైనా దుట్టు పెట్టి కొనుక్కోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బై బ్లిస్ పెయింగ్ మనీ.
1: ఎక్కడైనా బయట తట్టిపోతే ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: దిస్ బ్లిస్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఫ్రెండ్స్.
1: ఇంకెక్కడైనా కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
0: నార్ కెన్ ఇట్ బి సప్లైడ్ బై కంపెనీ.
1: ఆవిర్భవించేటువంటిది ఈ వైబ్రేషన్.
0: ఇట్ షుడ్ బి బోర్న్ ఒరిజినేట్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: ఇది సహజమైనటువంటి వైబ్రేషన్.
0: దిస్ వైబ్రేషన్ ఇస్ నేచురల్.
1: ఇంకా బయట ఎక్కడైనా పోయి చూడండి.
0: యు సీ ఎనీవేర్ అవుట్ సైడ్
1: పిల్లలు నవ్వినట్టుగా కనిపిస్తారే కానీ
0: ఇట్ అపియర్స్ యాజ్ దో స్టూడెంట్స్ ఆర్ స్మైలింగ్.
1: చూస్తే అది నవ్వు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇస్ నాట్ ఎ స్మైల్.
1: ఆ పాద మస్తకం వరకు అశాంతి అనేటువంటిది నిండి ఉంటుంటుంది.
0: ఫ్రమ్ టాప్ టు టో హీస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఆ రెస్ట్లెస్ వల్ల కేవలము నవ్వినట్టుగా కనిపిస్తాడు.
0: Because he is restless, it appears. It appears as though he is smiling.
1: And now you can see a cast oil face.
0: Even in that smile, you see a cast oil face.
1: కారణం ఏమిటి?
0: Why?
1: Unnecessary. అనవసరంగా మీ యోచనలు మనసులో చేర్చుకుంటారు ఈ పిల్లలు.
0: Because these students entertain unnecessary thoughts.
1: విద్యార్థులుగా ఉండినటువంటి సమయం నందు విద్యా విషయం తప్ప మరొక విషయాన్ని దేన్ని చేర్చుకోకూడదు.
0: As a student, we should not entertain any other thought other than our study.
1: Vidyarthi aneetundi padamunaku sariyina arthamu.
0: That is the true meaning of this word, student vidyarthi.
1: Atthaiti vidyaha. Ee naadu vidyarthulu vishayarthuluga maaripothunnaru.
0: But vidyarthi, the student, is now a vishayarthi.
1: Ee vishayarthiga maaripothunna chetane tanni endundinatundi aanandamunu తాను అనుభవించలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది సెన్షియల్ ప్లెజర్ విషయార్థి హీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద లేటెంట్ బ్లిస్.
1: కనుక మన యందు ఒక ఉత్సాహపరిచేటువంటి యొక్క వైబ్రేషన్ అభివృద్ధి కావాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ ది పాజిటివ్ వైబ్రేషన్ దట్ విల్ ఎంకరేజ్ us.
1: ఆ విధమైనటువంటి నిరుత్సాహపరిచేటువంటి యొక్క స్నేహము లేక సంబంధము లేక బాంధవ్యము ఇలాంటిది ఏదైనా ఉండినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు గురి అయిపోతారు.
0: When we are not in association with such positive factors, we are bound to be disappointed, frustrated.
1: కనుక మనం కంపెనీని కూడాను మంచి కంపెనీగా మనం తయారు చేసుకోవాలి.
0: Therefore, we should see that our company will be good.
1: ఏ విధంగా ఉండాలి?
0: How should it be?
1: చూడు, భూమి పైన మట్టి ఉంది.
0: You find the sand on the
1: మట్టి పైకి పోవడానికి దానికి రెక్కలు లేవు.
0: The sand will go up not because of the wings it has.
1: క్రిందికి పోవడానికి కాళ్ళు లేవు.
0: Nor does it go down with legs.
1: కానీ గాలితో ఫ్రెండ్షిప్ చేస్తే గగనం వరకు ఎగురుతుంది మట్టి.
0: As the sand is in company of the air, it will be dust that will shoot up.
1: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంటల వరకు దిగుతుంది.
0: In association with water, it will go down into the pit.
1: క్రిందికి దిగడానికి కానీ పైకి ఎగరడానికి కానీ ఫ్రెండ్షిప్ే దీనికి మూల కారణము.
0: For the rise or fall, it is the friendship that is the main cause.
1: Quran, meek telusunu.
0: You know Quran.
1: Islam matam lopala Quran oka pavitramainatti grandhamu.
0: In Islamic faith, Quran is the most sacred.
1: Bharatiyulaku Ramayanamu, Mahabharatamu, Bhagavad Gita, ye vidhamainatti vo. ఈ మహమ్మద్ అని గ్రంథదేవుడను ఖురాను అంత పూజనీయమైనటువంటి గ్రంథము.
0: జస్ట్ యాజ్ రామాయణ భారత భాగవత ఆర్ సీక్రెట్ ఫర్ భారతీయస్, ఖురాన్ ఇస్ హైలీ సీక్రెట్ ఫర్ ముస్లిమ్స్. దాంట్లో
1: ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ దేర్.
1: అందులో నమూత్ అనేటువంటి ఒక తెగ ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ వన్ ట్రైబ్ దేర్ అమంగ్ ముస్లిమ్స్, నమూత్.
1: అందులోపల అనేక మంది ఈ యొక్క పరిచారకులు అనేటువంటి వాడు లేక ఈ యొక్క వారితో సంబంధం కలుసుకున్నటువంటి వారు చాలా క్రూరమైనటువంటి రీతిగా నడుస్తూ ఉండేటువంటి వారు.
0: దేర్ యు ఫైండ్ ద సర్వెంట్స్ అండ్ అదర్ అసోసియేట్స్, దే యాక్ట్ ఇన్ ఎ క్రూయల్ వే.
1: వీటిని పాలిగాళ్లు అంటారు తెలుగులో.
0: దే ఆర్ ది పీపుల్ దట్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్.
1: వీరు దయా దాక్షిణ్యం లేకుండా బీదవారిని అనేక రకములుగా హింసించేటువంటి వారు.
0: దీస్ పీపుల్ హర్ట్ harm the poor people without any kindness or compassion.
1: ఈ తెగవారు ఉండినటువంటి ప్రదేశము ప్రకృతి రమణీయంగా ఉండేటువంటిది.
0: And the place where these people settled are so beautiful.
1: పచ్చని గడ్డితో కళకళలాడుతూ ఉండేటువంటిది ఆ భూమి.
0: The whole area is full of greenery.
1: ఎక్కడ చూసినా కానీ నీటి కొలనులంతా కూడాను కళకళలాడుతుండేటువంటిది.
0: There is no dearth of water, there is lakes.
1: ఇవి వారు మేపేటువంటి మేకలు గాని గొర్రెలు గాని వంటలు గాని ఆ యొక్క పచ్చదనం చూస్తే పరిగెత్తిపోయేటువంటి పాపం.
0: The sheep and goat they tender would run after the greenery for fodder.
1: కానీ ఈ పాలెగాళ్లు వాటిని చేర్చేటువంటి వారు కాదు.
0: But these servants will never allow them to go there.
1: ఆ యొక్క పంటలో పంట కాదది గడ్డి. ఆ గడ్డిని భుజించడానికి పోయినప్పుడు ఆ పశువులను చంపేటువంటి వారు.
0: ఇట్ ఈస్ నాట్ ద క్రాప్ ఇన్ ద సెన్స్, ఇట్ ఇస్ ఓన్లీ ద గ్రాస్ అండ్ దే విల్ నాట్ అలౌ ద అనిమల్స్ టు గో దేర్.
1: ఈ మరొక స్థానం లేకపోయింది ఎక్కడ.
0: దే హావ్ నో అదర్ ప్లేస్ టు ఫీడ్.
1: చాలా బాధపడుతూ వచ్చారు.
0: దే ఆర్ ఫీలింగ్ సాడ్.
1: భగవంతుని ప్రార్థన చేస్తూ వచ్చారు.
0: దే ప్రే టు గాడ్.
1: ఈ పచ్చని గడ్డి పశువుల కోసం అందించినటువంటిది కానీ మనుషుల కోసం అందించింది కాదు.
0: దిస్ గ్రీన్ గ్రాస్ ఇస్ మెంట్ ఫర్ అనిమల్స్ దేర్, నాట్ ఫర్ ఎనీబడీ.
1: కనుక తినవలసినటువంటి పశువులు ఈ పచ్చగడ్డిని తినలేకపోతున్నాయి. దీని దురదృష్టము.
0: ద కౌస్ విచ్ ఆర్ టు ఫీడ్ ఆన్ ద ఫాడర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
1: గడ్డి ఉండి కూడా దాన్ని భుజించలేకపోయేటువంటి దురదృష్టం ఈ పశువులకు రాసింది.
0: దో ది ఫాడర్ ఇస్ అవైలబుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఇంత పచ్చని గడ్డి పెట్టుకుని కూడాను మా పశువులకు ఎండు కడుపుగా మేము అనుభవిస్తున్నాము.
0: ఓ గాడ్, యు హావ్ క్రియేటెడ్ గ్రీన్ గ్రాస్ యెట్ ద కౌస్ ఆర్ నాట్ ఏబుల్ టు. ఏదైనా
1: ఒక అనుగ్రహాన్ని నీవు అందించాలి అని ప్రార్థిస్తూ వచ్చారు.
0: దే వాంటెడ్ అండ్ ప్రేడ్ ఫర్ గాడ్స్ మర్సీ.
1: అక్కడ భగవంతుడు గాడ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి దాంట్లో అల్లాహో అక్బర్ అంటారు. అనగా ఏమి, దైవము గొప్పవాడు అని పేరు.
0: దేర్ దే డిక్లేర్ అల్లాహో అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్.
1: అప్పుడు అతను సాలెహా అనేటువంటి ఒక దూతను పంపించాడు.
0: దెన్ గాడ్ హ్యాస్ సెంట్ ఎ మెసెంజర్ సాలెహా.
1: అతను వచ్చి ఈ పాలెగాళ్ళకంతా కూడాను ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ద మెసెంజర్ షాలా కేమ్ అండ్ టాట్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ధర్మ టు ఎవరీబడీ.
1: పచ్చగడ్డి పశువులకై అందించినటువంటిదే కాని మనుషులకు అందించినటువంటిది కాదు.
0: ఈ సెట్ ద ఫాడర్ ఇస్ మెంట్ ఫర్ కౌస్ నాట్ ఫర్ హ్యూమన్.
1: ఈ చల్లని నీరు పశువులు తాగవచ్చు, మీరు తాగవచ్చును. ఇది దాహాన్ని చల్లార్చేటువంటిది, ప్రాణాన్ని సంరక్షించేటువంటిది.
0: ద వాటర్ యూ కెన్ డ్రింక్, సో ఆల్సో ద అనిమల్స్ అరౌండ్ దట్ విల్ క్వెంచ్ ద థర్స్ట్.
1: కనుక దీనికి మీరు అడ్డు ఎందుకు తగులుతున్నారు?
0: వై డు యూ అబ్జెక్ట్?
1: ఇది మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మానవత్వం జన్మించి కూడాను మనం ఈ రాక్షసత్వంగా ప్రవర్తించడం మంచిది కాదు.
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ ఇస్ నాట్ ప్రాపర్ టు బి డెమోనిక్ ఇన్ బిహేవియర్.
1: అనేక విధములుగా కూడాను ఈ సాలిహా బోధించాడు.
0: ది సాలిహా ద మెసెంజర్ టాట్ ఇన్ ఎ వెరీడ్ వే.
1: కానీ ఈ బోధనలకు వారు ఏమాత్రము లెక్క చేయలేదు.
0: బట్ దే డిడ్ంట్ పే ఎనీ హీట్ టు దిస్ టీచింగ్.
1: వారి కన్నుల ఎదుటనే ఆ పశువులను సంహరిస్తూ వచ్చారు.
0: రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్ దేర్ వాస్ స్లాటర్.
1: ఇంకా మార్గం లేదని ఒక పెద్ద ఒంటెను సృష్టించి ఈ ఒంటెని ఆ పంటలో వదిలిపెట్టాడు.
0: దేర్ అట్ ద టైమ్ ఏ కామెల్ వాస్ స్పెషల్లీ క్రియేటెడ్ అండ్ ఇట్ వాస్ లెట్ లూజ్.
1: ఒంటె అనగా వారికి చాలా ప్రీతి.
0: దే లవ్ ది కామెల్స్.
1: ఆ ఒంటె పోయింది, అందిన గడ్డంతా కూడా నువ్వు తింటూ బాగా కడుపును పూర్తిగా నింపుకుంది.
0: దిస్ క్యామల్ వెంట్ ఆల్ అరౌండ్ ఫెడ్ ఆన్ ద ఫాడర్ అవైలబుల్.
1: కానీ ఈ పాదగాళ్ళు దీన్ని సహించలేకపోయారు.
0: ద పీపుల్ ఓవర్ దేర్ కుడ్ నాట్ బేర్ దిస్ సీన్.
1: ఏదో కొంత మొత్తమునిచ్చి ఒక కిరాతకులను పంపించి ఈ ఒంటరి కూడా చంపివేయండి అన్నారు.
0: దే సెంట్ ఎ వెరీ క్రూయల్ మ్యాన్ వాంటెడ్ దిస్ క్యామల్ టు బి కిల్డ్ దేర్.
1: ఈ విషయము ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకంతా తెలుసును.
0: దిస్ ఇస్ నోన్ టు ఆల్ విలేజర్స్.
1: పెద్దలకంతా తెలుసును.
0: ఎల్డర్స్ టు నో.
1: మానీయులకంతా తెలుసును.
0: గ్రేట్ పీపుల్, నోబుల్
1: సోల్స్లకంతా తెలుసును.
0: ఆల్ హౌస్ హోల్డర్స్,
1: అందరికీ తెలుసును.
0: ఆల్ నో దిస్.
1: కానీ ఎవరు దీన్ని ఆదుకోలేకపోయారు.
0: బట్ నన్ కెన్ ప్రివెంట్ ద వే.
1: దీనికి ప్రోత్సాహం కూడా ఇచ్చేటువంటి వారు కూడా అభివృద్ధి అయిపోయారు.
0: దేర్ వర్ సమ్ పీపుల్ హూ ఎంకరేజ్డ్ సచ్ ఎన్ యాక్ట్.
1: కడపటికి ఇంకొక మార్గము లేదని దైవము కూడాను చేసేటువంటి పాపములకు ఎన్నింటినో ఓర్చుకుంటూ ఉంటాడు దైవం.
0: గాడ్ ఆల్సో వుడ్ బేర్ వాచింగ్ ఆల్ ద సిన్స్ కమిటెడ్ లిమిట్లెస్లీ.
1: ఏదో ఒకటి రెండు కాదు, వందలు వేలు కూడాను భగవంతుడు క్షమిస్తూ వస్తుంటాడు.
0: గాడ్ పార్డన్స్ మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్, నాట్ వన్ ఆర్ టూ, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్.
1: కానీ ఈ ఒంటెను సంహరించడం కూడా, నేను పంపించిన ఒంటెను కూడా నువ్వు సంహరించాడని తక్షణమే కోపించుకోలేదు భగవంతుడు.
0: గాడ్ వాస్ నాట్ యాంగ్రీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ద క్యామెల్.
1: ఇంకా కొంతకాలం నందిస్తామని కొంచెం ఓపిక పట్టుకున్నాడు.
0: హీ వాస్ సో పేషెంట్ దట్ హీ వాంటెడ్ టు గివ్ దెమ్ సమ్ మోర్ టైం.
1: శరీరవాణి కింద ఒక శబ్దం వినిపించింది.
0: దేర్ దే కుడ్ హియర్ ఎథీరియల్ వాయిస్.
1: నాయనలారా,
0: చిల్డ్రన్,
1: నీకు ఈ పని సరి అయినటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
1: దైవ ప్రసాదమైనటువంటి ఒంటెని కూడా నువ్వు సంహరించారు.
0: యూ హావ్ ఆల్సో కిల్డ్ దిస్ క్యామెల్.
1: ఇది తప్పు అనేటువంటిది నీవు పశ్చాత్తాపడటానికి నీకు ఒక వారం టైం ఇచ్చాము అన్నాడు.
0: ఐ గ్రాంట్ యూ ఏ వీక్స్ టైమ్ టు రిపెంట్ ఫర్ దిస్ క్రూయల్ యాక్ట్.
1: కానీ వారం కాదు, పది దినములు కాదు, నెల కాదు, వీళ్ళకి ఆ పశ్చాత్తాపమే రాలేదు.
0: దే నెవర్ రిపెంటెడ్, దే నెవర్ రిగ్రెటెడ్ ఫర్ దట్ క్రూయల్ యాక్ట్ ఫర్ ఎ వీక్ ఆర్ 10 డేస్ ఆర్ ఎ మంత్.
1: పాషాణ హృదయులు,
0: దే ఆర్ స్టోన్ హార్టెడ్.
1: పరమ కఠినులు,
0: దే ఆర్ సో స్ట్రాంగ్, క్రూయల్.
1: ఈ హృదయం ఎట్లా కరుగుతుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్ టు మెల్ట్?
1: ఏమీ కరగలేదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: కానీ భగవంతుడే తిరిగి ఒక రాత్రి వచ్చి,
0: వన్ నైట్ గాడ్ కేమ్.
1: నమోదు.
0: హి వాస్ స్మైలింగ్.
1: సారే, వీళ్ళందరినీ ఒక గ్రామానికి పంపించాడు.
0: హీ సెంట్ ఆల్ దీస్ పీపుల్ టు అనదర్.
1: ఎవరు ఇక్కడ ఉండనక్కర్లేదు.
0: నన్ ఆఫ్ యూ నీడ్ టు బి హియర్.
1: ఇంతవరకు క్షమించాను.
0: ఐ పార్డన్ యూ సో ఫార్.
1: నేను క్షమించటకు అవకాశం లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు పార్డన్ యూ ఎనీ లాంగర్.
1: అందరినీ ఒక గ్రామానికి, సుక్షేమమైన గ్రామానికి పంపించి రాత్రి పెద్ద భూకంపం బయలుదేరింది.
0: దే వర్ ఆల్ సెంట్ టు అనదర్ సేఫ్ ప్లేస్ అండ్ హియర్ దేర్ వాస్ ఎన్ ఎర్త్క్వేక్ ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: భూకంపంలో ఆ గ్రామం అంతా మునిగిపోయింది.
0: The whole village has completely ruined because of this earthquake.
1: ఇది జరిగిన తర్వాత,
0: after this,
1: సాలెహ్ చెప్పాడు, ప్రభు, ఎవరో ఒకరు తప్పు చేస్తే ఈ ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి దురవస్థను అనుభవించటము, ఇది న్యాయమా అన్నారు.
0: The Salah had a messenger pray to God. Oh God, if one committed mistake, why should all villagers suffer?
1: తప్పు చేసినది ఒక్కడే నాయనా.
0: Only one person committed a mistake.
1: కానీ ఆ తప్పును ప్రోత్సహించినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: But there are the others who supported this mistake.
1: దాని ఆపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి కూడాను ఆపలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: Though it was possible to control and stop this
1: even
0: happened, they didn't do that.
1: దాని అరికట్టలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: Though there are some who know it's a mistake, they didn't prevent it.
1: వీళ్ళందరూ ఈ చంపిన వారిలోని భాగాలే.
0: They are only parts and partners of this sin.
1: కనుక ఒకడు కాదు చంపిండేది, వీళ్ళందరి ప్రోత్సాహ ఉత్సాహం చేతనే ఈ యొక్క ఒంటిని వీడు చంపగలిగాడు.
0: సో ఇస్ నాట్ ద వన్ దట్ కిల్ దిస్ క్యామెల్,
1: అందరికి భాగం ఉంటుండాలి.
0: సో ఆల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ సిన్.
1: కనుక నీ గ్రామాన్నంతా కూడా నేను భస్మం చేశాను.
0: దేర్ఫోర్ ఐ బ్రాట్ డౌన్ ద హోల్ విలేజ్ టు యాషెస్.
1: ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ పిల్లలకు,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ స్టూడెంట్స్.
1: రాత్రి భోజనం చేసి నిద్రిస్తున్నారు.
0: యు ఆర్ స్లీపింగ్ ఆఫ్టర్ డిన్నర్.
1: ఒకటి రెండు దోమలు వచ్చి బాగా కరిచాయి.
0: One or two mosquitoes have bitten you.
1: కాని రాత్రంతా కూడా చాలా బాధపడ్డారు.
0: You felt so sad on the night.
1: రెండో దినము మంచి పవర్ఫుల్ ఫ్లిట్ తీసుకున్నాడు.
0: Next day he has collected a powerful flit.
1: ఆ ఫ్లిట్ తీసుకుని ఆ దోమలన్నిటిని కొట్టాడు.
0: He sprayed this flit and killed all the mosquitoes.
1: అనేక దోమలు మరణించాయి.
0: Many mosquitoes died.
1: అయితే వీని కుట్టినటువంటి మస్కిటోస్ ఒకటి రెండే.
0: ఆఫ్టర్ ఆల్ హి ఇస్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
1: ఈ మస్కిటోస్ అంతా వీడు ఎందుకు చంపాడు?
0: వై షుడ్ హి కిల్ ద రెస్ట్ ఆఫ్ ద మస్కిటోస్? వై?
1: ఈ కుట్టిన మస్కిటోస్ అవన్నీ ఫ్రెండ్సే.
0: ఆల్ అదర్ మస్కిటోస్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ దీస్ టూ మస్కిటోస్ దట్ హావ్ బిటెన్ హిమ్. ఇవన్నీ
1: కుట్టేటువంటివే.
0: దే ఆర్ ఆల్సో బౌండ్ టు బైట్. దానికి
1: ఛాన్స్ చిక్కలేదు కాబట్టి కుట్టలేదు.
0: యాజ్ ఇన్ డిడ్ంట్ ఫైండ్ ఎ ఛాన్స్ దే డిడ్ంట్ బైట్.
1: కుట్టింటారు.
0: ఇఫ్ నాట్ యు దే విల్ బైట్ సమ్వన్ ఎల్స్.
1: ఇది కుట్టడమే దీనికి స్వభావము.
0: దిస్ కైండ్ ఆఫ్ బైటింగ్ టెండెన్సీ ఇస్ దిట్స్ నేచురల్ హ్యాబిట్.
1: అదే విధంగానే
0: సో ఆల్సో
1: ఒకటి తప్పు చేస్తే దానిని చంపడానికి ఇంకా అనేక విధమైన దాని సహాయకారులను కూడా చంపవలసి వస్తుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్ కమిట్స్ ఎ మిస్టేక్ ది అదర్ అసోసియేట్స్ ఆల్సో మస్ట్ నెసెసరీ బి కిల్డ్.
1: కనుక మొట్టమొదట మనము సంఘాన్ని సరైనట్టుగా తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ ద సొసైటీ.
1: ఎవరైనా ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే ఆ దుర్మార్గుడి స్నేహం నుంచి మనం దూరం అయిపోవాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాడ్ మ్యాన్ వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ హిస్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. వాటితో పాటు మనం కూడా ఉంటుంటే ఈ దోమలకు మనకు కూడా ఈ ఫ్లిట్ కొట్టవలసి వస్తుంది.
0: ఇఫ్ వీ ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ నేచురలీ యూ హ్యావ్ టు బి ఎక్స్పోజ్ టు ద స్ప్రే ఆఫ్ ది ఫ్లిట్.
1: కనుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నాయన, ఒక 3 సంవత్సరంలో 4 సంవత్సరంలో 5 సంవత్సరంలో ఇక్కడ చదవడానికి వస్తుంటారు.
0: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ యూ కమ్ హియర్ ఫర్ స్టడీస్.
1: తిరిగి చదువు అయిన తర్వాత గ్రామాలకు మీ యొక్క స్వస్థానాలకు పోతుంటారు.
0: ఆఫ్టర్ యువర్ పీరియడ్ ఆఫ్ స్టడీ
1: దీని లోపల అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీరు ఎందుకు పెంచుకుంటారు?
0: వై షుడ్ యూ హ్యావ్ అసోసియేషన్స్ బికాస్ ఆఫ్ యువర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్టే?
1: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పని అనేక రీతిలుగా కూడా ఒకరికొకరు ఈ పరిచయం అభివృద్ధి గావించుకుంటారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇంటిమసీ.
1: మంచిది కాదు.
0: ఇస్ నాట్ గుడ్.
1: ఎందుకనగా
0: వై
1: మనకు ఫ్రెండ్ అనేటువంటిది ఒక్కడే నిజమైన ఫ్రెండ్.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూ ఫ్రెండ్.
1: అందులో ఇప్పుడు కలికాలం ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు.
0: ఇన్ కలి ఏజ్ బెటర్ వీ డోంట్ స్పీక్ అబౌట్ ఫ్రెండ్స్.
1: మన జేబులో చక్కగా మనీ ఉంటుండాలి.
0: వీ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ.
1: మన ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నాడు.
0: ఫాదర్ ఇస్ ఇన్ గుడ్ పొజిషన్.
1: ఓ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హలో హలో హలో అని వస్తారు.
0: వీ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ కమ్ టు యూ సేయింగ్ హలో హలో.
1: కానీ బయట హలో అంటున్నారు, లోపలంతా హలో.
0: దో దే సే
1: ఏమి నీ పైన ప్రేమ లేదు, విశ్వాసం లేదు.
0: దో దే సే హలో అవుట్ సైడ్ ఇట్ ఇస్ హలో ఇన్సైడ్.
1: వెంట తీసుకుని పోతారు సినిమాలకు పోదాం లేకపోతే ఇంకో హోటల్స్ పోదామని.
0: సో దే టేక్ యూ టు సినిమా హాల్స్ అండ్ హోటల్స్.
1: కనుక నేను ఫ్రెండ్షిప్ అంటే విరోధం చేసుకోవద్దు.
0: ఫ్రెండ్షిప్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ షుడ్ నాట్ హావ్ ఎనీ.
1: హలో హలో
0: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్ట్.
1: హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై. ఇంతటిలోనే మన యొక్క ఫ్రెండ్షిప్ ను పరిమితం చేసుకోవాలి.
0: అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ బి లిమిటెడ్ టు ఓన్లీ 3 స్టెప్స్. హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై.
1: ఈ విధమైనటువంటి మంచితనం చేత మనలో ఉన్నటువంటి పవిత్రతను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ గుడ్నెస్ వీ కెన్ ఇంక్రీజ్ డెవలప్ ద
1: నేచర్. కొంతమంది పిల్లలు
0: బట్ సమ్ స్టూడెంట్స్
1: అది ఏమిటో విచిత్రం కానీ
0: ఇట్స్ ఆర్ వెరీ పెక్యూలియర్.
1: స్వామి అంటే ప్రేమనే.
0: దే లవ్ భగవాన్.
1: కానీ స్వామి చెప్పేటువంటి విషయాలను చక్కగా ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
0: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ భగవాన్ టీచెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఇక్కడ ఉండినప్పుడు ఉండేటువంటి వాతావరణం వేరు, ఇంటికి పోతే మారేటువంటి వాతావరణం వేరు.
0: ది అట్మాస్ఫియర్ హియర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ దేర్.
1: ఇక్కడ ఒక కుండ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పాట్.
1: మట్టి కుండ.
0: ఇస్ ఎ మడ్ పాట్.
1: మట్టి కుండ నిండుకు నీరు పోసాము.
0: ది అర్థన్ పాట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: కానీ నీరు పోసి ఒక ఉట్టి పైన పెట్టాము ఎవరు టచ్ చేయకుండా.
0: యూ కీప్ దిస్ అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆన్ ద టాప్.
1: Nobody
0: will ever touch it.
1: దోమలు కూడాను వాడటం లేదు.
0: నాట్ ఈవెన్ ఏ మస్కిటో.
1: కానీ రెండు దినం తర్వాత నీవు ఆ మట్టి కుండను చూడండి, అందులోని నీరు 2 ఇంచులు తగ్గిపోయి ఉంటాయి.
0: ఆఫ్టర్ 2 డేస్ టైమ్ యూ జస్ట్ వాచ్ దట్ అర్థన్ పాట్, ద లెవెల్ ఆఫ్ ది వాటర్ విల్ కమ్ డౌన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈ మట్టి పాటకు అబ్జార్బ్ చేసేటువంటి శక్తి ఉంటుంది.
0: బికాస్ దిస్ అర్థన్ పాట్ కెన్ అబ్జార్బ్ వాటర్.
1: దాని స్వభావం అది.
0: ఇట్స్ ఇస్ క్వాలిటీ.
1: అదే విధంగానే
0: అదే
1: మట్టి కుండను ఫుల్ గా నీరు పోసి తిరిగి ఇంకొక నీటి కుండలో ఈ యొక్క పాత్రను పెట్టండి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ద సేమ్ అర్థన్ పాట్ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ బీ కెప్ట్ ఇన్ అనదర్ బిగ్గర్ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్
1: సమంతమైన కుండను నీరు తగ్గవు.
0: Its level will not come down.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ కుండలో ఉన్నటువంటిది నీరే.
0: The water is same in the pot.
1: దాని చుట్టూ ఉన్నది నీరే.
0: And it is surrounded by the same water.
1: కుండలో ఉన్నటువంటి నీరు ఏ మాత్రము తగ్గకుండా ఉంటుంది.
0: Therefore water level will never reduce.
1: ఇప్పుడు మీ హృదయం అనే కుండ లోపల స్వామి ప్రేమ అనేటువంటి జలము నింపుకున్నారు.
0: Your heart is a pot which is full of divine love.
1: ఈ స్వస్థానం అనేటువంటి గ్రామానికి అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ కుండ యొక్క స్వభావం ఏమిటి అబ్జర్వ్ చేసుకుంటుంది. బయట వాతావరణం సరిగా లేదు.
0: The moment you go to your native place, what will happen? The outer surrounding is
1: probably absorbed.
0: Therefore, the effect of Bhagavan's love.
1: అక్కడ కూడాను మీరు సత్సంగం అనేటువంటి ఈ జలమును చుట్టూ ఉండేటువంటి రీతిగా మీరు సత్సంగాన్ని కలవండి, ఈ ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
0: But on the other hand, if you are in the good company,
1: మీ లోపల మంచి కంపెనీ ఉంటుండాలి.
0: Therefore, you need good company.
1: అప్పుడే మన ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
0: Then this love will never decrease.
1: ఎంతో ప్రేమగా ఉన్నట్టు ఉంటారు ఇక్కడ ఉండేటప్పుడు.
0: యు ఆర్ హియర్ సో అఫెక్షనేట్ లవింగ్.
1: ఎన్నో విధమైనటువంటి బోధనలు నేను చేస్తుంటాను.
0: భగవాన్ టీచర్స్ అస్ రిపీటెడ్లీ,
1: ఏమీ నాకు ఇవ్వనక్కర్లేదు,
0: యు డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్,
1: మంచిగా ఉండి మంచి పేరును సంపాదించుకోండి.
0: భగవాన్ వాంట్స్ us టు బి గుడ్ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: అంతేకాదు తల్లిదండ్రుల దగ్గర కూడా మీరు మంచి మర్యాదను తీసుకోవాలి.
0: అండ్ భగవాన్ వాంట్స్ us టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్.
1: నా కుమారుడు చాలా మంచివాడు అనేటువంటి భావము తల్లిదండ్రులు కూడా రావాలి.
0: ద పేరెంట్స్ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఎ గుడ్ సన్.
1: కనుక అట్టి మంచి పేరును తెచ్చుకోండి అంటాను.
0: భగవాన్ వాంట్స్ us టు గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
1: నేను ఏది మీ నుంచి కోరటం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ us.
1: ఏది కోరినా నేను అందిస్తూనే ఉంటున్నా.
0: భగవాన్ విల్ గివ్ us whatever you ask for.
1: కానీ మంచి మాట చెప్పినప్పుడు నువ్వు వినుకోకుండా పోతున్నారు.
0: బట్ వీ డోంట్ పే హీడ్ టు ది గుడ్ టీచింగ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాట లట్టే చెవికి చేర్చు.
0: Though good words are told wholeheartedly, you don't listen, but you are ready for bad listening.

0: Such persons, can they ever know me? What is the use of all the intelligence? What is the use of all their study and education?
1: ఇక్కడ ప్రామిస్ ఇస్తారు.
0: They make a promise here.
1: అక్కడ పోయి మిస్ అవుతారు. అంత తప్పిస్తారు.
0: Promise here and miss there.
1: తిరిగి వస్తారు హాలిడేస్ అయిన తర్వాత.
0: They return after vacation.
1: నాకు ఎవరిపైన కోపం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ యాంగ్రీ.
1: ఎవరిపైన ఏ విధమైనటువంటి అయిష్టం లేదు.
0: He has nothing like dislike.
1: చాలా ఇష్టమే నాకు.
0: భగవాన్ లైక్స్ ఎవ్రీబడి.
1: కానీ
0: బట్
1: వారితో నేను మాట్లాడను.
0: బట్ భగవాన్ డస్ నాట్ స్పీక్ టు దెమ్.
1: అదే పెద్ద పనిష్మెంట్.
0: ఇట్ ది బిగ్గెస్ట్ పనిష్మెంట్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఇచ్చిన మాటను దక్కించుకునేటువంటి ఒక శక్తిని మొట్టమొదట మనం నిలబెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు కీప్ అప్ టు యువర్ ప్రామిస్.
1: ఈ విధంగా ఇచ్చిన మాట నేను నిలుపుకోలేకపోయినప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు నేను మాట్లాడే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ స్టాండ్ బై ద ప్రామిస్ యూ గేవ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ టాకింగ్ టు యూ?
1: మాటకు విలువ ఇచ్చినప్పుడు నేను కూడా ఇంకా 10 మాటలు అధికంగా మాట్లాడతాను.
0: When you attach value to Bhagavan's words, naturally
1: Bhagavan will talk to you more. మాటకే మర్యాద ఇవ్వనప్పుడు వారితో మాట్లాడి నేను ఆ మాటలు ఎందుకు వ్యర్థం చేసుకోవాలి?
0: When you don't abide by his teaching, he does not talk to you. ఆ ఉద్దేశంతో
1: నేను వారితో మాట్లాడను.
0: It is with this idea he doesn't talk to you.
1: స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నా వైపు చూడటం లేదు అంటే నేనే పిల్లినా కర్రినా మీ వైపునే చూసుకుంటూ ఉంటాను. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది జనాలంతా ఉన్నారు.
0: You say that Bhagavan is not looking at me, Bhagavan is not talking to me. Am I a cat or a goat to watch you constantly?
1: నేను చెప్పినటువంటి దాని సరైనటువంటి మార్గంలో మీరు నడుచుకుంటుంటే నా దృష్టి ఎక్కడైనా మీ వైపునే వస్తుంటుంది.
0: Truly speaking, if you follow Bhagavan's teachings, he will look at you wherever you are.
1: ఇది ఒక విధమైనటువంటి ఇది ఉంటుంటారు చూడండి, కంపాస్.
0: ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ కంపాస్ దట్ విల్ ఆల్వేస్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ నార్త్.
1: ఎక్కడైనా పెట్టని ఆ కంపాస్.
0: యూ కీప్ ది కంపాస్ ఎనీవేర్.
1: ఉత్తరం వైపునే తిరుగుతుంది దాని మూలం.
0: ఇట్ విల్ పాయింట్ అవుట్ టు ది నార్త్.
1: అదే విధంగా నీవు
0: లైక్ వైజ్
1: సరైనటువంటి రీతిగా నీవు నడుచుకుంటుంటే నా కన్నులు ఎక్కడ చూస్తున్నా నీ వైపునే వస్తుంటాయి.
0: Likewise, if you behave well, Bhagavan's looks will be directed towards you.
1: కనుక నా దృష్టిని మరల్చుకునేటువంటి ఒక శక్తి మీలో ఉంది కానీ నాలో కాదు.
0: That capacity is in you, not with Bhagavan.
1: నాకు ఎవ్వరూ ద్వేషం లేరు.
0: Bhagavan doesn't hate anybody.
1: అందరిపైన ప్రేమని.
0: Bhagavan loves all.
1: ఎవరిపైన అయిష్టం లేదు.
0: He does not dislike anyone. He likes everyone.
1: మీ ఇష్టాలే నాకు అయిష్టంగా మారుస్తున్నారు.
0: But it's only your temperament.
1: ఇంటికి పోతే ఇంటి యందు తల్లిదండ్రులైనా నీవు సంతోషపెట్టలేనప్పుడు ఇంక నేనెట్ల మిమ్మల్ని చూచేది?
0: When you cannot make your parents happy, how do you expect Bhagavan to look at you?
1: White dress వేసుకొని మీరు అక్కడికి పోయేటప్పటికి ఓ సత్యసాయి ఇన్స్టిట్యూట్ బాయ్స్ అంటారు అందరూ.
0: When you put on the white dress, go over there, people will call you, oh, he is a student of
1: Satyasai. ఇంటిలో తల్లిదండ్రులైనా మీరు ఆనందం పెట్టండి, నాకు ఆనందమే.
0: You make your parents happy, Bhagavan will be happy.
1: అక్కడ తల్లిదండ్రులకు ఆనందం లేదు.
0: The parents are not even happy.
1: నీకు ఆనందం లేదు.
0: You are not happy.
1: నాకు ఆనందం లేదు.
0: So also Bhagavan.
1: ఏ ప్రయోజనం ఇంకా?
0: What is the use of all this?
1: కనుక నీవైనా ఆనందించాలి.
0: At least you be happy.
1: నీకును ఆనందం లేదు.
0: You are not happy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: అయ్యో స్వామి మాటను నేను తప్పిపోతున్నాని అనేటువంటి గిల్టీ కాన్షియస్, అదే లోపల నిన్ను బాధ పెడుతుంటాడు.
0: యు హావ్ గాట్ ద గిల్టీ కాన్షియస్, యు నో ప్రిటీ వెల్ దట్ యు ఆర్ ట్రెస్పాస్డ్, యు ఆర్ డిసోబెయింగ్.
1: ఒక భావాన్ని మీరు పెంచుకోవాలి.
0: Why should you have such a feeling?
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మంచి గుణాన్ని పెంచుకోండి.
0: యూ మే బి ఎనీవేర్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: మంచి నడతను మీరు సాధించండి.
0: యూ హ్యావ్ గుడ్ బిహేవియర్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: నాకేది అక్కర్లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
1: ఈ ప్రపంచంలో ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రపంచంలోనే లేదు.
0: ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే.
1: అన్నిటినీ ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడ.
0: భగవాన్ గివ్స్ us ఎవ్రీథింగ్ ఫ్రీలీ.
1: ఏ ఒక్కదానికి కూడా మేము మిమ్మల్ని శ్రమ పెట్టడం లేదు.
0: అండ్ వీఆర్ నాట్ పుట్టింగ్
1: తల్లిదండ్రులకు శ్రమ లేదు.
0: పేరెంట్స్ ఆల్సో
1: అలాంటి పరిస్థితి లోపల ఎంత పవిత్రమైన ఆదర్శమైన విద్యార్థులుగా తయారు కావాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఐడియల్ స్టూడెంట్స్ షుడ్ వీ బి దెన్.
1: కనుకనే
0: సో
1: మీరు సమాజాన్ని సంక్షేమాన్ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆదర్శ విద్యార్థులుగా తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్ హూ విల్ వర్క్ హార్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: కాన మీరు మంచివారైనప్పుడు మీ సహచరులు కూడా మంచివారు అవుతారు.
0: When you are good, your associates also will be good.
1: మీరు కుట్టినటువంటి దోమ మాదిరి తయారైతే మీ సహచరులు కూడా ఆ దోమ మాదిరి తయారైపోతారు.
0: If you behave like a mosquito that bites, your friends also will be mosquitoes.
1: కానీ ఏ విధంగా మంచితనం ఉండాలి?
0: How should you be
1: good? హృదయంలో మంచితనం ఉంటుంటే అన్ని మంచిగానే రూపొందుతాయి.
0: If there is goodness in our heart, everything else is bound to be
1: good. కొంతమందికి సంకుచితమైనటువంటి భావాలు అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: సమ్ డెవలప్ నారో ఐడియాస్ అండ్ ఫీలింగ్స్.
1: ఏ విధంగా ఉంటారు?
0: హౌ డు దే డెవలప్?
1: ఆ సంకుచితమైన భావము సంకుచితమైన మార్గంలోనే ప్రవేశించుంటారు.
0: ద నారో ఐడియాస్ విల్ లీడ్ దెమ్ ఇన్ ద నారో పాత్.

0: ఏ గుడ్ మ్యాన్,
1: మంచి గుణవంతుడైనటువంటి విద్యార్థి చాలా నెమ్మదిగా ఉంటాడు.
0: ఏ వెరీ గుడ్ స్టూడెంట్ ఇస్ వెరీ హంబుల్ అండ్ సాఫ్ట్ అండ్ సింపుల్.
1: అట్టి వారిని చూసి దురాత్మకుండు.
0: Watching that man, there is a
1: కారణమోర్వ లేక,
0: a person full of jealousy,
1: అపకారము చేయుట వాని విద్యగా,
0: it is his skill to harm such a good man.
1: ఎట్లా?

0: శంభు.
1: యు హావ్ గాట్ ది సారీస్, ప్రెషస్ వాల్యుబుల్ సారీస్ ఇన్ ఎ ట్రంక్.
0: బెనార్ సారీ 5,000 రూపాయల సారీ తెచ్చి పెట్టిలో పెట్టినా దాన్ని పోయి కొడుతుంటారు ఈ యొక్క వైడ్స్.
1: సో ద 5,000 కాస్ట్లీ సిల్క్ సారీస్ ఆర్ ఆల్సో స్పాయిల్డ్ బై దిస్ సిల్వర్ ఫిష్.
0: మసి గుడ్డను పోయి కొడుతుంటారు ఈ యొక్క వైట్ ఫిష్.
1: అండ్ దీస్ వైట్ హ్యాండ్స్ ఆల్సో విల్ స్పాయిల్ ది అదర్ రెస్ట్ ఆఫ్ ది సారీస్.
0: మసి గుడ్డను కొడుతుంది, మహా విలువైనటువంటి ఒక శారీని కూడా కొడుతుంది.
1: ఏ చీప్ సారీ అండ్ ఆల్సో కాస్ట్లీ సారీ. Both of them are spoiled.
0: కొట్టడమే దాని స్వభావము.
1: Spoiling is
0: its అదే రీతిగానే కొంతమంది చిమ్మట సంతతి వారు కొంతమంది,
1: some have the nature of
0: సంతతి వాళ్ళు కొంతమంది, చీమ సంతతి వాళ్ళు కొంతమంది, ఈ విధంగా అనేక సంతతులు అంతా ఉంటుంటాయి.
1: సో సమ్ బిలాంగ్ టు దిస్ ప్రోజెనీ ఆఫ్ వైట్ హ్యాండ్స్ అండ్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్.
0: కానీ విద్యార్థులు ఆ సంతతికి సంబంధించిన వారిగా ఉండకూడదు.
1: బట్ స్టూడెంట్ షుడ్ నాట్ బిలాంగ్ టు దట్
0: ట్రైబ్. దైవ సంతతికి సంబంధించినటువంటి వారిగా ఉండాలి.
1: వి బిలాంగ్ టు ద డివైన్ ట్రైబ్, డివైన్ ఫ్యామిలీ.
0: అప్పుడే దేశం కూడా మిమ్మల్ని అనేక రీతిగా కూడా గౌరవిస్తుంది.
1: అండ్ దెన్ యు విల్ బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: ఒక దేశమునకే కాదు, యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి దీన్ని మీరు అందించగలుగుతారు.
1: నాట్ ఓన్లీ టు దిస్ కంట్రీ, విల్ బి ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ విధమైనటువంటి గుణాలు మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ సచ్ నోబుల్
0: క్వాలిటీ. ఆ విధమైనటువంటి కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ ఎ గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
0: ఆ విధమైనటువంటి విద్యను మీరు అభ్యసించాలి.
1: యూ షుడ్ అక్వైర్ దట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్.
0: మొట్టమొదట
1: ఫస్ట్
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: నేను ఆశించేది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ యూ టు డూ.
0: ఎక్కడ ఉండినప్పటికీ నీ పేరు ప్రతిష్టలు సరైనటువంటిగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.
1: యూ మే బి ఎనీవేర్, ఇఫ్ యూ హావ్ గాట్ ఎ గుడ్ నేమ్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్.
0: కానా
1: సో
0: చదువు కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద స్టడీ దట్ ఇస్
0: గుణము ముఖ్యము.
1: ఇట్ ద వర్చ్యూ క్యారెక్టర్ దట్
0: గుణము కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ఈవెన్ క్యారెక్టర్.
0: ప్రవర్తన ముఖ్యము.
1: ఇట్స్ యువర్ బిహేవియర్.
0: ప్రవర్తన కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద బిహేవియర్.
0: ప్రేమ ముఖ్యము.
1: ఇట్స్ లవ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అన్నింటికంటే కూడా ప్రేమ ఒకటి ఉన్నదంటే ఈ యొక్క ఈ సంకుచిత భావాలంతా ఆ సమీపమందే ఉంటుండవు.
1: ఇఫ్ యు హావ్ దట్ సుప్రీం లవ్ ద నారో ఫీలింగ్స్ విల్ నెవర్ బి ఎనీవేర్ అరౌండ్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ మీ యొక్క హృదయం యొక్క తత్వముని మార్చుకోకుండా ఉంటుండాలి.
1: యు మే గో ఎనీవేర్, నెవర్ చేంజ్ ది నేచర్, యువర్ ఓన్ నేచర్.
0: అది ఏ నేను కోరేటువంటిది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఏ శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి శాశ్వత కీర్తిని సంపాదించండి.
1: గెట్ ఏ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: యవ్వనం ధనం అనేటువంటి శాశ్వతం కాదు.
1: ది యూత్ అండ్ మనీ ఆర్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం జీవనం లోకే.
1: ద లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం యవ్వనం ధనం.
1: ద యూత్ అండ్ మనీ ఆర్ ఆల్సో పాసింగ్.
0: అస్థిరం ధారా పుత్రాది.
1: ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ దే ఆర్ ఆల్సో టెంపరరీ.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ట్రూత్ and a good name, reputation, they are permanent.
0: Avu rendu viru techukondi.
1: Have these two things.
0: Aadina maata tappakunda.
1: Never go back the word, the promise you made.
0: Apakichinu paalu kaakunda.
1: Never go in the wrong path.
0: Institute lo chadivinanduku meeru institute ku ivvavasinatundi okka sunkamu gauravame anta chaalu maaku.

సర్వరూపం ధరం శాంతం సర్వనామధరం శివం.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: యావత్ ప్రపంచము ప్రశాంతి నిలయంలో కూడి ఇట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నదనగా వారు విదేశీయులని ప్రశాంతి నిలయం స్వదేశీయమని భావిస్తున్నారు.
1: At this moment, the whole world is rejoicing here in the Sanctum Sanctorum Prashanti Nilayam. We consider some natives and some foreigners.
0: Yavaru swadeshiyulu, yavaru videshiyulu, anetuvanti yokka bheda bhavamulu manam vicharinchinappudu ekkada satya dharmamulu vikasistu untado, prakatistu untado vare bharatiyudu.
1: Who are the natives of this country? Who are the foreigners for that matter? The place wherever the truth and righteousness are adhered to.
0: కేవలం భారతదేశంలో పుట్టినంత మాత్రమున అందరూ భారతీయులు కారు.
1: You cannot call yourselves Bharatiyas having been born here.
0: భారతీయుల యొక్క సంస్కృతి సత్యం వద ధర్మం చర. ఈ రెండింటి యొక్క సూత్రములను ఎవరు అనుసరిస్తారో వారే భారతీయుడు.
1: The culture of Bharat stresses that one should speak truth and follow dharma. Whomsoever that adheres to these twin principles are Bharatiyas.
0: ప్రపంచమంతయును ఒక పెద్ద భవనము.
1: The whole world is a big mansion.
0: ఈ భవనములో అనేక విధములైనటువంటి రూములు కలిసి ఉంటాయి, గదులు.
1: There are so many rooms inside.
0: కాబట్టి ఒక్కొక్క దేశం కూడాను ఒక్కొక్క గది వంటిది.
1: Each country is equal to a room.
0: కనుక యావత్ ప్రపంచమంతయు కూడాను ఒక్క గృహమే.
1: Therefore, the whole world is just one home.
0: సర్వాంగములకు దేహము ఆధారమైనప్పుడు ఈ దేహములో ఒక హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Just as the body has got various limbs that act according to the direction of the heart, there is a center which we have got to know.
0: సర్వాంగములకు ఈ హృదయమే అన్నింటినీ సప్లై చేస్తూ ఉంటుండాలి.
1: To various limbs of the body, it is the heart that supplies blood.
0: కనుక అన్ని దేశములకు కూడాను సత్య ధర్మములనేటువంటి యొక్క ఈ ప్రాణతత్వమే అందరి యందు కూడాను విలీనమై ఉంటుండాలి.
1: Therefore, it is the truth and dharma righteousness that percolate, that flow throughout the world.
0: భగవంతుడు సృష్టికర్త అని భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు.
1: We consider and we have full faith in the statement that God is the creator.
0: భగవంతుడు జీవులను సృష్టించాడు.
1: God has created beings.
0: కాని జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు.
1: But these beings have created in turn God himself.
0: కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే.
1: Therefore the beings also are creators.
0: భగవంతుణ్ణి భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు.
1: God is not the creation of his own making. It is the one of the devotee.
0: పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన భక్తి ప్రపత్తి చేతనే ఒక స్తంభమునందు నారసింహుని సృష్టింపజేశాడు.
1: ప్రహ్లాద కుడ్ సీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ విత్ ఇన్ ద పిల్లా బికాస్ ఆఫ్ హిస్ సిన్సెరిటీ, స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్.
0: బాలుడైనటువంటి ధ్రువుడు నారాయణుని అరణ్యము లోపల సృష్టింపజేశాడు.
1: It was the tiny tot Dhruva who could have the manifestation of Narayana there in the thick forest.
0: Kanuka srushtikarta evaranaga prati jeevudu kudanu srushtikartane.
1: Then who is the creator? Every living creature being
0: prati jeevudu kudanu devude.
1: Every individual is God himself.
0: Kani dehatma bhavamunu penchukotam chetane taanu oka paavarudaina manavuni vale bhavistunnadu.
1: Because of the body attachment he considers himself innocent and ignorant.
0: సృష్టికి సృష్టికర్తకు ఉండేటువంటి భేదము ఉపాధి మాత్రమే.
1: ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేషన్ అండ్ ద క్రియేటర్ ఈజ్ ఓన్లీ ఇన్ ద వెస్ట్.
0: ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ దిస్ బాడీ ఆర్ ద వెస్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ స్టేస్ ఆన్.
0: ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను గావించుకుంటూ దాన్ని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఈచ్ కంట్రీ మే అబ్జర్వ్ ద ఫెస్టివల్ అకేషన్స్ అండ్ ఫాలో ద ట్రెడిషన్.
0: ఇది కొత్త సంవత్సరమని భావిస్తున్నారు చైనీయులు.
1: చైనీస్ కన్సిడర్ దిస్ డే ద న్యూ ఇయర్.
0: అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏమాత్రము భేదము లేదు.
1: హవెవర్ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ భారత్ అండ్ చైనా.
0: ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు.
1: చైనీస్ ఆల్సో కన్సిడర్ ద టూ పీరియడ్స్ వెన్ సన్ ట్రావెల్స్ నార్త్వర్డ్ అండ్ సౌత్వర్డ్.
0: భారతీయులు చాంద్రమాసము సూర్యమాసమని విశ్వసిస్తుంటారు.
1: భారతీయస్ ఆల్సో హావ్ గాట్ దిస్ లూనర్ అండ్ సోలార్ సిస్టమ్స్.
0: ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు.
1: ద సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ దేర్.
0: భారతదేశంలో కొన్ని ప్రాంతముల వారికి ఉత్తరాయణం వచ్చినప్పుడు తదుపరి దీనిని ఒక విధమైనటువంటి నూతన సంవత్సరంగా విశ్వసిస్తుంటారు.
1: ఇన్ భారత్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా వెన్ సన్ ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ దే కన్సిడర్ ఇట్ ఎ ఫెస్టివల్ పీరియడ్ ఆస్పిషియస్.
0: ఇది చాంద్రమాసము అంటారు.
1: దట్ దే కన్సిడర్ లూనార్ పీరియడ్ చాంద్రమాసం.
0: మరికొంత ప్రాంతం వాళ్ళు సూర్యమాసం అంటారు.
1: వైల్ అదర్స్ కన్సిడర్ సోలార్ సూర్యమాస.
0: దీనిని చైనా దేశం లోపల కూడాను మూన్ డే అనగా మానసిక సత్వమైనటువంటి యొక్క చాంద్రమాసమునకును ఒక సూర్యమాసమునకును ఎట్టి భేదము లేదని వారు భావిస్తుంటారు.
1: ద సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ ఓవర్ దేర్ ద లూనార్ అండ్ ద సోలార్ సిస్టమ్స్.
0: మూన్ న్యూ ఇయర్ సన్ న్యూ ఇయర్ అని చెప్తుంటారు.
1: దే ఆల్సో హ్యావ్ దీస్ టూ న్యూ ఇయర్ అకార్డింగ్ టు వన్ సిస్టమ్ న్యూ ఇయర్ అకార్డింగ్ టు నదర్.
0: ఇవి రెండు కూడా బయట ప్రపంచంలో మనం ప్రదర్శించేటువంటివి కాదు.
1: The lunar and the solar are not present outside.
0: Chandrama manaso jataha chacho suryo ajayata.
1: Moon is the presiding deity of the mind.
0: Kanukane ee manasuku chandrunaku chala sambandham untundadi.
1: Thus there is intimate relationship between the mind and the moon.
0: Manavuni yokka gnana chachchukunu suryunukunu sannih sambandham untundadi.
1: There is an intimate association between sun and the eye of wisdom of man.
0: ఈ విధంగా లోతునకు దిగి విచారిస్తూ పోతే దేశములు కాని భావములు కాని పండుగలు కాని ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు.
1: Like this when we go into the depth and inquire, we don't find any differences between
0: festivals. అన్నింటికీ మానవుని హృదయమే మూల స్థానము.
1: In fact, the heart is the center for every festival.
0: కనుక మానవుని హృదయము లోపల సరైనటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి ఒక ఏక స్వరూపాన్ని ధరిస్తుంది.
1: లైక్ వైజ్ వెన్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ డెవలప్స్ విత్ ఇన్ ది హార్ట్ హీ విల్ సెటిల్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆల్ అరౌండ్.
0: సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరం మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వం.
1: హ్యూమన్ క్వాలిటీ is the trinity of truth, goodness and beauty.
0: దీన్ని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: The same thing is stated by Plato.
0: అనగా వాడు సృష్టి యొక్క తత్వం లోపల మూడింటి యొక్క ఏకత్వాన్ని కూడాను చక్కగా విశదీకరింపుతూ వచ్చారు.
1: They could explain clearly this principle of unity in this trinity, in the divinity clearly.
0: Truth, goodness and beauty అని చెప్తూ వచ్చాడు ఈ ప్లేటో.
1: ప్లేటో డిక్లేర్డ్ దీస్ త్రీ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనిని సత్యం శివం సుందరం అన్నారు భారతీయుడు.
1: భారతీయస్ కాల్ దీస్ త్రీ సత్యం శివం సుందరం.
0: పదముల వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అన్ని మతములు ఎందుకు ఏకత్వంగానే ఉంటుండాలి.
1: దో దేర్ ఇస్ ఎన్ అపారెంట్ డిఫరెన్స్ సో లాంగ్ యాజ్ సో ఫార్ యాజ్ లాంగ్వేజ్ ఇస్ కన్సర్న్డ్ ద మీనింగ్ బీయింగ్ ద సేమ్.
0: ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని భారతీయులు ఏ విధంగా తెలుపుతున్నారో దీనిని పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్స్ కూడాను మూడు రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: జస్ట్ యాజ్ వీ హావ్ గాట్ ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయలిజం క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం ద సేమ్ థింగ్ యూ ఎక్స్ప్లెయిన్ బై వెస్టర్న్ థాట్.
0: మొట్టమొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు.
1: The first statement is, I am the messenger of God.
0: Rendavadi, I am the son of God annaru.
1: The second statement, I am the son of God.
0: I and my father are one annaru.
1: The third statement, I and my father are one.
0: Deenine Holy Ghost annaru Christians.
1: Christians call it as the Holy Ghost.
0: Ee indulopala dvaitamu advaitamu visishtadvaitamu moodintu tarvata vacheetvante turiyavastha annaru.
1: Therefore this ultimate transcends all the three levels of consciousness, dualism, qualified non-dualism and non-dualism.
0: I am in the light, I am in the light annaru.
1: Muslims also said, I am in the light.
0: Tadupari, the light is in me annaru.
1: Later they said, the light is in me.
0: Moodavadi, I am the light annaru.
1: The third declaration, I am the light.
0: Ide advaitamu annaru.
1: This is non-dualism.
0: Kabatti ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము, మూడింటి యొక్క ఏకస్థానమే మానవుని యొక్క హృదయము.
1: Therefore, human heart is the center of these three levels of thought, the non-dualism, dualism and qualified non-dualism.
0: కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును.
1: We may pray in a varied manner.
0: అన్ని పాత్రల యందును కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే.
1: It is the same reflection we find in all of the containers.
0: అయితే ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: The difference is due to the diversity in humanity.
0: కనుక వేదాంతము దీనిని అనేక రకములుగా బోధిస్తూ వచ్చింది.
1: The spirituality explains very clearly in a varied manner.
0: ఓ మానవుడా, నీవు అదే కాని అది నీవు కాదు అని.
1: He said, O man, you are that and that you are not that.
0: నీవు అదే కాని అది నీవు కాదు.
1: You are that, but that's not you.
0: ఇందులో ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference here?
0: ఒక నీటి తొట్టి ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్ టబ్.
0: ఆ నీటి తొట్టి దగ్గరికి నీవు వెళ్లి నీ ప్రతిబింబాన్ని ఆ నీటిలో చూస్తావు.
1: యు గో నియర్ ద వాటర్ టబ్ అండ్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: అది నేనేను అంటావు.
1: యు సే దట్ ఐఎమ్ ద రిఫ్లెక్షన్.
0: అయితే ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని కొట్టితే నీకు దెబ్బలు తగలవు.
1: నౌ ఇఫ్ యు బీట్ యువర్ రిఫ్లెక్షన్ యు ఆర్ నాట్ హిట్.
0: నీవు అదే కాని ఆ దెబ్బను నీకు తగలటం లేదే, కాబట్టి నీవు అదే కాదు.
1: You say you are the reflection, but you are not harmed, you are not hit, even if the reflection is beaten, therefore you are not the reflection.
0: Aithe daarini uttittiva neeku kopam vastundadi.
1: Hadava, if your reflection is scolded, reprimanded,
0: kottinappudu neeku debbalu tagalavu, kaani tittinappudu maatramu rendinti oka ekatvam ayyipothundadi.
1: You are not hurt when the shadow or reflection is beaten, but when it is scolded you are affected.
0: Adhe vidhamgane dehamlo anetuvanti oka paathrala vantivi.
1: Likewise, body is a vessel.
0: Upadhi, idi kevalam oka negative.
1: Vestya, body is a negative.
0: Kanukane deho devalaya prapto jeevo deva sanatana ani.
1: Body is the temple of God. God the indweller is eternal.
0: Idi kevalam oka vidhamaitundi mandiram vantidi maatrame.
1: Body is a temple.
0: Deham aneetundi oka instrument.
1: Body is a sort of instrument.
0: Mind aneetundi oka panimutte.
1: Mind is an instrument.
0: Indriyamulu aneetundi oka panimutte.
1: Senses are instruments.
0: Manasu kudanu oka panimutte.
1: So also the mind.
0: Ivanni kudanu panimutte.
1: They are all instruments.
0: Deenini neevu vinayoginchukuneetundi vidhanamlo deeni oka ekatvam manu gurtinchali.
1: You should know the principle of unity as you make use of these instruments.
0: Idi nenu antunnava leka idi naa deham antunnava?
1: Do you identify the body or you claim that the body belongs to you?
0: Idi naa deham anukuntunnavu.
1: You say this is my body.
0: Kaani dehame nenu cheptam ledhu.
1: But you don't say that I am the body.
0: Naa deham anukunnappudu neevu pratyekanga untunnavu.
1: When you say this is my body, you are separate from the body.
0: Idi naa handkerchief.
1: This is my handkerchief.
0: Idi separate, nenu separate.
1: I am separate from the kerchief.
0: అదే రీతిగా ఇది నా దేహం అనుకున్నప్పుడు నా దేహం వేరు, నేను వేరు.
1: లైక్వైజ్ వెన్ ఐ సే దిస్ మై బాడీ ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ.
0: దీని వేదాంతంలో సూక్ష్మ రూపకంగా బోధించినటువంటి హూ ఆర్ యూ, దిస్ ఇస్ మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, బట్ హూ ఆర్ మై, ఇది వేసుకుంటే అక్కడ నీవు ప్రత్యేకంగా గోచరిస్తున్నావు.
1: ద స్పిరిచువాలిటీ పుట్స్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ? యూ సే ఐఎమ్ ద బాడీ, దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై మైండ్, దిస్ ఆర్ మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ? యూ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దెమ్.
0: కనుకనే ఈ మై అనేటువంటిది మాయా.
1: Therefore this mind is maya or illusion.
0: ఈ మాయా అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where from you get this illusion?
0: లేని దానిని ఉన్నట్టుగా భావించడమే మాయా.
1: You consider the non-existent as the one that
0: మాయా. భగవంతుని యొక్క ఉపాధి.
1: This illusion is the vesture of God.
0: కనుకనే భగవంతుని మాయోపాధి అని పేరు పెడుతూ.
1: Therefore God himself has put on the vesture of illusion.
0: కనుక ప్రాంతమును పురస్కరించుకొని వారి వారి అభ్యాసములను పురస్కరించుకొని ప్రాచీన కాలం నుండి కూడాను వేరు వేరు దేశములు, వేరు వేరు భాషలు, వేరు వేరు సాంప్రదాయములని విశ్వసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ రీజనల్ కన్సిడరేషన్స్ అండ్ ద హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్, ద వరల్డ్ ఈస్ డివైడ్ టు సో మెనీ కంట్రీస్ స్పీకింగ్ సో మెనీ లాంగ్వేజెస్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: భగవాన్ సేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు ఈ లోకంలో లేడు.
1: There is none in this world without love.
0: కానీ ఆ ప్రేమను అనేక మార్గంలో వినియోగించవచ్చును.
1: However, you can make use of this love in different ways.
0: కానీ ప్రేమ ఒక్కటే.
1: Love is one.
0: పిచ్చాస్పత్రి లోపల అనేక రకములైనటువంటి పిచ్చివారు ఉంటారు.
1: In mental hospital you have many madcaps.
0: అదే విధంగా ఈ జగత్ అనేటువంటి ఒక పిచ్చి ఆసుపత్రి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మెంటల్ హాస్పిటల్.
0: కొందరు ధనం పైన పిచ్చి పట్టి ధనము ధనము ధనం అని విచారిస్తుంటారు.
1: సమ్ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ మనీ.
0: కొంతమంది ఆరోగ్యం పైన పట్టి నా ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటి పిచ్చితో వారు పరితపిస్తుంటారు.
1: సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ద హెల్త్, వెరీ మచ్ బాదర్డ్.
0: మరికొందరు పదవి యొక్క పిచ్చి బట్టి పదవి పదవి పదవి అని పదవి కోసమే ప్రాకులాడుతుంటారు.
1: సమ్ స్ట్రగుల్ హార్డ్ బికాస్ ఆఫ్ ద మ్యాడ్నెస్ ఫర్ పొజిషన్ అథారిటీ.
0: ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి దానిని వాంఛించి దానిని పురస్కరించుకుని చింతిస్తూ ఉంటారు.
1: లైక్ వైజ్ ఈచ్ పర్సన్ హెస్ గాట్ హిస్ ఓన్ డిజైర్ అండ్ ఈస్ మ్యాడ్ ఆఫ్టర్ ద డిజైర్.
0: ఇందులో మరికొంతమంది దేవుడు దేవుడు అని దేవుని యొక్క పిచ్చి పట్టింటారు.
1: అమంగ్ దెమ్ సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్.
0: కానీ ఈ అన్ని పిచ్చిల లోపల కూడాను ఈ దేవుడు అనేటువంటి పిచ్చి చాలా ఉత్తమ పిచ్చి.
1: ఆఫ్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ గాడ్.
0: మానవుడు 12 విధములైనటువంటి చింతలతో మునిగి ఉంటున్నాడు.
1: Man has drowned himself in 12 types of worries and anxieties.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a worry.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ వన్ వరీ.
0: సంసారం ఒక చింత. సావు చింత.
1: ఫ్యామిలీ లైఫ్ ఇస్ వరీ అండ్ డెత్ ఇస్ వరీ.
0: బాల్యమంతయు చింత.
1: ది ఎంటైర్ పీరియడ్ ఆఫ్ చైల్డ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్ ఇస్ వరీ.
0: జీవించుట ఒక చింత. చెడుపు చింత.
1: లైఫ్ ఇన్ జనరల్ అండ్ ఫెయిల్యూర్ దేర్ వరీస్.
0: కర్మలన్నీయు చింత.
1: All actions are
0: kashtamu oka chinta.
1: Difficulties give you worry.
0: Santasam oka chinta.
1: Even happiness.
0: Vinta chinta.
1: The mystery.
0: Sarva chintala baapedi sarvesa chinta konudi ikanaina prajalara korke meera.
1: O people, seek the blessing and mercy of God who will make you free from all sorts of worries.
0: Ee yokka సర్వేశ చింత చేత సర్వ చింతలు కూడా నిర్మూలమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ వరీ ఫర్ గాడ్,
0: దేనిని మనం తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి నోన్.
0: దేనిని మనం చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ సీన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్.
0: దేనిని పట్టితే సర్వమును పట్టిన వారం అవుతాము. దానిని మనం పట్టాలి.
1: ఇఫ్ యూ అక్వైర్ దాట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి అక్వైర్డ్ ఈజీలీ.
0: తలుపు తట్టితే తలుపులు తెరవబడుతుంది.
1: ఇఫ్ యూ నాక్ ద డోర్ ఇట్ విల్ బి ఓపెన్డ్.
0: పిలిస్తే పలుకుతాడు.
1: ఇఫ్ యూ కాల్ హీ రెస్పాండ్.
0: అడిగితే ఇస్తాడు.
1: ఇఫ్ యూ ఆస్క్
0: దౌట్. ఈ మూడు కూడా ఉపనిషత్తుల యొక్క సత్యమే.
1: దీస్ త్రీ ఆర్ ద డిక్లరేషన్స్ ఆఫ్.
0: అయితే ప్రతి మానవుడు కూడాను తలుపులు తడుతున్నాడు అడుగుతున్నాడు.
1: హౌఎవర్ ఎవ్రీ మ్యాన్ నాక్స్ ద డోర్ అండ్ ఆస్క్స్.
0: కానీ దేనిని అడుగుతున్నాడు?
1: వాట్ ఇస్ దట్ హీ ఆస్క్ ఫర్?
0: దేనిని తలుపు కొడుతున్నాడు?
1: వాట్ ఇస్ దట్ హీ నాక్స్?
0: కానీ కొట్టవలసిన తలుపులు కొట్టడం లేదు.
1: బట్ హీస్ నాట్ నాకింగ్ ఎట్ ద రైట్ డోర్.
0: మోక్ష ద్వారాన్ని మనం తెరవమని కట్టాలి.
1: యూ షుడ్ నాక్ ద డోర్ సో దట్ ది గేట్స్ ఆఫ్ హెల్.
0: కానీ మానవుడు నరక ద్వారాన్ని తడుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాకింగ్ ద డోర్ ఆఫ్ హెల్.
0: ఆత్మానందాన్ని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు లోకానందమునకై పరితపిస్తున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ వర్క్ హార్డ్ ఫార్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది వరల్డ్.
0: నీ సన్నిధి నా పెన్నిధి అని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు సన్నిధికి దూరంగా వెళ్లిపోతున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ ప్రే ఫర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ది డివైన్ వాంట్స్ టు బి నియర్ ద వరల్డ్.
0: దైవాన్ని అడగాలి.
1: యూ షుడ్ ఆస్క్ గాడ్.
0: జన్మాన్ని తరింపజేసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్.
0: మోక్ష ద్వారంలో ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ లిబరేషన్.
0: కానీ ఈనాడు అడగటము దైవాన్ని అడగటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్.
0: దయ్యాలను అడుగుతున్నారు.
1: వీఆర్ ఆస్కింగ్ దయ్యా ద డెమన్.
0: ఇలాంటి మానవత్వం లోపల ఇంక దివ్యత్వం ఏ రీతిగా వారు దర్శించగలరు?
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ లైఫ్ హౌ కెన్ యూ విజువలైజ్ ద డివినిటీ?
0: ఎక్కడనో నీవు పోయి దర్శించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో
0: ఎనీవేర్. ఏది నీది అనేటువంటిది విచారించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ బిలాంగ్స్ టు యూ.
0: చెప్పినది నీది కాదు.
1: వాట్ యూ సే ఈజ్ నాట్ యువర్స్ యాక్చువల్లీ.
0: వ్రాసినది నీది కాదు.
1: వాట్ దట్ రిటన్ ఈజ్ నాట్ యువర్ ఓన్.
0: చేసినదే నీది.
1: వాట్ యు డూ బిలాంగ్స్ టు యూ.
0: కనుక ఈనాడు చేయకుండా చెప్పుతున్నాము.
1: టుడే యూ డోంట్ డూ బట్ యు సే.
0: అనుభవించకుండా రాస్తున్నాము.
1: వితౌట్ ఎక్స్పీరియన్స్ యు రైట్.
0: కనుకనే ఆనందానికి అతి దూరం అయిపోతున్నాము.
1: యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద బ్లెస్.
0: కనుకనే చెప్పేదానికంటే చేసి చూపించడం చాలా అవసరం.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ బెటర్ యూ డూ యాక్ట్ అండ్ ప్రాక్టీస్.
0: చెప్పడం చాలా సులభము.
1: ఇట్స్ సో ఈజీ టు సే.
0: చేయటం చాలా కష్టము.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్ట్.
0: చెప్పినటువంటిది చేసినప్పుడే నిజమైనటువంటి ఒక సాధన ఏర్పడుతుంది.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైజ్ ఇన్ అబ్జర్వింగ్ వాట్ యు సే.
0: చెప్పుట సులభంబు.
1: It is easy to declare.
0: Cheyuta kastambu.
1: Very difficult to practice.
0: Datakaina vani tatakaina.
1: Even to Brahma or his grandfather is very difficult to practice.
0: కనుక మనము చెప్పినటువంటి చెయ్యాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్
0: టు అప్పుడే నీ మానవత్వం అనేటువంటిది నిరూపించిన వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డెమోన్స్ట్రేట్ ది హ్యూమన్ క్వాలిటీ. కనుక ది
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్.
0: దీనినే ప్రాచీనులు త్రిపుటము ఏకత్వము అన్నారు.
1: దిస్ ఏన్షియన్స్ కాల్ ఇట్ యూనిటీ.
0: త్రికరణ శుద్ధి అన్నారు.
1: దిస్ వాట్ యూ కాల్ ప్యూరిటీ.
0: హృదయం శుద్ధిగా ఉండాలి.
1: ద హార్ట్ షుడ్ బి ప్యూర్.
0: మాట పరిశుద్ధిగా ఉండాలి.
1: వర్డ్ షుడ్ బి ప్యూర్.
0: క్రియ రెండింటికి సంబంధించినవిగా ఉండాలి.
1: యాక్షన్ షుడ్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ వాట్ యు సే.
0: కానీ తలచటం వేరు, చెప్పడం వేరు, చేయటం మరొకటి అయిపోతుంది.
1: యూ థింక్ వన్ వే, యూ సే ఇన్ అదర్ వే, అండ్ యువర్ యాక్షన్ ఇస్
0: టోటలీ డిఫరెంట్. ఈనాటి మానవుని దురాత్ముడు అని పేరు పెట్టింది వేదాంతం.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఇస్ టోటలీ వికెడ్.
0: మనస్సు యొక్క ఏకత్వము, మాట యొక్క ఏకత్వము, చేతల యొక్క ఏకత్వము మహాత్మము అన్నారు.
1: It's only the noble soul who will have harmony, integrity between what is said anyat, and done.
0: Vachas anyat, karma anyat, duratmanam annaru.
1: It's only the wicked man whose action is at variance with what he says.
0: Ee naadu manam trikona siddhini ekapachukovali.
1: Today we should
0: ekatvani abhirthi parchukovali.
1: We should develop this unity.
0: Bhinnatvani duram cheyali.
1: We should be off, far off from diversity.
0: అప్పుడే నీ యందు దైవత్వం ప్రకాశిస్తుంది.
1: Then all the divinity latent within you will blossom.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: God is not present in a foreign land. He is indweller in you.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగియుండు.
1: Sin is not present in a foreign country. It is attached to your own.
0: పాపం కాని పుణ్యం కాని మరొక ప్రదేశంలో లేదు. ఎట్టి చర్యలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: ఎట్టి మంటనో అట్టి పొగ.
1: యాజ్ ఇస్ ది ఫ్లేమ్ సో ఇస్ ది స్మోక్.
0: ఎట్టి పొగనో అట్టి మేఘము. ఎట్టి మేఘమో అట్టి వర్షము.
1: యాజ్ ఇస్ ది క్లౌడ్ సో ఇస్ ది రెయిన్.
0: ఎట్టి వర్షమో అట్టి పంట.
1: యాజ్ ఇస్ ది రెయిన్ సో ఇస్ ది
0: ఎట్టి పంటనో అట్టి తిండి.
1: యాజ్ ఇస్ ది ఫీల్డ్ యు ఫైండ్ ఫుడ్.
0: ఎట్టి తిండియో అట్టి మనసు.
1: అండ్ యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది మైండ్.
0: కనుకనే మొట్టమొదట మనం చేసే కర్మలను పురస్కరించుకుని మన యొక్క పవిత్రమైనటువంటిది అపవిత్రమైనది నిర్ణయించుకోవచ్చు.
1: Therefore that which is sacred, that which is unsacred depend upon our activity, action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: Therefore every human being should take to good activity.
0: ఏది పవిత్రమైనటువంటిది?
1: What is that sacred?
0: ఏది అపవిత్రమైనటువంటిది?
1: What is that is unsacred?
0: విచారణ చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: Vyasa defined clearly what is a merit. To render help to others is a merit. To harm others is a sin.
0: Parapeedanam.
1: Harming others.
0: ఇది పాపం అన్నారు.
1: దిస్ ఈస్ ద సిన్.
0: అనగా దీనిని పరులను పీడించేటువంటిది పాపం అన్నారు.
1: ఓన్లీ హార్మింగ్ అదర్స్ ఇస్ ద సిన్.
0: కాదు కాదు. పరము, పరం అనగా ఆత్మతత్వము.
1: పర మీన్స్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది స్పిరిట్ యాజ్ అ డైవర్సిటీ.
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే.
1: The same spirit is present everywhere.
0: దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నది భావించడమే పాపం అన్నారు.
1: To find it as a sort of diversity or multiplicity.
0: ఎవరినో హింసించడము, ఎవరినో తిట్టడము, ఎవరినో ఇవి కాదు పాపము.
1: So accusing others, criticizing others is not a sin.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: To consider the principle of unity as a diversity is a sin.
0: పరోపకార పుణ్యాయ అన్నాడు.
1: To help others is a merit.
0: పరమనగా తిరిగి ఆత్మనే.
1: This param is spirit again.
0: ఉప, ఆత్మకు సమీపించడమే పుణ్యము అన్నారు.
1: ఉప means proximity to this spirit.
0: సమీపము
1: meaning closeness.
0: ఆత్మకు సమీపంగా పోవటమే పుణ్యము.
1: When you are very close to the spirit,
0: ఆత్మను భిన్నంగా మనం భావించడమే పాపము.
1: Consider yourself separate from this ఆత్మ is the sin.
0: కనుక వేదాంతం ఇంత సులభంగా కూడాను చక్కని రహస్యాన్ని విపులీకరించేస్తుంది.
1: Therefore spirituality explains the secrets in such a simple way.
0: కనుక దేశములు భిన్నము కాదు.
1: Countries are not different.
0: భాషలు వేరు కాదు.
1: Languages are not different.
0: కానీ అన్నింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
1: బట్ ది ఇన్నర్ కంటెంట్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్.
0: ఈ టమ్లర్ లోపల నీరు ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ టమ్లర్.
0: తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ ఇస్ నీరు.
0: ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: హిందీ వాళ్ళంతా పానీ అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
0: తమిళ వాళ్ళంతా తన్ని అంటున్నారు.
1: తమిళియన్స్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: దోస్ ఆర్ సంస్కృత.
0: కానీ మీరు ఎన్ని పదాలు చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా.
1: యు మే గివ్ ఇట్ ఎనీ నేమ్ యాజ్ యు లైక్ ఇట్ బట్ వాటర్ ఇస్ సేమ్.
0: నీరు ఒక్కటే.
1: Water is one and the same.
0: ఈ పదములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: Words, language.
0: ఈ పదములను మనం భ్రమించి
1: were carried away by the language.
0: ఇది ఏరో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం.
1: If you consider this multiplicity, diversity, well, that is the
0: worst of sin. ఏకత్వాన్ని భిన్నత్వంగా తీసుకోకూడదు.
1: Never take this unity as a diversity.
0: ఈనాడు ప్రపంచములోపల
1: today in the world
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి పొందిపోతున్నారు.
1: Intellectuals are ever on the rise day by day that consider diversity.
0: కానీ భిన్నత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: There are very few people who will understand unity and diversity.
0: ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి.
1: Today we need individuals, people who will have this principle of unity.
0: అప్పుడే మన యొక్క దేశ సమస్యలన్నీ కూడాను పరిహారమవుతాయి.
1: Then all problems of this country would be solved.
0: ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి.
1: That day when once you recognize and experience the latent divinity within you, all problems are solved.
0: ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు తాపములు పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి.
1: It's only because we are carried away by the diversity which is the cause for all the sin.
0: క్రోధమే యమధర్మరాజు.
1: And this very anger itself is the
0: మన కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది.
1: And the desire is the river that takes you to the God of death.
0: యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట.
1: To go to that king of death, you have to cross this river.
0: వైతరిణి నది.
1: The river, this river is వైతరిణి, the desire.
0: క్రోధమే యమధర్మరాజు.
1: This anger itself is the king of death.
0: దీనికి ఆత్మతత్వమే సరి అయిన మోక్ష స్థానము.
1: And the spirit is the center of liberation.
0: యమ అనగా ఏమిటి?
1: What's the meaning of యమ?
0: యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ.
1: యమ మీన్స్ ది సెన్స్ కంట్రోల్.
0: దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరేట్టు లేదు.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ది సెన్స్ కంట్రోల్,
0: నిగ్రహము లేనటువంటి వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు.
1: And without this, you cannot be the recipient of God's grace.
0: నిగ్రహాన్ని సాధించినటువంటి వాడు అనుగ్రహాన్ని కూడా సాధించగలడు.
1: The one who has got this నిగ్రహ కంట్రోల్ deserves అనుగ్రహ.
0: మానవుడు నిగ్రహ అనుగ్రహాలను సాధించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as a personality with these two, the control nigraha and anugraha
0: mercy. కొత్త సంవత్సరాలు ఒక సంవత్సరం వరకు మనం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ వన్ ఫుల్ ఇయర్ ఫర్ దిస్.
0: సెకండ్ కూడా మనకు కొత్త సెకండే.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ.
0: కనుక ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని కొత్త సంవత్సరాలు గడుపుకున్నామో, ఎన్ని కొత్త సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో, కానీ ఒకదాని ఎందుకు ఏ మార్పు కూడా మనలో కనిపించడం లేదు.
1: వీ అబ్జర్వ్డ్ అండ్ సెలబ్రేటెడ్ మెనీ మెనీ న్యూ ఇయర్స్ ఇన్ ద పాస్ట్, బట్ దేర్ ఇస్ నథింగ్ న్యూ యునీక్.
0: సంవత్సరం జరిగే కొలది దేహం పెరుగుతుండాలి.
1: As years pass by, that we also age.
0: దేహం పెరిగే కొలది ఆయువు తరుగుతుండాలి.
1: As we age, life span becomes short.
0: దేహం పెరిగేదాన్ని చూసి మనం ఆనందిస్తున్నామే కానీ తరిగే ఆయువును చూసి మనం విచారం చేయటం లేదు.
1: We are so happy that we age, but at the same time lifetime diminishes.
0: చాలా బాగా పెద్ద అయిపోయినాడు, పెద్దవాడైనాడు అని ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు.
1: The parents are so happy, now you are grown up.
0: కానీ దేహం పెరిగింది కానీ ఈ ఆయు ప్రమాణం తరిగిపోయింది. దీని విచారం చేసేవాడు చాలా తక్కువ.
1: బట్ దేర్ ఇస్ నో వన్ హూ వుడ్ కన్సిడర్ ద లైఫ్ స్పాన్ ద డిమినిషింగ్.
0: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాలాన్ని కాలుడు మింగుతున్నాడు.
1: ఇస్ ఓన్లీ టైమ్ దట్
0: కాలకాల ప్రబన్నానాం కాలాఖ్యం కరిష్యతి. అయితే ఆ కాలాన్ని కూడా నువ్వు మింగేటువంటి వాడు భగవంతుడు.
1: హౌఎవర్ టైమ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనము ఈ కాలాన్ని ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఆర్ ఎ మోమెంట్ ఇన్ అవర్ లైఫ్.
0: కాలమును వ్యర్థం చేస్తే మన కాయమునే వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ టైమ్, యూ విల్ బి వేస్టింగ్ యువర్ లైఫ్ ఇన్ జనరల్.
0: దేనినైనా మనం వినియోగం చేయవచ్చును, దేనినైనా వ్యర్థం చేసుకోవచ్చును, కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు.
1: యూ కెన్ యూజ్ ఆర్ యూ కెన్ వేస్ట్ ఎనీథింగ్, బట్ నెవర్ వేస్ట్ టైమ్.
0: కనుక కాలమును సార్థకం గావించుకునేటువంటి వాడే మహాపుణ్యవంతుడు.
1: Therefore, the one who sanctifies time is meritorious.
0: వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి యోచనల చేత మన కాలమును అపవిత్రం చేయకూడదు.
1: Don't make the time unsacred by indulging in gossip and
0: talk. భగవంతుడు కాలస్వరూపుడు.
1: Time is God.
0: కనుకనే సంవత్సరాయన మహ అన్నాడు భగవంతుణ్ణి.
1: Therefore, God is called time, సంవత్సరాయన మహ.
0: కాబట్టి సంవత్సరం అంటే ఒక సంవత్సరమే కాదు, 12 నెలలు కాదు.
1: సంవత్సర ఇయర్ డజంట్ మీన్ మియర్లీ 12 months.
0: సంవత్సర అనగా దేవునికి సంవత్సరం అని పేరు.
1: సంవత్సర ఇయర్ ఇస్ ద టైటిల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఈనాడు మనము సంవత్సర స్వరూపుడైనటువంటి భగవంతుని చింతించక సంవత్సరాన్ని మాత్రమే చింతిస్తున్నాం.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ గాడ్ హూ ఇస్ వెరీ టైమ్ హిమ్సెల్ఫ్, but we think of the calendar.
0: కానీ ఆధారాన్ని చూడటం లేదు.
1: Just think of that which is base but not the true basis.
0: ఈ టవర్ దేనిపైన ఉంటుండాలి?
1: Where do we find this towel now?
0: కేవలం ఆధారంగా ఉంటుంది చేతనే ఈ టవల్ నిలచగలిగింది.
1: It's now present on the table, therefore it's there.
0: కానీ టేబుల్ ను చూడటం లేదు, కర్చీఫ్ను మాత్రమే చూస్తున్నాము.
1: But we don't look at the table, but we watch the kerchief.
0: కనుక ఈనాడు ఆధారమనేటువంటిది దైవత్వము.
1: Therefore the primal basis is divinity.
0: ఆ దైవం పైన సర్వే ఆదేయములు కూడా జీవిస్తున్నాయి.
1: So everything depends on the divinity.
0: కనుక ఆధార ఆదేయములు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: Therefore we should know the relationship between that which is basis and that which is base.
0: అద్వైతము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ నాన్ జూలిజం.
0: ఇది వస్త్రము.
1: దిస్ ఇస్ క్లాత్.
0: కాదు.
1: నో.
0: దారముల యొక్క చేరిక.
1: కాంబినేషన్ ఆఫ్
0: యాన్. కాదు.
1: నో.
0: ఇది ప్రతి.
1: ఇట్స్ కాటన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే అద్వైతం.
1: ఇట్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ఇస్ నాన్ జూలిజం.
0: దారము, ప్రతి, బట్ట అని మూడు చెప్తున్నాము.
1: యు గివ్ త్రీ నేమ్స్, ద కాటన్, ద థ్రెడ్ అండ్ ద క్లాత్.
0: కనుక మనం ఈనాడు జీవించడం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్రిస్టియన్ లోపల కూడాను ఈ జేసస్ ఒకనొక సమయంలో ఒక వ్యక్తిని చూచి ఆకలి అవుతుండేది, బాధపడుతుండగా ఒక చేపని ఇచ్చాడు.
1: జీసస్ క్రైస్ట్ యాజ్ హి పాస్డ్ బై అబ్జర్వ్డ్ ఎ మ్యాన్ హూ ఇస్ వెరీ హంగ్రీ అండ్ గేవ్ హిమ్ ఎ ఫిష్.
0: తదుపరి రెండవ దినం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
1: సెకండ్ డే హీ కేమ్ టు ద సేమ్ పర్సన్.
0: నాయన, నిన్ను ఇచ్చినటువంటి చేపను మాత్రం నిన్ను భుజించావు, తిరిగి ఈనాడు ఆకలి వేస్తుండాలి, ఈనాడు ఏమి భుజించగలవు?
1: హీ సెడ్, లుక్ హియర్, యు హావ్ ఈటెన్ that fish given yesterday, today what
0: is
1: left?
0: ఎన్ని దినములను నీకు చేపలను ఇచ్చి నిన్ను ఆకలి తీర్చేది?
1: How long can I give you fish like this?
0: కాబట్టి నీ ఆకలి తీరేటువంటి మార్గము, చేపలను పట్టేటువంటి మార్గము చక్కగా నీవు గుర్తించుకోమన్నాడు.
1: Therefore better you know the skill of fishing.
0: అప్పుడు ఎవరిపై నీవు అడగనక్కర్లేదు.
1: Then you don't need to beg.
0: ఎవరిపైన నీవు ఆధారపడనక్కర్లేదు.
1: You don't need to depend.
0: కనుక ఈ ఇతరులపైన ఆధారపడేటువంటి మార్గం లేకుండా తనపైన తాను ఆధారపడేటువంటి యొక్క జీవితాన్ని మనం ఈనాడు వెతుక్కోవాలి.
1: Therefore you should have that life principle so that you don't depend on anybody. You'll be
0: self-reliant. ఆత్మవిశ్వాసమే.
1: But that self confidence.
0: ఏనాడు భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు, ఆనాడే ఈ భారతదేశంలో సర్వ విధమైనటువంటి యొక్క సంస్థలు కొన్ని క్షీణించిపోతున్నాయి.
1: That day the Bharatiyas lost this self confidence, they lost everything.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సత్య ధర్మాలను మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో సత్య అండ్ ధర్మ.
0: ఈ ఆత్మవిశ్వాసంతో సత్య ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఎవడైనా సరే వాడు భారతీయుడే.
1: ఇఫ్ వీ ఫాలో దిస్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
0: కేవలం దేశంలో పుట్టినంత మాత్రమే భారతీయుడు కాదు నీవు.
1: By an accident of birth you cannot call yourself a bharatiya.
0: ee deshaniki prana samanamainaatundi ee moodintini neevu chakkani deenti anusarinchali.
1: These are the life sustaining principles of Bharat which you can hold.
0: Videshiyulu swadeshiyulanti bedamu kevalam deshalu puraskarinchukoni gaadu cheppavalsindi.
1: So you cannot say one is a foreigner, one is a native basing on the land.
0: Vaari vishwasamulu gurinchi manam vicharinchali.
1: We have to inquire their faith.
0: అది విశ్వాసము.
1: దట్ ఈస్ ద ట్రూ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకపోతే ఏముంది కూడా ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క స్పిరిచువల్.
1: దట్ ఈస్ ద ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటిది ఈ ఆత్మవిశ్వాసంపైనే ఉంటుండాలి.
1: ట్రూ స్పిరిచువాలిటీ లైస్ ఆన్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరాల కోసమని ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
1: ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ది న్యూ ఇయర్
0: ప్రతి సెకండ్ కూడా నూతనమైనటువంటి రీతిగా మీరు విశ్వసించి నూతన భావాలతో మీరు ఉత్తేజవంతులు కావాలి.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ. డెవలప్ ద న్యూ ఫ్రెష్ ఐడియాస్.
0: దీనిని మనం వచ్చిన దాన్ని పెరుగు నెట్టుతున్నప్పుడే మనం ముందుకు సాగడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ స్విమ్ అక్రాస్ దెన్ ఓన్లీ యూ కెన్ ప్రొసీడ్ అహెడ్.
0: నీటిలో పడి నీవు వచ్చిన నీరంతా కూడా వెనక్కి నెట్టుతూ పోయినప్పుడే నీవు ముందుకు పోతున్నావు.
1: హావింగ్ జంప్డ్ ఇంటు ద రివర్ యూ షుడ్ బ్రష్ అసైడ్ ఆల్ ద వాటర్ అండ్ స్విమ్
0: ఫార్వర్డ్.
1: దిస్ ఇస్ వాట్ కాల్డ్ స్విమ్మింగ్.
0: నీటి లోపల వచ్చినటువంటి నీరును వెనక్కి నెట్టడం చేతనే మనం ముందుకు కొనసాగిపోతున్నాం.
1: యూ పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ సో దట్ యూ కెన్ స్విమ్ ఇన్ ద ఫార్వర్డ్.
0: గీతను నేర్చినటువంటి వాడు ముందుకు సాగిపోతుంటాడు.
1: ద వన్ హూ నోస్ దిస్ ఈతార్ స్విమ్మింగ్ అమౌంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గీతా ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుకనే గీతనే ఈత, ఈతనే గీత.
1: దేర్ఫోర్ గీతా సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ఈతా ద స్విమ్మింగ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ బిట్వీన్ ది టూ.
0: మనం పెరిగిపోతున్నామే కానీ మనలో ఉన్నటువంటి యొక్క పవిత్రత ఏమాత్రమూ పెరగటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సాంక్టిటీ, ద సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్ అస్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్.
0: కొన్ని నిమిషముల పూర్వము అనిల్ కుమార్ చెప్పాడు,
1: few minutes back Anil Kumar said
0: science and technology chala abhrudhi avutundadani.
1: He said science and technology are increasing.
0: Knowledge ante emiti?
1: What is knowledge?
0: Telivi antunnaru.
1: We say intelligence.
0: Telivi ante emiti?
1: What is intelligence?
0: Oka vidhamainatundi anniti yokka parishilana chesi satyanni gurtinchukuneetundi annaru.
1: This intelligence means observation of all that are around
0: adi ekkano manam sampadinchukonakkarledu.
1: You don't need to acquire.
0: Nirantaramu kudanu mana yokka deentlo nilchi untunnadi.
1: It is present within you continuously.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదము.
1: వేద కాల్స్ ఇట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ప్రజ్ఞాన?
0: ఏదో చదువుల చేతను గ్రంథముల చేతను వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఎప్పటికీ ఉంటుండాలి.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
0: దీనినే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: దానినే ప్రజ్ఞానం అన్నారు.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: జ్ఞానం మనము నేర్చుకునేటువంటిది కాదు.
1: It's not the one that you learn.
0: Teacherlu bodhinchetundidi kaadu.
1: It is not taught by a teacher.
0: Chapulu chikketundidi kaadu.
1: You cannot catch one.
0: Chapulu supply chesetundidi kaadu.
1: No one can supply.
0: Ee gottaga nechukuneetundidi kaadu.
1: It's not the one that you can learn afresh.
0: Inde untunnadi.
1: It is there within you.
0: Unna daanini neevu telusukolekapothunnavu.
1: That which is already latent should become patent.
0: Ee kerchief ikkadane untundali.
1: Here lies the kerchief.
0: Kaani kannulu musukunnappudu
1: when you close your eye
0: ekkadekkado vetukutamu.
1: You go on searching for it all around.
0: Kaani unnadi unnadi ekkadadi.
1: But it is present there.
0: కన్నులు తెరుచుకోకుండా పోవటం చేతనే దీనిని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాము.
1: As you have not opened your eyes, you go on searching for the
0: kerchief. ఎప్పుడు మన జ్ఞాన నేత్రములను మనం తెరుస్తామో అప్పుడు నేరుగా ఆ కర్చీఫ్ పైనే పోతుంది.
1: The moment you open the eye of wisdom, naturally you look at the kerchief.
0: దీనిపైన మనం శ్రద్ధను చూపటం లేదు.
1: We are not showing any interest.
0: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి విషయాల్లో ఎంత శ్రద్ధాభక్తులను మనం అనుభవింపచేస్తున్నాము దానిలో ఒక వెయ్యింటి ఒక భాగం చూసినా కూడా చాలు.
1: Out of the interest we have towards the world and worldly pleasures and worldly properties, if we show 1,000th of that interest, you'll know the spirituality.
0: కనుకనే మనము ఈ ఉన్నటువంటి ఈ సంకుచితమైనటువంటి ఒక దేహంతో అల్ప కాలంతో మనం కాలమునంతా వ్యర్థం చేయకూడదు.
1: With this limited life, with this limited body, we should not waste time.
0: ఏ విధమైనటువంటి ఒక వ్యర్థము కాకుండా దేహాన్ని సార్థకం గావించుకోవాలి.
1: We should redeem our lives, make our life sacred without wasting time.
0: పురస్కరించుకుని ఏ శంకరుల వారు అస్థిరం జీవనం లోకే.
1: Basing on the Shankara said life is temporary.
0: Asthiram yavanam dhanam.
1: Youth and wealth are also temporary.
0: Asthiram dhara putradi.
1: The wife and children are also temporary.
0: Satyam dharmam dvayam sthiram.
1: Truth and righteousness are permanent.
0: ఇవి రెండే మనకు శాశ్వతమైనటువంటి.
1: దీస్ టూ ఆర్ పర్మనెంట్.
0: వీటిని మాత్రమే మనం అనుసరిస్తుంటే ఇంక ఏ జపము ఏ ధ్యానము ఏ కర్మను ఆచరించనక్కర్లేదు.
1: When you have these two and treasure them and follow them, you don't need to undertake any penance or meditation.
0: నీ లోపల ఉన్నటువంటి భావాన్ని సత్యరూపంతో నీవు ప్రకటించు.
1: The inner feeling should be expressed by
0: word. సత్యరూపంతో ప్రకటించినటువంటి దాన్ని చేతితో నీవు ఆచరించు.
1: And the truth having been said, you had to be practiced.
0: దీనికి మూడు కారణాలు ఉన్నాయి.
1: There are three reasons behind.
0: రాగ ద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము.
1: Therefore the heart which is not polluted by attachment and hatred.
0: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు.
1: And the talk which is not polluted by falsehood.
0: హింసాదులతో దూషితం కానటువంటి దేహము.
1: The body which is not polluted by violence.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి జన్మము.
1: That is the sacred life.
0: రాగద్వేషాలతో దూషితం కానటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
0: అసత్యాలతో దూషితం కానటువంటి యొక్క నాలుకను మనం చక్కగా కాపాడుకోవాలి.
1: అండ్ అవర్ స్పీచ్ ఆర్ వర్డ్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై అటర్ లైస్.
0: హింసాదులతో దూషితం కానటువంటి యొక్క చేతిని మనం సంరక్షించుకోవాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ యువర్ యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ పొల్యూటెడ్ బై వయలెన్స్.
0: ఇది ఏ నిజమైన మానవుడు సాధించవలసినటువంటి గొప్ప ఘనకార్యం.
1: దిస్ ఇస్ ద మైటీ టాస్క్ దట్ హస్ టు బి.
0: ఇంకా ఎన్ని తపములు ఎన్ని జపములు ఎన్ని ధ్యానములు ఎన్ని చేసుకున్నా ప్రయోజనం లేదు.
1: అదర్ వేస్ ఆఫ్ పెనెన్స్ అండ్ మెడిటేషన్ ఆర్ యూస్లెస్.
0: ఈ రాగద్వేషాలను కొంతవరకు మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు పుట్ అండర్ చెక్ దిస్ అటాచ్మెంట్.
0: ఇది రాక్షసుల యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ద డెమోనిక్ క్వాలిటీస్.
0: ఈ మానవతా విలువలు కావు.
1: దే ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుక
1: సో
0: మనం ఈ మూడింటిని సాధించడానికి దైవం యొక్క ప్రార్థన నిరంతరం కూడా చేస్తూ దైవం ఎక్కడో ఏ దేవాలయంలో ఉన్నాడని విచారించకుండా దైవం నా యొక్క హృదయ దేవాలయంలోనే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ we have to pray to God who is not present anywhere else.
0: ఈ ప్రపంచంలో ఈ సౌకర్యాలు అందించడం దేని కోసం?
1: Why all these conveniences are given to you?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: మంచి డెంటల్ బెడ్ తెచ్చి వేసుకున్నావు.
1: You got a very good dental bed.
0: చక్కని అనుకూలమైనటువంటి దీంట్లో పరుచుకున్నావు.
1: You got a very good pillow.
0: సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతుండాలి.
1: The ceiling fan is working.
0: ఎయిర్ కండిషన్ మంచి కండిషన్ లో ఉంటుండాలి.
1: Air condition is perfect.
0: కానీ నిద్ర రావటం లేదు నీకు.
1: Yet you are not able to sleep.
0: ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all these conveniences?
0: ఈ పరుపు ఎందుకోసం నువ్వు తెచ్చుకున్నావు?
1: Why have you brought
0: this? ఈ దిండు నువ్వు ఎందుకోసం తెచ్చుకున్నావు?
1: Why the pillow?
0: ఈ ఫ్యాన్ ఎందుకోసం వేసుకున్నావు?
1: Why the fan?
0: నిద్ర కోసం నువ్వు వేసుకున్నావు.
1: What for?
0: నిద్ర రానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: When you can't sleep, what is the use of all these conveniences?
0: అదే విధంగానే దేహముంది, మనస్సుంది, బుద్ధి ఉంది, చిత్తముంది, ఇంద్రియముంది, అంతఃకరణం ఉంది, అన్నీ ఉంటున్నాయి, ఆనందం లేదు.
1: Likewise, you have got the body, the mind and intellect and senses and the inner senses.
0: ఆనందం లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without the state of bliss, what for all these senses?
0: కనుకనే ఆనంద నిమిత్తమై ఈ అన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి.
1: We have to make use of all these things in order to be blissful.
0: ఈ మనస్సును ఆనంద నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Mind should be used so as to be blissful.
0: మన బుద్ధిని విచారణ నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Intellect is meant for inquiry.
0: అంతఃకరణం తగినటువంటి పరిశుద్ధము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
1: The senses should be kept pure.
0: కాయం చేత పరిపూర్ణమైన పవిత్ర కర్మలు ఆచరించాలి.
1: And with this body we should do sacred acts.
0: అప్పుడే మనకు ఆనందం అనేటువంటి నిద్ర హాయిగా వస్తుంది.
1: Then you will have this good sleep of bliss.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize this.
0: మన జీవితం రావటం కోసమని నిత్యానందాన్ని అనుభవించాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి.
1: ది లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో యాస్ టు ఎంజాయ్ దిస్ ఎటర్నల్ బ్లిస్. అంతేకాని
0: కేవలం పశుపక్షి మృగాదుల వలె తినటము, తాగటము, నిద్రించటము, మరణించటము ఇంత మాత్రంతోనే ఉంటే ఇంక నీవు మానవ జన్మం సార్థకమైనదని ఎట్లా చెప్పగలవు?
1: ఇఫ్ యూ థింక్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ ఈస్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్
0: అంటున్నావు, ఏమిటి నీ దుర్లభం?
1: What is it that is impossible to achieve?
0: ఎవరినైనా ఒక విద్యార్థిని పోయి అయ్యా వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని ప్రశ్నించినప్పుడు ఏమిటి, ఇది చాలా సులభమైనటువంటిదే కదా అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఆన్సర్ ఇస్ సో సింపుల్.
0: ఖానా పీనా సోనా మరణా, బస్, ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఇట్స్ ఓన్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్, దట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఇది పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి, దాటికి కూడా జరుగుతున్నాయి కదా.
1: యు ఫైండ్ దమ్ దేర్ ఇన్ బీస్ట్ అండ్ అనిమల్స్.
0: చిన్న క్రిమికీటకాదులు కూడా ఈ నాలుగింటిని అనుభవిస్తున్నాయి.
1: యు ఫైండ్ దాట్ ఈవెన్ అమంగ్ ఇన్సెక్ట్స్.
0: ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యునీక్ ఇన్ హ్యుమానిటీ?
0: జ్ఞానం నరాణ అధికం విశేష.
1: This wisdom is an extra quality in human nature.
0: జ్ఞానేన శూన్య పశుపి సమాన.
1: ఇఫ్ హ్యాస్ నో విజ్డమ్ ఈస్ ఈక్వల్ టు అన్ అనిమల్.
0: కనుకనే ఆ విజ్డమ్ రావాలి.
1: So we should have that wisdom.
0: కనుక ఆ విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జి.
1: దట్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్.
0: ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ నాలెడ్జ్?
0: ఇది ఎనర్జీ.
1: దట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది దైవత్వము.
1: దిస్ ఎనర్జీ ఇస్ డివినిటీ.
0: కనుకనే టేక్ నాలెడ్జీ, అదే టెక్నాలజీ.
1: సో టేక్ నాలెడ్జ్, దట్ ఈస్ టెక్నాలజీ.
0: నీ నాలెడ్జ్ నువ్వు తీసుకో.
1: టేక్ దిస్ నాలెడ్జ్,
0: దాంతో నీవు జీవితాన్ని సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
0: అంతేకాని నీ నాలెడ్జ్ని వదిలిపెట్టి ఎవరి నాలెడ్జ్ పైన నీవు ఆధారపడితే నీవు ఏ విధంగా సాధించగలవు?
1: లీవింగ్ అ పార్ట్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ డిపెండ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్స్, హౌ కెన్ యూ రిడీమ్ యువర్ లైఫ్?
0: కాబట్టి ఎవరిపైన మనం ఆధారపడకూడదు.
1: సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ.
0: తనపైన తాను ఆధారపడాలి.
1: బీ సెల్ఫ్ రిలయంట్.
0: ఈ సెల్ఫ్ రియలైజేషన్,
1: ది సెల్ఫ్ రియలైజేషన్,
0: ఈ విధమైన మార్గం లోపల మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ పాత్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే సర్వస్వరూపము.
1: లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఆ ప్రేమ చేత మనము భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి స్వార్థమైనటువంటి విషయాలను త్యాగం చేసి
1: Therefore, for the sake of love, we should sacrifice all the worldly pleasures.
0: ప్రేమ లోపలి ప్రవేశించండి.
1: Let us merge in love.
0: కనుకనే గోపికలందరూ ఆశించారు.
1: Gopikas also wanted it.
0: ప్రేమ

0: ప్రవహింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళిగానము ఎగదే ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము ఎగదే కృష్ణ గానము ఎగదే
1: వేణుగానము.
2: దట్ ఈస్ ద మెలడీ ఆఫ్ దిస్
1: అది ఏని ఆనందము.
2: దట్ ఈస్ ద బ్లెస్
1: అది ఏని మధురానందము.
2: దట్ ఈస్
1: అది ఏని ప్రేమానందము.
2: దట్
1: అది ఏని అద్వైతానందము.
2: అది ఏని
1: సచ్చిదానందము. అది ఏన ఆత్మానందము.
2: దట్ ఈస్ ది ఎటర్నల్ బ్లెస్ దట్ ఈస్ ద బ్లెస్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ద సోల్.
1: ఆ ప్రేమ ఎందే సర్వానందములు ఇమిటున్నాయి.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ బ్లెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ కంటైన్డ్.
1: కనుక ప్రేమ చేత సర్వమును సాధించండి.
2: సో త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ ముదిత మనసే కహో రా.

భవ సముద్ర సుఖద నావ ఏక రామనా. పరమ శాంతి

0: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానముల్ ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ to return victoriously from the battlefield. It is quite possible to rule the entire kingdom in the capacity of king. One can offer in charity golden cows, any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult to control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls, students,
0: vidya yokka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge, many experts are there.
0: Entamando medhavuluga marinaru.
1: There are many intellectuals too.
0: Goppa panditulaga roopandimpu chesaru.
1: And we have got very high scholars. You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam.

0: మహాత్ములుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: Being a scholar, being an intellectual of eminence, what is that he is doing to the community?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజంకి ఏ సేవ చేస్తున్నారు?
1: Having been born in society, having grown in society, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: సమాజమునకు దీని కృతజ్ఞతనే తెలుపుకునుకున్నా చదివిన చదువంత ఈ ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: ఒకానొక సమయం లోపల అరవింద్ చెప్పాడు కలకత్తాలో యూనివర్సిటీలో.
1: At one time Arvind said in Calcutta University,
0: ఓ విద్యార్థులారా,
1: ఓ స్టూడెంట్స్,
0: మీరు చదివే దేని నిమిత్తమే చదువుతున్నారు?
1: వై డు యు అక్వైర్ నాలెడ్జ్?
0: చదివిన చదువు కేవలము స్వార్థ నిమిత్తమై కాదు.
1: This learning should not be for selfishness.
0: స్వప్రయోజన నిమిత్తం కాదు.
1: Nor for self-interest either.
0: సమాజంలో ఈ యొక్క విద్యను మనం అభ్యసించాము, ఆర్జించాము.
1: In fact, you acquired knowledge in this community.
0: ఏ సమాజం నుండి మనం ఈ అర్జన్ను విద్యను ఆర్జించాము, ఆ సమాజమునకు సేవలే చేయకుండా ఈ విద్యను ఎందుకు?
1: In fact, if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: సమాజమునకు సేవ చేయనటువంటి, సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువులో కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది.
1: ఇఫ్ యూ డు నాట్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ, బెటర్ యు బర్న్ ఆల్ ద బుక్స్.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: దాని ద్వారా అనేక విధమైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: Is the scientific knowledge imparted for the advancement of the community, society, or to earn the reputation?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: In fact, they are intellectuals as well. What transformation you find in them?
0: దీనినే ఒకానొక సమయంలో చర్చిల్ కూడా చెప్పాడు.
1: The same thing he said at one time in Churchill.
0: Man has conquered all, but he has not conquered himself or not.
1: Man has conquered all, but he has not conquered himself.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనం తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except
0: ee charatara prapanchamulandu undinatvanti okka sarva vishayamulu kudanu manavudu gurtinchadaniki prayatnistunnadu.
1: Man is making every effort to know everything present in the outside world.
0: Idi antai kudinu kevalamu bhautikamainatvanti vidyalu, laukikamaina vidyalu.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: Having known everything, he is not able to know his own self.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము?
1: This is the important factor.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: True relationship is established if only you understand your innate nature.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ who are you అని ప్రశ్నిస్తున్నాడు. కానీ who am I అనేటువంటి ప్రశ్నకు మాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో యువర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ.
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనం తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.

0: Human personality blossoms, shines forth if there is happy blend of the positive and the negative.
1: మానవుని మానవునిగా మార్చినంత మాత్రమే విద్య యొక్క పరిపూర్ణత ఏర్పడదు.
0: In fact, if you become a total man, there does not lie the full.
1: ఈ విద్య చేత మానవుని పరిపూర్ణమైన మానవునిగా రూపొందింప చేయాలి.
0: In fact, education should help you to be a total man.
1: మానవుని దయామయునిగా మార్చాలి.
0: In fact, you should be transformed into compassionate one.
1: ఇట్టి దయామయునిగా మార్చినటువంటి విద్యలు మనకు ఎందుకు?
0: If you are not compassionate, what for is this education?
1: ఈ నాటి విద్యలన్నీ కూడా నువ్వు కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
0: The modern education is making you very tough and hard.
1: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
0: Just as you want to grow in the field of the intellect, you see that your heart also melts and expands.
1: హృదయ విశాలతనే తెలుసుకున్నకుండిన ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
0: If you do not understand, what for is this intellectual faculty?
1: కనుకో హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడాను మారాలి.
0: So along with the heart, the mind also should transform.
1: ప్రాచీన కాలం నుండి,
0: since ancient times,
1: మన భారతదేశమునందు,
0: in Bharat,
1: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
0: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
1: కాని విదేశీయులు భారతదేశంలో ప్రవేశించినప్పుడు పూర్వము విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉండేటువంటివి.
0: బిఫోర్ ఫారినర్స్ స్టెప్డ్ హియర్ దేర్ వర్ వెరీ ఫ్యూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దిస్ కంట్రీ.
1: యూనివర్సిటీస్ అనేటువంటిది 5-6 ఉండేటువంటివి.
0: దేర్ వర్ అబౌట్ 5-6 యూనివర్సిటీస్ ఓన్లీ.
1: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
0: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
1: మొట్టమొదట కాశీ,
0: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
1: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో,
0: ద బెనారస్ యూనివర్సిటీ, గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ టాట్.
1: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడా ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
1: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
1: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు,
0: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ,
1: గణిత శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
1: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉంటుండాలి.
0: ఎట్ ఎ ప్లేస్ బై నవద్వీప్ దేర్ వాజ్,
1: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానం కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
0: వాట్ ఈస్ ది స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
1: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
0: ఇట్ హాజ్ స్పెషలైజ్డ్ లా.
1: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
0: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్, బ్రదర్ ఆఫ్ రామ.
1: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైన యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా,
0: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్,
1: ఆరోగ్య సంబంధమైనటువంటి ఒక శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
0: ఇట్ హాజ్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
1: ఇంతియే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
0: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్.
1: నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి, కుమ్మరి, దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
0: ఇన్ ఆర్డర్ టు టెక్ ది రైట్ ఫుల్ ట్రూత్ ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
1: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of reading those subjects which are not useful in daily life? వారి
1: సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
0: In fact, you should know the professional skills as well.
1: ఇంతియే కాకుండా
0: not only
1: సంగీతము, సాహిత్యము. నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్య కళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
0: And they also fostered encouraged the fine arts like dance and the music and literature.
1: అమరావతి విశ్వవిద్యాలయమునందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: The Amaravati University encouraged all these disciplines and subjects.
1: తక్షశిల ఇంకొక విశ్వవిద్యాలయము.
0: Another university, Takshashila University.
1: ఈ తక్షశిల విశ్వవిద్యాలయమునందు
0: in this Takshashila University
1: ఒక విధమైన ఆయుర్వేదము అనేటువంటి యొక్క అభిమాన శాస్త్రమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: ఆయుర్వేద అది మెడికల్ సైన్స్ ఒక స్పెషాలిటీ.
1: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
0: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్
1: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
0: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీ.
1: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
0: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్
1: అండర్స్టాండ్. చేసేటువంటి ఉపకారం ఏమిటి?
0: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
1: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
0: What is the proof to demonstrate that we work for the advancement of the society?
1: కాని ఈ ఆధునిక విద్యలన్నీ కూడా అభివృద్ధి అయిపోయి
0: with the development of the modern education
1: నిజమైనటువంటి ఆత్మవిద్యలన్నీ క్షీణించిపోయినాయి.
0: The knowledge of the self declined.
1: ఈనాడు విద్యకు ఎడ్యుకేషన్ అంటారు.
0: విద్య is called education.
1: ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
0: What is meant by education?
1: ఇది కేవలము ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
1: లోపల నుండి బయటికి తిరగటమే.
0: ద వర్డ్ ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు బ్రింగ్ ఫోర్త్.
1: ఏ విధంగా తీసేది దీన్ని?
0: What is it that's to be brought
1: out? ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
0: ఎవ్రీ పవర్ ఫ్యాకల్టీ ఈజ్ లేటెంట్.
1: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
0: ఆల్ పవర్స్ ద ఫిజికల్ ద మారల్ ఇంటలెక్చువల్ స్పిరిచువల్ ఎథికల్ ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ యూ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యలను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి చేయాలి.
0: We should acquire that sacred education and serve the society.
1: కనుకనే దీన్ని తీయడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
0: There are two paths to bring out the latent values.
1: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిదే ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఇస్ ద లాటిన్ వర్డ్.
1: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
0: The Latin word indicates that those which are latent, immanent must be brought out.
1: ఒకటి కేవలము బాహ్యమైనటువంటి యొక్క భావమును బయటకు తీవటం.
0: వన్ బ్రింగింగ్ అవుట్ ది ఎక్స్టర్నల్ ఫీలింగ్స్.
1: దీనిని బయటకు తీసేటువంటిది తల.
0: ఇట్ కన్సర్న్స్ ది హెడ్.
1: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను శక్తులను బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
0: ది ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ రెండింటినీ బయటకు తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
0: When once these two manifest inner and outer, the life would be ideal.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is the life, another is living.
1: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము వ్రాయటము సంపాదించడము ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading, all experts.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
0: All the secular knowledge has arisen out of the head.
1: దీన్ని bookish knowledge అన్నారు.
0: This is called bookish knowledge.
1: మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
0: This is the relationship between mastaka, the head, the
1: pustaka,
0: the book.
1: మస్తకము నుంచి పుస్తకంలో ప్రవేశించింది, పుస్తకం నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
0: Things have come out of the head and gone into the book and then reverse order.
1: కనుక ఈ bookish knowledge అనేటువంటిది కేవలం ఒక superficial knowledge.
0: This bookish knowledge is the superficial knowledge.
1: దీని తర్వాత general knowledge మనకు కావాలి.
0: We need general knowledge.
1: ఈ general knowledge ని తర్వాతనే
0: later
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
1: వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్.
0: వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్.
1: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది?
0: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్
1: అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేయాలి.
0: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
0: After a discrimination knowledge comes in the field,
1: practical knowledge.
0: Practical knowledge is important.
1: This bookish knowledge, this superficial knowledge, general knowledge, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
0: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ
1: ప్రవృత్తి లక్షణాలే తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
0: దే ఆల్ స్టాండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్.
1: కనుకనే మానవుడు స్వార్థము స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
0: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ డ్రౌండ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ఫార్ ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
1: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
0: వెన్ వన్స్ యూ డిజైర్ అండ్ స్ట్రైవ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యూ విల్ బి సేఫ్.
1: లోకంలో ఎన్ని లక్షల మంది చదివిలో లేరు, ఎంతమంది మేధావులు లేరు,
0: ఇంటెలెక్చువల్,
1: వీరు చేసేటువంటి పని ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
0: యూ జస్ట్ డూ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: ఎవరైనా ఒక కాలమును ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ దోస్ పీపుల్ హూ టేక్ టైమ్ టు సర్వ్ ది సొసైటీ?
1: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ అడోర్ దోస్ పీపుల్ హూ ఆర్ గ్రౌండింగ్.
1: దీన్ని చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
0: It's obvious they don't know what true education is.
1: ఏ బదులు జెడ్ వరకు కూడా డిగ్రీస్ తీసుకుంటే అది గొప్ప ఎడ్యుకేషన్.
0: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
1: ఇవంతా కూడా కేవలం క్వాంటిటీ.
0: All the degrees amount to quantity.
1: Quality కావాలి.
0: But we need quality.
1: Why barrels of donkey milk? One teaspoon of cow milk is better.
0: Why barrels of donkey milk? One teaspoon of cow milk is enough. Better.
1: కనుకనే ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
0: దట్ ఫర్ దట్ రీజన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ వన్ స్పెషాలిటీ అండ్
1: గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ద సబ్జెక్ట్ గ్రామర్ was developed in a manifold way in the Kashi University.
1: Yes, Sajnana Dayasindho Ragadasya Dagaguna Seveta Machiyo Dheero Sashiye Cha Amritaji Cha Samastha Samastyati. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
0: They taught all the rules of the grammar and helped them to lead their practical life.
1: Amara Nijjala Deva Trijja Vibhudasuraha Suparvana Sumanasa Trijji Bahusadikasa ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్య నందన ఆదిత్యారు భవస్వప్న అమృత అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రుల వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
0: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ and so that they could behave as brothers and sisters.
1: Tatsila Ujjaini ilanti viswavidyalayamlandu ee yokka schools akkada levu.
0: There were no schools affiliated with the
1: university.
0: There were no schools as such.
1: Aa university lopala viswavidyalayam lopala vidyarthulu entha mandi?
0: How many students were there in every university?
1: 9 leka 10 mandi.
0: The strength 9 or 10.
1: Goppa vidyavattulu.
0: They are highly
1: goppa university.
0: It's a big university.
1: ఇంకా టీచర్స్ ఎవరు?
0: హూ ఆర్ ప్రొఫెసర్స్?
1: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
0: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
1: ఇది ఎవరితో గవర్నమెంట్ కానీ ఏకతీ సంబంధం లేకుండా జరిపేటువంటి అవి.
0: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయన్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
1: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
0: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్
1: ఫ్రీడమ్. ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ టు ద స్టూడెంట్స్.
1: టీచర్స్ కూడా ఒక్క నయా పైసా పుచ్చుకునేటువంటి వారు కాదు.
0: టీచర్స్ ఆల్సో డిడ్ంట్ రిసీవ్ ఎనీ సాలరీ.
1: విద్యార్థులు కూడా ఇచ్చి పుచ్చుకునేటువంటి వారు కాదు.
0: స్టూడెంట్స్ డోంట్ పే ఫీజ్ ఐదా.
1: కేవలము ఆ యొక్క వైస్ ఛాన్సలర్ ఇంటి అందే ఉండేవారు.
0: They stated the residence of vice chancellor.
1: ఎప్పుడు బోధిస్తారో ఏనాడు బోధిస్తారో చెప్పడానికి వీలు కాదు.
0: When and where?
1: దీనికి ఒక టైం టేబుల్ అని కానీ ఒక టైం యొక్క నిర్ణయం కానీ లేదు.
0: There were no specific times like timetables.
1: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
0: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్
1: సమయ సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంత వారి సందేహాలను తీర్చేటువంటి వారు
0: దేర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైమ్ వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దర్ డౌట్స్
1: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు
0: హౌ డిడ్ దే లెర్న్
1: పవిత్రమైనటువంటి నదీ తీరం నుండి ఒడ్డునుందో
0: They just used to study along the shores of the river.
1: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందను
0: or sit under the shade of a tree.
1: లేక దేవాలయమునందు కంపౌండ్ నందు ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు
0: or they sit squat on the ground in the temple premises.
1: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
0: Today university requires
1: laboratory కంటే కూడా ఎంతెంతో గొప్ప మిషన్స్ అంతా కావాలి.
0: And we need machinery.
1: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు
0: అండ్ వీ స్ట్రగల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్
1: ఎలాంటి యంత్రములు లేదు
0: నో మిషన్
1: ఎలాంటి మంత్రములు లేదు
0: నో మంత్ర వాట్
1: ఎలాంటి భవనములు లేదు
0: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్
1: ఓపెన్ ఎయిర్
0: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్ థింగ్స్ వర్
1: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుంది పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కలిపి
0: There was sacred atmosphere all around.
1: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ
0: అండ్ దే వర్ బ్రీదింగ్ ఆక్సిజన్
1: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి
0: అండ్ ఎగ్జేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
1: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు
0: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ
1: ఆనాటి విద్యార్థులకు ఆనాటి అధ్యాపకులకు ఈనాటి విద్యార్థులకు ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు
0: There's no comparison between the teachers and students of those days and these days.
1: Enni test books pettina enni vidhamaina notes pettina chadavadaniki veeriki sadhyam kaadu.
0: You have number of textbooks and notebooks but you don't read no time.
1: Vidyarthulara
0: students
1: vidyarthini dwara aanadu papers anetundide ledu.
0: Students boys and girls there were no stationery papers.
1: Books anetundide enadu print kaaledu.
0: No printing printed books.
1: Kevalam maataku maata maataku maata.
0: It was only verbal communication.
1: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్ గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడాను
0: వాట్ ఎవర్ దట్ ఈస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్
1: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైండ్
1: ఫర్ విద్యార్థులు గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు
0: Students today, if they read 1 hour back, they forget right now.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈనాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
0: Because the modern student has let his mind move, waver freely.
1: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యార్థులు.
0: In those days, education taught them how to control the mind.
1: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: You should put your mind under
1: మనసును అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
0: When you have the control in the mind, the education can be imprinted.
1: దీనిని పురస్కరించుకుని మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్చేయుహు అన్నారు.
0: Basing on this, it is said that it's the mind that is the cause for the bondage and liberation.
1: నిత్య సత్య సుకృతులన్ని ప్రకృతి విడిచి పోగుచుండే.
0: And this eternal truth is just forgotten.
1: నిత్య దయా ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
0: And all the practices are full of compassion.
1: ఆర్య వేద విద్యలు అనగే.
0: And the education without practice.
1: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
0: When you do not practice, what for is this education? Why you study?
1: కనుక నీ విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
0: Therefore, all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
1: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
0: In fact, we can acquire the modern skills.
1: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
0: బట్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్
1: విశాలమే.
0: బ్రాడ్ మైండెడ్నెస్.
1: కేవలం నేరో మైండ్ గా మనం పోకూడదు.
0: షుడ్ నెవర్ బి నేరో మైండ్.
1: ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
0: ఇట్ షుడ్ బి ఎక్స్పాన్షన్ లవ్, నెవర్ కంట్రాక్షన్.
1: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
0: ది ఏన్షియంట్ కల్చర్ టాట్ దీస్ ప్రిన్సిపల్స్.
1: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతి విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
0: వి హావ్ ఫర్గాటన్ ది ఏన్షియంట్ నాలెడ్జ్ ఆఫ్ దోస్ డేస్ ఆఫ్ రిచ్ కల్చర్.
1: తన ఎందున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
0: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
1: ఈనాడు మీరు నేర్చిన విద్యను ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ బుక్.
1: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాస్ దేర్ ఇన్ యు బిఫోర్.
1: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
0: ఆల్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్.
1: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
0: because of advancement of science,
1: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి,
0: all the faculties of Mother Earth are brought out,
1: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి,
0: and the balance of the earth is
1: off, తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు,
0: and we are put to danger because of this reason.
1: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
0: What is that science?
1: Science and technological, technology, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
0: We often say science and technology.
1: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
0: Everything is present within man.
1: నీవు చక్కగా యోచించేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినట్టే అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
0: If you think deeply enough, if you investigate properly and inquire, you will know that everything is latent.
1: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్, హీ విల్ సే H2O.
1: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి యొక్క ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
0: ద స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సే దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్.
1: వాటర్ తయారు చేయటమేమో చేశావు, కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
0: You do make water, but do you distribute to society?
1: కొరకని సమాజమునకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
0: యూ హ్యావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
0: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
0: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్
1: గ్రాస్ బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
0: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
1: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
0: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వీఆర్ స్పెండింగ్, వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి,
0: in order to make this tumbler full of drinking water out of sea water,
1: 5000 rupees kharchu pettali.
0: You need to spend 5000 rupees.
1: Inta kharchu petti,
0: having spent so much,
1: ee tumbler neeru prayatnam chesthe vachina phaltam emiti?
0: Having spent so much of money, you just get tumbler full of water.
1: Ekade jeevanadulu mana bharat deshamlo kavalsinantu untunnai, ganga yamuna sarasvatulu.
0: We have got many sacred holy rivers, ganga yamuna.
1: Ee dhanamunu gaane kharchu petti akkadi nunchi pumpulu kottichi teppinchandi.
0: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
1: ఎట్లా ఉందంటే ఈనాడు మోడర్న్ వేజ్ లోపల,
0: హౌ ఆర్ ది మోడర్న్ వేజ్,
1: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి,
0: ద వన్ హూ పర్చేస్ పీనట్స్,
1: కూర రెండనాలు,
0: ద కాస్ట్ ఇస్ 2 NS,
1: కూలి పావలా,
0: బట్ లేబర్ చార్జెస్ 4 NS,
1: దాని ఇంటికి తేవడానికి పావలా వాడికి కూడి ఇవ్వాలి.
0: టు ఫెచ్ స్పినాచ్ ఫ్రమ్ హోమ్ వన్ హ్యాస్ టు స్పెండ్ 4 NS.
1: ఈనాడు మనం చేస్తున్నటువంటి ఉపకారాలు,
0: దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ,
1: డబ్బులు ఖర్చు పెడుతున్నారు,
0: వి స్పెండ్ మనీ.
1: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
0: ఇట్స్ బిగ్ మిస్టేక్.
1: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
0: దిస్ నాట్ ది
1: ఇది పక్క అజ్ఞానమే.
0: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానమైనటువంటి నీడ కూడా దాన్ని వెంటాడుతుండాలి.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్, యూ ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
1: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
0: టుడే యూ థింక్ యూర్ ఎక్స్పర్ట్.
1: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
1: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
0: యాజ్ సైన్స్ హస్ ప్రోగ్రెస్, ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్.
1: దాన్ని మీరు చూడటం లేదు.
0: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
0: అండ్ యూ స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
1: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
0: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పూర్.
1: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
1: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
0: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
1: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
0: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
1: సద్గుణములు,
0: వర్చ్యూ,
1: సద్బుద్ధి,
0: గుడ్ ఇంటెలెక్ట్,
1: సత్యనిరతి, భక్తి,
0: డివోషన్,
1: శిక్ష, కర్తవ్య పాలనములు,
0: డ్యూటీ,
1: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
0: ఆల్ దీస్ థింగ్స్, 6 things ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
1: ఎవరు నేర్చుతున్నారు?
0: Who are teaching these 6?
1: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే గెట్ బై హార్ట్ పోయమ్స్.
1: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు.
0: దే ఆర్ హీరోస్ ఇన్ రెసిటేషన్.
1: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
0: బట్ ఇన్ ప్రాక్టీస్ దే గెట్ ఓన్లీ జీరోస్.
1: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
0: కెన్ దాట్ బి ఎడ్యుకేషన్?
1: కానీ ఇది నిజమైన చదువు కాదు.
0: దిస్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
1: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
0: వీ షుడ్ బి హీరోస్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్.
1: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
0: వీ గివ్ మెనీ టాక్స్.
1: గ్రంథాలు రాస్తున్నాము.
0: వీ రైట్ బుక్స్.
1: అనేక రకంగా ప్రబోధన చేస్తున్నాము.
0: వీ ప్రాపగేట్.
1: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
0: ద ట్రూత్ మస్ట్ వీ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్
1: మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
1: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
0: యూ సింప్లీ రిసీవ్ డిగ్రీస్ అండ్ గో.
1: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
0: ఇన్ ఫ్యాక్ట్ ది డిగ్రీస్ యాడ్ టు యువర్ బర్డెన్.
1: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
0: వాట్ సార్ట్ ఆఫ్ కంఫర్ట్ యూ విల్ గెట్ ఇట్?
1: ఏమాత్రము లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు అమాయకుడు విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
1: ఈ విద్యావంతుడు అనేక విద్యను చదివి
0: ఎడ్యుకేటెడ్ మ్యాన్ విత్ సో మచ్ ఆఫ్ స్కాలర్షిప్
1: కట్టగడప ఉద్యోగంలో చిక్కక
0: హీ కుడ్ నాట్ గెట్ ఎ జాబ్.
1: ధనం ఖర్చు పెట్టుకుని
0: అండ్ హీ స్పెండ్స్ మనీ
1: కట్టగడప ఫస్ట్ పరుగుతున్నాడు.
0: అండ్ హీ హాడ్ టు ఫాస్ట్.
1: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము?
0: ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు.
0: నో,
1: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
0: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్
1: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
0: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్డ్.
1: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫార్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
1: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
0: యూ కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూస్?
1: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుని కూడా తిరుగుతూ ఉంటున్నాడు.
0: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
1: భూమి సూర్యుని చుట్టూ.
0: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
1: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి.
0: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
1: ఏమిటి ధనం చుట్టూ తిరగటం? మనము
0: షుజుగో రౌండ్ ద మనీ.
1: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
0: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
1: ఇది మనకు ధనం కావాల్సింది.
0: ఇది ద మనీ నెసెసరీ.
1: గుణధనం కావాలి మనకు.
0: వీ నీడ్ ద వెల్త్ ఆఫ్ వర్చ్యూ.
1: ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుంది.
0: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్ పాంప్.
1: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ఈజ్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ ఇస్.
1: చదవటము వ్రాయటము ఉద్యోగాలు చేయటము ధనం సంపాదించడం ఇవన్నీ తల నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
0: ఈటింగ్ అండ్ రైటింగ్ డూయింగ్ ఏ జాబ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
1: కానీ రెండవది మనం బయటకు తీవాల్సింది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్
1: అవుట్? ఎడ్యుకేర్. ఎడ్యుకేర్
0: ఎడ్యుకేర్
1: అది ఏమని తీవాల్సింది? దయ ప్రేమ సహనము శాంతి ఇలాంటివన్నీ మన లోపం నుంచి రావాలి.
0: వీ హావ్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్ ద లవ్ ఫర్ బేరెన్స్.
1: ఏ కంపాషన్ లేదు.
0: దర్ ఇస్ నో కంపాషన్.
1: ఓన్లీ ఫ్యాషన్ మాత్రం బయలుదేరింది.
0: నో కంపాషన్ యూ సీ ఓన్లీ
1: కంపాషన్ ఉంటుండాలి ముఖ్యము. ఈ కంపాషన్ కరుణ దయ ఈ రెండింటికి మనం హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: కంపాషన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: తోటి మానవులను మనం గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: తోటి మానవులను ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ అవర్ పేరెంట్స్.
1: వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
0: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్ దే స్ట్రైవ్.
1: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసును బాగా.
0: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
1: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు కానీ
0: in our university you don't need to spend no expense.
1: బయట పోయి ఎవరైనా పుట్టినటువంటి పిల్లవాడికి ఫస్ట్ స్టాండర్డ్ లో చేర్చాలంటే వాడికి 10,000 or 20,000 కట్టాలి. అక్కడ
0: ఏ న్యూ బోర్న్ చైల్డ్ షుడ్ పే 10,000 rupees టు రిజర్వ్ ది సీట్.
1: మీకు తెలుసును డిగ్రీ కోర్సు పోయినప్పుడు అక్కడ ఎంత దినానికి ఒక నెలకి ఎంత వసూలు చేస్తారు?
0: యు నో హౌ మచ్ ఆఫ్ మనీ దే చార్జ్ పర్ మంత్.
1: ఈ ఛార్జీ ఎవరిస్తున్నారు?
0: హూ ఆర్ పేయింగ్ ది ఫీజ్?
1: తల్లిదండ్రులు పగలంతా కష్టపడి అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
0: ది పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంటెడ్ వాచ్ ది
1: చిల్డ్రన్. అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
0: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
1: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
0: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
1: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
0: టుమారో విల్ బి పేరెంట్.
1: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
0: వెన్ యు రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యు టుమారో.
1: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
0: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
1: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
0: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: నీ గతి ఏమిటి?
0: వాట్ విల్ హ్యాపెన్?
1: ముందున్నది ఆ తొందరలోని ముసలితనమ్మను ముసళ్ళ పండగాని.
0: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
1: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసే కదా.
0: You cannot walk, you cannot see, the whole hair
1: turned
0: grey. Musi
1: koti ani pachivaralu ninnu musi musi navvaga kasareya bomma tai tai tai tai tai bomma nin tamashudu ra tolu bomma.
0: Life has become a matter of puppet. Everybody will start making fun of you. And human life has become like that of a puppet show. And he has not become a true man in the strict sense of the term, full of truth.
1: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
0: We have to develop the latent sacred qualities.
1: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
0: we should never be in bad
1: company. పెంచుకొని
0: we develop wicked
1: దురాచారంలో ప్రవేశించి
0: we take to bad practices.
1: కట్టకడబట్టికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
0: Ultimately what happens, all the knowledge acquired is misused. మంచి
1: సంఘంతో చేరాలి.
0: We have to do it
1: sincerely. జయ దుర్జన సంసర్గం.
0: Run away from the bad company.
1: భజ సాధు సమాగమం.
0: Be in the good company.
1: కురు పుణ్యమహోరాత్రం.
0: Involve yourself in good deeds.
1: ఇవి మనం నేర్చుకోవాలి.
0: దీస్ ఆర్ థింగ్స్ వీ హావ్ టు లెర్న్.
1: దుష్టుల సంసర్గం తొలగించాలి.
0: యూ హావ్ టు రన్ అవే ఫ్రమ్
1: బ్యాడ్ కంపెనీ.
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుండది?
0: వాట్ హ్యాపన్స్?
1: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యూఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యూ ఆర్.
1: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
0: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
1: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
0: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అందరితోనూ ప్రేమగా ఉంటుండు.
0: యూ లవ్ ఆల్.
1: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడికి వాడికి మాత్రమే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
1: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
0: నిత్య
1: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరం.
0: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
1: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
0: వి నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, ఎవరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
1: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
1: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
0: అండ్ టు పే ఎ వాచ్మెన్,
1: నీవే ఎందుకు చాకల వాడి కాకూడదు?
0: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
1: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
0: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
1: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
0: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
1: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
0: యూ బి సేవింగ్ మనీ టూ.
1: ఆ సేవ చేసినటువంటి మనీ చోప నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
0: మనీ సో సేవ్ కెన్ బి యూజ్ ఫర్ సీక్రెట్ యాక్టివిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా
0: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: గుణమును పెంచుకుని
0: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
1: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి
0: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
1: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
0: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఆదర్శ జీవితం ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
0: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్. యూ విల్ బి రెస్పెక్టెడ్, రికగ్నైజ్డ్.
1: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
0: ఇన్ ఫ్యాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
1: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
0: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
1: కట్టగడబడికి ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
0: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
1: వస్తుంది తిట్టి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
0: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
1: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: వారిని తగినటువంటి తృప్తితో, మాటలతో మంచి ఆనందపరచు.
0: బై టాకింగ్ దెమ్
1: నైస్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్.
1: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
0: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
1: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
0: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
1: గమనించినటువంటి గౌరవము.
0: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీంగ్, హి సేస్
1: మంచి మాటలతో వినయం చేత, నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
0: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ, మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
1: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
0: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
1: పూర్వం అంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
0: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్? విద్యను
1: పూర్తి అభ్యసించి
0: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్
1: ఆచరణలో పెట్టి
0: దే ప్రాక్టీస్
1: పరిలోకి అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు
0: వెన్ దే హ్యావ్ ద ఫ్యాకల్టీ
1: గురువులు వారి దగ్గర చేర్చి
0: అండ్ దే ఆల్ గ్యాదర్డ్,
1: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని వందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కాన్వకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
0: వాట్ డూ దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
1: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
0: అండ్ టుడే దే సఫర్.
1: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
0: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్ దట్.
1: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
0: బికాజ్ దే యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
1: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
1: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది.
0: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
1: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి.
0: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
1: ఒక ఇంటిలో గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
0: గ్రాండ్ ఫాదర్
1: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
1: ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
0: At home there's one grandson, the modern boy.
1: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుట్టు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
0: And the grand boy was doing his homework with the help of ink bottle.
1: దానికి ఒక ఇంక్ బుట్టి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకొక పెన్ను పెట్టుకోవటం.
0: And he had ink bottle on one side and the pen.
1: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
0: And he'll dip his pen in the ink bottle, thereafter start scribbling.
1: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటానని ఆ తాతగారు ఏమి అతన్ని పలకరించలేదు.
0: The grandfather didn't talk to the grandson because he was busy.
1: అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం, కేశవాయన మహా, మాధవాయన మహా, నారాయణ మహా, గోవిందాయన మహా, మసూదాయన మహా, ఈ విధంగా సంధ్య వాచుకుంటున్నాడు.
0: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ మోడర్న్ బాయ్
0: విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
1: ఈ మోడర్న్ బాయ్
0: ద మోడర్న్ బాయ్
1: ఈ వర్క్ ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి, అది మానేసేసాడు.
0: హి స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
1: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
0: హి స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
1: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
0: వాట్ ఈస్ ద గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
1: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
0: అటెండింగ్ దిస్ హోమ్ వర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
1: కానీ అంతటితో ఊరుకోలేదు. తాతగారు
0: గ్రాండ్ ఫాదర్
1: ఏమిటి మీరు చేస్తుండేది?
0: దప్పేగిన
1: అయిపోతే టంబ్లర్ ఎత్తుకుని తాగకూడదా? ఒక ఎత్తురే ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు? తాతగారు గొప్ప తెలివి వంటి వాడు. ఈ మోడర్న్ విద్యలు లేవు అతనికి.
0: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
0: గ్రాండ్ ఫాదర్ సర్ దిస్ ఇస్ మై వే.
1: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
1: పెద్దవాళ్ళతో వాదించటము.
0: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
1: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
0: నో గ్రాండ్ ఫాదర్, వై వై డి యూ లైక్?
1: ఆయన చక్కని ఒక సుదేత్తు వేసేయాడు.
0: అండ్ హీ జస్ట్ పుట్
1: ఒరే పిచ్చివాడా, నీవు రాసుకుంటున్నావు,
0: యూ రైట్.
1: ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం, తిరిగి రాసుకోవటం, ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం, రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటలే పేపర్ పైన పోయి.
0: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
1: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
0: Then the boy learned the lesson.
1: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
0: So as you just do it, you can write
1: it. కేశవాయన మహా ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
0: దెన్ వన్స్ ఐ డ్రింక్ ద స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
1: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
0: ఇఫ్ యూ రైట్ ద అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్, ఇట్ విల్ రీచ్ ద పర్సన్. అదే
1: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్లు చేస్తూ ఉంచారు.
0: దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్.
1: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకోండు.
0: వెన్ యూ డోంట్ నో ద అడ్రస్ ఆఫ్ గాడ్, కీప్ క్వైట్.
1: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
0: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
1: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
0: టుడే ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
1: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటివి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ యూ హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారు తెలిసినా,
2: యు నో వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ డస్,
1: భూమిలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటి భగవంతుడు కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
2: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాస్ హీ థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హిమ్.
1: లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపల తీస్తున్నారు.
2: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి, ఇది ఒక గ్లోబు.
2: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
1: ఇది ఒక గ్లోబ్.
2: ఇట్స్ ఎ గ్లోబ్.
1: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
2: ఇట్స్ రౌండ్.
1: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది, తిరిగిపోతుంది.
2: When once you make it empty on one side, it loses its balance.
1: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
2: In fact, there should be perfect balance in this globe.
1: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
2: In fact, God has laid down all these metals maintaining balance.
1: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
2: When once balance is lost on one side, it tilts.
1: దీని వల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
2: This is the reason why you have got earthquakes everywhere.
1: భూమిలో ఉన్నటువంటి యొక్క బ్యాలెన్స్ అంతా బాడ్ చేస్తున్నారు.
2: The balance of the earth is lost today.
1: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
2: In fact, the water is also tapped.
1: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
2: And all the urban sewage is letting go.
1: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
2: And therefore it led to water pollution and you drink this polluted water.
1: మంచిది కాదు.
2: It's not proper.
1: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
2: We have to understand things properly.
1: మీకు తెలుసు,
2: యూ నో ఇట్ వెల్.
1: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ తెలియనటువంటి వాళ్ళే.
2: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
1: తెలివితేటలు పెరుగుతున్నాయి.
2: యు ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
1: ఫస్ట్ నాలెడ్జ్,
2: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
1: అది పైన ఉండేటువంటిది.
2: దట్ ఇస్ అట్ ద టాప్
1: లెవెల్. అదే తల్లో ఉంచేటువంటిది.
2: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: రెండవది స్కిల్.
2: ద సెకండ్ లెవెల్ స్కిల్.
1: మూడవది బ్యాలెన్స్.
2: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
1: థర్డ్, ఫోర్త్ది ఇన్సైడ్.
2: ఫోర్త్ ఇన్సైడ్.
1: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
2: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
1: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు కానీ కిల్ చేయమని చెప్పలేదు.
2: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
1: ఈ నాలెడ్జ్ లోపలి ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
2: When once you remove yes out of skill, it amounts
1: knowledge
2: to killing.
1: Knowledge is skill, kill అయిపోయినప్పుడు balance తప్పుతుంది.
2: When once the knowledge is killed, balance is lost.
1: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
1: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటను నీవు స్కిల్ చేయటం లేదు?
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
1: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
2: ద హ్యూమన్ రేస్ జాతి హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ నీతి, మొరాలిటీ. రీతి ఇది
1: సత్యమే, నీతి సత్యమే, నీతి.
2: Truth is your morality.
1: Dharma me reeti.
2: Dharma is the procedure.
1: Tyaga me khyati.
2: And sacrifice tyaga is khyati.
1: Rupa me manava jati.
2: And that is manava jati, human race.
1: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
2: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
1: మానవుడు ఎంత పవిత్రుడు.
2: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
1: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
2: ఇస్ హైలీ యూస్ఫుల్.
1: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
2: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
1: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
2: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
1: కనుకనే ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
2: దట్స్ ద రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
2: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఫర్గెట్ ది పాస్ట్.
2: ఫర్గెట్ ది పాస్ట్.
1: డూ నాట్ థింక్ ఫర్ ఓవర్ ఫ్యూచర్.
2: Do not think of the future.
1: Future is not sure.
2: Future is not sure.
1: Do not brood over the future.
2: Do not brood over the future.
1: Live in the present.
2: Live in the present.
1: This is not ordinary present.
2: This is not ordinary present.
1: This is omnipresent.
2: This is omnipresent.
1: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
2: Lead a perfect good life in the present.
1: ప్రెజెంట్ వచ్చినది దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
2: The result of the present you will find in future.
1: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
2: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ ద ప్రెజెంట్.
1: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
2: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
1: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
2: అండ్ ద సీడ్ ఆఫ్ ద పాస్ట్ ట్రీ ఈస్ ద ప్రెజెంట్.
1: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
2: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ విల్ బి ఎ ట్రీ ఆఫ్
1: ఫ్యూచర్. ట్రీ పాస్ట్ ట్రీ ప్రెజెంట్ సీడ్.
2: Therefore, past it was a tree, future tree, present
1: tree. Past ko, present ko, rendu ki oka seed e mukhyamu.
2: And therefore, for the past and the future, the present is important. Adi ye mana
1: neeti e khyati annaru.
2: And this neeti, the morality is khyati.
1: Neeti leni jati nirmoolamai potundi.
2: And the human race without morality is bound to ruin.
1: Kalkane mari endu neeti ni pradhanamaitundi pranamga teeskovali.
2: Morality is very important.
1: Morality lekapothe sangha yokka sevane manam cheyalemu.
2: Without morality you cannot live in society, not serve.
1: Kalkane ninna cheppanu. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం.
2: భగవాన్ సెడ్ ది అదర్ డే స్పీక్ ట్రూత్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
1: సత్యం బ్రూయాత్ అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
2: స్పీక్ ట్రూత్ ఇట్స్ ఎ మోరల్ వాల్యూ.
1: నబ్రూయాత్ సత్యమ ప్రియం.
2: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
1: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
2: అండ్ దట్స్ ఎ ట్రూ సాక్రిఫైస్.
1: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
2: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
1: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు. ఈ బ్రాహ్మణకి ఇంక అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒళ్ళేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
2: వి మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
1: ఇది చాలా పొరపాటు.
2: ఇస్ ఎ మిస్టేక్.
1: ఒక్కొక్క మంత్రం కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
2: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్ హైలీ పవర్ఫుల్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మ్యారేజ్ జరుపుతారు.
2: ఇట్ ఇస్ మ్యారేజ్ ఫంక్షన్.
1: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
2: టైమ్ ఆఫ్ వెడ్డింగ్
1: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
2: నౌ హ్యావ్ షామియాన్స్ అండ్ వెరీ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
1: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది,
2: ఫోర్ పోల్స్,
1: ఏదో పచ్చగా ఆకులు వేసేది, దాంట్లో
2: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్
1: ఆ ఆకులు పెండాల మాదిరి చేసేది.
2: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటు.
2: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
1: ఎందుకోసము పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
2: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవరీ డోర్.
1: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
2: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
1: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
2: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ ఆస్పిషియస్.
1: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
2: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
1: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
2: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎ
1: వెడ్డింగ్. కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డయాక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
2: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎగ్జైల్స్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
2: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ని మీకు అందిస్తుంది.
2: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్
1: కట్టాలి.
2: Then we say, why should we tie them up?
1: Enduku thoranam kattali?
2: Why thorana there bunting?
1: Inna plastic aakulanta unnai kada.
2: We have plastic green leaves.
1: Aa plastic aakulu techi thoranam kattukochum kada.
2: We can have plastic
1: leaves. Innum evaru bayatiki poi aakulanta testuntaru.
2: Why should we?
1: Chusukobadutuntaru pillalu.
2: And modern schools doubt, why should we go out and bring green leaves? It's wrong. It's wrong.
1: Plastic leaves lopala ee carbon dioxide ledu, oxygen ledu.
2: Plastic leaves cannot receive carbon dioxide nor pass on oxygen.
1: Kanukone ee pachchani aakulu lopala enta oxygen ostuntari.
2: Lot of oxygen there in green leaf.
1: మనం వదలనటువంటి ఒక చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి. ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటున్నాయి.
2: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈజ్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్ టు యు స్టూడెంట్స్.
1: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
2: యూ జస్ట్ అండర్స్టాండ్ ది ఎన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: నేను వద్దని చెప్పను.
2: భగవాన్ విల్ ఎవర్
1: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
2: వై దిస్ యూనివర్సిటీ?
1: మీరు చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
2: భగవాన్ విల్ ఎవర్
1: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
2: యు షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్
1: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
2: యూ షుడ్ నో, యూ షుడ్ ఎక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
1: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
2: ఇట్స్ యువర్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
2: దట్ వాజ్ ది ప్రొసీజర్ ఆఫ్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్.
1: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
2: ఇన్ దోస్ డేస్ దే టాట్ స్టూడెంట్స్ ఎట్ వన్ పర్టికులర్.
1: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
2: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
1: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రత అందించింది.
2: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
1: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
2: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
1: ఏమిటి ఫ్రెండ్షిప్?
2: వాట్ ఫ్రెండ్షిప్?
1: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తుంటారు.
2: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
1: డబ్బే గిన్నె లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
2: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
1: మన స్నేహము
2: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
1: ఇది కాదు స్నేహము.
2: నో,
1: రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
2: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ద ఫ్రెండ్షిప్.
1: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
2: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
1: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
2: నెవర్ హార్మ్ ఎనీబడి.
1: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ యు టు అక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ టు హ్యావ్ దట్ ఎక్స్పాన్షన్ లవ్ ద బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ టు బి ఐడియల్స్ ఇన్ ది సొసైటీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీకు తెలుసు,
2: యు నో,
1: ప్రతి ఒక్కటి కూడాను ఒక పిక్చరే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఎ పిక్చర్.
1: మీరు ఇక్కడ ఉన్నంతకాలము మీరు చక్కగా మంచిగా అన్ని విధమైన అనుకూలంగా సరైనటువంటి శాంతిగా మీరు జీవిస్తూ ఉంటారు.
2: సో లాంగ్ యు ఆర్ హియర్ యు ఆర్ కంఫర్టబుల్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: తిరిగి గృహాలకు వెళ్లిన తట్టడమే
2: బై ది టైమ్ యు గో బ్యాక్
1: ఈ టీవీలు సినిమాలు
2: సినిమా
1: యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
2: యు హావ్ ఆల్ దీస్ థింగ్స్.
1: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
2: దే పొల్యూట్ యువర్ హార్ట్.
1: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ రూయిన్డ్ బై వీడియోస్.
1: ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
2: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
1: ఇదిగో విద్యకు సంబంధించిన తీనా చూడండి.
2: ఇఫ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
1: నీతికి సంబంధించినటువంటి విషయాల మీరు చూడండి.
2: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
1: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
2: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
1: టీవీ కాదని టీబీగా రూపొందుతా ఉంది.
2: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
1: టీబీ అనగా ఏమిటి?
2: టీబీ
1: అనగా క్షయరోగము.
2: టీబీ ట్యూబర్క్లోసిస్.
1: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
2: వెన్ వీ డోంట్ హ్యావ్ సీక్రెట్ థాట్స్ విద్ ఇన్ వాట్ విల్ హ్యాపెన్.
1: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
2: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
1: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
2: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
1: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింటి పొగంతా వస్తుంటుంది.
2: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
1: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినపడుతుంటుంది.
2: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద
1: సౌండ్. టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
2: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ, షౌట్ ఎట్ యువర్ మదర్.
1: మంచిగా తల్లిని సంతోషపెట్టి,
2: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
1: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి,
2: యు ఆల్సో కోఆపరేట్,
1: హెల్ప్ చేయి,
2: హెల్ప్ యువర్ మదర్.
1: అది ఏమని యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
2: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్
1: ఎవర్ హర్ట్ నెవర్.
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి.
2: గెట్ హై డిగ్రీ.
1: తప్పు లేదు,
2: నథింగ్ రాంగ్.
1: గొప్ప పేరును పొందండి,
2: వెరీ గుడ్ నేమ్.
1: తప్పు లేదు,
2: నథింగ్ రాంగ్.
1: విదేశాలకంతా పోండి,
2: గో బ్రో.
1: తప్పు లేదు,
2: నథింగ్ రాంగ్.
1: కానీ
2: బట్
1: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
2: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
1: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
2: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
1: ఎక్కడికైనా నీ వెళ్ళు,
2: యు మే గో ఎనీవే.
1: నీవు జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
2: వి లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: అందరితోనూ మంచిగా స్నేహం చేయి,
2: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్.
1: మంచి మాటలు మాట్లాడు,
2: స్పీక్ వెల్.
1: మంచి పనుల్లో ప్రవేశించు,
2: డూ గుడ్ డీడ్స్.
1: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
2: దెన్ యు విల్ బి గుడ్.
1: ఎక్కడ పోయినా గానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
2: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో, దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
2: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
1: ఐ వాంట్ గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్.
2: బి ఎ గుడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
1: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
2: లాట్ ఆఫ్ సిన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
1: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
2: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్డీడ్స్.
1: కానీ గుడ్ మ్యాన్,
2: గుడ్ మ్యాన్
1: అంత ఆదర్శమే చూస్తాడు.
2: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
1: రైట్. గ్రేట్ మ్యాన్ ఏ రావణాసురుడు.
2: రావణ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్.
1: కానీ రాములే గుడ్ మ్యాన్.
2: రామ ఇస్ ఎ గుడ్ మ్యాన్.
1: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
2: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
2: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
1: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
2: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ ది డిజైర్.
1: ఈ వాంచ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశంని నాశనం చేసుకున్నాడు.
2: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
1: క్రోధం చేత క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనమైపోయాడు.
2: హిరణ్యకశిప రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
1: పంచభూతములంతా కూడా అరికట్టుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
2: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
1: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
2: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
1: ఆల్ ద పంచభూతములు తన చేతిలో పెట్టుకున్నాడు. కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
2: నో, హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్, ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆఫ్ యాంగర్. హి కుడ్
1: మాత్రమే వారిలో ఉండేటువంటిది.
2: దిస్ వాట్ హాడ్ హ్యాపెన్.
1: దుర్యోధనుకి లోబితనము,
2: Duryodhana was greedy.
1: Lobi, lobi, lobi, lobi, lobi.
2: He was a miser.
1: Pandavulu maaku 5 gramalu ivvante kudanu soodimo pannetu stalam kuda nenu ivvanu annadu.
2: Pandavas wanted 5 villages at least, but he was not prepared to give
1: anta lobi
2: inch of space.
1: Katta kattu game ayipoyinadu.
2: He was such a greedy man.
1: Aa Ravanudu kani aa Hiranyakashipudu kani ee okka Duryodhana kani Dushyasana kani పూర్తి నాశనమైపోయాడు.
2: వాట్ హ్యాపెన్ టు రావణ? వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
1: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నారు.
2: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్
1: క్లాన్. ఒక్కొక్క గుణమున్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మాచర్యం, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పడుతుందో యోధ.
2: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ అండ్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్?
1: యోచించి చేసుకోండి.
2: Think well.
1: చెడ్డవాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
2: When you watch a bad man, you will be reminded of your own bad quality.
1: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
2: There lies intimate relationship.
1: మంచివాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనమంతా బయటపడుతుంది.
2: When you come across a good man, all the good in you will come out.
1: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
2: There lies intimate relationship.
1: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
2: The relationship develops because of the innate qualities common to people.
1: కనుక అందరియందు ఐకమత్యం చేయాలి.
2: Unify everybody.
1: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశమవుతుంది.
2: When there is unity, the divinity will shine forth, manifest.
1: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
2: We should not have everybody as a friend.
1: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
2: Investigate clearly what is good, what is bad.
1: నీవు ఉపకారం చేయడానికి ఎవరికైనా సరే ఉపకారం చేయి.
2: In matter of help, be ready to help anybody. The good man, all the good in you will come out.
1: కాబట్టి వానికి నీకు సన్ని సంబంధ బాంధవ్యం ఉంది.
2: There lies the intimate relationship.
1: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
2: The relationship develops because of the innate qualities common to

0: తెలివి ఉపకారం చేయి.
1: ఇన్ మ్యాటర్ ఆఫ్ హెల్ప్ బి రెడీ టు హెల్ప్ ఎనీబడి.
0: అంటే దోషం లేదు.
1: హెల్ప్ ఎవరీబడి ఆల్ ది టైం.
0: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
0: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ రిసీవ్ సింగిల్
0: నయా పైసా. ఏమైన బాధలు లేవు.
1: నో సఫరింగ్.
0: మెడికల్ ఫీజ్ లేదు.
1: నో మెడికల్ ఫీ.
0: ఇన్స్టిట్యూట్ ఫీజు లేదు.
1: నో ట్యూషన్ ఫీ.
0: లైబ్రరీ ఫీజు లేదు.
1: నో లైబ్రరీ
0: ఫీజు లేదు.
1: నో స్పోర్ట్స్ ఫీ. నో లాబొరేటరీ ఫీ.
0: ఫీజు ఫీజు లేదు. ఏ ఫీజు లేదు.
1: నో ఫీజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
0: ఫీజ్ ఏది లేకపోవటంనే పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యూ ఎంజాయ్ పీస్.
0: బయటికి పోతే అంతా ఫీజులే. అంతా ఫీజులే.
1: అవుట్ సైడ్ fees is collected in every possible way.
0: Fees ekkada nunchi vastundi akkadanta pieces e pieces e pieces e.
1: So paying fees for in every possible way, where do you get peace? Only pieces.
0: Peaceful ga pratikandi.
1: So lead a peaceful life.
0: Good people ga pratikandi.
1: And lead a good life.
0: Adarsha manavudiga untundandi.
1: Be an ideal man.
0: Adi ina sathakochum lopa meeku andincheyatundi oka nijamainatundi bahumanam.
1: That is the gift of Bhagavan to all of you on this occasion of
0: convocation. Daivatvanni matram meer maravakandi.
1: Never forget what Bhagavan tells you.
0: Adi e mee pranamu.
1: That's your life.
0: అదే మీ సర్వము.
1: That's everything in life.
0: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: keep God in you.
0: సేవకతత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
1: Serve the society thereafter.
0: తప్పక అన్నింటి మార్గములు యందు కూడాను మీకు జయం మీద కలుగుతుంది.
1: You are bound to be successful.
0: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
1: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
0: అలాంటి సక్సెస్ మీరు పొంది
1: be successful that way.
0: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you to lead a blissful life.
0: పెండి అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
1: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్. అమ్మాయిలు
0: ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
1: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్.
0: నాట్ మోడర్న్ గర్ల్స్.
1: నాట్ ది మోడర్న్ గర్ల్స్.
0: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
1: ది గర్ల్స్ ఇన్ ది ఏషియన్ ఏన్షియంట్ డేస్ క్రై.
0: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ షీ వాస్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హియర్ షీ వెంట్ ఆన్ క్రైయింగ్.
0: నేను చెప్పాను అబ్బాయిని ఎత్తుకుని రామ్మా ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
1: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్ డోంట్ క్రై లైక్ దాట్.
0: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్ సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్
0: ఇట్ ఇస్ రైట్
1: అండ్ దిస్ ఇస్ ద రైట్
0: దిస్ ఇస్ ద లెఫ్ట్
1: అండ్ దిస్ ఇస్ ద లెఫ్ట్
0: రైట్ ఆల్వేస్ రైట్
1: రైట్ ఇస్ ఆల్వేస్
0: లెఫ్ట్ ఆల్వేస్ లెఫ్ట్
1: లెఫ్ట్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ అట్ వన్ టైం
0: లెఫ్ట్ అనేటువంటి ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
1: లెఫ్ట్ ఆల్వేస్ డస్ బ్యాడ్ యాక్టివిటీ.
0: రైట్ ఆల్వేస్ గుడ్ వర్క్ చేస్తుంది.
1: రైట్ డస్ గుడ్ వర్క్.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకుని మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
1: యూ టు ఎర్న్ మనీ, యూ టు డూ జాబ్, యూ బీ హ్యాపీ బట్ బీ ఐడియల్.
0: కనుక గుడ్ నేమ్ తీసుకుని రండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీ తల్లిదండ్రులు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
0: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
1: టుడే ఇఫ్
0: యూ తప్పింది కాదు, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్, యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో. దట్ కమ్స్ బ్యాక్
0: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
1: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
0: ye chedda pani chesina gaani daniki phalam tappindi kaadu.
1: You are bound to face the consequences.
0: ye manchi pani chesina daniki phalam tappindi kaadu.
1: You are bound to suffer the consequences.
0: Do good.
1: So do good.
0: Be good.
1: Be good.
0: And see good.
1: And see good.
0: This is the way to God.
1: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: Jnatum drashtuncha tattvena pravishtuncha parantapa.
2: O Parantapa,
1: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టంచ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ the different stages in the process of the way that a sadhaka has to follow.
1: Bhakti yogamulo mumuchinaku ee vakyamulo pradhanamaina sopanamuluga nirupistu vachindi.
2: In the bhakti yoga, the yoga of devotion, this has been shown for the person who is seeking liberation.
1: Jnatum anaga shastram guru dwaranu leka ye mahaneeru yokka vakyam chetanu ye granda patanam chetanu bhagavantudu ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: కీర్తి శ్రవణము చేతను పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుండినంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక does not get satisfaction.
1: Idi kevalamu prathamika sthanam.
2: This is only a basic or the primary stage.
1: Idi dvaita tattvam.
2: This is a principle of dualism.
1: Deeniki e matram kudanu sadhakudu tripti undadu.
2: By merely this, sadhaka would not get any amount of satisfaction.
1: Ee unnatuvanti devunni చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణ సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమే కాదు.
2: బై మియర్లీ పైనింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ he is not going to see.
1: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
2: కంటిన్యూస్లీ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ టు సీ.
1: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్ హీ హాస్ టు డెవలప్ the aspiration to have a direct look and direct experience of it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: Here is a small example for this.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు.
3: Cowboy.
2: There was a cowboy.
1: ఇతను స్థితియందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: బై సర్కమ్స్టాన్సెస్ హీ వాస్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ బట్ ఇన్ హిజ్ ఆస్పిరేషన్ టు సీ గాడ్ హీ హాడ్ ఇంటెన్స్ డిజైర్.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంలో ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ప్రీచింగ్ అండ్ హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్స్ టు ఆడియన్స్.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: ఫర్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూ అవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది అనిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
1: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
1: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him and he is prepared to accept anything that is given as naivedyam or offering to him and he was repeatedly describing this.
1: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
2: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
1: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింప చేయడానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనములకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: దిస్ కవర్డ్ బాయ్ యూస్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హీ క్యారీడ్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హీ యూజ్డ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
1: తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: హీ బిగన్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్. ఓ డార్క్ లార్డ్ యు రైడ్ ఆన్ ఎ వైట్ కైట్ ఐఎమ్ టోల్డ్ యు ప్లీజ్ కమ్ అండ్ పార్టేక్ దిస్ పర్టికులర్ ఈటబుల్.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా కర్తపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ఫోర్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హూ రెస్పాన్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మదించుకున్నాడు.
2: హీ ప్రాక్టీస్ సింగింగ్ అండ్ హీ థాట్ దట్ హీ విల్ బి ఏబుల్ టు.
1: బలహీనుడై అరణ్యానికి చేరాడు పసులను తోలుకొని.
2: Weak as he was physically, he reached the forest.
1: ఆకలి వేసింది.
2: He was feeling extremely hungry.
1: భగవంతునికి అర్పితము గావించకుండా భోజించటము తనకు ఇష్టం కాలేదు.
2: He was not prepared to take without offering it to the Lord.
1: తాను ప్రాక్టీస్ చేసుకున్నటువంటి యొక్క రాగములు, తెల్లగద్దెనెక్కినవో నల్లనయ్యా నీవు చల్లగాను మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: In the most melodious way that the Swami said, he prayed to the Lord, asking the Lord to come down and partake that drink which he has just brought for him.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune and in the content and in the song and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
2: హౌ డిడ్ హీ అపియర్ బిఫోర్ హిమ్? హీ అపియర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
2: దిస్ కౌహర్ బాయ్ క్వశ్చన్ హిమ్, మే ఐ నో హూ యూ ఆర్ ప్లీజ్, ఆర్ యూ ఏ ట్రావెలర్ హియర్?
1: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
2: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హిమ్సెల్ఫ్, హావ్ ప్రేయర్ ఫర్ మీ, దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
1: అప్పుడు నారాయణ గానం ఇష్టం కదా అనుకుని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
2: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్, హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్, సెడ్ దట్ you don't conform to the description given by the pandit, therefore I don't accept you as narayana.
1: ఆ బాబనికి చెప్పాడు, నల్లని ముఖములో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనికి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టు చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
2: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక he just said that pandit described narayana as the one who is dark, wearing a white mark on the forehead and riding a white kite would be coming, but it doesn't seem to be true. So here you can see that whatever he heard as description he wanted to experience by sight.
1: Kani bhagavantunuku pratyekamainatundi oka swaroopam anetundi ledu,
2: but God does not have a specific form as such.
1: సహస్ర శీర్షాపురుష సహస్రాక్ష సహస్రపాద, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి ఒక భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
2: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్, ఇయర్, హ్యాండ్స్, ఫీట్, బట్ in order to please and satisfy the devotee who is aspiring, he takes whatever form he has been prayed for.
1: Idi bhaktuni yokka bhava swaroopame kaani bhagavantuni yokka nija swaroopamlu kaadu.
2: This is not the true form of God, but it is only form which has been aspired and desired for by the devotee.
1: Bhagavantudu bhava priyudu kanuka ee bhavamunu puraskarinchukoni భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
2: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన.
1: ఈ పసలి కాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారమును దర్శింపచేశాడు.
2: గాడ్ బీయింగ్ the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
1: Vinnan kannan kani adaltu cheredetla ani ee pasal kaapari yochistu vachadu.
2: The next thought that this cowherd boy got was, I heard, I saw. How to reach him is the next question which he was.
1: Vinnanta matramuna trupti kalugodu sadakudu.
2: By merely listening, a sadhaka would not be satisfied.
1: Kannanta matramana itaniki tripti kalugadu sadhakudu.
2: He doesn't get satisfaction even by merely having a vision of him.
1: Atanito cherali.
2: He has to get merged into him.
1: Appude ee sadhakuniki paramanandam.
2: Then only he would get, a sadhaka would get bliss.
1: Darshanam ichchadu, Narayanudu antarthanam ayyadu.
2: Narayana gave darshan. And then he disappeared.
1: Adhe chitramunu hrudayamunandu chitrinchukoni pasale kaapari illu cheri atane cheretuvanti vidhanam emiti ani nirantaram kudanu chintinchutu vachadu.
2: He pictured the form of Narayana as he saw in his own heart, and this cowherd boy reached home, he continuously began inquiring and thinking as to how to reach.
1: Adhe vidhamgane sadhakudu shastrama chetanu గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్ట ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతం.
2: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిసనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
1: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
2: ఎ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది విన్నా, ఏది తలచినా ఆ చిత్రము నుండి తాను తాదాత్మ భావాన్ని పొందాలి.
2: వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ థింక్స్, వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ లిసన్స్, హీ హస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
1: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
2: ద థింగ్ విచ్ హీ హస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
1: ee uha chitrame bhava chitranga roopondutundi.
2: The form of imagination should become a form of feeling.
1: ee bhava chitrame sakshatkara roopakanga kodanu parinamistundi.
2: This will transform itself into a real experience.
1: Kramanga kramanga kramanga adi abhruti ganchi okaroka dinamulaku pratyakshanga దైవాన్ని దర్శింపగలుగుతాడు.
2: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: నాట్ మియర్లీ విల్ హి గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూమ్ హి హాస్ ఆస్పైర్డ్ టు సీ, బట్ హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్,
1: నాట్ ఫేస్ టు ఫేస్.
2: హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
1: ee vidhamga daivamato yadarithiga pratyakshanga maatuto maatu ee vidhamga jarupatam cheta taanu kontha varaku trupti padtadu.
2: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
1: Aithe nijamainatuvanti sadhakunaku idi kudanu anta santrupti chekurchadu.
2: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
1: Atanni cherali.
2: He wants to reach him, merge in him.
1: Vinnanu chuchinanu kani atanni pondali.
2: I have heard, I have seen, but I should reach him.
1: Ee chutadam matrame drashtum cha.
2: Drashtum refers to seeing.
1: Inka praveshtum kavali.
2: The next step is praveshtum.
1: అతన్ని ఏ రీతిగా చేరడం.
2: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
1: ఇది నేను వేరు, అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమునే అనేటువంటి ఒక భావము ద్రష్టముతో ఏర్పడిపోయింది.
2: ద ఫీలింగ్ దట్ ఐ హావ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రీచ్డ్ బై సీయింగ్ హిమ్.
1: పూర్వము జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ ఎ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్ అండ్ హీ ఈజ్ సెపరేట్.
1: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
2: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
1: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి?
2: వాట్ ఈస్ ది వే to get the feeling that myself and Lord are one and the same?
1: దీనికి సాధకుడు యోచిస్తాడు.
2: సాధక థింక్స్ అబౌట్ దిస్,
1: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి, అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
2: Either I should get merged into him or he should become one with me, then only there will be unity.
1: నది ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
2: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
1: Samudramulo aikyamaina tarvata ee nadi yokka roopa nama ruchulanta kolipoyi kevalam samudram yokka roopame samudram yokka namame samudram yokka ruchine pondutadi.
2: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
1: Kanukane bhagavantunilo nenu jeenam kavalante bhagavantuni bhavame naalo undali, bhagavantuni charyale naalo untundali, bhagavantuni yokka bhavamle naalo untundali, sarvamu bhagavatmayam kavali ani tadatva bhavana pondutadu.
2: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
1: Atani gunaganamule naalo abhruti kavali,
2: the characteristics and the attributes of the Lord should manifest themselves in me.
1: Atani vishala hrudayame naalo undali,
2: his broad mindedness should become a part of me.
1: Atani endunnatundi swartharahitamainatundi bhavam naalo undali,
2: the selfless feeling which dominates the Lord should become a part of me.
1: I and you are one anukunnappudu iddari oka tattvamulo ekamaipovali.
2: When you get the feeling I and you are one, there should be unity of feeling.
1: Kanukane ee oka bhavamulo nimittamai thanu aneka vidhamulaga kodanu poratam jarugutadu.
2: For getting this particular feeling he makes every effort, and
1: ee poratam tho ee natikena oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
2: హి కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హి ఇస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
2: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
2: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ ది రీచ్ the place of the spot from where they have come, the fulfillment will be there.
1: Laukika jagatlo manam oka vishayanni chakkaga vicharidam.
2: In the secular life we can see one particular aspect clearly.
1: Manaku chala ishtamainatundi konni maavudi pandlu untuntai.
2: Certain mango fruits may be there which you like immensely.
1: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయ లేక బందర్ రసము చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటుంది, అభిరుచిగా ఉంటుంటుంది.
2: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యు మే లైక్ వెరీ మచ్.
1: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
2: యు కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దట్ ఏ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యువర్ లైక్ హస్ కమ్ టు బజార్.
1: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
2: The moment you hear it, you get a particular type of satisfaction.
1: Anandam vachindi gaani anubhavam kaaledu.
2: You have got the joy but you have not experienced it.
1: Ee vinna takshaname ee stock ayipothundo emo ani aaturutato bazaarku velutadu.
2: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or not.
1: Chustadu.
2: You have a look at it.
1: Marinta tripti avutundi.
2: Then you get a little more satisfaction.
1: Kani avishtam neraveyaledu.
2: But still you are not completely satisfied.
1: Daniki dabbu nisthadu, aa phalamunu kontadu.
2: You pay for it and you acquire that particular thing.
1: Aa konna phalamunu bazaar nundi intiki vacchenta varaku chustu chustu chustune ostuntadu.
2: Until he reaches home, the one which he has purchased, the fruit which he has purchased, he goes on.
1: Deeniki kaaranam emiti? Aa phalam pai unnatundi okka preetini.
2: What is the reason for such an action on his part.
1: Because
2: he has a great liking for that particular fruit.
1: Reaction. ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
2: ది యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్ లైకింగ్ హీ హాస్ ఫర్ దట్ పర్టికులర్ ఫ్రూట్.
1: కనుక మనలోంచి ఉండినటువంటి యొక్క ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
2: వెన్ వీ సీ ఎక్స్టర్నలీ అవర్ ఫీలింగ్స్ రిఫ్లెక్టెడ్ ఆర్ టేకింగ్ ది ఫారం, వీ ఫీల్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: బయట మనము చూసేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్తములే.
2: వాట్ ఎవర్ యు సీ ఎక్స్టర్నలీ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ థాట్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
2: ఇన్నర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్ ఇట్సెల్ఫ్.
1: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటుంటాయి.
2: There will be certain form, certain desires and
1: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములు అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
2: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
1: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
2: This fruit is brought home.
1: చక్కగా కడుగుతాడు.
2: He washes it nicely.
1: తొట్టిని పెరికి వేస్తాడు.
2: He removes the skin.
1: తదుపరి తన నోటికి అందిస్తాడు.
2: దెన్ హీ స్టార్ట్స్ ఈటింగ్.
1: ఆనందంగా రసమును చుర్రుకుంటాడు.
2: బ్లిస్ఫుల్లీ హీ ఎంజాయ్స్ ద జ్యూస్.
1: ఆ తరువాత పండు వేరు లేదు.
2: వన్స్ హీ పార్టేక్స్
1: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
2: ది జ్యూస్ ఈజ్ నాట్ దేర్ అవుట్ సైడ్.
1: ఈ రసము తనలో లీనమైపోయింది.
2: ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్.
1: దీనితో తాను సంతృప్తి పడతాడు.
2: విత్ దాట్ హీ గెట్స్ immense joy.
1: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
2: He gets complete bliss.
1: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
2: When did he get this complete joy and bliss?
1: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే. నాతు
2: ది ఫస్ట్ థింగ్ ఈజ్ హీ కేమ్ టు నో, హీ హర్డ్ అబౌట్ the particular fruit having come to the bazaar. This is gnatum.
1: Vinna tachaname edo bazaar ku vachinaya naalu dabbu ledu ani cheppi nirutsahaniki chaanam ivvaledu.
2: After coming to know it, after hearing about it, he did not get discouraged that
1: naa ichchani nerveechukune nimittamai appaina asappaina emaina chesina sare naaku aa phalamunu pondali choodali aneetunte oka teevramainatunte oka apechchatanlo abhruddhi kavali.
2: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
1: Kanukane ee aatrutcheta thanu bazaar ki velladam phalamunu chootam drashtum.
2: With great intensity of desire going to the bazaar and taking a look at it is drashtum.
1: Ee choochina phalamunu thanu pondatam pondina phalamunu anubhavinchatam idi praveshtum.
2: Afterwards he sees the fruits, he acquires it and he eats it. This is తత్వేన ప్రవేశం.
1: అయితే ఈనాటి సాధకుల యొక్క భావములు ఈ రీతిగా ఉన్నవా?
2: బట్ టుడే సాధక, ది ఫీలింగ్స్ ఆఫ్ టుడే సాధక, ఆర్ దే లైక్ దిస్?
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతట్టునే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
2: ఆఫ్టర్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్, ఆఫ్టర్ నోయింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఎగ్జిస్ట్, వీ విల్ హావ్ టు డెవలప్ ఎన్ ఇంటెన్స్ డిజైర్ టు సీ హిమ్, అదర్వైజ్ దేర్ ఇస్ నో యూస్.
1: మనకు ముందు అభివృద్ధికి తగినటువంటి యొక్క అవకాశానికి మనం తగినటువంటి పాటు పడాలి.
2: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
1: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
2: There are quite a few students and teachers here.
1: Oka vidyarthi prathama class lo praveshinchagane danito trupti padadu.
2: A student after entering into the very first standard.
1: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
2: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
1: ఒకే క్లాస్ లోపల రెండు సంవత్సరము ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
2: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
1: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానం కూడా అనుభవిస్తాడు.
2: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
1: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
2: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధక. హి వాస్ రిమైన్ ఇన్ ది సేమ్ ఫస్ట్ స్టేజ్ కంటిన్యూస్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం.
1: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్తున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం? ఉన్న స్థాయిలోనే ఉన్నాడు.
2: అదర్స్
1: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
2: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ రీడింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ బట్ వాట్ ఈస్ ది యూస్? దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
1: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
2: దిస్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
1: ఈ తమస్సును మనం దూరం చేయాలి.
2: వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ తమస్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
2: వి హావ్ టు ఎంటర్ ఇంటూ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
1: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనము ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
2: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
2: getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him and get all these opportunities, even then we should not be satisfied. We will have to try to go to the next stage.
1: ee advaitam aneetuvanti oka ekatvamunaku chere anta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
2: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
1: కానీ ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కానీ ఆత్మశాంతి కావాలి.
2: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ, పీస్ ఆఫ్ ద మైండ్, బట్ దిస్ ఈజ్ నో గుడ్.
1: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
2: హ్యాస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
1: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
2: ఆత్మ. Continuously, the very embodiment of peace.
1: Aithe amsarupamto undinatvanti oka jeevaatma tattvamu paramaatmato ekam kavali.
2: But the aspect of the jeevaatma, it has to become one with paramaatma.
1: Ee nadi samudram nunche puttindi.
2: River is born from ocean.
1: Meghamuluga tayarayindi.
2: It has become clouds.
1: Meghamuluga tayarinappudiki dvaitanga yerpadipoyindi. Samudram veru, meghamulu verayindi.
2: Once it became clouds, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
1: Aithe ee dvaitam lopala advaitanni visishta advaitanni oka ruchi roopakanga maarchukundi.
2: This must take the form of a particular taste in the form of visishta
1: advaita. Samudrapu neeru
2: the waters of the ocean would be salty.
1: Cloud ga maareteppudu teeyaga roopondutundi. Ide visishta advaitam.
2: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishta advaita.
1: ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్టాద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
2: దిస్ పర్టికులర్ వాటర్ విచ్ హాస్ బికమ్ క్లౌడ్స్ ఇట్ హాస్ టు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది రెయిన్ ఆఫ్ లవ్.
1: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
2: This water which comes from the clouds becomes a river and with great enthusiasm wants to join again the ocean.
1: ఇది ద్రష్టుని యొక్క ఆవేదనం.
2: దిస్ ఈస్ ది ఆంగ్విష్ ఆఫ్ ది యాస్.
1: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతం తన యొక్క సుస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
2: దిస్ పర్టికులర్ స్పెషల్ ఫారం ఆఫ్ ద వాటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రివర్ హ్యాస్ టు గెట్ ఇట్సెల్ఫ్ మర్జ్డ్ ఇన్ టు ద ఓషన్ అండ్ రీచ్ ఇట్స్ హోమ్.
1: కనుక మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము.
2: We are born as men, living as men, and we have taken up the path of
1: satsangam to cherinaamu.
2: We have joined good company.
1: Sarveshwarattani shravanam chestunnamu.
2: We are listening to the principle of Sarveshwara.
1: Kaani sakshat sarveshuni darshinchadaniki poonukovali.
2: But we have to now make an effort to have
1: darshinchinanta maatramana trupti undaradu.
2: To have a vision of the Lord and we should not be satisfied even with that.
1: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రం తృప్తిని ఉండరాదు.
2: బై మియర్లీ హావింగ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు ద లార్డ్ వి షుడ్ నాట్ బి హ్యాపీ.
1: తనతో ఏకమైపోవాలి.
2: వి షుడ్ బికమ్ వన్ విత్ హిమ్.
1: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ దిస్ లైఫ్ గెట్స్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్.
1: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
2: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున.
1: ధనంజయ అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, వివిచేయ, జయకృష్ణ, సవిజాతి, ధనుంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
2: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున, పాల్గొన, పార్థి అండ్
1: కిరీటి,
2: సేతువాజయ.
1: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కటి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
2: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హాస్ గాట్ హావ్ బీన్ వన్ ఇన్ ఎ వరల్డ్లీ వే.
1: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
2: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్ ఇట్?
1: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
2: అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ.
1: కట్టకడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయన, నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
2: విచ్ ఇస్ ది అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున, యు ఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యు ఆర్ నాట్ ది సన్ ఆఫ్ మార్టాలిటీ.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
2: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
2: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
1: కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
2: హీ ఫేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రాసెస్ బట్ విత్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, కన్విక్షన్, ఫెయిత్, డిటర్మినేషన్, రిజాల్వ్ హీ వన్ అల్టిమేట్లీ ద వెపన్.
1: ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
2: He did not care for them. He was firmly resolved.
1: Dhanushunu sadhinchinatundi vaadu kanaka Arjuna neevu dhanunjeyavu dhanunjeyadavu annaru.
2: Because he was able to win that dhanush, Lord conferred him formally in the normal way. He was also called later on as dhanunjeya.
1: Deenikkudunu artham lekapoledu.
2: There is a meaning for this.
1: Rajasu yagam cheyataniki dharmaraju poonukunnadu.
2: ధర్మరాజ అండర్టూక్ రాజసూయ యాగం.
1: కానీ దుర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం అన్ఫార్చునేట్లీ దేర్ వర్ దిస్ వికెడ్ బ్యాడ్ పీపుల్ ది సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్.
1: కానీ పాండవులకు ఖజానాలో ఏమాత్రము పైసా లేదు.
2: ఇన్ ద ట్రెజరీ ఆఫ్ పాండవ దేర్ వాజ్ నో మనీ.
1: ధర్మజుడు అర్జునుడికి చెప్పాడు, తమ్ముడా మనం రాజసూయ యాగం చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని పోగు చేసుకోవటం అని అన్నాడు.
2: ధర్మరాజు టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షంలో దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
2: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్, వెన్ వీఆర్ హ్యావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్, వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
1: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
2: అర్జున వెంట ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
1: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైన రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు, రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
2: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
1: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
2: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
1: ధనము రాసులుగా బయలుదేరినాయి.
2: There were heaps of wealth and money.
1: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాణిగా, ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
2: లార్డ్ కృష్ణా కేమ్ యాక్టెడ్ యాజ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్, ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్?
1: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
2: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హు హావ్ గాట్.
1: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
2: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున ధనంజయ.
1: ధనమును ప్రోగు చేసినాడు కనుక, ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినాడు వాడు కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
2: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్, కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
1: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
2: Another name that is given to Arjuna is Partha.
1: Prithvi putrudu kanuka atiniki Parthudu ani oka artham.
2: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
1: Munmundu ee Arjuna yokka perlaku taginatvanti yokka arthani kuda manam gurtinchi dani chakkareeti roopala manam aacharanalo pettadaniki prayatnistam.
2: In future we will try to know a little more of the names of Arjuna and after knowing it we'll try to put it into practice.
0: That was the 6th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the 3 stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: దోచి దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూర్చు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
1: The days are short, the cool winds blowing, the fields are full of the harvest and the grain in heaps, the farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing. The Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఈజ్ నోబ్లెస్ట్.
0: రైతులకు కడుపును నింపి, బీదలకు అన్నదానం ప్రసాదించి, అనేక మంది అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
1: The Sankranti festival symbolizes the farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
0: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతో వైభవాన్ని కూడా అందిస్తుంది.
1: The householders find this occasion joyful and blissful.
0: Sarasuralaina Sankranti panduguchi.
1: The festival of Sankranti is so important, so sacred. It is approached now.
0: Anni pandugalakante ati mukhyamainatundi Sankranti.
1: Sankranti is the most important festival of all.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహం అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికంచింపజేస్తుంది.
1: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం, ద డైనమిజం అండ్ జాయ్.
0: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేద పఠన గావిస్తూ చేస్తుంది.
1: దిస్ ఈజ్ ది పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు చాంట్ వేద ఫుల్ థ్రోటెడ్.
0: విప్రులైనటువంటి వారు

0: ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు.
1: ప్రీస్ట్ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ బ్రహ్మముహూర్త అండ్ స్టార్ట్ వేదా చాంటింగ్.
0: దీనిని ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: దట్స్ వాట్ ఈ సెడ్. ది అబ్జెక్టివ్ అండ్ ద అబ్జెక్ట్ పర్పస్ అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ వేదాంత.
0: బ్రహ్మముహూర్త కాలమునందు బ్రాహ్మణులు లేచి వేదమును అభ్యసిస్తూ వేద పఠన గావిస్తూ హృదయాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఈస్ అన్ అకేషన్ దట్ పీపుల్ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ స్టార్ట్ లెర్నింగ్ చాంటింగ్ వేద అండ్ మేకింగ్ ఎవ్రీ లైఫ్ రిడీమ్.
0: రైతులకు పంటలు పండించి అనేక విధములుగా కడుపులకు ఏమాత్రం కూడా తగ్గకుండా ఉల్లాసపరుస్తూ ఉత్సాహంతో ఉర్రూతలుగుతుంటుంది.
1: దిస్ ఈస్ ద టైమ్ వెన్ ఫార్మర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద క్రాప్ బికాస్ ఆఫ్ ద హార్వెస్ట్ విచ్ దే కుడ్ గ్రో ఆఫ్టర్ టైర్లెస్ ఎఫర్ట్.
0: అన్ని పండుగల కంటే ముఖ్యమిది కాన అత్తవారింటికి కొత్త పెండు కొడుక అని పిలుస్తుంటారు.
1: సంక్రాంతి ఇస్ ది ఫెస్టివల్ when the bridegrooms, the new sons in law are invited to spend their time in the with their in laws.
0: Akkada muddu maradalu neetoda muchataadu odina neetoda maatiki varusalagudu uri varam ninnu ati gaaravamunna manan salpudulu idi mama kuda. Anaga ee pandugaku kotta pendu kodukulnu అత్తవారింటికి పంపుతూ ఉంటారు.
1: దిస్ ఎన్ అకేషన్ ద న్యూ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ ఇన్వైటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ ఇన్ లాస్.
0: అత్తమామలు కొత్త బట్టలు తెచ్చి అలంకరింపజేసి అనేక విధంగా ఉల్లాసపరుస్తూ ఉంటారు.
1: దిస్ ఎన్ అకేషన్ వెన్ ద న్యూ క్లోత్స్ ఆర్ ప్రెసెంటెడ్ అండ్ టు మేక్ హిమ్ హ్యాపీ.
0: ఇంతే కాదు, గంగిరెద్దుల వారు కూడాను పశువులను కూడాను పెంపొందింపజేసి పశువులకు మాటలు నేర్పించినట్టుగా పెండి చేస్తుంటారు పశువులకు.
1: దిస్ ఆల్సో అకేషన్ విత్ బుల్స్ ఆర్ బ్రాట్ ఫుల్లీ డెకరేటెడ్.
0: ఒకది రాములుగాను మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
1: దిస్ అన్ అకేషన్ దట్ వన్ ఈస్ నేమ్డ్ యాస్ రామ. The other is designated Sita and the wedding is arranged.
0: Itti ullasaparustu unnatvanti yokka pillalu modalukoni raithulu modalukoni brahmanulu varaku kodanu ullasaanni chekuvachetvantidi ee yokka sankranti panduga.
1: Sankranti is the festival when all would find this joyful occasion, the farmers, the householders and the priests as well.
0: Muddu maradalu neetoda muchataadu.
1: The members of the family, like sister-in-law, goes on joking, spending time in conversation. The sister-in-law also converses with all loving
0: affection.
1: The neighborhood would all come and visit you, being the newborn, the new son-in-law to the family, and entertain you with a sweet conversation.
0: ఇంతే కాకుండా ఆవులను ఆడించుకునేటువంటి యొక్క గంగిరెద్దు వారు కూడాను ఈ రెండింటి యొక్క మధ్య లోపల అనేక రకములైనటువంటి ఆనందాన్ని ఉప్పొంగింపజేస్తుంటారు.
1: దిస్ ఆల్సో ద టైమ్ వెన్ ద కౌ అండ్ ద బుల్ ఆర్ టేకెన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ మేడ్ టు డాన్స్ టు ద డిలైట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: ఇంతే కాకుండా ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమును కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
1: The same kind of intimate relationship as would exist in mankind is also attributed to the cows and the animals.
0: పశువులు మొదలుకొని పక్షులు మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
1: Sankranti is the festival that spreads joy and the bliss to the mankind, the birds and the animals.
0: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికి చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూట్టకు పోయి చేరుతుంటారు.
1: ఐ ది ఈవినింగ్ టైమ్ ఫార్మర్స్ రిటర్న్ ఫ్రమ్ దేర్ ఫీల్డ్స్ ఎగ్జాక్ట్ టైమ్ విన్ ది బర్డ్స్ రెస్ట్ ఇన్ దేర్ నెస్ సింగింగ్.
0: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయం లోపల తమ బిడ్డలను చూసి ఆనందించే నిమిత్తమై బిడ్డలు కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
1: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for Amma, the mother.
0: Kanuka pasupachimrugadulu modalukoni manavula varaku kudanu ee sankranti utsahanni aanandanni andisteetvantidi.
1: Therefore Sankranti gives joy and excitement to everybody, to the birds, beasts and society.
0: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా పీడితిగా వస్తుందని భావిస్తుంటారు.
1: పీపుల్ ఇన్వైట్ సంక్రాంతి ఇన్ దిస్ వే.
0: ఈ సంక్రాంతి పండుగ అంతయు కూడాను మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
1: సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ సో స్వీట్, సో ఎండియరింగ్.
0: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీరుతూ చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొలుపుతుంటారు ప్రజల్లో.
1: సంక్రాంతి ఫెస్టివల్ వుడ్ వేకప్ ది ఎంటైర్ హ్యుమానిటీ విత్ ద కూల్ బ్రీజ్ బ్లోయింగ్ విత్ ది సింగింగ్ ఆఫ్ ద బర్డ్స్.
0: కానీ ఈ రహస్యమును ఎవరూ గుర్తించుకోలేక సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటారు. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదం, దీన్ని బయటకు కూడా పోనివదు అని కలుస్తుంటారు.
1: బట్ సమ్ హ్యావ్ ద మిస్టేకెన్ ఐడియా దట్ దిస్ సంక్రాంతి డస్ నాట్ స్ప్రెడ్ యాజ్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: అది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
0: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ for bhartiyas sankranti is noblest.
0: ee sankranti panduku aneka pantalanta kudanu intiki vachi cheruthuntayi.
1: This is the time when crop is collected and brought home.
0: Chenaga pantalu pandi aneka rakamuluga madhuryani andinchi
1: people also get the sugar cane and also it gives sweetness everywhere.
0: Prati bidavari modalukoni సాహుకారి వరకు కూడాను తమ తమ ఈడల లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములను చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
1: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది హౌస్ హోల్డర్స్ ఇన్ ది నైబర్హుడ్ యాజ్ వెల్.
0: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కాని నిరుత్సాహంతో కుంభకు చేసేటువంటి పండుగ కాదు.
1: దేర్ఫోర్ సంక్రాంతి స్టాండ్స్ ఫార్ ఆల్ ఎక్స్టసీ అండ్ ఎక్సైట్మెంట్, గివింగ్ నో స్కోప్ ఫర్ ఫ్రస్ట్రేషన్ ఆర్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మనందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
1: The cool breeze of this season would make our hearts so soft, tender and delicate.
0: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
1: Such an important festival, Sankranti, how are we celebrating it?
0: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్ట దైవతాన్ని పూజిస్తూ రాగములు పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
1: Right from the dawn, people worship their deities, spend their time in singing glory of God and dance.
0: Kani ee naati prajal lopala ee utsaham chaala challabadipoyindi.
1: Today among people that enthusiasm is lacking.
0: Okarikokaru deshal chetanu eeshal chetanu ee aanandamunu mundinchi aanandamunu dooram chesi ee kalahamunu panchukuntunnaru.
1: We are away from this joy, happiness, because of infight, conflict, differences, hatred and envy.
0: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
1: This Sankranti is such an important festival, nectarine.
0: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహిస్తుంటుంది.
1: Also find the ice melting and flowing incessantly in the form of the sweet water.
0: సెలయేరు చిరుకొండలు హిమశీలల్ చిత్రాతి చిత్ర ప్రదోతులు తాతుత్కరమప్ప నభ్రతరమును జుంబించి వైద్యము వచ్చిన ఎంతేను విస్తృతం పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలువు ఒప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసి పోయి సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనలు.
1: We find the hills and the hillocks. We also find the rivers, the tributaries running continuously.
0: దాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించు దైర్ఘ్యం వచ్చిన ఎంతేను విస్తృతం పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు ఓ హిమాది రాజమా.
1: This is the time of charity. This is a time of beauty and grandeur. There we find the mountain, the Himalayas, standing with all the majesty and the dignity.
0: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
1: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడి, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడి స్పెండ్ ఏ జాయ్ఫుల్ ఒకేషన్.
0: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటుంటారు.
1: This is the time when all devotees of Ishwara would be worshipping Ganapati and Subramanya and start playing.
0: Talal nindu kudanu ventukulu jadalu posukoni
1: they take their head bath and drive a hair.
0: Inka jadalalo pravahinchu chadareti migutoda dambaina pala netrambutoda
1: with a broad forehead
0: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ
1: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిజన్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
0: పెడదారు గుంపెడు జడతోడ
1: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
0: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు
1: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
0: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ తోడ
1: అండ్ ఇస్ ద కాంప్లెక్షన్ దట్స్ బ్లూ అండ్ సో బ్యూటిఫుల్
0: మోడి గురుకుల చంద్ర మఖండ కలతోడ
1: విత్ ఆల్ ద షైనింగ్ దట్ ఇస్ ద మూన్ లైట్
0: బెడదారు గుంపెడు జడలతోడ
1: విత్ ది ఫోర్ లాక్స్ సో క్లోజ్
0: జడల్లో ప్రవహించు చెదరేటి జిగుతోడ
1: అండ్ వి ఫైండ్ ది వాటర్స్ రన్నింగ్ త్రూ
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క తత్వంను వర్ణింప చేసుకుంటూ వారిలో వారు తను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివ పీపుల్ delight themselves describing narrating the beauty of Lord Shiva.
0: Itti daiva tattvaniki prarambham chesinchide ee okka sankranti.
1: Sankranti symbolizes the commencement, the beginning of that season.
0: Ee sankranti season lopalle chinna chinna pillalaku 5th samvatsaram raagane aksha sweekaram chestuntaru.
1: This is the auspicious occasion when children aged 5 would start their learning alphabets.
0: ఈ అక్షర శ్రీకారంతో వేద పఠనం కూడాను గామింపజేస్తుంటారు.
1: Along with the learning process, they also learn chanting of the Veda.
0: మొట్టమొదటనే చెప్తారు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: In the beginning itself it is stated that is beyond the darkness there shines with all the brilliance and the radiance.
0: మౌళి గురుకుల చంద్ర మఖండ కలతోడ
1: and it's all the brilliant radiance of that of the moon.
0: ఈ వేదాన్ని చాలా వర్ణిస్తూ ఉంటుంటారు.
1: The Veda is extolled.
0: అందులో రుద్వేగము చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all Rigveda is most important.
0: ఈ రుద్వేగము లోపల మంత్రస్వాయం
1: there was a mantra
0: భగవంతుని యొక్క ఆనంద భాషముందు
1: and it's also the teachings of God
0: ఆనంద స్వరూపములు
1: and the blissful form of God
0: నింపి
1: they're full of these
0: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
1: అండ్ ఆల్సో ఎన్ ఒకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ హ్యాస్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
0: గంగరెద్దులకు కూడాను ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
1: ఈవెన్ ద బుల్ ఆల్సో గివెన్ ఎ నేమ్ ఆఫ్ రామ అండ్ కాల్.
0: కానీ మన భారతదేశం నందు ఇదంతా మొరటుతనమని భావిస్తుంటారు.
1: But people do not consider it in such a way.
0: కాదు కాదు ఇది అంతర్భావముల యొక్క మాధుర్యమైనటువంటి యొక్క భావములు.
1: That is all the reflection of the sacred inner feeling.
0: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
1: Sometimes even the bull is called Rama.
0: సీతా గౌరీ లక్ష్మి అని కూడా పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
1: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
0: ఈ విధంగా పశువులు ఎక్కువ దీనికి తత్వాన్ని కూడా మనుషుల రీతిగా మారుస్తుంటారు.
1: Likewise, animals are also treated in the human way.
0: ఆ పశువుల పైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారుకు వెళ్లి తీసుకెళ్తుంటారు.
1: They decorate all cows with all the clothes spread over them, decoration.
0: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులు కుర్తా చేరినటువంటిది మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
1: Therefore, this is an occasion when the human society and the animals also spend together in close association.
0: కానీ ఈనాటి పశుపక్షి మృగాదులు కూడాను ఎంతో తన పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలలాడుతుంటాయి.
1: But even this day we find the birds and bees joyful.
0: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
1: But most unfortunately, man is not able to experience the joy.
0: ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత,
1: బికాస్ ఆఫ్ ఇంక్రీసింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్,
0: ఇంత అమానుష్యంగా భావించుకుని
1: పీపుల్ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్.
0: ఈ కేవలము మనుషులు పశువుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ అనిమల్.
0: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఇస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లెస్ఫుల్.
0: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే అనగా పశువులే చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
1: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ అనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
0: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక,
1: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేసెస్,
0: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక,
1: దే డోంట్ గెట్ అవే ఫ్రమ్ దేర్ అసోసియేషన్,
0: కాలమును ఈ కాలకృత్యముల రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: దే జస్ట్ ఎంజాయ్ ద టైమ్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ వే.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: కేవలము ఆధునిక విద్యలు నేర్చి,
1: హ్యావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్,
0: తమ యొక్క డ్రెస్సులు కూడా మార్చుకుని,
1: చేంజ్ దేర్ డ్రెస్సెస్,
0: పశువులోనే ప్రవర్తిస్తున్నారు,
1: బిహేవ్ లైక్ అనిమల్.
0: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
1: ఇస్ దిస్ ఎఫెక్ట్ ఆఫ్ సంక్రాంతి?
0: కాదు కాదు.
1: నో,
0: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచి జరుగుతూ వస్తుండాలి.
1: ఇన్ఫ్లాక్ట్ ది ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంక్రాంతి హ్యాస్ బీన్ ఏజ్ ఓల్డ్.
0: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద మ్యాన్ బిహేవింగ్ లైక్ అనిమల్ అండ్ అనిమల్ బిహేవ్స్ లైక్ మ్యాన్.
0: నీతి నిజాయితీలు కోల్పోయి,
1: ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ గాన్,
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ అనిమల్.
0: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకుని ఎంతనో ఆనందంగా కాలమును గడుపుతున్నాయి.
1: Animals have different reason and season and are blissful and happy.
0: Kani ee naadu manavunaku ee neethi kudanu ledu.
1: But man has no conduct at all.
0: Ee nijayithi kudanu ledu.
1: There is no integrity.
0: Manushulanta pashuvulu vale maarutunnaru.
1: And men are behaving like animals.
0: Ee moolaku vellina, ee daariki vellina, ee gurtuku vellina, ee gompuku vellina, ekkada chusina kudanu dhanamu dhanamu dhanamu dhanamu.
1: You visit any resident, any home, any street, any place where money is the center of discussion and attraction.
0: Dhanam nimittamai manavulu enniyo aatalu aadutunnaru.
1: For money, man is struggling hard.
0: Manamu gauravanni aanandamuni kodunu bazaarlo ammukuntunnaru.
1: Man is ready to sacrifice his own comfort, his own respect for the sake of money.
0: Kaani pashuvulu aa reetiga kaadu.
1: But animals are not like that.
0: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
1: They have contentment.
0: మానవుడు పెరుగుకొలది పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
1: But man has lost this sense of satisfaction.
0: పశువులు కడుపు నిండి తక్షణమే పచ్చటి గడ్డి కూడా వదులుతున్నాయి.
1: The cow soon after it grazes the grass stops eating thereby and takes rest.
0: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
0: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
1: యూ జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
0: ఆ కుక్కలకి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
1: ద డాగ్ ఈజ్ సిక్ ఈవెన్ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ రిఫ్యూజెస్ టు టేక్.
0: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
1: Even dog is fully aware of the sickness.
0: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
1: And it will not eat.
0: పస్తును పండిస్తాయి.
1: It will fast.
0: మనుషులు చూస్తామా అంటే,
1: whereas man,
0: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే,
1: even at the 101 temperature,
0: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
1: And he takes rest.
0: ఇంకా తినరాని వస్తువులంత తినాలని ఆశిస్తాడు.
1: Yet he wants to eat more at high temperature.
0: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూర్పాకు, గులాబ్ జాము, బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
1: Though man is advised to observe dietary regulation, but yet he is after sweets, Mysore Pak, Gulab Jam, what not, all sweets.
0: ఈ పత్యాన్ని కూడా నువ్వు పాటించటం లేదు.
1: He doesn't observe any diet.
0: పశువులు పత్యాన్ని పాటిస్తున్నాయి.
1: Whereas cows have got regulation.
0: ఇంటికి వెళ్లి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
1: You watch your pet dogs.
0: దానికి ఎంతో జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
1: If it has fever, it won't eat anything that you serve.
0: దానికి మందు ఇవ్వటమే కాకుండా పత్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
1: Not only they take medicine, they also observe diet.
0: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది. మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
1: Therefore, the code of man has become the code of an animal, and that of the animal has become of that of man.
0: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే ఏం రాజు పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
1: If there is any misbehavior on the part of the man, people will say, what is that you are behaving like animal?
0: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
1: హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ బీన్ ఫాస్ట్ చేంజింగ్ డే ఆఫ్టర్ డే.
0: ఇవంతా ఇప్పుడు కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్యమవుతున్నాయి.
1: దిస్ ఈజ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: మేము పెద్దలుగా పెంచుకుంటున్నాం, మేము గొప్ప గొప్ప బీఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
1: But we are proud of our accomplishments with high degrees.
0: ఏమి పెంచుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all the degrees?
0: బీఏ పెంచుకుంటున్నారు.
1: You have the degree BA.
0: దానికి D చేరుస్తున్నారు.
1: And you add the letter D.
0: Bad.
1: BAD, bad.
0: ఈ విధంగా బ్యాడ్ కు ఇదే గుర్తు.
1: And this is the sign of all that is
0: bad. దట్టిని గుణములంతా పెంచుకుంటున్నారు.
1: Therefore, we have got all dirty qualities.
0: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
1: ఇట్ ఇస్ నాట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: సున్నితమైనటువంటి
1: ద సాఫ్ట్
0: సద్గుణములు, ఆచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మానవులు అభివృద్ధి కావాలి.
1: బట్ మ్యాన్ షుడ్ ఫాస్టర్ అండ్ డెవలప్ గుడ్ బిహేవియర్, గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
0: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మనిషి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చి పెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
1: When his health is not good, he should not partake any food.
0: కానీ తనకు స్వీటే కావాలి.
1: బట్ హీ డిజైర్స్
0: ఏమిటి ఈ స్వీట్?
1: వాట్ ఇస్ ది స్వీట్?
0: ధనమే స్వీట్.
1: ద వెల్త్, మనీ గివ్స్ హిమ్ ఆల్ ద స్వీట్నెస్.
0: ఏమిటి ఈ మనీ రావటం చేత? మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: ఈ మొరాలిటీని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
1: బట్ టుడే ద మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
0: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
0: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
1: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop your
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎంతయో ఉత్తమమైనటువంటి నీతులను బోధించే నిమిత్తమై ఏర్పడినవి కానీ కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
1: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
0: కనుక మానవుల యందు ప్రవర్తన ఈనాడు మారాలి.
1: Therefore, human behavior needs to be changed.
0: నడతలు వారికి మారాలి.
1: And the conduct should change.
0: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములు అంతా కూడా ఏర్పడినవి.
1: The festivals are meant to remind man the need to transform.
0: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
1: But we are behaving just against the expected standards.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవుల యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
1: The human behavior needs transformation.
0: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
1: There is no unity in a family to begin with.
0: ప్రాచీన కాలం నందు అత్త మామలు, తల్లి తండ్రులు, బావ మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ
1: In ancient days, there were joint families. The in-laws, the parents all stayed together. Though there were some small little difference of opinion, they decided to resolve them. People obeyed the command of the in-laws.
0: When they asked
1: them to cool down, to calm down, they strictly
0: followed them. There
1: was no infights in the family circles.
0: Today when
1: there are two in a family, when you get your son married, the daughter-in-law also would come home.
0: ఈ నాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దినం ఆ కోడలు ఆ ఇంటికి రెండు దోవాకండిగా పెరుగుతుంది.
1: And the moment the daughter-in-law gets into the family, she wants the family to be divided. The joint family to be split.
0: ఈ డివైడ్ కావటం చేతనే కలహములు మరింత పెరిగిపోతున్నాయి.
1: Because of this divisive temperament, there's more of fighting.
0: ఇది కలియుగమునందు కలహయుగం అని పేరు వచ్చింది.
1: Therefore this age of Kali is called Kalaha, the fighting, conflict.
0: కలియుగం లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
1: And this Kali age is full of kalmasha, pollution.
0: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
1: No one is talking softly and sweetly.
0: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
1: People speak harshly.
0: ఎవరైనా వస్తే నాయన ఎప్పుడొచ్చారు నాయన ఎప్పుడొచ్చారు ఏం భోంచేశారు రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
1: Earlier days when anyone comes, they used to put some question full of courtesy and etiquette. Where did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us. That was kind of inquiries they made in the past.
0: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
1: Today, even on the festival days, no one visits anybody.
0: మొట్టమొదట ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
1: If any friend is to visit you, they close their doors.
0: ఇంతే కాకుండా ఏమండి భోంచేసి వచ్చారు కదా సరే సంతోషం కూర్చోండి.
1: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
0: వీటికి అన్నమైన పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడు కరువు అయిపోయేవి.
1: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
0: ఇట్టి కలిహేములందు మానవుల యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
1: How do you expect the hearts to be transformed in these days?
0: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
1: Even children also have all perverted ideas and notions because of their parents.
0: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
1: This is all because of the education
0: they want. ఈ చదువులు పిచ్చి చదువులు.
1: What is this madness?
0: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారి జీతంలో వస్తున్నాయని అనుకుంటారు.
1: You think that you will have very high pay packet because of your education.
0: 5 సంవత్సరాల పిల్లవాడు అయినప్పటికీ అయితే ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కు పంపుతుంటారు.
1: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to educate.
0: తల్లిదండ్రుల ప్రేమకే దూరం అయిపోతున్నారు.
1: The children are away from the love of their parents.
0: ఎప్పుడు కూడా ఒక ఆయాని పెట్టి పెంచుతున్నారు.
1: And the children are brought up by ayahs, servant maids.
0: ఆయా చచ్చిపోయినా కానీ ఏడుస్తాడు కానీ ఆ పిల్లవాడు అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
1: The situation is so bad that the child cries when aya dies and never cries when mother dies.
0: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
1: Therefore child is cut off from the love of the mother.
0: ఎప్పుడు కూడా పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
1: Therefore the child should grow.
0: తల్లి యొక్క ప్రేమ వాక్యములను వినాలి.
1: And the child should listen to the teachings of the mother.
0: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధారపడుతున్నారంటే ఎట్ట ఉద్ధారం అవుతారు.
1: How do you expect the humanity to be lifted, to progress in the present circumstances? The modern education does not help us to grow human values. You may be great people with high degrees like BA and MA.
0: సంపదలు సద్దానపరులైనా పరమకీర్తిని కన్న పుణ్యులైనా.
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్, రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ. ఆయుర్వేదములు
0: అనవర్తముండి పరిపూర్ణ బలులకు వారైనా.
1: యు మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్.
0: సతమ జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విత్తులైనా.
1: యు మే బి ప్రీస్ట్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్
0: విద్యావంతులు.
1: And in fact, you cannot call them educated by any standard.
0: Empty education.
1: What is this education?
0: And the education పెంచుతున్నారు.
1: The education is leading to agitation today.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏమిటిందో చెప్పండి.
1: What is there in depth?
0: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ.
1: You have more and more degrees.
0: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు.
1: But there's no transformation in the heart.
0: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము.
1: In fact, that virtue.
0: హృదయ విశారదను గావించుకోవాలి.
1: There should be expansion of love.
0: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుండాలి.
1: విత్ హై ఎడ్యుకేషన్ టుడే వీ ఆర్ నేరో మైండెడ్.
0: ఎందుకంటే తాను గొప్ప చదువని.
1: బికాజ్ హీ థింక్స్ దట్ హీస్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఈ చదువుల వల్ల ఇది అమలు పిలిచేది.
1: ఇస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ హై
0: పవిత్రమైన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది.
1: Since ancient times, the culture of Bharat has fostered, encouraged integrity, the honesty and human values.
0: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడో ఏమి కనిపించడం లేదు.
1: Today there is no honesty at all.
0: Honesty పోని అది పోయకపోయినా కొంచెం ఆనందమైనా ఉందా లేదు.
1: There is no honesty, no happiness, not even a trace.
0: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
1: Do you expect that you will certainly grow and prosper by merely acquiring education?
0: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపానో జపాను జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
1: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan.
0: అట్టి గ్రామాలకు ఎక్కడైనా తల్లో తండ్రులు వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
1: And then if parents visit you, you will ask them to dine in a restaurant.
0: తల్లిదండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైన కూడా అన్నం పెట్టేటువంటి సద్గురుమురి ఈనాడు చదువుల్లో శూన్యమైపోయింది.
1: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
0: కనిపించేటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
1: In fact, we subject parents to all kinds of cruel treatment.
0: కాదు కాదు, ఇది చాలా పవిత్రమైనది కాదు.
1: దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ బై ఇన్ ఎనీ వే.
0: మహాపాపకరమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక తల్లిదండ్రులను పోషించాలి.
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: తల్లిదండ్రులను దగ్గర చేర్చుకోవాలి.
1: యూ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ దేర్ కంపెనీ.
0: వాళ్ళ వయసునంతా వచ్చే కొద్దీ వారిని ఎంతో భద్రంగా కాపాడుకోవాలి.
1: యాజ్ దర్ ఏజ్ యాజ్ అడ్వాన్స్ ఇన్ దర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీసెస్.
0: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేయమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు.
1: యూ షుడ్ నాట్ క్లెయిమ్ ఫ్రమ్ యువర్ ఫర్ యువర్ ప్రాపర్టీ and demand your own share from your parents.
0: Kani property ni panchukuntunnaru gaani proper mind ni panchukovatam ledhu.
1: You are ready to share your property but you don't have proper mind.
0: Aa proper mind raavali.
1: We need today proper mind.
0: Adi supreme good
1: and that will take you to the supreme state.
0: అట్టి సుప్రీం పేజ్ ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్.
0: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి.
1: ద మోర్ అండ్ మోర్ వీ ఆర్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఆల్సో కల్టివేట్
0: వాల్యూస్. ఇప్పుడు ఒక అమెరికా అబ్బాయిని పిలిచాను నేను, చూచాను, మీరు చూచుంటారు.
1: యూ ఆల్ మస్ట్ హావ్ వాచ్ భగవాన్ కాలింగ్ ఎ బాయ్ ఫ్రమ్ అమెరికా.
0: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు.
1: హీ ఆల్సో లెర్న్స్ ఇన్ ద స్కూల్.
0: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు.
1: ఈజ్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్.
0: ఏ పందంలో అడిగినా కానీ తను చక్కని చెప్పేసేస్తున్నాడు.
1: ఈజ్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్.
0: ఈనాడు అది లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవే.
0: అన్ని పోతున్నాయి.
1: ఆల్ థింగ్స్ ఆర్
0: తన సొంత గుణమునే తనకు పాడు చేసుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్.
0: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
1: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
0: అటువంటి పేరెంట్స్ వల్లనే పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణానికి వస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్అప్ ఇన్ దేర్ లైఫ్.
0: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారు దూరం చేసి
1: they come from America, they are away from their education.
0: India lo apra sadbuddhulu sadgunamlu sadabhyasamlu nirupinchalani aa pillalni techi India lo cherustunnaru.
1: And they bring their children, educate them here in India so that they develop all the kinds of values.
0: Atuvanti pillalu kuda India ne premistunnaru kani America ne premichatam ledhu.
1: These children love India, not America.
0: అక్కడ సర్వ సదుపాయములు ఉన్నాయి.
1: We have all kinds of conveniences.
0: సదభ్యాసములు ఉన్నాయి.
1: And we have all good habits.
0: కానీ అవి వారు ఆశించడం లేదు.
1: But they don't want American life.
0: కానీ ఇండియా లైఫ్ చాలా ప్రేమిస్తున్నారు.
1: They love Indian way of life.
0: ఎందుకంటే ఆ ఇండియా లోపల ప్రేమతో కూడినటువంటి ఒక వినయ విద్యలంతా నేర్చుకుంటున్నారు.
1: Because Indian life insists on the learning based on love.
0: తల్లిదండ్రులు చూసిన తక్షణమే స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలు అంటి నమస్కారం చేస్తున్నారు.
1: The moment they return from the school, as they find their parents, they bow down their heads at the feet of their parents.
0: భారతదేశంలో
1: in Bharat,
0: హిందీ పండితులు ఒకడు ఉండేటువంటి వాడు.
1: There was a great Hindi Pandit.
0: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
1: And he used to see that they will have good habits.
0: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
1: He had two sons.
0: టూ సన్స్ లోపల వారి ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
0: వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు.
1: దే వర్ స్టడీ దేర్.
0: అది ఏం చదువులు? ఈ మోడర్న్ చదువులు.
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యాడ్? ద మోడర్న్ ఎడ్యుకేషన్ నో డౌట్.
0: తల్లిదండ్రులు నైనిటాల్ పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
1: ద పేరెంట్స్ వర్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారుని ఇద్దరిని చూడాలని ఆశించారు.
1: దే వాంటెడ్ టు మీట్ ద టూ ఆఫ్ దేర్ సన్స్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: పెద్దబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారం అన్నాడు.
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ అండ్ సెడ్ ఫాదర్ నమస్కారం టు యు.
0: ఈ చిన్నవాడు వచ్చి గుడ్ బై ఫాదర్ అన్నాడు.
1: ది యంగ్ ఫెలో కేమ్ అండ్ జస్ట్ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ గుడ్ బై ఫాదర్.
0: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
1: మదర్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వీళ్ళని అనేక రకములుగా కనీ పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారిచ్చే నాకు అనుగ్రహం.
1: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
0: కాని తల్లి తల కింది కొంచుకుంది.
1: So she had to bend down her head in shame.
0: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
1: And father went and tried to pacify her.
0: ఏదో చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
1: And wanted the mother to pardon the son because his son was so young. కానీ
0: ఇంకా అక్కడ ఉండేకూడదు, ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారాన్ని తల్లిదండ్రులు విచారించారు.
1: The parents went on inquiring what class they were studying, what subjects they were
0: studying.
1: పెద్ద కుమారుడు
0: తల్లిదండ్రుల దగ్గరకు చేరి,
1: and at the end they came very close to parents.
0: తల్లిదండ్రులారా, మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
1: And they said, why do you worry that we are away from you? We are studying very well. Don't worry about us.
0: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
1: The younger son was not bothered to talk to parents.
0: మాకు ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి చర్చిస్తున్నాడు.
1: And he went on demanding for more and more of money.
0: కానీ చదువులంతా కూడా భంగం చేస్తున్నాడు.
1: And he was not studying properly.
0: సరే ఇంక తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
1: And the railway bell was given. Time to leave the platform.
0: నా టైం వచ్చేసింది, మేము ఇంకా వెళ్ళిపోతున్నాము, నైన్టాల్ పోతున్నాము, నైన్టాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తామన్నారు.
1: The parents said, we are leaving. On our return, we'll meet you.
0: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లలను.
1: The parents were watching their children through the window of the car.
0: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకు నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
1: The elder son stood there with folded hands until the train left.
0: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్ లో జోబీలు పెట్టుకుని పాకెట్ లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
1: Where the young fellow has put both of his hands in the pockets and stood with all the ego and arrogance.
0: తల్లిని చాలా బాధ పెట్టాడు.
1: And he made his mother suffer.
0: తల్లి చాలా భర్తను కూడా అరిచింది.
1: And in fact, his mother shouted at his father.
0: మీరు ఈ పిచ్చి తదుకు నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాడిని పశువుల మాదిరి చేస్తున్నారే.
1: Have you sent them for this purpose as to behave like animal?
0: కాదు కాదు, చిన్నపిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
1: And the father said, he's the other boy, second boy, so young.
0: ఇంకా తెలిసేది వాడికి? ఇప్పుడే వాడు డిగ్రీలో చదువుతున్నాడు, వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు?
1: The mother said, he's already in the undergraduate course. When would he learn?
0: పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
1: The mother cried, saying that fellow is totally spoiled.
0: నీరు తుడుచుకుంది, కదిలిపోయింది రైలు.
1: She wiped out tears and the train proceeded ahead.
0: కొన్ని దినములు అయిన తర్వాత,
1: after a couple of days,
0: పిల్లలకు చదువు ముగించిపోయింది.
1: The boys completed their education. And they got appointment at their native place.
0: ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
1: ది ఎల్డెస్ట్ ఫెలో గాట్ ది జాబ్ ఆఫ్ ఎ ప్రొఫెసర్.
0: ఇంకా రెండో వాడికి క్లార్క్ పని చిక్కింది.
1: ద సెకండ్ బాయ్ గాట్ ది జాబ్ ఆఫ్ ఎ క్లార్క్.
0: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
1: హీ కుడ్ నాట్ గెట్ ఎ హై జాబ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎఫర్ట్.
0: ఎందుకల్ల వాడి ప్రవర్తనే దీనికి ఇంతకు మూల కారణము.
1: ద రీజన్ ఈస్ హిస్ బిహేవియర్.
0: తల్లిదండ్రులనే గౌరవించినటువంటి వాడు ఇంకెవరినేం గౌరవిస్తాడు?
1: ద వన్ హూ కెనాట్ రెస్పెక్ట్ ద పేరెంట్స్ కెన్ నెవర్ రెస్పెక్ట్.
0: అలాంటి వాడిని ప్రొఫెసర్ గా చేస్తే పిల్లలు కూడా పాడైపోతారని ఒకరు ఎవరు కూడా వాడికి ఉద్యోగం ఇవ్వలేదు.
1: If he says, a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
0: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
1: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవేర్.
0: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
1: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ది పేరెంట్స్ వర్ రిటర్నింగ్.
0: తిరిగి జాబ్ రాశారు.
1: అండ్ దే రోట్ ఎ లెటర్ దిస్
0: వన్. మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయన అన్నారు.
1: దే సెడ్ వీ లైక్ టు మీట్ యు అట్ ది స్టేషన్.
0: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ రివర్. ది ఎల్డెస్ట్ ఫెలో సెడ్ ఐ కుడ్ గెట్ వెరీ హై పోస్ట్ because of your blessing only.
0: రెండో వాడు దగ్గర కూడా రాలేదు.
1: The second fellow was not there in the vicinity.
0: వాడు ఎక్కడ పోయినాడంటే సినిమాకి పోయినాడు అన్నాడు.
1: That fellow went to cinema theater.
0: నా జాబులు చేరినప్పటికీ వాడు ఏమి జాబులు లెక్క చేయలేదు.
1: Though he received the letter from the parents, he was unmindful.
0: కానీ లెక్క చేయకుండా ఆ విధంగా చేరేటప్పటికీ మరి కొంతకాలం అయిన తర్వాత వాడికి ఉద్యోగం కూడా ఊడిపోయింది.
1: బికాస్ ఆఫ్ హిస్ కేర్లెస్నెస్ అండ్ టోటల్ నెగ్లిజెన్స్ హీ లాస్ట్ దట్ జాబ్ ఆఫ్ ఎ క్లార్క్ ఆల్సో.
0: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
1: ద ఫస్ట్ సన్ బికేమ్ ఎ బిగ్ ప్రొఫెసర్.
0: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ కేమ్ టు అలహాబాద్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
1: అండ్ హీ పేడ్ రెస్పెక్ట్స్ టు పేరెంట్స్.
0: నాన్న మీ యొక్క ప్రేమ వల్లని నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
1: బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఐ కుడ్ కమ్ టు దిస్ హై పొజిషన్.
0: ఈ రెండో వాడు చూస్తామంటే
1: ది సెకండ్ ఫెలో
0: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
1: నోబడీ రెస్పెక్టెడ్ హిమ్.
0: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
1: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్ వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యూ రెస్పెక్టెడ్.
0: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవడం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
1: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ ది స్టూడెంట్.
0: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
1: వెరీ సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లర్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడీ దట్ కమ్స్ టు హిమ్.
0: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
1: హి హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లర్క్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్కులు కూడా నమస్కారం చేస్తున్నాడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ నెవర్ పెయిడ్ రెస్పెక్ట్ నమస్కార్ టు పేరెంట్స్
0: క్లర్క్స్ కూడా ఎవరు అతన్ని కేర్ చేయటం లేదు.
1: నో వన్ ఈస్ కేరింగ్ హిమ్.
0: కానీ పెద్ద కుమారునికి
1: వేరే ఎల్డెస్ట్ సన్
0: తల్లిదండ్రులు గౌరవించి పెంచినటువంటి వాడు కాబట్టి
1: బికాస్ హి వాస్ ద రెసిపియెంట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్
0: ప్రతి ఒక్కరూ వచ్చి నమస్కరిస్తున్నారు అతనికి.
1: హి వాస్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి.
0: కనుకని యద్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది బిహేవియర్ యాజ్ ఇస్ ద థాట్స్ సో ఇస్ ద సీక్వెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే మన యొక్క భవిష్యత్ పట్ల మన యొక్క పవిత్రతనే క్రియాబలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
1: దేర్ఫోర్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ అవర్ ప్రెసెంట్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడా అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
1: లైక్ వైజ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో మెనీ రెస్పెక్టెడ్ అదర్స్ అండ్ వర్ రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
1: వెన్ వీ డోంట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ ఈవెన్ డాగ్స్ ఆల్సో విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ అస్.
0: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
1: అండ్ భారతీయర్స్ ఆర్ రూయినింగ్ దేర్ లైఫ్స్ టుడే.
0: ఏ దేశం పోయినప్పటికీ
1: దే మే గో ఎనీవేర్.
0: ఏ స్థానంలో ఉన్నప్పటికీ
1: దే మే బి ఇన్ ఎనీ పొజిషన్.
0: తల్లిదండ్రులను మర్చకూడదు.
1: యు షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ పేరెంట్.
0: మన వేద వాక్యం అందుకు మాతృదేవో భవ.
1: ద వేద సేస్ మదర్ ఇస్ గాడ్.
0: పితృదేవో భవ.
1: ఫాదర్ ఇస్ గాడ్.
0: ఆచార్య దేవో భవ.
1: టీచర్ ఇస్ గాడ్.
0: అతిథి దేవో భవ.
1: గెస్ట్ ఇస్ గాడ్.
0: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
1: దీస్ ఆర్ ద వర్చ్యూస్ వన్ హ్యాస్ టు కల్టివేట్.
0: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనకు పెంచింది.
1: ద భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ద నోబుల్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
1: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
0: ఇటువంటి చదువులు చదివిన మనకి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: ఎవడైనా సరే తల్లిదండ్రులను గౌరవించి,
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్,
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి
1: ఫాలో యువర్ పేరెంట్స్
0: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుతాడు.
1: ద వన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ దిస్ వే రెస్పెక్టింగ్ లవింగ్ పేరెంట్స్ విల్ ఆక్యుపై హై.
0: ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినం నేర్పేటువంటిది.
1: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ టు లెర్న్.
0: సంక్రాంతి క్రాంతి అనగా మార్పు చెందింపజేసేది.
1: సంక్రాంతి క్రాంతి మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది.
1: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
0: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
0: మన విద్య వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
1: Our education should help us to give up all bad habits.
0: Chedda abhyasam anta duram kavali.
1: We should not have any bad habits any longer.
0: Sadabhyasam abhiruddhi pachukovali.
1: We should develop good habits.
0: Sadgunamunu penchukovali.
1: Develop noble qualities.
0: Idi ye mana Bharat desam yokka pandugulu manaku nerpeetuvantivi.
1: This is the significance, the message of the observance of all festivals.
0: Ilanti parvadinamulu ee naadu manam lekka cheyatam ledu.
1: We are not bothered of these sacred festivals today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ
1: బట్ గెట్ ది సార్
0: ఫస్ట్ పరింటి కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
1: రియలీ దే వాంట్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: వాళ్ళకి అన్ని విధములైన పెట్టి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్డలు అందిస్తున్నారు.
1: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
0: అలాంటి తల్లిదండ్రులు ఈనాడు గౌరవించకపోతే,
1: if you don't respect your parents today,
0: mimmalni ki lokam em gauravistundi,
1: how do you expect the world to respect you?
0: America lo president ayinattu Lincoln,
1: the president of America is Abraham Lincoln.
0: Aa Lincoln ayinattu vaadu chaala beeda kutumbamlo puttadu.
1: Lincoln is from a very poor family.
0: Talli chaala వయసు అయినప్పటికి పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
1: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్.
0: ఒకనాడు మంచి శ్రీమంతులైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
1: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
0: అప్పుడు అందరూ కూడా వీడు బీదవాడు, వీడు పూర్ బాయ్ అని అందరూ నెట్టేస్తూ వచ్చారు.
1: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
0: Aa pillavaadu konchi duram poyin tarvata yechukuntu intiki vachadu.
1: The boy returned home crying all along.
0: Amma naaki chaduvaddu.
1: He said, mother, I don't want to go to school.
0: Nenu ee pillalato nenu chaduvuku polenu.
1: I don't want to be in the company of my classmates.
0: Naina atteedustunnav yechaddu.
1: Mother said, why do you cry? Don't cry any longer.
0: Enduku naina yedustunnav?
1: Why do you cry?
0: అమ్మా నా పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
1: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బి దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టర్న్ అవుట్ క్లోత్స్.
0: దగ్గర చేర్చి తల్లి,
1: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నియర్
0: ఎంతో ప్రేమతో,
1: విత్ ఆల్ లవ్,
0: నాయన మీరు బాగుపడితే నాకు అంతే చాలు.
1: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యు ఆర్.
0: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
1: In fact, we struggle hard.
0: కూలీనాలు చేసి మీ పొట్టను నింపుతున్నాము.
1: I do the daily labor and earn.
0: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
1: You understand our family condition.
0: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
1: Others may disrespect you, but yet you should respect others.
0: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
1: If you respect everyone, you will be respected.
0: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమి బాధపడవద్దు.
1: Don't feel sad for the simple reason that others don't respect you.
0: Alli atti talli bodhana entaano chesindi.
1: And that was the teaching of the mother.
0: Aa yokka teachings e manasulo pettukunnadu.
1: And the teachings were there.
0: Ekkada poyina evaru enta avamanam chesina gaani naaku gauravam, aatma gauravame naa yokka pradhanamainatuvanti lakshanam.
1: In spite of the insult and humiliation everywhere, he considered self respect most important.
0: Self respect kavali naaku.
1: Self respect I need.
0: Evaraina emanu chesukovali.
1: Let anyone do act.
0: Ani aa dhairyanni penchukuntu vachadu.
1: He had that kind of courage.
0: Appudu oka dinamlo poorthi pass ayin tarvata,
1: after completing his studies,
0: atani mitrulandaru cheri,
1: all his friends,
0: neevu kuchu elections nichuko annadu.
1: All his friends wanted him to contest in the election.
0: Aa election lo nichukunte nenu em ayipothano, nenu sampadinchina dharmamanta kuda pothundemo.
1: What would happen if I am to contest in the election? I may lose the money on hand.
0: Ante andaru chaala protsaha parcharu.
1: బట్ ఎవ్రీబడి ఎంకరేజ్ హిమ్.
0: ఆ విధంగా చేసేటప్పటికీ తాను పాస్ అయినాడు, ఓటు దండిగా వచ్చినాయి అతనికి.
1: అండ్ హీ వన్ ది ఎలక్షన్ విత్ అబ్సల్యూట్ మెజారిటీ.
0: అప్పుడు ఇంత బీదవాణ్ణి అయినప్పటికీ నా తల్లి బోధన వల్ల, నేను రెస్పెక్ట్ చేయటం వల్ల అందరినీ నాకు ఇంత గౌరవమైన స్థానం చిక్కింది అన్నాడు, ఆనందించాడు.
1: అండ్ హీ జస్ట్ డిక్లేర్డ్ దట్ హీ కుడ్ ఆక్యుపై ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ అమెరికా బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ దట్ హీ హాడ్ ఫర్ హిస్ పేరెంట్స్.
0: నిజంగా చూస్తే అతని దగ్గర చేతిలో కాసు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ అట్ దట్ టైం.
0: గుణం మాత్రం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద క్యారెక్టర్ దట్ బ్రాట్ హిమ్.
0: ఎవరు చూసినా గాని, బిచ్చగాని చూసినా గాని గౌరవించేటువంటి వాడు.
1: ది పూరెస్ట్ ద పూర్ యట్ హీ లవ్డ్ దెం.
0: వారు తాను తలుచుకునేటువంటి వాడు.
1: దట్స్ వాట్ హిస్ ఫీలింగ్.
0: అయ్యో నాకు భవనం లేదు.
1: ఐ డోంట్ హావ్ బిగ్ బిల్డింగ్.
0: పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు.
1: ఆల్ రిచ్ పీపుల్ లివ్ ఇన్ మ్యాన్షన్స్.
0: అని అలాంటి దుర్భావం అతనిలో రాలేదు.
1: హీ డిడ్ హావ్ సచ్ కంపారిజన్స్.
0: నాకు భవనం లేకపోయినా పర్వాలేదు, నాకు వనం ఉంది.
1: ఐ మే నాట్ హ్యావ్ ఎ బిగ్ మ్యాన్షన్ బట్ ఐ హావ్ గాట్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్.
0: నాకు గొప్ప గొప్ప కారులు నాకు లేవు.
1: ఐ డోంట్ హ్యావ్ బిగ్ కార్.
0: కారు లేకపోయినా భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు.
1: ఐ మే నాట్ హ్యావ్ బిగ్ కార్ బట్ ఐ హావ్ కాళ్ళు ద లెగ్స్ టు వాక్.
0: అని ఈ విధంగా తన గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
1: That has been his sacred feeling, the high level of thought.
0: కట్టగనపడికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
1: And he became the topper.
0: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ వచ్చారు.
1: And he was elected to that position of teacher.
0: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
1: And he was helping everybody.
0: నీగ్రోస్ పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
1: యు నో ద బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
0: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ను చాలా గౌరవించి పెంచినారు.
1: But all of them respected Lincoln.
0: లింకన్ను పెంచి గొప్పవాడిగా చేసుకుని, నీ యొక్క రెస్పెక్టే మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
1: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యూ హావ్ షోన్ టు అస్ యు ఆర్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ.
0: దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
1: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లింకన్.
0: కనుక మానవుని గౌరవించేసేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్టే.
1: దేర్ఫోర్ దట్ టేక్స్ యూ టు ఎగ్జాల్టెడ్ పొజిషన్, వెరీ హై పొజిషన్ ఇన్ సొసైటీ.
0: మన ఆత్మ గౌరవమే మనకు రక్షిస్తుంది.
1: ద సెల్ఫ్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: నీవు బీదవాడు కావచ్చు,
1: దానివల్ల
0: నీవేం వగచవద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్.
0: బీదవాడిని నువ్వు ఆనందించు.
1: You be happy for him.
0: పేదవాడిని గౌరవించుతూ
1: రెస్పెక్ట్ ఆల్ పీపుల్.
0: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నారు.
1: అండ్ యూ విల్ బి రివర్డ్ అండ్ రెస్పెక్టెడ్.
0: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
1: బికాస్ ఆఫ్ ద కర్చెస్ ఇన్ ఎటికెట్ ఆఫ్ ద పాస్ట్ పీపుల్ ఆక్యుపైడ్ హై పొజిషన్స్.
0: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవాడో లేకపోతే చాలా హీనుల్నో చూస్తే గెట్అవుట్ అంటారు.
1: Today we don't want any poor people to come close to us. We neglect them.
0: Kaadu kaadu vaarne daggara chechukovali.
1: It should not be. We should spend time with them.
0: Vaarne manam gauravinchali.
1: We should respect them.
0: Vaallaku vache gauravam puram manake vastundi.
1: We should honor them.
0: Ee gauravam kosam vaarni gauravinchavaddu.
1: Not for simple honor sake.
0: Ee nature kosam vaarni gauravinchu.
1: This respect should be your nature.
0: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది.
1: అండ్ దిస్ రెస్పెక్ట్ఫుల్ నేచర్ యూ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
0: ఆనాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
1: యూ నో దట్ లింకన్ హాస్ బీన్ వర్షిపింగ్ హిస్ మదర్.
0: తల్లియే నాకు నిజమైన దైవము.
1: మదర్ ఈస్ గాడ్.
0: నాకు సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టాట్ బై మై మదర్ ఆల్ ద వర్చ్యూస్.
0: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
1: అండ్ దేర్ఫోర్ ఎనీవన్ హూ టీచెస్ యూ ద నోబుల్ క్వాలిటీస్ దే ఆర్ గాడ్స్.
0: కనుకనే గాడ్ అంటే ఎక్కడో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఎల్స్వేర్.
0: గాడ్ నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది.
1: గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకుంటే,
1: ఇఫ్ యూ డెవలప్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్,
0: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు.
1: నాచురలీ యూ విల్ గ్రో అండ్ డెవలప్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి.
1: Parents may be in any position, anywhere.
0: వాళ్ళ మాటలు మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
1: You should follow them, you should love them, serve them.
0: వారు ఏం చెప్పినా సరే తల వంచుకొని పో.
1: Whatever they say, you should listen to them.
0: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
1: Then only you'll be honored in society.
0: అని చెప్పి,
1: so say.
0: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బై అబ్జర్వింగ్, బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్, దే కుడ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
0: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
1: The moment you are in front of your parents, you should bend your head in respect.
0: మన ప్రాచీన హిందూ యొక్క పద్ధతులు ఎట్లా ఉంటుందో తెలుసిన?
1: You know the ancient tradition.
0: గొప్ప గొప్ప భవనాలు కడతారు.
1: You see today big buildings.
0: కానీ చిన్న తలుపులు పెడతారు.
1: And you have got these small short doors.
0: ఈ డోర్లు ఎందుకోసం అట్లా పెట్టారు?
1: యూ నో వై ది డోర్స్ ఆర్ సో షార్ట్.
0: అయ్యో దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టారులే అని మనం చెడ్డ భావన పొందుతాం.
1: అండ్ వీ థింక్ దట్ ద డోర్స్ ఆర్ సో స్మాల్ అండ్ షార్ట్ సో దట్ థీవ్స్ వుడ్ నాట్ గో సో ఈజీ.
0: కాదు, అది కాదు వాళ్ళ దీనికి కారణం.
1: ఇట్స్ నాట్ ద పర్పస్.
0: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్,
1: ఎనీ గెస్ట్ that might visit your residence,
0: మన ఇంటికి వచ్చినప్పుడు తల వంచుకొని రావాలి.
1: They have to necessarily bend down their head to get in.
0: ఇంటి గౌరవాన్ని ఆనాడు తలుపులతో పాటు విండోస్ తో పాటు మనం పెట్టి ప్రజలను పోషిస్తూ వచ్చాము.
1: Even the windows and the doors of every home teach the lesson of respect.
0: అటువంటి పద్ధతిని ఈనాడు భారతీయులు ఎక్కడ మర్చిపోయినారు?
1: That ancient tradition it is forgotten.
0: ఈనాడు కడపలు కూడా పెట్టడం లేదు ఇంటికి.
1: And we don't have even the doorstep also there.
0: Endukante kalavaru vittu
1: kaadu
0: kaadu adi kaadu vaaru deeniki kaaranam.
1: It's not the purpose.
0: Etuvanti vaaraina raani mana intiki vachetappudiki mana yokka guest,
1: any guest that might visit your residence.

0: forgotten.
1: ఈనాడు కడపను కూడా పెట్టడం లేదు ఇంటికి.
0: And we don't have his doorstep also there.
1: ఎందుకంటే కడపను పెడితే దాన్ని దాటుకుని పోవాల చాలా కష్టమైపోతుంది.
0: Because you have to just go ahead crossing this doorstep.
1: అది కాదు, మన పూర్వీకులు కడపను పెద్దదిగా పెట్టేటువంటి.
0: In ancient times they had big broad doorsteps.
1: పెద్ద డోర్ పెట్టేసరికి అయ్యో దొంగలు పరిగెత్తుకోకూడదని పెట్టారులే ఈ పిచ్చివాళ్ళు అని ఈనాటి పిల్లలు అంటారు.
0: The modern people think that they're all madcaps because they wanted to prevent the thieves from getting in and running away.
1: Kaadu kaadu.
0: It's not so.
1: Manam itarli intiki vellina manam tala vanchukoni kindiki povali.
0: Even if you visit anybody, you have to bend your head and give up.
1: Itarlu mana intiki vacheste vaallu kuda tala vanchukore mana intiki raavali.
0: Guests from the neighborhood also have to bend their heads and get in.
1: Ante gaani dongalu teesukokapokunda unde kosamani pettaledu talapudu peddavi.
0: It's not simply to prevent thieves from getting in.
1: కనుక మన భారతీయులు ప్రతి ఆచారమును కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు.
0: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని,
0: యు హావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్,
1: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని,
0: గ్రో ఇన్ ట్రెడిషన్,
1: మీరు భవిష్యత్తు లోపల
0: అండ్ ఇన్ ఫ్యూచర్
1: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
0: See that you are honored, respected.
1: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
0: లెట్ పేరెంట్స్ సే దట్ మై చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్, లెట్ దెం బి హ్యాపీ.
1: ఆ ఒక్క పేరును మీరు పొందితే అంతే చాలు.
0: ఇఫ్ యు గెట్ దట్ గుడ్ నేమ్, దట్ ఈస్ ఎనఫ్.
1: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపు పురస్కారములు చేస్తే కాదు వచ్చేది.
0: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
1: ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
0: To what extent he is following the command of his parents?
1: ఎంత చదువులు చదివినప్పటికీ,
0: in spite of high education,
1: చదువులు పెంచవు.
0: It's not education.
1: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
0: In fact, education makes you egoist.
1: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
0: It doesn't help you to be humble.
1: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
0: Therefore, the humility, devotion.
1: అప్పుడే మీరు గొప్పవారు అవుతారు దేశానికి.
0: దెన్ ఓన్లీ ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మీరు గొప్పవారు కానక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి గ్రేట్.
1: మంచివారు కాండి.
0: యూ నీడ్ టు బి గుడ్, నాట్ నెసెసర్లీ గ్రేట్.
1: గొప్ప పేరు ఈ పొద్దు వస్తుంది, రేపు పోతుంది.
0: గ్రేట్ నేమ్, బిగ్ నేమ్ యూ మే గెట్ టుడే అండ్ లూజ్ టుమారో.
1: కానీ మంచి నేమ్ శాశ్వతమంతా వస్తుంది.
0: బట్ ద గుడ్ నేమ్ దట్ యూ గెట్ విల్ రిమైన్ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: గుడ్ పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు నేను తెచ్చుకోకండి.
0: డోంట్ స్ట్రైవ్ టు బి గ్రేట్.
1: మరి గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే గేటే అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
1: కానీ మనం గ్రేస్ సంపాదించుకోవాలి.
0: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
1: ఈనాడు గ్రేస్ కంటే గ్రాసును పెంచుతున్నారు.
0: More than to earn grace, but we are running after grass.
1: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి గ్రాస్.
0: You know, it's the cow that eats the grass.
1: కనుక నేను గ్రాస్ ని మెచ్చుకోవటం వల్లే పశువులుగా తయారైపోతున్నాను.
0: Because we run after the grass, we are like animals.
1: మనం గ్రేస్ ని పెంచుకోవాలి.
0: We should earn God's grace.
1: ఆ గాడ్స్ గ్రేస్ ని పెంచుకుంటే,
0: if you have God's grace,
1: ఎంతటి మంచివారైనా అవుతారు.
0: You'll be certainly good.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
0: సంక్రాంతి,
1: ఈ సంక్రాంతి దినం మనం పెంచుకోవాల్సింది. మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
0: వాట్ వీ షుడ్ డూ టుడే ఇస్ టు ఆనర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: వాడి రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
0: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
1: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
0: దిస్ ఈస్ ద క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు డెవలప్ అండ్ లెర్న్.
1: ఇప్పుడు చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
1: చిన్న పిల్లవాడు,
0: స్మాల్ బాయ్,
1: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
0: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
1: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
0: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేద చాంటింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవటం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతనో గౌరవిస్తున్నారు.
0: Because of these qualities, the parents respect him, love him.
1: ఇంత మంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
0: The father is blissful because his son is appreciated by everybody here.
1: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
0: The parents are also extremely happy. They love you more.
1: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.

0: గుడ్ నేమ్ ఆఫ్ దిస్ బాయ్ ది పేరెంట్స్ ఆల్సో హ్యావ్ ఎర్న్ గుడ్ నేమ్
1: కనుకనే మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీ ది పేరెంట్స్ గుడ్ గెట్ గుడ్ నేమ్.
1: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
0: దట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఇన్ బిగినింగ్ ఏ సన్ హూ విల్ గెట్ ఏ గుడ్ నేమ్.
1: పేరును మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ గెట్ ఏ గుడ్ నేమ్.
1: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
0: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
1: అవంత ఈనాడు వచ్చిన రేపు పోతుంటాయి.
0: టుడే యూ మే హ్యావ్ దెమ్, యు ఆర్ బౌండ్ టు లూజ్ టుమారో.
1: కానీ గౌరవం అనేటువంటిది ఒక తూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
0: ద గుడ్ నేమ్ యూ గెట్ వన్స్ యూ గెట్ ఇట్ ఇట్ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ లీవ్ యూ, ఇట్ విల్ నెవర్ ఫేడ్.
1: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
0: సచ్ ఎ గుడ్ నేమ్ యూ షుడ్ గెట్ ఇట్.
1: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
0: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institution.
1: Meeku telusu,
0: you know this.
1: Vidyarthula valla oka naya paisa kuda nenu andukotam ledhu.
0: You all know the students do not pay even single naya paisa to the institutions.
1: Inka vaadiki emaina lekapothe nenu inka pustakalu kolistuntanu kaani vaada daggara nunchi em puchukotam ledhu.
0: Furthermore, Bhagavan gives you books, provides you all conveniences and comforts.
1: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నాపైన, నా ప్రేమ వారికి వారిపైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
0: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
1: తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడాను గుడ్ బై గుడ్ బై అని ఆనందిస్తారు, కానీ బాధపడరు.
0: Then even while leaving parents they say goodbye and they are quite happy to leave their parents.
1: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టబతికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
0: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
1: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
0: How could they have that love?
1: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
0: It is Bhagavan's love and their love for Bhagavan.
1: నేను అందరికీ అందించేది ప్రేమ ఒక్కటే.
0: It is only the love, the message and the teaching of Bhagavan.
1: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
0: Bhagavan's property does not comprise properties or mansions.
1: Biggest property, love, love, love.
0: Bhagavan's biggest property is love and love only.
1: ఆ ప్రేమ ఇస్తున్నాను, వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
0: Bhagavan loves you and receives your love.
1: నేను ఎప్పుడు పిల్లల్ని కోరేటువంటి నాయన, మీ ప్రేమను నాకు ఇవ్వండి.
0: What Swami wants you is to give you love.
1: మీకు ఏది కావాల్సినా నేను ఇస్తాను.
0: And if you just give your love, I will give you whatever you want.
1: అందువల్లనే పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటాయి.
0: That's why boys loves Bhagavan.
1: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
0: Develop this love more.
1: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
0: Love your parents.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: Love your parents.
1: తల్లిదండ్రుల ఆజ్ఞలు నడుచుకోండి.
0: Follow their command.
1: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
0: You are bound to be great. Achieve everything in life.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: వారి భజన నిరంతరము ఇప్పుడు కూడా నువ్వు మనసులోనైనా తలుచుకుంటున్నాండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కులేని వాడి దేవుడోమో ప్రేమ ఒక్కటే.
1: You may be in a village or in a city, the mountain top or down the valley in the deep sea, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: ఆ ప్రేమ ఒక్కటే మిమ్మల్ని వెంట జంట ఇంట ఉండి కన్నీటిగా కాపాడుతూ వస్తుంది.
1: దట్ లవ్ విల్ బి విత్ యూ ఆల్వేస్, విత్ యూ ఆల్, ఇన్ యూ ఆల్వేస్. దట్ విల్ ప్రొటెక్ట్ యూ,
0: ఇన్ యూ, అరౌండ్ యూ.
1: ఇట్ ఈస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 12th January 2004 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది సంక్రాంతి సెలబ్రేషన్స్. Bhagwan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

പരമസുഖദം കേവലം ജ്ഞാനമുക്തിം ബ്രഹ്മാനന്ദം പരമസുഖദം.

0: గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సర్వదీ సాక్షిభూతం బ్రహ్మానందం పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తిం ఆనందవల్లి యందు బ్రహ్మానందమును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందం అనగా మానవుడు వర్ణించుటకు వీలుడైనటువంటి ఆనందం.
1: Brahmananda, supreme bliss, is beyond human comprehension.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: It is the one that confers limitless bliss.
0: ఇది వాక్కునొక్క కాని మనసునొక్క కాని చెప్పుటకు వీలు కాదు.
1: It cannot be extolled, expressed by word or comprehended by mind either.
0: హాయిగా స్థాయిగా శాంతిగా నిష్కలంకంగా నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్ in sthayi, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or Supreme Bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme Bliss Brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితంలో అనుభవించినటువంటి ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపేటువంటి ఆనందములకు మానవానందము అని పేరు పెట్టారు.
1: Man in his daily life, what he experiences, pushti the strength, santushti the satisfaction, that state of happiness is human level of happiness, manavananda.
0: Aithe ee manavanandamunaku 1000 rettu adhikamainatunte gandharvanandamu.
1: 1000 times more than the human level of happiness is gandharvananda.
0: Ee gandharvanandamunaku 1000 rettu adhikamainatunte దేవానందం.
1: 1000s and 1000 times మోర్ దెన్ గంధర్వానంద ఇస్ దేవానంద.
0: ఈ దేవానందమున కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందం.
1: 1000 times మచ్ మోర్ దెన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ఇస్ దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 times మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1000 times మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లెస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness manavananda and brahmananda the supreme bliss.
0: Kani manavunaku ee brahmananda tattvam anetundi emito artham chesukonakaleka prati danikudunu ee brahmanandanga unnanu brahmanandanga unnanu ani varnistuntadu.
1: Man has no idea of brahmananda supreme bliss while he brings down to every tiny little act.
0: ఒక హోటల్లో వెళ్ళి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: హీ గోస్ టు ఎ హోటల్ అండ్ హ్యాస్ హిస్ మీల్ అండ్ హీ సేస్ బ్రహ్మానంద సుప్రీం స్టేట్ ఆఫ్.
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆనందవల్లి స్టార్టింగ్ విత్ ది హ్యూమన్ హ్యాపీనెస్ మానవానంద అండ్ బ్రహ్మానందం.
0: అది మహతో మహీయం.
1: And this is smaller one, that is mightiest.
0: ఇది అణుమాత్రమైన ఆనందము.
1: This is fractional, tiny.
0: మనస్సునకు వాక్కునకు లోబడినటువంటి ఆనందము మానవానందము.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: దైవానందములకు ఎట్టి పరిమితము లేదు.
1: But divine bliss has no limits.
0: సందీప్ చటర్జీ చెప్పినట్టుగా no reason. దానికి చెప్పడానికి వీలే లేదు.
1: As Sandeepan said, it has no reason, it cannot be expressed.
0: దైవానందమునకు ఎట్టి రీజను లేదు.
1: The divine bliss has no reason as such.
0: సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time under all circumstances.
0: బ్రహ్మానందం
1: బ్రహ్మానందం
0: బ్రహ్మగాని ఆత్మ కాని ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని బ్రహ్మమునికే ఆత్మని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్ అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడాను ఆనందమయమై ఉంటుంటుంది.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma anetvanti padamunaku anandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti anandamunake Brahma anandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: Ee Brahmanandamulo manavanandam anetvantidi kevalamu adu maatrame anetvantidi.
1: In the supreme this Brahmananda, the human level of happiness is just so subtle, microscopic.
0: ఈ ప్రపంచంలో సర్వత్రా వ్యాపించినటువంటిది గాలి.
1: In this world, that which is so widely spread
0: ఈ గాలికి ఇట్టి ఆకారము అట్టి ఆకారమని ఎవరు నిర్ణయించలేరు.
1: Air has no specific form.
0: కానీ అట్టి సర్వవ్యాపమైనటువంటి గాలిని ఒక చిన్న బెలూన్లు ఊదినప్పుడు చిన్నగా రూపాన్ని పొందుతుంది.
1: This air, which is present everywhere, when blown into a balloon, it assumes that form.
0: ఆ పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: That balloon cannot contain all the air around.
0: అది ఒక పరిమితమైనటువంటి ఒక బెలూన్.
1: The balloon is limited in its dimension.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టను పగిలిపోతుంది.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి ఒక గాలికి సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేవు.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వెల్.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద, more than prajapati ananda, brahmananda is widespread.
0: Kalukane brahmanandam anetunte padyamulandu sarva padamulu kudanu brahmaku sambandhinchinatuntivi.
1: All words, vocabulary, are related to brahma.
0: Rendavadi పరమసుఖదం.
1: నెక్స్ట్ వన్ ఇస్ పరమసుఖదం, సుప్రీం హ్యాపీనెస్.
0: ఏమిటి ఈ సుఖము?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్?
0: శారీర సుఖమా? ఇంద్రియ సుఖమా? బుద్ధి సుఖమా? మనోసుఖమా? ఏ సుఖం ఇది?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: సుఖం అని కూడా నువ్వు ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మైన్ నమః ధర్మణే అన్నారు. కస్మైన్ నమః, కస్మం అనగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ ఐ ఆఫర్ మై సాల్యూటేషన్స్ టు ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మైన్ నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: ఎర్లియర్ డేస్ వెన్ పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, దే వర్షిప్ దిస్ వే.
0: ఇంటిమేట్మెంట్ యొక్క ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియంట్ రిషి.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: దిస్ ఇస్ నాట్ బౌండ్ బై టైమ్.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: దిస్ హెస్ నో బౌండరీ ఐదా.
0: కాలకర్మము ఎందుకు కూడా పరిమితం లేదు.
1: ఇట్ హెస్ నో లిమిటేషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
0: కాలకర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమసుఖం.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ రీజన్ ఇస్ ది సుప్రీం బ్లిస్.
0: ఈ పరమసుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: టు గివ్ ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ పరమసుఖ, సుప్రీం హ్యాపీనెస్,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్.
0: ఆకారమే లేదు.
1: ఇట్ హెస్ నో ఫార్మ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: ఇట్ హెస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్. హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ has a form but nothing as to the
0: paramatmanam kudanu sukaswarupude.
1: God is in eternal bliss.
0: Dukkhamulaku kungaka aanandamulaku pongaka nirantaram kudanu paramanandam tho kudinatvanti sukhamu.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: Parama sukadam kevalam gnanamurtim. Kevalam anaga emiti?
1: కేవలం.
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞాన రూపం, నిజమైనగా జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన,
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జ్ఞాన? విజ్డమ్.
0: గ్రంథ జ్ఞానమా?
1: టెక్స్చువల్?
0: ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా?
1: ఆర్ ఎనీ యోగిక్ నాలెడ్జ్?
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా?
1: ఆర్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్?
0: ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇది పరమ జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: This Brahma Jnana, knowledge of the self, is present in all.
0: గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడా సర్వత్రా ఉంటున్నది.
1: Just as air spreads all over, so also wisdom.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని, అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable. The while other one is
0: jnanam kaadu, mastaka jnanam kaadu.
1: It is nothing to do with the textual or academic knowledge.
0: Kanaka idi eppudu kudunu paripurnamainatvanti yokka swasvaroopa jnaname.
1: Whereas this brahma jnana is totality, holistic.
0: Swasvaroopa jnanamu.
1: It is the one of the self.
0: Itti jnanamunaku ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం
0: హ్యాపీనెస్. జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వమైనటువంటిదే పరమసుఖము.
1: The combination of these two is supreme happiness.
0: ఈ అనుభవించేటువంటిదే జ్ఞానము.
1: So it is jnana that is always in state of supreme happiness.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: The very personification of wisdom.
0: Dvandvatitam.
1: That is a non-dual.
0: Kastamu, sukhamu, anikani. Leka nindalu, nishturam anikani. Papamu, punyamu, anikani. Manchi, chedda, anikani. Ye matram indulo, cheradanik veeledu.
1: It is non-dual. It is nothing to do with the praise or blame, sin or merit, good
0: or bad.
1: There is nothing like duality here.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: Basing on this, it is said truth is one, represented as many
0: not
1: by many
0: two,
1: scholars.
0: Not two.
1: Truth is one, not two, not two.
0: ఎందుకంటే truth is one అంటే రెండు కావచ్చును.
1: When you say truth is one,
0: not two.
1: So the statement is the truth is one, not two.
0: ద్వంద్వాతీతం.
1: ద్వంద్వాతీతం, non-dual.
0: రెండింటికి అతీతమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వం.
1: ది నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఇస్ బియాండ్ డ్యుయాలిటీ.
0: పరమ సుఖదం అయిపోయింది.
1: అండ్ దెన్ దట్ సుప్రీం బ్లిస్ఫుల్ స్టేట్.
0: ద్వంద్వాతీతం,
1: బియాండ్ డ్యుయాలిటీ.
0: గగన సదృశ్యం,
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ కాన్సెప్ట్.
0: ఆకాశం ఎక్కడ ఉన్నదంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: వెరీ స్పేస్ ఈథర్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ ఉన్నది అక్కడ లేదని నిర్ణయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దట్
0: గగన సదృశ్యం. ఆకాశం ఎంత వ్యాపించి ఉంటున్నదో అదే విధంగానే ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ నేచర్, బీయింగ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు?
1: That ethereal concept is related to God.
0: Brahmanandam, Paramasukadam, Kevalam, Jnanamurtim, Dvandvatitam. Ivanni kudunu Bhagavanturiki perlu matrame.
1: These are all the attributes of God. That is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
0: Gagana sadrisham. Yes. Tattvamasyadi lakshyam.
1: Tattvamasyadi lakshyam.
0: నాలుగు వేదములు ఎందుకును నాలుగు మహావాక్యములు బోధిస్తూ వచ్చింది.
1: ఫోర్ వేదస్ టాట్ ఫోర్ ఇంపార్టెంట్ డిక్టా.
0: ఈ నాలుగు యొక్క మహావాక్యములు ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఫోర్ డిక్టా?
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఋగ్వేదము,
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఇస్ ఋగ్వేద.
0: అయమాత్మ బ్రహ్మ,
1: అయమాహం
0: బ్రహ్మాస్మి తత్ త్వం అసి.
1: అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్ త్వం అసి.
0: ఇది మహావాక్యముల యొక్క తత్వము.
1: దీస్ ఆర్ ఇంపార్టెంట్ డిక్టా.
0: ఇవన్నీ చేరి దైవం యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినాయి.
1: దే ఆల్ డినోట్ ద యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: All four Vedas,
0: Dvandvatitam,
1: have explained in detail.
0: Gagana sadrisham,
1: is non-dual, ethereal.
0: Tattvamasyadi lakshyam,
1: it has got the ultimate as the aim.
0: Ekam,
1: one.
0: Nityam,
1: eternal.
0: Vimalam,
1: pure.
0: Achalam,
1: immobile.
0: Ekam,
1: one.
0: Unnadi okkate,
1: one. Truth is one.
0: కాని జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వి గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
0: ఒకటి పెట్టావు,
1: యు హావ్ వన్ హియర్.
0: పక్కన సున్న పెట్టావు,
1: యు యాడెడ్ జీరో.
0: టెన్ అంటున్నావు,
1: టెన్ ఇట్స్
0: ఇంకొక సున్న పెట్టావు.
1: హండ్రెడ్
0: అంటున్నావు,
1: హండ్రెడ్
0: ఇంకో సున్న పెట్టావు. థౌసండ్ అంటున్నావు,
1: థౌసండ్
0: ఇంకో సున్న పెట్టావు. టెన్ థౌసండ్ అంటున్నావు. ఈ విధంగా మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మార్పుతో వస్తుంది.
1: యు కెన్ యాడ్ జీరోస్ అండ్ సే మిలియన్.
0: అయితే ఈ అన్నింటి ఎందు ఉన్నది ఏమిటి? ఒక్కటే.
1: ఇన్ ఆల్ యు ఫైండ్ వన్ దేర్.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం.
0: ఏకం సత్ విప్రాబోధావంతే. ఏకమే.
1: దట్ ట్రూత్ ఈజ్ వన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్.
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకము.
1: One.
0: Nityam.
1: Is eternal.
0: Eppudu maarpu chendetundi kaadu.
1: It is changeless.
0: Yetti changes kuda undadu.
1: There will be no change at all.
0: Trikalam niyandu kuda deeniki maarpu undadu.
1: In all three periods of time, it
0: kuda deeniki maarpu undadu.
1: It doesn't change.
0: Trigunam niyandu kuda maarpu undadu.
1: So also in the Trinity.
0: Trikalam, trigunam, trilokam. Moodinti yendunu maarpu lenatundide ide okati.
1: So there is no change in all the three of the attributes in all the three periods of time.
0: Nityam.
1: It is eternal.
0: Vimalam.
1: Pure.
0: మలరహితమైనటువంటి ఇది విమలం.
1: ఇట్ ఇస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్.
0: ఈ మలరహితమైనగా ఏమిటి?
1: విదౌట్ ఇట్ ఈస్ ఈనాడు
0: ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్.
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు
1: విమలం,
0: ఎట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం.
1: అచలం
0: చలించేటువంటి వాడు కాదు.
1: ఇట్ డజంట్ మూవ్, ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాలు చలిస్తున్నారు.
1: నక్షత్రాలు
0: చలిస్తున్నాయి.
1: స్టార్.
0: భూమి చలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్.
0: అన్నింటి యందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే,
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్,
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుండాలి.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్థమే వచ్చా. ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: ancient rishis,
0: దైవత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై,
1: to know divinity,
0: అనేక తపస్సులు చేసి,
1: did penance,
0: సర్వమును త్యాగం చేసి,
1: and they sacrificed.
0: ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది,
1: each of the saint has got his own.
0: ఆ రూపమునకు ఒక్కొక్క మహర్షి భావోద్వేగం చే పేర్లు పెడుతూ వచ్చారు.
1: Out of his sentiments and feelings, every sage has given a definite direction to divinity.
0: కనుక భగవంతునికి ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దానికి కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ది ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాది సృష్టిస్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్ బ్లిస్ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు సమయం లోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా
1: ధ్రువ వాజ్ ఇన్ పెనెన్స్
0: నాయన ధ్రువ
1: హి సెడ్ ఓ సన్ ధ్రువ
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు
1: యు ఆర్ యంగ్ సో యంగ్
0: చాలా చిన్న పిల్లవాడవు
1: యు ఆర్ ఎ బాయ్
0: నీవు తపస్సును ఆచరించగలవా
1: కెన్ యు అండర్టేక్ పెనెన్స్
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు
1: హౌ కెన్ యు థింక్ ఆఫ్ గాడ్
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు
1: యెస్ పుట్ మెనీ క్వశ్చన్స్
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions
0: brahma manasa putra
1: he said oh narada
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane
1: in fact god motivated me to do penance
0: ee sankalpamulaku mokkaga malipinchedi taane
1: in fact he is the cause for
0: ee mokkalu uchchanga maarchedi taane
1: and his penance would grow in
0: it and phalamulu kuda icchedi vante taane
1: and it will finally bear fruits as per his will
0: kabatti taane chustukuntadu
1: God will take care of my penance. నేను
0: ఈ సందేహములకు ఏమాత్రం అవకాశం ఇవ్వను.
1: I never doubt at any point of time.
0: నేను ఏ శాస్త్రమును చదవలేదు.
1: I have not gone through any text.
0: ఏ ఉపనిషత్తును తిరిగివేయలేదు.
1: I have not gone through Upanishads.
0: కనుక నాకు ఉన్నటువంటిదంతా ఒకే చదువు ఒక్కటే.
1: I only know one form of education.
0: దైవనామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్
0: ఒక్కటే ఒకటి చెప్పాడు
1: గేవ్ ఓన్ సెడ్
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు
1: హి సెడ్ గోపీజన వల్లభాయ నమః
0: గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు
1: గోపికాస్ ఆర్ నాట్ దోస్ ఆఫ్ బృందావన్
0: గోప అనగా ఏమిటి భూమి వేదము వాక్కు
1: గో మీన్స్ అర్త్ వేద ద వర్డ్
0: భూమి
1: అర్త్
0: వేదము
1: వేదము
0: వాక్
1: అండ్ ఆల్సో ద వర్డ్
0: పశువు కూడా పశువు
1: అండ్ ఆల్సో ద కౌస్
0: ఈ నాలుగింటికి గో అని పేరు
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు
1: అండ్ దిస్ గోవు ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఒరిజినల్ వర్డ్ గు
0: కనుక ఈ నాలుగింటిని కాపాడినటువంటి వారు గోపికలే
1: గోపికస్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దీస్
0: భూమిని నిలిపారు
1: They kept the earth steady.
0: వేదాన్ని కాపాడుతూ వచ్చారు.
1: They were protecting the
0: వాక్కును స్మరిస్తూ వచ్చారు.
1: And they were chanting God's name.
0: గోవును కాపాడుతూ వచ్చారు.
1: And they were also raising cows there.
0: కనుకనే వీరికి గోపికలు అని పేరు వచ్చింది.
1: So they are called Gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కానీ తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: Each one started giving one name, but in fact God is nameless.
0: అప్పుడు చెప్పాడు గోపి జన వల్లభాయ నమః గోపి
1: Then he said, Gopi.
0: ఆ జనము లోపల నేను ఒకడిని అన్నాడు.
1: In the among gopis, I am one among them.
0: అనగా వేదములో నేను ఒకడినే.
1: I am part of Veda.
0: వాక్లో నేను ఒకడినే.
1: I am also part of
0: భూమిలో నేను ఒకడినే.
1: Also another.
0: గోవులో నేను ఒకడినే.
1: I am among the cows, I am one.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: Therefore, I am one among the many.
0: కనుక గోపి జన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపి జన వల్లభాయ నమః means the sustainer, protector.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహా
1: స్వాహా
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన
0: స్వాహా
1: స్వాహా
0: ఈ ఐదు విటికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి
1: క్లీమ్ మీన్స్ అర్త్
0: క్లీమ్ అనగా భూమి
1: క్లీమ్ మీన్స్ అర్త్
0: భూమి
1: అర్త్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్
0: స్వాహా ఆకాశం
1: స్వాహా ద స్పేస్
0: కాబట్టి ఈ ఐదింటికి ఐదు భూతములు నిర్ణయించాడు.
1: These five words symbolize the five elements.
0: కరకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: The five elements are the very personification of God.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
1: So these are the five elements which are the form of God.
0: ఆకాశమే.
1: స్వాహా means the space, ether.
0: కనుక ఆకాశము గాలి అగ్ని నీరు భూమి.
1: So the five of the elements are referred in this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణువు ఈ విధంగా విష్ణు కృష్ణులు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేర్ల లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్ నో నేమ్.
0: కస్మై నమః
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్
0: కనుకనే సుఖముంది.
1: సో హీఈస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: హీఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్ ఇట్.
0: ప్రాకృతమైనటువంటి ఒక శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైనటువంటి జనములతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయంలో చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హి హస్ గాట్ దిస్.
0: నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: But Bhagavan is desireless, left to himself.
0: ఎక్కడ కోరినా ఎక్కడ చేసినా ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటాం.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్,
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
0: సేక్. నో, మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్,
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ద
0: సాటిస్ఫాక్షన్. ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్.
0: ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ మనీ,
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యూ వాంట్ ఫుడ్,
0: లేదు,
1: ఫర్ ది సేక్ ఆఫ్ ది ఫుడ్
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్?
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్
0: ఏకం, ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్, ఇన్ ద ఫిజికల్ వరల్డ్ వీ కెన్ కాల్ ఇట్ స్వార్థ ఆర్ కాన్షియస్నెస్.
0: పారమాత్యం లోపల,
1: బట్ స్పిరిచువల్
0: స్వార్థం కాదు.
1: స్పిరిచువల్లీ ఇట్ ఇస్ నాట్
0: పరార్థమే, అది కూడాను.
1: ఇట్ ఈస్ ఆల్సో బియాండ్.
0: కనుక ప్రపంచం లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
1: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
0: పరమాత్మ,
1: గాడ్,
0: పరాత్మ,
1: సూపర్ న్యాచురల్,
0: పరమాత్మ, తర్వాత ఏకాత్మ,
1: ఏకాత్మ,
0: ద్వైతాత్మ,
1: ద్వైతం, ద్వైతం, డ్యుయాలిటీ.
0: కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వంతో లోపల జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్,
0: సమష్టి, సమష్టి,
1: వ్యష్టి ఇండివిజువల్, సమష్టి కమ్యూనిటీ.
0: కనుకనే పరమేష్టి,
1: పరమేష్టి డివినిటీ,
0: పరమేష్టి ఆనెస్టీ.
1: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
0: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి యొక్క తత్వం,
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: కనుకనే
1: సో
0: పరమాత్మను మనం పొందాలనుకున్నట్టే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్, ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి, ది కమ్యూనిటీ.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇండివిజువల్ పరమేష్టి, ది డివైన్
0: దైవేష్టి అయిపోతుంది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ సుప్రీమ్, ది డివైన్.
0: కనుకనే నాలుగవ దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్, ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ది కమ్యూనిటీ.
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: ఇఫ్ యూ రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్ యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ.
0: కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: బేసింగ్ ఆన్ దిస్ గాడ్ ఈస్ కాల్డ్ బ్రహ్మ.
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి,
1: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్,
0: పరమేష్టితో చేరాలనుకునే ఆశను పెంచుకుని,
1: ఈ షుడ్ హ్యావ్ ఎర్నింగ్ ఫర్ గాడ్,
0: సమష్టితో ఏకం కండి.
1: అండ్ ఈ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
0: ఒక్కటే,
1: బోత్ ఆర్ వన్.
0: అందరూ ఒక్కటే,
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ వేదము మొట్టమొదట ప్రబోధించి వచ్చింది.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ వేదా ఇన్ ద బిగినింగ్.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: ది రిషీస్ హూ డిడ్ పెనెన్స్,
0: వేదాః వేదం పురుషం మహాంతం, మహాంతం,
1: we have seen God,
0: aditya varnam,
1: and he is pure
0: surya kantito kudinatunti vaadatanu,
1: he is so brilliant,
0: tamasah parastha tamaslo untunnadu taanu,
1: but he lies there in tamas or darkness,
0: anaga cheekatilo untunnadu,
1: it means he is tamas or darkness,
0: kaani surya kanti undi, surya kanti undinappudiki ni tamaslo unnadu,
1: there is this sunlight but yet he is in tamas,
0: tamasah parastha.
1: Is beyond this darkness there.
0: అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు,
1: దట్స్ ద డిక్లరేషన్ ఆఫ్
0: స్వామి, మీరు లోపల చూచారా బయట చూచారా?
1: దెన్ దే ఆస్క్డ్, హావ్ యూ సీన్ గాడ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్?
0: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బికాస్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
1: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్? వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కలిగే పరమ సుఖదం.
1: యాజ్ గాడ్ ఈస్ డిజైర్లెస్, హీ సుప్రీమ్.
0: ఎట్టి కోరికలు లేదు,
1: నో డిజైర్.
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
1: సో హీస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: దానివల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: దేర్ఫోర్ హీ ఈస్ ది పర్సోనిఫికేషన్, మెటఫర్ ఆఫ్ హిస్.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం కాని, సుఖం కాని, ఆనందం కాని భగవంతుని యందే ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్ or in God.
0: దేనికి నీవు ఒక కారణం లేవు.
1: There is no reason anything for this.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: God has got the attribute beyond
0: కార్యకారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: God is beyond reason, beyond time and space.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: He is not bound by time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడా లోన కానటువంటి వాడు.
1: He is not affected by time and space or reason.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు,
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది,
1: యు డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపెన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గాన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసి పోయింది.
1: అండ్ యు హావ్ గాన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల,
1: దేర్ ఇన్ ద డ్రీమ్,
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు కలకత్తాకు?
1: Who accompanied you?
0: ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకారణ కర్మములు ఏ మాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally you should get into the plane at 7 o'clock in the morning.
0: Plane pothunte 4 gantala time teeskundi,
1: and it takes 4 hours.
0: Calcutta lo diginaavu,
1: get down there in Calcutta.
0: Calcutta lo digesesi,
1: as you get down there,
0: taxi teeskunnaavu, nivu intiki poi cheripoyinaavu,
1: and then you reach home by a taxi.
0: Endu kosam intiki poi cherinaavu?
1: Why have gone home?
0: Nee bandhuvulu chuttam kosam nee vellaavu.
1: You want to meet your relation.
0: Kaabatti bandhuvulu chuttam kaaranam.
1: To meet your relation is the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: ద రీజన్ ఆఫ్ యువర్ ట్రిప్ ఇస్ టు మీట్ యువర్ రిలేషన్.
0: కార్యం ప్రయాణం, ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: అండ్ యూ ట్రావెల్ బై ఫ్లైట్.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: హియర్ టైం ఫ్యాక్టర్,
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణం అయినావు.
1: ద టైం ఫ్యాక్టర్ టెల్స్ యు స్టార్టెడ్ 7.
0: కర్మ, కారణ, కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ In this waking state, there is reason, there is time, there is cause and conveyance.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: Whereas in a dreaming state there is no cause, there is no reason, there is no conveyance, there is no time factor.
0: నాలుగు లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: Since all these 4 factors are missing, it is a dream.
0: ఇది సత్యం కాదు.
1: It's not truth.
0: నాలుగు కుడును దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం.
1: Therefore that what you experience all these factors is true.
0: సత్యం అనేటువంటి దాంతో మీరు విచారణ చేయండి.
1: Sushupti, deep sleep state.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: అండ్ యూ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: యు గాట్ అప్ ఎట్ 1:30 మిడ్ నైట్.
0: 1:30 గంటకు చేసావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: యూ హావ్ గాన్ టు బాత్రూమ్ ఎట్
0: 1:30 గంట 35 నిమిషాలకు నీవు వెళ్ళావు తిరిగి.
1: అండ్ యూ రిటర్న్డ్ ఎట్ 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: అండ్ దెన్ యూ జస్ట్ లై డౌన్ ఆన్ బెడ్ 1:35. దెన్ యూ స్లెప్ట్.
0: నిద్ర వచ్చింది.
1: Yes, you slept.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యూ స్లీప్?
0: నీవు పెద్దవాడైనట్టు,
1: యాజ్ యూ హావ్ గ్రోన్,
0: నీవు చదివినట్టు,
1: యాజ్ ఇఫ్ యూ ఫినిష్డ్ యువర్ స్టడీ,
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు,
1: యాజ్ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయ్డ్,
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు,
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
0: నీకు కుమారుడు పుట్టినట్టు,
1: యు హావ్ ఎ సన్,
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్, అండ్ యు స్టార్టెడ్ టు ప్లే విత్ హిమ్. దట్ వాస్ ద డ్రీమ్.
0: చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్, అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: ఇవన్నీ కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఫర్ బర్త్, ఫర్ యువర్ ఎడ్యుకేషన్, టు గెట్ మ్యారీడ్,
0: 40 సంవత్సరాలు పట్టినటువంటిది.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్, వాక్ అప్.
0: ఇదంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్!
0: ఇది సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల,
1: ఇన్ 5 మినిట్స్ టైం,
0: 40 సంవత్సరముల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యూ హావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే
1: If you want to experience divinity,
0: ఈ కాలం లోపల
1: within your
0: experience 40 సంవత్సరములు కాలము 5 నిమిషాలు.
1: So 45 years of experience is
0: experience in 5 minutes.
1: This is the time in Sushupti,
0: deep sleep.
1: Beyond Sushupti, deep sleep is Turiya, ultimate.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక్క క్షణం చాలు.
1: In the Turiya ultimate state, a fraction of a second is enough.
0: ఎక్కడ 5 నిమిషాలు నీవు ఇంత అనుభవించావు?
1: How could you experience 40 years of time in 5 minutes?
0: జవాబు చెప్పగలవా?
1: Can you reply? No.
0: ఇది కూడా అంతే.
1: So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యం అవుతుంది.
1: If you want to see God within a fraction of a second, it is possible.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
1: You are living in a house.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరాలు అయిపోయింది.
1: And you left that 10 years ago.
0: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు.
1: You kept it under lock and key.
0: ఏ దేశాలకో వెళ్ళినావు.
1: And you went abroad.
0: 10 సంవత్సరాలు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
1: And the whole house kept under lock and key is dark.
0: కానీ నీవు తిరిగి వచ్చావు.
1: You returned.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
1: And you opened.
0: స్విచ్ వేశావు.
1: You have put on the switch. There is light.
0: 10 సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుంది, 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది, రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్.
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే,
1: and once you direct your intellect towards God,
0: that switch is set avutundi.
1: It amounts to putting the switch on.
0: Aa devanandam anetundi tatchame neeku labhyam avutundi.
1: That supreme bliss can be experienced immediately.
0: Kanukune paramanandam, brahmanandam, yoganandam, advaitanandam.
1: Therefore it is called supreme happiness, that non-dual happiness.
0: Ilanti deenikanta kuda reason anetundi eppudu kuda chikkadu.
1: All the states of bliss are beyond reason.
0: Okka chanamlo neeku entaina kuda praaptistundi.
1: Within a fraction of a second you can experience.
0: Ee praaptika anetundi kaalanni nu vetukolakkaledu.
1: You don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
1: పీస్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు.
1: మ్యాడ్క్యాప్.
0: ఉన్నది ఒక చోట, తిరిగేది ఇంకో చోట.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ ఎట్ అనదర్ ప్లేస్.
0: ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను.
1: అండ్ దేర్ ఫోర్ సర్.
0: పుచ్చుకో ప్రేమను.
1: అండ్ దెన్ రిసీవ్.
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
1: వెన్ వన్ దేర్ లవ్ ఇస్ లైక్
0: అదే బ్రహ్మానందం.
1: లవ్ ఇస్ లైక్ ద సుప్రీమ్
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: ఆనందము.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
1: Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his.
0: అర్జునుని పిలిచి, ఒరే నాయన.
1: He called Arjuna and said,
0: నీకు ఎంత వయసు?
1: What's your age?
0: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు.
1: Brother in law, my age is 70.
0: నాకెంత వయసు?
1: What's my age?
0: నాకు 75 అన్నాడు.
1: I'm 75.
0: వస్తూ ఉండాలి 75.
1: 75 age.
0: 75 years కృష్ణునికి.
1: 75 age కృష్ణ.
0: 70 years అర్జునికి.
1: అర్జున was age 70.
0: 112 years ధృతరాష్ట్రునికి.
1: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
1: భీష్మ
0: 113 ఇయర్స్.
1: 113 ఇయర్స్.
0: 113 ఇయర్స్ లోపల
1: all hands are his, all ears are his, all the feet are his.
0: అర్జునుని పిలిచి, ఒరే నాయన.
1: He called Arjuna and said,
0: నీకు ఎంత వయసు?
1: What's your age?
0: బావా

0: థర్టీన్ ఇయర్స్ లోపల ధృతర భీష్ముడు ఒక యుద్ధం నౌక లోపల కమాండర్ ఇన్ చీఫ్ పనిచేస్తాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్య చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was age 75.
0: Arjuniki 70 samvatsaramlo.
1: Arjuna age 70.
0: Ee vidhanga undetunte vallu aanadu yuddham chestu vacharante deeniki edi kaaranamu?
1: Well, they were
0: no reason.
1: When they were fighting at that advanced age, it has no reason.
0: Endukosam ante dehaniki nee vayasu chustunnavu.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మనో ప్రభావం అనేక రకమైన మార్పులు చెందిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్ ఎబరేషన్స్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: హి క్వశ్చన్డ్ అర్జున.
0: అర్జున,
1: అర్జున,
0: ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: I taught all this Gita before, earlier.
0: Enno paryayam neeku bodhinchanu.
1: I taught it many times.
0: Kaani neevu dani gnapti endunchukoledu.
1: But you are not remembering it.
0: Kaaranam emti?
1: Why?
0: Idantha mukhyanga neevu teesukoledu.
1: You didn't consider it important.
0: ప్రధానమైన పెట్టిదానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్? యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్.
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్.
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు.
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్.
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ లైఫ్.
0: స్వామి, మీరు వచ్చేటువంటి మీకు తెలుసును కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
1: హి సెడ్ స్వామి, యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్వెంట్.
0: అదే మరపు.
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్నెస్.
0: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త. నిత్యం ఒక స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త త్వరితముగా స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state.
0: ఆ తారకంలో నీవు లేదు, తామసంలో ఉన్నావు నీవు.
1: You are not in that spiritual level taraka, but you are in tamas, darkness.
0: అది ఎట్లా స్వామి?
1: How is it possible?
0: నేను నమ్మడానికి వీలు లేదు.
1: I can't believe it.
0: ఓహో, అది కూడా ఒకటి ఉందా నీకు?
1: ఓ, యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో.
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: యు హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా?
1: యు హావ్ యు ఫర్గాటన్ సో సూన్?
0: ఓహో, మర్చిపోయినావు.
1: ఐ హావ్ ఫర్గాట్.
0: అయితే నీ బర్త్డే ఎప్పుడు?
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే?
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
1: హీ రిమెంబర్స్ ఇట్ వెల్.
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు?
1: యు నో వెన్ యు గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్.
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ 50 ఇయర్స్ అగో.
0: అయితే అర్జున,
1: అర్జున,
0: లాస్ట్ ఇయర్,
1: లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నావు.
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి?
0: తెలియదు స్వామి అన్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి.
0: 50 ఏళ్ల కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను?
1: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్?
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది.
1: యు నో యువర్ వెడ్డింగ్ డే.
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నా.
1: బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ వన్ ఇయర్ బ్యాక్.
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
1: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్?
0: ఉన్నాను.
1: ఎస్ యు వర్.
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు.
1: బట్ యూ డోంట్ నో వేర్ యు వర్.
0: మనిషి యొక్క మార్పు.
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
0: ఆ విధంగా వచ్చినప్పుడు
1: వెన్ ఇట్ హ్యాపెన్స్ సో
0: కొన్ని రకమైనటువంటి ఒక మార్పుల లోపల తిరిగి అర్జునికి ఒక బాధ కలిగింది.
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
0: అభిమన్యుని. మరణ వార్త విన్నాడు.
1: అండ్ హీ హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు.
0: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు.
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హీ ఫెల్ డౌన్.
0: దేవోత్సవంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening and he felt sad.
0: ఏమైపోయినాడు?
1: What happened?
0: పక్కన ఉన్నాడు.
1: Krishna was by his side.
0: కాబట్టి అభిమన్యుడు మరణించినది కృష్ణుకు తెలుసును.
1: And he knows, Krishna knows what happened.
0: అప్పుడు చెప్పకూడదు. సమయ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పాలి.
1: This should not be conveyed to him. It depends on the time factor.
0: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
1: కృష్ణ సెడ్ హీ విల్ కమ్ ఎనీవే అండ్ హీ మేడ్ హిమ్ రిటర్న్.
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్ ఆఫ్టర్ హియరింగ్ అండ్ కృష్ణ హాస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుణ్ణి.
1: అండ్ హావింగ్ హర్డ్ దిస్
0: నా వంశాన్ని నాశనం చేసి పెడితే
1: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్ పాండవులు వృద్ధులైపోయినారు.
0: పాండవులు వృద్ధులైపోయినారు
1: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ.

0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
1: ద్రౌపది ఇస్ ఓల్డ్.
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
1: సో ఆల్సో సుభద్ర.
0: పిల్లలు ఎవరు పుట్టరు. మా వంశమే పోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్.
0: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు.
1: యు ఆర్ గ్రీఫ్ స్ట్రికెన్ దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్.
0: కాలం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
0: కానీ మృతదేహము.
1: అండ్ ఇట్ వాస్ ఎ డెడ్ బాడీ.
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ లైఫ్లెస్ వాస్ షోన్.
0: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
1: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
0: సహదేవుడు తీసుకుని వచ్చాడు.
1: సహదేవ బ్రాట్ కృష్ణ.
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకుని.
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను.
1: ఓ బ్రదర్, హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్.
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే.
1: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్.
0: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడు నవ్వే.
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీనెస్
0: అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
1: And then he says, sister, look here, he exactly looks like Abhimanyu, the face and eyes.
0: అర్జునుడు లేచాడు.
1: అర్జున గాడ
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాలి అన్న.
1: బ్రెత్ ఆల్సో ఈస్ లైక్ హిస్ ఫాదర్.
0: శ్వాస లేదు.
1: మీనింగ్ హీ డజంట్ బ్రీత్, లైఫ్లెస్.
0: అర్జున,
1: అర్జున,
0: కేవలం నీవు మూర్ఖుడవు.
1: యూఆర్ ఎ ఫూల్.
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
0: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
0: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు.
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
0: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
1: ఇస్ ఓన్లీ ది వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ ది హస్బెండ్ టు గాడ్.
0: భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
0: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
0: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
1: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్, దర్బార్ హాల్ ఓన్లీ.
0: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
1: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside.
0: మగవారు లోపల పోవడానికి వీల్లేదు.
1: Whereas man cannot go inside.
0: వాళ్ళకి హద్దును పెట్టారు.
1: They have got certain.
0: కారణం ఏంటి? భక్తి తక్కువ.
1: But because the devotion is less in man.
0: భక్తి ఎక్కువ కనుకనే ఈ స్త్రీలకంతా ఈ విధంగా చెప్పారు.
1: Because women has more devotion, she can go anywhere.
0: కంప్లీట్ పూర్తి విశ్వాసం ఉన్నది.
1: They have total faith in God.
0: తప్పక ప్రాణం ఇవ్వగలడు అని.
1: And therefore they have that Krishna can resurrect him.
0: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు, అర్జునుడు, నక సహదేవుడు, ధర్మరాజు కూడా.
1: Well, all brothers Pandavas, they are just feeling very sad about this tragic event.
0: వీళ్ళతో ఏదో ముచ్చట్లాడుతున్నాడు కృష్ణుడు.
1: Krishna went on conversing with
0: them. ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: And they could not understand what all he was speaking.
0: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
1: అర్జున వాస్ ఫ్యూరియస్.
0: ఏమీ చెప్పలేడు.
1: He could not say.
0: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్, ఓ సిస్టర్ బ్రింగ్ ద బాడీ, బ్రింగ్ ద చైల్డ్ హియర్.
0: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
1: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
0: కేవని ఏడ్చాడు.
1: అండ్ ద చైల్డ్ షౌటెడ్, క్రైడ్ ఇమిడియట్లీ.
0: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
1: ఆల్ రైజ్ ద హెడ్.
0: చూచారు.
1: దే సో ద బేబీ.
0: పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సెడ్, హి ది చైల్డ్ ఇస్ examined the pariksha and therefore this child be named as Parikshit.
0: Appudu Arjuna poi kaalu pattukoni,
1: Arjuna caught hold of
0: Krishna. Krishna vamshodharaka annadu.
1: Then Krishna, you are the emancipator of the clan.
0: Arjuna,
1: అర్జున,
0: కొన్ని దినములు పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
1: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him an
0: anuvariki. Yes anura, no anuvariki, no yesra, no yesilu mee notiki gaani saayiki sarvam. Yes, yes, yes.
1: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
0: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
1: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్, ఇస్ నాట్ బాదర్డ్.
0: ఈ విధంగా వచ్చి కొన్ని రకములైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
1: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
0: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
1: అర్జున సాట్ బై ది సైడ్.
0: అన్ని ఆనందమైన వార్తలు